శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1998 సంవత్సరంలో భగవాన్ బాబా వారి వేసవి విడిది అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 25వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం ఇప్పుడు మీరు వింటారు.

సభ జయించగవచ్చు, సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు. పూర్ణుడైరణమందు పోరవచ్చు, రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు, రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు. భోగ సౌభాగ్యము ఇయ్యవచ్చు, గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు, గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు, అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు, అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు, కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి

0: ఈనాటి మానవుడు శాంతిని పొందాలని ఆశిస్తున్నప్పటికీ దీనికి అడ్డు మార్గములు ఎన్నియో దీనికి అడ్డు తగులుతున్నవి. మీరందరూ రైల్వే ప్రయాణం చేస్తున్న సమయంలో ఆ బోర్డు ఎందు మీరు చూచి ఉంటారు, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్రెషర్. ఈనాటి మానవుని యొక్క కోరికలు మితిమీరిపోయినవి.
1: ద డిజైర్స్ హ్యావ్ బికమ్ ఇన్ఫినిట్ లిమిట్లెస్ టుడే టు ద మోడర్న్ మ్యాన్.
0: కనుక మొట్టమొదట మానవుడు సీనింగ్ ఆన్ డిజైర్స్, కోరికలను కొంతవరకు అదుపులో పెట్టుకున్నప్పుడే కొంతవరకునైనా శాంతి మనకు చేకూరుతుంది. కనుక మానవుడు తమ కోరికలను అదుపులో నుంచుకొని దైవానుగ్రహం నిమిత్తమై కొన్ని విధమైనటువంటి ఒక ప్రయత్నములు చేయాలి. ఈనాటి ప్రపంచమునందు దూషణభూషణ తిరస్కార పురస్కారములు మితిమీరిపోయినవి. కానీ ఈ దూషణభూషణ కోసమై మానవుడు అమితంగా కృంగిపోతున్నాడు. ఈ విధమైనటువంటి దూషణభూషణ నిమిత్తమై కృంగి పొంగటం అనేటువంటిది చాలా బలహీనత, పెట్టుకోవటం సాధ్యం కాదు. అష్టాదశ పురాణములు రాసినటువంటి వ్యాసుడు కూడాను అశాంతికి గురి అయ్యాడు. వేదములను తర్జుమా చేసి విభజించినటువంటి వ్యాసుడే ఈ అశాంతికి గురి అయ్యాడు. కడపటికి ఈ అశాంతిని, ఈ దూషణభూషణ తిరస్కారముల యొక్క అనుగ్రహాన్ని కొంతవరకు అరికట్టుకునే విధానము తెలుపమని నారదుడిని ప్రశ్నించాడు. నారదుడు చెప్పాడు, వ్యాస, దూషణకు కృంగిపోకూడదు, భూషణకు పొంగిపోకూడదు, తన భూషణ నిరస్కారములకు అతీతుడై ఉండాలి. అది ఏ విధంగా సాధ్యమవుతుంది మానవులకు? దూషించేటువంటి వ్యక్తి, దూషింపబడేటువంటి వ్యక్తి ఏ విధమైన స్థితిలో ఉన్నారు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. దేనిని దూషిస్తున్నాడు మానవుడు? దేహాన్ని దూషిస్తున్నాడా? మంచిది, మన దేహాన్ని మనమే దూషించుకుంటున్నాము. మలమూత్ర దుర్గంధ మాంసరక్తంతో కూడినటువంటి ఈ దేహము కేవలము పాంచభౌతికమైన దేహము అని విమర్శించుకుంటున్నాము. ఇలాంటి సమయంలో ఎదుటి వ్యక్తి మన దేహాన్ని దూషించటము మనకు సహాయకమై పడినట్టు అవుతుంది. పోనీ, లేక ఆత్మ దూషిస్తున్నాడా? దూషించేటువంటి వ్యక్తి ఎందు, దూషింపబడేటువంటి వ్యక్తి ఎందు ఉన్నటువంటిది ఒకే ఆత్మ. కనుక ఈ ఆత్మరీతిగా మనం విచారణ చేసినప్పుడు తనంతానే దూషించుకుంటున్నాడు. కనుక దూషణ కాని, భూషణ కాని, తిరస్కారం కాని, పురస్కారం కాని కేవలము దేహమునకు సంబంధించినటువంటిదే కాని నాకు సంబంధించింది కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి. నన్ను దూషిస్తున్నాడు అనేటువంటి అభిమానం పెంచుకున్నప్పుడు ఆ దూషణ నీకు చేరుతుంది. నన్ను కాదు అనేటువంటి ఒక దీంతో తిరస్కరించినప్పుడు నీకేమాత్రమో బాధ కలగదు. నీవు, నీకు ఒక స్నేహితుడు రిజిస్టర్ కబురు రాశాడు, కానీ ఆ రిజిస్టర్ కబురు లోపల చాలా నిందిస్తూ రాశాడు. ఆ నిందిస్తూ రాసినటువంటి ఒక కవర్ను మనము అక్నాలెడ్జ్మెంట్ పైన సైన్ చేసినప్పుడే ఆ కబురు మనకు ఇస్తాడు పోస్ట్ మ్యాన్. కానీ నీవు అక్నాలెడ్జ్మెంట్ పైన సైన్ చేయనప్పుడు ఆ లెటరు రీడైరెక్ట్ రాసిన వాడికే పోయి చేరుతుంది. కనుక దూషణ అనేటువంటిది ఒక లెటర్. దీనికి నాకు దూషణ చేస్తున్నాడు, నన్ను దూషణ చేస్తున్నాడు అనేటువంటి దీనిపైన అక్నాలెడ్జ్మెంట్ పైన సైన్ చేస్తే, అనగా నాకు చేస్తున్నాడు అనేటువంటి అభిమానం పొందితే అది నీకు చెందుతుంది. దానిని లెక్క చేయకుండా వదిలిపెడితే రీడైరెక్ట్ అతనికే పోయి చేరిపోతుంది. కనుక ఈనాటి యుగమునందు ఈ పరిస్థితులు ఎందు ఈ దూషణ భూషణ తిరస్కార పురస్కారములకు ఏమాత్రమో మనం లెక్క చేయకూడదు. కేవలము వారి యొక్క భావం పురస్కరించుకుని, వారి యొక్క ద్వేషమును పురస్కరించుకుని, వారి అహంకార మమకారములు పురస్కరించుకుని దూషణ భూషణకు దిగుతున్నారు. దీనికి రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అని, వారి ఎందున్నటువంటి యొక్క ద్వేషమే మనకు రియాక్షన్ గా దూషణ జరుగుతూ ఉంటుండాలి. ఒకనొక సమయంలో కృష్ణుడు దుర్యోధనుని పిలిచి, దుర్యోధన, నేను కొంచెం సహాయం చేయాలి అన్నాడు. కృష్ణ, నీకు నేను సహాయం చేయటమా? నాకెంతో గర్వంగా ఉంటుండాలి, చేస్తానన్నాడు. అయితే నీవు రాజ్యంలో సంచరించి ఈ రాజ్యము లోపల ఎవరైనా మంచివారున్నారేమో ఒకరిని పట్టుకుని రామన్నాడు. వచ్చాడు, సంచారం సలిపాడు, వచ్చాడు. కృష్ణ,
1: కృష్ణ,
0: ఎక్కడ చూసినా మంచివారు నాకు లభించలేదు. అతనితో శ్రమపడి విచారణ సలిపాను, కానీ మంచివాడు నాకు చిక్కలేదు. అంతో ఇంతో మంచి ఉంటే ఈ దుర్యోధన ఎందే ఉండవచ్చును, తనం తాను వర్ణించుకున్నాడు. సరే, సంతోషించాడు. ఇది దుర్యోధన యొక్క రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. ధర్మజుడిని పిలిచాడు. ధర్మజ, నీవు సహాయం చేయాలి అన్నాడు. స్వామి,
1: స్వామి,
0: నీకేమిటి, నేను సహాయం చేయటమేమిటి? సర్వ జగత్తుకును రక్షించేటువంటి ప్రభువు నీవై ఉండగా నీకు నేను సహాయం ఏమిటి చేయటం? కానీ కోరిక నీవు నెరవేర్చమని చెప్పాడు. తప్పక చేయగలను స్వామి. ఈ రాజ్యములో ఎవరైనా చెడ్డవాడున్నాడేమో వెతుక్కుని రామన్నాడు. ధర్మజుడు రాజ్యమంతా తిరిగాడు. శ్రీ కృష్ణ ఎక్కడే గాని దుర్మార్గుడు నాకు కనిపించలేదు. దోషం ఉంటుంటే ఈ ధర్మజుని ఎందు ఏమైనా ఉండవచ్చునేమో కాని ఎవ్వరు దోషులు కారు అన్నాడు. ఇవి రెండు కూడా దుర్యోధను యొక్క ప్రభావము, ధర్మజుని యొక్క విన్నపము ఈ విధమైనటువంటి ఒక రియాక్షన్ గా రూపొందుతూ వచ్చింది.
1: దిస్ హౌ వి ఫైండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ వర్కింగ్ అమంగ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ అండ్ ధర్మజ.
0: ఉత్తమమైనటువంటి దృష్టి,
1: ద విజన్ ఆఫ్ ధర్మజ ఇస్ నోబుల్.
0: దుర్యోధన దృష్టి చాలా వికారమైన దృష్టి.
1: ది అవుట్లుక్స్ ఆఫ్ దుర్యోధన్ ఆర్ వికెడ్ అండ్ బ్యాడ్.
0: వారి వారి రియాక్షన్ కనుక ధర్మజుడు చెడ్డవాడు కాదు, కేవలం దృష్టి అట్టిదో సృష్టి అట్టిది. కనుక క్రియేషన్ అనేటువంటిది సృష్టి అనేటువంటిది ప్రత్యేకంగా లేదు, దృష్టిని పురస్కరించుకునే సృష్టి రూపొందుతూ ఉంటుంది. అలాంటి రంగు అద్దాలు ధరించినటువంటి వారికి సృష్టి అలాంటి రంగుగా కనిపిస్తుంది. కనుకనే ఎవరెవరి దృష్టి, ఎవరెవరి పాపము, ఎవరెవరు మంచి, ఎవరెవరు చెడ్డ, వారి దృష్టిని ఆధారం చేసుకుని ఉంటుంటారు. కనుక మొట్టమొదట మన యొక్క దృష్టిని చక్కచేసుకోవాలి. దీనిని పురస్కరించుకునే బుద్ధుడు సమ్యక్ దృష్టి అన్నాడు. మన దృష్టిని మొట్టమొదట చక్క చేసుకున్నప్పుడే సృష్టిని అంతా చక్కబరిచినటువంటి వారం అవుతాం. మన దృష్టిలో దోషం నుంచుకొని కేవలం సృష్టి అంతా చక్కబడాలంటే ఏ రీతిగా చక్కబడగలదు? కేవలం చెప్పవచ్చు, కోటి చెయ్యరు ఒక్కటి. గొప్ప గొప్ప పండితులు కూడాను మేధావులు కూడాను చెప్పగలరే కాని చెయ్యలేరు. ఒక గొప్ప పండితుడు ఉండేటువంటి వాడు, ఆ పండితునింటికి నిత్యము ఒక గొల్ల బామ నీ పాలు తెచ్చి ఇచ్చేటువంటిది. ఒక దినం 7 గంటలకు, ఒక దినం 6 గంటలకు, ఒక దినం 8 గంటలకు, ఈ విధంగా కొన్ని వేరు వేరు కాలంలో తెచ్చి అందించేటువంటిది. కానీ ఆ పండితులకు కోపం వచ్చింది. అమ్మా, నాకు పూజకు సరైనటువంటి కాలము నిర్ణయించుకున్నాను, ఆ సరైన కాలమునకే నీవు పాలు అందించినప్పుడు నేను అభిషేకాది పూజలు సమర్పించి దాంతో నేను ఆనందించగలను. నీ వివిధ కాలంలో అందిస్తున్నావు కనుక నా పూజకు ఆటంకం జరుగుతుండాలి అన్నాడు. ఆ గొల్ల పడుతు చెప్పింది, స్వామి, నేను వచ్చేటువంటి మార్గంలో ఒక పెద్ద నది ఉంది అడ్డు. ఆ పడవ నుంచి నేను రావాలి. ఎవరైనా శ్రీమంతులు ఇంకేమైనా ధనవంతులుగా ఉండేటువంటి వారికి మొట్టమొదట ఆ పడవలో సీటిస్తారు, రెండవ పర్యాయమే మాబోటి వారికి ఇస్తుంటారు. కనుక నేను పడవలో వచ్చేటువంటి ప్రయాణం కనుక సకాలానికి నేను రాలేకపోతున్నానని ఆ పండితునికి కోపం వచ్చింది. చిన్న నదిని దాటానికి పడవను నీవు ఆశ్రయించాలా? ఓం నమో నారాయణాయ అని అనుకుంటూ వస్తే నదియే నీకు దారి ఇస్తుంది అన్నాడు. ఈ అష్టాక్ష నామం చేత నీవు నదిని కూడా సులభంగా దాటి రాగలవు, కాలంలో రాగలవు, నా పూజను సకాలంలో సలుపుకోగలను. అప్పుడు ఆ గొల్లపడుచు, స్వామి, ఈ శుభమైన మార్గము, ఈ యుక్తి మార్గము నాకు తెలియదు పూర్వము. పండితుని మాటను పూర్తి నమ్మింది ఆ గొల్లపడుచు. రేపటి నుండి దీనిని ఆధారం చేసుకుని నేను సకాలంలో పాలు తెస్తాను స్వామి అని ప్రమాణం చేసింది. పోయేటప్పుడే ఈ నామం యొక్క మహత్యాన్ని రిహార్సల్ అనగా పరీక్షించుకుంటూ పోయింది. కన్నులు మూసుకుంది, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ అనుకుంటూ నడుచుకుంటూ అవతల ఒడ్డుకు చేరిపోయింది. ఆనాటి నుండి సకాలమునకు ఆ గొల్లపడుచు పాలు తెచ్చిచ్చేటువంటిది. ఈ సకాలం తెస్తున్నటువంటి దాన్ని చూచాడు, ఆశ్చర్యపడిపోయాడు ఈ పండితుడు. ఇప్పుడు ఏ విధంగా వస్తున్నావు సకాలానికి అని అడిగాడు. మీ ఉపదేశ మంత్రాన్ని ఆధారం చేసుకుని నేను సకాలమును నడిచి వస్తున్నాను, నది కూడాను నాకు దారి ఇస్తుండదు అన్నది. కానీ తాను చెప్పిన నామం పైన తనకే నమ్మకం లేదు. ఆ పండితులకు అనుమానం కలిగింది. తక్షణమే ఆ వెంట వచ్చాడు. ఈనాడు వస్తాను నీ వెంట, ఎట్లా దాటుతావో చూస్తామన్నాడు. ఆమె నది దగ్గరకు వచ్చింది, పైన బుట్ట పెట్టుకుంది, కన్నులు మూసుకుంది, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అనుకుంటూ దారి విడిచి అవతల ఒడ్డు చేరి అనుమానము లేదు ఆమెకు.
1: షీ రీచ్ డౌట్లెస్లీ.
0: కానీ ఈ పండితుడు నది దగ్గరకు వచ్చేటప్పటికి ఇందులో నేను పడిపోతాను ఏమో అని పంచి పైకి ఎత్తుకుని ఓం నమో నారాయణ దిగాడు. పోయాడు, కొట్టుకుని పోయాడు. చూచారా? కనుక విశ్వాసంతో నమ్మినటువంటి వారిని ఏ విధమైనటువంటి మార్గంలో కూడా గురువు చెప్పిన దాన్ని అనుసరిస్తూ ఉంటుంటే తప్పక వారు గట్టెక్కగలరు. కానీ చెప్పిన గురువుకి దానిపైన విశ్వాసం లేనప్పుడు తాను మునిగిపోతాడు. ఈనాటి వాతావరణము ఈ పరిస్థితిలోనే ఉంటున్నది. చెప్పవచ్చు, కోటి చెయ్యరు ఒక్కటి. పుట సులభము, చేయుట కష్టము. దాతకైనా వాని తాతకైనా ఎవరికైనా సరియే, పిల్లలు చేసినప్పుడే దాన్ని సార్థకం కాగలదు. ప్రభావము, ఆధునిక ప్రభావము అత్యంత విలువైనటువంటిది. కానీ విద్యార్థులుగా ఎందుకు కాని, విద్యార్థులు ఎందుకు కాని విశ్వాసము అధికంగానే ఉంటున్నది. కానీ మధ్య మధ్య కొన్ని సంశయాత్మలైపోయి మునిగిపోతున్నారు. కనుక నీ సంశయాత్మ వినశ్యతి, మనకు అవకాశం ఇవ్వకుండా ఒక విధమైన మాటపై ఉన్నటువంటి నమ్మకాన్ని పటుత్వంగా పిలుచుకుని దానిని ఆధారం చేసుకుని జీవించినప్పుడు ఎన్నింటినైనా మనం సాధించవచ్చు. తాను వేసిన డ్రామాలో కూడాను బ్లైండ్ మ్యాన్ వెళ్లి జీసస్ దగ్గర నాకు కన్నులు ఇమ్మని కోరాడు, కూడా అదే ప్రశ్నించాడు. ఇవ్వగలననేటువంటి విశ్వాసం నీకున్నదా, నేను నీ దృష్టిని ఇవ్వగలననేటువంటి ఒక నమ్మకం నీకున్నదా, ఆ నమ్మకం ఉంటే నేను ఇస్తాను, ఆ నమ్మకం నీకు లేకపోతే నేను ఇవ్వను, నమ్మకం ఉంది అన్నాడు. ఇచ్చాడు, నేను చూసుకుంటానన్నాడు. ఈనాడు నమ్మకమను రెండు నయనంబులేని అంధులైరి జగతి అందు. ఇప్పుడు నమ్మకం అనేటువంటి కన్నులే లేనటువంటి గురుడి వారిగా ఉన్నారు. లేనప్పుడు ఎంత విశ్వాసం ఉంది, ఏం ప్రయోజనము? నమ్మకము విశ్వాసము రెండు ఒక్కటే. భగవంతుని పైన విశ్వాసం ఉంది, కానీ మాట పైన నమ్మకం లేదు. కనుకనే వారికి, ఆ కుటుంబానికి ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను వారి కుటుంబంలోని సమస్యలన్నీ కూడాను చిన్నచనాలతో తీరిపోతూ వచ్చింది. భగవంతుడు లోకములో మానవాకారం ధరించి జగత్ సంరక్షణ నిమిత్తమై ధర్మ సంస్థాపన నిమిత్తమై అవతరిస్తుంటాడని, ధర్మం అనేటువంటిది క్షీణించేటువంటిది కాదు, క్షీణించేటువంటిది అయితే ధర్మం కాదు. అయితే పరిత్రాణాయ సాధువునాం, సాధువును రక్షించే కోసమని. కాని సాధువు అనగా సాధు వేషమును ధరించినటువంటి వారు కాదు. మేమంతకుడును సాధుత్వము అనేటువంటి గుణం ఉంటున్నది. కేవలము కాషాయ వస్త్రంబు కట్టిన మాత్రాన కరతలామలకంబు కాదు భక్తి. గీతను చేపట్టి కేకలు వేసిన పుణ్యము మీ ఇంట పొరుగుపడదు. మాటలకును చేసేటి చేతలకు సంయమున్నది వాడే సాధువు. కనుకనే మానవునికు సంకల్పము మాట పని మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి సాధుత్వం. అది ఏ నిజమైన ధర్మం. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్. ఈ మ్యాన్ కైండ్ అనేటువంటిది ఏమిటి? థాట్స్, వర్డ్స్, యాక్షన్, ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ వాల్యూ అన్నారు. కానీ నా ఉద్దేశం ఈ హెచ్వి కాదు, 3 HV. హార్ట్, హెచ్, హెడ్, హ్యాండ్. కనుకనే ఇది నిజమైనటువంటి మ్యాన్ కైండ్. ఈ త్రిపుటి యొక్క ఏకత్వమే నిజమైన మానవత్వం. కనుక ఇటువంటి మానవత్వం అనేటువంటి దానికి ఎట్టి అభ్యంతరములు వచ్చినప్పటికీ క్షణంలో దాన్ని తప్పించుకోగలరు. మనసునందు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఎంతటి శక్తి అయినా కూడా వాళ్ళని రక్షించలేదు. పాజిటివ్ మంచి పవర్ఫుల్ గానే ఉంటుండాలి, కానీ నెగిటివ్ సరిగా లేనప్పుడు ఈ పాజిటివ్ ఉండి ప్రయోజనం లేదు. కనుక నెగిటివ్ మంచిగా ఉంటుండి, పాజిటివ్ లేకపోతే నెగిటివ్ కూడా పనిచేయలేదు. కనుక రెండింటి ఎందుకు కూడా దివ్యమైనటువంటి యొక్క ఏకత్వము అందులో ప్రసరించాలి. బాడీ నెగిటివ్, ఆత్మ పాజిటివ్. కనుక నే దేహో దేవాలయ ప్రభుతో జీవో దేవ సనాతన. ఈ టెంపుల్ బాగుండాలి, లోపల దైవము సరి అయినటువంటి స్థితిలో ఉంటుండాలి. కానీ కొన్ని టెంపుల్ పడిపోయి ఉంటుంది, ఆ టెంపుల్ కి ఎవరు కూడా వెళ్లరు. కానీ కొన్నింటి ఎందు దైవం సుందరంగా ఉంటాడు, కానీ టెంపుల్ సరైన స్థితిలో ఉండదు. టెంపుల్ మంచి బ్యూటిఫుల్ గా మంచి రిచ్ గా కట్టింటారు, స్టాచ్యూ ఉండదు. ఈ విధంగా మన నెగిటివ్ పాజిటివ్ రెండింటికి కలిగినటువంటి సంబంధ బాంధవ్యాన్ని మనం గుర్తించి వర్తించాలి. మనకు శాశ్వత శాంతి మనకు లభ్యమవుతుంది. శాంతి అనేటువంటిది కంటికి కనిపించేటువంటి వస్తువులు ఎందు కానీ, వ్యక్తులతో కానీ, విషయంతో కానీ మనకు ఆత్మశాంతి లభ్యం కాదు. ఇది ఏ వస్తువులకు ఇచ్చేటువంటి అధికారం లేదు, దీన్ని ఇచ్చేటువంటి అధికారం లేదు, ఇప్పుడు దీన్ని ఇచ్చేటువంటి అధికారం లేదు. కానీ ఇచ్చేటువంటి అధికారము ఒక హృదయానికి మాత్రమే ఉంటుంది. కంపాషన్, ఆ కరుణ అనేటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. కానీ ఆ కంపాషన్ కి ఎక్కడ ఉంది స్థానము? ఏమందే ఉంది కానీ బయట తట్టు లేదు. అక్కడే నిజమైనటువంటి శాంతి ఉంటుండాలి. నీ లోపల ఉన్నది కానీ బయట లేదు. అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్. ఉత్తమైనటువంటిది సర్వత్రా ఉండినప్పటికీ కానీ కొన్ని చోట్ల మాత్రమే అది ప్రకాశంగా ఉంటుంటది. చూడు, ఇదంతా వైర్ వేశారు, వైర్ లోపల కరెంటు ఉంది. ఇచ్చింది ఉదాహరణ, నా ముందు నీవు నిల్చుకో. నా ముందు నీవు నిల్చుకున్నప్పుడు నా యొక్క స్వరూపము నీ కన్నుల్లో కనిపిస్తుండాలి, కానీ నీ యొక్క స్వరూపము నా కన్నుల్లో కనిపిస్తుంది. నీ స్వరూపం ఎక్కడ ఉంది? నాలో ఉంది. స్వరూపం ఎక్కడుంది? నీలో ఉంది. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఎక్కడైనా రెండు ఒక్కటే. కనుక దైవం సర్వత్రా ఉంటుండాలి. నా పైన పడినప్పుడే నా దృష్టి నీ పైన పడుతుంది. అట్టు లేకుండా, దృష్టి మాత్రం దైవం పైన లేకుండా దైవం దృష్టి నా పైన రావాలంటే ఎలా వస్తుంది? కనుక నీ దైవం దృష్టి నీ పైన పడాలంటే నీ దృష్టి కూడా దైవం పైన పడాలి. దీనికి తగినటువంటి యొక్క ప్రయత్నం కూడా మనం చేయాలి. ఈ విధమైనటువంటి యొక్క సాధన చేతనే ప్రాచీన కాలం నుండి భారతదేశము అనేక విధమైనటువంటి యొక్క అనుభూతులు పొందుకుంటూ వచ్చింది. కేవలము మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మనం ఏ విధంగానూ ప్రత్యక్షం చేసుకోలేము. పర్సనల్ అనగా ప్రాక్టికల్ అనేటువంటి దాంట్లో కాకుండా కొన్ని విధమైనటువంటి యొక్క అనుభూతిలో మనం అనుభవించాలి. కనుక మన అనుభూతిలో మనం అనుభవించాలంటే దానిపైన పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. దైవం చేత కానటువంటిది ఒక్కటి కూడా లేదు ఈ జగత్తులో. ఏమైనా చేయగలడు, కానీ ఆ చేయించుకునేటువంటి శక్తిని కూడా నీవు సంపాదించుకోవాలి. ఆ సంపాదనకు తగినటువంటి ఒక బుద్ధి కూడా మనలో అభివృద్ధి పరచుకోవాలి. కానీ శాంతి ఎక్కడ జరుగుతుంది? దుష్ట బుద్ధులు తేత దుష్టుడై తిరుగును, సత్యభావము చేత సజ్జనుండు, సర్వ సంకల్పరహితుడే శాంతి పొందు ఉన్నమాట తెలుపుచున్నమాట. ఎందుకంటే దుర్గుణాలు లోపల ఉంచుకొని దుష్టభావముల చేత దుష్ట సంకల్పముల చేత దైవత్వం అనేటువంటి చిక్కాలంటే ఎలా చిక్కుతుంది? దుష్ట సంకల్పం ఉన్నటువంటి దుష్ట సంకల్పములే ప్రత్యక్షం అవుతుంటాయి. రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. అనగా ఏమిటి? రియాలిటీ తన యందు ఉంటుండాలి. తన యందున్నటువంటి మంచిది ఎగినైపోతే రియాక్షన్ మంచిదిగానే ఉంటుంటాయి. కానీ తన యందున్నటువంటి ఒక చెడ్డగా ఉంటున్నప్పుడే చెడ్డ రియాక్షన్ మనకోసం. కనుక యాక్షన్ రియాక్షన్ రెండింటినీ మార్చి ప్రశాంతమైనటువంటి దీని కింద ఉండు, పవిత్రమైనటువంటి రూపాన్ని పొందగలగవు. కనుక మానవులకు శాంతి కావాలనుకుంటే శాంతి ఒక మార్కెట్ లో లభ్యమయ్యేటువంటిది కాదు, లేక కంపెనీ సప్లై చేసేటువంటిది కాదు, గిఫ్ట్ ఇచ్చేటువంటిది కాదు. తన ఎందే ఉంటున్నది. తన ఎందున్నటువంటి దాన్ని తాను సాక్షాత్కరించుకోవాలి. అనగా మన సంకల్పాన్ని క్రమక్రమేణా తగ్గించుకుంటూ ప్రయత్నం చేయాలి. అనేక విధమైన ఆశలు పెరిగినప్పుడు శక్తి క్రమక్రమేణా సన్నగిల్లుతుంది. ఎట్లనగా ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఈనాడు మీకు ఎన్నో ఆశలు ఉంటున్నాయి. పిల్లవారులేస్తేనే కాఫీ టీ కావాలి, మరి కొంచెం ఇదైన తర్వాత ఒక సిగరెట్ బీడీను కావాలి, ఇంకా కొంత అయిపోయేటప్పటికే ఏ పేకాటనో నువ్వు ప్రయత్నం చేస్తావు, లేకపోతే ఏ టీవీనో వేసుకుని కూర్చుంటావు. అయినటువంటివి నీవు ఇన్ని అభ్యాసములు ఉన్నటువంటి వాడవు, కొన్ని అభ్యాసములు తగ్గించుకో. అదే మీరు ప్రయత్నం చేయండి, టీ కాఫీ స్మోకింగ్ డ్రింకింగ్ ఇలాంటివంతా కొన్ని తగ్గించుకుని చూడండి. రెండు తినమల్లో చూడండి మీ యొక్క బుద్ధి కుశలత చాలా పెరిగిపోతుంది. కానీ ఇంటెలిజెన్స్ మాత్రమే కాదు, ఆనందం కూడా ఆవిర్భవిస్తుంది. ఈ మితిమీరినటువంటి కోరికల చేత వాంఛల చేత మన మతి గతి తప్పుతుండాలి. మతి గతి తప్పటం వల్ల స్థితి మర్చిపోతున్నాము. నేను మానవుడు అనేటువంటి స్థితిని మర్చిపోతున్నాము. మానవత్వం అనేటువంటి స్థితిని మర్చిపోయినప్పుడు మన అజ్ఞానం అనేటువంటి సంపత్తిని కూడాను మనం కోల్పోతున్నాం. భగవంతుడు ప్రతి మానవులకు మతి స్థితి గతి సంపత్తి నాలుగింటిని ఇచ్చాడు. కానీ దానిని కోల్పోవటం చేతనే మన యొక్క పరిస్థితి ఈ విధంగా మారిపోతుండాలి. మిగిలినటువంటి యొక్క వాంఛలు మాత్రం పెంచుకుంటున్నాము. వాంఛలు అన్నీ కూడాను కేవలము ఒక అనిమల్ వాంఛలు, మృగవాంఛలు. మృగవాంఛలను ఏమాత్రమో మనం ప్రవేశపెట్టకూడదు. మానవతా విలువను మనం పెంచుకుంటూ రావాలి. సత్య ధర్మ శాంతి ప్రేమ, హ్యూమన్ వాల్యూ పోవటం చేతనే అనిమల్ వాల్యూ పెరిగిపోతున్నాయి. ఈ అనిమల్ వాన్యం పెంచుకుని కేవలం సుఖశాంతులు మనకు లభించాలంటే ఏ విధంగా లభిస్తాయి? దుష్టభావాన్ని మనం పెంచుకుంటున్నాము, దీన్ని మనం పెంచుకుంటున్నాము, దుష్ట పనులు చేస్తున్నాము, మనకు శాంతి ఎట్లా లభ్యమవుతుంది? కనుకనే వ్యాసుల వారు కూడాను ఈ శాంతికి మార్గం ఏమిటని బోధించమని నారదుడిని ప్రశ్నించినప్పుడు, వ్యాస నీవు ఎన్నో పురాణములు రాశావు, పురాణముల యొక్క పరిస్థితి లోపల నీ పురాతనమైనటువంటి దైవత్వం నీకు సాక్షాత్కరించదు. నీవు స్మరిస్తూ భజిస్తూ లిఖితిస్తూ నీవు భాగవతాన్ని రాయమన్నాడు. భాగవతం లోపల మానవునికి ఆవిర్భవించినటువంటిది, ఈ ప్రవేశించినటువంటివి అన్ని కూడాను పవిత్రమైనటువంటి మార్గాన్ని పొందుతుంటాయి. సీక్రెట్ ట్రస్ట్ అంటారు, ట్రస్ట్. కానీ ఇది సీక్రెట్ కాదు, చాలా పవిత్రమైనటువంటిది. భాగవతము ఐదక్షరములు. ఈ ఐదక్షరములే మన పంచ ప్రాణములు, మన పంచభూతములు, మన పంచకోశములు, ఏ పంచ స్వరూపములు కూడాను స్థానములు. ఏమిటి ఈ స్థానము? భక్తి, గా జ్ఞానము, వా వైరాగ్యము, తత్వము. ఈ ఐదు అక్షరముల లోపలనే మనకు ముక్తి మార్గము ప్రబోధించాడు. ఏది మొట్టమొదటిది? భక్తి. భక్తి వల్ల మనకేం లభ్యమవుతుంది? ఈ భక్తి వల్ల మనకు ఒక శక్తి కలుగుతుంది, భక్తి వల్ల ఒక రక్తి పుడుతుంది. రక్తి పెరిగే కొద్దీ విరక్తి పెరుగుతుంది. మొట్టమొదటి భక్తి అనేటువంటి బీజం నాటాలి. భక్తి అనేటువంటి బీజం నాటేటప్పటికి జ్ఞానం అనేటువంటి మనలో ఆవిర్భవిస్తుంది. జ్ఞానం ఏమిస్తుంది మనకు? దేవత కైవల్యం. ఈ జ్ఞానం అనేటువంటిది రెండో అక్షరము. వకారం, వైరాగ్యం రావాలి. కారమైనప్పుడు కూడా మనకు రాగంలోనే ఉంటుంటే వైరాగ్యం ఎప్పుడు మనకు లభ్యమవుతుంది? కనుక నేను దీనిని వేదం కూడాను, నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. ఈ వైరాగ్యం మనలో ఆవిర్భవించాలి. భక్తితో జ్ఞానము, జ్ఞానంతో వైరాగ్యము. వైరాగ్యం ద్వారా ఏం కలుత్వం? అసి, అది నేనే అనేటువంటి నమ్మకం వస్తుంది. ఈ తత్వజ్ఞానం కుదిరిన తర్వాత ముక్తి సహజంగా మనకు లభ్యమవుతుంది. కనుకనే బాగా వాతాము అనేటువంటిది ముక్తిని పొందింపజేసేటువంటి యొక్క మూలతత్వములు. దీంట్లో ప్రహ్లాదం చరిత్ర అత్యవసరమైనటువంటిది. ప్రహ్లాదం కూడాను అనేక విధమైనటువంటి బాధలకు గురి అయ్యాడు. భక్తికి చాలా ఆటంకములు జరుగుతూ ఉంటాయి. కనుకనేది ప్లెజర్ ఈజ్ అ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. ఈ భక్తి అనేటువంటి మనలో అభివృద్ధి కావాలనుకుంటే అనేక విధమైనటువంటి ఇక్కట్లు జరుగుతూ ఉంటాయి. ఎవరో ఈ ప్రహ్లాదునికి బాధలు పెట్టలేదు, కన్న తండ్రియే బాధలు పెడుతూ. కారణమేమిటి? తనకు ఇష్టం లేనటువంటి దేశి అయినటువంటి ఒక హరిని నా కుమారుడు చింతిస్తున్నాడు. భగవంతుని పైన ద్వేషం పుట్టము మా పాపము. కనుక భగవంతుని ద్వేషించాడు కనుకనే హిరణ్యకశిపుడుకు అనేక రకమైనటువంటి యొక్క ఇక్కట్లు కలిగాయి. రావణాసుడు కూడాను భగవంతుడైన రామును ద్వేషిస్తూ వచ్చాడు. రామును ద్వేషించి సీత కావాలని ఆశించాడు. ఎవరి సొత్తు? రాముని సొత్తు. రాముని దూరం చేసి రాముని సొత్తు అయినటువంటి సీత కావాలంటే ఎలా లభ్యమవుతుంది? కనుక నేను భగవంతుని ద్వేషించి ఏమీ ఎవరు సాధించలేదు. ప్రేమించి సర్వులు సాధించినటువంటి యొక్క ఫలితములు ఎన్నో ఉన్నాయి. ప్రహ్లాదుడు భగవంతుని ప్రేమించాడు. కొండలపై నుంచి నెట్టించినప్పటికీ, పాములతో కరిపించినప్పటికీ, ఎనుము చే త్రొక్కించినప్పటికీ తనకి ఏ మాత్రం బాధ కలగలేదు. కానీ తన కుమారుడైనటువంటి ప్రహ్లాదునకు లౌకికమైనటువంటి కామక్రోధ మద మాత్సల్యమైనటువంటి గుణములు నేర్పించమని చెప్పని చెండా అమార్కునికి బోధించాడు. ఈ భక్తికి విరుద్ధమైనటువంటి మార్గములు బోధించమని చెప్పాడు. ఎంత బోధించినప్పటికీ హృదయంలో చేరలేదు. ఆ హృదయం లోపల భగవద్భావం నిండి ఉంటుండాలి. దైత్య కుమారుడు ఓ పన్నగసాయి, ఓ ధనుజ భంజన, ఓ మహాపచన్న శరణ్యించక తా కన్నుల నీరు తేడు, బయక సమేతుడు కాడు ఓ భూవన. ఏమిటి ఈ ఆశ్చర్యం? ఏ విధంగా హింసించినప్పటికీ ఏమాత్రము తన బాధపడ్డు. భయప్రాంతులు లేవు. హరినామం తప్ప మరొక నామమే లేదు. ఈశ్వర నామాన్ని స్మరిస్తుండేటువంటి వారికి ఐశ్వర్యములు కూడా లభ్యమవుతుంటాయి. కనుక జ్ఞానము ఒక వెళ్తే, మనకు సౌఖ్యము ఒక వెళ్తే, హెల్త్ కూడా హెల్తే, అన్ని కూడా సంపదలే. సంపద ఆరోగ్య సంపద, ఆనంద సంపద, శాంతి సంపద సంపదల కిందనే చేరుతుంటాయి. కనుక మనకి ఏ విధమైనటువంటి శాంతి కావాలనుకున్నప్పటికీ దైవము సంసిద్ధంగా ఉంటుంటాడు. కనుక మనము విశ్వాసాన్ని పెంచుకోవాలి. విశ్వాసం లేనిటువంటి మానవత్వములు ఏమాత్రం కూడా ఫలింపదు. పూర్ణ విశ్వాసంతో మనము దాన్ని నమ్మాలి. ఆ విధమైనటువంటిదిగా ఉండినప్పుడే దైవం ఏ విధమైనటువంటి దాన్నైనా అందిస్తుంటాడు. నేను క్రియేట్ చేసి ఇచ్చినటువంటిది మందు అని పేరు చెప్పాను. ఎందుకంటే వారికి ఆ మందు పైన నమ్మకం ఉంటుండాలి. అందువల్లనే హాస్పిటల్స్ అంతా ఎందుకు కట్టాలి? ఇంకా జబ్బులంతా నయం చేయవచ్చును కదా, హాస్పిటల్స్ ఎందుకు కట్టాలి? కొంతమంది డాక్టర్స్ పైన నమ్మకం ఉంటుంది, ఈ ఔషధం పైన నమ్మకం. ఏది నర్స్ అనేటువంటిదో, డాక్టర్ అనేటువంటిదో, ఊరికి డిస్టిల్ వాటర్ తెచ్చిపెట్టినా వేసినా కూడా ఆ మందు బాగా అయిపోయింది అంటారు. కానీ మందు పైన ఉన్నటువంటి నమ్మకమే దానికి మూల కారణము. కనుక నమ్మకం రెండు నయనమ్ములేని అంధులైరి నేడు అవని అందు. దేనిపైన నమ్మకమైనప్పటికీ ఆ నమ్మకమే వారికి నివారణ కావిస్తుంది, ఆనందాన్ని అందిస్తుంది. కనుకనే వారి గృహమునందు కాని ఇలాంటి గృహములు ఎన్నో వేల గృహములు ఉంటున్నాయి. భగవంతుడు వచ్చేదంతా కూడాను, అవతారము ధరించేదంతా కూడాను శారీరకంగా మానవులు సమీపం చేసుకుని సమీపత్వం ద్వారా ప్రేమతత్వాన్ని పంచే కోసమని. కేవలం సంభాషణల చేత కొంత చింతన పోగొట్టుకోవచ్చును. కేవలం సమీపత్వం చేత కూడాను వారి సంతోషాన్ని అందించవచ్చును. మానవత్వం మానవత్వంతోనే వచ్చినప్పుడే మానవత్వానికి ఆనందం చేకూరుతుంది. కనుకనే అవతారములంతా కూడాను మానవాతారం ధరిస్తూ వచ్చాయి. దైవము మానుష రూపేణ ఆ మానవాకారంతో వచ్చినప్పుడే మానవులకు అత్యంత సమీపంగా ఉండడానికి వీలవుతుంది. ఈ ఆకారం తప్ప మరొక ఆకారం వారి సమీపాన్ని చేర్చుకోదు. సమీపత్వం అనేటువంటిది సాయుధ్యాన్ని అందిస్తుంది. సంభాషణ అనేటువంటిది చింతన తీస్తుంది. కేవలము దర్శించటము పాపనాశనం కలుగుతుంది. అనేక పాపం చేసి ఉంటాం. మానవుడు ఎప్పుడు కూడాను మూడు రకమైనటువంటి స్థితిని మనం పొందాలి. దైవ ప్రీతి, ప్రీతి ఉంటే నిజంగా నీకు పాప భీతి కలుగుతుంది. దైవ ప్రీతి లేకపోతే పాప భీతి మనకు లభ్యం. పాప భీతి కలిగినప్పుడు సంఘంలో నీతిని పొందుతాం. కనుకనే ప్రీతి, పాప భీతి, సంఘ నీతి, ఈ మూడింటి యొక్క జీవితమే మానవ జీవితం. ఈ విధమైనటువంటి రీతిగా ఉన్నప్పుడు వ్యక్తి జీవితము, కుటుంబ జీవితము, సమాజ జీవితము, మూడు జీవితములు కూడా సార్థకం అందుతుంది. ఇండివిజువల్, ఫ్యామిలీ, ఇదంతా కూడా సొసైటీ పైన ఆధారపడి ఉంటుండాలి. సొసైటీ బాగుండినప్పుడే మన కుటుంబం బాగుంటుంది, బాగున్నప్పుడే ఇండివిజువల్ బాగుంటుంటాడు. కనుక ఈ పవిత్రమైన భారతదేశం నందు ప్రాచీన కాలం నుండి ఒక విధమైనటువంటి పవిత్రమైనటువంటి నమ్మకాన్ని అభివృద్ధి పరుచుకుంటూ మన సంస్కృతిని పోషించుకుంటూ అనాది కాలం నుండి అనేక మంది మహర్షులు, మహనీయులు, స్వాములు అంతా అభివృద్ధి అవుతూ వచ్చారు. ఈ విధమైన యొక్క దీని కలగటం చేతనే భారతదేశంకు ఎన్ని చిక్కులు వచ్చినప్పటికీ, యుగములు జరిగినప్పటికీ, యుగములు కదిలినప్పటికీ మన సంస్కృతి ఏమాత్రం కూడా మార్పు కాలేదు. ఇది సుశాశ్వతమైనటువంటిది, ఇది చాలా ఉన్నతమైనటువంటిది, చాలా పవిత్రమైనటువంటిది, ఆదర్శవంతమైన అత్యద్భుతమైనటువంటి అమరత్వం పొందినటువంటి సంస్కృతాన్ని మనం ఈనాడు మనం వదులుకుంటున్నాం. కేవలము పాశ్చాత్య నాగరికతకు మనం బానిసలైపోయి తన సొంత సంస్కృతిని మాత్రం పూర్తి కోల్పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. పాశ్చాత్యులందరూ కూడా భారతీయ సంస్కృతిని విశ్వసించి దానికోసం అనేక రకమైనటువంటి పాటలు పడుతున్నారు. లేకపోతే ఇంతమంది ఇక్కడికి రావగలరా? ఎన్ని సుఖములు, ఎన్ని సౌఖ్యములు, ఎన్ని ఆనందములు, ఎన్ని కంఫర్ట్స్ ఉండేటువంటి వాళ్ళు. కానీ సర్వమును త్యాగం చేసి ఈ కష్టములకు ఈ నష్టములకు ఈ దుఃఖములకు ఈ విచారం అన్నిటికీ వారు ఎదుర్కొని అని అడిగితే చాలు, అంత ఆనందాన్ని పొందుతున్నారు. ఒక్కతూరి మాట్లాడితే చాలు, ఉప్పొంగిపోతుంది ఆనందము. ఎక్కడి నుంచి రాగలదు? కేవలం వారి విశ్వాసంతోనే. వారి విశ్వాసంతోనే వారి కోరికలన్నీ కూడా సఫలీకృతమవు. ఈ విధమైన విశ్వాసాన్ని భారతీయులు కూడా పెంచుకోవాలి. ఈ సంస్కృతి చాలా పవిత్రమైనది, విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. కల్చర్ అంటే ఏదో హాస్యంగా ఈనాటి మానవులు దాన్ని అలక్ష్యం చేస్తున్నారు. ఏమిటి ఈ కల్చర్? ఏమిటి ఈ కాస్ట్? కాస్ట్ అంటే కల్చర్ అంటే వాళ్ళకి ఏమో, ఈనాటి కూడా ఎంత గొప్ప మేధావులైనప్పటికీ వాళ్ళకి తెలియటం లేదు. కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ, రిలిజన్ ఆఫ్ లవ్, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్, ఈ యొక్క సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. ఇది మన కాస్ట్, కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ. నేను అందరూ కూడా ఒక్కటే, కల్చర్ అనగా లవ్. ప్రతి మానవుని ఎందుకు నాస్తిక ఆస్తిక యాస్తిక నాస్తిక, అందరి ఎందుకు ప్రేమ ఉంటుండాలి. ప్రేమ లేనటువంటి మానవుడు జగత్తులో కానరాడు. కేవలం మానవులకే కాదు, పశుపక్షి మృగాదులకు కూడా ప్రేమ ఉంటుండాలి. గోవు బిడ్డ పుట్టిన తక్షణమే మాయతో కప్పబడినటువంటి యొక్క దేని తాను నాకి నాకి పరిశుద్ధం చేస్తుంది, కానీ అది క్లీన్ చేసిన తక్షణమే ఆ దూడ లేస్తుంది. అంతవరకు అది లేదు. పరిశుద్ధము అనేటువంటిది చాలా అవసరము. కనుకనే క్లీన్లీనెస్ అనేటువంటిది గాడ్లీనెస్. ఆ క్లీన్ అనగా పరిశుద్ధం మనకులో అభివృద్ధి కావాలి. కనుకనే ప్యూరిటీ అనేటువంటిది ఎట్లా మనకు అభివృద్ధి అవుతుంది? యూనిటీ చేరినప్పుడే ప్యూరిటీ వస్తుంది. యూనిటీ వల్ల ప్యూరిటీ లభ్యమవుతుంది. ప్యూరిటీ వల్ల డివినిటీ మనకు ప్రాప్తిస్తుంది. యూనిటీ లేదు, ప్యూరిటీ లేదు, డివినిటీ లేదు, కమ్యూనిటీ ఎనిమిటీ, ఈ రెండు కూడా పెంచుకుంటూ వస్తున్నాం. ఈ ఎనిమిటీ ఎక్కడ వచ్చిందో ఇంకా మానవత్వం అక్కడ పోతుంది. మానవత్వమే లేదు, పశుత్వం కంటే రాక్షసత్వం పెరిగిపోతుండాలి. ఈ రాక్షసత్వం పెరిగిపోవటం చేతనే మానవత్వం క్షీణించిపోతుండాలి. ఆ కాలం మానవాక కాని చర్యలంతా కూడా దానవ చర్యలు. కనుక మనం ఈ దానవ చర్యలను దూరం చేయాలి. మానవత్వం నుంచి దైవత్వానికి మనం ప్రవేశించాలి. ఇది సత్య మార్గం అవుతుంది. దీనిని పురస్కరించుకుని వేదము సత్యం వద ధర్మం చర, ఏమి శ్రమించవలసినవి కాదు. ఉన్నట్టు చెప్పడం ఎంత సులభం, సత్యం చెప్పడం చాలా సులభం. అసత్యం చెప్పాలంటే చాలా యోచన చేయాలి, చాలా కష్టపడాలి. ఎంతో కష్టపడి చెప్పినప్పటికీ అది మరీ అసత్యంగానే రూపొందుతుంది. శ్రమతో కూడినటువంటి అసత్యానికి మనం ఎందుకు? సత్యాన్ని చెప్పు. ఒకవేళ కలిగితే కష్టం కలగవచ్చును, కానీ నీకు సుఖమే ఏర్పడుతుంది. కనుక సత్య మార్గంలో ప్రవేశించు. సత్యమును ఆధారం చేసుకున్నటువంటిది ధర్మము. సత్యం అనే పునాది పైన నిలిచినటువంటిది ఈ ధర్మం అనే గోడ. ఇకపోతే వాలే ఉండదు. కనుక సత్య ధర్మం శాంతి యొక్క దత్వాన్ని మనం అభివృద్ధి పరచుకో. శాంతి సులభంగా మనకు అర్థమవుతుంది. ఈ అన్నింటి ఎందుకు ప్రేమతత్వం పెంచుకోవాలి. ప్రేమ ప్రేమ ప్రేమ.

ప్రేమస్వరూపులారని. ఈనాటి ప్రపంచమునందు శాంతి నిమిత్తమై ప్రతి వ్యక్తి కూడాను అనేక విధమైనటువంటి సాధనలు సల్పుతున్నాడు. శాంతి సాధన చేత లభ్యమయ్యేటువంటిది కాదు, చదువు సంధ్యల చేత ప్రాప్తించేటువంటిది కాదు, అధికార పదవుల చేత అందుకునేటువంటిది కాదు. కానీ ఒక దైవానుగ్రహం చేతనే ఈ శాంతిని పొందడానికి వీలవుతుంది.

ఇంతవరకు మీరు 1998వ సంవత్సరంలో భగవాన్ బాబావారి దేశవేడిది అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 25వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్యబోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: ప్రపంచమంతా మానవుని హృదయంపైనే ఆధారపడి ఉన్నది. ప్రపంచంలో ఏ ఏ శక్తులున్నవో అవన్నీ ఒక్క మానవుని అందే ఉంటున్నవి. మానవ శరీరమే ఒక పెద్ద జనరేటరు, హృదయమే రేడియో, మనస్సే టెలివిజన్. కనుక బయట కనిపించే ప్రతి ఒక్కటి అంతర్భావం యొక్క ప్రతిబింబమే. మీరు ఇతరులలో చెడ్డ చూస్తున్నారంటే మీ యందున్న చెడ్డయే వారి యందు ప్రతిబింబిస్తున్నదని గ్రహించండి. మీరు ఇతరుల యొక్క చెడును గురించి వింటున్నారంటే అది మీలోని చెడు యొక్క ప్రతిబింబమే అని గుర్తించండి. మంచి చెడ్డలు రెండూ మీ నుండియే వస్తున్నాయి.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. రక్షింపబడిన భక్తునికి కూడా తానే ఆ భక్తరక్షణం చేసినట్టు వ్యక్తం చేయని స్వామి యొక్క త్యాగశీలతను ఏమని కొనియాడగలం? నిజంగా స్వామి ప్రేమను అసలు వర్ణించలేము. మనకి ఏ అర్హతలు లేకపోయినప్పటికీ ఆ పరమదయాళువు పర్తినాథుడు మనల్ని అహర్నిశము కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నారు. ఒక్క సర్వేశ్వరుడైన భగవంతునికి తప్ప మహామహాసిద్ధపురుషులకు కూడా సాధ్యం కానిది స్వామి సర్వజ్ఞత్వమని సాయిభక్తుల సిద్ధాంతం. సర్వత్రా సర్వకాలాలయందు సర్వజ్ఞుడై సర్వవ్యాపి అయి సర్వాంతర్యామి అయి మనతోనే ఉండేవారే మన స్వామి. సాయి యొక్క ప్రత్యేకతను ఎంతని వర్ణిస్తే తనివి తీరుతుంది? పూర్వం వివరించిన ఇంద్రాదేవి గారి విషయంలో చిన్న చిన్న అవరోధాలు కలిగించి పెద్ద పెట్టున సంభవించగల విపత్తుల నుంచి స్వామి కాపాడటం గమనించాం. ఒక్క ఇంద్రాదేవియే కాదు, స్వామి తమ భక్తుల అందరి ఎడ ఇదే రీతిని తమ బాధ్యతలను గుప్తంగా నిర్వహిస్తూ వస్తున్నారనే చెప్పాల్సొస్తుంది. అయితే అది ప్రకటితం కావటం లేదు అంతే. ఈ రహస్యమే భక్తులు గ్రహించలేకపోతున్నారు. అప్పుడప్పుడు తాము విపత్తుల పాలైనప్పుడు స్వామి తమను రక్షించలేదని వాపోతున్నారు. నిజంగా ఈ బాధలనే స్వామి తీర్చివేస్తే ఆ భక్తులు మరెంత పెద్ద పెద్ద ప్రమాదాలకు గురికావలసి వస్తుందో. ఉదాహరణకు కడుపులోని పుండుతో బాధపడే ఒక భక్తుడు ఈ విధంగా చెప్పారు. ఈ పుండంటూ ఉన్నది కనుకనే నేను పులుపు కారం తగ్గించి సాత్వికాహారానికి అలవాటు పడ్డాను. తద్వారా కొంత చిత్తశుద్ధి కూడా అలవర్చుకోగలిగాను. అయితే ఈ పుండే కనుక స్వామి నాకు లేకుండా చేస్తే నేను చపలత్వానికి బానిసని బాగా దట్టంగా పులుపు కారం తిని ఉన్న చిత్తశుద్ధిని కూడా పోగొట్టుకునేవాడిని అని. పరమ సాయి భక్తులైన కీర్తిశేషులు వి నాగయ్య గారు, అదేనండి ప్రఖ్యాత సినీ నటులు, వారు కూడా ఇదే విధంగా ఒక అద్భుత సంఘటనను వివరించారు. ఒకమారు వారు ఒక కార్యమై ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడు తటాలన పెరట్లో ఉన్న పచ్చని కొబ్బరి చెట్టు విరుచుకు పడిపోయింది. ఇదేమి అపశకునమని కించపడి నాగయ్య గారు ఆనాడు ఇంట్లోనే ఉండిపోయారట. వారు ఆ విధంగా నిలవకపోయి ఉన్నట్టయితే ఆనాడు తాము ఎన్నో లక్షలు కోల్పోయేవారని అటు పిమ్మట తెలిసిందిట. మొదట్లో కొన్ని రోజులు ఒక పచ్చని చెట్టు విరిగిందే అని ఒకంత చింతకు గురి అయినప్పటికీ స్వామి వారిని ఒక పెద్ద విపత్తు నుంచి కాపాడారని తెలుసుకోగలిగారు. కొన్ని కొన్ని పెద్ద ఇక్కట్లను బాధలను కూడా మనమంచి కోసమే అనుగ్రహిస్తారని ఊహించాల్సొస్తుంది. ఉదాహరణకు ఒకమారు నిలయానికి వచ్చిన ఒక అంధుని చూసి స్వామి కస్తూరి గారితోటి, చూడు కస్తూరి, ఈ అంధుడు నన్నేమని ప్రార్థిస్తున్నాడో, తనకు నేను చూపు ప్రసాదించి అతని కుటుంబాన్ని నాశనం చెయ్యాలిట అన్నారు. కస్తూరి గారికి తలాతోక ఏమీ బోధపడలేదు. చూపు ప్రసాదిస్తే కుటుంబం నాశనం కావటమేంటి? దానికి దీనికి ఏమిటి సంబంధం? కస్తూరి గారికి ఏమీ అర్థం కాలేదు, బోధపడలేదు, స్వామి బోధపరచనూ లేదు. తంతి తీసుకుని తపాలా శాఖ బంట్రోడ్తూ నిలయంలోకొచ్చాడు. ఆ అంధుని వెతుక్కుంటూ తంతి సరాసరి ప్రశాంతి నిలయానికే వచ్చి చేరింది. అతనికి ఉద్యోగం వచ్చిందిట. అంధుల సహాయార్థమై ఏర్పరిచిన ప్రణాళికను అనుసరించి అతనికి ఉద్యోగం ఇవ్వబడింది. స్వామే కనుక అతనికి చూపు ప్రసాదించి ఉంటే ఈయన కూడా నిరుద్యోగ సమస్యకు ఆర్జం పోసినట్టు లక్షోపలక్షల నిరుద్యోగులలో వీరు ఒకరైయుండేవారు. వీరి అంధత్వమే వీరికి ఉద్యోగం సంపాదించి పెట్టింది. ఉద్యోగమే వీరిని వెతుక్కుంటూ వచ్చింది. మన మేలు కోరే స్వామి మనకు కొన్ని క్లేశాలను కలుగుచేస్తారన్నది ఎంత నిజమో అనిపిస్తోంది కదూ. ఈ అంతరార్థమే కనుక మనం పూర్తిగా జీర్ణించుకోగలిగితే ఇక అటుపైన మనకు నిరంతర తృప్తి కాక మరేమిటుంటుంది? కాని ఇంతటి వైరాగ్యం అలవరుచుకోవటం నిజంగా మనబోటి వాళ్లకి దుర్లభమే. పోనీ ఆ కష్టాలనే వరిద్దాం. పైకి ఎంత సమాధానపరుచుకున్నప్పటికీ మనలో చాలామందికి ఈ భావం చేదుగానే ఉంటుంది. భక్తులనేకులకు కష్టాలను బాధలను స్వామి నివారించకపోవటం నిజానికి వారి పూర్వకర్మ తరగించుట కొరకే అని మనం అర్థం చేసుకోగలిగితే
ఈ భూమిలో ఇంకా మనకు సాటెవ్వరూ లేరు. మోక్ష సామ్రాజ్యానికి ఏకఛత్రాధిపతులమే కాగలం, కానీ అది చాలా దుస్సాధ్యం. మనం మానవ మాత్రులమే కదా. అందువల్ల ఈ తత్వాన్ని విపులీకరించి ఈ అధ్యాయం ఇలా ముగించటం సమంజసం కాదు. అంతకన్నా మనం కోరిన రీతిని స్వామి సర్వదా వర్షించే అనుగ్రహ వృష్టితోనే ఈ అధ్యాయం విందాం.

ఇంద్రాదేవి పొందిన రకరకాల అనుభవాలలో ఇంకొక సంభవాన్ని విందాం. ఆ రాత్రి హోరున గాలివాన. కారు నడుపుతూ ఉన్న ఇంద్రాదేవి గారికి చేయి స్వాధీనం తప్పింది. కారు ఇష్టం వచ్చినట్టు దడదడమంటూ వెళ్తోంది. ఆ రహదారి మూడు పాయలుగా చీలి ఇరుకైన బాట. ఆ దారిలో మధ్యన మూడు మార్లు గుండ్రంగా చుట్టి చివరకు ఎలాగైతేనేం ఎదురు పక్కగా వచ్చి నిలిచింది ఆ కారు. అయితే ప్రమాదమేమీ జరగలేదు. ఆమెను పోలీసు వారు ఆశ్చర్యంతో ప్రశ్నించారు. ఆ రహదారిలో ఆరు పాయలలోనూ విధి విరామం లేకుండా కార్లు వస్తూ పోతూంటాయి. మీ కారు మరే కారును మోదకుండా ఏ విధంగా తప్పించుకుంది? పైగా దారికడ్డంగా మూడు మార్లు గుండ్రంగా తిరిగింది. ఎలా సాధ్యం అని అడిగారు. నిజమే, తన కారుకి ఇరుపక్కలా కార్లు పరిగెడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ స్వాధీనం తప్పిన తన కారు మరే కారుని మోదకుండా ఎలా కుప్పిగంతులు వేసినప్పటికీ తప్పించుకోగలిగింది. ఆవిడకే బోధపడలేదు. ఆ విషయమే పోలీసు వాళ్లకు కూడా చెప్పారు. ఇంద్రాదేవి ఆ విధంగా జవాబివ్వగానే ఆ పోలీసులు, మీకు ఏదో ఒక ప్రత్యేకమైన దేవతానుగ్రహం ఉండే ఉండాలి మిమ్మల్ని సదా రక్షించేందుకు అన్నారు. స్వామిని గురించి, వారిచ్చినటువంటి రక్షణ ఉంగరం గురించి ఆ పోలీసులకు ఏమీ చెప్పకుండా, అవును అవును, అది ప్రత్యేకమైన రక్షణ దేవతే అని మాత్రం చెప్పగలిగారావిడ. మోదనీయకుండా కాపాడటం ఒక లీల, మోదించి కాచి రక్షించి వినోదించటం మరొక ఆనందహేళ. ఖరగ్పూర్లో ఒక మూడు సంవత్సరాల పిల్లవాని మీద కారు మోది 20 అడుగుల దూరానికి విసిరివేయబడ్డాట. రక్తపు మడుగులో మునిగి ఉన్న ఆ బిడ్డను వెంటనే కేజీ ఆసుపత్రిలో చేర్చారు. ఇక లాభం లేదు, ప్రాణం దక్కదు అని నిర్ధారణకు వచ్చే సమయంలో ఆ బిడ్డ తన కమలాల్లాంటి కనుదోయిని విప్పి చూసి, డాక్టర్, ఏమీ బెంగపడకండి, బాబా నన్ను తమ చేతులతో పైకెత్తి పట్టుకున్నారు, అంతా సరిపోయింది అన్నాడు. అంత రక్తం చిందిందే కాని ఆ బిడ్డకు ఎటువంటి చిన్న గాయం కూడా తగల్లేదు. కనీసం ఒక చిన్న ఎముక కూడా దెబ్బతినలేదు. ఇది ఒక అద్భుతమైన లీల. మరొక సంఘటన, డాక్టర్ ఎస్సీ దత్తా నైనిటాల్ నుంచి లక్నోకి ప్రయాణం చేస్తున్నారు కారులో. లాల్ కువాన్ ఉన్న ఊరిలో వీరి కారు వెడుతుంటే తటాలున ఒక 5 సంవత్సరాల బాలిక కారుకి అడ్డంగా పరిగెత్తింది. బ్రేక్ వేసినప్పటికీ కూడా ప్రయోజనం లేని పరిస్థితి. ఇంకేముంది, కారు ఆ పిల్లను మోదింది. అంతటితో ఆ బిడ్డ 6 అడుగుల అవతలికి పోయి పడింది. ఇంక చెప్పాలా? మరుక్షణం ఆ ప్రదేశం చుట్టూ బోలెడు మంది గుంపుగా చేరారు. ఆ సంఘటన వల్ల నకసిక పర్యంతం వణికిపోతూ నిలబడిన ఆ దత్త తన వేలిన ఉన్న బాబా ప్రతిమగల ఉంగరాన్ని చూస్తూ సాయిరాం అన్నారు. ఆ మహామంత్రం ఉచ్చరించటం తడవుగా ఆ పిల్ల కళ్లు తెరవబడ్డాయి. ఆ బిడ్డను డాక్టర్ వద్దకు చికిత్స కోసమని తీసుకెళ్లారు. శ్రీ దత్త, మామూలు చిన్న దెబ్బే, మరేమీ ప్రమాదం లేదు అని చెప్పి ఆ డాక్టర్ మందిచ్చి పంపించి వేశారు. ఎంత అద్భుతమైన ఆనందలీల! సర్వత్రా సర్వవ్యాపి అయి ఎక్కడెక్కడి వారినో ఎక్కడెక్కడి నుంచో భక్త సంరక్షణం చేస్తున్న స్వామి ఇక సాక్షాత్ తమ ఆధ్వర్యాన తాము సంకల్పించిన కార్యాన్ని భారీ ఎత్తున ప్రశాంతి నిలయంలోనో అనంతపురంలోనో లేక వైట్ ఫీల్డ్లోనో జరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రదేశాల్లో స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం తాండవిస్తూ సంరక్షిస్తోందంటే వింతే ఉంది. ప్రశాంతి నిలయంలో గృహవసతుల విస్తరింపు నిర్మాణములు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఆ సమయంలో అదే రీతిన అనంతపురంలో మహోన్నతంగా స్త్రీల కళాశాల నిర్మాణం జరిగినప్పుడు ఈ కార్యక్రమాల నిర్వహణలో అతి ముఖ్యమైన బాధ్యత వహించిన వాళ్లు పేరొందిన ఇంజనీర్ శ్రీ భావరాజు సత్యనారాయణ గారు. ఇంత పెద్ద పెట్టిన జరిగిన నిర్మాణ కార్యక్రమాల్లో శ్రమించిన సేవక జనానికి కనీసం ఒక చిన్న ప్రమాదం కూడా కలగకపోవడం అంటే ఆ అద్భుతానికి విస్మయులైన శ్రీ సత్యనారాయణ గారు ఇలా చెప్పారు. ఆ మహానిర్మాణం జరిగినప్పుడు కనీసం ఒక్క కూలీకైనా ఏ చిన్న ప్రమాదమూ కలగలేదు. ఈ విషయం నేను ఢంకా మీద దెబ్బకొట్టి చెప్పగలను. దీనికి కారణం మన భవరోగ నివారణ సత్యనారాయణ రక్షణ శక్తియే, కానీ మరొకటి కాదు అని చాటి చెప్పారు భావరాజు సత్యనారాయణ గారు. అయితే దీనికి విరుద్ధంగా కూడా జరగగలదేమో అని మనలను ఆందోళనకు గురి చేసినటువంటి మరొక సంభవం కూడా ఆయన వివరించారు. 1972 సంవత్సరంలో
ప్రశాంతి నిలయం గృహ నిర్మాణములు పెద్ద ఎత్తున జరుగుతున్న సమయం. పశ్చిమ ప్రశాంతిలో, వెస్ట్ ప్రశాంతిలో దక్షిణపు దిక్కున ఉన్న బ్లాక్లో రెండవ అంతస్తు పైన దళాన్నొకదాన్ని దింపుతున్నారు. ఆ పనిలో నిమగ్నులైన శ్రీ వై సాయిజీరావు గారు, ప్రత్యేకంగా ఆ పనిలో ఆ శాఖలో ఆరితేరిన వారు ఇంజనీరింగ్ పట్టాదారులు. వీరు పుల్లీలోని తాడును ఒకదానిని సరిచేస్తున్నప్పుడు చేయి స్వాధీనం తప్పి ఆ తాడే వీరిని కిందికి లాగేస్తుంటే హా ధన్నమనే శబ్దంతో 30 అడుగుల ఎత్తునుంచి కింద పడిపోయారు. వారు మంచి యువవయస్కులు, ఇంతటి ఘోర మరణానికి గురికాబోతున్నారనే ఆవేదన ఒక పక్క, ఈ దుర్ఘటన మూలంగా స్వామికి ఎంతటి అపఖ్యాతి రానున్నదో అన్న ఆందోళన ఒక పక్క పీడించేస్తోంది. మిగతా పనివాళ్లందరూ సాయిజీరావు గారి వద్దకు పరుగుదీశారు. వారి శరీరాన్ని చూడగలమా లేక ఒక రక్తపు ముద్దగా చూడవలసి వస్తుందా అన్న భీతితో మెల్లగా ఆయన దగ్గరికి వెళ్లారు. కాని వాళ్లంతా చూసినదేమిటో తెలుసా? సాయిజీరావు గారు అమాంతం లేచి కూర్చున్నారు, దూదిపింజంపైనుంచి లేచినట్టు అంటారు భావరాజు సత్యనారాయణ గారు. సాయిజీరావు గారు అందరినీ ఒక్క మారు తిలకించి చిరునవ్వు నవ్వారు. నేను సుఖంగానే ఉన్నాను, బాగానే ఉన్నాను అని 2 మార్లు నొక్కి నొక్కి చెప్పారు అక్కడున్న వారితోటి. కొండపై నుంచి దొర్లినప్పటికీ ప్రహ్లాదుడికి ఏమీ బాధ కలగలేదని పురాణం వర్ణించింది, కట్టుకథ కాదని ఈ సంఘటన నిరూపించింది. ఆనందం పట్టలేక అందరూ స్వామి దగ్గరికి పరుగుతీశారు. ఆ దివ్యమూర్తిలో సర్వజ్ఞత్వము తొంగిచూసి చిరునవ్వులు చెందించింది. దెబ్బలు తగలకపోయినా అంతటి ప్రమాదం సంభవించినప్పుడు అదిరిపోవడం అనేది సహజం కనుక ఒక్కరోజు ఆస్పత్రిలో చేర్చి వీరిని విశ్రాంతి తీసుకోవలసిందని భక్తులు సాయిజీరావు గారికి సలహా ఇచ్చారు. ఆయన అది వినే మనిషా, నాకేమీ కాలేదు, నేను బాగానే ఉన్నాను అంటూ వెంటనే పనిలోకి దిగుతానని పట్టుపట్టారు రావుగారు. వారి కోరికను మన స్వామి అంగీకరించారు. సాయిజీ తిరిగి యథాప్రకారం మరుక్షణమే పనిలోకి దిగారు. ఒక్క క్షణం కూడా విశ్రాంతి లేక అహర్నిశము ఆపత్సహాయంలో నిమగ్నులయ్యున్న మన స్వామి ఉండగా చిందించింది. దెబ్బలు తగలకపోయినా అంతటి ప్రమాదం సంభవించినప్పుడు అదిరిపోవడం అనేది సహజం కనుక ఒక్కరోజు ఆస్పత్రిలో చేర్చి

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు లిస్నర్ @ రేడియో సాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ అంతరంగ తరంగాలు ఆనందలహర్లు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు స్వామివారి భక్తులు, విజయవాడ వాస్తవ్యులు, బాలవికాస్ గురువు అయిన శ్రీమతి శిష్ట్లా భారతిగారు స్వామితో వారి అనుభవాలను పంచుకుంటారు. శ్రీమతి శిష్ట్లా భారతిగారి ఇంటర్వ్యూ రెండవ భాగాన్ని ఇప్పుడు వినండి.
1: బాబు చదువు పూర్తయినాకండి సరే ఓ ప్రైవేట్ కంపెనీలో చేరాడు. హైదరాబాద్ లో జీబీ కంపెనీ అని ఓ ప్రైవేట్ కంపెనీలో 1500కి చేశాడు. చేరాక తను ఆ 1500లో ఒక 500 ఖర్చు పెట్టి 1000 రూపాయలు మాకు పంపించేవాడు అండి సాయికృష్ణ. అలాంటి సమయంలో సాయికృష్ణ నువ్వు తెలియగలవాడివి కదా, ఎందుకని నువ్వు గవర్నమెంట్ ఉద్యోగంలో చేరటం లేదని ఫ్రెండ్స్ అందరూ అనేటప్పటికీ సరే విజయవాడ వచ్చేసాడు. సడన్ గా వచ్చేసేసి తను విజయవాడలో అక్కడ ఆ ఎగ్జామ్స్ కావాల్సినటువంటి మోడల్ టెస్ట్ పేపర్ బుక్స్ అవి తెప్పిస్తూ చేస్తున్న సమయంలో స్టీల్ అథారిటీస్ ఆఫ్ ఇండియా అనే దానిలో రిటర్న్ టెస్ట్కి వెళ్ళాడు బాబు. రిటర్న్ టెస్ట్లో సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయినాక తను ఓరల్కి వెళ్ళాలి. ఓరల్ వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో తనకి తెలియదు కదా. అప్పటికి కూడా తనకి బట్టలు సరిగ్గా లేవు అన్నమాట. అంటే పాప మ్యారేజ్ అయిందండి అప్పుడు. ఆ మ్యారేజ్కి మా అల్లుడు గారు మంచి బట్టలు పెట్టారు, మా అబ్బాయికి బావమరుది కదా అందుకని చెప్పేసేసి స్కై బ్లూ షర్టును నావీ బ్లూ ప్యాంటు ఇంకేవో మంచి బట్టలు పెట్టారండి. బాబుకి మద్రాసులో ఇంటర్వ్యూ వచ్చిందండి. ఇంటర్వ్యూ వచ్చేటప్పుడు ఓరల్ ఇంటర్వ్యూ కదండి, అందులో స్టీల్ అథారిటీస్ ఆఫ్ ఇండియా అంటే కొంచెం పెద్ద కంపెనీ. తనేమో ఈ ఎన్సీసీల్లో వీటిల్లో లేడు, వీటిలో గేమ్స్లో లేడండి, ఎందులోనూ లేడు. నార్మల్ బాలవికాస్ ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ థర్డ్ గ్రూప్ పూర్తి చేశాడు. మా మందిరంలో భజనలు అప్పటికింకా తను చిన్నపిల్లాడు కాబట్టి మొగల్రాజపురం సెంటర్లో పాడుతూ ఉండేవాడు భజనలు. అక్కడికి వెళ్ళి పాడుతూ ఉండేవాడు, సమితి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవాడు. అసలు ఆ అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడే వాళ్ళు ఎన్సీసీలు గేమ్స్ అవన్నీ చాలా అడిగారండి, అవేవి లేవు తనకి. అందుకని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అన్నారు, నువ్వు బాలికాస్ ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ థర్డ్ గ్రూప్ అయినటువంటి సర్టిఫికెట్లు పెట్టేసేయి, ఫోటోస్టాట్ తీయించి పెట్టేసేయి అంటే ఆ పక్కనున్నటువంటి మా ఆడబడుసు భర్త కాస్త ఎగతాళిగా చెయ్యి తిప్పాడు. నవ్వుమొహం పెట్టుకుని ఎగతాళిగా ఆ సర్టిఫికెట్లు పెట్టడం ఏమిటి, ఉద్యోగానికి దానికి సంబంధం ఏమిటి అనేటట్టుగా కాస్త ఎగతాళిగా మాట్లాడాడు. కానీ ఈయన మాత్రం నువ్వు పెట్టేరా అన్నారు, పెట్టాడండి. సరే రిటర్న్ టెస్ట్లో సెలెక్ట్ అయ్యాడు. ఓరల్కి వెళ్ళినప్పుడు నార్మల్ స్టూడెంట్, తను పెద్ద క్లెవర్ స్టూడెంట్ కాదంటే మామూలుగా యావరేజ్ స్టూడెంట్. ఏం చేయాలో తెలియక స్వామిది జట్ వాళ్ళు ఒక ఫోటో ఇచ్చారండి మా మందిరంలో బయట నుంచుని, ఒక కట్ట తీసుకొచ్చి తలో ఫోటో ఇస్తున్నారు. మా అబ్బాయి కూడా ఆ జట్ వాళ్ళ ఫోటో స్వామిది జేబులో పెట్టుకున్నాడు. ఉద్యోగానికి అదే ఓరల్ టెస్ట్కి వెళ్ళిన వెళ్ళిపోయాడండి. వెడుతూనే అక్కడ 5-6 పెద్ద పెద్ద ఆఫీసర్లు తనకి కూర్చున్నారండి సెలక్షన్కి. అంటే అప్లికేషన్ లో తను ఈ ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ థర్డ్ గ్రూప్ పెట్టాడు కదండి, పెట్టేటప్పటికీ నువ్వు సాయి డివోటీవా అని అడిగారు, జేబులో ఫోటో ఉంది. అవునండి అని చెప్పాడు తను. అయితే ఓ పని చెయ్యి, నువ్వు స్వామివారి జీవితంలో మరపురాని సంఘటన ఒకటి ఉంటే చెప్పన్నారు. అనేటప్పటికీ ఆ సమయంలో తను ఏం చేశాడంటే మామూలుగా మాస్టారు కుర్చీకి అతుక్కున్నటువంటి సంఘటన చెప్పాడండి. చెప్తే అది కాదు, స్వామివారికి తేలు కుట్టింది. ఆ తేలు కుట్టాక ఆ స్వామి తర్వాత నుంచి ఇంకా మార్పు మనకి మొదలైంది అని చెప్పేసి వాళ్ళే చెప్పారండి. తర్వాత బాలవిక ఒక కథ చెప్పమన్నారండి బాబుని. కథ చెప్పమంటే తను ఈ పుండరీకుడి కథ చెప్పాడండి. తల్లిదండ్రి సేవ చేయటం, భగవంతుడు ఇచ్చినా కూడా వెళ్లకుండా తల్లిదండ్రి సేవ పూర్తి చేసి భగవంతుడి దగ్గర ఓ భజన పాట పాడమన్నారండి. పాడమంటేను పాండురంగ విఠలే హరినారాయణ తను ఎక్కువగా పాడుతూ ఉండేవాడు. కంజరి వాయిస్తూ ఉండేవాడు ఆ పాట పాడాడు. సరే నువ్విప్పుడు బానే ఉంది, ఉద్యోగం వచ్చాక మరి భజనలకు ఎడతావా అని అడిగారండి. అడిగితే వాళ్ల ముందర ఉద్యోగం వచ్చాక భజనలకు ఎడతానని ఎట్లా చెప్తానా అనుకుని అవకాశం ఉంటే తప్పకుండా పెడతానండి అని చెప్పాడు. చెప్పి ఇంటికి వస్తూనే నాకు చాలా సంతోషంగా ఉంది, అక్కడ ఓరల్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళంతా కూడా బాధపడుతూ 500 మంది వచ్చారటండి, బాధపడుతూ వెళ్ళిపోయారు, నాకు మాత్రం స్వామి గురించి అడిగారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది వెళ్ళొచ్చాక అనుకున్నాడండి. స్వామి అనుగ్రహంతో ఆ ఉద్యోగం తనకి వచ్చిందండి, వచ్చింది. ఇప్పుడు బాబు అదే ఉద్యోగం చేస్తున్నాడండి, స్టీల్ అథారిటీస్ ఆఫ్ ఇండియాలో. తనకి ఇప్పుడు ఇంచుమించు 28 ఏళ్ళు అయిందండి జాబ్లో చేరాక. కంపెనీ లాస్ లో ఉన్నా కూడా ఈ ఉద్యోగం స్వామి నాకిచ్చారు, నేను ఇది చెయ్యాలి అని చెప్పి ఒక్కటే మనసులో పెట్టుకున్నాడండి. కంపెనీ మూసేసి గేటు తాళాలు, స్టీల్ అథారిటీస్ ఆఫ్ ఇండియా 40-50 ఎకరాలలో ఉందండి అది, ఇది తాళాలు పెట్టి నాయన వెళ్ళు అంటే అప్పుడు నేను స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి ఏం చేయమంటారని అడుగుతానని చెప్పేసి తను చేరిన 7-8 ఏళ్లకే లాస్ లో ఉంది. ఇప్పటికి కూడా కొంచెం లాస్ లోనే ఉంది, ఉన్నా కూడా తను మాత్రం ఇది స్వామి ఇచ్చిన ఉద్యోగం అనే ఉద్దేశంతో ఆ ఉద్యోగం వదిలిపెట్టలేదండి. అక్కడ ఒక భజన సెంటర్ ఒకటి నడుపుతున్నాడు, అది నగర సంకీర్తన ఒకటి జరుగుతుంది, ప్రతి నెలా కూడా నారాయణ సేవలో పాల్గొంటున్నాడు. స్వామి అనుగ్రహం వల్ల ఈ రోజుకి కూడా తను ఆ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. పాపేమో ఇక్కడ సంస్థ కార్యక్రమాల్లో తను జిల్లా కోఆర్డినేటర్గా ఉంటూ సాయి గీత స్వామి పేరు పెట్టారండి, పాపకు కూడా స్వామి పేరు పెట్టారండి. ప్రతి ఒక్కటి కూడా స్వామి అనుగ్రహంతోనే మా జీవితాలు. నాకు తెలిసింది 16 ఏట నాకు పెళ్ళైంది, 17 మా అత్తగారింటికి వచ్చా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అండి కుటుంబం నడుస్తోంది అంటే అది స్వామి అనుగ్రహంతోనే నడుస్తుంది. మధ్యలో కూడా బాబు డ్రామాల్లో వాటిల్లో పాల్గొన్నప్పుడు స్వామి దగ్గరికి వెడితే సీత వేషం వేశాడండి డ్రామాల్లో. సీత వేషం వేస్తే ఆడవేషం వేశానని అభిమానంగా ఉంది వాడికి. రిక్షాలో మా అమ్మాయితో పాటు స్కూల్కి వెళ్ళటానికి కూడా ఇష్టపడేవాడు కాదు, పక్కన కూర్చుని ఈ సీత వేషం వేశారని చెప్పేసి విపరీతంగా మేకప్ అయినా కోపం వచ్చేసేసి ఓ మూలకు పోయి కూర్చున్నాడు పుష్కరాలలో. మేము సీతారామాంజనేయ సంభాషణ అని చెప్పి ఒక డ్రామా వేశామండి, అందులో తన సీతగా వేశాడనమాట. అప్పుడు తనకి అది ఇష్టం లేదు. తర్వాత మా వాళ్ళందరూ పుష్కరాలలో ఈ డ్రామాలు ఇవన్నీ అయిపోయినా స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లా మేము వేశాం స్వామి అంటే సీతేది రాముడేడి అని స్వామి అడిగారండి. ప్రేరి హాల్లోనే అడిగారండి స్వామి. రాముడేడంటే రాముడిని చూపించారండి. సీత ఏది అంటే తను ఉంచటం లేదు, తనకు సిగ్గుగా అందరూ వేషాలు వేస్తూనే ఉన్నారు, లే పర్వాలేదు ఏం పర్వాలే అన్నారు. అన్నాక లేచి నుంచున్నాడండి. తర్వాత కూడా బయట కూర్చున్నప్పుడు స్వామి ఏం సీతాదేవి బాగున్నావా అని అడిగి ఈ రకంగా ప్రతి క్షణం ప్రతి విషయంలో కూడా స్వామి అనుగ్రహంతో స్వామిని చెప్పిన విధంగా ఈయన కూడా స్వామి నన్నేం చేయమంటారు అని అడిగితే ఒక సమయంలో ఏ దిక్కు తోచని పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి ఆధారము లేకుండా సమయంలో స్వామి నన్నేం చేయమంటారంటే ఎక్కడున్నావు అక్కడే ఉండు అన్నారు స్వామి అన్నారండి. అనేటప్పటికీ ఈయనకి వేదవాక్కు కదండి స్వామి అంటే. స్వామి చెప్తారు అంటే ఇంకా దానికి వేరే మాట్లాడే పని లేదండి. తిన్నడు భక్తి ఎలాంటిదో మనకి తెలియదు కానండి, ఈయన మాత్రం స్వామి మార్గంలోనే నడిచేవారు. ఎందుకంటే ఒక మాట బెంగళూరు వెళ్ళినప్పుడు వైట్ ఫీల్డ్ లో ఈయన కూర్చుని ఉన్నారండి, స్వామి అలా దగ్గర నుంచి వెడుతూ ఏం పతివ్రత బాగున్నావా అని అడిగారటండి. అంటే స్వామి దగ్గరికొచ్చి పతివ్రత అన్నారు అని అనేటప్పటికీ మా పిల్లలు స్వామి ప్రతి మాటకి ఒక అర్థం ఉంటుంది అని చెప్పి సత్యం సింహసుందరం చూసి అప్పుడు వాళ్ళు స్వామి చెప్పిన మార్గంలో నడిచే వాళ్ళనే స్వామి పతివ్రత అంటారు అని అప్పుడు తెలిసిందనమాట. అందుకని చెప్పేసి ఇంకా ప్రతి విషయంలో కూడా ఇంకా వాళ్ళ నాన్నగారు ఏది చెప్పినా కూడా గురిగానే ఉండేవాళ్ళండి. ఆయన కూడా ప్రతి ఒక్క కష్టం వచ్చినా కూడా సుఖం వచ్చినా కూడా స్వామి చూసారా బాబుకు ఉద్యోగం వచ్చేటప్పుడు కూడా వచ్చే ముందు కూడా ఇదిగో అన్నీ నీకు తెలుసు నువ్వు దొంగవి నువ్వు ఇస్తావు ఉద్యోగం ఇవ్వకుండా ఎందుకుంటావు ఇస్తావు నీకు అన్నీ తెలుసు అని రోజు స్వామితో మాట్లాడుతూనే ఉండేవారండి. ఆ రకంగా ఆ స్వామి ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండు అన్నారని చెప్పేసేసి ఆయన అలాగే ఉండిపోయారండి. అనుకోకుండా సింగ్నగర్లో వివేకానంద సెంచనరీ స్కూల్లో ఒక పోస్టు ఏడేడు పోస్ట్ ఉందన్నారండి. ఆ పోస్టులో కథ చెప్పేసేసి 48వ ఏట ఉద్యోగం కోసం అని చెప్పేసేసి రామకృష్ణ సమితి బాపిరాజు గారి దగ్గరికి వెళ్ళారండి. ఆయన సింగ్నగర్ చేరమన్నారు. చేరినప్పుడు చెప్పారండి మేము పోస్టులు ఎయిడెడ్ అయ్యేదాకా మేము జీతం ఇవ్వం పైసా ఇవ్వమని చెప్పారండి. 3 ఏళ్ళు వాళ్ళేమి అమౌంట్ ఇవ్వలేదండి. ఈయన అలాగే ఉద్యోగం చేశారండి. రోజు వాళ్ళ నాన్నగారు ఒక 20 రూపాయలు ఈయన జేబులో పెట్టేవారండి. ఆ 20 రూపాయలు 10 రూపాయలు వెళ్ళటానికి 10 రూపాయలు రావటానికి కానీ ఎప్పుడు సంతోషంగా ఉండేవారండి. మిగిలిన మాస్టర్లందరూ అనేవారటండి విఘ్నారాయణ గారు మాకు ఇంత జీతాలు వస్తుంటేనే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మీకు పైసా రావటం లేదు మీరు ఎప్పుడు ఇంత సంతోషంగా ఎట్లా ఉండగలుగుతున్నారండి అన్నట్టు. ఆఖరికి ఈ అప్పుడు పాప డిగ్రీ నండి బావేమో ఇంజనీరింగ్ లో అప్పుడు స్వామి అనుగ్రహంతో చేరాడండి. అప్పుడు చేరాడు అని వాళ్ళ ఆఖరికి ఒక మాస్టారు ఈయన కన్నా ముందు రోజు చేరారండి. ఆయన అన్నారట మాస్టారు మీరు నా తర్వాత చేరారు ఒకవేళ పోస్టు శాంక్షన్ నాకవుతుంది అనుకోండి నాకొచ్చే జీతంలో సగం మీకు ఇస్తాను అని చెప్పి ఆ మాస్టారు ఈయంత ఆ మాట అన్నట్టు. తర్వాత స్కూల్లో కూడానండి స్వామి అంటే తెలియని మాస్టర్ రమణ్ రావు గారని ఈయంత అన్న మాస్టారు స్వామి అంటే ఆయనకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి. అలాంటి మనిషి ఈయన ఏం చేసేవారు ప్రతి క్లాసులో కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా స్వామి గురించి చెప్పడం కథలు చెప్తూ ఉండేవారండి. ఎవరైనా జేబుల్లో పెన్ను బాగుంది అంటే మాస్టర్ ఈ పెన్ను మీరు తీసుకోండి నా దగ్గర ఇంకా చాలా పెన్నులు ఉన్నాయండి అని చెప్పి ఆ మాస్టర్కి వాళ్ళకి తన దగ్గర తెచ్చేవారనమాట. ఆ రమణ్ రావు గారు మాస్టర్ చెప్పారు ఏమండి సత్యసాయిబాబా గారంటే మాకు తెలియదు కానీ యజ్ఞనారాయణ గారిని చూశాక స్వామివారి భక్తులే ఇట్లా ఉంటున్నారు స్వామి నిజంగా ఎంత గొప్పవారో అని మేం బాబా గారిని నమ్మటం మొదలు పెట్టామండి అని చెప్పేసి ఆ మాస్టారు వాళ్ళంతా కూడా స్వామి అంటే చాలా ఇష్టపడేవారండి. ఆయన చేసింది జాబ్ సరిగ్గా 10 ఏళ్ళేనండి 58 ఏళ్లకి 48వ ఏట చేరారు 58వ ఏట రిటైర్ అయినారు. స్వామి ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండు అన్నందుకు ఆ ఉద్యోగం ద్వారా ఆయనకు లోన్ ఇప్పించి ఆయనకు ఒక ఉండటానికి ఒక ఇల్లు ఏర్పాటు చేశారండి. భోజనానికి లోటు లేకుండా భోజనాన్ని డబ్బు ఏర్పాటు చేశారండి. ఉండట ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండు అని అన్నారు కాబట్టి ఒక ఇల్లు ఇచ్చారండి ఉండటానికి చేయటానికి భోజనం ఇచ్చారండి ఇబ్బంది పడకుండా సంస్థ ఇచ్చారండి. ఈరోజు దాకా ప్రతి క్షణం కూడా ఆ కృతజ్ఞత భావం ఒక కుటుంబం ఒక తరంలో పడిపోయినటువంటి ఒక కుటుంబం లేవటానికి కొంచెం టైం పడుతుంది సహజం కానీ స్వామివారి అనుగ్రహం అండి. ఆ పడిపోయిన ఆ బండి మళ్ళీ స్వామి లేపి నుంచోబెట్టారు. ఈ రోజున ధైర్యంగా ఉండి ఈ రకంగా ఉండగలుగుతున్నాము అంటే అదంతా కూడా స్వామివారి యొక్క కృపేనండి. దానికి మించింది వేరే లేదండి. చాలా ఇప్పుడు ఆయన సమయమో వచ్చింది, ఆయన స్వామి దగ్గరికి వెళ్ళిపోయారు. ఎవరికి ఏ సమయమో మనకి తెలియదు. స్వామి అనుగ్రహంతో బతుకుతున్నా అండి, స్వామి అనుగ్రహంతో ఆహారం తీసుకుంటున్నా అండి, స్వామి అనుగ్రహంతో సంస్థకి రాగలుగుతున్నాము. ఇదంతా కూడా స్వామి ఇచ్చినటువంటి శక్తేనండి, వేరే ఇంకేం లేదండి.
2: మరి అంటే ఒక గృహిణిగా, ఒక అర్ధాంగిగా ఆయన ఇంత కష్టపడుతున్నప్పుడు మరి మీకు మనసులో ఎప్పుడు స్వామి మీద ఎందుకు స్వామి ఇలా చేస్తున్నారు అన్న భావం ఎప్పుడు కలగలేదా?
1: కలిగిందండి నాకు. వయసు చిన్న వయసులో ఉన్నప్పుడు, ఇప్పుడంటే పెద్దదాన్నయ్యా కదండి, అయినప్పుడు మీరు ఇట్లా చేస్తున్నారు, ఇంత చేస్తున్నారు, ఏం లాభం అని ఓ రోజున గట్టిగా అన్నానండి. అనేటప్పటికీ ఆయనకి ఒళ్ళు తెలియకుండా ఏమన్నావు అని గట్టిగా కసిరారండి. అసలు అలాంటి వ్యక్తి కాదు ఆయన. ఏదన్నా కాస్త తేడా జరిగితే మాత్రం ఆయన మోకి తట్టుకోలేక వణికిపోయేవారండి. అనేటప్పటికీ ఇంకా నేను వణికిపోయారండి. అప్పటి నుంచి భయం అనవండి. ఆయన మామూలుగా ఉన్నప్పుడు కూడా ఆయన అంటే కొంచెం భయం వేసేది. ఆయన ఏ టైంలో ఆయనకి ఒళ్ళు తెలియకుండా ఏమన్నా అంటారేమో అనేటటువంటి భయం ఉండేది. తర్వాత మాత్రం చూసావా, సహనంగా ఓర్పుగా ఉన్నావు కాబట్టి ఈ రోజున మనం ఇట్లా ఉన్నాం, స్వామి అనుగ్రహం. ఆ రోజున అన్ని ఇబ్బందులు పడి అన్ని కష్టాలు పడ్డా కూడా నువ్వు సహనంగా ఉన్నావు కాబట్టి ఈ రోజున మనం ఇట్లా ఉండగలుగుతున్నాం. స్వామి మీద మనకి కృతజ్ఞత ఉండాలి. ప్రతిరోజు స్వామిని తలుచుకోవాలి. ప్రతి క్షణం మనం స్వామికి ఆ కృతజ్ఞత తెలియజేయాలి. మనం చేయాల్సింది అదే. స్వామికి సంస్థ అంటే ప్రాణం కాబట్టి సంస్థ కార్యక్రమాల్లో మనం పాల్గొనాలి.
2: ఇప్పటికీ మీరు?
1: నేను సంస్థ యాక్టివ్ మెంబర్ నేనండి. ప్రతి కార్యక్రమానికి పాల్గొంటాను, బాల వికాస్ చూసుకుంటున్నానండి.
2: ఇన్ని అనుభవాలు పంచుకున్నారు. చివరిగా ఒక ప్రశ్న, కొత్తగా స్వామి సంస్థల్లోకి వచ్చే వాళ్ళకి, అంటే స్వామిని చూడనటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా సూచన ఏమిటండి?
1: తప్పకుండా స్వామి మార్గంలో మనం నడవాలి. కొద్దిగా ఓర్పు అనేది మనం చూపించాలి. మనకి ఏది లోటు చేయరండి. ప్రతి ఒక్కటి స్వామి మనకి అనుగ్రహిస్తారు. మనం ఇంట్లో ఒక్కళ్ళం ఉన్నా కూడా మనకి ఏం కావాలో స్వామికి తెలుసండి. ఏది కావాలన్నా కూడా స్వామే మనకిస్తారు. ఆ అనుభవంతోనే నేను ఉన్నాను. ఎవరు అడిగినా ఏం అడిగినా కూడా అదే చెప్తాను, తప్పకుండా స్వామి మార్గంలో మనం ఉండాలి. ఉండి మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ స్వామిని తలుచుకుంటూ అవకాశం ఉన్నప్పుడల్లా స్వామి పాదాల మీద మన తల పెట్టుకుని స్వామి స్మరణ చేసుకుంటే జీవితంలో అంతకన్నా కావాల్సింది. ఎందుకంటే మన డ్యూటీని మనం చేసుకుంటాం. చేసుకుంటూ కూడా భగవంతుణ్ణి మాత్రం వదిలిపెట్టకుండా ఆ మార్గంలో నడిస్తే తప్పకుండా భగవంతుడు మనని ఇంట వెంట దంట కంట కనిపెట్టుకుని ఉంటారు. ఉంటానని స్వామి మానవుడికి మరుపు కానీ మాధవుడికి మరుపు అని చెప్పారండి స్వామి. కాబట్టి మాధవుడు మర్చిపోడండి, మానవులం కాబట్టి మనం మర్చిపోతాం కానీ. ఎందుకంటే మా మనవుడికి స్వామి పేరు పెట్టారు, గుణరంజన్ అని పెట్టారు. మా అమ్మాయికి తెలియకుండా బాపుకి కాలు కొంచెం ఫాల్ట్ ఉంది. స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు మూడో నెలలో స్వామినితో అన్నది చెప్పింది. స్వామి చెప్తే చిన్నదేగా అన్నారు స్వామి. అన్నాక స్వామి బాబుకి అన్నప్రాసన చేయాలి స్వామి అంటే తదుబా తన పరమానందం తీసుకొచ్చి పెట్టుకుంటే స్వామి భోజనం చేసి ఎదురుకుండా వస్తూనే సూటిగా వచ్చి బాబుకి నోట్లో అన్నప్రాసన చేస్తారండి. అన్నప్రాసన అయినాక తను తెలియక స్వామి బాబు పేరు పెట్టండి స్వామి అని అడిగింది. ఈ తూరి పెడతాను అన్నారండి స్వామి. అనేటప్పటికి అక్కడ తెలిసిన వాళ్ళందరినన్నా స్వామి ఒకే మాట ఇన్ని చెయ్యరు, ఒక మాట ఒకటి చేస్తారు, ఒక మాట చేస్తారని చెప్పారండి. సరే అదే ప్రకారంగా మేము సాయి సాయి అని పిలుస్తున్నాము. తనకి 5, 7, 6, 7 వచ్చిన సమయంలో యూత్ పిల్లలందరూ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు తను కూడా స్వామి దగ్గరికి వెళ్ళింది. స్వామి బాబుకి పేరు పెట్టాలి స్వామి అని అడిగిందండి. అడిగితే ఏమని పిలుస్తున్నారు అన్నారు. అంటే సాయి అంటున్నాం స్వామి అంటే బాగానే ఉందిగా అని వెళ్ళిపోతుంటే ఇంకా భయం పట్టుకుంది. ఇంకేముంది స్వామి వెళ్ళిపోతున్నారు ఇంకా పేరు పెట్టారని స్వామి స్వామి స్వామి అని మళ్ళీ గట్టిగా అరిచేసింది. అప్పుడు స్వామి మళ్ళీ వచ్చి గుణరంజన్ అని స్వామి పేరు పెట్టారండి. కాబట్టి భగవంతుడికి అన్నీ తెలుసు, భగవంతుడికి మార్పు ఉండదు కదండి. ఆ భగవంతుడు నమ్మాం కనుకనే ఈ రోజున ఈ రకంగా నేను జీవితాన్ని గడుపుతున్నాను అంటే అది స్వామి అనుగ్రహ బలంతోనేనండి. అంతకన్నా వేరే ఇంకేం లేదండి. సాయిరాం.
0: ఇంతవరకు మీరు స్వామివారి భక్తులు, విజయవాడ వాస్తవ్యులు, బాలవికాస్ గురువు అయిన శ్రీమతి శిష్లా భారతి గారితో ఇంటర్వ్యూ 2వ భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.orgకి రాసి పంపవచ్చు లేదా వాట్సాప్ ద్వారా 9393258258కి పంపవచ్చు. సాయిరాం.

రామ చింతనే చాలు రామనామే మేలుగా, రామ చింతనే చాలు రామనామే మేలుగా, రామ

ఆడ భగ్యముడు గంగాజన గుడు సంగీత సారాంధుడు ఇతడు సమయానికి తగు మాటలాడ గోపీ జన మనోరథమ బంగలేదే వాడు సమయానికి తగు మాటలాడ పరమ భక్తు భక్తులు దుర్లభారా వారు జన్మమరుడు కలి బాధలు తీర్చుమాయని సమయానికి తగు మాటలాడు అరే సాయి దేవా పత్తి రఘురాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజరాజ
కోర్యత సజ్జన మానసన కేతన కనకాంబర తరగత మకుట కుందరహరాజి తమలే జనుడునే పొగడగ సాగ.

ജ്ഞാനമനന്തം ബ്രഹ്മാ സത്യം ജ്ഞാനമനന്തം ബ്രഹ്മ.

ஆனந்தம் ஆனந்தம் பிரம்மா சத்யம் ஞானம் அனந்தம்.

0: ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶಚರಿ సాయీశ్వరి దివ్య ప్రబోధాధారంగా వైవిధ్యమైన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం.
1: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మముల చింత అనంత కోటి ప్రణామములు సమర్పిస్తూ, ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడియాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. ధర్మ సంస్థాపన చేయటానికి, మానవుణ్ణి ఉద్ధరించటానికి భగవంతుడు ఈ భూమిపై అవతరిస్తుంటాడు. మిగిలిన యుగాలతో పోల్చుకుంటే ఈ కలియుగంలో పరిస్థితులు, ఇప్పటి ప్రజల స్థితిగతులు అన్ని స్థాయిలలోనూ తక్కువే. అందుకనేనేమో ఆ భగవంతుడు ఈ కలియుగంలోని మనిషికి మోక్ష సాధనకు యజ్ఞ యాగాదులు, క్రతువులు, పూజల వంటి సాధనలే కాకుండా కేవలం అతి సులభమైన నామస్మరణ మార్గాన్ని అందించారు. ఎందుకంటే ఈ కలియుగంలోని మనిషి కనీసం మంచి చెడు అనే విచక్షణ జ్ఞానం కూడా లేనటువంటి అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్నాడు. అందుకే మన స్వామి అనేవారు, చెడు ఉన్న ప్రతి మనిషిని సంహరించడానికి కాదు, ఆ మనిషిలోని చెడును తొలగించి వారిని సంస్కరించడానికి ఈ అవతారం వచ్చింది అని. అయితే ఒక్కొక్క అవతారానికి తగినట్టు భగవంతుడు వేదాలు, ఉపనిషత్తులు, గీతాసారం, భక్తి సూత్రాలు, భజగోవిందం, ఇలా ఆనాటి మనిషి స్థాయికి తగినట్లు జ్ఞానాన్ని అందిస్తూనే ఉన్నాడు. కాని ఈ కలియుగంలో నేటి మానవుడు వాటిని కనీసం చెప్తే అర్థం చేసుకోవడం కాదు కదా. వేదమంటే ఏంటి? భగవద్గీత అది ఎవరు రాశారు? అసలు భగవంతుడంటే ఎవరు అని అడిగే పరిస్థితిలో ఉన్నాడు. బిడ్డ ఎంతటి దుస్థితిలో ఉన్నా తల్లి మాత్రం ఆ బిడ్డను వదిలిపెట్టదు. ఆ బిడ్డను బాగు చేసుకోవడానికి ఆ తల్లి ఏ స్థితికైనా దిగి వస్తుంది. మరి అమ్మలను గన్న అమ్మ మన సాయిమాత ఈ అవతారంలో అదే చేసింది. భక్తులకు స్వామి అతి సులభమైన మాటలతో ఎన్నో ఉపన్యాసాలు అందించారు. వేదాల సారాన్ని అంతా రంగరించి, ఉపనిషత్తుల అర్థాన్ని అంతా పోగుచేసి, గీతాసారాన్ని అంతా ముద్దచేసి, ఆధ్యాత్మికతనంతా అరగచేసి, ఏమీ చదువురాని పల్లెటూరివానికి, ఏది అర్థం చేసుకోలేని పిల్లవానికి సైతం సులువుగా అర్థమయ్యే విధంగా ఎన్నో పాటలు, గీతాలు, సులువైన పద్యాలు, పద్యసూక్తులు, ఇంకా అతి సులువైన చిన్న కథల రూపంలో కూడా స్వామి ఈ మానవాళికి అందించారు. ఇందులో చిన్న కథలు, ఎంతటి విషయాన్నైనా చెప్తానంటే వినని వారు కూడా నీకొక కథ చెప్తానంటే మాత్రం వినటానికి కాస్త ఇష్టపడతారు. మరి అందులోనూ స్వామి చెప్పే కథలు భౌతికాన్ని వివరిస్తూ ఆధ్యాత్మికతను అందజేస్తాయి, హాస్యాన్ని అందిస్తూ అంతరార్థాన్ని గుర్తు చేస్తాయి, విజ్ఞానాన్ని బోధిస్తూ సుజ్ఞానాన్ని పెంచుతాయి. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమంలో స్వామి స్వయంగా చెప్పిన కొన్ని చిన్న కథలను విని వాటిని ఆచరించి అనుభవిద్దాం.

0: ఎవరైనా మనకు ఎదురైనప్పుడు మనం సాయిరామండి, బాగున్నారా అని మొదలు పెడతాం. వారు బాగున్నాను అంటే ఎందుకు బాగున్నారు అని అడగం, కానీ కాస్త పరిస్థితి బావలేదండి అని అన్నప్పుడు మాత్రం అయ్యో ఎందుకు అలా బాధగా ఉన్నారేంటి అని అడుగుతాం. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో సంతోషంగా ఉండాలి, ఆనందంగా జీవితాన్ని గడపాలి అలా అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కాని ఈ భౌతిక ప్రపంచంలో పడి మనిషి శాశ్వత ఆనందానికి ఎలా దూరమవుతున్నాడన్నది స్వామి ఒక చిన్న కథ ద్వారా చెప్పారు.
1: శాశ్వత ఆనందం మనకు అనుభవించినప్పుడే మనం కూడా శాశ్వత జీవితం జరిగిపోతుంది.
2: When once we have this state of permanent bliss, we will reach the state of immortality.
1: కాని ఈనాటి మానవుడు అప్పటికప్పటికి అనుభవించేటువంటి ఆనందమే శాశ్వత ఆనందం అని భావిస్తుంటాడు.
2: Man considers the momentary happiness as the permanent bliss.
1: కనుకనే శంకరులు గారు కూడాను

0: ఇవన్నీ ధన జన గణ ఇవంతకు ఎంతసేపు? హరతి నిమిష కాల సర్వం మా కురు ధన జన యౌవన గర్వం.
1: All your wealth, all your youth, all this pride, how long they last? They are just momentary, they pass off.
0: ఒకానొక సమయంలో ఒక విద్యార్థి,
1: at one time a student,
0: ఒక సాముద్ర శాస్త్రం దగ్గరికి వెళ్ళాడు.
1: Approached a palmist.
0: అతను ఈ పిల్లవాడి హస్తం చూచాడు.
1: He has seen his palm.
0: ఆహా, గొప్ప, నీవు ధనవంతుడిగా మారుతావు నాయన అన్నాడు.
1: Studying his palm, the palmist said to the student,
0: నీ హస్తం ధనరేఖ చాలా పెద్దదిగా ఉంటుండాలి అన్నాడు.
1: There are lines of prosperity.
0: కానీ ఈ విద్యార్థి చాలా సంతోషించాడు.
1: The student was extremely
0: మరి కొంతసేపు అయిన తర్వాత ఆ శాస్త్రుల వారు, నాయన నీకు గొప్ప విద్యావంతులు అవుతావు అన్నాడు.
1: After some time the palmist said to the student, you will have very high education.
0: ఇంక పట్టలేని ఆనందంతో ఉట్టిపడ్డాడు ఈ విద్యార్థి.
1: The boy was ecstatic.
0: మరి ఇంక కొంతసేపు అయిన తర్వాత నీవు గొప్ప కీర్తిని సంపాదిస్తావు అన్నాడు.
1: After some time the palmist said, you will be the one of reputation.
0: కానీ ఈ మూడింటికి అమితమైనటువంటి ఆనందాన్ని అనుభవించాడు.
1: His joy knew no bounds.
0: కానీ కొంతసేపు అయిన తర్వాత ఈ శాస్త్రులు వారు ఏమీ చెప్పగా కొంతవరకు నువ్వు నిరాశతో ఉండినట్టుగా కనిపించాడు.
1: After some time the palmist has put on a face of frustration.
0: ఏమిటండి యోచిస్తున్నారు, ఇంకా ఏమో చెప్పండి అన్నాడు విద్యార్థి.
1: The student asked, sir, why are you so serious? What else is left, tell me.
0: కానీ నాయన ఏం చెప్పేది, నీ ఆయుస్సు చాలా తక్కువగా ఉంది అన్నాడు.
1: The palmist said, boy, what am I to say? You are going to live for short period only.
0: దానితో కృంగిపోయాడు.
1: The boy is totally disappointed.
0: గొప్ప ధనవంతుడే,
1: no doubt,
0: గొప్ప విద్యావంతుడే, గొప్ప కీర్తివంతుడే, కానీ ఎన్ని ఉండి ప్రయోజనం ఏమిటి?
1: No doubt he will have all the affluence, education, name and fame. What for all that?
0: ఇది లాంగ్ లైఫ్ లేనప్పుడు ఇవన్నీ కూడా నిరుపయోగమే అవుతుంది.
1: Without this long life, all this will
0: be in vain. మానవుడు ఎన్ని ఆనందములు అనుభవించినప్పటికీ శాశ్వతమైనటువంటి ఆనందం అనేటువంటిది లభ్యం కానంత వరకు తాను నిరాశని అనుభవిస్తుంటాడు.
1: Likewise, man wants to be happy and blissful. Until he reaches that permanent eternal joy, he will be frustrated and disappointed.
0: జగత్తులో కనిపించేటువంటి ఈ ఆనందములందరి కూడాను శాశ్వతమైనటువంటివి కాదు.
1: All the worldly pleasures, none of them are permanent.
0: బుద్ధుడు కూడాను ఆనాడు తెల్లవారి రాత్రి లేచి తన భార్యను కుమారుణ్ణి చూచాడు. తదుపరి తన యొక్క రాజ్యం యొక్క పరిస్థితి అంతా కూడా గుర్తించాడు. ఇవి ఎంతవరకు ఉంటాయి?
1: Buddha got up on fine morning. He looked at his wife and son. He also thought of his kingdom and he felt so. How long do they
0: last? ఈ అందించేటువంటి ఆనందము శాశ్వతమైనటువంటి ఆనందం కాదు.
1: This joy I get out of these is not permanent.
0: నేను శాశ్వతమైనటువంటి నిర్వాణం నేను పొందాలి.
1: I should get that permanent eternal state of liberation.
0: అది ఏ నాకు శాశ్వతమైన ఆనందము.
1: That gives me permanent bliss.
0: అని దానిని గుర్తించి అప్పుడే ఇల్లు వదలలేడు.
1: Recognizing this fact, he left his home.
0: ప్రతి మానవుడు కూడాను ఈ శాశ్వతానందాన్ని అనుభవించాలంటే ఈ అశాశ్వతమైనటువంటి జగత్తులో కొంతవరకు మనము చాలా జాగ్రత్తగా మెలగాలి.
1: In order to derive eternal joy, we have to observe certain things here on earth.
0: ఇది ప్రవృత్తి లక్షణాలు.
1: All these are outward tendencies.
0: కానీ శాశ్వత ఆనందం నివృత్తి లక్షణము.
1: The permanent joy is an inward thing.
0: కొన్ని దేనైనా మనం పట్టినప్పుడు శాశ్వతమైనటువంటి దానిని అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: We should make every effort to enjoy that which is permanent.
2: అశాశ్వతమైన ఈ జగత్తుకు దూరంగా ఉన్నప్పుడు శాశ్వత ఆనందం లభిస్తుంది. దూరంగా ఉండటం అంటే ఈ జగత్తును వదిలి ఎవ్వరూ లేని అడవులకు వెళ్లటం అని కాదు, మానసికంగా దూరంగా ఉండటం. అందుకే స్వామి చెప్పేవారు కదా, సంఘంలో ఉండు కాని అందులోనే మునిగిపోవద్దు అని. ఇంకా వివరంగా చెప్పాలంటే తామరాకుపై నీటి బొట్టు ఎలా ఉంటుందో, అంటే ఆ ఆకుపై ఎంతసేపు ఉన్నా ఆ ఆకును అంటిపెట్టుకోదు. అదేవిధంగా మనిషి సంసారంలో ఉంటూ ఏమీ అంటకుండా ఉండగలగాలి. అది సాధించడానికి మనస్సు ముఖ్య కారణం. దాన్ని అదుపులో ఉంచుకున్నప్పుడే అలా ఉండగలం. ఇప్పుడు మనం వినబోయే స్వామి చెప్పిన చిన్న కథ హాస్యంతో భౌతికాన్ని వివరిస్తూ అంతరార్థాన్ని ఎంతో చక్కగా బోధిస్తుంది.
0: ఒక రాజుకు అనేక మంది భార్యలు ఉండేటువంటి వారు.
3: ఏ పర్టికులర్ కింగ్ హ్యాడ్ ఏ నంబర్ ఆఫ్ వైఫ్స్.
0: ఈ సౌతల పోరును భరించుకోలేక అతను నిరంతరం కొడును చింతించుకునేటువంటి వాడు.
3: నాట్ బీయింగ్ ఏబుల్ టు మేనేజ్ సో మెనీ వైఫ్స్ హి వాజ్ వరీడ్.
0: ఈ లోకములో భార్యల వల్ల చింతలేనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడా అని ఒక సందేహం వచ్చింది.
3: హీ గాట్ ఏ డౌట్ ఈజ్ దేర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హూ డస్ నాట్ సఫర్ ఆఫ్టర్ హ్యావింగ్.
0: ఒకనాడు తన రాజ్యం లోపల అట్టి వారెవరైనా ఉన్నారా అని పరీక్షించి చేయకూరి రెండు పెండాలు వేయించాడు పెద్దవి.
3: దిస్ కింగ్ పుట్ అప్ టూ పెండాల్స్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ వెదర్ దెర్ ఈజ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హూ ఈజ్ నాట్ వరీడ్ ఆఫ్టర్ బీయింగ్ మ్యారీడ్.
0: ప్రతి వ్యక్తి కూడాను దీన్ని వర్ణించి చెప్పడం అసాధ్యమని గుర్తించుకుని ఒక పెండాల పైన భార్యకు లోబడిన వారెవరో ఇక్కడ కూర్చోవాలి.
3: ఆన్లీ వన్ పెండాల్ దెర్ వాజ్ ఏ పర్టికులర్ thing written, and that is those people who are not controlled by their wives could go into this pendal.
0: Varyanu lobarchukunna varevaro ee pendal lo kurchovali ani rendu board kattinchadu.
3: In the other one, those people who have controlled their wives, they could go into that pendal.
0: Varyaku lobadinatunti varu oka pendal lo, varyanu lobarchukunnatunti varu maroka pendal lo kurchovali ani cheppani ninnayinchadu.
3: People controlled by the wives would go into one pendal. People controlling their wives should go into another pendal.
0: సరే, ఈ వార్తను విన్నారు. మహారాజ్ దగ్గర అసత్యంగా మనం ప్రవర్తిస్తే ఏమైనా శిక్షణ ఇవ్వచ్చును అనుకున్న ఉద్దేశంతో అందరూ భార్యకు లోబడినటువంటి పెండాల్లో కూర్చుంటూ వచ్చారు. వీరి సంఖ్య క్షణక్షణములకు పెరిగిపోతూ వచ్చింది.
3: ఆఫ్టర్ హియరింగ్ దిస్ పర్టికులర్ అనౌన్స్మెంట్ ఆల్ ది పీపుల్ అవుట్ ఆఫ్ ఫియర్ ఫర్ ద కింగ్ బిగాన్ గోయింగ్ ఇన్ టు ద పెండాల్ వేర్ విచ్ ఇస్
0: మూర్యాస్తము కావస్తుంది. ఎవ్వరూ ఒక్కరైనా ఈ పెండాలకు రావటం లేదు.
3: దేర్ వాజ్ నాట్ ఈవెన్ వన్ పర్సన్ హూ వాజ్ గోయింగ్ టు ది అదర్ పెండాల్.
0: చూస్తుంటే ఒకానొక వ్యక్తి వచ్చి ఆ భార్యను వశపరుచుకున్నటువంటి ఒక పెండాల్లో నిల్చుకున్నాడు.
3: ఓన్లీ వన్ పర్సన్ అట్ లాస్ట్ ఎంటర్డ్ ఇంటూ ద పెండాల్ విచ్ ఇస్ మెంట్ ఫర్ పీపుల్
0: పోషించాడు. ఒక్కడైనా ఉంటున్నాడు రాజ్యంలో అనుకోని.
3: దిస్ కింగ్ వాజ్ ఓవర్ జాయిడ్ దట్ దెర్ ఇస్ అట్లీస్ట్ వన్ పర్సన్ హూ హాజ్ కంట్రోల్డ్ హిస్ వైఫ్.
0: అతని దగ్గరికి వెళ్లి చాలా గౌరవంగా, అయ్యా మీరు భార్యకు వశమైనటువంటి వారా, భార్యను వశం చేసుకున్నటువంటి వారా, సత్యం పలకమని చెప్పాడు.
3: హీ వెంట్ టు దట్ పర్టికులర్ జెంటిల్మన్ అండ్ రెస్పెక్ట్ఫుల్లీ హీ స్పోక్ టు హిమ్, వెల్ సార్ లెట్ మీ నో వెదర్ యూ హ్యావ్ కంట్రోల్ ద వైఫ్ ఆర్ యూఆర్ బీయింగ్ కంట్రోల్డ్ బై ద వైఫ్, లెట్ మీ నో ది ట్రూత్.
0: మహారాజా, నేను అసత్యం ఎప్పుడూ చెప్పను, నేను సత్యమే పలుకుతున్నాను, నేను భార్యకు లోబడిన చుట్టి వాడ నేను అన్నాడు.
3: ఓ కింగ్, ఐ విల్ నెవర్ టెల్ ఎనీ అన్ట్రూత్, I always speak truth only.
0: మరి ఎందుకు ఈ పెండాల్లో వచ్చావు, ఆ పెండాల్లో పోయి నిల్చుకోమన్నాడు.
3: ఐ హావ్ ఆల్వేస్ ఒబేడ్ మై వైఫ్ హీ సెడ్ దెన్ వై హావ్ యూ కమ్ ఇన్ దిస్ పెండాల్.
0: ఏమి ఆజ్ఞ ఇచ్చినా నేను ఇక్కడ నుంచి కదలను అన్నాడు.
3: ఈవెన్ ఇఫ్ యూ కమాండ్ మీ టు గో ఫ్రమ్ దిస్ పెండాల్ టుగెదర్ ఐ కెనాట్ గో టు ది అదర్ పెండాల్.
0: ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావని మహారాజు కొంచెం కోపంగా మాట్లాడాడు.
3: కింగ్ బికేమ్ యాంగ్రీ అండ్ ఆస్క్డ్ వై ఆర్ యూ బిహేవింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ సచ్ ఎ స్టూపిడ్ ఫ్యాషన్.
0: ఆ వ్యక్తి చెప్పాడట, నేను ఇంటి నుండి బయలుదేరి వచ్చే సమయంలో నా భార్య ఒక ఆజ్ఞ చెప్పింది. ఎవరూ ఉండినటువంటి అందరూ ఉండినటువంటి పెండాల్లో నీవు ఉండకూడదు, ఎవరూ లేని పెండాల్లో నీవు పోయి నిల్చుకోమని చెప్పింది. అందువల్ల నీ ఆజ్ఞనైనా నేను ధిక్కరించి నా ప్రాణమునైనా ఇస్తాను, కానీ నా భార్య ఆజ్ఞ నేను ధిక్కరించలేను అన్నాడు.
3: అట్ ద టైమ్ ఆఫ్ లీవింగ్ మై హోమ్ మై వైఫ్ కమాండెడ్ దట్ ఐ షుడ్ గో టు ద పెండాల్ వేర్ నో అదర్ individual has gone. I am prepared to disobey your command, but I can never disobey the command of my wife. Therefore, I have come into this pendal. I cannot leave this pendal. O king, come what may.
0: Anaga, manasaneetunti yajamanulaku indriyamulaneetunti bharyalu adhikanga untunta cheta ee indriyamulaneetunti bharyalaku ee manasu vasamaipoyinadi aneetunti ee antarartham.
3: The inner meaning of this is, as mind has 10 sense organs as the wife, it has been controlled by the sense organs, it is not able to control them.
2: విన్నారు కదా, స్వామి ఎంత సులువుగా అర్థమయ్యే విధంగా చెప్పారు. ఇంకా అర్థం చేసుకోవాలంటే నిష్కామ కర్మతో మెలగాలి అంటారు స్వామి. ఏది చేసినా భగవతర్పితం గావిస్తే మిగిలినదంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు. ఇప్పుడు మనం వినబోయే కథలో స్వామి ఎవరు శాశ్వతం, భగవంతుడా లేక భవబంధాలా అని చెప్పకనే వివరిస్తున్నారు.
4: మీరు మీ ప్రాకృతమైనటువంటి కర్మల మీద ఆచరించండి.
5: యు డూ యువర్ డ్యూటీ.
4: భగవంతునికి అర్పితమైన కవర్ను అందించండి.
5: అండ్ యూ జస్ట్ ఆఫర్ దట్ కవర్ టు గాడ్.
4: ఈ భగవంతుడు ఎక్కడ మీకు చేర్చాలో, ఏ విధమైన సుఖాన్ని మీకు అందించాలో తానే అందిస్తాడు.
5: గాడ్ విల్ సడన్లీ గివ్ యూ ద రివార్డ్ దట్ యూ డిజర్వ్.
4: నమ్మకం ఈనాడు మానవుని యందు లేకుండా పోతుండదు.
5: దట్ ఫెయిత్ ఈస్ మిస్సింగ్ ఇన్ మ్యాన్ కైండ్.
4: విశ్వాసం అత్యవసరము.
5: ఫెయిత్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్.
4: ఈ విశ్వాసమే లేకపోతే ఇంక శ్వాసం లేని జీవితమే.
5: వితౌట్ విశ్వాస ద ఫెయిత్ దేర్ ఇస్ నో శ్వాస.
4: కనుక ఆ విశ్వాసం కూడా ప్రేమతో కూడిన విశ్వాసంగా ఉంటుండాలి.
5: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఫుల్ ఆఫ్ లవ్.
4: ఆ ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు.
5: Without love, it's useless.
4: ఒక స్టూడెంట్ ఉండేటువంటి వాడు.
5: There is a student.
4: ఆ స్టూడెంట్
5: దట్ స్టూడెంట్
4: సమీపంలో ఒక అడవి లోపల ఒక గురువు గారు నివసిస్తుండేటువంటి వాడు. చిన్న ఆశ్రమం కట్టుకుని.
5: దర్ ఇస్ ఎ గురు హూ స్టేయింగ్ దర్ ఇన్ ఆశ్రమ్ నియర్ బాయ్.
4: ఈ పిల్లవాడు పొద్దున పోవటము, తిరిగి సాయంకాలం ఇంటికి రావటము.
5: దిస్ బాయ్ గోస్ దేర్ ఎవ్రీ మార్నింగ్ అండ్ రిటర్న్స్ బై ది ఈవినింగ్.
4: ఆ గురువు చెప్పేటువంటి వాడు, నాయన మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.
5: The preceptor used to instruct every day in and day out, no father, no mother, no wealth, no family, no house whatsoever, nothing.
4: Janma dukkam, jara dukkam, jaya dukkam, punah punah, antya kale, maha dukkam, tasmat jagrata jagrata.
5: Be careful, birth is misery, life is misery, death is misery, be careful.
4: Ivanni cheptunte ee pillavadu anukunnadu, Swami, ఇది మీ బోటి వారికి అవంతా సరిపోతుంది కానీ మా బోటి వారికి ఇది చెల్లదు అన్నాడు.
5: ద బాయ్ సెడ్ స్వామి, ఎ ప్రిసెప్టెడ్ టీచర్ లైక్ యూ, దీస్ టీచింగ్స్ ఆర్ క్వైట్ బిఫిటింగ్.
4: ఎంతో మంది ఉండవచ్చు కానీ నా తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు కాదు, నా భార్య అలాంటి వారి కాదు, నేను లేకపోతే నా భార్య పిడిచైనా ఎత్తదు, ఏమీ భోజనం చేయదు.
5: స్వామి, ఓ టీచర్, దేర్ మే బి మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్ బట్ మై వైఫ్ ఇస్ డిఫరెంట్.
4: నా తల్లిదండ్రులు లేకపోతే అసలు ఏమాత్రం కూడా లోపలికి కూడా పోరు, తలుపు దగ్గర కాచుకొని ఉంటారు.
5: మై పేరెంట్స్ విల్ బి వెయిటింగ్ అట్ ద డోర్ స్టెప్.
4: అంత ప్రేమతో ఉంటున్నారు నా పైన.
5: దే లవ్ మీ సో మచ్.
4: కాబట్టి మాతా నాస్తి పితా నాస్తి అని చెప్పడంలో అర్థం లేదే అన్నాడు ఈ యొక్క విద్యార్థి.
5: ద బాయ్ సెడ్ ఇట్ ఇస్ మీనింగ్లెస్ వెన్ యూ సే దేర్ ఇస్ నో ఫాదర్ నో మదర్.
4: ఇదిగో చూడు, నీకు ప్రత్యక్ష ప్రమాణంగా నీకు నిరూపిస్తానన్నాడు.
5: హి సెడ్ ఐ విల్ షో యు డైరెక్ట్ ఎక్స్‌పీరియన్స్ ఎవిడెన్స్ నౌ.
4: ఒక మాత్ర ఇచ్చాడు.
5: హి గేవ్ హిమ్ ఎ పిల్.
4: నీవు ఇంటికి పోతాడు ఆ మాత్రం తినేసేసే అన్నాడు.
5: యు జస్ట్ స్వాలో దట్ పిల్ టాబ్లెట్.
4: అప్పుడు నీవు చావుతో పడిపోయినట్టుగా కనిపిస్తావు.
5: యు విల్ ఫాల్ అన్కాన్షియస్.
4: కానీ నీ కాన్షియస్ మాత్రం పనిచేస్తుంటుంది.
5: బట్ యట్ యు విల్ బి ఏబుల్ టు హియర్.
4: ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, ఏమేమి మాట్లాడుతున్నారు అన్ని నీకు తెలుస్తుంది.
5: యు విల్ బి ఏబుల్ టు హియర్ ద కన్వర్సేషన్.
4: కానీ బాహ్య ప్రపంచానికి నీవు ప్రాణం లేనివాడిగా కనిపిస్తావు.
5: బట్ ఎవ్రీబడి యు లుక్ యాజ్ ఇఫ్ యు ఆర్ డెడ్.
4: అప్పుడు నీవు ఈ సత్యాన్ని గుర్తించమని చెప్పాడు.
5: యు విల్ నో దిస్ ట్రూత్.
4: చూస్తాం, ఇది ఒక టెస్ట్. పిల్లలకి ఈనాడు యువకులకంతా ప్రతిదానికి ఒక టెస్ట్ టెస్ట్ టెస్ట్.
5: లెట్ అస్ సీ ఇన్ దిస్ టెస్ట్ బికాజ్ ఫస్ట్
4: సెమిస్ట్రీ, సెకండ్ సెమిస్ట్రీ, థర్డ్ సెమిస్ట్రీ, ఇవంత టెస్ట్లు, అన్ని టెస్ట్లు జరుగుతుంటాయి.
5: యు గట్ సో మెనీ టెస్ట్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ అండ్ సో ఆన్.
4: ఈ విధంగా పిల్లలకు టెస్ట్ అంటే చాలా టెస్ట్.
5: స్టూడెంట్స్ హావ్ గాట్ టేస్ట్ ఇన్ దిస్ టెస్ట్.
4: వెళ్ళాడు, వేసుకున్నాడు.
5: Well, he swallowed the pill.
4: పడిపోయాడు.
5: He fell unconscious.
4: తల్లి వచ్చింది.
5: మదర్ కేమ్.
4: తండ్రిని పిలిచింది. కేకలు వేసింది. అయ్యో, కుమారుడు మరణించాడని చెప్పి ఏడుస్తుంది అది.
5: She went on crying for the death of the son.
4: ఈ మాట వినేటప్పటికి భార్య పరిగెత్తి వచ్చింది.
5: In the meantime, wife,
4: అయ్యో నా గతి ఏమిటి అని ఆమె ఏడుస్తుంది.
5: She was also crying for the loss of
4: the son. నా తల్లికి నేను ఒకదాన్నే కుమార్తె.
5: And the only daughter.
4: నా భర్త ఈ విధంగా అయిపోతే నా గతి ఏమిటి?
5: If this is my fate, what is going to happen in the future?
4: నా గతి ఏమిటి, నా గతి ఏమిటి అని ఏడుస్తుంది.
5: Even at the time of the death of her husband, she is worrying, crying for her own security.
4: ఇరు పొరుగు వారందరూ చేరారు.
5: All others assembled in the meantime.
4: అందరూ పాపం మంచి పిల్లవాడే, చాలా ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్ని గడిపేటువంటి వాడని అందరికీ దుఃఖం వచ్చింది. పాపం.
5: They were all feeling, they were sympathizing because the fellow who died is one of Guru Charu. Everybody
4: ఈ సమయంలో ఆ స్వామి వచ్చాడు.
5: ఇన్ ద మీన్ టైమ్ దట్ స్వామి కేమ్ దేర్.
4: ఆ వేళ బ్రాహ్మణ ఆసన్నమాయ వచ్చాడు సవయాని సమయానికి.
5: ఈ కేమ్ దేర్ ద రైట్ అప్రోప్రియట్ ఎగ్జాక్ట్ టైం.
4: స్వామి వస్తున్నాడు అంతకి అంత దారి ఇచ్చారు.
5: ఎవ్రీబడి గేవ్ హిమ్ ద వే.
4: అమ్మా, ఎందుకోసం ఏడుస్తున్నారు అని తల్లిని అడిగాడు.
5: ది స్వామి ఆస్క్డ్ మదర్, వై డు యూ క్రై లైక్ దిస్?
4: నా కుమారుడు మరణించాడు స్వామి,
5: స్వామి మై సన్ డై.
4: భార్యను అడిగాడు, ఎందుకోసమ్మా నీవు ఇంత దుఃఖిస్తున్నావని.
5: హి ఆస్క్డ్ ది వైఫ్, వై డు యు క్రై?
4: అయ్యో ఇతను నా భర్త, అతను పోతే నా గతి ఏమిటి?
5: ద పర్సన్ హూ డైడ్ ఇస్ మై హస్బెండ్, వాట్ విల్ హ్యాపెన్ టు మీ?
4: అప్పుడు తండ్రితో చెప్పాడు.
5: దెన్ హి టోల్డ్ ది ఫాదర్,
4: లోపలికి వెళ్లి ఒక టంబ్లర్ నీళ్లు తీసుకురామన్నాడు.
5: హి ఆస్క్డ్ ఫాదర్ టు బ్రింగ్ ఎ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్.
4: ఏదో కండు మూసుకున్నట్టుగా మూసుకున్నాడు ఈ స్వామి, కొంచెం నాటకం ఆడాడు.
5: This Swami acted a drama there and he closed his eyes.
4: ఈ నీరు ఉంటున్నాయి, ఈ నీరు ఎవరు తాగితే వారు చస్తారు, ఈ పిల్లవాడు బ్రతుకుతాడు.
5: Anybody here whomsoever drinks this water, he will die and this fellow will get up.
4: తీసుకుని వెళ్లి భార్యకి ఇచ్చాడు, మొట్టమొదటి భార్య కదా, చాలా ఇది ప్రీతికరమైనటువంటి ఆమె, ఆమెకి ఇచ్చాడు ఈ నీళ్లు తాగుతావమ్మా అని.
5: సో ఫస్ట్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ ఇస్ గివెన్ టు ది వైఫ్, ది బెటర్ హాఫ్.
4: నా తల్లిదండ్రులకు నేను ఏకైక పుత్రిని.
5: I am the only daughter of my parents.
4: నేను పోతే నా తల్లిదండ్రులు ప్రాణం తీసుకుంటారు.
5: If I die, my parents will not be able to live.
4: కాబట్టి దయచేసి నేను త్రాగను అనింది.
5: So I am not prepared to drink this tumbler water.
4: నీ భర్త బతుకుతాడమ్మా, నీవు చావు, తప్పేమి అన్నాడు.
5: Your husband will come back to life, better you die.
4: చచ్చేవాడు ఎట్టైనా చచ్చాడు, తానే పోని స్వామి, నేను పోతాను.
5: The fellow anyway dead and gone, but I am not prepared to go with him.
4: Sare talliki chupinchadu, amma neevu traagutava ani.
5: Then he asked the mother, are you ready to drink?
4: Ayyo nayana, intiki naa bidda prasavaniki vachindi, aamaku prasavam chese vaallu evaru leru, inka iddaru aada biddalu unnaru, vaallu pendindi kavali, ivanni naa baadhyataga untundali, neenu etla chachipoyedi.
5: The mother said, the first daughter came for delivery, there are two more daughters kept in waiting to be married, how am I to die now?
4: Sare tandiki cheppadu.
5: Then he told father.
4: తండ్రి చేస్తే యోచన చేశాడు.
5: అండ్ హీ థాట్ ఫర్ ఎ మోమెంట్,
4: ఇంటికంతా పెద్దని నేను,
5: ఐ యామ్ ది హెడ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ,
4: ఇద్దరు ఆడవాళ్లే మిగిలిపోతారు,
5: అండ్ టూ లేడీస్ విల్ బి రిమైనింగ్,
4: నా కోడలు ముండం వస్తుంది,
5: అండ్ డాటర్
4: నా భార్యతో ముండం వస్తుంది,
5: అండ్ సో ఆల్సో ది వైఫ్,
4: ఇంట్లో మగదిక్కే లేరు, కాబట్టి నేను ఎక్కడ చచ్చేది అన్నాడు.
5: హౌ ఆమ్ ఐ టు డై?
4: సరే ముగ్గురు ఒప్పుకోలేదు. ముగ్గురు ఇంటి లోపలికి వెళ్లారు.
5: ఆల్ ది త్రీ హావ్ గాన్ ఇన్,
4: ప్లాన్ వేశారు, మాస్టర్ ప్లాన్,
5: ది డివైస్ మాస్టర్ ప్లాన్
4: తీసుకుని వచ్చారు. స్వామి,
5: they said, Swami,
4: meerentho dayamayulu,
5: you are one of compassion,
4: meeku etti baadhyathalu levu,
5: you have no responsibilities,
4: ee meeru meere traagi maaku maadu vetikichandi,
5: why don't you drink this tumbler full of water and save this man,
4: meeku manchi samadhi, goppa marble samadhi kattistamu,
5: we'll certainly construct a samadhi tomb of marble in your memory.
4: అప్పుడు వీడు లేచాడు, నీళ్లు చల్లేటప్పటికి లేచాడు.
5: బై ద మూమెంట్ వాటర్ స్ప్రింకిల్ దిస్
4: ఫెలో వాటర్, బాబు నీ ధర ఏం చెప్పింది, నీ తల్లి ఏం చెప్పింది, నీ తల్లి ఏం చెప్పింది, కట్టగట్టు నన్నే చావమని చెప్పారు.
5: దే ఆల్ సెడ్ దట్ ఐ షుడ్ డై నౌ.
4: జగమంతా నిత్యం,
5: ద హోల్ వరల్డ్ ఇస్ ఇల్యూషన్,
4: జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపున అంత్యకాలే మహాదుఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఎవరికి ఎవరు లేరు.
5: బర్త్ ఇస్ మిజరీ, life is misery, death is misery, no one has
4: ye
5: got
4: deha abhimanam undinanta varaku ee dehanni vaaru premistuntaru.
5: Because of this body attachment you love the body,
4: idi kuda nu swartham kosamane premistunnaru.
5: This is all sort of selfishness.
4: Yetti swarthamu lenatundi nisvarthamainatundi vaadu bhagavantudu okkade.
5: God is the only one who is selfless.
4: Kanuka atti bhagavantunni meeru preminchi మిగిలినటువంటి సంబంధాలు మీరు పోషించుకోండి, తప్పులేదు.
5: యూ లవ్ సచ్ ఎ గాడ్ హూ ఇస్ సెల్ఫ్లెస్ అండ్ హ్యావ్ రిలేషన్షిప్స్, నో డౌట్.
4: ఏ పని చేసినా కూడా ఇది భగవత్ కార్యంగా భావించండి.
5: వాట్ ఎవర్ యూ మే డూ, గుడ్ వర్క్, టేక్ ఇట్ యాస్ గాడ్స్ వర్క్.
4: ఎవరిని మీరు చూసినా దైవంగా మీరు విశ్వసించండి.
5: కన్సిడర్ ఎవ్రీ వన్ యాస్ ద ఫార్మర్
4: డివైన్. ఉన్నటువంటిది మమాత్మ, సర్వభూతాంతరాత్మ.
5: ఇట్స్ ఓన్లీ స్పార్క్ ఆఫ్ ద డివైన్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్
4: ఎవరిబడీ. ఎవరిని మనం తోలనాడరాదు.
5: డోంట్ హేట్ ఎనీబడీ.
4: ఎవరితో మనం ద్వేషం కలిగించుకోరాదు.
5: డోంట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
4: ఎవరితో మనం అధికంగా విశ్వాసం కూడా కలగరాదు.
5: బట్ డోంట్ హావ్ టూ మచ్ ఆఫ్ రిలేషన్షిప్
4: విత్ హిమ్. అందరి విశ్వాసమును భగవంతుని పైన పెట్టండి.
5: రిపోజ్ ఆల్ ద కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్.
2: ఈ ఒక్క చిన్న కథలో స్వామి ఎన్నో విషయాలను, ఆర్యోక్తులను, జీవిత సత్యాలను బోధించారు, విన్నారు కదా. నిత్య సత్యమైన భగవంతునిపై గల నిస్వార్థమైన ప్రేమయే భక్తి. దీనికి విశ్వాసం తోడైనప్పుడే అది ఈ సంసారాన్ని సులువుగా దాటిస్తుంది, ఆ భగవంతుణ్ణి చేరుస్తుంది. మరి అటువంటి విశ్వాసం గురించి స్వామి ఏం చెప్తున్నారో విందాం.
4: ఎట్టి పరిస్థితుల్లో కూడా మన విశ్వాసమును దూరం చేసుకోకూడదు.
5: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ నెవర్ లూజ్ అవర్ ఫెయిత్.
4: ఆ విశ్వాసం ఉండినటువంటి వాడిని ఎంత సాధిస్తుంది.
5: దట్స్ ద ఫెయిత్ దట్ విల్ మేక్ యు అకంప్లిష్ ఎనీథింగ్.
4: అనేక పర్యాయాలు చెప్పాను.
5: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్.
4: త్యాగరాజు కూడాను ఇట్లాంటి విశ్వాసము కొన్ని సమయంలో చంచలమైపోతూ వచ్చింది.
5: ఈవెన్ ద ఫెయిత్ ఆఫ్ త్యాగరాజ్ వాస్ ఆల్సో లాస్ట్.
4: రామదాసు కూడాను అనేక పర్యాయములు ఈ విధమైనటువంటి యొక్క డౌట్స్ వస్తూ వచ్చాయి.
5: రామదాసు ఆల్సో హ్యాడ్ డౌట్స్.
4: రామానీయు తప్ప నాకెవరు లేరు అని పరిపూర్ణంగా విశ్వసించినటువంటి వాడు రామదాసు.
5: రామదాస్ హ్యాడ్ టోటల్ ఫెయిత్ ఇన్ రామ, టెలింగ్ దట్ హి హ్యాడ్ నన్
4: ఎవర్. సర్వస్వమును రామునికి అర్పితం చేసుకున్నటువంటి వాడు రామదాసు.
5: ఇన్ ఫ్యాక్ట్ హి సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ రామ.
4: కానీ
5: బట్
4: కొన్ని సమయం లోపల మనుష్యత్వం అనేటువంటి బలహీనత్వంతో ఉంటుంటారు.
5: అట్ టైమ్స్ దేర్ ఆర్ సమ్ హ్యూమన్ వీక్నెస్.
4: ఆ వీక్నెస్ అనేటువంటి మధ్యలో ప్రవేశించి ఒక బుడగ వలె తక్షణమే అనేక సందేహములు బయలుదేరుతుంటాయి.
5: ద మూమెంట్ ద హ్యూమన్ వీక్నెస్ స్టెప్స్ ఇన్ లైక్ ఎ బబుల్ ది డౌట్స్ వుడ్ క్రాప్ అప్.
4: ఆ సిపాయిలు అతన్ని కొడుతున్నారు జైల్లో వేసి.
5: హి వాస్ బీటెన్ బై ఆల్ ద సోల్జర్స్ ఆల్.
4: ఆ దేహ బాధలను సహించుకోలేకపోయాడు ఈ రామదాసు.
5: రామదాసు కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్ బికాస్ ద విపింగ్.
4: దానిపైన కోపం వచ్చేసేసింది.
5: హి వాస్ సో యాంగ్రీ.
4: కోపం రాకూడదు సాధకునికి.
5: ఎన్ ఎస్పిరెంట్ షుడ్ నెవర్ హ్యావ్ యాంగర్.
4: కలికి తురాయి నీకు కుదురు గజేయిస్తి రామచంద్ర.
5: ఓ రామచంద్ర, ఐ మేడ్ ఎ డైమండ్ స్టడెడ్ క్రౌన్ ఫర్ యూ.
4: అది కులుకుతూ తిరిగేది ఎవరబ్బ సొమ్ము రామచంద్ర.
5: యు ఆర్ వేరింగ్ దట్ క్రౌన్, హూజ్ ప్రాపర్టీ ఇస్ ఇట్?
4: తిట్టినాడు ఎవరబ్బ సొమ్ము.
5: హి వెంట్ ఆన్ అక్యూజింగ్ హిమ్.
4: నువ్వు పెట్టుకుని కులుకుతున్నావే.
5: యు ఆర్ సింప్లీ మూవింగ్ అబౌట్ వేరింగ్ దట్ క్రౌన్.
4: తక్షణమే బాధ కలిగింది.
5: ఇమీడియట్లీ ఫెల్ట్.
4: అయ్యో నా స్వామిని ఇంతగా నేను నిందించానా.
5: ఐ హావ్ అక్యూజ్డ్ మై గాడ్ ఇన్ దిస్ వే.
4: అప్పా తిట్టి తినని ఆయాస పడవద్దు.
5: ఓ భగవాన్, డోంట్ బి యాంగ్రీ విత్ మీ బికాజ్ ఐ అక్యూజ్ యు.
4: కోర్వక అప్పా తిట్టి తినయ్యా రామచంద్ర.
5: ఓ రామ, ఐ అక్యూజ్ యు బికాజ్ ఐ కుడ్ నాట్ బేర్ ది సఫరింగ్ బికాస్ ఆఫ్ ది విపింగ్.
4: ఈ బాధలను సహించుకోలేక నేను నిన్ను తిట్టినాను, కానీ నిన్ను తిట్టాలని తిట్టలేదు.
5: I could not bear the pain. In fact, I never wanted to.
4: కానీ అప్పుడు కూడా ఆ యొక్క ఓపిక మనం పట్టుకోవాలి.
5: We should be patient enough till the
4: బిడ్డ పైన ప్రీతి కదా ఉంది అని చెప్పని గట్టి గొంతు పిసుకుని ముద్దు పెట్టుకుంటే ప్రాణం పోతుంది. అయ్యో నేను ప్రాణం పోవాలని పిసుకలేదు, ప్రేమతో పిసుకున్నాను అనుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి.
5: Out of too much of love, you should not hold the neck of the baby so tight as to make the baby breathless.
4: అక్కడ కూడాను దీని యొక్క సూక్ష్మాన్ని గుర్తించుకుంటూ పోవాలి.
5: యూ షుడ్ అండర్స్టాండ్ ది సటిలిటీస్.
4: పరులకు బాధ కానటువంటి యొక్క ప్రేమను మనం అనుభవించాలి.
5: యూ షుడ్ లవ్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ యాస్ నాట్ టు హర్ట్ ఆర్ హార్మ్ ఎనీబడీ.
4: అదే విధంగానే త్యాగరాజు కూడాను చేశాడు.
5: త్యాగరాజు ఆల్సో డిడ్ లైక్ వైస్.
4: తాను చాలా బాధలు కోరలేకపోయాడు.
5: హి కుడ్ బేర్ ద సఫరింగ్ ఎనీ లాంగర్.
4: తన ఇంటి నుండి రాములు వెళ్లిపోయాడు.
5: రామ లెఫ్ట్ హిస్ హోమ్.
4: ఆ రాములు వెతుకుతూ పోయాడు.
5: హి వాస్ ఇన్ సర్చ్ ఆఫ్ రామ.
4: ఎక్కడ కూడా చిక్కలేదు.
5: హి కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్ ఎనీవే.
4: కానీ భరించలేకపోయాడు.
5: హి కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్.
4: చెట్టు కింద కూర్చున్నాడు.
5: హి సాట్ అండర్ ఎ ట్రీ.
4: చా రామ, నిన్ను సర్వకాల సర్వావస్థలందు కూడాను స్మరించి భజించి చింతించినందుకు ఇది నాకు ఫలితము.
5: Rama, is this the reward that you give me for having chanted your glory, for having sung your glory all along?
4: Ninni em korinaan nenu?
5: What is that I ask?
4: Ye kondalu kaani, ye guttalu kaani, ye dhanam kaani, ye dhanyam kaani emi koraledu.
5: Did I ask for any grain or property or wealth?
4: Koranu.
5: I wanted you.
4: కాని ఇంత మాత్రం నీకు దయ లేదా?
5: డోంట్ యువర్ దట్ మచ్ ఆఫ్ కంపాషన్.
4: కనుక నీకు దయ లేదా, లేక నాకు భక్తి లేదా?
5: డోంట్ యువర్ కంపాషన్ ఆర్ డోంట్ హ్యావ్ డివోషన్.
4: ఇందులో సందేహం తీరిపోవాలి.
5: దిస్ డౌట్ మస్ట్ బి క్లారిఫైడ్
4: అని ప్రశ్నించాడు.
5: దెన్ ఈ క్వశ్చన్ లైక్ దట్
4: ప్రశ్నించుకుని నిర్ణయం చేసుకున్నాడు.
5: దెన్ హీ డిసైడెడ్
4: నాలో కాలి మొదలు తల వరకు కూడాను రామా రామా రామా అనేటువంటి చింత అన్ని సర్వత్రా ప్రసరిస్తూ ఉంటుంది.
5: ఫ్రమ్ టాప్ టు టో ద నేమ్ ఆఫ్ రామ హ్యాస్ బీన్ కంటిన్యూస్లీ బీయింగ్ సర్క్యులేటెడ్.
4: కనుక నాలో భక్తి లేదని చెప్పడానికి వీలు లేదు.
5: ఐ కాంట్ సే హావ్ నో డివోషన్.
4: చూస్తే నీలోనే శక్తి లేదు.
5: ఆన్ ఎంక్వైరీ అండర్స్టాండ్ యూ హావ్ నో శక్తి ఆర్ పవర్.
4: చేతకాని వారికి చేష్టలు జాస్తినట్ట.
5: ద మ్యాన్ హూ కెనాట్ డూ స్పీక్స్ ఎ లాట్.
4: కనుకనే చెప్తున్నాడు రామా,
5: then he started
4: నీలో శక్తి ఉంటే నన్ను ఎందుకు నీవు రక్షించుకోలేకపోయావు?
5: రామా, ఇఫ్ యు హావ్ పవర్, హౌ ఇస్ ఇట్ దట్ యు డోంట్ ప్రొటెక్ట్ మీ?
4: నీలో శక్తి లేదన్నాడు.
5: యూ హ్యావ్ నో పవర్
4: అన్న తక్షణమే ఒక విధమైనటువంటి ఒక మనోభ్రాంతి అభివృద్ధి అయిపోయింది.
5: ఇమీడియట్లీ వాస్ డెల్యూటెడ్ దేర్ ఆఫ్టర్ అండ్ హీ కుడ్ ఎంక్వైర్.
4: నిజంగా అతనిలో శక్తి లేదా, నాలో భక్తి లేదా అని సెల్ఫ్ ఎంక్వైరీ.
5: దెన్ హీ స్టార్టెడ్ మేకింగ్ సెల్ఫ్ ఎంక్వైరీ.
4: ఆ సెల్ఫ్ ఎంక్వైరీ ప్రతి మానవునికి అత్యవసరం.
5: ది సెల్ఫ్ ఎంక్వైరీ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు ఎవ్రీ మ్యాన్.
4: నాలో ఆ పవిత్రత ఉందా లేదా అనేటువంటి దృఢమైనటువంటి యొక్క విచారణ చేయాలి.
5: ఆమ్ ఐ సేక్రెడ్ ఆర్ నాట్, వన్ షుడ్ ఎంక్వైర్ వెరీ క్లియర్లీ.
4: అప్పుడు ఎంక్వైరీ చేశాడు.
5: హీ మేడ్ దిస్ ఎంక్వైరీ.
4: కపివారది దాటున.
5: Will that monkey be able to cross
4: కలికి
5: that ocean?
4: గట్టున.
5: Is it possible tied up to the water?
4: లక్ష్మీ దేవి వలచున.
5: Will the goddess of wealth worship?
4: లక్ష్మణుండు కొలచున.
5: Will Lakshmana serve?
4: సూక్ష్మ బుద్ధి

0: That intelligent Bharata, will he ever worship and serve you? The power of Rama is so great. How great, how mighty is your
1: ప్రపంచమంతా కూడా ప్రార్థించేటువంటి లక్ష్మీదేవి ఎవరికి చిక్కటం లేదు, ఆమె నీ పాదాలు తుట్టు కూర్చుండే, ఆమెకి బుద్ధి లేదా?
0: ద హోల్ వరల్డ్ ఈజ్ వర్షిపింగ్ ది గాడెస్ ఆఫ్ వెల్త్ లక్ష్మి.
1: అలాంటి లక్ష్మీదేవి నీ పాదక్రాంతురాలు అయిపోయినప్పుడు నేనెవరు?
0: గాడెస్ ఆఫ్ వెల్త్
1: నీలో శక్తి లేకపోతే ఆమె నీ పాదములు ఎంత వస్తుంది?
0: ఇఫ్ యూ హావ్ నో పవర్, హౌ ఇస్ దట్ లక్ష్మి సర్వ్స్ యూ అండ్ ప్రెసెస్ యువర్ ఫీట్?
1: కపివారది దాటునా,
0: విల్ దట్ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ది ఓషన్?
1: ఏమిటి, చంచలత్వంలో పుట్టిన ఇల్లు పెట్టిన పేరు కోతి.
0: ద మంకీ ఈజ్ నోన్ ఫర్ ది వేవరింగ్ మైండ్.
1: ఆ హనుమంతుడు లంకను దాటుతాడా, సముద్రాన్ని దాటుతాడా?
0: Will that Hanuman be able to cross the ocean?
1: కేవలం నమ్మరానటువంటి విషయం.
0: It is unbelievable.
1: అన్నిటికీ నీ శక్తియే దాన్ని దాటించింది.
0: It is only your power that it made him.
1: అయితే ఆ శక్తి ఎట్ట వచ్చింది హనుమంతుడికి?
0: How could he have that power?
1: రోమ రోమము రామ నామమే.
0: He filled his every roma hair with nama, the name.
2: భగవంతుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఆ విశ్వాసం మనలో నిశ్చలంగా ఉండాలి. భగవంతుని శక్తి ఎంత గొప్పదో స్వామి చెప్పారు. కేవలం ఆయన నామాన్ని రోమ రోమాన నింపుకున్న హనుమంతుడు మహాసముద్రాన్ని సైతం దాటగలిగాడు. అది కూడా మధ్యలో వచ్చే ఎన్నో ఆటంకాలను రామనామస్మరణతో ఎదుర్కొంటూ వెళ్లాడు. వీటన్నింటికీ మూలమైనది స్వామి చెప్పినట్లు భక్తి, విశ్వాసం, నామస్మరణ. అయితే శ్రోతలందరికీ చెప్పేది ఏంటంటే, మనందరం ఈ విలువైన విషయాలను తెలుసుకున్నాం. తెలుసుకున్న దాన్ని అనుభవించాలి, అంటే దానిని మనం ఆచరించాలి. పదార్థాన్ని వండుకున్నంత మాత్రాన సరిపోదు, దాని సారాన్ని గ్రహించాలి అంటే దాన్ని మనం భుజించాలి. అప్పుడే ఆ ఆనందాన్ని పూర్తిగా పొందగలం. కనుక మనం తెలుసుకున్న వాటిని అనుభవించి ఆనందాన్ని పొందాలి అంటే వీటిని మనం ఆచరించాలి. కాని నేటి మానవుని ఆచరణ ఎలా ఉందో స్వామి ఈ చక్కని చిన్న కథ ద్వారా వివరించి చెప్పారు.
1: ఈనాటి ఆచరణ ఎట్ట ఉంటుండదంటే,
0: వాట్ సార్ట్ ఆఫ్ ప్రాక్టీస్ టుడే?
1: ఏదైనా ఒక ఉపన్యాసంలో లేక హరికథలో ఇంకే విధమైనటువంటి భగవత్ చరిత్రలో జరుగుతున్నటువంటి ప్రదేశానికి అందరూ వెళుతుంటారు భక్తులు.
0: Most all devotees attend congregations where there is harikatha or a discourse or a talk.
1: ఆ ప్రసంగాలు జరిగేంత వరకు,
0: so long.
1: ఆ ఉపన్యాసాలు జరిగేంత వరకు,
0: so long the talk.
1: ఆ హరికథలు జరిగేంత వరకు,
0: so long harikatha.
1: ఈ మనిషి లోపల వైరాగ్యం ఆవిర్భవిస్తుంటది, ఆవిర్భవిస్తుంటది.
0: You find the vibrations of renunciation in the congregation.
1: ఆ వచ్చినటువంటి యొక్క ఆ యొక్క వైబ్రేషన్, ఆ యొక్క ఆవేశము, ఆ యొక్క వైరాగ్యము ఎంతవరకు ఉంటుంది?
0: వైబ్రేషన్, ఎమోషన్, రినన్సియేషన్,
1: ఉపన్యాసం ముగించిన తక్షణమే అది కూడా ముగిసిపోతుంది.
0: ద మూమెంట్ డిస్కోర్స్ కమ్స్ టు ఎన్ ఎండ్, దీస్ థాట్స్ ఆల్సో వుడ్ ఎండ్ అప్ దేర్.
1: ఉన్నటువంటి విషయాలు ఇంటికి పోయేంత వరకు కూడా లోపల నిల్చవు.
0: దే డోంట్ ట్రెజర్ దెమ్ అంటిల్ దే గో హోమ్ అట్లీస్ట్.
1: కనుకనే అనిత్యం, అసుఖం, లోకం ఇట్లాంటి దానికి ఎన్ని ఉపన్యాసాలు విని ప్రయోజనం లేదు.
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లిసనింగ్ టు నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్?
1: ఇది కేవలం వినటమే కానీ చేయటం లేదు.
0: యూ జస్ట్ లిసన్ బట్ యూ డోంట్ ఫాలో.
1: మనం చేసినప్పుడే దీనికి ఒక ఫలితం ఉంటుంటాడు.
0: వెన్ వన్స్ యూ ప్రాక్టీస్ యూ నో ద రిజల్ట్.
1: తిన్నప్పుడే దాని రుచి కానీ దాని ఆకలి కానీ తీరుతుంది.
0: వెన్ వన్స్ యూ టేస్ట్, వెన్ వన్స్ యూ ఈట్,
1: దాని యొక్క బలం కూడా మనకు చేకూరుతుంది.
0: యూ హ్యావ్ ద స్ట్రెంగ్త్ టు.
1: మనము రుచి తెలియటం లేదు.
0: యూ డోంట్ నో ద టేస్ట్.
1: ఎందుకు తినటం లేదు?
0: వై యు ఆర్ నాట్ ఈటింగ్?
1: ఇంకా బలహీనత పోవటం లేదు.
0: యు ఆర్ స్టిల్ వీక్.
1: దేని వల్ల? దాన్ని జీర్ణించుకోవటం లేదు.
0: బికాజ్ యు ఆర్ నాట్ డైజెస్టింగ్ వాట్ ఆల్ దిస్.
1: తిన్నటువంటిది భుజించాలి, తినాలి. తిన్నటువంటిది జీర్ణించుకోవాలి.
0: సో యూ షుడ్ ఫస్ట్ ఈట్, యూ షుడ్ గెట్ ఇట్ డైజెస్టెడ్.
1: ఇది కేవలము ఒక కలి ప్రభావంగా ఉంటుండాలి.
0: దిస్ ఈస్ ఆల్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి.
1: ఇది కూడా ఒక ఆధ్యాత్మిక ఫ్యాషన్ గా ఉంటుండాలి.
0: స్పిరిచువాలిటీ హస్ బికమ్ ఏ సార్ట్ ఆఫ్ ఫ్యాషన్.
1: Fashion, fashion, not compassion.
0: It's only fashion, not compassion.
1: కనుకని ఈ కంపాషన్ ను మనం పెంచుకున్నప్పుడే ఈ ఫ్యాషన్ పరిగెత్తుంది.
0: When once we develop compassion, the fashion will run away.
1: కనుక ఈనాడు మనం వినటమే ఒక ఫ్యాషన్ గా ఉంటుండాలి.
0: So to listen is a
1: matter of ఫలాని ప్రసంగానికి వెళ్ళినాను.
0: Where have you gone? I have gone there to listen.
1: ఏమి జరిగింది అక్కడ ప్రసంగం అంటే, అబ్బో ఎంతో జరిగింది అంటారు.
0: What is said there? Oh, lots of things.
1: అందులో ఏ కొంచెమైనా చెప్పండి అంటే చేతల్లో చేరలేదు అంటారు.
0: At least tell a little.
1: ఎందుకు పోయినావు?
0: It has not gone into the head. Where must have gone?
1: భక్తుడు ఉంటుండేటువంటి వాడు పాపం.
0: Where is the devotee?
1: అతను 16 సంవత్సరం వరకు కూడాను ప్రసంగాలకు వెళుతూ వచ్చాడు.
0: For 16 years he heard all talks.
1: ఏమిటి ఆ యొక్క ప్రసంగము?
0: వాట్ ఆర్ దోస్ టాక్స్?
1: రాముల యొక్క చరిత్ర.
0: ఇట్ ఇస్ ద స్టోరీ ఆఫ్ రామ.
1: ఇది సప్తాహాలు జరుగుతూ ఉంటూనే ఉన్నాయి. దిట్ నిత్యము సప్తాహాలే.
0: ఎవ్రీ డే దేర్ ఇస్ ఎ టాక్ ఆన్ రామాయణ.
1: కానీ అందులోపల ఎక్కువ వైరాగ్య స్థితి వచ్చేసేసింది.
0: హి రీచ్డ్ ది స్టేట్ ఆఫ్ డిటాచ్మెంట్.
1: జీవితం అంతా కూడా కష్టము పాలైపోయింది.
0: ద హోల్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ రామ.
1: ఈ విధమైనటువంటి దీంట్లో ఆ పండితుడు చెప్పేటువంటి దాంట్లో మరింత విపరీతంగా చెప్తూ వచ్చాడు.
0: దట్ పండిట్ ద స్కాలర్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్
1: దాంట్లో ప్రసంగాలకు నిత్యము పోయే సమయం లోపల ఏనాడు కూడా మీరు తప్పకూడదు అని ఒక విధంగా శాసనం చేశాడు ఈ ప్రసంగం చేసేవాడు.
0: దిస్ స్కాలర్ సెడ్ యూ షుడ్ అటెండ్ రెగ్యులర్లీ, షుడ్ నెవర్ మిస్ ఏ సింగిల్ డే.
1: ఎందుకనగా మిస్ అయిపోతే క్రౌడ్ తగ్గినట్టుగా కనిపిస్తుంది.
0: బికాజ్ ద క్రౌడ్ విల్ బి లెస్.
1: కనుక ఈ పండితుడికి ఏమి ఓ క్రౌడ్ దండిగా వస్తున్నాయనేటువంటి ఒక గౌరవం రావాలి.
0: ది స్కాలర్ షుడ్ హ్యావ్ ఆల్ ద ప్రైడ్ ఆఫ్ టాకింగ్ టు మాసెస్ లార్జ్ క్రౌడ్.
1: అందువల్ల ఎవరు కూడా మిస్ కాకుండా ఉండాలి. అప్పుడే ఈ ప్రసంగం యొక్క ఫలితము మీ యొక్క ప్రాప్తిగా మారుతుంది అన్నాడు.
0: ద పండిట్ సెడ్ యూ షుడ్ నెవర్ మిస్ ఎనీ వన్ డే, దెన్ ఓన్లీ హ్యావ్ ద ప్రాపర్ రిజల్ట్.
1: సరే, ఒకనాడు
0: వన్ డే
1: ఎక్కడికో తప్పనిసరిగా పోవలసి వచ్చింది.
0: దిస్ పర్సన్ హ్యాడ్ టు గో నెసెసరీ.
1: అప్పుడు నా బదులు నా కొడుకును పంపించేదా అన్నాడు శాస్త్రి గారితో.
0: అండ్ దిస్ పర్సన్ సెడ్ టు ది స్కాలర్, సార్ కెన్ ఐ సెండ్ మై సన్ ఆన్ మై బిహాఫ్.
1: సరే, సీటు పిలుపు కావాలంతే కానీ ఎవరొస్తే నాకేమి, కాబట్టి కొడుకునే పంపించు అన్నాడు.
0: ది పండిట్ సెడ్ ద వేకెంట్ సీట్ షుడ్ బి ఆక్యుపైడ్, డజంట్ మ్యాటర్ ఇట్స్ అండ్ యువర్ సన్.
1: సరిగా ఇంటికి పోయాడు.
0: హి వెంట్ హోమ్.
1: ఒరే, ఈ పండితుల వారు ఎక్కువ వైరాగ్యానంతా చెప్తున్నాడు.
0: What this pandit is speaking of renunciation.
1: Astiram jeevanam loki astinam yavanam dhanam ani cheptunnadu. Ivanni na koduku vinte emaina vaadiki viragam ostundi emto, vaadu avanni vadala petti potadu emto, etta vaadini pampinchedi ani sandehinchadu.
0: This person started wondering and he felt so sad because this scholar is explaining about this detachment, that the life is temporary, wife is temporary, family is temporary. If I am to send my son, well, he may remain an ascetic or a renunciate.
1: అనుకోని మరి పొద్దున్నే వెళ్ళాడు పండితుని దగ్గరికి.
0: దిస్ పర్సన్ అప్రోచ్
1: చాలా బాగానే ఉంటుంటాయి, ఈనాటి చిన్న పిల్లలకంతా కూడాను ఈ వైరాగ్యంతో వాడు ఇల్లు వాకిలి వదిలిపెట్టిపోతే నా గతి ఏమిటి అన్నాడు.
0: సార్, హీ టోల్డ్ దిస్ పండిట్, సార్ యువర్ టాక్స్ ఆర్ వెరీ నైస్, బట్ ఇఫ్ యూ స్పీక్ ఆఫ్ రినన్సియేషన్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ ఇఫ్ మై సన్ ఇస్ టు రన్ అవే ఫ్రమ్ హోమ్.
1: హృదయానికి నాటుకొని పోయేటట్టుగా చెప్పాడు.
0: దిస్ పండిట్ టోల్డ్ స్ట్రైట్ అవే సో హస్ టు బి ఇంప్రింటెడ్ ఆన్ హిస్ హార్ట్.
1: అయ్యా, మీరు 16 సంవత్సరం నుంచి ప్రసంగాలకు వస్తున్నారు.
0: యూ హావ్ బిన్ లిసనింగ్ టు మై టాక్ ఇన్
1: 16 ఇయర్స్. ఎంత వైరాగ్యం వచ్చింది?
0: టు వాట్ ఎక్స్టెండ్ యూ డెవలప్ దిస్ రెనన్సియేషన్?
1: మీ కుమారుడు వస్తేనే వాడికి వైరాగ్యం వస్తుందా? అంత సులభం కాదు ఈ వైరాగ్యం.
0: డూ యూ థింక్ దట్ యువర్ సన్ విల్ బి అసెటిక్ ఇఫ్ హీ టు లిసన్ టు మై టాక్ జస్ట్ ఫర్ ఎ డే టుమారో?
1: అట్టనే ఈనాడు సంవత్సరాల కొలది వస్తున్నారు ఉపన్యాసాలకు.
0: సేమ్ థింగ్ యువర్ అండ్ యువర్ ఆఫ్టర్.
1: కొంచెం అయిన కూడాను ఆ వైరాగ్యం కానీ ఆ పరభక్తి కానీ ఏమాత్రం కూడాను ప్రజలు ఎందు ఏమాత్రం నాటుకోవటం లేదు.
0: నాట్ ఇన్ ఎ బిట్, నాట్ ఈవెన్ ఎ ఫ్రాగ్మెంట్, నాట్ ఈవెన్ ఎ పీస్ ఆఫ్ రెనన్సియేషన్.
1: ఇంత వరకు హాయిగా ఉంటుంది.
0: ఇట్ ఇస్ సో నైస్ సో లాంగ్ వి హియర్.
1: చాలా ఆనందంగా ఉంటుంది.
0: వి ఆర్ హ్యాపీ.
1: ఈ కంపౌండ్ దాటి బయట పోతానే తిరిగి యథాస్థానం, యథాభావం, యథాస్థితి.
0: The moment we leave the compound, everything goes back to the normal situation.
1: కాబట్టి ఇదంతా ఎంతకాలం విడి ఈ ప్రయోజనం ఏమి?
0: వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ లిసనింగ్?
1: ఒక్క పదమునైనా హృదయంలో చేర్చుకుంటున్నారా?
0: హ్యావ్ యూ టేకెన్ ఇన్ అట్లీస్ట్ వన్ వర్డ్?
1: ఇంకా మాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది చేయండి, ఇది చేయండి, ఎట్లా చేసేది?
0: We still ask Bhagavan, I want this, I want this, do this for me.
1: ఎట్లా మీరు మోక్షము అనేటువంటి దాన్ని ఆశిస్తున్నారు? ఈ ధైర్యానికైనా సిగ్గు లేదా?
0: How do you expect liberation? Are you not ashamed to ask for it?
1: అడిగి కూడా మీకు ఏమైనా అవమానం లేదా?
0: Are you not, don't you feel humiliated?
1: ఎంతవరకు మీరు పాటిస్తున్నారు?
0: To what extent you are practicing?
1: దీన్ని మొట్టమొదట మీరు గుర్తించుకోవాలి.
0: First to know this.
2: స్వామివారి మృదు మధురమైన పలుకులలో ఆచరణ ప్రాముఖ్యత గురించి విన్నారు కదా. ఈ కథలో స్వామి చెప్పిన ఆ సాధకుడు 16 సంవత్సరాలు రామాయణాది ఆధ్యాత్మిక పారాయణాలు విన్నప్పటికీ వైరాగ్యం కలగలేదు. కారణం, తెలుసుకున్న దాన్ని ఆచరించలేదు. శ్రోతలందరూ గమనించాలి, 16 సంవత్సరాలే కాదు 16 జన్మల పాటు కేవలం వింటూ పోయినా వాటిని ఆచరించడానికి మళ్లీ జన్మ రావాల్సిందే. ఎందుకంటే పై క్లాస్కి వెళ్లాలి అంటే ఈ క్లాస్ పాస్ అవ్వాలి కదా. స్వామి చివరిలో చెప్పినట్లు భగవంతుని నుండి ఆశించే ముందు ఆయన చెప్పిన దాన్ని ఆచరించాలి. అప్పుడే ఆ ఫలాన్ని అందుకునే అందుకోటానికి మనం అర్హులమవుతాం. కనుక మనందరం స్వామి చెప్పిన వాటిని కొన్నైనా పాటించగలిగితే ఆయన అందించే ప్రసాదాన్ని అందుకోటానికి అర్హులం కాగలం. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించి ఆయనకు వదిలేస్తే అంతా స్వామే చూసుకుంటారు. మనకు స్వామి ఆ జ్ఞానాన్ని అందించి ఆ మార్గంలో పయనించేలా ఆశీర్వదించమని స్వామి పాదాల చెంత కోరుకుంటూ సాయిప్రసాద్ శ్రోతలందరి నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయీశ్వర. హరిహి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. ఈనాటి కార్యక్రమాన్ని ముగించే ముందుగా శ్రోతలందరికీ మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, వచ్చే ఆదివారం అనగా నవంబర్ 3వ తేదీన రేడియో సాయి శివం డిజిటల్ స్టూడియో హైదరాబాద్ యొక్క మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు రేడియో సాయి శివం బృందం వారు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను అందించనున్నారు. మరి ఆ కార్యక్రమాలను మిస్ అవ్వకుండా విని ఆనందించడానికి వచ్చే ఆదివారం 10 గంటల నుండి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయ్యుండండి. జై సాయిరాం.

0: అవతరించుట అంటలో అర్థమిదియే అనే ఇతివృత్తంగా కొనసాగుతున్న శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ దశమ వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమ వాహినిలో ఈ సాయి అవతార అనుక్రమ వాహికలో విద్యావాహిని విలువల సౌందర్య లహరికల్ని వెల్లువెత్తించే కార్యక్రమం చూద్దాం. దానికన్నా ముందు భగవాన్ దివ్య ప్రయాణంలో 1971 నుండి 80 వరకు కొనసాగిన దశకంలో ముఖ్యమైన మైలురాళ్లను స్పృశిద్దాం. అనంతపురం మహిళా కళాశాల, బృందావనం క్యాంపస్ కళాశాలలకు పూర్వపు దశకంలోనే అంకురార్పణ జరిగినా అవి పూర్తి స్థాయిలో సమగ్రంగా రూపొందినది ఈ దశకంలోనే. అదేవిధంగా తొలిసారి వేసవి తరగతుల నిర్వహణ, పుట్టపర్తిలో ఈశ్వరాంబ ఉన్నత పాఠశాల ఆరంభం, శ్రీ సత్యసాయి స్వర్ణ జయంత్యుత్సవం, సర్వధర్మ ఐక్య స్థూపం, ఇలా ఎన్నో అత్యద్భుతమైన ఘట్టాలకు తెరలేచి తరతరాలకు తరగని నిధులందించింది ఈ దశకం. అలా సద్విద్యాబోధనాత్మకంగా, సచ్చీల నిర్మాణాత్మకంగా, సత్సంస్కార వ్యవసాయాత్మకంగా నెలకొల్పిన శ్రీ సత్యసాయి విద్యా సంస్థలంటే విలువల వారిధి, అనేక మెళుకువల శరధి, సాయి శారదా సత్సాంగత్య సన్నిధి, భగవాన్ దివ్య సాంగత్యంలో మేళవించిన సద్విద్యా బోధనా తరంగాల సవ్వడిని ఇప్పుడు విందాం.
1: ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ప్రేక్షకులందరికీ నా ప్రేమపూర్వకమైన సాయిరామ్. నా పేరు చిన్నపల్లి పద్మావతమ్మ. నేను అనంతపురంలోని స్వామి చేత ప్రారంభించబడిన స్త్రీల కళాశాలలో 1974 నుండి అధ్యాపకురాలుగా పనిచేస్తూ ఉన్నాను. రిటైర్ అయినా కూడా ఆ భాగ్యాన్ని ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు స్వామి. స్వామి అవతార కార్యకలాపాలలో మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది స్వామి చేత ప్రారంభించబడిన అనంతపురంలోని స్త్రీల కళాశాల. ఆ కళాశాలను స్థాపించడం గురించి, స్థాపించేటప్పుడు జరిగిన సంఘటనల గురించి, విద్య పట్ల స్వామి దృక్పథం గురించి, వీటన్నింటి గురించి ఈరోజు చర్చించుకోవడానికి నాతో పాటు నా మిత్రులు, కళాశాల అధ్యాపకులు అయినటువంటి శ్రీమతి మాడుగుల ప్రఫుల్ల గారు, కుమారి ఎం గీతాబాల గారు ఉన్నారు. చర్చను ప్రారంభించే ముందు స్వామి పద్యం ఒకటి చెప్పుకుందాం. పుడమికి సరిమధ్య పుట్టపర్తి అనంగ ఆత్మవిద్య ఇందే అవతరించి, విశ్వ మానవ కోటి విజ్ఞానమొందంగ విశ్వవిద్యాలయము ఎచట వెలసి, శాంతి సౌఖ్యములను సర్వదేశములందు వెదజల్లడి విఘ్నులిచట వెలసి, నియతి తప్పని మహానిష్ఠులు భక్తులు వేలు లక్షలు కోట్లు వెలసిరిచట, సత్య ధర్మ ప్రేమ శాంతులు జగతికి చాటి చెప్పగ పూని సాయి ప్రభు సత్యసాయి సంపూర్ణ ప్రేమమూర్తి యగుచు పుట్టే మోదవలరా. ఈ పద్యం స్వామి అవతార తత్వాన్ని, లక్ష్యాన్ని తెలియజేస్తుంది. స్వామి విశ్వ మానవ కోటిని ఉద్ధరించి విఘ్నులుగా చేసి భక్తి మార్గంలో ప్రవేశపెట్టి ఆత్మవిద్యను అభ్యసింపచేసి వాళ్ళను తన మార్గంలోనికి లాక్కుని సత్య ధర్మ శాంతి ప్రేమలతో వాళ్ళు తమ జీవితాన్ని గడుపుకునేటట్లుగా చేయడం కోసం శ్రీ సత్యసాయి ప్రభువు పుట్టపర్తిలో ఉద్భవించారు అనేది ఈ పద్య సారాంశం. మనుషుల్ని తన పరిధిలోనికి లాక్కుని వాళ్లను సంస్కరించి శుద్ధి గావించి ధన్యుల్ని చేయాలంటే మరి స్వామి చేత జనులు ఆకర్షితులు కావాలి. అలా ప్రజల్ని ఆకర్షించడానికి స్వామి ఎన్నో మార్గాలు ఎన్నుకున్నారు. చక్కెర చల్లితే తప్ప సీమలు దరిచేరవు. అందుకే స్వామి విద్యాలయాలు, వైద్యాలయాలు, నీటి ప్రాజెక్టులు, నారాయణ సేవలు అనే చక్కెర చల్లి మానవుల్ని తన దగ్గరకు రప్పించుకుని సంస్కరించి విఘ్నులుగా, భక్తులుగా, శారీరక మానసిక ఆరోగ్యవంతులుగా తయారు చేసి తమ అవతార కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకున్నారు. అలా 1968లో స్వామి దాదాపు ఒక దశకం పాటు అంటే ఒక 10 సంవత్సరాల పాటు విద్యాలయాలను స్థాపించి తమ అవతార లక్ష్యాన్ని విస్తరింపజేశారు. అంతకు పూర్వం స్వామి భక్తుల్ని తన దగ్గరకు రప్పించుకుని వాళ్లను సంస్కరించి ఆధ్యాత్మిక మార్గంలో పురోగమింపజేయడం మాత్రం చేశారు. కానీ 1968లో విద్యాలయాల స్థాపనకు శ్రీకారం చుట్టారు. ఎందుకంటే విక్రమంలో భాగస్వామ్యం చేసుకున్నారు. అలా 1968లో స్వామి దాదాపు ఒక దశకం

0: పిల్లల మనస్సుల్లో భక్తి భావాలు నాటడం చాలా సులువు. ఆధ్యాత్మిక భావాలు కానీ మానవీయ విలువలు కానీ వాళ్ల మనస్సుల్లో నాటడం బాగా సులువైనటువంటి పని. ఎందుకంటే వాళ్ల మన క్షేత్రం మనస్సు అనేటటువంటి భూమి ప్రపంచ మాలిన్యాన్ని పూర్తిగా నింపుకుని ఎండిపోయి బీటలు పట్టి ఉండదు. వాళ్ల హృదయ క్షేత్రంలో మానవీయ విలువలు, ఆధ్యాత్మిక విలువలు, నైతిక విలువలు అనే విత్తనాల్ని నాటి అలా నాటడం సులువు. ఆ నాటడం ద్వారా అవి తొందరగా నాటబడి మొలకెత్తి అభివృద్ధి చెందుతాయి. వాళ్ళు ఆ పిల్లలు సంపూర్ణమైన మానవులుగా, మానవీయ విలువలతో పరిపూర్ణ మానవులుగా తయారవుతారు. అందుకే స్వామి విద్యాలయాలను స్థాపించారు. మరి విద్య మానవులకు ఏమందివ్వాలి, విద్య పట్ల స్వామి దృక్పథం ఏమిటి అనేటటువంటి విషయాన్ని శ్రీమతి ప్రఫుల్ల గారు ఇప్పుడు తెలియజెప్తారు.
1: సాయిరాం, విద్య కేవలం పొట్టకూటి కోసం కాదు. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ లైవ్లీహుడ్, ఇట్ ఈజ్ ఫర్ లైఫ్, హియర్ అండ్ హియర్ ఆఫ్టర్ అనేది స్వామి ఉద్దేశం. జీవనోపాధి కోసం మాత్రమే కాదు విద్య, జీవన పరమావధిని కూడా తెలియజేయాలి అంటారు స్వామి. విద్య అనే పదంలో విత్ అంటే తెలుసుకోవడం, తనను తాను తెలుసుకోవడం అని అర్థం. బహిర్ముఖమైన మనిషి దృష్టిని అంతర్ముఖం చేయడానికి సహకరించాలి విద్య. ఇది జరగాలి అంటే విద్య ద్వారా లౌకిక విద్యలే కాక, అంటే బిఏలు ఎంఏలు కాకుండా పరావిద్యను కూడా పిల్లలకు పరిచయం చేయాలి. మానవతా విలువల పట్ల, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసల పట్ల విద్యార్థులు ఆకర్షితులు కావడానికి లౌకిక విద్యలతో పాటుగా సాంస్కృతిక ఆధ్యాత్మిక విద్యాబోధన కూడా జరగాలి. సత్ప్రవర్తన సద్బుద్ధి సత్యనిరతి భక్తి క్రమశిక్ష కర్తవ్య పాలనంబు నేర్పునదే విద్య అద్దాని నేర్వవలయు సత్యమును తెలుపు మాట శ్రీ సాయి మాట అంటారు స్వామి. మంచి నడవడిక, మంచి బుద్ధి, కర్తవ్య పాలన, క్రమశిక్షణ, భక్తి, సత్యవాక్ పరిపాలన, ఇలాంటి లక్షణాలు నేర్పేదే విద్య అని స్వామి అభిప్రాయం. ఏమంటావు గీత?
2: అవును మేడం, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్నట్టు నా చిన్ని పుట్టకు శ్రీరామ రక్ష అనుకుంటూ తమ స్వార్థం కోసం మాత్రమే చింతిస్తూ బ్రతికే ధోరణిని నేర్పే విద్యల వల్ల, విద్యాలయాల వల్ల ఏమి లాభం? ఆధునిక విద్య పెరిగిన అవధి లేక ఆత్మతేజంపు క్షీణించి తరగిపోయి బ్రతుకు ఆడంబరము చేత భారమాయి నేటి విద్యార్థి బ్రతుకు ఈ పాటిదాయే అంటారు మన స్వామి. ఇలాంటి చదువులు కావాలంటే ఏ కళాశాలకైనా వెళ్లవచ్చు. అంతకంటే అతీతమైన విద్య కావాలంటే తాము స్థాపించిన కళాశాలకు రావాలని స్వామి అంటారు కదండి.
0: అవును, ఆధునికమైనటువంటి చదువుల్లో నైతిక విలువలు చేర్చే బాధ్యత పరిపాలకులదే అనేది స్వామి అభిప్రాయం. ఆ రోజుల్లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్లో మంచి పదవిలో ఉన్నటువంటి శ్రీమతి మాధురిష అనే ఆవిడను ఉద్దేశిస్తూ స్వామి సభాముఖంగా ఇలా అంటారు. విద్యలందున నైతిక విలువ చేర్చి మార్పు కలిగించి చూడుమో మాధురీష అని. అంటే ఆధునిక విద్యల్లో నైతిక విలువల్ని, మానవతా విలువల్ని, ఆధ్యాత్మిక విలువల్ని చేర్చి పిల్లల చేత చదివింపజేయటం, ఆధునిక విద్యా విధానాన్ని మార్చడం అనేది పరిపాలకుల బాధ్యత అంటూ ఆమెను ప్రబోధించారు. ఆ మార్పుకు తాము మొట్టమొదట పూనుకుంటూ 1968లో స్వామి అనంతపురంలో స్త్రీల కళాశాలను స్థాపించారు.
2: మేడం, స్వామి మరి మొట్టమొదట స్త్రీల కళాశాలనే స్థాపించడంలో వారి ఉద్దేశమేమి?
1: ఈ విషయం మరి మనం స్వామి వారి మాటల్లోనే విందాం.
3: మన కళాశాల యొక్క విషయంలో ఈ తల్లులను సరైన అభివృద్ధి పరిచి తద్వారా పిల్లలు

0: భవిష్యత్తుకు, దేశం యొక్క అభివృద్ధికి, సుఖశాంతులకు ఈ విధమైనటువంటి ప్రయత్నాలకు పూనుకోవటం అనేటువంటిది మన కళాశాల యొక్క ఆశయం. అయితే ఈ రకమైనటువంటి యొక్క ప్రయత్నాలతో ఈనాడు తెరలేగినటువంటి యొక్క అశాంతులు, అక్రమాలు, అన్యాయము, అసత్యములు అనేటువంటి దాని రూపు మాపవచ్చునంటే తప్పక మాపవచ్చు. ఏమాత్రము సందేహం లేదు. కారణమేమనగా మనము మనస్ఫూర్తిగా క్రియారూపంలో మనము దీన్ని సందర్శింప చేసినప్పుడు ఎట్టి కార్యాలైనప్పుడు సులభంగా మనం సాధించవచ్చు. అయితే ఈ ఉదయపూర్వకంగా మనం చేస్తున్నామా లేక సాధారణమైన కూడా మనం ఆచరిస్తున్నామా అనేటువంటి దానికి తనకు తానే సాక్షి. మాతృప్రేమను ప్రశ్న చెప్పాను. అమ్మ ప్రథమాక్షరంబు ఆద్యాక్షరంబు అని అమ్మ అనేటువంటిది మనకు అన్ని అక్షరములోపములు అకారం ప్రారంభం. ఈ అకారంతో ప్రారంభమైనటువంటిది అంత్యములో అకారం అయిపోతుంది. కాబట్టి అక్కడ అకారం అనేటువంటిది సూక్ష్మంగా చేరి ఇక్కడ అకారంతో ఉన్నటువంటిది ఈ రెండు అకారములు కూడా ఆధ్యాత్మికంగా వచ్చినటువంటి కాబట్టి అమ్మ పుట్టిన దగ్గరనే మన ముఖములకు కనిపించేటువంటిది అమ్మ.
1: ఇవి స్వామివారి మాటలు. ఇక ఆనాడు స్వామి మాటల్ని ప్రత్యక్షంగా విని పుస్తక రూపంగా ముద్రింపచేసిన ఆనాటి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హేమలత గారి మాటలను విందాం ఇప్పుడు.
2: త్వరలోనే ఈ కళాశాల స్వయం సంపూర్ణమై అన్ని సదుపాయములతో కూడి తన ప్రత్యేక స్థానమును నిలుపుకొనగలదు. నేను దీనిని మత ప్రచార నిమిత్తమో, ధన సంపాదన నిమిత్తమో లేక ఖ్యాతి నిమిత్తమో స్థాపించుటలేదు. ఇవన్నీ క్షణికమైనవి. వేదములను గ్రహింపబడి, శాస్త్రములను వివరింపబడి, ఇతిహాసములందు చిత్రింపబడి వ్యక్తికి సమాజానికి శ్రేయోదాయకమని సాధువులు, ఋషులు, ధర్మశాస్త్రవేత్తలు, నేతలచే నిర్ణయింపబడిన సత్య ధర్మ శాంతి ప్రేమ అను సనాతన ఆదర్శాలను విద్యార్థుల హృదయంలో ప్రతిష్ఠించుటకై నేను ఈ కళాశాలను నెలకొల్పినాను. దీన్ని స్వామి చెప్పేవారు ప్రతి ఉపన్యాసంలోనూ. నేను ఈ ఆశయంతో ఈ కళాశాలను పెట్టాను, ఇది మీ అందరి బాధ్యత అని చెప్పేవారు స్వామి.
3: డిసిప్లిన్ గురించి చెప్తూ కొంత ఎందుకంటే చిన్నపిల్లలు, ఆడపిల్లలు మరి వాళ్ళకి అంత కష్టం. ఒక్కొక్కసారి మనసుకి వాళ్ళకి అంత ఇష్టం ఉండేది కాదు డిసిప్లిన్ పెట్టే. మరి నశ్రేయో నియమం వినా అని చెప్తారు కదమ్మా. నియమం ఉండాలి జీవితంలో. నియమాలు లేకపోతే కట్టుదగినటువంటి ఎరువులే ఎందుకు పనికి రాకుండా పోతారు అని చెప్పేవారు స్వామి. చక్కగా అంటే ఎంత మధురంగా చెప్పేవారు. అప్పుడు ఆ పిల్లలు వాళ్ళు చాలా అట్రాక్ట్ అయ్యి ఇంకా అప్పటి నుంచి వాళ్ళకి ఏమంత మనసు కష్టపెట్టుకునే వాళ్ళు కాదు. అదే కాకుండా వినయ విధేయతలు ఉండాలి, విద్య ఉన్న వినయం రావాలి అని కూడా చెప్పేవారు స్వామి.
4: నిజం కదా, మంచి తల్లుల్ని తయారు చేస్తే గృహం బాగుపడుతుంది, అంటే తరం బాగుపడుతుంది, అలా మొత్తం సమాజం బాగుపడుతుంది అని స్వామివారి ఉద్దేశం.
5: అసలు ఈ కాలేజీ స్థాపన వెనుక మాతృశ్రీ శ్రీమతి ఈశ్వరమ్మ గారి సంకల్పం కూడా ఉంది. స్వామి ఆఫ్రికా వెళ్లినటువంటి సమయంలో శ్రీమతి ఈశ్వరమ్మ గారు జాయ్ ఐస్ క్రీమ్ సొంతదారులైనటువంటి శ్రీ జావా గారి ఇంట్లో ముంబైలో కొన్నాళ్లు ఉన్నారట. ఆ సమయంలో జావా గారి కుమార్తెల యొక్క విద్యాబుద్ధులు చూసి, వాళ్ల ప్రవర్తన చూసి ముచ్చటపడి ఆడపిల్లలు కూడా చదువుకుంటే బాగుంటుంది అనుకుని స్వామితో ఆమె చెప్పారు. ఈ విషయం జావా గారి అమ్మాయి కుమారి రాణి గారి మాటల్లోనే విందాం.
6: In 1968 when Swami went to Africa, he had left Amma at a house in Bombay, and that time she saw we were five sisters and one brother. Then she realized that, you know, girls should be educated, and she decided that the Anandpur College had to come in. So the first thing she asked Swami at the airport when Swami came back, she told him, I want a promise from you that girls should be educated. And we were all girls, only one boy. So she saw that, you know, all of us were being educated and all that, and there's a difference having education background. So she told Swami, we don't have any college here in our place, so the girls must be educated. So when Swami came, first promise he gave his mother that yes, I will put up a college in Anandpur. And he gave the job to my father to see for the land and everything. And then that's how the Anandpur college came.
5: Ishwaramma gari korika okate kaadu. Aa rojullo Anantapuramlo గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ కి హెడ్ మిస్ట్రెస్ గా పనిచేసి తర్వాత డిఇఓగా రిటైర్ అయిన కుమారి లక్ష్మీదేవమ్మ గారు స్వామికి గొప్ప భక్తురాలు. ఆవిడ సభాముఖంగా స్వామిని ప్రార్థించారు, స్వామి అనంతపురంలో ఆడపిల్లలకు ప్రత్యేకంగా కళాశాల లేదు, ఒకటి ఏర్పాటు చేయండి అని. ఈశ్వరమ్మ గారి కోరిక, లక్ష్మీదేవమ్మ గారి ప్రార్థన, ఈ రెండు స్వామి సంకల్పానికి బాహిరంగా దోహదం చేశాయి అని చెప్పుకోవచ్చు.
3: మరి అప్పుడు ఎక్కడ ఎలా ప్రారంభించారు కళాశాలను?
5: ఇది స్వామి కాలేజీలో చాలా సంవత్సరాలు ప్రిన్సిపల్ గా పనిచేసి రిటైర్ అయి తర్వాత దివంగతులైన శ్రీమతి హేమలత మేడం గారి మాటల్లోనే విన్నాం.
3: 28 జూలైలో స్వామి, అప్పుడు హై స్కూల్ ఉండేది గర్ల్స్ హై స్కూల్ ఒక కాంపౌండ్ లో, ఆ కాంపౌండ్ లో ఉండే కొన్ని బిల్డింగ్స్ 3-4 క్లాస్ రూమ్స్ ఉండేవి. ఒక వరండా ఉండి ముందు 4 రూములు ఉండేవి వరుసగా, అదేమో క్లాసెస్ జరిగేవి. ఒక దాంట్లో పియూసీ ఆర్ట్స్, ఇంకో దాంట్లో పియూసీ సైన్స్, ఇంకా మూడోది ఐ థింక్ 3 రూమ్స్ అనుకుంటా అక్కడ ఉండింది. ఆ దాంట్లోనేమో బీఏ క్లాసెస్, ఆ బీఏలో 2 గ్రూప్స్ ఉండేవి అన్నట్టు. అందుకని పియూసీ ఆర్ట్స్ సైన్స్ ఆ రోజులో ప్రీ యూనివర్సిటీ కోర్స్ అనేవాళ్ళం, అది బిఏ మాత్రం ఉండేది. 68లో తర్వాత ఇంకొక చిన్న బిల్డింగ్ పక్కన ఉండేది ఒక చిన్న హాల్, అంతా గట్టిగా 100-120 మంది కూడా పట్టేవాళ్లు కాదు. అప్పుడు ఉండే స్టూడెంట్స్ కి ఎట్లాగో చాలా ఇరుకిరుగ్గా సరిపోతూ ఉండేది. ప్రిన్సిపల్ రూమ్ ఒకటి ఉండేది, ఆఫీస్ రూమ్ ఒకటి ఉండేది, అంతే. ఆ 3 అవతల బిల్డింగ్ లో ఉండేది. ఇదే కాలేజ్ అప్పుడు చాలా సింపుల్ గా స్టార్ట్ చేశారు స్వామి. ఆ తర్వాత ఈ సైన్స్ స్టూడెంట్స్ కి ల్యాబొరేటరీస్ ఉండేవి కాదు. 69కి అదే కాంపౌండ్ లోనే, కాంపౌండ్ విశాలంగానే ఉండేది, దాంట్లో ఇప్పుడు పెద్ద పెద్ద 4 షెడ్స్ వేయించారు. అంటే ఒకే షెడ్ 4 సెక్షన్స్ గా చేసి ఒక ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఐ థింక్ బయోలాజికల్ సైన్సెస్ రెండిటికి కలిపి ఒకే ల్యాబో ఏదో రెండో అది పెట్టారు. ఇంకొక క్లాస్ రూమ్ కూడా కట్టించారు లేదు అక్కడ పక్కనే. ఇలా టెంపరీ షెడ్స్ లో సర్దుకోండి, నేను తప్పకుండా కొత్త బిల్డింగ్, మంచి బిల్డింగ్ కట్టిస్తాను అనేవారు. నవంబర్ లో ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఏ సైట్ సెలెక్ట్ చేయాలి అని చాలా ఈ ల్యాండ్స్ అన్ని చూశారు. చూసిన తర్వాత స్వామి ఇంకా ఇప్పుడుండేటువంటి స్థలమే డిసైడ్ చేశారు. దూరమైనా చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉండాలి ఆడపిల్లలకి. 71 దాకా స్వామి తరచుగా వచ్చి ఆ కన్స్ట్రక్షన్ సూపర్విజన్ అది ఎంత బాగా చేసేవారమ్మా. మమ్మల్ని ఆ ఫౌండేషన్ స్టోన్ అప్పుడు దగ్గర పెట్టుకుని తీసుకెళ్లి విఐపీస్ అందరికి, మా లెక్చరర్లు మంచి వాళ్ళు, ఇట్ట అంతా చెప్పేవారు స్వామి పాప. ఇలా అంతా చెప్పుకుంటూ వచ్చి మొత్తం మీద చాలా సూపర్విజన్ చేసేవారు. ఫ్లైట్లా కడుతున్నారు తొందరగా. ఇది కూడా చూడండి, 69 నవంబర్ అంటే ఆల్మోస్ట్ 70లోనే మొదలు పెట్టారమ్మా. 1 ఇయర్ లో అయిపోయింది. ఆడిటోరియం, లైబ్రరీ, హాస్టల్ బిల్డింగ్, మెయిన్ కాలేజ్ మెయిన్ బిల్డింగ్ ఇంతవరకు కట్టేశారు. అవి 71 సరే, అది ఇనాగరేషన్ జూలై 8 అయింది. ఇంతలోపల ఏం చేశారంటే ఈ పియూసీ కాకుండా ఇంటర్మీడియట్ పెట్టారు రైటింగ్. 70-71 లో, 71 లో కొత్త బిల్డింగ్స్ లోకి వచ్చాక ఈ తాత్కాలికమైన ల్యాబొరేటరీస్ కట్టారు షెడ్స్ అని చెప్పానే, అక్కడ ఉండేటువంటి టేబుల్స్ అవి ఇక్కడికి షిఫ్ట్ చేశారు. టేబుల్స్ అన్ని మార్పించి ఫుల్ ఫ్లెడ్జ్ ల్యాబొరేటరీస్ కట్టించేశారు స్వామి. అప్పుడంతా అప్పుడు కూడా చాలా తరచుగా వచ్చేవారు స్వామి కాలేజీకి, అన్ని సూపర్వైజ్ చేసుకునేవారు.
4: స్వామి ఎంత శ్రద్ధ తీసుకుని కట్టించారో కదా మన కాలేజీని. ఈ రోజు మనమంతా ఎంతో ఆనందంగా నిశ్చితంగా పనిచేసుకుంటున్నాం.
5: అవునమ్మా, స్వామి ఆడపిల్లలను చాలా అపురూపంగా అస్థారపరంగా చూసుకుంటారు. వాళ్ల రక్షణ భద్రతలను ఎంతో బాధ్యతగా నిర్వహిస్తారు. మనది ఆడపిల్లల కాలేజీ కదా, అది కట్టేటటువంటి సమయంలో స్వామి ఎంత బాధ్యతగా ప్రవర్తించారో, ఎంత చక్కటి మెలకువలు తీసుకున్నారో, ఇవన్నీ డాక్టర్ హేమలత మేడం గారు చెప్పారు, అది ఆవిడ మాటల్లోనే మనం విందాం.
2: చక్కగా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో స్వామి శంకరాపన చేశారమ్మా బిల్డింగ్స్ కి. అది ఎంత చక్కగా పిల్లలకి, ఆడపిల్లలు ఆడపిల్లల మాన మర్యాదలు కాపాడడం స్వామికి చాలా ప్రధానం, అన్నిటికంటే ప్రధానం. కాబట్టి అక్కడ నుంచుని బయట కాంపౌండ్ వాళ్ళ అవతల నుంచోమన్నారు మా భర్త గారిని. అంటే ఆయన ఎందుకు నుంచోమన్నారంటే ఆయన 6 అడుగుల పైన ఉంటారు ఎత్తు, ఆయన రోడ్డు మీద నుంచో వెళ్ళి అన్నారు. రోడ్డుకి మధ్యలో నుంచుని ఒక రాయి ఇచ్చి ఈ రాయి విసిరేయి అన్నారు. ఎవరి లేదు ఎందుకు చెప్తున్నారు ఇట్లా అని. అది దానికి అవతల బిల్డింగ్ ని కట్టడం ప్రారంభించారు. ఏదైనా స్ట్రైక్స్ అవి వచ్చి అల్లరి మూకలు ఏదన్నా రాళ్ల అవి రువ్వితే అది బిల్డింగ్ మీద కూడా పడకూడదు. అది ఎంత చక్కని ప్రణాళిక చూడండి, అసలు ఎవరైనా ఇలా ఆలోచిస్తారా? భగవత్ సంకల్పం అట్లాంటిది.
1: ఆ రోజుల్లో ఆ పనుల్లో పాలు పంచుకున్న వ్యక్తులంతా ఎంత అదృష్టవంతులో. అలాంటి వ్యక్తుల అనుభవాలు ఈనాడు మనం తెలుసుకునే వీలుందా?
5: ఆనాడు స్వామి కార్యాల్లో భాగం పంచుకున్నటువంటి వ్యక్తులకు, అదృష్టవంతులకు స్వామి ప్రేమ, ఆదరం, రక్షణ అన్ని లభించాయి. స్వామి అంటారు కదా, ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న అని. అలా స్వామి కార్యానికి తన జీవితాన్ని అంకితం చేసి సేవలు చేసినటువంటి ఒక భక్తునికి స్వామి ఎలా అనుగ్రహాన్ని చూపించారో, ఆ అనుగ్రహాన్ని పొందిన, ఆ ఆనందాన్ని అనుభవించిన ఆ భక్తుడు శ్రీ నారాయణ రెడ్డి గారి మాటల్లోనే మనం విందాం.
7: అప్పుడు మేము ఏలూరు నుంచి వచ్చామండి. డాక్టర్ భాస్కర్ గారు మాకు లీడర్ అన్నమాట. ఆయన పంపించారు, పరిశోధన వచ్చాను. దాని గురించి బస్సు ఉండేది ఎందుకంటే అక్కడ తెలిసిన తర్వాత మేము భోజనానికి అని చెప్పేసి ఆ బస్సులోని వెళ్ళి మళ్ళీ వచ్చేసేవాళ్ళమాట. అప్పుడు మేము ఏ పని చెప్తే ఆ పని చేసేవాళ్ళం, ఈ పని ఆ పని కాదు, ఏది చెప్తే మా గురువు ఆ పని చేసేవాళ్ళం. స్వామి కూడా మధ్య మధ్యలో వచ్చి కల్పిస్తాం, అప్పుడు చాలా జరిగేది అన్నమాట. అది ఈగిరి గారి ఓపెనింగ్ అండి అది. అప్పుడు విడికిరి గారు వచ్చినప్పుడు మై భారతదేశం ఇది కదా, ఆయనకి మన వీళ్ళు ఎస్కాట్ వాళ్ళంతా ఉండే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేది అనమాట. వాళ్ళందరూ వద్దు, మా పిల్లలే ఉంటారని స్వామి చెప్పారు. స్వామి పాప ముందు ఇదంతా మా మంగళవాద్యాలు వెళ్తుంటే అలా రిసీవ్ చేసుకుని తీసుకెళ్లేవారు అనమాట. మర్నాడు ఓపెనింగ్ అనగా ఆ ఆడిటోరియం లో పైన గద్దర్స్ కి రంగే చేశారు. ఇక్కడే స్వామి మీటింగ్ ఉంది కదా, భగవంతుడు ఇక్కడ మీటింగ్ పెట్టినారు, అలాంటిది మనం ఇది కూడా పూర్తి చేసేద్దాం, నిద్ర లేకపోతే లేకపోయింది చెల్లారంతా కూర్చొని చేసేద్దాం అనుకుని ఆ సిల్వర్ పెయింట్ తీసుకుని ఆ బ్రష్ పట్టుకుని ఆ చేతికి ఏమో పెయింట్ పట్టుకుని గడ్డలు చేసేవాడి. ఎక్కి గబగబ వేసేస్తున్నాం, మరి సిల్వర్ పెయింటే కదా, పెద్ద నీట్ గా ఉందలేదు, అక్కడ హీటర్ పామేదే కదా. అలా చేస్తున్నాం, అది చేస్తుంటే ఆ హాల్లో పెద్ద లైటింగ్ కూడా బాగా ఇంకా మాకు కనపడడానికి లైట్లన్నీ వేసుకుందన్నమాట. సరిగ్గా 11:30 కానీ ఆడాము వచ్చి వాలంటీర్స్ అని చాలా యాంగ్జైటీగా అడిగిందన్నమాట. పైన వాళ్ళ పైన మేము ఉన్నాం, పాప ఇంత యాంగ్జైటీగా వచ్చింది ఎవరా అని చెప్పేసి నేను నెమ్మదిగా దిగి వచ్చానండి. దిగి వచ్చేటప్పటికి యాంగ్జైస్ గా అడుగుతున్నాం అక్కడ, ఈ రైస్ బ్యాగ్స్ వచ్చి 11 రైస్ బ్యాగ్స్ అండి, 11 రైస్ బ్యాగ్స్ వచ్చి అవి లోపల వేయాలి, పెద్ద వాన్ వచ్చేస్తుందని అడిగింది మాట. అప్పుడు బాగా మొబైజేసింది సార్, మొబైజేసి కుంభరుషి పడిదట్టుందన్నమాట. అప్పుడు నేను అన్నాను, నేను ఏదేసినా సరే స్వామి మీద బేరం, ప్రతిదీ స్వామి మీదే అనమాట. పాపం చాలా సార్లు అన్నాను, నన్నే బ్లేమ్ చేస్తున్నావా అన్నారు. ఇప్పటికీ నేను దాన్ని బాధపడతాను. అది 100 కేజీస్ బరువు ఉండదు బస్తా పోటీ. ఆ బస్తా అదే నేను నువ్వు డ్రైవర్ వేయనంటున్నాడు, ఆడు ఏమంటున్నాడు కోఆపరేట్ చేయట్లేదు అన్నమాట. నేను బాబు నువ్వు నా ఏం కోఆపరేట్ చేయకల్లా, నేను నా ఈట్ మీద వేసి ఒక బస్తా ఎత్తేసి నేను మోయక్కల్లా, దాన్ని లాక్కొచ్చి నా ఈట్ మీద వేసి నేను లోపల వేస్తానని చెప్తున్నాను సార్. అంటే వేస్తాను ఒప్పుకున్నాడు. వేస్తే నేను 3 బస్తాలు లోపల వేస్తాను సార్, 100 కేజీస్ బస్తాలు లోపల వేసేసా. ఆ స్వామి మీరే చేయాలి, ఆ భగవంతా నేను ఉట్టి జస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంతే సార్, అంతా చేసేది ఆయనే నాకు తెలిసింది బాగా. అప్పుడు నేను వేస్తే 3 బస్తాలు వేసేటప్పటికి స్వామి వచ్చారండి. స్వామి వచ్చి ఇందిరాదేవి గారు స్వామి పక్క పక్క నిలబడ్డారు, నేను బస్తాలు వేస్తుంటే చూస్తున్నానమాట. అప్పుడు 11 వేసేసిన తర్వాత స్వామి మంచిది బంగారు పాద నమస్కారం తీసుకో అన్నారు. నేనేమో పాద నమస్కారం తీసుకున్నాను సార్. పాద నమస్కారం తీసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ వాళ్ళు ఎదురుకుండా ఉంటే ఉండకూడదు కదా, నా పనిలో నేను వెళ్ళిపోవాలి కదా, నేను వెళ్ళిపోయాను సార్. మళ్ళీ వెళ్ళిపోయి అంతా అయిన తర్వాత మళ్ళీ కనుక్కుంటే ఏముంది స్వామి ఇంకా పుట్టుపక్కల ఉన్నారు బయలుదేరి రాలేదన్నారు. అప్పుడు అసలు నాకు అసలు మతిపోయిందండి. నేను కాకనస్తాను స్వయంగా తీసుకున్నాను సార్. ఆయన పాదాలు టచ్ చేశాను, పాపం ఎత్తున చేయి పెట్టి బ్లెస్ చేశారు, అన్ని చేశారు. తర్వాత తెలిసే ఉంది ఇంకా బయలుదేరలేదు, బయలుదేరతారు అని చెప్తాన్నారు. ఇప్పుడు అనిపించింది మాట సర్వాంతరి అని స్వామి అని చెప్పేసి. నాకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ సార్ అది.
4: రామనామము కంటే రామ కార్యం గొప్పది అంటారు కదా స్వామి. అలా స్వామి కార్యంలో పాల్గొంటే స్వామి స్వయంగా వచ్చి దర్శనమిస్తారు అన్న విషయం ఇక్కడ మనకు రుజువయ్యింది.
5: దర్శనం ఇవ్వడమే కాదు, వాళ్ల జీవితాల్లో వచ్చేటటువంటి కష్టాలను, కడగండ్లను, ఆపదల్ని నివారించి కావలసినటువంటి రక్షణ అందిస్తారు స్వామి. తమ కార్యంలో పాలు పంచుకున్న వారికే కాదు, వాళ్ల కుటుంబానికి కూడా రక్షణ అందిస్తారు. ఈ విషయాన్ని ఆ రోజుల్లో స్వామి కాలేజీ కట్టే సమయంలో పనిచేసినటువంటి భక్తుల్లో ఒకరైన ప్రముఖ భక్తుడు శ్రీ ఇంద్రేశ్వర్ గారి మాటల్లోనే మనం విన్నాం.
8: ప్రశాంతి నుంచి స్వామి అనంతపూర్ కాలేజీ ఫౌండేషన్ స్టోన్ వేస్తా వేయాలి, అక్కడ బయలుదేరటం అని చెప్పేసి అని అనౌన్స్మెంట్ చేశారు కస్తూర్ గారి ద్వారా. అక్కడ ఉండేటువంటి ఒక సుమారు పాత భక్తులు స్వామి దగ్గర ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సుమారు ఒక 150 మంది బయలుదేరి అనంతపురం వెళ్ళాం. స్వామి కూడా తీసుకెళ్లారు. స్వామి ఫౌండేషన్ స్టోన్ అక్కడ వేశారు. ఎవరు ఫౌండేషన్ స్టోన్ వేసి స్వామి అవాడ ఈ అనంతపురంలో మహిళా కళాశాల అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది కేవలం కూడా ఏదో ఉద్యోగాల కోసం కానీ లేదా ప్రాపంచిక దీనికి కాదు, స్త్రీలో అనంతమైన శక్తి ఉంది. ఆ శక్తి అనేటువంటిది గమనించట్లేదు. మన భారతీయ సాంప్రదాయంలో ఆడవాళ్ళకి అనంతమైన శక్తి ఉందని సమాజానికి అందరికీ కూడా ఉపయోగపడేటువంటిది సమాజం తయారు చేసేదే వాళ్ళు. అంచేత అటువంటి విద్యాలయం అటువంటిది ఇక్కడ స్థాపించి తెలుసుకున్నాను. ఇది ఎవరు తప్పించానంత ఆదర్శంగా ఉంటుంది. తప్పించే అందరూ కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకుని ప్రపంచవ్యాప్తంగా సరైన సమాజాన్ని ఏర్పాటు చేయడం అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ రోజుని స్వామి వారి దివ్యోపం చేసినట్టు చెప్పడం జరిగింది. ఆ రోజు ఆకాశం అంతా మేఘామృతం అయిపోయి పూర్తిగా కొండ వృష్టి బదలగొడుతున్నా అన్నట్టుగా వర్షం అది సూచనలు వచ్చింది. కానీ స్వామి అన్నారంటే ఏం కాదని చెప్తారు. పెద్ద గాలి అది కూడా వచ్చింది. కానీ స్వామి దేవుడు ఏంటంటే స్వామి జస్ట్ ఇలాగా ఉపన్యాసం చెబుతూ చేసే మంచి పని ప్రతిదానికి కూడా ప్రకృతి కూడా సహాయపడుతుంది, అంచేత ఏ మంచి పని ఎవరు చేసినప్పుడు కూడా భగవంతు సహాయం కూడా ఉండదని చెప్పిన తర్వాత చుక్క కూడా పడలేదు, వర్షం ఆగిపోయింది. తర్వాత అందరూ కూడా చక్కగా స్వీట్స్ అయి పంచిపెట్టారు స్వామి. ఇక్కడ ఉండేవాళ్ళందరూ కూడా ఇక్కడ చిన్న విషయం మనం చేయాలి. ఆ ఉపన్యాసం చెప్పేటప్పుడు దగ్గరగా కూర్చున్నాను నేను స్వామికి బాగా దగ్గరలో. స్వామి కొంతమంది రాజకీయ నాయకులు కూడా మాట్లాడారు. అక్కడ నా వెంక చూస్తున్నారు స్వామి. ఏమిటి ఇలా చూస్తున్నారు నా వెంక, ఏమైనా తప్పు చేశానా, నాలో ఏమైనా పొరపాటు ఉందా అని చెప్పిన ఏదో మొదపడుతున్నాను నేను లోపల. కానీ ఉపన్యాసం చెప్తున్నారు కానీ నా వెంక చూస్తున్నారు. సరే ఏమన్నా నేను అప్పుడు ఆ రోజుల్లో స్వామి చూస్తే మనలో ఆత్మశోధన చేసుకునేవాడు ఏమైనా పొరపాటు ఉందా, స్వామి నాకు అనుగ్రహంగా చూడట్లేదు, అది కోపంగా చూస్తున్నారు, ఇలాగా ఆ స్వామి వారి యొక్క సాహచర్యంలో కూడా మనలో తప్పులు మనం తెలుసుకోవడం తెలుసుకోవడం ప్రయత్నించడం వచ్చేది. ఇటువంటివి జరిగే రోజులు ఉండే భక్తులందరికీ కూడా సరే నేనేం తప్పు చేయలేదు, నేను బాగానే ఉన్నా కదా అనుకున్నాను. ఆశ్చర్యం అంటే అదే టైంలో అక్కడికి సుమారు 750 కిలోమీటర్లో వెస్ట్ గోదావరి మా గ్రామం ఉంది. పెద్ద తుఫాను గాలివాన వచ్చింది. అక్కడ మా పెద్దమ్మాయి ప్రాధికారిని ఇప్పుడు సత్యా సేవా సంస్థల్లో ఆ అమ్మాయి కూడా పనిచేస్తా ఉంది. చిన్న పాప అప్పటికి ఆ అమ్మాయికి 6 ఇయర్స్ ఏజ్. బయట ఆడుకుంటూ ఉంది అక్కడ గ్రామంలో మా ఇంటి దగ్గర పెద్ద కాంపౌండ్ మా ఇంటిది అంతా కూడా. సరే గాలి వస్తుంది, తలుపులు కొట్టుకుంటున్నాయి, డ్యామేజ్ జరగకుండా అంటే తలుపులన్నీ వేసారు మా ఫాదర్ మదర్ వాళ్ళని. ఈ అమ్మాయి ఏంటంటే బయట ఉండిపోయింది, చూసుకోలేదు వీళ్ళు. మా ఇంటి పెద్ద రావి చెట్టు ఉంది, ఆ రావి చెట్టు కొమ్మ సుమారు ఒక అడుగు డయామీటర్ ఉంటుంది, అది పెద్ద కొమ్మ. అది గాలికి ఎగురొచ్చి ఈ మా అమ్మాయి కూర్చున్న చోట గుమ్మాలు అక్కడ చిన్న అరుగులు ఉన్నాయి, అరుమి కూర్చుని పోయింది అమ్మాయి. ఆ పెద్ద కొమ్మ వచ్చి అక్కడ పడి తగలకుండా దూరంగా అక్కడ ఆగిపోయింది అంతే, అలాగే తగలకుండా. సరే వీళ్ళంతా గాలిలో నేను చూస్తే అలా లోపల కూర్చుని ఉంది అక్కడ. స్వామి రక్షించారు లేకపోతే మేము ఏం చెబుదాం వాళ్ళ నాన్నకి అనుకున్నారు. స్వామి నన్ను అదే లేకుండా చూడడం ఏంటంటే నేను రక్షణ చేస్తున్నాను సుమ్మా అని చెప్పి నా భవిష్యత్తు అనేటువంటిది నా యోగక్షేమాలు చూసి ఆ విధంగా రక్షించారు. అంచేత అప్పుడు తర్వాత తెలుసుకున్నాను స్వామి విధంగా చూడడానికి ఇది కారణం అని చెప్పేశాను. తర్వాత మహిళా కాలేజీ కట్టడం ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత ఆ కాలేజీలో ఇక్కడ ఉండేటువంటి కొంతమందిని సేవాదళం అందరూ వెళ్లి అక్కడ సేవ చేయమన్నారు. భావర సత్యనారాయణ గారు అంటే రమణరావు గారు ఫాదర్, రమణరావు గారు అంటే అందరికీ పరిచితమే. ఆయన ఆల్ ఇండియా సేవాదళ కన్వీనర్ చేశారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ చేశారు. ఆయన స్వామి ఐక్యమయ్యారు. ఆయన ఆధ్వర్యంలో ఆయన ఫాదర్ ఇప్పుడు నేను చెప్పినటువంటి భావరాజు సత్యనారాయణ గారు, ఆయన ఇంజనీర్ రిటైర్డ్, ఆయన పంపించారు ఈ సేవకు అనేటువంటిది.
1: మేడం, మనం స్వామి పనులు చేసేటప్పుడు ఎంతో కష్టమైన పనులు కూడా చిటికెలో అయిపోతాయి, అది స్వామి అనుగ్రహమే కదా.
5: అవునమ్మా, స్వామి సంకల్పిస్తే చాలు అన్ని చిటికెలో ఇలాగ జరిగిపోతాయి. కాని మనకు సేవ చేసుకునే అవకాశం కల్పించి ఆనందాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని అందిస్తారు స్వామి. ఈ విషయాన్ని ఆ రోజుల్లో కాలేజీ కట్టే సమయంలో పనిచేసినటువంటి ప్రముఖ భక్తులు శ్రీ రమణరావు గారి మాటల్లోనూ, శ్రీ కృష్ణారావు గారి మాటల్లోనూ మనం విందాం.
9: మా నాన్నగారి పేరు రావు సాహెబ్ భావరాజ్ సత్యనారాయణ గారిని అనే రిటైర్డ్ సూపర్ ఇంజనీర్, అనంతపూర్ కాలేజీ కన్స్ట్రక్షన్ లో మా ఫాదర్ హీ వాజ్ సూపర్వైజింగ్ ది కన్స్ట్రక్షన్, వాజ్ ది కెప్టెన్ చార్జ్ ఆఫ్ హిమ్. ఇప్పుడు గిరి గారు, సరస్వతి గిరి గారు ఇనాగరేషన్ అది వచ్చారు వాళ్ళు. అంచేత స్వామి వాజ్ ఇమ్మెన్స్లీ ప్లీజ్డ్. స్వామి మా నన్ను ఒక 20 సేవాదళ మెంబర్స్ ని ఇనాగరేషన్ కి ఒక 20 డేస్ ముందరే తీసుకురమ్మన్నారు. అంచేత ఒక 20 సేవాదళ మెంబర్స్ ని నేను వాళ్ళని సెలవు పెట్టించి బయట కొందరు వచ్చేవారు. మొత్తం మీద 20 పీపుల్ ని తీసుకొచ్చి నేను అనంతపూర్ లో పెట్టాను. మధ్యమంజన స్వామి వచ్చేవాడు, వచ్చి సేవదల వాళ్ళు ఎలా ఉన్నారు అంటే అంత చాలా హీ వాజ్ ఇమ్మెన్స్లీ ప్లీజ్డ్. స్వామి వచ్చినప్పుడు అలా పలకరించేవారు, మమ్మల్ని భజన తీసేయమనేవారు. తర్వాత స్వామి యూస్ టు డిస్ట్రిబ్యూట్ పీరియాడికల్లీ వనేవారు, ప్రసాదం అది డిస్ట్రిబ్యూట్ చేసేవారు. దే ఆల్సో ఫెల్ట్ ఎంకరేజ్. అందరి వాళ్ళందరికీ చాలా ఉత్సాహంగా మనం పాల్గొన్నాం. అసలు ఇనాగరేషన్ ఓ పెద్ద మెడికల్ ఏం చేద్దంటే అక్కడ డెకరేషన్ పెట్టవలసి వచ్చింది. ఒక 2 డేస్ దానికి అప్పుడు షామియానాలు లేవు. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గిరి, సరస్వతి గిరి గారు ఆవిడ చాలా పాపులర్ స్పీకరు, షీజ్ ఆల్సో సపోజ్ టు బి పోయిటెస్, మరి అలాంటి వాళ్ళు వస్తున్నప్పుడు దానికి తగ్గటువంటి షామియానాలు అవన్నీ వేయాలి. అప్పుడు షామియానాలు ఇవన్నీ లేవు. అప్పుడు స్వామి ఏం చేశారంటే ఇదేం కాదని 4 పాపులర్ స్వామికి కొన్న కలర్స్ ఉన్నాయి, గ్రీన్, బ్లూ, రెడ్ అది ఆరెంజ్, తర్వాత మెజెంటా కలర్ సెలెక్ట్ చేసి తాను తెప్పించేసి కుట్టింగ్ చేసేసి పెద్ద షామియానాలాగా తయారు చేశారు. ఇదన్నీ కుట్టి చేసి మేము పోల్స్ అవన్నీ పాతి దట్స్ అబౌట్ సే 40 feet by 100 feet ఒకటి లాగా దాని చుట్టూరా చిన్న కణాత్ వేలాడేది డెకరేషన్కి వెళ్తాను. అంతా స్వామి చెప్పారు ఆ ఫీల్డ్స్ అన్ని ఎలా పెట్టాలి, దాన్ని ఎలా చేయాలి, దాని ప్రకారం అంతా కుట్టేసి మాకు ఇచ్చారు. ఇవన్నీ తెగి మేము దాన్ని నిలబెట్టారు. ఈ నిలబెట్టడానికి పోల్స్ అవన్నీ మేమే పాతి గడపాలు తీసుకుని స్టోన్ సెవెన్ తీసి గోతులు తవ్వి ఇవన్నీ పాతి మేము 20 people 20 days అంతా ప్రమిసెస్ అంతా క్లీన్ చేయడం. చాలా రెగ్గెడ్ టెరైన్, ఎలా పడితే అలా ఉండేది. అంతా మేమే చదువుని గిదినంతా చేసి నీట్ గా తయారు చేసి అంతా చేశాం. పొద్దున్న 11 గంటలు మొదలు పెడితే అలా అలా బయట ట్రయల్ అండ్ ఎర్రర్ మీద సగం పెడుతుంటే పడిపోయేవి. మళ్ళీ అలా లేవ తీయడం, మళ్ళీ దాన్ని మళ్ళీ దివిసారి పెట్టి ర్యాం చేయడం, మళ్లీ నిలబెట్టడం, అలా చేసి మొత్తం మీద స్వామి సాటిస్ఫై అయ్యేలాగా రాత్రి అరౌండ్ 10:30-11 o'clock షేక్ తీసుకొచ్చి నీట్ గా పెట్టాను. మధ్య మధ్య శాగ అయిపోయి, శాగ అయిపోతే స్వామి చూసి ఏమైందంటే అప్పుడు మళ్లీ మేము మళ్లీ సాగ తీసి మళ్లీ పెట్టడం ఇవన్నీ జరిగాయి. అసలు మిరకలు ఎక్కడ జరిగిందంటే రాత్రి మేము 11 గంటలకు అంతా అయిపోయింది. 2 o'clock హోర్ని గాలివాన టిల్ 4 o'clock 2 hours కొట్టింది. ఆ గాలివాన కొట్టే అన్ని పోల్స్ క్లాత్ గీత్ అన్ని కింద పడిపోయి 9 o'clock ఫంక్షన్. సరే మాకు మతిపోయింది, మాకు ఏమిటి స్వామి దీన్ని ఏం చేయాలి, ఏమిటి స్వామి సంకల్పం ఏమిటి. అప్పటికింకా స్వామి మిరకటి గురించి అంత ప్రచారం లేదు. అంచేత ఏమిటి ఏం చేయాలి, మనకు మేము భయపడిపోతున్నాం, ఇది ఎలా జరుగుతుంది ఏమిటి అవుతుంది. స్వామి కామ్ గా 5:30-6 o'clock లేచి వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ పెట్టేయండి, వాళ్ళంతా బండి షామ్యానది కట్టాలి కదా. మాకు నర్వస్ గా ఉన్నాం, మేము వచ్చేటికి ఏం స్వామి స్వామి అని పడిపోయింది. సర్లే మళ్ళీ ఎంత లావాదేదురు గాని నేను చెప్తాను కదా, మీరు ముందున బ్రేక్ఫాస్ట్ చేయండి అంటే మేమంతా బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడికి వచ్చాం. వచ్చాడు స్వామి, స్టార్ట్ చేయండి అన్నాడు. స్టార్ట్ చేయండి, బిలీవ్ మీ ఎలా చేసామో గబ్బ గబ్బ గబ్బ గొడ్డపార్లు అవన్నీ తీసుకొచ్చి మళ్లీ నిలబెట్టి మళ్లీ నిలబెట్టి మళ్లీ క్లాత్ అంతా పెద్ద క్లాత్ అని చెప్పారు కదండి, అదంతా నిలబెట్టి ఆ పోల్స్ అన్ని పెట్టి పాతి మళ్లీ ఆ క్లాత్ అనేది నిలబెట్టేటప్పటికి 8 అయ్యేటప్పటికి తడిసిపోయినటువంటి గొడ్డేమో అది ఎండకి ఎండిపోయి మంచి టెన్షన్ గా ఫస్ట్ క్లాస్ గా తయారైంది. ఇన్ 2 hours వాటి ఒరిజినల్ మేము 11 గంటల పట్టింది ఒరిజినల్ గా మేము వేయడానికి. సెకండ్ టైం మరి పడిపోయిన తర్వాత అది మళ్లీ మేము లేదు ఆ శక్తి బంక్ ఎలా ఇచ్చారో, అది మరి అది ఎలా నిలబడిందో అంత వండర్ఫుల్ గా, దట్ ఇట్స్ ఇస్ అ గ్రేట్ మిరకల్.
10: ఈ మధ్యలో కూడా మాకు స్వామి స్వయంగా మా రమణరావు గారికి టెలిగ్రామ్ ఇప్పించి అక్కడ పనులు సరిగా జరగట్లేదు, మా సేవాదళ వాళ్ళని పిలిపించండి అని చెప్పి రమణరావు గారు టెలిగ్రామ్ ఇప్పించి ఒకసారి, అంటే అందరినీ కాదండి, ఒక 10 మందో ఎంతమందో గ్రూప్ గా ఒక వారం రోజులు ఉండేట్టుగా వెళ్లారు. వెళ్తే అందులో ప్రముఖులు బివి పట్టాభిరామ గారు, రోమిల్ గారు, నేను, కైలాస్ ప్రసాద్ గారు, అంటే వాళ్ళంతా కూడా మేము ముఖ్యులంతా కొంతమంది అప్పటికప్పుడు సెలవులు పెట్టుకుని వెళ్తే వారం రోజులు స్వామి ఆ బల్లలకి రంగులు వేయించటం, అలాంటి సేవలు అనేక సేవలు ఉండి దగ్గర రోజు సాయంత్రం పూట కాసేపు మా చేత భజన చేయటం, మరి నువ్వు పాటరా నువ్వు పాటరా నువ్వు పాటరా అంటాం, మళ్లీ తర్వాత ఒక్కొక్కరిని పిలిచి ఖాళీ టైంలో వరే నీ జీతం ఎంతరా, మీ నాన్న ఎంత పాకెట్ మనీ ఇస్తున్నాడు రా, ఇట్లా పర్సనల్ ఖర్చులు కూడా వేస్తూ ఎంతో ఆనందాన్ని ఇచ్చారు. మేము చేసిన సేవ చాలా తక్కువ, స్వామి ఇచ్చిన ఆనందం మాకు ఎక్కువ. మేము 5 రోజుల ముందరే స్వామి ప్రోగ్రామ్ ప్రకారం మేము చెప్పినట్టుగా వెళ్లామండి. వెళ్లి అక్కడ ముఖ్యంగా మేము చేసిన మెయిన్ సేవ ఏంటంటే ఆ ముందర ప్రదేశం అంతా అనువుగా లేదు, అది ఇసుక అంతా వేసి దాన్ని రోడ్డు ఇంకా మెయిన్ సరైన రోడ్డు లేదు, అది అంతా కొద్దిగా సదును చేసి వాహనాలు మనుషులు నడవటానికి వీలుగా చేసి తర్వాత ఆ రోజు రాత్రి ఇవి బ్యానర్స్ అవన్నీ కట్టడం స్వామి చెప్పే వాళ్ళ డైరెక్షన్. ఆ రోజు రేపు పొద్దున ఇనాగరేషన్గా రాత్రి 10 వరకు స్వామి మాతోనే ఉన్నారు, అవన్నీ చేస్తున్నాం. 10 స్వామి వెళ్లిపోయారండి, కానీ ఆ వర్క్ తెల్లవారు జరిగింది. స్వామి దామోదరన్ గారింటికి వెళ్లి వెళ్లిన స్వామి మళ్లీ రాత్రి 12 వచ్చారండి, అర్ధరాత్రి. ఏరా ఏం పనులు ఎలా జరుగుతున్నాయని చూడటానికి వచ్చి చూసి మళ్లీ సంతోషం చేసి మళ్లీ ఆయన మళ్లీ అక్కడికి వెళ్లి మళ్లీ మర్నాడు వచ్చారు. ఆ మర్నాడు వచ్చినప్పుడు కూడా ఆ క్రౌడ్ అందరి క్రౌడ్స్ వచ్చారు కదండి, విలేజ్ క్రౌడ్స్. పాపం అంజలీదేవి గారు కూడా పాపం స్వామి కార్యక్రమానికి వచ్చారు. అక్కడ అంజలీదేవి గారు అంటే అక్కడ చుట్టుపక్కల విలేజర్స్ వాళ్ళు వచ్చి అంజలీదేవి అంజలీదేవి అని చుట్టుమవటం గారు సినిమా యాక్టర్ కదా. స్వామి ఆవిడ దగ్గరికి నేరుగా వచ్చి తీసుకెళ్లి ఆవిడ రామ్మను రా అని, ఈశ్వరమ్మ గారు ఉండే చోట అక్కడ లోపల వాళ్ళకి సెపరేట్ రూమ్స్ ఉన్నాయి కదా, అక్కడ ఆవిడ్ని కూర్చోబెట్టి ఎవరొచ్చారో చూసావా సీత వచ్చింది అని చెప్పి స్వామి ఆవిడకి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ల కుటుంబ సభ్యులతో ఈవిడ అక్కడ ఉంచి అలా ఎవరు రాష్ట్ర వాళ్ళని మర్యాదలు చేస్తూ స్వామి స్వయంగా ఆయన్ని చూసుకుంటూ మధ్యాహ్నం వివిగిరి గారికి వాళ్ళ సతీమణి గారికి సపరేట్ గా స్వామి లంచ్ కూడా అక్కడ చేయించి మా సేవాదాల్లో విఎస్ఆర్ కే ప్రసాద్ ఇద్దరు ముగ్గురిని స్వామి ఎంపిక చేసి వాళ్ళకి వడ్డన చేసే ఏర్పాట్లు కూడా చేయించి అని ఎంతో వైభవంగా స్వామి కార్యక్రమం చేశారు. రాజు ఆ రోజు సాయంత్రం ఫంక్షన్ లో బ్రహ్మానందుడి గారు అప్పుడు చీఫ్ మినిస్టర్, ఆయన వివి గిరి గారు, అందరు వాళ్ళంతా పెద్దలంతా మాట్లాడారు. స్వామి దివ్యోపన్యాసం ఇస్తూ దివ్యోపన్యాసంలో స్వామి హైదరాబాద్ సేవాదళ వాళ్ళు వచ్చి 4 రోజులు ఇక్కడ ఉంది ఇవంతా సేవలు చేశారు. అంతకుముందు ఈ రోడ్డు ఇది ఉంది కాదు ప్రక్రియ చేశారు అని మమ్మల్ని అయ్యారు సభాముఖంగా. అంతకన్నా ఇంకేం కావాలి? మర్నాడు ఉండి మేము వెళ్తుంటే స్వామి పైకి వచ్చి మాతో ఒక గంట గడిపి కరాలన్నీ ఇచ్చి మమ్మల్ని అడిగారు స్వామి, ఎలా వివిగిరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన ఇక్కడ అని అడిగారు. అయితే మేము చెప్పాము స్వామి ఆయన 5 గంటలుండి వెళ్ళాడు, 11:12 వచ్చాడు, 5 గంటలకల్లా వెళ్ళిపోయారు అన్నాయి. అయితే మీరెన్నాళ్ళున్నారు రా ఇక్కడ అని అన్నారు. అంటే మేము 5 రోజులున్నాం స్వామి. అంటే ఎవరు ఎక్కువ అదృష్టవంతులరా అన్నారు. ఎక్కువ గడిపిన సమయమే ఎక్కువ అదృష్టవంతులంటే స్వామి ఆశీర్వదించారు. అలా అలాంటి కాలేజీ ప్రారంభోత్సవంలో అప్పుడు మేము గడపగలగటం, ఆ ప్రారంభోత్సవంలో ఇప్పుడు 50 ఏళ్ళైంది ఆ తీపి గుర్తు మరి ఇప్పటికి కూడా మా మనస్సులో చిరస్మరణీయంగా ఆ సాయి భగవానుడు ప్రసాదించినటువంటి అవకాశం అది. అనంతపురం కాలేజీ అంటే నేను మర్చిపోలేని విషయం.
1: ఇలా ఎంతమందో స్వామి భక్తులు సేవకులు స్వామి సంకల్పం వెనుక పనిచేశారు. అలా చిన్నగా ప్రారంభమైన కాలేజీ అంచెలంచెలుగా ఎదిగింది. మన కాలేజీ నిర్మాణపు పనుల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో స్వామి ఎంత చురుకుగా తిరుగుతున్నారో, కాలేజీ కట్టే 10 నెలలు ఎంత అవిశ్రాంతంగా పనిచేశారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది మనకు.
11: Where education is concerned, Swami took the first step in 1968. Interestingly, this step involved the establishment of a college for women in Anantapur, the town that is the headquarters of Anantapur district in which Puttaparthi is located. As always, Swami started small, in improvised premises, postponing the formal inauguration till the campus was ready with all the required facilities. The inauguration was done by none other than the then President of India, Mr. V. V. Giri. Speaking on that occasion, this is what Swami declared, India is being forged into a bhoga bhumi, the land of luxury, a land of skyscrapers, tinned food, air conditioning and television. Indians are being shaped into an imitative, insurgent and ill-disciplined mass. They are being transplanted on other soils and encouraged to grow without roots. This is an insult to the past and a dangerous defiance of history. It is a sacrilege on history of time and on the sole purpose of human existence. That is the reason why I have decided that this college be inaugurated on Guru Purnima Day as a reminder of the highest tradition in which the highest ideals of life were instilled by personal example and guidance by the Guru. The seed has been planted. It will sprout and spread, heavy with fruits, providing shade, security and sustenance to all. Way back then, Swami did not talk of a university, although it was very much a part of his master plan. Rather, the Anantapur College for Women was routinely affiliated to a neighboring university as the law required, while Baba focused on the more important task of molding the students and teachers. This he did with frequent visits to the campus, spending a lot of time with students and staff, and of course, giving them a lot of special advice, all related to character development. For Swami, the end of education was always character.
4: ఇలాంటి దివ్యమైన కళాశాలలో ఎంతో మంది మహనీయుల సేవాపరత్వంతో ప్రారంభించబడి ఎదిగిన కళాశాలలో పనిచేసే మనం చాలా అదృష్టవంతులం కదా?
5: అవునమ్మా, అదృష్టవంతులమే. కానీ ఆ అదృష్టాన్ని మనం ఆయన మాటల బాటలో నడిచి నిలబెట్టుకోవాలి. స్వామి తమ కాలేజీలో అధ్యాపకులు విద్యార్థులు ఎలా ఉండాలని అపేక్షించారో ఆనాటి ప్రిన్సిపల్ డాక్టర్ హేమలత మేడం గారు చెప్పారు. అది ఆవిడ మాటల్లోనే మనం విన్నాం.
2: చిత్తమును మెత్తపరచని, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ వాక్యం. చిత్తమును మెత్తపరచని, హృదయమును శుద్ధిపరచని, మనస్సును మధురముగా చేయని, పనులతో సహనము చూపని చదువులు కొట్ట చదువులు. ఇంకా ఈ స్త్రీలు ఈ రోజుల్లో మోడర్న్ ఫ్యాషన్స్ తో పిచ్చిగా తయారవుతున్నటువంటి విషయాన్ని ఏమాత్రం ఇష్టపడేవారు కాదు. ఇప్పుడో ఒకళ్ళిద్దరు పిల్లలేదో ఐ థింక్ తల విరబోసుకుని ఉన్నాడు అని స్వామి చూచారు. ఒక టీచర్ వాళ్ళు పాపం కేరళ వాళ్ళు, అందుకే వాళ్ళ అలవాటుతో కొంత ఏదో ఆలోచన వస్తే స్వామి నాకు ఉత్తరం రాశారు. వాళ్ళకి చెప్పు హేమలతమ్మ అని చక్కగా సంబోధిస్తూ రాసేవారు. అందుకో ఆశీర్వాదములు అని. విద్యా విహీనుల కంటే హీనంగా సరస్వతికే అప్రతిష్టలు తెచ్చిన వారు అవుతున్నారు ఇట్లాంటి వాళ్ళు అంటారు స్వామి. ఎంత అంటే పిల్లలు అసలు ఆ విధంగా వాళ్ళకి చెప్పు చెప్పు అని మొదటి నుంచి అట్లా లెటర్స్ రాసేవారు పాపం. సహనము శాంతము ప్రేమ లేని చదువులు దానవ విద్యలు అంటారు, ఒకసారి రాక్షస విద్యలు. ఏ విధంగా చక్కగా రాసేవారమ్మా. ఉపాధ్యాయులు గౌరవనీతిగా నడుచుకోవాలి అని రాస్తూ వారి డ్రెస్, చూపు, నవ్వులు చాలా గౌరవరీతిగా ఉంటే పిల్లలకు కూడా చెప్పి చేయించవచ్చు. వారంలోనే అట్టివి లేకున్నా మన పిల్లలకు మనం ఏం చెప్పగలము స్వామి మాటలు. మన కాలేజీలో విద్యతో పాటు కొంత భక్తి గౌరవాలు సంస్కార సంప్రదాయములు ఉండిననే మన కాలేజీలో ఉండుటకు అర్హులు. అంత ఒకసారి స్వామి చెప్పారు, అలా ఇష్టం లేకపోతే మీకు వెళ్లిపోండి ఉండవద్దు అని చెప్పేశారు. స్త్రీ వికారపు వేషములతో ఉండుట విద్యా విధానం అని తలంచుట ఇంతకంటే వివేకం వేరొకటి లేదు. అది స్వామి చెప్పిన మాట. ఇక్కడ పిల్లలు కూడాను కొందరు తలలు విరియబోసుకుని రాక్షసుల వలే లేక పిశాచుల వలే సంచరించటం నాకు పట్టదు అంటే ఎంత గౌరవమో స్వామి. నిజంగా స్త్రీ యొక్క మానం కాపాడాలని తలాడిపోయేవారు.
12: ఈ మాటలు వింటుంటే మనపైన మన విద్యార్థుల పైన ఎంత గురుతరమైన బాధ్యత ఉందో కదా అని అనిపిస్తోంది. స్వామి బోధలకు అనుగుణంగా నడుచుకునేలా ఆశీర్వదించమని స్వామినే ప్రార్థిద్దాం.
5: మన ఆయన్నే ప్రార్థించాలి. ప్రార్థించే ముందర ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మన కాలేజీ భవనం గుండ్రంగా వత్తులాకారంలో ఉంటుంది కదా, కాలేజీ బిల్డింగ్ కి అంటే గుండ్రటి ఆ వర్తులాకారపు భవనానికి ముందర ముఖద్వారం చాలా పెద్దదిగా ఉంటుంది. బిల్డింగ్ అంతా గుండ్రంగా ఉంటుంది, పైన ఊర్ధ్వముఖంగా కమలాలు కనిపిస్తాయి. సాధారణంగా బిల్డింగులన్నీ దీర్ఘ చతురస్రాకారంలో, వరండాలన్నీ బయట వైపుకు ఉంటాయి. కానీ మన బిల్డింగ్ లో మాత్రం గుండ్రంగా బిల్డింగ్ ఉంటూ రూములు, రూములు నానుకునే వరండాలు అన్ని లోపలికి ఉంటాయి. ఈ బిల్డింగ్ చూస్తున్నప్పుడు నాకు ఒక ఊహ కలుగుతుంది. ఆ ఊహ కూడా స్వామి యొక్క బోధనలను ఆధారం చేసుకుని పుట్టినటువంటిది. ఈ బిల్డింగ్ ను మన మనస్సుతో పోల్చుకుందాం. ఒకసారి మనం మన మనస్సులోకి, మనస్సు ద్వారం గుండా భగవంతుని లోనికి ఆహ్వానించి బహిర్ముఖత్వాన్ని వదిలి అంతర్ముఖత్వాన్ని అభివృద్ధి చేసుకుంటే, అంటే ప్రాపంచికమైన లక్షణాలను వదిలి అంతర్ముఖంగా ఆవించుకుంటే మన హృదయ కమలం పైన ఎంతో ఎత్తుకు ఎదిగి ఊర్ధ్వముఖమై భగవంతునికి అభిముఖమవుతుంది అన్న విషయాన్ని ఈ బిల్డింగ్ సూచిస్తోందేమో అని అనిపిస్తుంది. ఈ బిల్డింగ్ నీరు ఈ రకంగా వర్తులాకారంలో స్వామి కట్టడం వెనుక స్వామికి ఈ ఉద్దేశం కూడా ఉందేమో అని అనిపిస్తుంది. ఇది ఏమైనా ఈ కాలేజీ బిల్డింగ్, ఈ కాలేజీ భవనం స్వామి మనకు ప్రసాదించిన ఒక కోవెల. ఈ కోవెలలో, ఈ కోవెల వల్ల బ్రతుకుతున్నటువంటి మనం ఆ కోవెలకు ఒక నమస్కారాన్ని సమర్పిద్దాం. ఆ కోవెలను మనకు ప్రసాదించినటువంటి సాయి భగవానునికి ప్రార్థిస్తూ మన అవయవాలకు, శరీరానికి ఒక ప్రబోధ చేస్తాం. అవయవములార, స్వామి విశ్వాత్మ సేవ దొరకునది కాదు, సేవింపు తొందరపడి దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకునవని, ఆయు ఉన్నప్పుడే సేవ చేయవని అంటూ మన శరీరాన్ని మనస్సుని ప్రబోధిస్తూ, స్వామి మార్గంలో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సేవ చేస్తూ ఉంటే మన ఆత్మలను ఉద్ధరించి తనలో లీనం చేసుకుంటారు ఆ సాయి పరమాత్మ. ఓం శ్రీ.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ నుండి రేడియో సాయి 10వ వార్షికోత్సవ సందర్భంగా అందిస్తున్నటువంటి ప్రత్యేక కార్యక్రమాల శీర్షికకు సాదరమైన స్వాగతం. ఈనాడు మనం చర్చించుకోబోయే అంశం సద్విద్య చదివించి శాంతిని బోధించి. ఈ కార్యక్రమంలో తమ అనుభవాలను, స్వామితో తమ అనుభూతిని, స్వామి విద్యా విధానంలో ఉండేటటువంటి అంశాలను మనతో పంచుకోవడానికి ప్రొఫెసర్ శివశంకర్ సాయి గారు మనతో పాటు ఉన్నారు. సాయిరాం సార్.
1: సాయిరాం.
0: ఈనాడు స్వామి విద్యా విధానం ఏ విధంగా ప్రపంచానికి అత్యున్నతమైనటువంటి ఆదర్శాలతో కూడిన విద్యార్థులను అందించి ప్రపంచాన్ని ఒక అందమైన ప్రదేశంగా మలుస్తోందో, ఆ విద్యా విధానంలో ఉండేటటువంటి చక్కని అంశాలు, స్వామి పడినటువంటి ఆ శ్రమ, ఈ విషయాలు మనం చర్చించుకుందాం. మొట్టమొదటిసారిగా 1968 సంవత్సరంలో స్వామి కళాశాలలను ప్రారంభించారు. మొట్టమొదట అనంతపురం కళాశాలను ప్రారంభించిన తర్వాత
1: మహిళలకు,
0: ఆ తర్వాత 1969 సంవత్సరంలో సార్, మీకు తెలిసినట్టుగా బృందావన్ క్యాంపస్ ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గా ప్రారంభించారు. సార్, మీరు ఆ కళాశాలలో చిన్ననాటి నుంచి, అంటే పీయూసీ లెవెల్ నుంచి అక్కడ చదువుకుంటూ ఇప్పటి వరకు, మొన్న మొన్ననే మీరు పదవీ విరమణ చేశారు. సామంటారు రిటైర్ కాదు, రీటైర్ అవ్వమంటారు. సో మీరు ఈ విలువైనటువంటి అనుభవాలను, స్వామి విద్యా విధానంలో మీరు నేర్చుకున్నటువంటి ఎన్నో అంశాలను మా అందరితో పంచుకోవడం మాకెంతో సంతోషదాయకంగా ఉంది సార్.
1: మా అదృష్టం మనందరి స్వామి ప్రసాదించింది, తప్పకుండా నాకు తెలిసినవి తెలియపరుస్తాను
0: సార్. ఈ విద్యా విధానంలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకత ఏమిటో మీరు ఒక్కసారి మాకు తెలుపుతారా సార్?
1: స్వామి విద్యా విధానం చాలా ముఖ్యమైనది. స్వామి అవతార కార్యక్రమంలోదే అది చాలా ముఖ్యమైన పాత్ర వహించింది. ఎందుకంటే స్వామి మన భారతీయ సంస్కృతిని పునరుద్ధరించడానికి స్వామి వచ్చారు. భారతీయ సంస్కృతిని పునరుద్ధరించే ఆ బృహత్ కార్యక్రమంలో విద్య అనేది చాలా ప్రాముఖ్యతని సంపాదించుకుంది. ఎందుకంటే స్వామి గురుకుల శిక్షణ మనకు అందించారు. ఈ గురుకులం పాతకాలపు నాటి గురుకులం కాదు, నవీన భారతదేశానికి, నవీన ప్రపంచానికి అనుగుణంగా ఉండే గురుకులాన్ని, నవీన గురుకులాన్ని స్వామి మనందరికీ ఇచ్చారు. గురుకులంలో స్టూడెంట్స్, విద్యార్థులు, అధ్యాపకులు అందరూ కూడా ఒకే ఒకచోటే నివసించేవారు. అదేవిధంగా స్వామి ఇది రెసిడెన్షియల్ సిస్టమ్ గా పెట్టారు. టీచర్స్, స్టూడెంట్స్ అందరూ కూడా, దేశకాలస్ అనేది లేదు, అందరూ కూడా హాస్టల్లో ఉండి అందరూ కూడా ఒకే రొటీన్ లో పాల్గొనడానికి అవకాశం దొరుకుతుంది హాస్టల్లో ఉంటే. టీచర్స్ కూడా అందరూ కూడా చాలా దగ్గరగా ఉండి అన్ని చూసుకుంటూ, వాళ్ళకి ఏది కావాలో అది చూసుకుంటూ వాళ్ళని మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఏర్పడుతుంది. అదే గురుకులం యొక్క అట్మాస్ఫియర్ స్వామి తీసుకొచ్చారు. సో ఈ విద్యా విధానం అనేది, స్వామి విద్యా విధానం చాలా చాలా స్పెషల్ విద్యా విధానం అని చెప్పి నాకు అనుభవపూర్వకంగా తెలుసు.
0: సార్, మరి అసలు స్వామి విద్యా సంస్థలు ఎందుకు స్థాపించారు అనేటటువంటి ఒక ప్రశ్న మనం ఆలోచించి చూస్తే, దానిపైన మొట్టమొదటి బ్యాచ్ పిల్లలకి, అంటే అనంతపురంలో మహిళలకి స్థాపించారు. ఆ తర్వాత బాయ్స్ క్యాంపస్ ని స్వామి బృందావన్ లో 1969 లో స్టార్ట్ చేశారు, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కింద. మరి ఆనాటి విద్యార్థులు ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ కి అప్పుడు రేకుల షెడ్ కింద క్లాసులు అవ్వడము, అక్కడ దగ్గరలోనే ఉండే ఒక కార్ షెడ్ లో విద్యార్థులందరూ సర్దుకుని ఒక హాస్టల్ అట్మాస్ఫియర్ ని తయారు చేసుకుని అక్కడ ఉండటం, అడ్జస్ట్మెంట్ తో ఉండటము అప్పటి రోజుల్లో ఆ వైట్ ఫీల్డ్ ఏరియాలో. మరి స్వామి ఎందుకు స్థాపించారు అనేటటువంటి అంశాన్ని ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ శ్రీ రామకృష్ణారెడ్డి సార్ మీకు బాగా పరిచయస్తున్నారు,
1: మా సూపర్ సీనియర్.
0: సో ఆయన స్వామి ఇచ్చినటువంటి ఆ ఫస్ట్ డిస్కోర్స్ లో ఏ విషయాలు చెప్పారు, విద్యార్థుల నుంచి స్వామి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే అంశాలు మనం ఆయన ద్వారా తెలుసుకుందాం సార్.
2: పిల్లలందరూ చేరిన తర్వాత 10 రోజులు అయిన తర్వాత స్వామి మొదటి ఉపన్యాసం అరేంజ్ చేశారు. స్వామి వచ్చి గురువారం, ఫస్ట్ గురువారం మీకు అందరితో మాట్లాడతారని నాకు బాగా గుర్తు 2-3 వాక్యాలు. ఎందుకంటే ఆ వాక్యాల మీదే చాలా స్వామి చాలా చెప్పారు. గుణం ప్రధానం, చాలా కాలేజీలు ఉన్నాయి, మనకి ఎక్కడ చూసినా కాలేజీ ఉంది. మళ్ళీ నేను ఎందుకు కాలేజీ మొదలుపెట్టాను, ఒక అందరికీ కూడా ఒక ఆదర్శంగా మిమ్మల్ని తయారు చేసి భవిష్యత్తులో అందరికీ ఆదర్శం నిరూపించాలని నేను ఇది కాలేజీ మొదలుపెట్టాను. నాకు చదువులు ముఖ్యం కాదు, గుణం ప్రధానం. ఆయన కూడా ఆ ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్యారెక్టర్ నాకు కావాల్సింది అదే.
0: రెడ్డి సార్ చెప్పినట్టుగా స్వామి విద్యా సంస్థలు స్థాపించింది కేవలం విద్యను మాత్రమే అభ్యసించడానికి కాదు, గుణాలు ప్రధానం, నాకు ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్ అని స్వామి చెప్తున్నారు సార్. అంటే కేవలం గుణాలు సంపాదించడానికి మాత్రమే మన ఎడ్యుకేషన్ సిస్టమా అని అనిపిస్తుంది.
1: కాదు కాదు, స్వామి గుణాలు ప్రధానం అంటారు కానీ స్వామి యొక్క అజెండా ఇంకా ఇంకా దానికన్నా ఉన్నతమైనది. గుణాలతో మొదలుపెట్టి గుణాతీతమైన ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకోవటం అనేది పిల్లలందరికీ, అసలు స్వామి వచ్చింది అవతార ప్రకటనే అవతారం వచ్చింది దానికోసమే కదా. సో నాకు ఇక్కడ ఒక మంచి ఒక విద్యార్థి యొక్క ఎక్స్పీరియన్స్ గుర్తుకొస్తోంది. ఈ విద్యార్థి చెన్నైకి సంబంధించిన వాడు, అక్కడ చదువుతున్నప్పుడు బాల వికాస్ లో ఉన్నాడు. స్వామి యొక్క బోధనల వల్ల అట్రాక్ట్ అయ్యాడు, వాళ్ళ పేరెంట్స్ కూడా స్వామి ఫోల్డ్ లో వచ్చారు. సో పుట్టపర్తి వచ్చినప్పుడల్లా స్వామి స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవటం చూశాడు. చూసి నేను కూడా స్టూడెంట్ కావాలి అన్న తీవ్ర ఆకాంక్ష పెంపొందించుకున్నాడు. ఇంజనీరింగ్ చేశాడు. ఇంజనీరింగ్ చేసే టైంలో ఆ యొక్క కోరిక ఇంకా బలపడింది. ఎందుకంటే బాల వికాస్ లో నేర్చుకున్నవి బయట కనబడేది ఎంత వ్యత్యాసం వెంటనే తెలుసుకోగలిగాడు. అది ఇంకా ఎక్కువగా బోధిస్తారు సత్యసాయి కళాశాలలో అని చెప్పేసి తెలిసిన తర్వాత స్వామి విద్యార్థిగా కావాలని చెప్పి చాలా తపన పడ్డాడు. స్వామి ప్రార్థించాడు. ఫార్చునేట్ గా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎంబీఏకి అప్లై చేసి ఎంబీఏలో సీట్ స్వామి ఇచ్చారు. బాగా తపనతో వచ్చాడు కాబట్టి ఇక్కడ స్వామి చెప్పేవన్నీ కూడా వాడు ఇంప్లిమెంట్ చేసి మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. స్వామి చెప్పే ప్రతిదీ కూడా ద డైలీ రొటీన్ కానీ, లేకపోతే చదువులో ముందంజ ఉండటం కానీ, స్పోర్ట్స్ లో ముందంజడం ఉండటం కానీ, లేకపోతే ఈ ఆధ్యాత్మిక భజన్స్ తర్వాత డ్రామాస్ వీటన్నిటిలో కూడా రాణించాడు. రాణించి స్వామి యొక్క దృష్టికి వచ్చాడు. స్వామి కూడా చాలా ఆనందపడ్డాడు వీటితో, ఎంతో ప్రేమను కురిపించాడు. 2 ఇయర్సే కదా ఎంబీఏ. ఎంబీఏ అయిన తర్వాత ఇంకా వెళ్ళిపోవాల్సి వచ్చింది. స్వామి అప్పుడు పిల్లలందరితో కూడా మాట్లాడి వాళ్ళకి ఏం చేయాలో డైరెక్ట్ గా ఫిజికల్ గా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చేవారు. ఇతనికి వచ్చినప్పుడు, స్వామి నేను మీ పాదాల దగ్గరే ఉండాలి, జీవితం అంతా ఇక్కడే ఉంటాను స్వామి, ఆ అవకాశం ఇవ్వండి అని చెప్పి అన్నాడు. లేదు బంగారు, నువ్వు వెళ్లి బయటకు వెళ్లి నీ తల్లిదండ్రులని సర్వ్ చెయ్యి అని చెప్పి అన్నారు. లేదు స్వామి, మీరే నా తల్లి తండ్రి, మా తల్లిదండ్రులు కూడా మీ దగ్గర ఉండటం అనే దానికి ఒప్పుకుంటారు అని చెప్పి అన్నారు. నువ్వు ఇక్కడ ఏం నేర్చుకున్నావు అన్నారు. స్వామి, మీరు చెప్పేవి నాకు తోచినంత వరకు, నాకు తెలిసినంత వరకు ఇంప్లిమెంట్ చేసుకున్నాను అని చెప్పి ధైర్యంగా జవాబిచ్చాడు. స్వామికి బాగా ఆనందం అయింది. ఏం నేర్చుకున్నావురా, ఏం గుణాలు నేర్చుకున్నావురా అన్నారు. స్వామి, మీరు చెప్పే, నేను సత్యాన్ని మాట్లాడతాను, మీరు చెప్పి మీకు ఇష్టమైన ఆ విలువలు నాకు తోచినంత వరకు, నాకు అర్థమైనంత వరకు, నా పరిధిలో ఉన్నంత వరకు నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను స్వామి అంటే స్వామి ఇంకా ఆనందపడ్డారు. కానీ బంగారు, నువ్వు గుణాలు నేర్చుకున్నావు, చాలా మంచిది, అదే నిజమైన విద్య, కానీ ఇది మాత్రం సరిపోదు. గుణాతీతమైన నా స్వరూపాన్ని దర్శించాలి అంటే నువ్వు ఇక్కడ నేర్చుకున్నవి, ఇక్కడ కాలేజీ విద్యార్థిగా నువ్వు నేర్చుకున్న ఈ థియరీ నీకు కొంచెం ప్రాక్టికల్ గా నువ్వు అనుభవించావు, కానీ ఇది నిత్య జీవితంలో ఇంప్లిమెంట్ చేసి అందరి చేత గుణవంతుణ్ణి అనిపించుకొని, అప్పుడు నా గుణాతీతమైన నిజమైన ఆనందాన్ని పొందుతావు. అందువల్ల వెళ్లి నీ పేరెంట్స్ ని సర్వ్ చేసి వస్తూ ఉండు, ఏం ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటాను అని చెప్పి అసలు రహస్యం కూడా స్వామి సున్నితంగా స్వామి ఆ బాబుకి చెప్పారు. అంటే గుణాలు పెంపొందించేది సద్విద్య, కరెక్టే, అది అసలు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అది చాలా ఇంపార్టెంట్. కానీ స్వామి యొక్క ఉద్దేశం గుణాలని అధిగమించి గుణాతీతమైన ఆ భగవత్ స్వరూపాన్ని మనం అందరం పొందటం అనేది నిజమైన సంకల్పం, ఆ నిజమైన ఆ యొక్క విద్యా విధానం యొక్క రహస్యం అని చెప్పి స్వామి తెలిపారు.
0: అందుకే చక్కగా స్వామి చెప్తారు, ఆధ్యాత్మ విద్యా విద్యానాం. మనం ఏదైతే నేర్చుకుంటే ఇంకేవి నేర్చుకోవలసిన అవసరం ఉండదో ఆ విద్యను మనం నేర్చుకోవాలి. అది నేర్పించడానికి నేను వచ్చానని స్వామి ఎప్పుడు చెప్తుంటారు. అందుకే ఇక్కడ మనం సద్విద్య చదివించి శాంతిని బోధించి అంటే సత్ విద్య, భగవంతుని వైపుకు మనల్ని ఏదైతే తీసుకుని వెళ్తుందో ఆ విద్య మనం నేర్చుకోవాలి, అది నేర్పిస్తున్నారు స్వామి మనకి. చాలా చక్కగా ఉంది సార్. సార్, ఇక్కడ మనకి ఒక సామ్యం కనిపిస్తుంది సార్. విద్యార్థులు లేత వయసులో స్వామి దగ్గరికి వస్తారు, స్వామి విద్యా సంస్థలో జాయిన్ అవుతారు. మరి వచ్చినప్పుడు ఆ ఫర్టైల్ గ్రౌండ్ మీద స్వామి ఏ విధంగా సాగు చేసి ఆ ప్రాసెస్ గురించి చెప్పండి సార్.
1: అది చాలా చాలా బ్యూటిఫుల్ ప్రాసెస్. ఎందుకంటే ఏ విధంగా తోటమాలి, ద గార్డెనర్, తోటని పెంపొందించాలన్నప్పుడు ముందర భూమిని చదును చేస్తాడు, మంచి విత్తనాలు ఏరుకుంటాడు, తర్వాత దానికి నాటిన తర్వాత నీళ్లు పోస్తాడు, దానికి ఎరువు వేస్తాడు, చాలా చాలా కేర్ఫుల్ గా దాన్ని పెంపొందిస్తాడు. అప్పుడే బ్యూటిఫుల్ గార్డెన్ వచ్చి అందరికీ సంతోషాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ డివైన్ తోటమాలి, డివైన్ గార్డెనర్ స్వామి ఈ విద్యా సంస్థల్ని స్థాపించి వాటిని మొదటి నుంచి కూడా ఏ విధంగా సాగించాలో, ఏ విధంగా సద్విద్యని విద్యార్థులకు బోధించాలో అది చేయటం 1976 ఆన్వర్డ్స్ నేను చూడటానికి అవకాశం దొరికింది. అది స్వామి ఇచ్చిన సదవకాశం నాకు, నేను చూశాను. ఎందుకంటే ప్రతి చిన్న విషయంలో కూడా ఏ విధంగా తోటమాలి చాలా శ్రద్ధ తీసుకొని మంచి తోటని డెవలప్ చేస్తారు, అదేవిధంగా స్వామి ప్రతి చిన్న విషయం, విద్యా సంస్థలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం, బిల్డింగ్స్ కానీ లేకపోతే దానిలో ఎక్విప్మెంట్ కానీ, ముఖ్యంగా ఉండవలసిన విద్యార్థుల యొక్క ఏ విధంగా తర్ఫీజ్ చేయటం కానీ, టీచర్స్ కి తర్వాత అడ్మినిస్ట్రేటర్స్ కి అందరికీ సూచనలు ఇస్తూ విద్యార్థుల్ని సద్విద్యార్థులుగా తీర్చిదిద్దాలి అన్న ఆ యొక్క అంశాన్ని చాలా బాగా 1976 ఆన్వర్డ్స్ నేను చూడడానికి అవకాశం దొరికింది. అది స్వామి ఇచ్చిన సదవకాశం నాకు. నేను చూశాను, ఎందుకంటే ప్రతి చిన్న విషయంలో కూడా

0: చాలా బాగా నేను క్లోజ్ క్వార్టర్స్ లో అబ్జర్వ్ చేయగలిగిన అవకాశం స్వామి ఇచ్చారు. మనం విత్తనాలు నాటిన తర్వాత దాన్ని పోషించాలి, ఎందుకంటే నీళ్లు పోయాలి, ప్రతిరోజు నీళ్లు పోయాలి. ఒకరోజు పోస్తే సరిపోదు, రోజు పోయాలి. దానికి ఎరువు వేయాలి. సకాలంలో ఏమైనా చీడలు వస్తే అవి తీసేసి దానికి మందులు చల్లాలి. ఇవన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈ సత్యసాయి విద్యా విధానం అనేది సమగ్ర విద్యా విధానం. అంటే అన్ని రంగాల్లోనూ పిల్లల్ని తర్ఫీదు ఇస్తుంది అది, భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రంగాల్లో కూడా అది పిల్లలకు తర్ఫీదు ఇచ్చే సద్విద్య. అది స్వామి కాన్సెప్ట్. సో ప్రతి విద్యార్థికి ఇవి రావాలి అని చెప్పి స్వామి ఎంతో కృషి చేసేవారు.
1: సార్, అయితే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, బయట ప్రపంచం ఈ ప్రాసెస్ ని చూసినప్పుడు ఇది సంథింగ్ స్పెషల్ ఫ్రమ్ అదర్ కాలేజెస్, సంథింగ్ యూనిక్ కంపేర్డ్ టు అదర్ యూనివర్సిటీస్ అన్న ఆలోచన తప్పకుండా అందరికీ వస్తుంది. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, స్వామి ఈ గార్డెన్ లోకి ప్రవేశించాలి అంటే ఆ విత్తనాల్ని స్వయంగా ఆ భగవంతుడే ఎన్నుకోవాలి. ఆయన సంకల్పం లేనిదే మనం ఈ విద్యా విధానంలో భాగం కాలేము, ఈ విద్యా సంస్థలోకి అడుగు పెట్టలేము. మరి స్వామి స్వయంగా పిల్లల్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే, మనకి స్వామికి ఒక ప్రణాళిక ఉంటుంది సార్,
0: తప్పకుండా
1: నా గార్డెన్ ఇలా ఉండాలి,
0: ప్రణాళిక,
1: విశ్వ ప్రణాళిక,
0: బృహత్ ప్రణాళిక.
1: సో నా గార్డెన్ ఇలా కనిపించాలి, ఇలా ఉండాలి అన్న ఆలోచనతో స్వామి ప్రారంభించి తన విత్తనాలను తనే ఎంచుకోవడం జరుగుతుంది. మరి నేను స్వామి స్టూడెంట్ ని అని చెప్పుకోగల ఒక అవకాశం రావాలి అంటే ఫస్ట్ దాంట్లో ప్రవేశించాలి. ఆ ప్రవేశం మీకు ఎలా కలిగింది? ఇది స్వామి స్వయంగా ఆ ప్రాసెస్ లో ఎలా ఇన్వాల్వ్ అయి ఉంటారని చెప్పండి సార్.
0: చాలా మంచి క్వశ్చన్ గణేష్, ఎందుకంటే నువ్వు చెప్పినట్టు గార్డెన్ ఏ విధంగా ఉండాలన్న ముందర ప్రణాళిక వేసుకుంటాడు తోటమాలి. మామిడి చెట్లు ఉండాలా, నిమ్మ చెట్లు ఉండాలి, తర్వాత మిగతా పూల చెట్లు ఉండాలి అని చెప్పేసి ముందరే అంతా ప్లాన్ చేసుకుని ఆ విత్తనాల్ని ఏరుకుంటాడు. అదేవిధంగా స్వామి యొక్క కాలేజీలో జాయిన్ అవ్వాలి అంటే స్వామి యొక్క ప్రమేయం ఉండే తీరాలి. అది భగవత్ ప్రణాళిక. ఆ కాలంలో బృందావన్ కాలేజీలో స్వామి ఇంటర్వ్యూలో కూర్చునేవారంట. పిల్లలు జాయిన్ అవడానికి అప్లికేషన్ పెట్టి ఇంటర్వ్యూకి వస్తారు. స్వామి స్వయంగా కూర్చొని, ప్రిన్సిపల్ వాళ్ళందరితో పాటు కూర్చొని స్వామి ఇంటర్వ్యూ చేసేవారంట. ఇంటర్వ్యూ చేసి వీడిని తీసుకోవచ్చు, వీడిని తీసుకోక్కర్లేదు అని చెప్పి తీసుకునే ఆ సెలక్షన్ ఆఫ్ ద గుడ్ క్యాండిడేట్ హూమ్ హీ హ్యాజ్ ఇన్ మైండ్ అనేది ఆటోమేటిక్ గా అయ్యేది. రాను రాను స్వామి యొక్క టైం మిగతా వాటి మీద కూడా స్వామి వెచ్చిచ్చారు. అందువల్ల స్వామి ఈ కాలేజీ తరఫున ప్రతినిధులను పెట్టి వాళ్ళని సెలెక్ట్ చేసేవారు. కానీ ఫైనల్ సెలక్షన్ వాళ్ళందరూ లిస్ట్ తీసుకెళ్లి స్వామి దగ్గర తీసుకువెళ్లి స్వామి టిక్ చేయించేవారు, స్వామితో టిక్ చేయించేవారు. అందువలన ప్రతి విద్యార్థి కూడా స్వామి యొక్క సెలక్షనే. ఇక్కడ నాకున్న చిన్న అనుభవాన్ని చెబుతాను.
1: తప్పకుండా సార్,
0: ఎందుకంటే నేను జాయిన్ అవటం కూడా నిజంగా అయ్యో ఆయన యొక్క ఆశీర్వాదమే. ఎందుకంటే నేను 10th క్లాస్ 1976 లో అయిపోయింది, గుంటూరులో ఉండేవాడిని. అప్పుడు 10th క్లాసు మునుపు నేను బాల వికాస విద్యార్థి అయినా కూడా స్వామి యొక్క కాలేజీ గురించి అంతగా తెలియలేదు. నా మార్క్స్ వచ్చిన తర్వాత, మార్క్స్ షీట్ రిజల్ట్స్ వచ్చాయి, కానీ అప్పుడు మార్క్స్ షీట్ రావడం అనేది చాలా లేట్ గా అయ్యేది, చాలా లేట్ గా వచ్చింది. జూన్ చివరిలో వచ్చింది, జూన్ మొదటి రెండు వారంలో వచ్చింది. రాగానే 75% వచ్చింది. మా ఫాదర్ చాలా హ్యాపీ అయ్యారు. హీ డింట్ ఎక్స్పెక్ట్ మీ టు గెట్ 70%. ఐ థాట్ హీ విల్ గెట్ ఓన్లీ జస్ట్ ఫస్ట్ క్లాస్, మియర్ ఫస్ట్ క్లాస్. ఐ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ బికాస్ ఐ ఆల్సో డి నాట్ ఎక్స్పెక్ట్ ఇట్. ఇట్ ఈస్ స్వామీస్ గ్రేస్

0: కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే మంచి విద్యార్థులు కావాలి, మంచి మార్క్స్ కావాలని చెప్పి మా నాన్నగారికి అనుకునేవారు. అందుకని నువ్వు స్వామి కాలేజీలో జాయిన్ అవుతావరా అన్నారు. తప్పకుండా అని చెప్పి అన్నాను. అప్పుడు నా మార్క్స్ కార్డు వచ్చిన రోజే మా నాన్నగారు వెంటనే ఎంక్వైరీ చేస్తే అడ్మిషన్స్ అన్ని అయిపోయాయి, రేపటి నుంచి ఇంకా 2 రోజుల్లో కాలేజ్ మొదలవుతుందని చెప్పి చెప్పారు. అయినా కూడా నిరుత్సాహపడకుండా, ఫాదరు మనం స్వామి దగ్గరికి వెళ్లి స్వామిని ప్రార్థిద్దామని చెప్పి వెంటనే సాయంత్రమే మేము పుట్టుపర్తికి బయలుదేరాం. చాలా ప్రయాసాలతో ఆ విధంగా 1976లో ప్రయాసాలు అన్ని ఓర్చుకొని పుట్టుపర్తికి వచ్చాము. మేము వచ్చేటప్పటికి 3:30 అయింది సాయంత్రం. స్నానం చేసి గణేష్ షెడ్ లో ఉండేవాళ్ళం. అక్కడ గణేష్ దగ్గర అక్కడ ఇద్దరికి షెడ్ ఉండేది. అక్కడికి వెళ్లి వెంటనే స్నానం చేసి స్వామి దర్శనానికి వెంటనే తయారవుతున్నాం. మేము బయటకు వచ్చేటప్పటికి డివోటీస్ అందరూ బయటకు వచ్చేస్తున్నారు, అంటే స్వామి దర్శనం అయిపోయినట్టు. చాలా నిరుత్సాహపడ్డాం. మళ్లీ అయ్యో, దర్శనం అయితే మళ్లీ రేపటిదాకా ఉండాలి, మళ్లీ ఆల్రెడీ మనం లేట్ గా అయిపోయింది కదా అని చెప్పి అనుకున్నారు. కానీ సరే, స్వామి యొక్క సంకల్పం ఏ విధంగా ఉంటుందో మనం వెళ్లి కూర్చుందాం అని చెప్పి అన్నారు. ఆ రోజుల్లో దర్శనం అయిన తర్వాత అందరూ డివోటీస్ అందరు లేచి టీకి మిగతా వాళ్ళకి వెళ్లేవారు. ఎందుకంటే వాళ్ళు 2-3 గంటలు 1 గంట నుంచి కూర్చునేవారు. సో అందరూ లేచేటప్పటికి మాకు ఫస్ట్ లైన్ వచ్చింది. మేమిద్దరం ఫస్ట్ లైన్ లో కూర్చొని నాన్నగారు అన్నారు, స్వామిని ప్రార్థించరా, నీకు సీట్ కావాలంటే స్వామి ఒక్కరే ఇస్తారు, ఎందుకంటే అన్ని అడ్మిషన్స్ అయిపోయాయంట అని చెప్పి అన్నారు. సరే కూర్చొని ప్రార్థిస్తున్నాం. ఆ రోజు మా అదృష్టం కొద్దీ స్వామి ఇంటర్వ్యూస్ అయిన తర్వాత మళ్లీ 2nd రౌండ్కి వచ్చారు. అది చాలా అరుదు, అప్పుడప్పుడు వస్తుంటారు కానీ చాలా అరుదు. స్వామి ఇంటర్వ్యూ అయిన తర్వాత వెంటనే బయటకు వచ్చి డివోటీస్, అందులో లేడీస్ సైడ్ కూడా వెళ్లకుండా డైరెక్ట్ గా జెంట్స్ సైడ్ రావటం మొదలుపెట్టారు. మా ఫాదర్ వెంటనే, చూడు నీ మార్క్స్ కార్డు ఉంది కదా, వెంటనే స్వామి నువ్వు స్వామి వచ్చినప్పుడు నుంచోని స్వామి కాలేజ్ సీట్ కావాలి అని చెప్పి అడుగు అని చెప్పి అన్నారు. సరే నేను అంత తెలియదు, స్వామి రాగానే ఫస్ట్ లైన్ లో ఉన్నారు, స్వామి దగ్గర రావటం డైరెక్ట్ గా మాట్లాడటం చాలా ఆనందం వేసింది. సో మోకాళ్ళ మీద నుంచొని నా మార్క్స్ కార్డు ఫోల్డ్ చేసి ఇట్లా పెట్టుకున్నాను. పెట్టుకుని, స్వామి మీ కాలేజీలో సీట్ ఇవ్వండి స్వామి అన్నాను. అంటే స్వామి చిరునవ్వు నవ్వి, నేను కాదు బంగారు ఇచ్చేది, వెళ్లి ప్రిన్సిపల్ని అడగాలి, ప్రిన్సిపల్ నరేంద్రని అడగాలి అని చెప్పి నా బుగ్గ తట్టారు. చాలా ఆనందపడ్డాను. నేను నా మార్క్స్ కార్డు ఫోల్డ్ చేశాను కదా ఇట్లా పెట్టుకున్నాను, అది స్వామి లెటర్ అని చెప్పేసుకుని తీసేసుకున్నారు. నేను ఆ ఆనందంలో మర్చిపోయాను. స్వామి తీసుకుని వెళ్లిపోయారు. మా నాన్నగారు పాద నమస్కారం చేసుకున్నారు. అది అందరూ విన్నారు, నా వెళ్లి నరేంద్రని అడగాలి అని చెప్పి అన్నారు. నరేంద్ర గారు అప్పుడు ప్రిన్సిపల్ గా ఉండేవారు బృందావన్ కాలేజీలో. స్వామి వెళ్ళిపోయారు. దాని తర్వాత కొన్ని నిమిషాల తర్వాత మా నాన్నగారు, ఏది నీ మార్క్స్ కార్డు ఏదండి అంటే, స్వామి తీసేసుకున్నానని చెప్పారు. అప్పటికి మేము జిరాక్స్ కూడా పెట్టుకోలేదు, అది అప్పుడే స్కూల్ నుంచి తీసుకున్నాను, వెంటనే స్వామి తీసుకున్నారు అని చెప్పి దానికి ఇంపార్టెన్స్ వెంటనే మా ఫాదర్ కి తెలుసుకు కాబట్టి వెళ్లి స్వామిని వెంటనే అడుగు, ఎందుకంటే అది లేకపోతే నువ్వు జాయిన్ కాలేవు అని. అంటే స్వామి అప్పటికి ఆ రౌండ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకుని మందిరంలో వెళ్ళటానికి వెళ్తున్నారు. వెంటనే నేను పరిగెత్తాను, నా వెంటనే సేవాదలు పరిగెత్తారు, ఎందుకంటే ఎవరు అట్లా పరిగెత్తుకోకుండా స్వామి క్రమశిక్షణ. ఆ కమోషన్ చూసి వెంటనే స్వామి నా వైపు చూసి, ఎందుకురా, ఏంటి కావాలి అన్నారు. స్వామి మాస్క్ కార్డు ఇచ్చాను అని చెప్పి అన్నాను. నాకెందుకు ఇచ్చావు బంగారు అని చెప్పి కేర్ఫుల్ గా తీసి మళ్లీ ఇచ్చాడు. నాకు అగైన్ మళ్ళీ చాలా ఆనందం, ఎందుకంటే ఫస్ట్ టైం ఇంటరాక్షన్, అంటే ఫిజికల్ గా ఇంత క్లోజ్ గా మాట్లాడించుకున్న ఆ సందర్భాలు లేవు కాబట్టి చాలా ఆనందపడి వెంటనే వచ్చేసాను. వచ్చేస్తే అందరూ చూశారు, ఆనందపడ్డాం. సేవాదారు వాళ్ళు వచ్చి చెప్పారు ఈ విధంగా చేయకూడదు అని చెప్పి. అప్పుడు మా ఫాదరు సంజాయిషి ఇచ్చుకున్నారు, ఎందుకంటే ఇది ముఖ్యమైన మార్క్స్ కార్డ్ అండి, వీళ్ళు జాయిన్ చేయడానికి ఉపయోగం అని చెప్పేసి సారీ చెప్పారు. ఆ రోజు సాయంత్రమే రాత్రి బయలుదేరి మేము పెనుకొండకు వచ్చి పెనుకొండలో ట్రైన్ తీసుకుని నెక్స్ట్ డే వచ్చాం బృందావన్కి. రాగానే రెడీ అయిపోయి మేము కాలేజీకి వెళ్ళాము 10:00 కల్లా. అప్పుడు లాస్ట్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళి అడిగితే, సార్ ఇట్లాగా మా వాడికి సీట్ కావాలి అని చెప్పి మా ఫాదరు ఆఫీసులో అడిగారు. లేదండి, మీరు అప్లికేషన్ కూడా లేకపోతే ఎట్లా వస్తుంది, ఇవాళ లాస్ట్ ఇంటర్వ్యూస్, రేపటి నుంచి కాలేజ్ మొదలవుతుంది అని చెప్పన్నారు. అప్పటికి గుంటూరు నుంచి వచ్చిన కొంతమంది అక్కడ ఉన్నారు, గుంటూరు సేవా సమితి సభ్యులు, వాళ్ళ కుమారులందరూ పిల్లలందరూ వచ్చి ఉన్నారు అక్కడ. కొంతమందికి వచ్చింది, వాళ్ళకు వచ్చిన వాళ్ళకు కూడా హాస్టల్ సీట్ రాలేదు. అప్పుడు డే స్కాలర్స్ ఉండేవారు, తర్వాత చాలా మందికి రాలేదు. సో వాళ్ళు మరి మీ అప్లికేషన్ పెట్టారా అన్నారు. పెట్టలేదు అని చెప్పి అంటే, అంటే అసలు లాభమే లేదని చెప్పేసి చెప్పేశారు. సరే ఇంకా స్వామిని ప్రార్థించాలని చెప్పేసి మళ్ళీ కూర్చున్నాం. అక్కడే నుంచుంటే మధ్యలో సుదర్శన్ గారు, ఈ సుదర్శన్ అని చెప్పేసి అప్పుడు వార్డెన్ గా ఉండేవారు బృందావన్ హాస్టల్కి, బయటకు వచ్చి ఏదో పని మీద ఆఫీస్కి వచ్చారు. అందరు చెప్పారు ఈయన వార్డెన్, ఆయన అడిగితే ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి అడగండి అని చెప్పన్నారు. మా ఫాదర్ వెళ్లి అడిగారు, సార్ ఇట్లాగా స్వామి దగ్గరికి వెళ్లి అడిగాము సార్, మేము అప్లై చేయలేదు, కొంచెం అవకాశం ఇవ్వండి, గుంటూరు నుంచి వచ్చాము, ఆంధ్ర నుంచి వచ్చాము అని చెప్పి అన్నారు. ఏమైందో కానీ నాకు తెలియదు, నేను కూడా అక్కడే ఉన్నాను, అట్లాగే ఊరికి నేను నుంచున్నాను. ఆయన నా వైపు చూశారు, ఆ క్లర్క్ కి చెప్పారు అప్లికేషన్ ఫామ్ ఇచ్చి లాస్ట్ నేను ఇతన్ని పంపించు అని అన్నాడు. మేము ఆశ్చర్యపోయాం, మాతో ఉన్నవాళ్ళు ఆ సత్సాయి సేవా సంస్థల సభ్యులు కూడా చాలా ఆశ్చర్యం పొందారు. ఎందుకంటే అప్లికేషన్ లేదు, ఏమీ లేకుండా వచ్చి డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి రమ్మంటాం అనేది చాలా అరుదు. సో కాబట్టి మనం రావాలి అంటే కనుక స్వామి యొక్క సంకల్పం ఉండే తీరాలి. ఇదే చాలా ఉదంతాలు ఉన్నాయి. కొంతమంది రావాలనుకుంటారు, స్వామి వెంటనే తీసుకోరు. కొంతమంది వాళ్ళకి ఏమీ తెలీదు కానీ తాను స్వామి తీసుకుని వాళ్ళకి సర్పిస్తారు. అది ఓన్లీ దైవ నిర్ణయం. కాబట్టి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా స్వామి సంస్థల్లో జాయిన్ కావాలి అంటే కనుక స్వామి సంకల్పం ఉండాలి, ఉండే తీరాలి. లేకపోతే స్వామి దగ్గర రారు. అదేందుకు, విద్యార్థులే కాదు స్వామి ఎప్పుడు చెబుతుంటారు, మన డివోటీస్ కూడా, నా సంకల్పం లేదే మీరు నా దగ్గరికి రాలేరు, అది ఆయన సంకల్పం. కాబట్టి ఈ విద్యా సంస్థలో అది 100% అది వర్తిస్తుంది.
1: సార్ మనం ఎడ్యుకేషన్ కాలేజ్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది విద్య. విద్యతో పాటు మనం కెరియర్ డెవలప్ చేసుకోవాలి, మంచి ర్యాంకులు తెచ్చుకోవాలి, ఇవి మన మైండ్ లో ఉండేటటువంటి కొన్ని అంశాలు. టాప్ ర్యాంక్ లో ఎప్పుడు ఉండాలి, నెక్స్ట్ జనరేషన్ కి ఎలా, నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ కి ఎలా వెళ్లాలి అన్న ఆలోచనతో మనం ఒక విద్యా సంస్థలో జాయిన్ అవుతాం. కానీ స్వామి విద్యా సంస్థలో జాయిన్ అవ్వాలి, స్వామి కాలేజ్లో ఉండాలి, స్వామి దగ్గర ర్యాంక్ సంపాదించుకోవాలి అనడానికి ఆ కొలమానం వేరేగా ఉంటుంది సార్. సో మనందరం కూడా వివర్ రెసిపియంట్స్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ గ్రేస్ స్వామి. మనకి చదువు వచ్చినా రాకపోయినా సరే స్వామి మీరు మంచి స్టూడెంట్ అన్న మాటకి మనం పాత్రలు అవ్వాలంటే ఆ బేరీస్ ఎలా వేస్తారు స్వామి, ఎలా కొలమానం చూపిస్తారు అనేది మీ సీనియర్ అయినటువంటి శ్రీ బివి సాగర్ గారు, మన రెస్పెక్టెడ్ రమణరావు గారి అబ్బాయి, 1970s లో ఆయన స్వామి దగ్గర చదువుకున్నటువంటి రోజులు. స్వామి దగ్గర చూస్తాం మనం, మీరు బాగా చదువుకోండి నేను ఇక్కడ తీసుకువెళ్తాను, మీరు బాగా చదువుకోండి నేను ఇది ఇస్తాను, మీరు మంచిగా ఉండండి నేను చేస్తాను,
0: ఇన్సెంటివ్స్ ఇచ్చేవారు పిల్లలు కదా, చాలా ఇంపార్టెంట్.
1: దాని ద్వారా ఎలా ఆయన ఒక మంచి అంశాన్ని మనకి తెలియజేస్తారో బివి సాగర్ గారి ద్వారా తెలుసుకుందాం సార్.
2: ఫస్ట్ క్లాస్ ఎవరు వస్తే వాళ్ళని ఊటీ తీసుకెళ్తాను. సరే పిల్లలు అని చదువుకున్నా, అప్పుడు నేను ఇక్కడ ఉన్నాను స్వామి దగ్గర, మళ్ళీ ఆపర్చునిటీ వాజ్ దేర్ విత్ స్వామి డోర్ దగ్గర ఉండడం అంత అన్నమాట. అంటే మా రిజల్ట్స్ వచ్చాయి, మనకి ఎలాగ రాలేదు, దేర్ నో సర్ప్రైజ్ ఇన్ దాట్, సో ఐ వాజ్ నాట్ సర్ప్రైజ్డ్. స్వామి ఏం రా తెచ్చుకోలేదు అన్నారు, స్వామి అయిపోయింది. సో మళ్ళీ మేము అందరం స్వామితో కలిసి బ్యాక్ టు బృందావన్ పిల్లలు లిస్టులు తయారు చేయడం అంతా చేశారన్నమాట. అంతా చేసి అంతా అయిపోయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ అందరు ప్రయాణం. అంటే మధ్యలో స్వామి ఎవరినో మిస్ అయిన వాళ్ళందరినీ చదవమంటే చదవలేదు, చూడు ఆపర్చునిటీ మిస్ అయింది, ఇలాంటివి యూనో స్మాల్ స్మాల్ థింగ్స్ వస్తాయి. సో మనకి అన్వయించుకుని మనం కూడా కొంచెం ఇట్స్ నోన్, సో నో రిగ్రెట్. అదే ఏంటి, నెక్స్ట్ డే మార్నింగ్ స్వామి 4:00 బయలుదేరేవాళ్ళు ఊటీ అంటే, 10:30-11 ముదుమలైకి వెళ్ళి అక్కడ లంచ్ బ్రేక్ తీసుకుని మళ్ళీ అక్కడ నుంచి ముదుమలై కాదు, మన బండిపూర్ వెళ్ళి అక్కడ లంచ్ బ్రేక్ తీసుకుని మళ్ళీ ముదుమలై వెళ్ళి డిన్నర్, వీలుంటే డిన్నర్ లేకపోతే డైరెక్ట్ ఊటీ వెళ్ళి. ఇది మొత్తం సీక్వెన్స్ ఎప్పుడు అయితే రెండు కార్లు మూడు కార్లు సెట్ చేశారు, ఎవరు ఏ కార్లో ఎక్కడ కూర్చోవాలో కూడా చెప్పేస్తారు అన్నమాట. సో పీపుల్ ఆల్ సెట్. పొద్దున్న 4 గంటలకి సో వీర్ ఆల్, నేను కూడా వెళ్ళి స్వామి ఎక్కడ ఉన్నారు యాజ్ యూజువల్ చెప్పాను కదండి, 3 రూమ్స్ ఏ రూమ్ లో ఉన్నారు అది చూస్తూ స్వామి రూమ్ లో ఈ లైట్ పెరిగి ఇక్కడికి వస్తుందన్నమాట, ఇంకా నెక్స్ట్ కిందకి వస్తారనే తెలుసు మనకి. మధ్య రూమ్ లో లైట్ రాగానే అనుకున్నా ఫర్ ఎ మూమెంట్ యూనో జస్ట్ థాట్ మనం కూడా కొంచెం చదువుకుని ఉంటే ఇఫ్ ఓన్లీ ఐ స్టడీడ్ లిటిల్ మోర్ అని జస్ట్
1: పాసింగ్ థాట్,
2: పాసింగ్ లిటరల్లీ పాసింగ్ థాట్. ఇలా ఎవరో టచ్ చేశారు అంటే చూస్తే లక్ష్మీనరసింహ గారు మీరు ఇక్కడ ఉన్నారా స్వామి, మీ కార్ సర్దుకుని సెకండ్ కార్ లో పెట్టుకోమన్నారు సూట్ కేసు అన్నారు. అంటే ఇప్పటికీ నాకు తర్వాత ఏమైందని తెలియదు, ఫర్ నెక్స్ట్ ఐ నో ఈజ్ దట్ ఐ వాజ్ ప్యాండింగ్ విత్ అవర్ సూట్ కేస్, దాంట్లో ఏం పెట్టాము ఏమి లేదు తెలియదు, ఐ వాజ్ నియర్ ద కార్. ఆ కార్ లో వాళ్ళు యూనో నో వన్ వుడ్ బి అన్హ్యాపీ అస్ లాంగ్ అస్ దే ఆర్ దేర్ కదా. సో ఐ నో దే వెల్కమ్ మీ విత్ ద సేమ్ స్మైల్ అండ్ గాట్ ఇన్ ద కార్. ఒక స్వామి కార్లు బయలుదేరాయి. సో నేను వెళ్ళడం అనేది తర్వాత సర్ప్రైజ్ టు ది రెస్ట్ ఆఫ్ ది టీమ్స్ అన్నమాట. అప్పుడు ఒక కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ రీషఫుల్ అన్నమాట. ఆ రీషఫుల్లో నేను స్వామి కారులో ముందు కూర్చోవడం జరిగిందన్నమాట. ఇది తెల్లారగడ్డ 4:30 అప్పుడు. సో ముందు నా పక్కన శంకర్ బరువు అనే ఒక తను అనుకుంటా, అతను మధ్య నేను, తర్వాత రాధాకృష్ణ గారు డ్రైవ్ చేస్తున్నారు, వెనకాల స్వామి ఇంకో ఇద్దరు. కార్ స్టార్ట్ అయింది, ఇఫ్ ఓన్లీ ఐ స్టడీడ్ వెల్ అన్నమాట స్వామి వెనకాల. చీకటి, స్వామి కనపడదు మనకి, మాట వినపడుతుంది. ఐ వాజ్ యాక్చువల్లీ అప్పుడు ఇట్స్ సంక్ ఇన్ టు మీ సెయింగ్ ఐ మీన్ స్వామిస్ కార్ అని. ఇట్స్ ఆబ్వియస్లీ ఇట్స్ వెరీ షార్ట్ స్పాన్ లో ఇంత జరిగిపోయింది అన్నమాట. అంటే నేను ఇలాగా ఐ వాజ్ సో ఓవర్వెల్మ్డ్ అప్పటికి, వర్చువల్లీ టీయర్స్ రన్నింగ్ డౌన్ అండ్ ఇలా వెనక్కి తిరిగి స్వామిని టచ్ చేయడానికి చూసాను అన్నమాట. అంటే స్వామి నీస్ టచ్ అయ్యాయి, స్వామి టచ్ చేస్తే స్వామి ఇలా ఇలా కొట్టి కాలేజీలు ఎవరు రా నాకు చెప్పడానికి ఫస్ట్ క్లాస్ రావాలని, నేను ఇచ్చాను పో నీకు ఫస్ట్ క్లాస్. సో వాట్ మ్యాటర్స్ విత్ స్వామి ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ది యాడ్స్టిక్ సార్ మనం అనుకునే యాడ్స్టిక్ డు నాట్ మ్యాటర్ టు హిమ్ అట్ ఆల్. అస్సలు ఐ మీన్ మనం తలుచుకున్న కొద్దీ అలాంటివి చాలా ఉద్విగ్నతకి మనం లోన్ అవుతూ ఉంటాం. వాట్ ఈజ్ నిజంగా ఆలోచిస్తే వాట్ ఈజ్ కాలేజ్ ర్యాంక్ టు స్వామి
1: సార్. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ సాగర్ గారు కూడా ఎంత చక్కగా చెప్పారు, నేను ఇచ్చే ర్యాంక్ వేరేగా ఉంటుంది, కాలేజ్ వాళ్ళు ఏంట్రా నీకు ర్యాంక్ ఇచ్చేది అని చెప్పి స్వామి చాలా డిమార్కేట్ చేసి పెట్టారు స్వామికి ర్యాంక్ ఎలా సంపాదించుకోవాలి అని. మరి ఈ సమగ్ర విద్యా విధానంలో ఈ తోటమాలి మనకి ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా దాన్ని అభివృద్ధి పరుస్తారు, మానసికంగా భౌతికంగా ఆధ్యాత్మికంగా మూడు కోణాల నుంచి స్వామి ఎలా మనల్ని ఒక సమగ్రమైనటువంటి వ్యక్తిగా మన పరిపూర్ణమైన వ్యక్తిగా మనల్ని మరుస్తారనేది మీ అనుభవం ద్వారా మాకు తెలియజేయండి సార్. ఫస్ట్ భౌతిక ఫిజికల్ లెవెల్లో ఎలా స్వామి కేర్ చేస్తారు?
3: స్వామి విద్యా విధానం మనం చెప్పుకున్నాం కదా, ఇది సమగ్రమైన విద్యా విధానం. అంటే అన్ని రంగాల్లోనూ స్వామి తర్ఫిదిస్తారు. ఈ భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా అన్ని రంగాల్లో కూడా స్వామి యొక్క తర్ఫీదు ఈ విద్యా విధానంలోనే సమ్మిళితమైన ఉంది. భౌతికంగా చూసుకుంటే ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. నేను ఫస్ట్ పీయూసీలో ఉన్నప్పుడు చాలా పొట్టిగా ఉండేవాడిని. నేను చెప్పాను కదా నా స్వామి ఒక అనుగ్రహం వలన హాస్టల్ సీట్ కూడా వచ్చింది. 76 జూన్లో జాయిన్ అయ్యాను. స్వామి 2 వారాల తర్వాత వచ్చారు. వచ్చి పిల్లలందరినీ, కొత్త పిల్లలందరికీ కూడా చాలా టైం స్పెండ్ చేశారు మాతో. చిన్న చిన్న విషయాలు కూడా చెప్పేవారు, వెరీ చిన్న విషయాలు. మీరు రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు స్విచ్ ఆఫ్ చేయాలి, కరెంటు ఎనర్జీ, భగవత్ స్వరూపం, ఎనర్జీ అంతా భగవత్ స్వరూపం కాబట్టి ఏది వేస్ట్ చేయకూడదు. ట్యాప్ ఓపెన్ చేసిన తర్వాత నీళ్లు వాడుకొని తక్కువ నీళ్లు వాడుకోవాలి, ఎందుకంటే జలం అది కూడా ఆ పంచభూతాల్లో ఒక భూతం కాబట్టి సరిగ్గా ఉపయోగించుకోవాలి. అవసరం లేనప్పుడు ట్యాప్ కట్టేయాలి. ఇంత చిన్న విషయాలు ఏ విధంగా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పుతారో, ఎందుకంటే అందరూ కూడా అందరు విద్యార్థులు కూడా తల్లిదండ్రులు వదిలివేసి స్వామి సంరక్షణలో వస్తారు. సో తోటమాలి అని తోటమాలిగా స్వామి ఈ చిన్న చిన్న విషయాలు కూడా పిల్లలకి బోధించేవారు. ఒకరోజు వాడన్ గారితో సందేశం పంపించారు, అందరు పొట్టి పిల్లలందరినీ ముందర పెట్టు అని చెప్పి అన్నారు దర్శన టైంలో. సో మేమందరం బయట ముందర నుంచున్నాం. స్వామి అందరినీ చూశారు, అందరితో చాలా ఆనందంగా పలకరించారు. పిల్లలు మీకోసం మీరు పొడుగవటానికి ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ తెప్పిస్తున్నాను, ఆ రాజమాత ఆఫ్ నవానగర్ యుఎస్ నుంచి తీస్తోంది. మీ అందరికీ మీరెందుకంటే ఈ వయసులోనే మీరు పెరగాలి, దాని తర్వాత ఒక వయసు దాటితే పెరగలేరు కాబట్టి మీరందరి పొడుగవటానికి ఈ మెడిసిన్ తెప్పిస్తున్నారు అని చెప్పి ఎంతో ప్రేమతో ఆ మెడిసిన్ తెప్పించి వార్డెన్కి ఆదేశాలు ఇచ్చారు. పొద్దున్నే సుప్రభాతం అవగానే రాగి ఇచ్చేవారు మాకు. వీళ్ళకి మాత్రం ఈ ఆయుర్వేదిక్ మాల్ట్, సపరేట్ మాల్ట్, ఆ మెడిసినల్ మాల్ట్ అనమాట, ఇది ఇవ్వాలి. అది ఇవ్వటమే కాదు, వారానికి కానీ రెండు వారాలు కానీ వాళ్ళ హైట్ చూసి నాకు చెప్పాలి అని చెప్పి అన్నారు. అంటే ఎంత పెరుగుతున్నామో అది, ఎందుకంటే చాలా మంచి మెడిసిన్, దాని యొక్క ఎఫెక్ట్ చూద్దాం అని చెప్పేసి వాడనికి ఆదేశాలు ఇచ్చారు. రోజు సుప్రభాతం అవగానే మేము గ్లాసులు తీసుకెళ్లే వాళ్ళం. మా అందరికి పొట్టి వాళ్ళందరికీ సపరేట్ లైన్ ఉండేది. స్వామి యొక్క ఆ మెడిసిన్, ఆ ప్రసాదం ఇప్పుడు తలుచుకుంటే అవి ఎంతో ఆనందిస్తుంది. ఆ సపరేట్ మెడిసిన్ ఇచ్చేవారు. ముందర ఫస్ట్ రోజే మమ్మల్ని అందరినీ కొలమన్నారు స్వామి, ఎంత హైట్ ఉండాలని చెప్పి. ఆ తర్వాత ఎవ్రీ 15 డేస్ వాళ్ళు కొలిచి స్వామికి రిపోర్ట్ చేసేవారు, స్వామి వీడు హాఫ్ ఇంచ్ పెరిగాడు, వీడు 1/4 ఇంచ్ పెరిగాడు అని చెప్పేసి. సో 3 నెలలు ఎంతో ఆనందంగా స్వామి సాయంత్రం పూట మమ్మల్ని అడిగేవారు, ఎరా నువ్వు పెరిగావా తాగావా లేదా అని చెప్పి. అంటే ఏంటి, ఈవెన్ ఫిజికల్ గ్రోత్, ద ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్, సమగ్ర విద్యా విధానం అనేది ఫిజికల్, మెంటల్, సైకలాజికల్, స్పిరిచువల్ ఆల్ ఆస్పెక్ట్స్ అవి కవర్ చేస్తారు. అదేవిధంగా ఫిజికల్ గా పిల్లలు పొట్టిగా ఉన్నప్పుడు స్వామి వాళ్ళు పొడుగా వాళ్ళ అని చెప్పి ఆ పర్సనల్ కేర్ అనమాట. ఏ విధంగా తల్లిదండ్రులు పిల్లల యొక్క గ్రోత్ ఆకాంక్షిస్తూ ఎన్నో రకాలైన వేస్ తీసుకుంటారో అదేవిధంగా స్వామి తీసుకునేవారు. అంతేకాదు వార్డెన్ గా నేను పిల్లలకి ఏ విధమైన కొంచెం క్రానిక్ జబ్బులు వస్తే వెంటనే స్వామికి చెప్పేవాళ్ళం. స్వామి ఎంతో ప్రేమతో విభూతి పంపించేవారు, విభూతి సృష్టించి ఇచ్చిన అవకాశాలు అన్న సందేశాలు కూడా నాకు బాగా తెలుసు. ఎందుకంటే లేదు వీడిని ఇంకా కాలేజీకి వెళ్ళొద్దను, రెస్ట్ తీసుకోమను, 1 వీక్ రెస్ట్ తీసుకొని కంప్లీట్ బాగా రికవర్ అయిన తర్వాతే కాలేజీకి వెళ్ళమని చెప్పి వార్డెన్ గా నేను అటువంటి ఆదేశాలు పొందిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఫిజికల్ డైమెన్షన్ లో కూడా స్వామి ఎంతో కేర్ తీసుకునేవారు. అదేవిధంగా ఆ స్వామి యొక్క ఇచ్చిన ఆ ఇంపార్టెన్సే ఇప్పుడు సత్యసాయి సేవా ఈ విద్యా సంస్థల్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అవి కూడా కంపల్సరీ చేశాం. అవి కంపల్సరీ చేసి ప్రతి విద్యార్థి కూడా ఫిజికల్లీ హీ షుడ్ బి ఫిట్ టు ఫేస్ ద వరల్డ్, ఆ విధమైనది ఇప్పుడు ఇట్స్ పార్ట్ ఆఫ్ ద సత్యసాయి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్సెల్ఫ్. కాబట్టి స్వామి అది స్వామి నేర్పిన పాఠాలే ఇవన్నీ కూడా.
1: సార్, భౌతికంగా మనం ఇప్పుడు మీరు చెప్పినటువంటి అనుభవం, స్వామి దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారు అనేది తెలుసుకున్నాము. నెక్స్ట్ మన మెంటల్ ఆస్పెక్ట్, మానసికమైనటువంటి ఒక పరివర్తన రావాలి. అంటే ఫస్ట్ మనం మనసుని భగవంతుడికి
0: సమర్పించుకోవాలి.
1: సో ఆ సమర్పణ భావం స్వామి విద్యార్థుల్లో మీరు చదువుకునే రోజుల్లో ఎలా తెప్పించారు?
0: హాస్టల్ కొత్త హాస్టల్ ఇప్పుడున్న హాస్టల్ అప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉంది. 1975 లో మొదలుపెట్టారు. 76 మేము జాయిన్ అప్పుడు ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ వాజ్ రెడీ. సో మిగతా కన్స్ట్రక్షన్ అంతా అయ్యేది. కానీ ఆ సంవత్సరం చాలా మంది విద్యార్థులు జాయిన్ అవ్వటం వలన స్వామి కొత్తగా డైనింగ్ హాల్ ఓపెన్ చేశారు. అంటే ఒకటి కంప్లీట్ అయిన కింద బేస్మెంట్ లో ఆ డైనింగ్ హాల్ అనేది ఓపెన్ చేశారు. ఆ ఓపెనింగ్ సెరమనీకి స్వామి వచ్చారు. స్వామితో పాటు కరుణ్యానంద స్వామి గారు కూడా వచ్చారు. వచ్చి మేమందరం కూర్చున్నాం. స్వామి కూడా స్వామికి టేబుల్ వేసి స్వామి కూర్చున్నారు. అందరికీ సర్వింగ్ అయిపోయింది. అందరి ప్లేట్లు ముందర కూర్చున్నాము. స్వామి అన్నారు, ఈ రోజు నుంచి మీరు ఫుడ్ తీసుకునేటప్పుడు ప్రేయర్ చేసుకుని ఇది ప్రసాదంగా మీరందరూ తినాలి, అప్పుడే దీనికి వంటికి ఇది వంట పడుతుంది. అంతేకాకుండా స్వామి చెప్తుంటారు కదా, పార్థశుద్ధి, పదార్థశుద్ధి, పాకశుద్ధి, ఈ మూడు కూడా అవుతుందని చెప్పి చిన్న డిస్కోర్స్ ఇచ్చి కారుణ్యానంద స్వామి గారితో చెప్పించారు. బ్రహ్మార్పణం బ్రహ్మహవి, ఆ తర్వాత అహం వైశ్వానరోగత్వ, అసతోమ సద్గమయ్య కూడా ఉండేది. దాని తర్వాత ఈ రెండింటితోనే చాలు అని చెప్పేసి స్వామి చెప్పారు. కాబట్టి ఆయనతో ఆయన ఒక లైన్ చెప్పడం బ్రహ్మార్పణం అని మేమందరం బ్రహ్మార్పణం బ్రహ్మహవి అవన్నీ కూడా చెప్పేది. ఫస్ట్ డే ఆ విధంగా చెప్పి స్వామితో పాటు భోజనం చేశాం. ఆ సాయంత్రం ఇప్పుడు త్రయీ సెషన్ లాగా పూర్ణచంద్ర సెషన్ లాగా స్వామి పిల్లలందరినీ పిలిచేవారు. ఆ ఓల్డ్ బృందావన్ బంగ్లోలో అందరం కూర్చునేవాళ్ళం స్వామి సన్నిధిలో కూర్చుని, మీలో ఎవరికి ఈ శ్లోకం గీతా శ్లోకం వచ్చిరా అని చెప్పి అన్నారు. నా క్లాస్మేట్ కొత్తగా అతను కూడా జాయిన్ అయ్యాడు, నాగరాజ్ అని చెప్పేసి, నాకు తెలుసు స్వామి అని చెప్పి చేయెత్తాడు. స్వామి పిలిచి అటు చెప్పించుకున్నారు, స్పష్టత బాగా ఉందని చెప్పేసి వెంటనే, సరే రేపటి నుంచి నువ్వు చెప్పటం వీళ్ళందరూ కూడా మళ్లీ తిరిగి చెబుతారు, అట్లీస్ట్ 2 వీక్స్ చెయ్యి, అందరికీ వచ్చేదాకా నువ్వు చెయ్యి అని చెప్పి చెప్పేవారు. సో రోజు వాడు అందరూ కూర్చున్న తర్వాత లేచి బ్రహ్మార్పణం చెప్పేవాడు. అప్పటి నుంచి వాడి పేరు బ్రహ్మార్పణం అయిపోయింది. స్వామి కూడా బ్రహ్మార్పణం ఏడి బ్రహ్మార్పణం అని చెప్పేసి వాడిని అడిగేవారు, ఏదో చెప్పావా, పిల్లలందరూ నేర్చుకున్నారా అని చెప్పి చాలా చెప్పారు. ఆ విధంగా మనం తీసుకునేవి బ్రహ్మకి అర్పించడం, భగవంతుడికి అర్పిస్తే అది ఫుడ్ అవదు, ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదం వలన మనకి జరిగే ప్రయోజనాలు ఎన్నో చెప్పారు కదా. ఇప్పుడు స్వామి చెప్పేది పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి అండ్ పాకశుద్ధి. ఎందుకంటే మనకి ఎక్కడి నుంచి కొన్నాము, ఏ విధంగా వాళ్ళు చేశారు, ఏ భావంతో చేశారు అనేది మనం గుర్తించలేము. కాబట్టి మనకు వచ్చినది భగవత్ అర్పితం కదా చేస్తే అది ప్రసాదం అవుతుంది. కానీ స్వామి చూడండి, ఆయన భగవంతుడి ఆ తత్వం ఏ విధంగా వెల్లడిచ్చారు. హి సెడ్, ఫుడ్తోనే మాత్రం కాదురా, నువ్వు ఆఫర్ చేసేది ఒక ఫుడ్ మాత్రమే కాదు, ప్రతి కర్మ కూడా భగవంతునికి అర్పించాలి అని చెప్పి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లారు. ముందర ఫుడ్తో స్టార్ట్ చేశారు, దాని తర్వాత ప్రతి కర్మ కూడా భగవంతునికి అర్పిస్తే సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అంటే అప్పుడు వర్క్ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ టు వర్షిప్, అదే నాకు మీరు ఇచ్చే పూజ అని చెప్పి స్వామి చాలా మాకు అర్థమయ్యే రీతిలో, పిల్లలకు అర్థమయ్యే రీతిలో స్వామి తెలిపి ఆ ఉన్నతమైన భావం. ఎందుకంటే ఇప్పుడు మనం పూజలు చేయటానికి, యాగాలు యజ్ఞాలు చేయటానికి టైం ఉండకపోవచ్చు. స్వామి చెప్పే చిన్న చిట్కా ఏంటంటే, మీరు అవన్నీ చేయక్కర్లేదు, మీరు చేసే ప్రతి కర్మ కూడా భగవత్ కర్మగా భావించి, ఎందుకంటే భగవత్ కర్మలో మనం ఎంత కేర్ఫుల్ గా ఉండి, ఎంత నమ్రతతో, ఎంత కేర్ఫుల్ గా మంచిగా చేయడానికి ప్రయత్నిస్తామో అది కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే, ఇది కూడా భగవత్ కర్మ అని చెప్పి దృష్టిలో పెట్టుకుంటే ఆటోమేటిక్ గా ఆ కర్మే పూజా ఫలం అవుతుంది.
1: సార్, నాకు ఇంకా గుర్తు సార్, ఒక మన న్యూ ఇయర్ కి జనవరి 1st కి మన విద్యార్థులు పూర్వ విద్యార్థులందరూ స్వామి దగ్గరికి వచ్చేవారు. ఒక పూర్ణచంద్ర సెషన్ లో నాకు ఇంకా జ్ఞాపకం ఉంది, ఒక విద్యార్థి US నుంచి వచ్చిన అబ్బాయి స్వామి దగ్గరికి ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి అని స్వామి అడిగినప్పుడు, వచ్చి స్వామి నాకు జాబ్ చాలా టైట్ గా ఉన్నది స్వామి, అస్సలు టైం దొరకటం లేదు, ఒక సేవా యాక్టివిటీకి వెళ్లి చేయాలన్నా సరే నాకు వారంలో అసలు ఎక్కడ సమయం చిక్కటం లేదు, ఏం చేయమంటారు స్వామి అంటే, స్వామి ఎంతో ప్రేమతో ఎంతో సున్నితంగా, మీకు వేరే సేవ చేయవలసిన అవసరం లేదు బంగారు, నువ్వు చేసే ఉద్యోగంలో దాన్ని భగవంతుడికి సమర్పిస్తున్నావు, నాకు అర్పిస్తున్నావు అన్న భావంతో చెయ్యి, అదే సేవ అయిపోతుంది, త్రికరణ శుద్ధితో చేసినటువంటి ఆ కార్యం నాకు అందుతుంది, అంతకన్నా సులువుగా ఎవరు చెప్పలేరని అనిపిస్తుంది. ఇంత అంటే లౌకిక విద్య అందరూ నేర్పిస్తారు సార్, కానీ ఆధ్యాత్మిక విద్య
0: అందుట్లో ఈ విధంగా మనకి హృదయానికి హత్తుకునేటట్టు చెప్పడం అనేది స్వామి యొక్క ప్రత్యేకత, ఈ అవతార ప్రత్యేకత.
1: సార్ మనం గుణాలని పెంపొందించే విద్యను స్వామి నేర్పిస్తారు ఒకవైపు, ప్యారలల్ గా ఒక ఆధ్యాత్మికత మనలో పెంపొందించడానికి ఆ ఆత్మతత్వం కూడా స్వామి మనలో అలవర్చడానికి చక్కగా తర్ఫీదిస్తారు. ఇది మీ సీనియర్ అయినటువంటి రవికుమార్ సార్ నరేట్ చేసిన ఒక ఇన్సిడెంట్ నాకు గుర్తొస్తోంది సార్. 1974 సమ్మర్ కోర్స్ లో స్వామి సోహం ని వివరిస్తూ, ప్రతిరోజు మీరు 21,600 సార్లు సోహం అని, నేను భగవంతుణ్ణి అనే ఆలోచన మీకు వస్తున్నా మీరు అది గుర్తించటం లేదు, అది మీ యాక్చువల్ నిజతత్వం అని స్వామి ఆ డిస్కోర్స్ లో చెప్పారు. సో అప్పుడే రవికుమార్ సార్ అప్పుడే జాయిన్ అయ్యారు. సో అనుకోకుండా మీకు తెలిసే ఉంటుంది ఓల్డ్ బంగ్లాలో ఆ స్టేర్ కేస్ రూమ్ అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది అనమాట. అనుకోకుండా అప్పుడే కొంతమంది విద్యార్థులు అక్కడ కింద నించునుంటే
0: సీనియర్ విద్యార్థులు
1: సో ఈయన అవుట్ ఆఫ్ ప్లేస్ గా అనిపించి పాపం భయం భయంగా ఇప్పుడు స్వామి చూసి తిడతారేమో అని భయంతో ఉంటే, స్వామి మెట్ల నుంచి దిగుతూ ఒక్కొక్కరిని చూసి అడుగుతున్నారట, హూ ఆర్ యూ అని ఫస్ట్ విద్యార్థిని అడిగితే స్వామి ఐఎమ్ రాజేష్. నెక్స్ట్ విద్యార్థి దగ్గరకు వచ్చి హూ ఆర్ యూ అంటే, ఆ అబ్బాయి ఒక డే స్కాలర్ ఎక్కడో కర్ణాటకలో ప్లేస్ లో నుంచి వస్తే ఆ అబ్బాయి కన్నడలో స్వామికి విన్నవించుకున్నాడు. తర్వాత రవి సార్ హూ ఆర్ యూ అంటే ఈయన పాపం చాలా భయం అయ్యి ఇక్కడికి రాకూడదేమో అని చెప్పి, స్వామి మీ విద్యార్థిని స్వామి, మీ పిల్లాడిని స్వామి అన్నారు. ఆ తర్వాత పక్కనే ఉన్న ఒక సీనియర్ విద్యార్థికి స్వామి ఇలా పాయింట్అవుట్ చేసి హూ ఆర్ యూ అంటే సేమ్ క్వశ్చన్ అందరినీ అడుగుతున్నారు. ఆయన పాపం అనుభవజ్ఞుడు కాబట్టి ఆ విద్యార్థి స్వామి ఐఆమ్ సోహం స్వామి అన్నట, ఓహో అలాగా అని స్వామి ఒక సర్ప్రైజ్ ఒక ఆశ్చర్యకరమైనటువంటి అభినయాన్ని ఇచ్చి, అయితే నేను ఇప్పుడే దర్శనానికి వెళ్తున్నాను, నా బదులు నువ్వు వెళ్ళి దర్శనానికి అని చెప్తే ఆ అబ్బాయి తత్రపాటుతో స్వామి నేను ఎలా వెళ్తాను స్వామి దర్శనానికి అంటే, అదేరా స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత అనేది ఆచరణలో ఉండాలి, అంటే నువ్వు సోహం సోహం అంటే సరిపోదు, నువ్వు భగవంతుడివి అనేది గుర్తించాలి నువ్వు, అప్పుడు చక్కగా నువ్వే దర్శనం ఇవ్వచ్చు అని స్వామి చెప్పారంట.
0: ఇది మాటలతో చెప్పేది కాదు, ఆచరణ రూపంగా మనం అనుభవించి ఇతరులకు పంచాలి అని చెప్పి స్వామి చెప్తుంటారు. ఊరికి నీ థియరటికల్ నాలెడ్జ్ ఉపయోగం లేదు అని చెప్పి స్వామి ఎన్నోసార్లు చెప్తుంటారు. చాలా మంచి అనుభవం.
1: సో మనం ఇక్కడ కాలేజీ చూసుకున్నాం సార్, తర్వాత మందిరంలో స్వామి ఏ విధంగా పిల్లలకి తర్ఫీదిస్తారు, మన స్పెషాలిటీ ఏంటంటే ఈ రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో హాస్టల్ అనేది ఒక వంతెనగా మనకి ఉపయోగపడుతుంది. స్వామి వేసినటువంటి ఆ ప్రణాళికలు, ఆ షెడ్యూలు, ఆ జీవన విధానము, అందరితో పాటు కలిసి ఉండడము, ఇక్కడ కాలేజీలో నేర్చుకున్న లౌకిక విద్య, స్వామి నేర్పించే మందిరంలో ఆధ్యాత్మిక విద్య, ఈ రెండింటినీ సమ్మిళితం చేసి ఆచరణాత్మకంగా మనం హాస్టల్లో నేర్చుకుంటాం, అది ట్రైనింగ్ గ్రౌండ్. సో అది ఎలా స్వామి పెంపొందిస్తారు, మీరు ఎలా నేర్చుకున్నారు?
0: స్వామి చెప్పే ప్రతి సూత్రం కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. స్వామి ఇప్పుడు చెబుతుంటారు సింపుల్ లివింగ్ హై థింకింగ్ అంటే సరళమైన జీవితం ఉన్నతమైన ఆశయాలు. అది హాస్టల్ లైఫ్ లో ప్రతి అంశంతో కూడా మిళితమై ఉంది. ఎందుకంటే వార్డింగ్ కింద కూడా నాకు అనుభవం ఉంది, స్టూడెంట్ కింద కూడా నాకు చాలా అనుభవం ఉంది. అవి రెండు నేను పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. ఒకసారి నేను అప్పుడు రీసెర్చ్ చేస్తున్నాను, రీసెర్చ్ స్కాలర్ గా ఉన్నాను. స్వామి సడన్ గా హాస్టల్కి వచ్చారు. పిల్లలందరూ వెంటనే స్వామి సడన్ గా హాస్టల్కి వచ్చేస్తే సరే చాలా ఎగ్జైట్ గా అందరూ అటు ఇటు తిరుగుతున్నాం. స్వామి వచ్చేసి స్వామి కొంతమంది గెస్ట్లను కూడా తీసుకొచ్చారు. తీసుకొచ్చి పక్కన ఆఫీసులు పక్కన ఉండే ఒక రూమ్ లో ఆ గెస్ట్లను తీసుకెళ్లారు. మా పిల్లలు ఇంత సింపుల్ గా ఉంటారు. ఆ రూమ్ లో 14 కబోర్డ్స్ ఉండే. అక్కడ కబోర్డ్ ఓపెన్ చేయించారు. ఓపెన్ చేయించి చూడు కింద వాళ్ళు పెట్టుకోవడానికి బెడ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది. ఈ కబోర్డే ఓపెన్ చేస్తే అదే డెస్క్ అయిపోతుంది. కబోర్డ్ లో బుక్స్ పెట్టుకుంటారు, ఈ డెస్క్ లో కూర్చొని రాసుకోవటం అన్ని చదువుకోవటం చేసుకుంటారు. దెన్ ఫస్ట్ ఇంకొక దీనిలో వాళ్ళకి కావలసిన ఈ ప్లేట్లు తర్వాత షాంపూలు తర్వాత ఇవన్నీ కూడా పెట్టుకుంటారు. పై దానిలో వాళ్ళ క్లోత్స్ పెట్టుకుంటారు. అంతే అంతే సింపుల్. ఇంకా పైన భాగంలో ఈ ఎంటీ సూట్కేస్ పెట్టుకుంటారు, లగేజ్ పెట్టుకోవడానికి అది ఉంటుంది. చాలా సింపుల్. ఇవి ఒకళ్ళకి 3x6 అంతే. స్వామి చెప్పడం ఎంత సింపుల్ గా వాళ్ళకి ఆ స్వామి తెచ్చిన గెస్టులకి స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు విద్యార్థులు. విద్యార్థులు అంటే విద్యను అభ్యసించేవటం. విషయార్థులు కాకూడదు, విద్యార్థులు విద్యార్థులుగానే ఉండాలి, చాలా సింపుల్ గా ఉండాలి అని చెప్పి స్వామి చెప్తున్నారు. అక్కడ బలరామ్ నిచానీ గారు అనేవారు ఉన్నారు, ఒక ఇండస్ట్రియలిస్ట్. ఆయనకి రాయల్ ఫోమ్ ప్రొపరేటర్ అనమాట, ఫోమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉండేది. ఆయన, స్వామి నాకు చిన్న విన్నపం, పిల్లలు కింద పడుకుంటున్నారు కదా, అది అందరికీ అవకాశం లేకపోవచ్చు, ఎందుకంటే కొంతమంది కింద పడుకోవడానికి కష్టం అవుతుంది, కాబట్టి స్వామి అనుగ్రహం ఇస్తే కనుక కాట్స్ బెడ్ ఇస్తాను స్వామి, పిల్లలందరికీ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు తారతమ్యాలు ఉండకూడదు అని స్వామి చెప్తుంటారు కదా, అది కూడా ఫుల్ఫిల్ అవుతుంది, స్వామి అనుగ్రహం ఇస్తే కనుక చేస్తాను అని చెప్పి అన్నారు. వాళ్ళ అబ్బాయి కూడా దాని 2 సంవత్సరాల తర్వాత వచ్చి జాయిన్ అయ్యాడు కూడా. స్వామి మా మందర మొహాలు చూస్తాం, ఎందుకంటే మా అందరి ముందు ఇది అయింది, మేమందరం చాలా ఆనందపడ్డాం, ఎందుకంటే ఒక బెడ్ను కాటు వస్తుంది అని చెప్పి స్వామి చూశారు. ఎరా మీకు కావాలా అంటే మేము నవ్వుతున్నాము తెలుసు, ఎందుకంటే ఏం చెబితే ఏం వస్తుందో అని చెప్పి అందరం నవ్వి ఊరుకున్నాం. స్వామి తర్వాత తిరిగి అది చెప్పాను కదా, విద్యార్థులు వీళ్ళందరూ విద్యార్థులు, విషయార్థులు కాకూడదు, కాబట్టి నువ్వు చేసేది హాస్పిటల్కి, విద్యార్థులు విద్యార్థులుగానే ఉండాలి. సింపుల్ లివింగ్, హై థింకింగ్, చాలా సరళమైన జీవితం, ఎక్కువ ఉండకూడదు అని చెప్పి చాలా ముఖ్యమైన సూత్రం మాకందరికీ బోధించారు. ఎందుకంటే మనకి కన్వీనియన్స్ ఉండాలి కానీ ఇది గురుకులం, అందుట్లో మోడర్న్ గురుకులం. మనమే ఫారెస్ట్ లో ఉండటం లేదు, అడవిలో ఉండటం లేదు ఇదివరకులాగా. ఇది మనం అందరిలోనూ ఉన్నాం కానీ ఆ జీవన విధానం అనేది మన విద్యకి విద్యను చదువుకోవడానికి తోడ్పడాలి కానీ విద్యను చదువుకోకుండా ఉండడానికి చేయకూడదు, ఉండేలా చేయకూడదు అని చెప్పేసి స్వామి ఆ సూత్రాన్ని బోధించారు. అది ఒకటి. ఇంకొకటి, నేను ఎంఎస్సీలో ఉండేటప్పుడు మా వాడిన అప్పుడు డాక్టర్ నిత్యానంద్ మీనన్, అప్పుడు ఆయన వాడిన కింద పెట్టేవారు పుట్టపర్తి హాస్టల్లో. నేను ఎంఎస్సీ చెప్తున్నాను, అతను స్వయంగా చెప్పింది అతని అనుభవం. రోజు ఆ టైంలో స్వామి దగ్గరికి వెళ్లే అవకాశం ఉండేది వాడినికి. వెళ్లి రోజు స్వామి అడిగేవారు, పిల్లలు బాగా ఉన్నారా, ఏం కావాలి, వాళ్ళకి భోజనాలు సరిగా ఉన్నాయా, ఈవేళ ఏం చేశారు. హాస్టల్ నుంచి క్యారియర్ కూడా వెళ్లేది, రోజు వెళ్లేది. ఎందుకంటే స్వామి పిల్లలు ఏం తింటున్నారో అదే పంపించి నా కోసం స్పెషల్గా చేయొద్దని చెప్పేవారు. అంటే ఏంటి, ప్రతి చిన్న విషయం కూడా వాళ్ళు సరిగ్గా ఎదుగుతున్నారా లేదా, వాళ్ళకి ఏం వస్తోంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది స్వామి ఫిజికల్ గా కూడా ఆ టైం స్పెండ్ చేశారు. ఏ విధంగా తోటమాలి అని ఎగ్జాంపుల్ చెప్పాం కదా, ప్రతి విషయం చిన్న విషయంలో కూడా స్వామి అంత కేర్ తీసుకునేవారు. ఆ సమ్మర్ లో 1982-83 సమ్మర్ లో చాలా ఇంటెన్స్ గా ఉండేది. అప్పుడు అది కాంపోజిట్ హాస్టల్ గా ఉండేది, అంటే స్కూల్ పిల్లలు 8th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు, తర్వాత డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ దెన్ రీసెర్చ్ స్కాలర్స్ అందరూ కూడా ఒకే హాస్టల్ లో ఉండేవారు. సో అందరికీ దాదాపు 650 మెంబర్స్ ఉండేవాళ్ళం మేము. అందరికీ ఒక డైనింగ్ హాల్, చిన్న డైనింగ్ హాల్, అది అందరినీ అకామిడేట్ చేయలేదు. అందుకని 2 బ్యాచ్లుగా ఉండేది, 3 బ్యాచ్లు కూడా అయ్యేవి ఒక్కోసారి. ఆ విధంగా డైనింగ్ సెషన్స్ అన్ని అయ్యేవి. ఒకే ఒక కూలర్ ఉండేది, వాటర్ కూలర్. అండ్ సమ్మర్ అండ్ పుట్టపర్తి తెలుసు కదా, సమ్మర్ అండ్ గ్రేటర్ సమ్మరే. ఇంకా ఒకే వాటర్ కూలర్ ఉండేది, అందరూ వెళ్లేసేసి ఆ వాటర్ నే తీసుకోవాలి మధ్యాహ్నం పూట. 10 మంది, అది కూడా పెద్ద కూలర్ కాదు, 100 లీటర్స్ లెస్ దాన్ 100 లీటర్స్ అది. అది అందరు వెళ్ళి కొంతమంది తీసుకునేటప్పుడు అది చల్లారిపోతుంది, అది అంత కూల్ గా ఉండేది కాదు. సో ఇవన్నీ గమనించి నిత్యానందన్ గారు స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు, స్వామి ఒక చిన్న విన్నపం, హాస్టల్ పిల్లలు బాగా సమ్మర్ హీట్ ఎక్కువగా ఉంది కాబట్టి చల్ల నీరు తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు, కాబట్టి స్వామి కనుక అనుగ్రహిస్తే ఇంకొక వాటర్ కూలర్ కొంటాను, కొంచెం పెద్ద వాటర్ కూలర్, ఎందుకంటే 650 మందికి తాగడానికి మధ్యాహ్నం పూట ఇది సరిపోవటలేదు అని చెప్పి చాలా మెత్తగా విన్నవిచ్చారు. అవునా అని చెప్పి అని స్వామి అడిగి అన్ని విషయాలు తెలుసుకుని, లేదు నితను ఎన్ని రూమ్లు ఉన్నాయి హాస్టల్లో అన్నారు. అంటే స్వామి 35 రూమ్స్ ఉండొచ్చు స్వామి, 35 రూమ్స్, అది అందరికీ 2 వాటర్ కూల్స్ సరిపోతాయి స్వామి, ఒకటి ఇప్పుడుంది, నేను ఇంకొకటి కొన్ని ఇస్తే సరిపోతుంది అని చెప్పి అన్నారు. కాదు కాదు, అందరికీ ఎట్లా సరిపోతుంది, రేపురా నేను ఇస్తాను వాటర్ కూలర్స్ అన్నాను. ఈయన ఆనందానికి అవధులు లేవు, ఎందుకంటే స్వామి అసలు చాలా బిడియంగా అడిగాడు, ఎందుకంటే స్వామి ఒప్పుకుంటారో లేదో అసలు అని అని చెప్పి, సరే మన్నాడు వెళ్ళినప్పుడు చూడు నిత్యాన్ని నన్ను 35 రూమ్స్ ఉంటే గనక 2 వాటర్ కూలర్స్ సరిపోతాయా, అందుకని ఒక్కొక్కరికి ఒక వాటర్ కూలర్ ఇద్దాం అని చెప్పి నేను అనుకున్నాను అనుకో, ఆ వాటర్ కూలర్స్ తెప్పించాను అని చెప్పి అన్నారు. ఆయన చూసేటప్పటికి ఆయనకి ఆశ్చర్యం వేసింది, ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. అది చూసేటప్పటికి అక్కడ కుండలు ఉన్నాయి, మట్టి కుండలు. చూడు ఇవి నీ వాటర్ కూలర్ కన్నా చాలా శ్రేష్టమైనవి, ఎందుకంటావా దాంతో ఎనర్జీ చార్జెస్ ఖర్చు లేదు, ఎనర్జీ బిల్లు నీకు ఎక్కువ అవ్వదు, కూలర్ కన్నా ఇంకా కూల్ గా ఉంటాయి, పైసా ఖర్చు లేదు, తర్వాత ప్రతి రూమ్ కి ఒకటి ఇవ్వచ్చు, ఆ రూమ్ బయట కొంచెం ఇసుక వేసి దానిలో పెట్టేసేసి తడుపుతూ ఉంటే పిల్లలే చేస్తారు, నీకు కూడా పని ఉండదు. వాటర్ కూలర్ తెచ్చేవా, దానికి రిపేర్స్ అంటారు, ఏదో పాడైపోయింది అంటారు, మళ్లీ చేంజ్ చేయాలంటారు, అటువంటి ఖర్చులే ఉండదు. పగిలిపోయిందా ఇంకో కొండ మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఇయర్ కొత్త కొండ తీసుకోవచ్చు, కొత్త కూలర్ వస్తుంది. కాబట్టి మనం చాలా చాలా జాగ్రత్త వహించాలి. పిల్లల డబ్బు అనేది చాలా చాలా జాగ్రత్తగా నువ్వు వార్డెన్ గా ఉపయోగించాలి అని చెప్పి, ఆ వాటర్ కూలర్ బదులు న్యాచురల్ వాటర్ కూలర్ మన 35 కొండలు స్వామి పంపించారు. చూడండి, అంటే సరళమైన జీవితం కానీ ఉన్నతమైన ఆశయాలు అనేది ఎంత సింపుల్ గా స్వామి చూసేవారు. ఎందుకంటే డబ్బుంది, కోట్ల కొలది స్వామి వెచ్చిచ్చి ఈ విద్యా సంస్థలు కానీ హాస్పిటల్స్ కానీ వాటర్ ప్రాజెక్ట్స్ కానీ చేశారు. కానీ ఎవరి కోసం, అందరి కోసం. డబ్బుని సద్వినియోగపరచాలి. అదేవిధంగా స్వామి ఎప్పుడు చెప్తుంటారు, పిల్లలు కనుక ఎక్కువగా స్పెండ్ చేస్తే వాళ్ళ టాయిలెట్ సోప్స్ కానీ లేకపోతే ఈ హెయిర్ ఆయిల్ కానీ, నాకు ఇంకొకటి గుర్తు వస్తుంది ఇక్కడ, స్వామి వచ్చినప్పుడు హాస్టల్ వచ్చినప్పుడు ఈ సెల్ఫ్ లెర్నింగ్ డిపార్ట్మెంట్ లో వెళ్లేవారు. ఎందుకంటే ప్రతిదీ కూడా స్టూడెంట్స్ మేనేజ్ చేస్తుండేవారు, ఒక టీచర్ ఉండేవారు. హాస్టల్ స్టోర్స్ కి వెళ్లేవారు స్వామి. వెళ్లేసేసి అక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి సోప్స్, ఎందుకు ఇన్ని వెరైటీస్ పెట్టుకున్నారు అని చెప్పి అనేవారు. ఎందుకంటే పిల్లలకి ఏది కావాలో అది ఇవ్వాలి, అంతేకాని లగ్జరీ ఇవ్వకూడదు, విద్యార్థి విషయార్థి కాకూడదు. చూడండి, ఆ విధంగా స్వామి ప్రతి చిన్న విషయంలో కూడా మైన్యూటెస్ట్ డీటెయిల్కి వెళ్లి అది ఏ విధంగా చూడాలి, ఏ విధంగా చేయాలో అది చేసి మన టీచర్స్ కి కానీ అడ్మినిస్ట్రేటర్స్ కానీ బోధించారు. పిల్లలకి అదే విధమైన తర్ఫీది ఇప్పించారు.
1: చాలా బాగుంది సార్. సార్, ఇప్పుడు మొక్క పెరుగుతోంది, చక్కని ఫలాల్ని పువ్వుల్ని అందించే ఒక చెట్టుగా తయారవుపోతుంది. కానీ ఒక ప్రాబ్లం తోటమాలి ఏం ఫేస్ చేస్తారంటే ఆ మొక్కకి చుట్టుపక్కల కలుపు మొక్కలు లేస్తుంటాయి. సో దాన్ని స్వామి తనదైన శైలిలో ఎలా రిమూవ్ చేసి ఆ చుట్టుపక్కల ఉండే ఆ ఎన్విరాన్మెంట్ ని క్లియర్ చేసి మనని ఎలా చేస్తారు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం స్వామి ప్రణాళికలో, స్వామి విద్యా విధానంలో. అలాంటి ఒక ఉదాహరణ మీ క్లాస్మేట్ అయినటువంటి దేవసేన్ గారి అనుభవం ద్వారా మనం తెలుసుకుందాము.
4: స్వామి చాలా మంది సన్నిహితంగా ఉండేవారండి. ఒక్కసారి స్వామి వాళ్ళతో ఎందుకు అప్సెట్ అయ్యేవారో మనకి, అది బిట్వీన్ స్వామి అండ్ దట్ బాయ్, అది ఎవరికీ అర్థం కాదు. టు కరెక్ట్ హిమ్, టు పుట్టి మంది రైట్ ట్రాక్ స్వామి విల్ డూ. సో కొంతమంది పిల్లలు ఆల్ ది టైమ్ ఏదో బయటకు వెళ్ళిపోవడం, ఆ కాలంలో అంటే స్వామికి కోపం వచ్చిందంటే అప్సెట్ అయ్యండి మన బయట పంపించే డిస్మిస్ చేసే అనేవారు. సో మోస్ట్ ఆఫ్ ఎన్ సమ్ బాయ్స్ ఆర్ ఆల్వేస్ అవుట్ సైడ్, ఆల్వేస్ అవుట్ సైడ్. వాడు ఎప్పుడు ఆ మందిరం బయట నుంచి ఉండాలి. అప్పుడు రామబ్రహ్మం గారు ఉండేవారండి, ఆయన మహానుభావుడు. ఆయన మాకు ఎలాగ ఉండాలి స్వామి దగ్గర అనేది ఆయన బాగా నేర్పించేవారు. ఆయన వీళ్ళకి చెప్తుండేవారు, ఎక్కడికి పోకుండా అక్కడే నుంచో, స్వామి పైకి వెళ్ళేంతకు నుంచో, స్వామి లైట్లు ఆర్పిన తర్వాత కాసేపు నుంచో, అక్కడే నుంచు ఉండు అని చెప్పేవారు. సో ఆయన వాళ్ళందరినీ పాపం స్వామి చూసి స్వామి కరిగిపోయేవారు, ఏంటి వీడు ఏం భోజనం చేయట్లేదా, స్వామి వాడిని పంపించేసినా కూడా వీడు ఇప్పుడు హాస్టల్ నుంచి ఇప్పుడు భోజనం దొరికిందా, వీడు ఎక్కడ ఉంటున్నాడు అన్ని విచారించేవారు. వాళ్ళకి ఏదో ఒకటి వ్యవస్థ చేసేవారు, కానీ వాడు ఏం చేస్తున్నాడు అన్ని చూసేవారు. సో పాపం ఈ ఎల్డర్స్ అందరూ మనం గైడ్ చేసేవారు అనమాట. ఆ టైంలో ఏంటంటే స్వామి మన హాస్టల్ నుంచి పంపిస్తే వాడన్ గారు మాట్లాడకూడదు మీతోటి, వాడన్ గారు కూడా రామరమ్మ గారి ద్వారా మాట్లాడించేవారు. రామరమ్మ గారు అబ్బాయి ఇట్రా అని చెప్పి మాట్లాడేవారు. అప్పుడు వెనకాల పొలాలు ఉండేవండి, ఆ పొలాలని రామరమ్మ గారు చూసుకునేవారు. సో ఆయన ఈ పొలాల్లో వీళ్ళతోటి ఈ అవుట్ ఆఫ్ ఫామ్ బాయ్స్ తోటి కూడా అప్పుడు పని చేయిస్తుండేవారు. స్వామి చాలా పని చేస్తున్నాడు స్వామి, అది చేస్తున్నాడు స్వామి, లేకపోతే బయట ఇక్కడ చూడండి స్వామి వాడు తినకుండా చుట్టున్నాడు స్వామి. ఆయనంతా మన తరఫున పాప ఆయన స్వామికి చెప్పి స్వామిని స్వామి బట్టరు కదండి, ఇట్టే కరిగిపోతారు పాపం, మోర్ దెన్ 1000 మదర్స్లో. అంటే మళ్ళీ వాడిని పిలిచి వాడు ఎక్కడ లేని మళ్ళీ ఫామ్లోకి వచ్చేస్తారు. ఇది కాన్స్టెంట్గా జరిగేదే, ఈ జర్నీ అందరితో జరుగుతూ ఉండేది, అది ఒక్కళ్ళని కాదండి, అందరికీ మాకు జరిగింది, అందరికీ జరిగింది.
1: సో మీకు పర్సనల్గా స్వామి
4: అన్ని షేడ్స్ చూసామండి, అన్ని షేడ్స్ అది స్వామి ఎంత ప్రేమ చూపిస్తారో అంత కట్ ఆఫ్గా కూడా చూపించగలరు. ఆయనకి అటాచ్మెంట్ ఎవరి మీద లేదండి, అది ఓన్లీ ఆ ప్రేమ అంతే, అన్ని ఏది చేసినా ఆయన ప్రేమే, అది మన మంచి కోసమే, అది మనతో మాట్లాడినా ప్రేమ, మాట్లాడిపోయినా ప్రేమే. సో ఆ ఇన్స్టెన్స్ చాలా ఉంటాయండి, మాట్లాడే టైం కంటే మాట్లాడుకునే టైం కూడా ఎక్కువ ఉంటుందండి, అది మనకి అది స్వామి దగ్గర అది కామన్. సో అది లేదనుకోవడం లేదు, చాలా ఉంటుంది. మనం అక్కడ ఉంటే మన చుట్టుపక్కల కూడా ఎవరు రాడు, చుట్టుపక్కల కూడా ఎవరు రారు.
1: అది కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన
4: కోల్డ్ స్టోరేజ్లో నా బాగా గుర్తు, నేను ఫస్ట్ డిగ్రీలో ఉన్నప్పుడు ఇలాగా స్వామి వాజ్ అప్సెట్. ఎందుకు అప్సెట్ అయ్యారంటే వేరియస్ రీజన్స్ అనుకోండి, రకరకాల రీజన్స్ ఉంటాయి. స్వామి అది బహిరంగంగా కనపడేది ఏంటంటే ఏదో ఇన్సిడెంట్ వల్ల అప్సెట్ అయ్యారని. ఆ రోజు స్వామి బయటకు వస్తున్నప్పుడు నేను ఎవరితో మాట్లాడుతున్నాను, స్వామికి నచ్చలే వాడితో నేను మాట్లాడడం, దాంతో మొదలైంది. అసలు కారణాలు ఇంకా ఎన్నో ఉంటాయి, మన పాప ప్రక్షాళన దగ్గర నుంచి అన్ని మన బాగు చేసే కోసం, లోపల ఇన్నర్ ప్యూరిటీ కోసం ఉంటుంది, బయట ఏదో చిన్న ఇన్సిడెంట్స్ విల్ క్రికెట్ ఆఫ్. సో ఇంకా దాని నుంచి మొదలైంది, వీడు బ్యాడ్ బాయ్, అతి బాగుడు, అది ఇది అని చెప్పి ఇంకా బయట పెట్టేశారు. ఇంకా బయట పెట్టేస్తే మనకి మన చుట్టుపక్కల కూడా ఎవరు రారండి, మనం నో నో ఫర్ ఎవ్రీబడి. వాడన్ గారు కూడా తినగా మాట్లాడరు, ఆయన తెలుసు మన ఆ టైంలో గట్టిగా ఉండాలని స్వామి చెప్పుంటారు వాళ్ళకి. ఆయన కూడా చాలా గట్టిగానే ఉంటారు మనతో. సో అన్ని అన్ని సైడ్ నుంచి దిగ్బంధం అయిపోతుంది మనకి, ఎక్కడికి పోవాలో తిరిగి స్వామి తప్ప ఎవరు లేరు మనకి. సో మనం ఎలా స్వామిని పట్టుకోవాలా, ఏ రకంగా స్వామిని పిలిచారు, మన లెటర్స్ అప్పుడు పైకి వెళ్ళవు. మనం మామూలుగా వెళ్ళి అక్కడ ఉన్న మెట్ల దగ్గర అబ్బాయికి ఇస్తే పైకి వెళ్ళిపోతాయి లెటర్,
5: ఫిల్టర్ అయిపోతాయి.
4: మన కిందనే వాడే తీసుకో, వాడికి తెలుసు మనం అవుట్ ఆఫ్ లేదు బాబు కుదరదు అని చెప్పి వాడు చెప్పడం, స్వామి ఇస్ బిజీ నో అని చెప్పడం, లేకపోతే పిలిచి లేటర్ అనడం. వాడు మనని బయట పెట్టేస్తాడు, ఫస్ట్ వాడే పెట్టేస్తాడు, మన అంతకు వెళ్ళేకే ఉండదు. ఇంకా ఎక్కడ నుంచుందాం అంటే మనం ఎక్కడ నుంచుంటే పక్కనే కూడా రాడు, మెయిన్ దాని దగ్గర నుంచోడానికి వీల్లేదు. సమ్ ప్రైమ్ లొకేషన్స్ గ్యారంటీ సామ్, అక్కడ
5: వ్యాంటేజ్ పాయింట్
4: వ్యాంటేజ్, అక్కడ మనకి ఛాన్సే లేదు. అవుట్ ఆఫ్ ఫామ్ అన్నప్పుడు అసలు ఛాన్సే లేదు, వాడు ఎవడు రానిరు, గోయదేను అంటారు వాళ్ళే చెప్తారు. మనకే అనిపిస్తుంది అది రేపు వాళ్ళందరికీ ఇబ్బంది పడ్డా అందుకని దూరంగా నుంచుంటాం. సో ఆ ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో నాకు బాగా గుర్తు, ఒక రెండు క్లాసులు బంక్ చేశాను కాలేజ్కి వెళ్ళలేదు. ఎలా అలా స్వామిని పట్టుకోవాలనే తపనతోటి అందరి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బంగ్లో లోపల నుంచి వచ్చండి, అందరూ కాలేజ్కి వెళ్ళిపోయారు, మనం లోపల మళ్ళీ ఎలాగో దూరి ఈ సేవాదళం వాళ్ళందరినీ కళ్ళు కప్పి లోపల దూరాం. లోపల దూరి అక్కడ దూరంగా చెట్ల కింద స్వామి ఇంటర్ నుంచి బయటకు వచ్చే టైంకి స్వామి కనబడి వచ్చాం. మనకి ఆ టైంలో అవగాహన ఏంటంటే స్వామి ఎట్లాట్లా ప్లీజ్ చేయాలని. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే స్వామి వాంట్స్ డిసిప్లిన్ ఆల్సో, స్వామి వాన్స్ డిసిప్లిన్. మనకి అవన్నీ అప్పుడు అవన్నీ తట్టవు కదా, అవన్నీ చేద్దామని ఏదో చేసాము. ఇంకా దాని అది భూమిరంగ అయింది, భూమిరంగ అయ్యి వీడేంటి ఎక్కడికి వెళ్ళలేదు స్వామి, అదిగో చూసినట్లుగా చూడలేదండి, మనం చూశారంటే సంతోషించవచ్చు, చూశారనే అట్లా స్వామి చూశారా మనం ఇట్లా బంక్ చేసినందుకు చూశారనే సంతోషం. చూసినట్టుగా నాకు అనిపించలేదండి, ఎక్కడి నుంచి చూశారో తెలియదు, ఎప్పుడు చూశారో తెలియదు. కానీ ఏంటంటే చూస్తుండగానే వెనకాల నుంచి మన ప్రిన్సిపల్ ఎవరినో పంపించారు, వాడు వచ్చాడు, ఏంటి ఇక్కడ ఉన్నావు ఎలా వస్తాను, ప్రిన్సిపల్ పిలిచి ఒక క్లాస్ పీకడం, వార్డన్ పిలిచి ఒక క్లాస్ పీకడం, నువ్వు ఏంటి ఇట్లా చేస్తావు, అసలు ఇంకా బయటకు వెళ్ళిపోతావు, ఇంకా ఇంకా టైట్ చేస్తారు. ఇంకా దర్శనం సాయంత్రం దర్శనం ఇంకా దూరంగా ఉండాలి, అప్పుడు మనం లాస్ట్ అనమాట. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో బయట నుంచి ఎక్కడి నుంచో తొంగి తొంగి చూడాల్సి వస్తుంది స్వామిని. సో ఇలా కష్టపడి కష్టపడి ఆ 1-6 months అండి, 6 months, 6 months అప్పుడు స్వామి కంటిన్యూస్గా లేరు బృందావనంలో, వచ్చిపోవడం కానీ ఆ 6 months ఈవెన్ పుట్టబద్దలు ఎక్కడున్నా కూడా కంటిన్యూస్ ఇది ఆ ట్రీట్మెంట్ ఏమీ తగ్గదు మనకి, ఇంకా ఉధృతం అవుతుంది. మనం ఏమైనా అనవసరంగా ట్రై చేస్తే ఇంకా ఇది ఇంకా అన్ని సరెండర్ అయిపోవాలి. అబ్బా స్వామి మీరు తప్ప అన్ని దాశలను నాస్తి, ఏమైనా తప్పులుంటే క్షమించండి స్వామి అని చెప్పి మనం కంటిన్యూస్ ప్రార్థన చేసుకుంటూ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అండి. అండ్ మనం అన్ని ఎక్కడ లేని సాధనలు అప్పుడు గుర్తుకొస్తాయి మనకి, అన్ని ఇన్ని చేయొచ్చని మనకు తెలుస్తుంది అప్పుడు, అవన్నీ చేస్తూ ఉంటాం అనమాట. మనకి మన పూర్వీకులు చెప్పిన ఏ పుస్తకంలో ఎవరు చెప్పినా కూడా ఈ శ్లోకం చదివితే బాగుంటుందంటే తప్పకుండా చదువుతాం, ఇది ఈ అష్టోత్తరం చదివితే బాగుంటుందంటే తప్పకుండా అష్టోత్తరాలు చదివేస్తాం, ఏం చేసినా చేస్తాం. అప్పుడు బాగా గుర్తు నాకు ఎవరో చెప్పారు, పొద్దున 3 గంటలు లేచి బ్రహ్మముత్రం నుంచి జపం చేస్తే బాగుంటుంది దేవుడు ప్లీజ్ అవుతాడు. అంతే 2 గంటలు లేచిపోవడమే, లేవడం, స్నానం చేయడం, టెరస్ పైకి వెళ్ళిపోవడం, ధ్యానాలు చేయడం. ఎందుకంటే స్వామి మరి మాట్లాడలే కదా, ఏం చేయాలి, ఎలా పట్టుకోవాలి. మనం ఇంట్లో చెప్పామంటే ఆ మాట మా నాన్నగారు ఇంట్లోకి రానిరు, నువ్వు అదేదో అక్కడ సార్ట్అవుట్ చేసుకున్న తర్వాత ఇంటికి రా అంటారు, ప్రసక్తే లేదు. సో ఇంట్లో ఎలా ఉన్నారు స్వామి ఎలా ఉన్నారు అని ఫోన్లు వస్తే బాగానే ఉన్నారు స్వామి బాగానే ఉన్నారని చెప్పడం అంతే తప్ప మన స్వామి మనతో బాగున్నారని ఎప్పుడు రాసేవాళ్ళం కాదు, అది రాస్తే గొడవ అయిపోతుంది. ఆ 6 నెలలు చాలా చాలా కష్టపడ్డాం.
5: తిరిగి ఎలాగా స్వామి,
4: అది అది బ్యూటిఫుల్ సన్నివేశం
5: చెప్పండి.
4: ఒకరోజు ఏమైందంటే స్వామి హాస్టల్కి వచ్చారండి, ఏదో నారాయణ సేవ వచ్చారు, బయట నారాయణ సేవ చేశారు, స్వామి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే అక్కడ వదిలేసిన స్వామి ఖర్చీఫును ఇంకోటి ఏదో వస్తువు వదిలేశారండి, అవి చెప్పులు, ఇవి రెండు బయట ఉన్నాయి. అది మిగతా పిల్లలందరూ వెళ్ళిపోయారు, అది నేను తీసుకుని గబగబా లోపలికి తీసుకెళ్ళి వెనక్కి ఇచ్చేద్దామని వెళ్ళాను. స్వామి అది చూశారు, వెనకాల ఇచ్చేసాను కానీ స్వామి చూసి ఏంటి అన్నారు. అమ్మా ఇంక స్వామి మాట్లాడారు, ఇంకేంటి బ్రోక్ డౌన్, ఇంకా ఇప్పటికే తలుచుకుంటే అసలు దట్ వాజ్ ఎక్సలెంట్ థింగ్. స్వామి పాదాలు పడి క్షమించాను స్వామి.
1: సార్ మనం దేవసేన్ సార్ చెప్పినట్టు స్వామి మనం ఎప్పుడైతే మార్గం తప్పి వెళ్తూ ఉంటామో స్వామి మనల్ని కరెక్ట్ చేసి సరైన మార్గంలో తిరిగి తీసుకురావడానికి ఎంత ప్రయాస చేస్తుంటారు మనం ఎప్పుడు అనుకుంటాం స్వామి మనతో మాట్లాడటం లేదని, కానీ స్వామి వైపు నుంచి చెప్తూ ఉంటారు, రే మీతో మాట్లాడకుండా ఉండాలంటే నేనెంత కష్టపడాలో మీకు తెలియదు, అవాయిడ్ చేయడానికి ఇంకా చాలా ఎనర్జీ కావాలి స్వామికి. సో అలా మనల్ని పోషించి పెద్ద చేసి అన్ని అందిస్తుంటారు. కానీ అతి ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మిక బోధ స్వామి మన విద్యార్థి దశలో చేస్తూ ఉంటారు సార్. సో మేబీ ఈ సమగ్రమైనటువంటి ఈ విద్యకి ఆ పునాదిరాయి స్వామి ఏ విధంగా ఇస్తారు, అన్నిటికీ బీజమైనటువంటి ఆ ఆలోచన మనలో ఎలా పెంపొందింపజేస్తారో మీ అనుభవం ద్వారా చెప్తారు సార్.
0: స్వామి యొక్క చెప్పే అన్ని బోధనలు కూడా వడబోస్తే ఒక్కటి మటుకు చాలా క్లియర్ గా వచ్చేస్తుంది. అదేంటి, ప్రతిదీ కూడా భగవత్ స్వరూపమే అని. అది పిల్లలు కూడా ప్రతిసారి స్వామి చెప్తూ ఉంటారు. ఎందుకంటే భగవతత్వం అనేది అంతటా అందరిలోనూ కూడా ఉంది అని చెప్పి స్వామి చెప్పారు. అది మేల్కొల్పటానికే నేను వచ్చాను అని చెప్పేసి అవతార లక్షణం గురించి కూడా స్వామి ఎన్నోసార్లు ఉపన్యాసంలో చెప్పారు. అది పిల్లలు మనం ఎన్నోసార్లు వింటాము, కానీ ఒక్కోసారి అది వంట పట్టదు. ఏదో ఆయన మా ఆశీర్వాదంతోనూ మన యొక్క ప్రారంభంతోనూ అది మనకి వంట పడుతుంది. కానీ స్వామి ప్రతి చిన్న అవకాశాన్ని కూడా వదులుకుండా ఈ విషయాన్ని పిల్లలకు బోధించటం అనేది ఒక నా చిన్న అనుభవం ద్వారా నేను తెలియజేస్తాను. అది 1978 నేను సెకండ్ పియూసీ ఎగ్జామ్స్ రాశాను సమ్మర్లో. పిల్లలందరూ ఇంటికి వెళ్లారు. నేను స్వామి దగ్గరే ఉందామని చెప్పి సమ్మర్లో ఇంటికి వెళ్లకుండా బృందావనంలోనే ఉన్నాను. అప్పుడు అవకాశం ఉండేది, కొంతమంది అక్కడే ఉండి స్వామికి దగ్గర మంచి అవకాశాలు వస్తాయని చెప్పేసి ఆశించి ఉండేవాళ్ళం. సమ్మర్ హాలిడేస్ మొదలైపోయాయి, దాదాపు హాఫ్ అయిపోయాయి. ఆనందంగా రోజు పొద్దున సాయంత్రం స్వామి పిలిచేవారు, డిస్కోర్స్లు ఇచ్చేవారు, మాట్లాడేవారు. మా ఆనందం పదింతలైంది. ఇప్పుడు స్వామి మమ్మల్ని ఊటీకి తీసుకెళ్తానని చెప్పి మాట పంపించారు. ఆ ఉన్నవాళ్ళందరం ఊటీకి వెళ్దాం, ఊటీలో కొన్ని రోజులు ఉండి మళ్ళీ వద్దామని చెప్పేసి వాడిని చేత కబురు పంపించారు. ఇంకా మా ఆనందానికి అవధలేవు. ఇంటికి వెళ్లకుండా ఉన్నందుకు వల్ల స్వామి ఇది చేస్తున్నారని చెప్పేసి చాలా సంబరపడిపోయాం. అప్పుడు స్వామి రెడ్ కార్ రెడ్ బెన్స్ లో వెళ్తున్నారు. మేము దాదాపు 20 మంది, కొంతమంది ఏమో మెటడర్ ఓల్డ్ మెటడర్ ఉండేవి అప్పుడు, ఒక కొంతమంది ఏమో మెటడర్ లో ఉన్నారు, ఇంకొకటి ఏమో ఇంకొక కార్లో స్వామి వైట్ బెన్స్ లో కొంతమంది ఎక్కమన్నారు. నేను వైట్ బెన్స్ లో ఎక్కాను. ఆ వైట్ బెన్స్ లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ అనమాట, స్వామి కార్లో వెళ్ళడానికి, వెళ్లి స్వామితో ట్రావెల్ చేయడానికి అవకాశం ఉండేది. అది రొటేషన్ పరంగా స్వామి ఇచ్చేవారు. అది కూడా ఎందుకు, పిల్లలతో టైం స్పెండ్ చేసి వాళ్ళని తర్ఫీ వాళ్ళకి తర్ఫీది ఇవ్వడానికి. సో నాకు వైట్ కార్లో వెళ్లి కూర్చోమనేందుకు ఇంకా చాలా ఆనందం అయిపోయింది. సరే నా ఛాన్స్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ కూర్చున్నాం. నా ఛాన్స్ వచ్చింది. హాసన్ తర్వాత అనుకుంటా మేము వెళ్తున్నాము. సడన్ గా స్వామి కార్ ఆఫ్ చేసి సరే వాళ్ళని పంపించి ఇంకా ఇద్దరిని రమ్మని అని చెప్పి చెప్పారు. సో నేను నాకు సహోదరుడు ఇంకో కూడా మీ ఇద్దరం స్వామి కార్లోకి వెళ్ళాము. రెడ్ బెన్స్ లో ముందర కూర్చున్నాము. స్వామి వెనకాల కూర్చున్నారు. స్వామి పక్కనే చీఫ్ ఇంజనీర్ అయిన జోగరావు గారు కూడా కూర్చున్నారు. కారు వెళ్తోంది. స్వామి మొదట్లో ఎక్కడి నుంచి వచ్చారు, అన్ని డీటెయిల్స్, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ గురించి అడిగారు. ఆనందంగా చెప్పాం. అంతలోకి వర్షం మొదలుపెట్టింది. బాగా సివియర్ గా వర్షం వచ్చేస్తుంది. చాలా కుంభవృష్టి. కారు చాలా స్లో అయిపోయింది, ఎందుకంటే బాగా వర్షం కురుస్తుంది. సో మెల్లింగా వెళ్ళమన్నారు స్వామి, వెళ్తున్నారు. అప్పుడు మరీ వర్షం ఎట్లా వస్తుందో తెలుసా అన్నారు. నేను సైన్స్ ఏపీసీ స్వామి, మేఘాల నుంచి వర్షం వస్తుంది, అక్కడ నీళ్లు ఎట్లా చేరాయి అని అన్నారు. స్వామి, ఈ సముద్ర జలాలు ఆవిరైపోయి మేఘంగా వస్తుంది, మేఘాలు అక్కడి నుంచి వర్షం వస్తుందని చెప్పి అన్నాను. అంటే చూడు, ఒక ట్యాంకర్ నీళ్లు కావాలంటే ఎంత కష్టపడాలి, ఎందుకంటే ఆ నీళ్ల కొరత తీయటానికి అప్పుడు ఇప్పుడు 1978లోనే చాలా మంది సమితిలు స్వామి పేరు మీద సత్యసాయి వాటర్ నీళ్ల ఉచిత మంచినీటి పథకం కింద అది తెచ్చేవారు. స్వామితో ఇనాగ్రేట్ చేయించుకుని స్వామి ఎప్పుడూ చాలా ఆనందంగా చేసేవారు. ఎందుకంటే ఆ సమితి ఉన్న ప్రదేశాల్లో ఎవరైతే వాటర్ లేకుండా బాధపడే వాళ్ళు సిద్ధంగా వస్తుంది అని, మేఘాలు అక్కడి నుంచి వర్షం వస్తుందని చెప్పి అన్నాను. అంటే చూడు, ఒక ట్యాంకర్ నీళ్లు కావాలంటే ఎంత

0: లేకుండా బాధపడే వాళ్ళకి ఆ వాటర్ అని ఇచ్చేవారు. అది తెలుసు చూడు, ఒక్క ట్యాంకర్ కొనాలంటే 5 లక్షలు అవుతుంది. ఆ ట్యాంకర్ నీళ్లు 5,000-10,000 లీటర్లు. ఇంత భారీ వర్షం గంట సేపు కురిస్తే ఎన్ని ట్యాంకులు నీళ్లు అవుతుంది? ఎందుకంటే మేము ఆ చూస్తున్నాము దారంబట కూడా ఈ ప్రవాహం లాగా నీళ్లు, వాన నీళ్లు పోతున్నాయి. చూడు ఈ భగవత్ సృష్టి ఎంత గొప్పదో చిన్న చిన్న వాటి నుంచి మీరు గ్రహించచ్చురా. ఎన్ని లక్షల ట్యాంకర్స్ వాటర్ పైకి వెళ్ళి ఉంటే ఇంత వాటర్ వస్తుంది? అది మానవ సాధ్యమా? ఒక్క మొన్ననే మన శిరీష పైకి వెళ్ళింది, రోదసీకి వెళ్ళి తిరిగి వచ్చింది, ఆనందంగా తిరిగి వచ్చింది. అక్కడి నుంచి భూమిని చూసి ఎంతో ఆనందపడింది. ఇన్ని లక్షల ట్యాంకర్ల యొక్క నీరు ఆ పైకి వెళ్లి వర్షం ద్వారా దేశం సుస్యశ్యామలంగా చేసి తాగునీటికి, సాగునీటికి భగవంతుడు అందరికీ అందిస్తున్నాడు. దానికి మీరు మనం రియలైజ్ చేయలేదు. ప్రతీది కూడా ఈ ప్రకృతిలో ఉండే ప్రతీది కూడా భగవత్ సృష్టి మానవుడికి ఎదుగుదలకి తోడ్పడేది, అది మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పన్నారు. ఈ ట్యాంకర్ విషయం వచ్చేటప్పటికి నాకు చాలా వెంటనే అది, ఎందుకంటే నేను ఇప్పుడు అది ఆ విధంగా ఊహించలేదు. ఇన్ని లక్షల ట్యాంకర్లు నీళ్లు పైకి వెళ్తేనే అంతటి భారీ వర్షం వస్తుంది. అందుకని ఆ విధంగా స్వామి ప్రతి చిన్న విషయం కూడా భగవంతు పైకి తీసుకెళ్తుంది, దారి చూపించడానికి అది చూపిస్తారు. అదేవిధంగా అది స్వామి ఇంకోటి కూడా చెప్పారు, ఈ మనం ఇచ్చే, మనం పీల్చుకునే ఈ ఆక్సిజన్ కానీ ఈ యొక్క ప్రాణవాయువు భగవంతు సృష్టి. ఎంత ఇప్పుడు ఆక్సిజన్ లేక మనం అల్లాడుతున్నాం ఈ కోవిడ్ సమయంలో, కానీ భగవంతుడు మనకు ఫ్రీగా ఇచ్చారు. అది మనం రోజు పీల్చుకుంటూ ఆనందంగా జీవిస్తున్నాం, కానీ ఎప్పుడైనా మనం ఆ భగవంతునికి నువ్వు ఇంతటి చేశావు అన్న ఆ కృతజ్ఞత భావం ఎక్స్ప్రెస్ చేసావా అని చెప్పి స్వామి చెప్తుంటారు. అంటే ప్రతిదీ కూడా మనం ఆ భగవద్ దృష్టితో చూడాలి. దృష్టి కనుక మార్చుకుంటే సృష్టి అంతా బ్రహ్మమయం అవుతుంది అని చెప్పి స్వామి చెప్తుంటారు. ఆ సన్నివేశంలో మేము మైసూరు చేరుతున్నప్పుడు ఈ విధంగా అయింది. అది నా మనసులో బాగా అతుక్కుపోయింది. ఎందుకంటే ఆ దృష్టి ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో ఊరికి అది రియలైజ్ చేయటం అనమాట. ఇదంతా భగవత్ సృష్టి, ఇదంతా మనకి మన గ్రోత్ కి ఉపయోగపడేది అని చెప్పేసి అది చూసుకోవటం అనేది అది మన జీవితాన్ని చేంజ్ చేస్తుంది. కాబట్టి ముఖ్యమైన అతి సూక్ష్మమైన వేదాంత రహస్యం అది ఈశ్వర సర్వభూతానాం అనేది స్వామి ఈ చిన్న వాక్యాల్లో, ఈ చిన్న చిన్న సన్నివేశాల్లో పిల్లలందరికీ బోధించేవారు.
1: చాలా అద్భుతంగా ఉన్నారు సార్. మరి సద్విద్యను చదివించి శాంతిని బోధించి ఇంతకన్నా మంచి మార్గం ఇంకెవరు మనకి అందించలేరు. ఎందుకంటే ఎప్పుడైతే మనం కృతజ్ఞతాభావంతో ప్రతిదీ మనం స్వీకరిస్తామో భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా, ఆబ్వియస్ గా మనకి ఆ కంటెంట్మెంట్ అనేది మన మనసులో డెవలప్ అవుతుంది సార్. ఏదొచ్చినా ఇది మన మంచి కోసమే అన్న భావన మనకి పెంపొందినప్పుడు ఆటోమేటిక్ గా మన మనసులో ఆ శాంతి డెవలప్ అవుతుంది. మరి ఈ సమగ్ర సత్యసాయి విద్యా విధానం ఇంతమంది వేలాది మంది విద్యార్థుల్ని తీర్చిదిద్ది, స్వామి మాటకి స్వామి ఆలోచనకి అనుగుణంగా వాళ్ళందరినీ ప్రవర్తింపజేస్తూ ఈ ప్రపంచాన్ని ఒక అందమైనటువంటి పూలతోటగా మలిచి ఎందరినో మంచి మార్గంలో పెడుతూ సుగమం చేస్తున్నారు జీవితాలని అని చెప్పి ఈ సందర్భంలో ఇన్ని అనుభవాలు పంచుకున్న మీకు మా అందరి తరపున కృతజ్ఞతలు సార్. సాయిరాం.
0: సాయిరాం.
2: భక్తి చదువులన్నీ భక్తితో చదివేరు, ముక్తి చదువుకెవరు ముందురారు అంటారు స్వామి. అందువల్లనే ఇహమున సుఖి

0: హేమతారక విద్య పరమున సుఖీంప బ్రహ్మ విద్య అన్న చందాన లౌకిక విద్యతో పాటు లోకాతీత విద్యను, ఆర్థిక విద్యా బోధనలోనే పారమార్థిక విద్యను, ప్రాపంచిక విద్యతో పాటే ప్రాప్తిని అందించే విద్యను బోధించే విద్యా వ్యవస్థను ఏర్పరచారు స్వామి. అదే సాయి అవతార ప్రత్యేక సరళి.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములయందు శతసహస్ర వందనములు ఆచరిస్తూ, శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ దశమ వార్షిక ఉత్సవ సందర్భంగా శ్రోతలకు, ప్రేక్షకులకు, భక్తులందరికీ కూడా మనఃపూర్వకంగా శుభాకాంక్షలను తెలియచేస్తున్నాం. ఈ శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ ద్వారా భగవాన్ బాబా వారి ఆశీస్సులతో అనేకానేక మంది స్వామివారి భక్తులతో వారి యొక్క అనుభవములన్నింటినీ కూడా అనేకానేక ఇంటర్వ్యూల ద్వారా, తరువాత బుక్ రీడింగ్ అనేటటువంటి కార్యక్రమము ద్వారా స్వామివారు స్వయంగా మనకి అందించినటువంటి అనేక వాహినులను గురించి, ఆ వాహినుల యొక్క ప్రాశస్త్యాన్ని గురించి, వాటిలో ఉన్నటువంటి అనేక ఆధ్యాత్మిక సందేశములన్నింటినీ కూడా స్వామివారి లెక్కలేనన్ని ఉపన్యాసములు, అనేకానేక ఉపన్యాసములు, స్వామివారు ఎన్ని ఉపన్యాసములు ఇచ్చారో లెక్కించడం సాధ్యం కాదు, అటువంటి ఉపన్యాసములన్నింటినీ కూడా, తరువాత యూత్ ప్యానల్ డిస్కషన్స్ అనేటటువంటి కార్యక్రమం పెట్టి దానిలో ఎంతో మంది స్వామివారి భక్తులను పిలిచి వారందరినీ కూడా ఇంటర్వ్యూ చేసి వారి ద్వారా అనేకానేక ప్రోగ్రాములన్నింటినీ కూడా నిర్వహించి వాటిని కూడా భక్తులందరికీ అందించి పిల్లల కోసము ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాములు ఏర్పాటు చేసి ఆ ప్రోగ్రాముల్లో అనేకమైనటువంటి ఆడియో ప్రోగ్రామ్స్, వీడియో ప్రోగ్రామ్స్ చేసి స్వామివారి యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని, మనందరి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం మనందరికీ అందించేటటువంటి అద్భుతమైనటువంటి ప్రయత్నాన్ని ఎంతో విజయవంతంగా చేస్తున్నటువంటి సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ వారికి శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఈ దిగ్విజయమైనటువంటి కార్యక్రమాన్ని భక్తులందరికీ అందించినందుకు వారందరికీ కూడా మనఃపూర్వకంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. ఇదే రకంగా భగవాన్ బాబా వారి అనుగ్రహంతో మనందరం కూడా వీరందరూ చేసేటటువంటి కృషి ద్వారా మనకు అందుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా మనం అందరం మనఃపూర్వకంగా రిసీవ్ చేసుకుని వాటన్నింటినీ ద్వారా మనం అద్భుతమైన ఆనందాన్ని పొందుతూ ఆధ్యాత్మిక అభివృద్ధిని మనం సాధించుకోవాలని, స్వామివారి యొక్క అనుగ్రహం మన అందరి మీద కూడా పరిపూర్ణముగా ఈ సందర్భంలో వారి దయతో కురిపించాలని వారిని ప్రార్థిస్తూ, మీ అందరికీ కూడా మనఃపూర్వకంగా సాయిరాం తెలియచేసుకుంటున్నాం. జై సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. ప్రేమతో శ్రోతలందరికీ స్వాగతం. సత్యసాయి భగవానుని దివ్య ఆశీస్సులతో 2020 ఆగస్టు 1, 2 తేదీల్లో తెలుగు స్ట్రీమ్ తమ 9వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా శ్రోతలకు 1, 2 తేదీల్లో పిల్లలు, పెద్దలు ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యక్ష ప్రసారాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమాలు విశేషంగా తెలుగు స్ట్రీమ్లో ఆడియోతో పాటు శ్రీ సత్యసాయి సందేశఝరి యూట్యూబ్ ఛానల్లో వీడియోగా కూడా ప్రసారం చేయబడ్డాయి. 2 తేదీన ప్రతినిత్యం ప్రేమతో ప్రధానాంశంగా పెద్దలైన సాయి భక్తులు, ప్రముఖ కళాకారులు, స్వామి విద్యార్థులు, సాయి యువత కలిసి అందించిన వైవిధ్యభరితమైన ప్రత్యక్ష కార్యక్రమాల పునఃప్రసారాలను 7 భాగాలలో అందించనున్నాం. స్వామికి ప్రేమతో అందించిన ఈ కార్యక్రమాల సమాహారంలోని 4వ భాగాన్ని ఇప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం. విని ఆనందించండి.

0: You may not always oblige, but you can speak obligingly, అన్నారు స్వామి. హృదయంలో ఉప్పొంగే దయ, కళ్ల లోగిళ్లలో జాల్వారే కరుణ మానవునికి పెట్టని ఆభరణాలు. వీటితో పాటు మాటలలో ఊటలూరే తియ్యంతనాలు మనిషికి మనిషికి మధ్య ప్రేమ బాటను వేస్తాయి. ఇప్పుడు ప్రసారం చేయబోతున్న తీయని మాటే ప్రేమకు బాట అనే చర్చా కార్యక్రమం ద్వారా కార్యస్థానాల్లో వాటిని అమలు చేయడం గురించి తెలుసుకుందాం. ఇందులో పాల్గొన్నవారు శ్రీమతి ఉషా వేమూరి, శ్రీమతి అనామికా సాయి, శ్రీమతి డాక్టర్ అనుపమ ముదిగొండ, పద్యపఠనం శ్రీమతి సాయి శ్రీలక్ష్మి.
1: ఈరోజు మృదు భాషణ కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం. నేను ఉషా వేమూరి ఈనాటి చర్చకి అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నాను. నేను ఏజీ ఆఫీస్ లో రిజిస్టర్డ్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ ఏజీ ఆఫీస్ కార్యాలయంలోనే ఉన్న అధ్యయన మండలి స్వామి స్టడీ సర్కిల్ అంటాము, దానికి కన్వీనర్ గా సేవలు అందిస్తున్నానండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా సేవా కార్యక్రమాలు కూడా ప్రతిరోజు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిర్వహిస్తూ ఉంటాము. ఈరోజు నాతో పాటు ఈ మృదు భాషణ చర్చా కార్యక్రమానికి చేసిన వారు సాయి సోదరి మనులు డాక్టర్ అనుపమ ముదిగొండ, శివం భజన్ గ్రూప్ మరియు బాల్ వికాస్ తో వీరికి అనుబంధం ఉన్నది. అలాగే వృత్తిపరంగా ప్రొఫెసర్ ఇన్ మేనేజ్మెంట్ అండ్ కార్పొరేట్ కన్సల్టెంట్. మరొక సోదరి అనామికా సాయి, స్వామి పూర్వ విద్యార్థి, ప్రస్తుతం టాటా ట్రస్ట్ లో కమ్యూనికేషన్ అండ్ అవుట్ రీచ్ లీడర్ గా పనిచేస్తున్నారు. అలాగే మనకి మరొక సాయి సోదరి, స్వామి పూర్వ విద్యార్థి, చక్కటి స్వామి పద్యాలు అందించారు సాయి శ్రీలక్ష్మి.

0: ఈరోజు మన చర్చాంశం రుదుభాషణ అనుకున్నాం కదండి. ఈ మాట వినగానే మనకు అవతార మూర్తి శ్రీరామచంద్రుడు గుర్తుకు వస్తారు. శ్రీరామచంద్రుడు గురించి చెప్తూ ఏమంటారంటే, ఆయన పూర్వభాషి, ప్రియభాషి, మితభాషి, హితభాషి అని చెప్తారండి. అంటే మనకి ఈ మృదు భాషణ, కమ్యూనికేషన్ ఇట్లాంటి వాటి గురించి చెప్పాలి అంటే అవతారిని మించిన వ్యక్తి ఇంకో మరొకరు ఉండరు. ఆ విధంగానే నాకు ఒక చక్కటి ఎక్స్పీరియన్స్ గుర్తొస్తోంది. స్వామి పూర్వ విద్యార్థి వైట్ఫీల్డ్ లో స్వామి ఒకసారి వారితో చెప్పిన అనుభవం గురించి, కమ్యూనికేషన్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే ఎలా ఉండాలి అని అంటే స్వామి ఏం చెప్పారంటే, సెండర్ రిసీవర్ ఇవన్నీ అని కాదు, సెండర్ నుంచి రిసీవర్ కి వెళ్తున్న ఏ మాట అయినా కూడా టోటల్ అండర్స్టాండింగ్ తో, అంటే సెండర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా రిసీవర్ కి పూర్తిగా అర్థం అవ్వాలి, కరెక్ట్ సెన్స్ లో అని స్వామి చెప్పారు. అయితే కార్యరంగంలో మనం కమ్యూనికేషన్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, రోజు మొత్తాన్ని మనం ఆ సమయం మొత్తం 24 గంటల్ని గనక మూడు గుణాలకు అనుగుణంగా విభజిస్తే, ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు సత్వగుణం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుందని చెప్తారు, 8 గంటల నుంచి 4 గంటల వరకు రజగుణము, మళ్లీ సాయంత్రం 4 నుంచి 8 వరకు సత్వగుణము, రాత్రి 8 గంటల నుంచి తెల్లవారి 4 వరకు తమగుణం. మనం ముఖ్యంగా కార్యరంగంలో పనిచేసే 8 గంటల నుంచి 4 గంటల వరకు రజోగుణ సంపన్నమైన ఈ గుణం గురించి ఎక్కువ మనకంటే, మనం బిహేవ్ చేసే విధం కూడా కార్యరంగంలో రజోగుణ సంపన్నంగా ఉంటుంది. కాబట్టి కమ్యూనికేషన్ యాజ్ వర్క్ ఇస్ వర్షిప్ అనే సూక్తిని, స్వామి సూక్తిని కార్యరంగంలో మనం ఎలాగా నిర్వహిస్తూ దీన్ని, దీంట్లో వచ్చే ఛాలెంజెస్ ని మనం ఎట్లాగా సాల్వ్ చేసుకుంటాము, తర్వాత మన ప్రతి పని వర్క్ ఇస్ వర్షిప్ అంటున్నాం కాబట్టి ఆ పనిని స్వామికి ఒక పూజా పుష్పంగా ఎలా సమర్పిస్తాము అనేది ఈ రోజు మన చర్చలో భాగంగా తీసుకుందాం. మృదు భాషణ అనే అంశం గురించి కొంత ఆలోచన చేయగా నా స్మరణకి తోచినది భగవద్గీతలోని 12th chapter అండి, భక్తి యోగంలో శ్రీకృష్ణుడు చెప్పిన మహావాక్యం. అది మనం ఒక మహామంత్రంగా కనుక తీసుకుంటే కమ్యూనికేషన్ ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుందో, ఫిల్టర్స్, తర్వాత అందులో ఉండే ఫెయిల్యూర్స్ కానీ, ఘర్షణ కానీ, కమ్యూనికేషన్ ఫెయిల్ అయితే మానవ సంబంధాల్లో వచ్చే ఘర్షణలు, తర్వాత ఆర్గనైజేషన్ పరంగా ప్రొడక్టివిటీ పడిపోవడం, ఇలాంటివన్నీ కూడా లేకుండా ఉండాలంటే ప్రాపర్ కమ్యూనికేషన్ చేయడం అనేది మన అందరికీ ఒక రెస్పాన్సిబిలిటీ. మృదువుగా, హితంగా, ప్రియంగా మాట్లాడుతూనే మనకు కావాల్సినది, మనకు కావాల్సిన ఏదైతే అవుట్పుట్ ఉందో అది తెప్పించుకోవడం అనేది నిజంగా ఒక స్కిల్ అని చెప్తారండి. సంభాషణ మనం చేసేటప్పుడు మృదు భాషణ రావాలి అని అంటే ఈ 4 గుర్తులు గుర్తుపెట్టుకోవాలి. అనుద్వేగకరం వాక్యం, సత్యం, ప్రియం, హితం చేయవ అంటారండి. ఈరోజు మృదు భాషణ అనే అంశంలో మనం 4 విషయాల గురించి చర్చించుకుందాం అనుకున్నాం కదండి. అనుద్వేగకరం అనే అంశం మీద మన సాయి సోదరి అనామిక సాయి మనతో చర్చిస్తారు. అయితే అనామిక, మీకు వృత్తిపరంగా ఈ అనుద్వేగం గురించి, మీరు సంభాషణ చేయడం గురించి మీ అనుభవాలు కానీ, మీకు తోచిన కొన్ని అంశాలు కానీ మాతో చర్చిస్తారు.
1: శ్రోతులందరికీ సాయిరా, విశాఖ ఇందాక మీరు స్వామి ఇన్సిడెంట్స్ చెప్పారు కదా, అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, సెంటర్ నుంచి రిసీవర్ వరకు ఎలా కమ్యూనికేషన్, అండ్ అక్కడ రిసీవర్ నుంచి సెంటర్కి ఎలా ఎఫెక్టివ్ గా వెళ్ళాలి అని స్వామి ఎలా అయితే చెప్పారు ఇందాక మీరు చెప్పినట్టు, అది వింటూ ఉంటే దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో మిస్కమ్యూనికేషన్ ప్రతిరోజు జరుగుతున్నది. ఎఫెక్టివ్ అనే పదం అయితే చాలా దూరం అనుకోండి, కానీ ప్రతిరోజు జరిగేది మిస్కమ్యూనికేషన్. అందులో వృత్తిపరంగా నా డెసిగ్నేషన్ కూడా కమ్యూనికేషన్ కాబట్టి, అది మీ మాట వింటుంటే నిజంగా స్వామి ఒక్కొక్కసారి చాలా ఛాలెంజింగ్ పొజిషన్ లో, ఛాలెంజింగ్ డెసిగ్నేషన్ లో మనల్ని పెట్టేసి స్వామి చెప్పిన విషయాలు ఆచరిస్తున్నామా లేదా అనేది చాలా చక్కగా టెస్ట్ చేస్తూ ఉంటారు. ప్రతిసారి పాస్ అవుతారని మాత్రం చెప్పను, కానీ అనుద్వేగం గురించి మాట్లాడే ముందు ప్రతిరోజు ప్రతి క్షణం ఉద్వేగం మాత్రం 100%, అంటే ఉద్వేగం టు ద పవర్ ఆఫ్ 100, టు ద పవర్ ఆఫ్ ఇన్ఫినిట్ చెప్పుకోవచ్చు. అటువంటి సందర్భాలు గోల్డ్ ఏర్పడుతూ ఉంటాయి ప్రతిరోజు, కానీ అది కంట్రోల్లో పెట్టుకోవడమే చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. అంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఆఫీస్ కి చేరుకునే ముందేనండి, ఇప్పుడు మేము వెళ్తున్నాము, డ్రైవ్ చేసి వెళ్తున్నాము, సడన్ గా ఎవరో అంటే ఆ సిగ్నల్స్ అన్ని దాటి రాంగ్ గా ఓవర్టేక్ చేశారు అనుకోండి, అప్పుడు మనం అంతా గణనంతో అంత చెప్పి ఇంటి నుంచి బయలుదేరుతాము. స్వామి మాటలో అంటే బాల్వికాస్ టైం నుంచి మిత భాష అతిహాయి, అతి భాష మతిహాని అని అన్ని వింటాము, కానీ అక్కడ అన్ని ఒక్క సెకండ్ లో మాయమైపోతాయండి. అదే ఛాలెంజ్, అదే అన్నిటికన్నా పెద్ద ఛాలెంజ్, అక్కడ స్వామి మాటలు గుర్తుంటాయో లేవో అనేది. అంటే ఇది ఇది జస్ట్ వర్క్ ప్లేస్ కి చేరుకునే ముందు అలా చేరుతాము. చేరుకున్నాక ఇంకా చెప్పుకోకలేదండి, ఫైల్స్ అండ్ ఫైల్స్ ఆఫ్ వర్క్ ఉంటాయి, అందులో ముందుకొని ఉంటాము. ఇంకా రకరకాల ఛాలెంజెస్ ఎలాగో ఏర్పడుతూ ఉంటాం అనమాట.
2: అంటే అనమిక, వృత్తి రీత్యా మీకు ఇలాంటి ఉద్వేగం కలిగినప్పుడు మీరు దాన్ని ఎలా అధిగమించారు? మాతో ఏమన్నా ఒక్క అనుభవాన్ని మీరు పంచుకోగలరా?
1: అనుపమ గారు, అసలు ఒక్క ఇన్సిడెంట్ అంటే చాలా కష్టం అనుకోండి, కానీ నిజం చెప్పాలంటే ఫస్ట్ జాబ్ లో జాయిన్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఎక్స్పీరియన్స్ అస్సలు లేదు. ఇంకా జాబ్ వచ్చింది, చాలా ఎక్సైట్మెంట్ తో బాస్ ఏది చెప్పినా కొంచెం ఎక్స్ట్రా అవర్స్ ఉండి కూడా మనం చెయ్యాలి, హార్డ్ వర్క్ చెయ్యాలి అని అనిపిస్తుంది. పైగా మనం స్వామి స్టూడెంట్ అంటే మ్యాన్ మేనేజ్మెంట్ బుక్స్ అంతా చదివేసి అంత స్వామి ఎలా చెప్తారు అంటే, ఇప్పుడు ఒక ఎంప్లాయర్ మీకు 15,000 శాలరీ ఇస్తున్నారంటే మీరు 30,000 వర్క్ చేయాలి అని చెప్పినప్పుడు ఆ వాల్యూస్ తో మనం అక్కడ ప్రాక్టికల్ గా వెళ్తాం. అవన్నీ గురులో దూరు, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ఆల్ వాల్యూస్ విని ఉంటాము అండ్ అవన్నీ మనం ప్రాక్టీస్ లో పెట్టాలని వెళ్తాము. సో థియరిటికల్ గా అంత బాగుంటుంది, ప్రాక్టికల్ గా అక్కడ వెళ్ళి చాలా హార్డ్ వర్క్ చేసి ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి ఏంటి ఇంకా రాలేదు, ఇంకా అక్కడ ఇంట్లో ఎంత ఒత్తిడి పెడుతున్నా, అవన్నీ ఇంట్లో వాళ్ళే కదా అని మనం చాలా లైట్ గా తీసుకొని ఫుల్ అటెన్షన్ ఆ వర్క్ కి ఇచ్చేసి, అంటే అక్కడ బాస్ ని ఇంప్రెస్ చేయాలని కాదు కానీ ఆ వర్క్ మన వల్ల పెండింగ్ అవుతే వేరే డిపార్ట్మెంట్స్ కూడా పనులు పెండింగ్ అయిపోతాయని అంత హార్డ్ వర్క్ చేసి చేసిన తర్వాత ఒక డెడ్ లైన్ ఇస్తారు. ఆ డెడ్ లైన్ కి ముందు ఇచ్చిన తర్వాత అంటే ముందు ఇచ్చేస్తే ఒకలాంటి అబ్బా ఇచ్చేసేనా, నా వేపు నుంచి పని పెండింగ్ లేదని అనిపిస్తుంది. అది ఇచ్చేసిన తర్వాత అది బాస్ టేబుల్ అది ఆ డాక్యుమెంట్ అలా పండుతుంది, అక్కడి నుంచి ముందుకెళ్ళింది. అరే నాకు ఇంత అర్జెంట్ ఇంత ఎమర్జెన్సీ అని డిక్లేర్ చేసిన తర్వాత వాళ్ళలో అసలు ఇట్స్ నాట్ ప్రొసీడింగ్ ఫర్దర్, ఏమైంది అని అనిపిస్తుంది. ఎక్కడ లేని కోపాలు తాపాలు అన్ని వచ్చేస్తుంటాయి. సో ఇటువంటి పరిస్థితులు బోల్డ్ సార్ ప్రతిరోజు ఫేస్ చేస్తూనే ఉంటామండి.
2: అంటే ఇలాంటి పరిస్థితుల్ని మీరు చాలా ఎదుర్కొన్నారని చెప్తున్నారు కదా, మనప్పుడు మీకు స్వామి యొక్క టీచింగ్స్ కానీ ఆయన టీచింగ్స్ కానీ ఆయన ఉద్బోధించినవి కానీ గుర్తొచ్చినప్పుడు ఎలా దాని నుంచి బయటపడ్డారు? ఏదన్నా ఒక్కటి మాకు ఏదైనా టెక్నిక్ చెప్తారా?
1: అయితే నిజం చెప్పాలంటే స్టార్టింగ్ లో స్వామికే కంప్లైంట్ చేసేవాడు ఇంటికి వెళ్ళాక, వాట్ స్వామి, వాట్ ఇస్ దిస్ స్వామి, ఇంత ఇలా చేయాలి అలా చేయాలి అని అడ్వైజ్ ఇచ్చారు, మరి ఇలాంటి పరిస్థితి వీఆర్ ఫేసింగ్ అనేది కంప్లైంట్ కూడా మళ్ళీ స్వామికి, నేర్చుకునేది స్వామి దగ్గర, కంప్లైంట్ కూడా ఫైనలీ హీ హాస్ టు, అంటే ఎవరైతే మంచి మాటలు నేర్పిస్తున్నారో వాళ్ళకే మళ్ళీ మనమే ఉంటా ఏమో అటాక్ చేసేస్తాము. అంటే హ్యూమన్ మెంటాలిటీ, ఎవరో ఒకళ్ళని బ్లేమ్ చేయాలి, ఇంట్లో వాళ్ళకైనా స్వామి ఇది ఇది అని యూనో వీ టేక్ స్వామి ఫర్ గ్రాంటెడ్. సో ఇంటికి వెళ్ళి ఏం స్వామి అని ఫర్ ష్యూర్ ఫస్ట్ ఇనిషియల్ అయితే నేను చాలా కంప్లైంట్ మోడ్ లోనే ఉండేదాన్ని, ఎప్పుడు వై స్వామి వై స్వామి. ఈ వై అనే దానికి ఐ థింక్ నేను అప్పట్లో బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకోవచ్చు. చాలా క్వశ్చన్స్ వచ్చేవి మా ఇంట్లో, 101 క్వశ్చన్స్ వచ్చేవి. ఆల్సో ఐ వాజ్ వెరీ యంగ్, ఫస్ట్ జాబ్ టైం కాబట్టి ఇంకా యూనో ఉద్వేగం బాగా ఎక్కువ ఉండేదండి ప్రతిదానికి. ఎందుకు ఇలా జరగాలి, ఐ వాంట్ టు డూ దిస్ ఫర్ సొసైటీ, అంటే ఫర్ వెల్ఫేర్ ఇది చేయాలి అది చేయాలని చాలా ఉండేది. అండ్ నథింగ్ ఇస్ హ్యాపెనింగ్ అప్పుడు చాలా ఇది వచ్చేసేది. బట్ దెన్ అప్పుడు యూనో స్వామి ఎన్నో విషయాల్లో డూ యువర్ డ్యూటీ రిజల్ట్స్ గురించి డోంట్ వే, డూ యువర్ డ్యూటీ. అఫ్కోర్స్ మనం భగవద్గీతలో కూడా ఇదే విన్నాం, కానీ వినే మాటలే మళ్ళీ విన్నా దెన్ ఇట్ కమ్. ఇటువంటి ఛాలెంజింగ్ టైమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు స్వామి మాటలు అప్పుడు మనకి అర్థం అవుతాయి క్లియర్ గా. అప్పటి వరకు విన్నది ఓహో స్వామి ఇలా అంటున్నారు, ఓకే డూ యువర్ డ్యూటీ, చాలా ఈజీగా తీసుకుంటారు స్వామి వర్డ్స్. కానీ సింపుల్ వర్డ్స్ లో స్వామి ఎంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, సింపుల్ స్వామి చెప్పారు లైక్ లవ్ ఆల్ సర్వల్ అన్నారు. ఒక బాస్ ని ఎలా అసలు చూస్తే ఎక్కడ, హౌ కెన్ ఐ ఎవర్ లవ్ దిస్ బాస్ అసలు ఇతను ఇలాంటి మెంటాలిటీ, హౌ డస్ స్వామి వాంట్ మీ టు లవ్ హిమ్ అనిపిస్తుంది. కానీ చాలా సింపుల్ సింపుల్ వర్డ్స్ లో స్వామి మేడ్ అస్ డూ థింగ్స్ దట్ వి కామ్, ఒక హ్యూమన్ బీయింగ్ గా సాధ్యం కానిది ప్రాక్టీస్ చేయమని చెప్పారు. ఇంకొకటి, ఎన్నో బుక్స్ ఎన్నో ఇన్సిడెంట్స్ చదువుతూ ఉంటే ఒక ఇన్సిడెంట్ నాకు బాగా గుర్తుందండి. ఎలా అంటే, ఒక వెయిటర్ అందరికి ఫుడ్ సర్వ్ చేసినప్పుడు ఒక హోటల్ లో అందరు కూర్చొని తింటున్నప్పుడు ఏంటంటే అక్కడ ఒక కాక్రోచ్ వస్తుంది. కాక్రోచ్ వచ్చి ఒకళ్ళ మీద కూర్చోగానే వాళ్ళు గట్టి కలుస్తారు, ఇంకొకళ్ళ మీద కూర్చుంటే గట్టి కలుస్తారు, అలా అందరు అరుస్తుంటారు. ఫైనల్ గా ఒక మనిషి మీద కూర్చున్నప్పుడు వాళ్ళ కాక్రోచ్ ని చేత్తో పట్టుకొని బయట విసిరేస్తారు. సిచ్యుయేషన్ అక్కడే, అందరు ఫేస్ చేస్తున్న పరిస్థితి ఒకటి, కానీ కొంతమంది రియాక్ట్ అయ్యారు, మరి కొంతమంది రెస్పాండ్ అయ్యారు. సో మనకి బాస్ ఒకటి, ఎంప్లాయీస్ రియాక్ట్ అవుతున్నారా రెస్పాండ్ అవుతున్నారా అనేదే చాలా ముఖ్యం. సో ఇటువంటి టైంలో స్వామి చెప్పిన సింపుల్ సింపుల్ వాక్యాలు మనం గుర్తు పెట్టుకుంటే మాత్రం అవి బ్రహ్మాస్త్రం లాగా ఇలా అంటే ఇన్స్టెంట్ రిలీఫ్ లాగా పనిచేస్తాయి. అది నేను ఇంప్లిమెంట్ చేస్తున్న తర్వాత లైక్ ఐ ఫీల్ ఇప్పుడు వర్క్ ప్లేస్ ఇస్ ఆల్సో బ్లిస్ అని అనిపిస్తున్నది.
2: అయితే మీరు చెప్పినంతా విన్న తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, అనుభవం కొంత నేర్పితే స్వామి టీచింగ్స్ ని ఆకలింపు చేసుకుని వాటిని ఆచరణను పెట్టగలిగితే మనకి ఈ చిన్న సిద్ధాంతం, అంటే మీరు చెప్పిన దాన్ని నేను నోట్ చేసింది ఏంటంటే రెస్పాండ్ బట్ డోంట్ రియాక్ట్ అని. దీనివల్ల మన జాబ్ లో వర్క్ అట్మాస్ఫియర్ లో మనం చాలా డిఫరెన్స్ తీసుకురావచ్చు అని అర్థమవుతోంది. అయితే రెస్పాండ్ బట్ డోంట్ రియాక్ట్ అన్నారు కదా మీరు, మరి అనంటప్పుడు ఈ రియాక్షన్ అందరికీ వచ్చేస్తుందండి. ఇప్పుడు నాకైనా కూడా కోపం రాగానే వెంటనే రియాక్షన్ వచ్చేసి దుర్భాషలాడడం, వెంటనే కోపం వచ్చేసేసి చేతుల్లో ఉన్న వస్తువులను కూడా విసిరేస్తారు కొంతమంది. ఇవన్నీ రాకుండా ఉండాలంటే మరి దీనికి మీరు ఏమైనా టెక్నిక్ చెప్పగలరా?
1: అనుపమ గారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్ నాకు ఎందుకో ఈ టాపిక్ డిసైడ్ అయినప్పుడే ఉద్యోగం అనగానే కరెక్ట్ గా నాకు వచ్చిందంటే అప్పుడే అనుకున్నాను, ఓకే స్వామి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయమంటున్నారేమో. బికాజ్ నేను చెప్పాను కదండి, ఈవెన్ దీనికి కూడా నేనే బ్రాండ్ అంబాసిడర్. నాకు ఒక మాట ఎవ్వరు అంటే నాకు అనుకూలంగా లేదంటే ఎక్కడ నేను కోపాలు తాపాలన్నీ వచ్చేసేది. కానీ ఐ స్టిల్ రిమెంబర్ అండి, నేను స్కూల్లో ఉండగా స్వామి ఒకసారి డిస్కోర్స్ ఇస్తున్నారు. డిస్కోర్స్ లో స్వామి కోపం గురించి మాట్లాడుతున్నారు. ఉద్వేగంలో టాప్ మోస్ట్ మనకి కోపమే, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని చెప్తూ ఉంటూ స్వామి చాలా చక్కగా చెప్పారు. కోపం వస్తే చక్కగా నీళ్లు తాగండి అని ఇలా స్వామి యాక్షన్ చేసి చక్కగా చూపించారు. అది కాకుండా ఎక్కడైతే మీరు ఉన్నారో ఆ ప్లేస్ నుంచి లేచి కొంచెం నడిచి దూరం వెళ్ళిపోవాలన్నారు. సింపుల్, చాలా సింపుల్ గా చెప్పారు. అక్కడ నుంచి లేచి వాక్ టు సమ్ అదర్ ప్లేస్, దట్స్ ఆల్ వీ హ్యావ్ టు డూ. అండ్ ఇంకొకటి స్వామి ఇలా వేళ్ళు కూడా తీసి కౌంటింగ్ చేయమని చెప్పారండి. ఇలా ఒకటి ఒకటి నుంచి పది దాకా కౌంటింగ్ చేయండి, పది నుంచి ఒకటి వరకు కౌంట్ చేస్తే మైండ్ డైవర్ట్ అవుతుంది అండ్ ఇది కంట్రోల్ లో వస్తుంది. ఇది స్వామి స్టూడెంట్స్ కి ఎన్నో సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. సో డిస్కోర్సెస్ విన్నాం కాబట్టి ఎక్కడో బ్యాక్ గ్రౌండ్ లో ఇవన్నీ ఈ మాటలు విన్నాం కాబట్టి ఇట్ ఇస్ దేర్ ఇన్ ద బ్యాక్ గ్రౌండ్. ప్రాక్టికల్ లైఫ్ లో ఇంట్లో అంతగా అది అవసరం పడలేదు, కానీ వర్క్ ప్లేస్ లో ఇలా మీరు చెప్పినప్పుడు సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు అప్పుడు ఓ స్వామి ఇలా చెప్పారు కదా లెట్స్ ట్రై, ఫస్ట్ టైం ఫెయిల్ అవుతాము, సెకండ్ టైం విల్ ట్రై, థర్డ్ టైం విల్ ట్రై, ఫిఫ్త్ టైం వరకు కొంచెం అంటే ట్రాక్ లోకి వస్తాము అండ్ ఇవెన్చువల్లీ ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ ఇది ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ చాలా మాటికి ఇంప్రూవ్ అవుతామని నా అభిప్రాయం అండి. సరే,
3: మనం ఈ రోజు అంశంలో నామ భాగాలుగా విభజించుకున్నాం. అందులో మన సాయి సోదరి అనామిక సాయి చాలా చక్కగా కార్యరంగంలో మనకు ఎదురయ్యే సమస్యలు, అంటే ఉద్వేగం కలిగించే వాతావరణం, దాన్ని ఎలా అధిగమించాలి, చర్చా రూపంలో అనామికను తర్వాత అనుపమ ఇద్దరు కూడా చాలా చక్కగా చర్చించారండి. స్వామి ఎప్పటి నుంచో చెప్పిన సూక్తులన్నింటినీ మనకి ఎప్పటికప్పుడు మనం మర్చిపోతూ కార్యరంగంలో మనం చాలా కార్యోన్ముఖులమై ఉంటాము అని అనుకుంటాము, కానీ బేసిక్స్ మర్చిపోతాం. ఆ బేసిక్స్ మర్చిపోయినప్పుడు మళ్లీ పాత మీదకి ఎట్లా రావాలి అని స్వామి చెప్పినవన్నీ గుర్తు చేస్తూ చాలా చక్కటి చర్చ జరిగింది. రెండో అంశంగా మనం ఇవ్వాలనుకున్నది నాకనిపిస్తుంది, నాలుగు అంశాలు అనుకున్నాం కానీ సత్యం లేకుండా ప్రియం లేదు, ప్రియం లేకుండా సత్యం లేదని అంటారండి. అందుకని చెప్పేసి రెండు కలుపుకుంటూ మాట్లాడుకుందాం మనం, సత్యం ప్రియం అనే రెండు టాపిక్స్ ని కూడా కలుపుకుంటూ దానికి మనకు వచ్చిన చర్చలో భాగంగా మనకు వచ్చిన డౌట్లను కూడా మన సాయి సోదరి మన నుంచి క్లారిఫై చేసుకుంటూ మాట్లాడుకునే విధంగా చర్చ ఉంటుంది. ఇప్పుడు నేను డాక్టర్ అనుపమ ముదిగొండని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏంటంటే సత్యము ప్రియము ఈ రెండింటిని గురించి ఆవిడ ఆలోచనలు ఏమిటి, కార్యరంగంలో మనకున్న అనుభవాలు, ఆవిడకున్న అనుభవాలు చెప్పినప్పుడు మనకున్న డౌట్లు ఏంటనే దాని గురించి కొంత చర్చించుకుందాం.
2: సత్యము నిరంజనము నిర్గుణం నిత్యమైనది అని స్వామి చెప్పకనే చెప్పారు. శబ్ద బ్రహ్మమై అని భగవంతుడు సత్య రూపంలో వసిస్తాడు, వాక్ రూపంలో వసిస్తాడని కూడా స్వామి చెప్పారు. కానీ ఇప్పుడు ఉషక్క చెప్పినట్టు సత్యము ప్రియము ఈ రెండింటిని విడదీసి మాట్లాడలేము, కానీ రెండింటినీ కలిపి కూడా ఉంచలేము. ప్రస్తుత పరిస్థితుల్లో అప్రియమైన సత్యాన్ని మనం చెప్పలేము, ప్రియమైన అసత్యాన్ని కూడా మనం చాటలేము. కానీ ఇక్కడ నాకేమనిపిస్తుందంటే 1973లో స్వామి ఒక ప్రవచనంలో యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ అని మనని ఆదేశించారు. అంటే ఎప్పుడూ మనం ఇతరులకి ప్రీతిపాత్రంగా మాట్లాడలేము, కానీ మనం చెప్పవలసిన నిజాన్ని మటుకు మనం దాచలేము. ఇది నేను తెలుసుకున్న సత్యం.
1: అనుపమ గారు, ఇందాక సత్యం గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, అయితే మన వర్క్ ప్లేస్ లో ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, అంటే మేనేజ్మెంట్ ఒకటి ప్లాన్ చేస్తుంది, ఒకటి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటారు, కానీ ఫైనల్ గా చేసేది వేరేది ఉంటుంది. అండ్ అటువంటి టైంలో మన క్లయింట్స్ గానీ కస్టమర్స్ కి గానీ మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు జరిగిన నిజం ఇది అని చెప్పుకోలేము. అటువంటి పరిస్థితి మీరు ఏదైనా ఫేస్ చేసినారా? ఫేస్ చేస్తే అది ఎలా హ్యాండిల్ చేశారో మాకు కొంచెం చెప్పండి.
2: చాలా సార్లు సత్యం ప్రియంగా ఉండదండి, నిజం చెప్తే నిష్ఠూరమే అనేది లోకం. అయితే వృత్తిరీత్యా మీరు అడిగారు కదా, ఇది తప్పదు. ఎందుకంటే ఒక బాధ్యతతో మనం ఒక వృత్తిని నిర్వర్తిస్తున్నప్పుడు సత్యమే చెప్పాలి, నిజమే చెప్పాలి. ఒక అధ్యాపకురాలుగా నేను రోజు ఇది చాలా ఫేస్ చేస్తానండి. చాలాసార్లు తల్లిదండ్రులకు చెప్పవలసి వస్తుంది, నీ పిల్లలు పాస్ కాలేదు, నీ పిల్లలకి దీనిలో ఆసక్తి లేదు, లేకపోతే విద్యార్థులకి వాళ్ళ ప్రవృత్తి గురించి మనం ట్రైన్ చేసేటప్పుడు, వాళ్ళ యాటిట్యూడ్ ట్రైన్ చేసేటప్పుడు వాళ్ళకు కొన్ని నిజాలు చెప్పాల్సి వస్తుంది. కానీ నా ప్రకారం ఏంటంటే ద ఇంటెన్షన్ బిహైండ్ ద ట్రూత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం సరైన రిజల్ట్ కోసం ఒక ట్రూత్ ని మనం ప్రజెంట్ చేసినప్పుడు సత్యం అప్రియమైనా కూడా అది మనం చెప్పవచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరికీ సెలబ్రేషన్ లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడి మహిళలతో నేను సంభాషించడం జరిగింది. అయితే ఒక మజ్దూర్ యువతి నా దగ్గరకు వచ్చి, మేడం గారు చాలా బాగా చెప్తారు, ఎవరి వృత్తిలో వాళ్ళు ఎలా బాగా ఇంకా బాగా చేయొచ్చు అనే విషయాన్ని చాలా బాగా చెప్పారు మీరు, కానీ రీసెంట్ గా అంటే ఒకరోజు ముందర గ్రహణం ఉండింది. మనందరికీ తెలుసండి గ్రహణ కాలంలో గుడులను మూసివేయడం జరుగుతుంది. అయితే ఈ మజ్దూర్ యువతి పని ఏంటి అంటే, గర్భగుడి దగ్గర నుంచుని లోపల ఉన్న భక్తులందరినీ వెంట వెంటనే పంపించేయడం బయటికి. ఎందుకంటే అది అయిన తర్వాత గుడిని మొత్తం మూసివేసి తర్వాత గ్రహణ కాలం తర్వాత మళ్ళీ దాన్ని తెరిచి మళ్ళీ శుభ్రపరిచి మళ్ళీ పూజాదికాలు నిర్వర్తిస్తూ ఉంటారు. అయితే తన మనసులో ఎంత బాధ ఉందో, తను అందరినీ తొందరగా వెళ్ళిపోండి తొందరగా వెళ్ళిపోండి గోవింద గోవింద అని చెప్తూనే గోవిందనామాలు చెప్తూనే వెళ్ళిపోండి అంటూ బయటికి తరిమేసి ఉంటారు. అయితే తను చాలా బాధతో నా దగ్గరకు వచ్చి అడిగింది, అమ్మ మీరు పర్సనల్ ఎఫెక్టివ్నెస్ గురించి చెప్పారు, నా వృత్తిలో అక్కడ నేను ఆ సత్యం చెప్పడం అనేది చాలా అప్రియం, నాకే అప్రియంగా అనిపించింది. చాలా మంది నడుచుకుంటూ ఎక్కిన వాళ్ళు, పేద సాధువులు, చాలా ఖర్చు పెట్టుకుని అప్పులు చేసుకుని భగవంతుని చూడటానికి వచ్చిన భక్తులు కూడా ఉన్నారు. అంత దాకా వచ్చిన తర్వాత మనందరికీ తెలుసండి అక్కడ ఒకటి రెండు సెకండ్ల కంటే ఎక్కువ దర్శన భాగ్యం లభించదు. కానీ ఆ ఉన్నదాంలో కూడా పాపం తను అలా అందరినీ బయటికి తోసివేయడం జరిగిందట. అప్పుడు నాకు అనిపించింది సత్యం అనేది అంటే నేను నా జాబ్ లో చేసే దానికంటే కూడా ఆవిడ చాలా ఇబ్బంది పడింది అనిపించింది. ఎందుకంటే ఆవిడ తను ఇంకా మిగిలిపోయింది తనలో. అప్పుడు నేను తలుచుకున్నది ఒకటే ఏంటంటే, తన పని తాను నిర్వర్తించడంలో తను అప్రియమైన సత్యం చెప్పడం వల్ల తను చాలా మేలు చేయగలిగింది. తనకి అదే చెప్పాను, మీరు లోపలున్న వాళ్ళందరినీ బయటికి పంపించడం వల్లనే గుడి గ్రహణ కాలానికి అనుగుణంగా మూసివేయబడడం జరిగింది, తనలో తప్పేమీ లేదు. కాబట్టి ప్రియత్వము సత్యం అనేవి బాగా తోడుగా ఉంటాయి, అంటే వాటికి అవినాభావ సంబంధం ఉంటుంది. కానీ ఎట్ ద సేమ్ టైం అవి రెండు రెండు కోణాలుగా రెండు వైపులకి తిరిగి ఉంటాయని నా ఉద్దేశం.
1: ఇందాక మీరు చెప్పారు కదా అనుపమ గారు, అది వింటుంటే ఎన్నో సందర్భాలుగా మనం చూసాము స్వామి స్టూడెంట్స్ తో మాట్లాడుతున్నప్పుడు, ముఖ్యంగా బాయ్స్ తో మాట్లాడుతున్నప్పుడు, ఈరోజు స్వామి కోపం వచ్చేసింది కోపం వచ్చేసింది అనిపిస్తుంది, చాలా కోపంగా ఉన్నారు కోపంగా ఉన్నారు. అసలు స్వామికి కోపం అనేది లేదు, కానీ ఆ సందర్భంలో స్టూడెంట్స్ కి ఒక విషయం నేర్పించడానికి అది స్వామి ఒక తల్లిలాగా కోపం వచ్చినట్టు కనిపిస్తారు. అంటే మాకు చేంజ్ చేయడానికి, మాలో మార్పు చేయడానికి, అంటే అలా స్వామి అలా బిహేవ్ చేస్తేనే వి విల్ కరెక్ట్ ఆన్సర్స్ ని తెలుసుకుని స్వామి అలా మాట్లాడతారు, లేకపోతే స్వామి ఎప్పుడూ స్వీట్ గా మితంగానే స్వీట్ గానే మాట్లాడతారు. కానీ ఇందాక మీరు చెప్పినప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి స్టూడెంట్స్ ని కరెక్ట్ చెయ్యాలి కాబట్టి అది డ్యూటీ కాబట్టి తప్పదు కాబట్టి స్వామి కూడా అంటే యాంగర్ కోపం ఉన్నట్టు అనిపిస్తారు. అయ్యో స్వామి కోపం ఉందని స్టూడెంట్ అందరూ సెట్ అయిపోతారు. సెట్ అయిన తర్వాత మళ్ళీ క్షణంలో స్వామి నమ్ముతారు, స్టూడెంట్ అందరూ నార్మల్ అయిపోతారు. మాకు ఎన్నోసార్లు ఇలా జరుగుతుంది, స్వామి కోపం వచ్చినట్టు అంటే నేను దర్శనంకి వెళ్ళడం, స్వామి మా వైపు రాకుండా ఇంకో చోట వెళ్ళిపోవడం. ఇంకా స్కూల్కి వెళ్తే అందరూ ఎలా అంటే అసలు అక్కడ ఉన్న చెట్లు కూడా లైఫ్ లేనట్టు అయిపోతాయి. అసలు టీచర్ సరిగా మాట్లాడరు, వార్డెన్ సరిగా మాట్లాడరు, హెడ్ మాస్టర్ సరిగా మాట్లాడరు, అసలు అట్మాస్ఫియర్ మొత్తం మారిపోతుంది. కానీ అది మళ్ళీ నెక్స్ట్ దర్శనకి వెళ్ళి వెళ్ళిన వెంటనే సాల్ నార్మల్ అయ్యేటప్పటికి అంత వీరోజు నార్మల్. సో అది కరెక్ట్ చేయడానికి ఒక్కొక్కసారి మన భాషలో మన బాడీ లాంగ్వేజ్ లో మార్పు తేవాల్సి వస్తుంది. అది నాకు అనిపిస్తుంది. సరే,
0: చాలా చక్కగా జరిగింది చర్చ అనుపమ. తర్వాత అనామిక ఇద్దరు కూడా సత్యం ప్రియం గురించి చాలా చక్కగా చర్చించారు. అయితే ఇది వింటున్నప్పుడు నాకు ఒక అనుమానం వచ్చింది. ఏంటంటే అంటారు కదా క్వశ్చనింగ్ మైండ్ అని, ఈ మైండ్ అనేది ఒక మంకీ లాగా స్వామి కూడా చెప్తారు. అది దాన్ని అలా వదిలేస్తే ఆ చర్చ వింటూ ఉంటే మనకి అది మంకీ లాగా ఎటు నుంచి తోట నుంచి ఆ తోట నుంచి తోటకి పరుగులు పెడుతూ ఉంటుంది. నాకు ఇప్పుడు తోచిన ఒక ప్రశ్న ఏంటంటే ఇందులోంచి ప్రియం సరే చెప్పుకున్నాము, ఆ ప్రియం చెప్పేటప్పుడు అది అవతల వ్యక్తికి అప్రియంగా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి, స్వామి ఏమైనా చెప్పారా ఈ విషయంగా అని కొంచెం తెలుసుకోవాలనే ఉత్సాహం కలిగింది. అప్రియంగా కాకుండా ఉండాలంటే మన సంభాషణ ఎలా ఉండాలో అది కూడా ఒకసారి చెప్తారా?
2: తప్పకుండానండి. స్వామి ఒక సందర్భంలో అన్నారు,

0: కాలు జారితే కలుగదు నష్టము, మాట జారితే మరణమిరా. ఎంత సత్యమైన అప్రియముగా మనం చెప్తే దానివల్ల కలిగే నష్టాలు చాలా ఉన్నాయి. అయితే దీనిలో మాకు మేనేజ్మెంట్ సైన్సెస్ లో ఒకటి చెప్తారు కమ్యూనికేషన్ గురించి. ఏంటంటే ది ఎసెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇస్ రిసెప్షన్. అలాగే ఇందాక మన ఉషగారు కూడా అన్నారు టోటల్ అండర్స్టాండింగ్ అని స్వామి దాన్ని నిర్వచించారు. ఈ రెండు కలిపి మనం చూసుకున్నట్లయితే ఆ సత్యాన్ని మనం చెప్పగలగాలి. ఎలా చెప్పాలి? ఇది నన్ను మీరు వేసిన ప్రశ్న. ఎలా చెప్పాలి అనే దానికి సూటిగా ఒక సమాధానం చెప్పలేము. నా ప్రకారం అయితే ఇది సందర్భోచితంగా ఉండాలి. ఏ సందర్భాన్ని బట్టి ఎలా చెప్పాలి అనేది ఒకటైతే, మేము యూజువల్ గా మేనేజ్మెంట్ సైన్సెస్ లో చేసే పని ఏంటి అంటే ఇంపార్టెన్స్ అండ్ అర్జెన్సీ అనే దాన్ని వెతుక్కుని దాన్ని బట్టి కొంచెం ప్రయారిటైజ్ చేసుకొని చూస్తాం. ఒకటి సందర్భం, రెండోది హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్, హౌ అర్జెంట్ ఇట్ ఈస్ అనే దాన్ని బట్టి, మూడోది వినేవారి మనస్థితి. అంటే ఇందాక చెప్పాను కదా నేను ఒక అధ్యాపకుడిని, పిల్లల మనస్థితిని వారి తల్లిదండ్రుల మనోగతిని బట్టి కొంచెం చెప్పేటప్పుడు మృదువుగా అర్థమయ్యేటట్టు చెప్తే, ఎందుకంటే ఇందాక అనుకున్నాం కదండి టోటల్ అండర్స్టాండింగ్ అండ్ ఎసెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇస్ రిసెప్షన్. అంటే మనం ఆ యొక్క సందేశాన్ని వాళ్ళకి చెప్పగలగాలి, ఇవ్వగలగాలి, అది మెయిన్. దుర్భాష రాకుండా కూడా ఈ పని చేయొచ్చండి. ఇది మనం వృత్తిరీత్యా ఇందాక అనామిక గారు కూడా చెప్పారు చాలా ఉద్వేగం వచ్చేస్తుంది ఎందుకంటే మిస్కమ్యూనికేషన్ చాలా జరుగుతుంది అని. ఈ మిస్కమ్యూనికేషన్ లో నేను చాలా మటుకు నేమ్ యూజ్ చేసే వర్డ్ నా పర్సనల్ గా ఏంటంటే మ్యాల్ కమ్యూనికేషన్. అది ఏంటంటే మనము మాటల్ని ట్విస్ట్ చేసి అంటే తిప్పి మన మన యొక్క సందర్భాన్ని దానిలో జోడించి వాటిని వక్రీకరించి చెప్పకుండా సత్యం అనేది ఎప్పటికీ సత్యమైనది. ఈ యుగానికైనా ఏ యుగానికైనా సత్యం అనేది సనాతనమైనది, నిత్యమైనది. అందుకని ఇవాళైనా సత్యమే, రేపైనా సత్యమే, ఇక రాబోయే కాలంలో కూడా అది సత్యమే. కాబట్టి సత్యం చెప్పేటప్పుడు నిరంతరంగా సత్యం పలకాలని స్వామి చెప్పారు మనకి. కానీ ఆ చెప్పేటప్పుడు ఇతరులని బాధించకుండా వారిని ఏ విధంగా దుఃఖపరచకుండా వీలైనంత వరకు మృదువుగా మనం చెప్పగలిగితే ఐ థింక్ వరల్డ్ లో చాలా మటుకు ప్రాబ్లమ్స్ అక్కడే సార్ట్ అయిపోతాయని నా ఉద్దేశం.
1: ఇందాక మీరు స్వామి గురించి చెప్తూ చాలా చక్కగా చెప్పారు. ఎలా అయితే అంటే మనం ఏ విధంగా చెప్తాము, సత్యం ఎలాగైనా పలకాలి కానీ అది ఏ విధంగా చెప్తాము అది కూడా చాలా ఇంపార్టెంట్. నిజం చెప్పాలంటే మనం స్వామిని చూసి చాలా మాటికి ఫాలో అవ్వాలి. అండ్ మన ఫీల్డ్ లో మిస్కమ్యూనికేషన్ మ్యాల్ కమ్యూనికేషన్ చాలా కామన్, మీరు కరెక్ట్ గా చెప్పారు అనుభవ గారు. అయితే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుందండి. కర్ణాటక చీఫ్ మినిస్టర్ అప్పట్లో దేవేగౌడ, తను చీఫ్ మినిస్టర్ అనమాట అప్పుడు. అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి, క్యాంపెయినింగ్ అంతా జరుగుతున్నది, కాకపోతే తన పార్టీ అంత స్ట్రాంగ్ కాదు అని ముందే వాళ్ళకి కాస్త ఐడియా ఉంటుంది కదా. సో తనకి తెలుసు తన పార్టీ ఈసారి ఇంకా గెలవదేమో అని తనకి ఐడియా ఉన్నది. అప్పుడు పరిగెట్టి పుట్టపర్తికి వెళ్ళారనమాట. పర్తికి వెళ్తే స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి పిలిచారు. అయితే తను స్వామితో మాట్లాడుతున్నారు, మాట్లాడుతూ మాట్లాడుతూ స్వామి ఈ ముఖ్యమంత్రి పదవి అని అలా ఒక మాట వేస్తే బాగుంటుందని స్వామికి చెప్పడం జరిగింది అనమాట. స్వామి ముఖ్యమంత్రి పదవి ఈసారి నేను ఎలక్షన్ క్యాంపెయిన్ నేను గెలిస్తే బాగుంటుందని ఒక మాట ఇలా వేశారు. సిచ్యువేషన్ స్వామికి తెలుసు, తను గెలుస్తాడో లేదో స్వామికి తెలుసు. మొహం మీద డైరెక్ట్ గా చెప్పకూడదు, ఎంత డిప్లొమాటిక్ గా ఎలా వర్డ్స్ వాడాలో అది వాడుతూ నిజం స్వామి ఎలా చెప్పినంటే, స్వామి ఏమన్నారంటే, దేవేగౌడ చూడు ఎప్పటికైనా మాజీ ముఖ్యమంత్రి బెస్ట్ పోస్ట్ అని చెప్పేసి అలా వదిలేసింది. అంటే ఎంత టాక్టిఫుల్ గా ఇక యూఆర్ నాట్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ అని చాలా డిప్లొమాటికలీ ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం చెప్పడం జరిగింది. అండ్ తను తనకి సిచ్యువేషన్ అర్థమైంది. ఇటువంటి ఇన్సిడెంట్స్ చూస్తుంటే స్వామి ఎన్నో సందర్భాల్లో హౌ టు కమ్యూనికేట్, ఒక విషయాన్ని ఇంకొకరికి చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి, మాడ్యులేషన్ వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉండాలి, వర్డ్స్ సెలెక్షన్ ఎలా ఉండాలి, వాళ్ళకి హర్ట్ అవ్వకుండా ఎలా చెప్పాలి, చాలా బ్యూటిఫుల్ గా మాకు నేర్పించడం జరిగిందని నాకు అనిపిస్తుందండి.
0: కమ్యూనికేషన్ గురించి మనం గత కొద్ది సమయం దీని మీద మనం కేటాయించి చక్కటి విషయాలు స్వామి చెప్పిన ఎన్నో కార్యరంగంలో మనం ఎదుర్కొంటున్న సమస్యల గురించి, సమస్యలు వాటికి
2: అవసరమైన సమాధానాలు కూడా మన చర్చ ద్వారా బయట తెచ్చుకున్నాం. అయితే ఇందులో ముఖ్యంగా నాలుగో పాయింట్ అయిన హితం గురించి మాట్లాడాలంటే, నిజంగా అది ఎట్లా ఉండాలని నాకు అనిపిస్తుంది అంటేనండి, హితం అనేది మన హితంతో పాటు సర్వభూత హితే రథ అంటారు. అంటే దాంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి పార్టీకి కూడా అది హితంగా ఉండాలి. అంటే నా ఒక్కడికి బాస్ కాబట్టి నాకు హితం చేసి నా సబార్డినేట్ కి అది అప్రియంగా హితం కాకుండా ఉండేటట్టు వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టు ఉంటే అది హితకరమైన సంభాషణ అనిపించుకోదేమో కార్యక్షేత్రంలో అనిపిస్తుంది ఆఫీస్ లో. అయితే ఏంటంటే అదే అంటారు కదా, ఫోర్డ్ ఎగ్జాంపుల్ గురించి కూడా మేనేజ్మెంట్ లో మనం విన్నాం. అయితే ప్రతిసారి కొత్త మోడల్ కార్ తీసుకొస్తాను అన్నప్పుడల్లా ఏమనేవాట, అందరినీ మీటింగ్ కి పిలిచి ఓకే ఈసారి ఏం కలర్ చేద్దాం ఎట్లాంటివి చేద్దాం అన్ని అడిగి, బట్ దిస్ టైమ్ వి ఆర్ గోయింగ్ విత్ బ్లాక్ అనేవాట. ప్రతిసారి బ్లాక్, అండ్ బ్లాక్ ఇష్టం. అంటే ఇంకా అది హితం ఏమైంది అంటే, ఇప్పుడు కంపెనీ ఇంట్రెస్ట్ లో ఆలోచించకుండా పర్సనల్ ఇంట్రెస్ట్ ని ముందు పెట్టుకుంటున్నాడు. అంటే హితం అంటే ఏమిటి, శ్రేయస్ ప్రేయస్ అని చెప్తారు కదండి, ఆ శ్రేయస్సు ప్రేయస్సు అనే దాంట్లో ప్రియమైనది ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో మనకి ప్రియం కలిగించేది. శ్రేయస్ అంటే లార్జర్ ఇంట్రెస్ట్, అందరికీ హితం చేసేది. సో ఇప్పుడు ఆ హితం అనేది మనం చూస్తున్నప్పుడు ఇందాక అనుకున్నట్టుగానే సర్వభూత హితే రథ అంటే అందరికీ హితం చేసే విన్ విన్ మేనేజ్మెంట్ మేము అనిపిస్తున్నాము.
1: ఉషా గారు, ఇప్పుడు మీరు హితం గురించి మాట్లాడుతున్నారు కదండి, అంటే ప్రాక్టికల్ గా చూస్తే మాత్రం హిత బోధన అంటే ఈవెన్ అది మీ మంచిగా అని నేను బోధన చెయ్యాలి అడ్వైస్ చేయాలంటే అసలు ఎవరికి విధానాన్ని ఉండదండి అసలు. సో మీ వర్క్ ప్లేస్ లో ఐమ్ షూర్ మీరు మంచికైనా చెప్తూ ఉంటారని వింటున్నారా, అటువంటి సందర్భం ఏదైనా ఉందండి?
2: చాలా చక్కటి క్వశ్చన్ అండి. ఇందాక ప్రియం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఈ థాట్స్ కొంచెం నా మైండ్ లో వచ్చాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా దాంతో కలుపుకుంటూ నేను జవాబిస్తాను. ఇందాక ప్రియం సత్యం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కూడా స్వామి మనకు చెప్పిన మూడు అంశాలు జ్ఞాపకం వచ్చాయి. అదేంటంటే, నీతో నువ్వు మాట్లాడుకుంటున్నప్పుడు ఎప్పుడూ కూడా ఎంత అన్ప్లెజెంట్ అయినా కూడా అట్ట ట్రూత్ నీకు చెప్పుకోమన్నారు స్వామి. అలాగే మీ క్లోజ్ వాళ్ళతో చెప్పేటప్పుడు, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అనుకోండి, మీతో ఉన్న వాళ్ళ గురించి చెప్పేటప్పుడు స్వామి ఉన్నారంటే ఫస్ట్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ గమనించుకుంటూ, అలాగే ప్రీచింగ్ లాగా ఉండకూడదు, అన్ప్లెజెంట్ గా ఉండకూడదు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసుకుని వాళ్ళకి ఏదైతే నచ్చట్లేదు నువ్వు చెప్తున్నది అనుకుంటే అలాంటిది నువ్వు చెప్పకూడదు అన్నారు. మీ క్లోజ్ వాళ్ళతో నువ్వు మాట్లాడేటప్పుడు స్వామి ఏం చెప్పారంటే, సమయం సందర్భం బాడీ లాంగ్వేజ్, తర్వాత ఎవరితో మాట్లాడుతున్నా వాళ్ళ మూడ్ ఏంటి, వాళ్ళ మూడ్ గ్రహించి దానికి తగినట్టుగా మాట్లాడాలి అని. వాళ్ళకి అన్ప్లెజెంట్ గా ఉంటుంది అనుకుంటే అది మాట్లాడకపోవడమే ఉత్తమమేమో అనిపిస్తుంది, రిలేషన్షిప్ సరిగ్గా మెయింటైన్ చేయాలి అంటే. తర్వాత బయట వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం ఎట్లా ఉండాలి అని అంటే, అడగందే సలహా చెప్పద్దు, ఉచిత సలహాలు చెప్పద్దు అన్నారు స్వామి. ఎందుకంటే ప్రీచింగ్ ఎవరు ఇష్టపడండి, వాక్ ద టాక్ అంటారు కదా, ఫాలో చేసి చూపిస్తుంటే చాలా చిన్న కథలు ఉన్నాయి మనకి, మనకి సమయం లేదు, సమయాభావం కూడా చెప్పుకోవట్లేదు. మనం ఏదైనా ఆచరించి చూపిస్తే పిల్లల పెంపకంలో కూడా మనం ఎలా నడుచుకుంటున్నామో చూసి పిల్లలు దాన్ని ఫాలో అవుతారు. కాబట్టి ప్రీచ్ చేయడం కంటే కూడా ప్రాక్టీస్ చేసి చూపించడం అనేది ఎప్పుడు మంచిది. కాబట్టి వర్క్ ప్లేస్ లో కూడా ఇదే రూల్, మనకి మనం ఎట్లా బాస్ గా ఉన్నాం, మనం మనం ఎలా కండక్ట్ చేసుకుంటున్నాము, అది ఆఫీస్ కి రెస్పాన్సిబుల్ గా మనము మన బిహేవియర్ మన కండక్ట్ ఉంటుందా, ఇంటెగ్రిటీ, తర్వాత ట్రాన్స్పరెన్సీ, మళ్ళీ రెస్పాన్సిబిలిటీ, ఓనింగ్ ఆఫ్ యువర్ ఫాల్ట్స్, మీకు ఏదైనా ఒకటి పొరపాట్లు డిలే అయిపోతే ఓవర్ రన్స్, టైం ఓవర్ రన్స్, దానికి ఓనప్ చేస్తున్నావా నువ్వు రెస్పాన్సిబిలిటీ, దాన్ని నువ్వు మేనవర్స్ లో కన్వర్ట్ చేస్తే ఆర్గనైజేషన్ కి ఎంత లాస్ అయింది, దానికి ఆర్ యూ రియలీ ఫీలింగ్ గిల్టీ. ఇవన్నీ కనుక నీకు ఒక వాల్యూస్ లాగా కనుక కొత్త వాళ్ళలో నువ్వు కృతంగా చెప్తే ఆ మెంబరు ఆర్గనైజేషన్ కి ఒక అసెట్ అవుతాడు, ఒక మంచి హ్యూమన్ రిసోర్స్ అవుతాడని నా పర్సనల్ అనుభవం అండి.
1: ఈ మూడు లెవెల్స్ లో మనకు మనం సత్యాన్ని ఎలా చెప్పుకోవాలి, మన కుటుంబ సభ్యులతో ఎలా చెప్పాలి, అలాగే బయట అంటే సమాజంతో ఎలా సత్యాన్ని షేర్ చేయాలి అనేది స్వామి చెప్పారన్నారు కదా, ఉషా చాలా మంచి విషయం చెప్పారండి. అయితే మీ వృత్తి రీత్యా మీరేమైనా మీ సబార్డినేట్స్ తో కానీ, కలీగ్స్ తో కానీ, మీ బాస్ తో కానీ మీరు ఇలాంటివి ఎప్పుడైనా సందర్భాలని ఎదుర్కొన్నారా? అలా ఎదుర్కొన్నప్పుడు మీరు ఈ హితాన్ని ఎలా మీరు మీ ఆచరణలో పెట్టారు అనేది మాతో కొంచెం షేర్ చేసుకుంటారా?
2: చక్కటి ప్రశ్న. ఇలాంటివి మనకి ప్రతిరోజు కార్యరంగంలో మనం ఎదురు చూస్తూనే ఉంటాం అనుకున్నా, ఇలాంటివి ఎదురు అవుతాయి మనకి. ఎందుకంటే అంత స్మూత్ సెయిల్ కాదు ఆఫీస్ లో మనం ఇంతమంది, మనం వి ఆర్ నాట్ డీలింగ్ విత్ మెషిన్స్ కదా, వీఆర్ ఆల్ డీలింగ్ విత్ హ్యూమన్ బీయింగ్స్ హూ కమ్ విత్ వేరియస్ ఎమోషన్స్, వేరియస్ బ్యాక్గ్రౌండ్స్, కల్చర్, అందరూ ఒకలాగా ఉండరు. చిన్న చిన్న విలేజెస్ నుంచి వస్తారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాదు, ఆఫీస్ డెకరం తెలియదు. ఇట్లా ఉన్న వాళ్ళందరితో మనం పనిచేస్తున్నప్పుడు మనకి రకరకాల అనుభవాలు ఎదురవుతాయి. బాస్ ముందు నేను చెప్తాను, తర్వాత నేను నా సబార్డినేట్ తో ఫేస్ చేసింది కూడా రెండు హితపరంగా నేను నాకు ఎదురైన రెండు నేను చెప్తాను. మా బాస్ కి ఎప్పుడు ఒకలాంటి భయం ఉండేది, బయట డిపార్ట్మెంట్స్ కి మనం ఏదైనా కొంచెం అగ్రెసివ్ గా ఇష్యూ గురించి ఏమైనా బయటకు తీసుకొచ్చి లెటర్ రాయాలంటే నేను టకటక నో డ్రాఫ్ట్ రాసి పెట్టేసి ఇంగ్లీష్ లో పెట్టేసేదాన్ని. ఆయన దాన్ని 15 రోజులు పక్కకు పెట్టేసి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేసేవారు. సైన్ చేయడానికి కొంచెం ఓనప్ చేయడానికి భయపడేవారు. ఏంటి నాకు అర్థమయ్యేది కాదు, నాకు ఆయన హితం కదా ఇది, మన డిపార్ట్మెంట్ కి హితం ఇది. ఎందుకంటే మన సిఏజీ గైడ్ లైన్స్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమైతే ఉన్నాయో దాని గురించి మనం అవతల వాళ్ళకి వాళ్ళ డ్రాబ్యాక్స్ చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? సటిల్ గా చెప్పాలి నేను ఎట్లా చేయాలి అని. అది నేను ఎక్కడ ఎవరిని పాయింట్అవుట్ చేయకుండా ఇష్యూ ఫోకస్డ్ గా నేను రాసినప్పుడు వి ఆర్ నాట్ పాయింటింగ్ యువర్ ఫింగర్ టువర్డ్స్ ఎనీవన్ అన్నప్పుడు ఆయనకి ధైర్యం చాలేదు. ఒక రోజు నేను ఇలాగే హితంగానే దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి డిపార్ట్మెంట్ యాజ్ ఎ హోల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ, ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ రిసోర్సెస్, మనం ఎంతమంది రిసోర్స్ మనము ప్రొజెక్షన్స్ లో ఎంత తక్కువ కనిపిస్తున్నాయి, ఏం కనిపించినట్టు ఏం చేయనట్టుగా ఎట్లా ఇది రిఫ్లెక్ట్ అవుతోంది, ఓవరాల్ పర్ఫార్మెన్స్ కూడా ఎట్లా ఇదవుతోంది అనేది కొంచెం ఆయనకి ఇష్యూ ఫోకస్డ్ గా థర్డ్ దీని మీద పెడుతూ చెప్తే ఆయనకు అసలు కొంచెం సేపు నేను ఏం మాట్లాడుతున్నానో అర్థం కాలేదు. మేడం మీరంతా ఏదో పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు మేడం, మేనేజ్మెంట్ టర్మ్స్ అన్ని ఫ్లవరీ లాంగ్వేజ్ లో ఏదేదో చెప్తారు, నాకు అసలు ఏం అర్థం కాలేదు మేడం. ఏం లేదు సార్, ఇక్కడ జరుగుతున్న ఇష్యూని మనము సింపుల్ ఇంగ్లీష్ లో వాళ్ళకి ఎక్కడ ఎంత చెప్పాలో అంతే చెప్తూనే మనం లెటర్ రాశాము, ఎవరిని మనం పాయింట్అవుట్ చేయటం లేదు. దీనివల్ల స్టేట్ గవర్నమెంట్ అలర్ట్ అయ్యి మనకి ఇవ్వాల్సిన రిపోర్ట్స్ సరిగ్గా ఇస్తే అక్కడ మనకి పిఎస్సీ రిపోర్ట్, సిఏజీ రిపోర్ట్ లో మన పార్లమెంట్ లో సబ్మిట్ చేసే రిపోర్ట్ వరకు కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది. దానివల్ల మనకి ఫ్యూచర్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎంతో సేవింగ్ ఉంటుంది సార్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇమ్మీడియట్ గా ఆయన సైన్ పెట్టి చాలా థ్యాంక్స్ మేడం నన్ను ఈ డైరెక్షన్ లో నన్ను ఎడ్యుకేట్ చేసినందుకు, రియలీ ఆల్ దిస్ డేస్ ఐ వాజ్ రిఫరెన్సివ్ బికాస్ ఐ డి న్యూ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ ఐ వాజ్ ఇన్ ద డార్క్ అని చెప్పేసి ఆయన నన్ను మనస్ఫూర్తిగా నన్ను అప్రిషియేట్ చేయడం జరిగింది. నేను నా అప్రైజల్ కంటే కూడా ఇది నేను ఎక్కువ చాలా వాల్యుబుల్ గా నేను అనుకున్నాను. ఎందుకంటే సీనియర్ మోస్ట్ పర్సన్ ఆన్ ద వర్జ్ ఆఫ్ హిస్ రిటైర్మెంట్ హీ యాక్సెప్టెడ్ అండ్ హీ ఎక్నాలెడ్జ్డ్ మై అడ్వైస్. అది నేను హితం డిపార్ట్మెంట్ హితం కలిగింది అనుకున్నాను. రెండోది నేను బాస్ గా ఉంటూ నా సబార్డినేట్ తో జరిగింది కూడా చెప్తాను. ఎందుకంటే రెండు మనకు అవసరమే. మనం మేనేజ్మెంట్ లెవెల్ మిడ్ మేనేజ్మెంట్ లో ఉన్నప్పుడు మనం వీఆర్ రిపోర్టింగ్ టు సంబడి, వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ వర్క్ ఫ్రమ్ సంబడి. అలా ఉన్నప్పుడు రెండు వైపులా ఒకటేలాగా ఉండాలి అని నా ఉద్దేశం. హితం అనేది ఎవరికైనా హితం కాబట్టి కొత్తగా వచ్చిన అబ్బాయి ఇలాగే ఇంజనీరింగ్ అయిపోయి స్ట్రీట్ ఫ్రమ్ కాలేజ్ నా దగ్గరికి వచ్చినప్పుడు తెలిసి తెలియక అబ్బాయి వే ఆఫ్ డ్రెస్సింగ్ అనుకోండి, కల్చర్ అనుకోండి, మాట విధానం అనుకోండి, పనిచేసే తీరులో కానీ అబ్బాయి చూపించిన ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ ని నేను పాయింట్అవుట్ చేయకుండా, పర్సన్ ఫోకస్డ్ గా పాయింట్అవుట్ చేయకుండా, ఇష్యూ ఫోకస్డ్ గా అతని డిలేయింగ్ టాక్టిక్స్ వల్ల డిపార్ట్మెంట్ కి ఎంత ప్రాబ్లం అవుతుంది, ఎంత నష్టం అవుతుంది, టీమ్ వర్క్ లో మిగిలిన మెంబర్స్ వర్క్ ఎట్లా డిలే అయిపోతుంది అనేది అతనికి కూర్చోబెట్టి చెప్పినప్పుడు, అంటే వర్క్ ఆస్పెక్ట్ తోనే నువ్వు ఇలా చేయడం వల్ల, అంటే మనం ఇట్లా చేస్తే ఈ రోజు అవ్వాల్సింది థర్స్డే అవ్వాల్సిన పని మండే వరకు అవుతుంది కదా, మండే వరకు నీ పని అయిపోతే నేనెప్పుడు చూడాలి, తర్వాత బాస్ ఎప్పుడు సైన్ చేయాలి, ఈ 4 లెవెల్స్ దాటేసరికి ఈజీగా ఇంకో 1 వీక్ అవుతుంది జస్ట్ బికాస్ వీఆర్ డిలేయింగ్ ఇట్ బై 1 అవర్ నీ లెవెల్లో. సో సవా 4 డేస్ మనకి ఎంతంత మన టీం మీద. డూ యూ వాంట్ ఎవ్రీబడి టు పాయింట్అవుట్ ఎ ఫింగర్ టువర్డ్స్ అవర్ సెక్షన్ సేయింగ్ దట్ దే ఆర్ ఆల్వేస్ లేట్, దే ఆర్ నెవర్ ఆన్ టైమ్, టైం షెడ్యూల్స్ ఫాలో అవ్వదు అని చెప్పించుకోవడం నీకు బాగుంటుంది? నో మ్యామ్, నో, ఐ నెవర్ అగ్రీ, దట్స్ ద స్పిరిట్, కమ్ ఆన్ లెట్స్ ఆల్ డూ ఇట్ నౌ. వాట్ ఈస్ యువర్ టేక్ అవే ఫ్రమ్ దిస్? హౌ యు ఆర్ గోయింగ్ టు డూ అబౌట్ దిస్? What is your action plan? And you have to come out with your own way and tell me in what way you are going to do it. And cheppangani, papa athane, ma'am, today morning I'll do this, by tomorrow I'll complete this. Idi adi ani cheppesi okati mappu athane yepni cheyem chestaru commitment tho naaku ichadu. Ichinattugane chakkaga aa rojuki edo tappulu tadaka lekunda untundan kaadu. But we are there to see and correct it. కానీ ఆ లెవెల్ లో అట్లీస్ట్ నాకు ఇంకో టైంకి వస్తే కనుక దాన్ని నేను కరెక్ట్ గా దాన్ని ఇవాల్యుయేట్ చేసుకుంటూ కరెక్షన్స్ వేరేవా నెసరీ చేసుకుని టైంకి మేము ఆ రిపోర్ట్ ఇచ్చేటట్టు అదే అతనికి హితంగా ఉండి, అలాగే అతను ఒకసారి టాప్ బాస్ పిలిచినప్పుడు మీటింగ్ కి వెళ్ళడానికి కూడా ఎలా ఉన్నాడో అలాగే వెళ్ళిపోతూ ఉంటే కూడా పిలిచి అతన్ని ఆఫీస్ డెకరం ఉంటుంది, డ్రెస్ కోడ్ ఉంటుంది, పెద్దవాళ్ళం మీట్ అయ్యేటప్పుడు చక్కగా వెళ్ళి గ్రూమ్డ్ దీంతో చక్కటి డ్రెస్ తో వెళ్ళాలి. ఇవన్నీ నువ్వు కొత్తగా చేరావు కాబట్టి నీకు తెలియదు, కానీ దిస్ విల్ గో లాంగ్ వే. నీ కెరియర్ లో నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా కూడా ఇలాంటి చిన్న చిన్నవి నీకు లైఫ్ లో ఎంతో హెల్ప్ చేస్తాయి బాబు అని చెప్పినప్పుడు ఇటు కెట్ ఇన్ ఏ పాజిటివ్ వే అప్పటి నుంచి అతను స్టార్టెడ్ మోల్డింగ్ హిమ్సెల్ఫ్ అండ్ మైండింగ్ హిమ్సెల్ఫ్ అండ్ తర్వాత చాలా గ్రేట్ వర్కర్ గా మంచి వర్కర్ గా పేరు తెచ్చుకున్నాడు. నా అడ్వైస్ ఫాలో అవ్వడం వల్ల నేను అందుకని, ఎందుకంటే చెప్తాం మనం ఈజీ, ఫాలో అవ్వడం అతని చేతిలో ఉంది, అతనికి హితమైనది అని అతను గ్రహించాడు కాబట్టి అవన్నీ చేసుకుని అనతి కాలంలోనే అతను చక్కగా ఇక్కడ మంచి వర్కర్ గా పేరు తెచ్చుకుని బయట కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ లో అతను ఏ పోస్ట్ కోసం అయితే కలగన్నాడు అనతి కాలంలోనే ఏడాది రెండేళ్లలో ఆ పోస్ట్ సంపాదించి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి నేను బలంగా నమ్ముతాను ఏమనంటే, హితం అనేది అవతల వాడికి కానీ నీకు కానీ అది మంచిది హితం అని తెలిసినప్పుడు నువ్వు చెప్పే విధానం ఇందాక నేను అనుకున్నట్టు కానీ చక్కటి విధానంలో నొప్పించకుండా మృదువుగా చక్కటి సంభాషణతో కనుక చెప్తే ఎవరైనా వింటారండి. సమయం సందర్భం ఇందాక మనం అనుకున్నట్టుగా సమయం సందర్భం చూసుకుని ఓవరాల్ బిగ్గర్ పిక్చర్ ఆర్గనైజేషన్ పరంగా ఫ్యామిలీ అనుకోండి, ఇండివిజువల్ కాకుండా ఇండివిజువల్ వల్ల ఫ్యామిలీకి ఎంత ఉపయోగం, ఫ్యామిలీ వల్ల దేశానికి ఎంత ఉపయోగం, దేశం లోపల ఉన్న మన ఆర్గనైజేషన్ కి ఎంత ఉపయోగం, అలా ఒకటి స్వామి చెప్పినట్టుగా ముందు ఇండివిజువల్ సాధన, కలెక్టివ్ సాధన, ఫ్యామిలీ సాధన ఇలా వస్తారు కదా. ముందు సెల్ఫ్ నుంచే మొదలవ్వాలి, మొదలయ్యి దేశం వరకు వెళ్ళేటట్టు అంతర్జాతీయంగా కూడా వెళ్లేందుకు ఇవన్నీ కూడా తోడ్పడతాయి. ఎందుకంటే చేంజ్ యువర్సెల్ ద హోల్ వరల్డ్ విల్ చేంజ్ అని స్వామి అంటారు కాబట్టి ఈ విధమైన బిహేవియర్ తో కమ్యూనికేషన్ తో మనం అనుకున్న రిజల్ట్ మనం సాధించచ్చు. చాలా చక్కటి చర్చ జరిగింది ఈరోజు. మృదు భాషణ అనే అంశం మీద స్వామి మనందరి చేత పలికించిన ఎన్నో భావాలు మనకి స్థూలంగా తీసుకొచ్చి మన ద్వారా పలికించిన భావాలన్నీ కూడా ఇది మనం చెప్పినవి కాదండి. నిజంగా స్వామి మనకి స్ఫురణకి తీసుకొచ్చి ఆయన మన చేత ఏది పలికిస్తే అది మనం పలికామని అని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఈ గంట సేపు 40 నిమిషాల పైగా మనం మాట్లాడిన మాటల్లోంచి ఇప్పుడు టేక్అవేస్ ఏంటి అంటే, మనం కార్యాచరణకి మనం ఒక 3 పాయింట్స్ అలాగని అనుకోవాలి అంటే ఇవన్నీ సమాప్ చేస్తూ చెప్పడానికి నాకు అనిపిస్తుందండి, ఈ కమ్యూనికేషన్ అనేది నిజంగా ఒక మహామంత్రం స్వామి చెప్పింది. ఈ మహామంత్రం అన్నప్పుడు ఆ మంత్రాన్ని మనం మననం చేసుకోవాలి కదా. మననం చేసుకోవాలంటే ఈ 40 నిమిషాల్లో మనం చెప్పిన దాన్ని చక్కగా 3-4 పాయింట్స్ లాగా దాన్ని సమప్ చేయాలంటే, ఇప్పుడు మన చర్చ మొత్తం మహామంత్రం లాగా మనం ఫాలో అవ్వాలంటే మననం చేసుకుంటూ ఒక్కొక్క పాయింట్ గురించి టేక్అవే ఏంటి అని మనం ఆలోచిద్దాము. హితం గురించి చివరిగా చెప్పాను కాబట్టి అది నా అంశంగా నేను తీసుకుని చెప్పాను కాబట్టి హితం గురించి నేను చెప్పే పాయింట్ ఏంటంటేనండి, సర్వ భూత హితే రథ అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అంటే అందరిలో మనం ఉన్నాం, మనలో అందరు ఉన్నారని మనం ఎలా అంటాము, అందరిలో స్వామి చూడాలని ఎలా అంటాము, అట్లాగే ఇండివిజువల్ లెవెల్లోనే కాకుండా ఆర్గనైజేషన్ లెవెల్లో మనం కార్యరంగం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆలోచిస్తే కనుక లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఆలోచించి అందరికీ విన్ విన్ గా ఉండేది, అందరికీ హితం చేసేది ఫాలో అయితే కనుక నథింగ్ లైక్ ఇట్ నో రిగ్రెట్స్. ఇంకా రేపు పొద్దున మనకి ఎటువంటి బాధ కానీ లేకపోతే దాని గురించి ఎటువంటిది ఉండదు. అలాగే అనామిక మీరు కూడా ఈ పాయింట్ గురించి ఒక టేక్అవే పాయింట్ ఉంది చెప్పండి, తర్వాత అనుకుమా కూడా చెప్తారు.
1: ఉషా గారు, ఇప్పుడు వర్క్ ప్లేస్ లో హితం గురించి అయినా సత్యం గురించి అయినా అంటే ఇప్పుడు ఇటువంటి సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తే ఎలా హ్యాండిల్ చేయాలో స్వామి మీ చేత మాట్లాడారు కాబట్టి నాకు ఆ పాయింట్స్ అర్థమైపోయాయి. ఇంకా అనుద్వేగం గురించి చెప్పాలంటే స్వామి చెప్పినట్టే నా 1 టేక్అవే పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా ఆఫీస్ లో లేదా ఈవెన్ ఏ పరిస్థితులైనా ఉద్వేగం కలిగితే మాత్రం 1 to 10 కంపల్సరీ అక్కడ కౌంట్ చేస్తే ఆ పరిస్థితిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది స్వామి మాట బంగారు మాట. సరే
3: మనక వాక్కులో ప్రియత్వం సత్యం ఈ టాపిక్ వస్తే నా ప్రకారం టేక్అవే పాయింట్స్ 2, 1 నియంత్రణ, 2 నివేదన. వాక్కుని నియంత్రించుకుని ఎటువంటి హార్ష్ వర్డ్స్ వాడకుండా మృదువుగా ఇతరుల మనస్థితిని ఎరిగి మాట్లాడినప్పుడు అది ప్రేమగా ఉంటుందని నేను తెలుస్తానండి. 2 ఏంటంటే స్వామి వాక్కుని సాక్షాత్ భగవత్ స్వరూపం కింద మనతో చర్చించారు కాబట్టి మనం మాట్లాడే ప్రతి అంశాన్ని భగవంతునికి ఒక నివేదనగా, ఒక పూజా పుష్పంగా మనం ఆయనకు అర్పించినట్లయితే మనం చాలా జాగ్రత్తగా మాట్లాడి మృదువుగా మాట్లాడతామని నా నమ్మకం. సో ఈ 2 నా ప్రకారం నా టాపిక్ నుండి టేక్అవేస్.
2: బంగారు అవకాశం మాకు కలగజేసి మృదు భాషణ అనే చక్కటి అంశం మాకు ఇచ్చి మా అందరి చేత కూడా ఈ చర్చ చేయించినందుకు రేడియో స్థాయి వారికి మొదటగా మా అందరి తరఫున కృతజ్ఞతలండి. అలాగే తన చక్కటి గళంతో, మృదు మధురమైన గళంతో స్వామి పద్యాలు మనందరికీ అందించిన సాయి సోదరి సాయి శ్రీలక్ష్మికి కూడా ధన్యవాదాలు. అన్నిటికంటే ముఖ్యంగా ఏమి మాట్లాడడం చేత కానీ మాలాంటి మామూలు వాళ్ళందరి చేత కూడా నూతన కరోతి వాచాలం అనేది నిజం చేస్తున్నట్టుగా స్వామి మామూలు మాటలు, అతి సింపుల్ భాష మాట్లాడే మాలాంటి వాళ్ళ చేత ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చి స్వామిని మరొక్కసారి గుర్తు చేసుకునేందుకు మాకు ఒక మంచి బంగారు వేదిక ఇచ్చినందుకు మన స్వామి వారికి సదా కృతజ్ఞతలు. అలాగే శిరస్సు వంచి వందనం సమర్పిస్తున్నామండి సాయిరాం.

తీయని మాటే ప్రేమకు బాట చర్చా కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్న వారు శ్రీమతి ఉషా వేమూరి, శ్రీమతి అనామికా సాయి, శ్రీమతి డాక్టర్ అనుపమా ముద్దికొండ. పద్య పఠనం శ్రీమతి సాయి శ్రీలక్ష్మి.

0: అంతర్గతంగా ఉన్న విలువల పెన్నిధిని జాగృతంగా ప్రకటింపజేసే విలక్షణ విధానమే విద్య. అటువంటి విద్యా విధానానికి ఆదర్శవంతమైన సంధానమే శ్రీ సత్యసాయి విద్యా విధానం. అక్కడ విద్యను అభ్యసించిన వారికి వారు చేసే పనే పరమాత్మ, యోగమే సద్యోగం, కర్మాచరణమే కర్మయోగం. అలా కర్మనే ఉపాసనగా మలుచుకోవటం అంటే పనిచేసే చోటికి స్వామిని పిలుచుకోవటమే. అదే కర్మోపాసన. దేశ విదేశాల్లో విధి నిర్వహణలో ఉన్న శ్రీ సత్యసాయి పూర్వ విద్యార్థులు సమర్పిస్తున్న డయల్ ఇన్ ఇంటర్వ్యూ సమగ్ర సమ్మేళనం కర్మోపాసన. ఇందులో పాల్గొన్నవారు శ్రీయుతులు ఉదయ్ గిరీష్, జగదీష్ చంద్ర, కె రఘురాం, రామ్ నరేష్. సంచాలకులు శ్రీ రంగనాథరాజు.
1: ఓం శ్రీ సాయిరాం. స్వామివారి పాద పద్మాలకు మమ్మేముగా అర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈరోజు రేడియో సాయి యానివర్సరీలో భాగంగా వర్క్ ఈజ్ వర్షిప్, మనం చేసేటువంటి కర్మయే ప్రార్థన అనేటువంటి ఈ విషయంపై సమీక్ష జరపడానికి మనతో పాటు సోదరులు జగదీష్ చంద్ర, ప్రిన్సిపల్ ఇంజనీర్ కార్ల్ జైస్ సింగపూర్ నుండి, సోదరులు రఘురామ్ కన్సల్టెంట్ ఇన్ఫోసిస్ హైదరాబాద్ నుండి, సోదరులు రామ్ నరేష్ ఫౌండర్ డైరెక్టర్ తత్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సిడ్నీ ఆస్ట్రేలియా నుంచి పాల్పంచుకుంటున్నారు. ఈరోజు మనం మాట్లాడబోయేటువంటి, సమీక్ష జరపబోయేటువంటి ఈ విషయం చాలా గంభీరమైనటువంటిది. స్వామి పలుమార్లు ఈ విషయం గురించి చెబుతూ వచ్చారు. అయితే మనము ఈ విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ముందుగా ఈ వర్క్ ఈజ్ వర్షిప్ అనేటువంటి ఈ వాక్యాన్ని లోతుగా పరిశీలించాలి. అసలు వర్క్ అంటే ఏంటి, దేన్ని మనం వర్క్ అనాలి? సోదరులు రఘురామ్, మీరు ఈ విషయంపై కొంచెం శ్రోతలకు తెలియజేస్తారా?
2: అందరికీ నా లవింగ్ సాయిరామ్. ప్రతి జీవి తెల్లవారు నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పనిలో ఉంటారు. మన బాడీలో బ్లడ్ కాన్స్టాంట్ గా సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. మన హార్ట్ ఎప్పుడు ఒక కాన్స్టాంట్ రిధమ్ లో బీట్ అవుతూ ఉంటుంది. మన తినే ఫుడ్ డైజెస్ట్ అయ్యి ప్రతి ఆర్గన్ కి శక్తి ఇస్తుంది. సో ఇలా చూస్తే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. ప్రతి పని చేయాలి, మనం మన్ని నుంచి తప్పించుకోలేము. అందువలన భగవద్గీతలో మన పని, మన వర్క్ ని వర్షిప్ గా మార్చే విధానం ని కర్మయోగ అనే చాప్టర్ లో చాలా డీటెయిల్ గా డిస్క్రైబ్ చేశారు. ఇదే ఇంగ్లీష్ లో మనం ఒక కోట్ ఇక్కడ మనకి చాలా యాప్ట్ గా ఉంటుంది. ఇట్ ఈస్ ది వే టు గాడ్ ఈస్ త్రూ యువర్ డ్యూటీ అండ్ రైట్లెస్ యాక్షన్స్. కర్మలో ఉండే కర్మం అంటే డిసిప్లిన్ ని మనకి ప్రధానంగా ఉండాలి. కర్మతో వచ్చే రిజల్ట్ గాని సక్సెస్ గాని ఫెయిల్యూర్ గాని మనకి ప్రధానం కాకూడదు. అంటే ఒక్కొక్కసారి కొంతమంది విజయం కోసం తన ఒఫీషియల్ పోస్ట్ ఆర్ అధికారంతో ఇతరుల్ని భయపెట్టి పని చేస్తుంటారు. ఇలాంటి పనులు జయించినా అవి అపజయం అవుతాయి. ఒకరిని భయపెట్టి, ఒకరిని లొంగ తీసుకొని, ఒకరిని స్వేచ్ఛ ఇవ్వకుండా పనిచేస్తే అది అపజయం అవుతుంది. మనం మన కర్మని అనుసరిస్తూ మన సత్యాన్ని వదలకుండా ధర్మంగా పనిచేస్తే అపజయం వచ్చినా అది జయమే అవుతుంది. సో ఇదే ఈ విషయం మన స్వామి మనకి తెలిపారు. ద వే టు వాల్యూ ది మాస్టర్ ఇస్ టు మాస్టర్ హిస్ వాల్యూ. సో స్వామి చెప్పే మార్గం మనం వెళ్తే మనకి ఈజీగా స్వామిని ప్లీజ్ చేసే ఒక అవకాశం దొరుకుతుంది. సో ఇదే ఈ విషయంలోనే ఒకసారి స్వామి చిన్మయానంద గారు, అప్పట్లో ఉండే ఒక గొప్ప జడ్జ్ తేజ్ బహదూర్ సత్గురు గారిని కలిసి సక్సెస్, అతని సక్సెస్ వెనుక రహస్యాన్ని తెలుసుకోవడానికి అడిగారు. అప్పుడు తేజ్ బహదూర్ సత్గురు గారు ఇలా చెప్పారు, మనం జీవితంలో సక్సెస్ రావాలి అంటే, ఏ పని చేసినా సక్సెస్ కావాలి అంటే ఒక సన్యాసి లాగా జీవించాలి, ఒక ఎద్దులాగా కష్టపడాలి కాదు, ఒక గుర్రం లాగా పరిశ్రమించాలి. అప్పుడే సక్సెస్, విజయం తనంతలు తానే మన వెనక తీస్తుంది. ఒక్కొక్కసారి మన చేసే పని మీద నిర్లక్ష్యం ఉంటుంది, చెయ్యని పని మీద ఆసక్తి ఉంటుంది. చాలా మంది తను చేసే పని మీద నిర్లక్ష్యంగా ఉంటారు, తమరు కాని పని మీద కొండంత ఆసక్తి ఉంటుంది. ఇది ఒక చిత్రమైన

0: ఇది జీవితంలో విజయం చేకూర్చదు. సో ఆ ఒకసారి ఈ శతాబ్దంలో అతి గొప్ప సైంటిస్ట్ గా పేరు పొందిన డాక్టర్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ జీవితంలో విజయం లభించే మార్గం ఏమిటి అని ఎవరు అడిగారు. అందుకు ఆయన ఒక సూత్రములు ఇలా జవాబిచ్చారు. ఏ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఇందులో ఏ అనగా విజయం, ఎక్స్ అనగా పని, వై అనగా ఆటలు, జెడ్ అనగా నిశ్శబ్దంగా పనిచేయడం అని అర్థం చెప్పారు. సో శ్రమిస్తేనే విజయ మార్గం అని అన్నారు. సో దాంతో పాటు మన శరీర ఆరోగ్యాల కోసం ఆడుతూ పాడుతూ పనులు చేయాలని చెప్పారు. దీంట్లో ఒక ముఖ్యమైన నియమం గుర్తించాలి, మనం పని చేసేటప్పుడు నిశ్శబ్దంగా సైలెంట్ గా పనిచేస్తే ఆ కర్మకి ఒక ఆ ఫలితం చాలా చక్కగా ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ధనము వల్లనో విజయం వల్లనో తన శక్తి వల్లనో సహకరించిన ఉత్తమ స్థానిలో ఉండే మనుషులు చిన్న చిన్న పనులు చేయడానికి ముందుకు రారు. అల్పమైన పనులు చేస్తే వాళ్ళకి నామోషిగా భావిస్తారు. సో ఇందుకే భారత్ మజ్దూర్ సంఘ నాయకుడు శ్రీ దంటోపంత్ తేంగ్డే గారు ఒక ప్రసంగంలో చెప్పారు, ప్రెస్టేజ్ లోపల ప్రవేశిస్తే అభివృద్ధి ఆగిపోతుంది అని అన్నారు. మనం ఇప్పటి వరకు ఈ విషయాల్లో మాట్లాడుతుంటే వర్క్ గురించి, దాంట్లో ఉన్న వేరియస్ ఎలిమెంట్స్ గురించి తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఇలాంటి వర్క్ ని వర్షిప్ గా ఎలా మార్చగలం, అసలు వర్క్ కి వర్షిప్ కి ఉన్న రిలేషన్షిప్ ఏంటి, ఇది తెలుసుకుంటే మన కార్యం మన వర్క్ చాలా ఈజీగా అయిపోతుంది.
1: బ్యూటిఫుల్ గా చెప్పారు బ్రదర్. నైస్ గా కన్సైజ్ గా వర్క్ అంటే ఏంటి అని, అంటే శరీరంలో ప్రతి అంగము ప్రతి అవయవము ఆగకుండా ఆ పని చేస్తూనే ఉంది. సోమ నట్టు సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు, నదులు ప్రవహిస్తాయి, గాలి వీస్తుంటుంది, వీటన్నింటికి ఆగకుండా ఏ విధంగా నడుస్తుంది, అదే ఆగకుండా ఆ పని నడుస్తుంది, కర్మ నడుస్తుంది ప్రపంచంలో. అయితే బ్రదర్ రామ్ నరేష్, ఇప్పుడు మన రఘురామ్ ఇంత చక్కగా వర్క్ అంటే ఏంటో చెప్పారు. మరి స్వామివారు చెప్పినటువంటి ఎన్నో సందర్భాల్లో వర్షిప్ అనేటువంటి దాన్ని ఏ విధంగా స్వామి వర్ణిస్తూ వచ్చారు, ఏ విధంగా స్వామి దాని గురించి చెబుతూ వచ్చారు, కొంచెం మన శ్రోతలకు మీరు తెలియజేస్తారా?
2: రేడియో సాయి శ్రోతలకు ముందుగా నా మనస్ఫూర్తి సాయిరామ్స్, సాయిరామ్ రాజు,
1: సాయిరామ్.
2: ముందుగా చెప్పాలి అంటే బ్రదర్ రఘురామ్ చెప్పినట్లు వర్క్ ఎంత ముఖ్యమో ఆ వర్క్ చేసేటప్పుడు వర్షిప్ కూడా అంతే ముఖ్యం. అసలు మనం ఇంకా స్వామి చెప్పిన కొన్ని మాటలు మనము ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో గుర్తు చేసుకోగలుగుతాయి. వర్షిప్ వర్క్ అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పి స్వామి ఎన్నో విధాలుగా దాన్ని మనందరికీ తెలియపరచడం జరిగింది. స్వామి చెప్పిన ఒక దివ్య ఉపన్యాసం నుంచి ఒక చిన్న కొటేషన్, టు వర్షిప్ గాడ్ త్రూ గుడ్ క్వాలిటీస్, గుడ్ కండక్ట్, గుడ్ థాట్స్ అండ్ గుడ్ కంపెనీ ఈజ్ ద బెస్ట్ వే టు ప్లీజ్ గాడ్ అని చెప్తూ, ఆ బెస్ట్ వే టు ప్లీజ్ గాడ్ అనేది ఎట్లా సాధ్యమవుతుంది, దేవుణ్ణి వర్షిప్ చేయాలి అంటే మంచి గుణాలే కాదు, మంచి నడవడిక, మంచి ఆలోచన, మంచి సహచరులతో కలిపి మనం దేవుణ్ణి ప్రాప్తించడం జరుగుతుందని స్వామి చెప్పారు. అది మనకు ఎలా సాధ్యం, అది కూడా స్వామి ఎంత మంచివారు చూసారా. మన ఈ కలియుగంలో మనము ఎటువంటి కష్టం లేకుండా స్వామి మనకు ప్రతి ఒక్కటి చాలా చిన్న చిన్న పదాలలో స్వామి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలా ఒక సందర్భంలో స్వామి 8 ఫ్లవర్స్ ఆఫ్ వర్షిప్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ చెప్పారు. సో వాట్ ఆర్ దిస్ 8 ఫ్లవర్స్ ఆఫ్ వర్షిప్? మొదటిగా నాన్ వైలెన్స్, అహింస. మనము చేసే పని ద్వారా ఎవరికి ఎటువంటి హాని కలగనప్పుడు దట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఆఫ్ వర్షిప్, నాన్ వైలెన్స్. సెకండ్, కంట్రోల్ ఆఫ్ సెన్సెస్, ఇంద్రియ నిగ్రహ శక్తి. ఎప్పుడైతే మనం చేసే పనిలో మన ఇంద్రియాలు, మన కర్మేంద్రియాలు, మన జ్ఞానేంద్రియాలు మన మాట, అంటే మన హృదయంలో ఉన్న స్వామి మాట విని స్వామి చెప్పే హృదయపు చప్పుళ్లకు అనుగుణంగా నడవగలుగుతామో, అప్పుడు మనము తలిచే ప్రతి తలంపు వర్షిప్ అవుతుంది. కంట్రోల్ ఆఫ్ సెన్సెస్. కంపాషన్ ఫర్ ఆల్ లివింగ్ బీయింగ్స్. కంపాషన్ అనగా కరుణ. జగత్ అంతా స్వామి మనపై చూపించిన కరుణను మనము 10 మందికి పంచే విధంగా అదే కరుణ చూపించగలిగితే అది వర్షిప్ అవుతుంది. ఫర్బేరెన్స్, క్షమ. చాలా మంది అంటారు సీతమ్మ తల్లికి భూమాతకున్నంత క్షమ అంత ఫర్బేరెన్స్ ఉంది. ఆ మహాతల్లి చూపించిన ఈ మహోత్తరమైన గుణములో మనము పదో వంతు క్షమైన మన చుట్టూ వారికి మనం చూపించగలిగితే అది ఖచ్చితంగా వర్షిపోతుంది. పీస్, శాంతి. శాంతి మనకు ఎలా ప్రాప్తిస్తుంది? ఎప్పుడైతే మనము పరిపూర్ణంగా మన హృదయాన్ని, మనం చేసే పనిని, మనం తలిచే తలంపును, మూటిని కలిపి ఒకే దారికి తీసుకొచ్చి ఆ దారి పరమాత్మని పాదపద్మములకు చేరే విధంగా మనము కోరగలిగితే దాని ద్వారా వచ్చేదే మనశ్శాంతి, పీస్. ఈ తరుణంలో స్వామి చాలాసార్లు సంస్కృతి నుంచి ఒక కోటేషన్ చెప్పేవారు, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనం. మనస్సన్యత్ వచస్సన్యత్ కర్మన్నన్యత్ దురాత్మనం. ఎప్పుడైతే మన చేతలు తలంపులు వాక్కులు అన్నీ కలుస్తాయో అప్పుడే మనం మహాత్మనం అవుతామని స్వామి ఎన్నో ఎన్నో దివ్యోపదేశములలో ఈ ప్రస్తావన గురించి మాట్లాడడం జరిగింది. పైగా పెనన్స్ అండ్ వాట్ ఈజ్ మెడిటేషన్. ఎప్పుడైతే మనం చేసే పని మీద మనం పరిపూర్ణమైన ఏకాగ్రత పెట్టి ఆ పని తప్ప ఎటువంటి ఆలోచన లేకుండా అది ఒక్క టాస్క్ మీదే మన మైండ్ ని పరిపూర్ణంగా పెట్టగలిగితే అది మెడిటేషన్ అవుతుంది. సో బుద్ధిజం లో దీనికి ఒక మంచి ప్రక్రియ ఉంది, చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది వాళ్ళు చేసే మెడిటేషన్. దే హ్యావ్ ఎ కాన్సెప్ట్ అన్నమాట, వాకింగ్ మెడిటేషన్, ఈటింగ్ మెడిటేషన్, స్లీపింగ్ మెడిటేషన్, గేజింగ్ మెడిటేషన్ అంటారు. ఇట్లా మనం చేసే ప్రతి పనిలో ఆ పరిపూర్ణమైన ఏకాగ్రతని ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు అది వర్షిపోతుంది. స్వామిని దాన్ని ఇంకొద్దిగా ఎక్స్పాండ్ చేస్తూ ఆ మెడిటేషన్ ని కాస్త మనం పెనెన్స్ లాగా చేయగలిగితే అప్పుడు అది పరాభక్తి అవుతుంది, సుప్రీం భక్తి అంటారు. ద స్పేస్ బిట్వీన్ టూ పాసింగ్ థాట్స్ ఇన్ యువర్ మైండ్ ఈజ్ ట్రూ మెడిటేషన్ అంటారు. మన మనస్సులో మన మదిలో రకరకాల ఆలోచనలు వస్తుంటాయి, రెండు ఆలోచనల మధ్య ఎంత సైలెన్స్ ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతామో ఆ సమయం ఎంత ఉంటుందో అది ట్రూ స్టేట్ ఆఫ్ మెడిటేషన్ అంటారు. ఎటువంటి సంబంధం లేకుండా మనం చేసే పనిలో పూర్తిగా నిమగ్నం కావటం. ఫైనల్ గా 8వ పుష్పం, 8th ఫ్లవర్ ఆఫ్ వర్షిప్, ట్రూత్, సత్యం. మనము చేసే పనిలో సత్యం ఉంటే మనము చేసే పనిని మనం స్వామి వారికి ఎటువంటి సమయమునైనా ఏ కాలమునైనా ప్రెసెంట్ టెన్స్ లో అయినా పాస్ట్ లో అయినా ఫ్యూచర్ లో అయినా ఎప్పుడైనా సరే రాత్రి అయినా పగలైనా మనం చేసే ఏ పని అయినా సరే స్వామి వారికి మనము దాన్ని ఆఫర్ చేయగలిగితే, మనం చేసే పనిని మనం స్వామి ముంగిట పెట్టగలిగితే, స్వామి ముంగిట మాట్లాడగలిగితే దాన్ని మించిన వర్షిప్ అనేది లేదు.
1: చాలా చాలా బాగా చెప్పారా. స్వామి చెప్పినటువంటి ఈ 8 పుష్పాల వర్షిప్ అని చాలా చక్కగా ఒక సమాహారాన్ని అందరికి తెలియజేశారు. వెరీ నైస్. అయితే ఇప్పుడు మనము బ్రదర్ అగ్రహం చెప్పినట్టు, ఇప్పుడు రామ్ చెప్పినట్టు, ఈ వర్క్ అండ్ వర్షిప్ అనేటువంటి ఈ రెండు విభేదాలు కేవలం అజ్ఞానం నుంచే వస్తాయనిపిస్తున్నా. అంటే పరిపక్వత లేనటువంటి దృక్పథంతోనే వర్క్ అనేటువంటిది వేరు, వర్షిప్ అనేటువంటిది వేరు అనేటువంటి భావన వస్తుంది కాబట్టి. ఏ విధంగానైతే మంచి చెడు, ప్రపంచము అప్రపంచము, దేవుడు దయ్యము అనేటువంటి ఈ విభేదాలు, ఈ ద్వంద్వభావం ఉంటుందో ఆ విధంగానే ఒక పనిని ఒక వైపు నుంచి చూడడంతో అది పనిగా మారుతుంది, కర్మగా మారుతుంది. ఇంకో వైపు నుంచి చూడడంతో అది ప్రార్థన పూజగా మారుతుంది. అది మనిషి యొక్క మానసిక పరిపక్వత, ఆ ఆధ్యాత్మిక పరిపక్వత పైన ఆధారపడుతుంది అనిపిస్తుందా. బ్రదర్ జగదీష్, వాట్ డూ యూ థింక్? మీరు ఏమంటారు, ఈ ఆలోచన కరెక్టేనా? ఎప్పుడు వర్క్ అనేటువంటిది వర్షిప్ గా మారుతుంది?
3: ఫస్ట్ రేడియో సై లిసనర్స్ అందరికి ప్రేమపూర్వకమైన సాయిరాం, సాయిరాం రంగనాథ్. చాలా బాగా చెప్పారు మీరు. ఈ క్వశ్చన్ కూడా మీరు అడిగింది చాలా డీప్. వర్క్ ఇస్ వర్షిప్, ఈ టాపిక్ చాలా డీప్ టాపిక్. ఒక విధంగా మనం భావిస్తే మీరు ఎలాగ ఇప్పుడు ఇప్పుడే చెప్పారు, అది ఒక స్పిరిచువల్ కాంపిటెన్స్ లేకపోతే ఆ పరిపక్వత లేనప్పుడు ఈ ద్వంద్వాలన్నీ మన మనసులో వస్తాయి. కాబట్టి మన అవుట్లుక్ చాలా ఇంపార్టెంట్ వీటన్నిటిలోని. మనం ఒకవేళ ఒక రెండు స్ట్రీమ్స్ ఆఫ్ ఫిలాసఫీస్ గురించి చెప్తాను నేను. ఒకటేమో రెనే డికార్తే అని ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఉండేవారు, ఆయన చెప్పారు ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్ అనమాట. ఆయన ఇచ్చిన ప్రధానత దేనికంటే మనసుకి, నేను నాలో ఆలోచించే శక్తి ఉంది కాబట్టి నేనున్నాను అనే సత్యం, సత్యాన్ని నేను నిరూపించగలుగుతున్నాను. రెండోది దీన్ని కొంచెం మోడిఫై, అంటే కొంచెం మోడిఫై కాదు 180 డిగ్రీ మోడిఫికేషన్ చేస్తే మనకి మన ఫోర్ వేదిక్ డిక్టాస్ ఉంటాయి కదా, అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మ, బ్రహ్మ తత్వమసి, అయితే అలాంటి ఆ వేదిక్ డిక్టాస్ మనకి తెలిసొస్తాయి. దాన్ని పాల్ సార్ట్రె చాలా బాగా చెప్పారు, బ్రహ్మాండంగా చెప్పారు. ఆయన చెప్పారు ఐ యామ్ దేర్ ఫోర్ ఐ థింక్, అంటే ఇక్కడ ఫోకస్ లో ఉండేది నా జీవి, నా మనసు కాదు. ఈ సనాతన వైభవంలో స్పిరిచువాలిటీలో నేర్పించేది ప్రతి ఒక్క బోధన దానికి సెంటర్, దానికి ఎపిసెంటర్ ఎవడంటే జీవి ఒక్కడే, సాధు కూడా దానికి ఎపిసెంటర్. అలాగే వర్క్ అండ్ వర్షిప్ లో కూడా ఒకవేళ మనం ఆ భేదాన్ని చూడాలి అంటే, వాట్లో డిఫరెన్స్ కానీ డిస్టెన్స్ ని కానీ బ్రిడ్జ్ చేయాలంటే దానికి చేసిన వాడు సాధకుడే. దట్ మీన్స్ ఆ జీవి దాన్ని ఎలాగ భావిస్తాడు, చేసేవాడు దాన్ని వర్క్ గా భావిస్తాడా వర్షిప్ గా భావిస్తాడా, ఆ డిఫరెన్స్ తెచ్చేది ఆ మనసే. ఏ రోజైతే ఆ డిఫరెన్స్ పోతుందో, ఆ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిస్తుందో, ఆ రోజే వర్క్ కి వర్షిప్ కి ఇంకా డిఫరెన్సే ఉండదు. ఏ పని చేసినా, ఎలాగ మీరు స్టార్టింగ్ లో చెప్పారు కదా, సర్వకార్యం భగవత్ ప్రీతి అర్థమని స్వామి ఎన్నోసార్లు చెప్పారు, ఏ పని చేసినా అది దేవుడికే అర్పితంగా ఆ భావంతో మనం చేస్తే అది ఆటోమేటిక్ గా వర్షిప్ అవుతుంది. కాబట్టి ద డిఫరెన్స్ బిట్వీన్ వర్క్ అండ్ వర్షిప్ ఈజ్ అన్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, ఇట్ ఈస్ ద ఫీలింగ్ విత్ విచ్ వర్క్ ఈజ్ డన్. మీరు కొంచెం గమనిస్తే ఉడత భక్తి గురించి ఎన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఉడత అసలు చేసింది ఏమి, త్రేతాయుగంలో తన తోకతో వెళ్లి కొంచెం దుమ్ము దులిపిందే సముద్రంలో, కానీ ఈ రోజు కూడా దాని భక్తి గురించి అందరూ మాట్లాడతారు. శబరి ఏం చేసింది, ఇంగిలి రేక్కాయలు తినిపించింది రామచంద్రుడికి. కుచేలుడు ఏం చేశాడు, తన చంక కిందని అటుకులు మోసుకొని వెళ్ళాడు ఇంత దూరం, కానీ ఈ రోజు కూడా వాళ్ళ భక్తి ప్రపత్తుల గురించి మనం మాట్లాడతాము. ఎందుకు, ఆ చేసే పని పెద్ద గొప్ప పని, అలాంటి పనులు ప్రతి వాడు ఎన్నోసార్లు చేస్తారు. కానీ దేవుడు భావప్రియుడు, బాహ్యప్రియుడు కాదు. దట్ ఇన్నర్ ఫీలింగ్ దేంతో ఆ పని చేస్తామో అదే క్వాలిఫై చేస్తుంది దాని వర్షిప్ వర్క్ అనేది. ఆ ఫీలింగ్, దట్ ఫీలింగ్ ఈజ్ పారామౌంట్. అంటే ఆ భావం ఏ రోజు మనలో చేరుతుందో, మనం చేసే ప్రతి కార్యం అదొక వర్షిప్ గా మారిపోతుంది. ఇది ఇది నా అభిప్రాయం.
4: చాలా బాగా బ్యూటిఫుల్ గా చెప్పారు. ఇట్ ఈస్ చాలా బ్యూటిఫుల్ గా కన్సైజ్ గా వర్క్ వర్షిప్ అనేటువంటి ఆ డిఫరెన్స్, అది మన ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా చక్కగా వివరించారు.
2: అవును జగదీష్, చాలా బాగుంది జగదీష్, చాలా బాగుంది.
4: ఇప్పుడు రామ్ నరేష్, ఇప్పుడు మీరు యు హ్యావ్ స్టార్టెడ్ ఏ కంపెనీ, అది అది కూడా విదేశాల్లో, అక్కడ ఉండేటువంటి వర్క్ కల్చర్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉండేటువంటి ఈ ఆలోచన ధోరణి, జీవిత శైలి ఎన్నో భిన్నమైనటువంటిది. ఇప్పుడు మనము స్వామి దగ్గర ఉన్నప్పుడు విద్యార్థులుగా ఈ మాట ఎన్నోసార్లు వింటూ వచ్చాము, దాన్ని పాటిస్తూ వచ్చాము. కానీ ఈ బయటి ప్రపంచంలో అడుగు పెడితే, అంటే బయటి ప్రపంచంలో ఒకటి ఉంది అని అనుకుంటే, దాంట్లో అడుగు పెడితే ఈ ఆశల మధ్య, ఆశయాల మధ్య, మోసాల మధ్య, మోహాల మధ్య, వీటి మధ్య జీవిస్తూ, వీటి మధ్య నలిగిపోతూ ఈ వర్క్ ఇస్ వర్షిప్ అనేటువంటి ఈ వాక్యాన్ని జీవించడం సాధ్యమవుతుందా? మీ యొక్క సొంత అనుభవంలో దీన్ని మీరు ఏ విధంగా జీవించగలిగారు?
2: సాయిరాం రాజు, ఇది చాలా క్లిష్టమైన సిచ్యువేషన్, ఎప్పుడు ఛాలెంజింగ్ గానే ఉంటుంది. మీరు చెప్పినట్టు నా వృత్తిని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటారు. ఈ వృత్తిలో ఎంతో మంది స్టేక్ హోల్డర్స్ ఉంటారు. అటువంటి సిచ్యువేషన్ లో మనము తీసుకునే ప్రతి నిర్ణయము, మనము ఆలోచించే ప్రతి ఆలోచన, మనము నడిచే ప్రతి మార్గము మనకు మాత్రమే కాకుండా ఇంకో 10 బిజినెసెస్ కాను, ఇంకొక 10 రకాల ఈ ప్రొఫెషనల్స్ కి ఆ ఇంపాక్ట్ ఉంటుంది.
4: అంటే వాటాదారులందరికీ ఇంపాక్ట్ ఉంటుంది.
2: కరెక్ట్. అటువంటి సిచ్యువేషన్ లో మెయిన్ గా నా వృత్తి వరకు వస్తే చాలా అడ్డంకులు వస్తాయి. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో జనరల్ గా డబ్బు చాలా ఎక్కువ, అంటే సంపాదన శక్తి చాలా ఎక్కువ. నేను ఒక న్యూజిలాండ్ కంపెనీతో ఒక ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది. ఈ పర్టిక్యులర్ క్లయింట్ వచ్చేసి ఒక టెక్నాలజీ కంపెనీ, వారికి పెద్ద మొత్తాన ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పాండ్ అవ్వాలనే కాంక్షతో చాలా పెద్ద మొత్తాన పెట్టుబడిదారుల నుండి డబ్బు తెచ్చుకోవడానికై నాలాంటి వాడిని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఆ కంపెనీ మంచిదా చెడ్డదా, ఆ కంపెనీ టెక్నాలజీకి ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ టెక్నాలజీ పనికొస్తుందా లేదా, ప్రతి ఒక్కటి అసెస్ చేసి పెట్టుబడిదారుల నుంచి వీళ్ళకు పెట్టుబడి ఇప్పించారు. అది ఇక్కడ నేను చేయాల్సిన పని. అలాంటి ఒక సిచ్యువేషన్ ఆ తరుణంలో సుమారు 50 మందికి పైన పెట్టుబడిదారులతో మాట్లాడడం జరిగింది. చాలా ఇంట్రెస్ట్ వచ్చింది ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి. ఎంతో మంది ముందుకొచ్చారు. సింగపూర్ లో ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీని కలవడం జరిగింది. ఆ కంపెనీలో పనిచేసే ఒక ఎంప్లాయీ 6 నెలల కిందట మా కంపెనీ స్టార్ట్ చేసిన మొదటి 2-3 వారాలలో మేము కలవడం జరిగింది. అప్పుడు మేము మాటల్లో ఈ కంపెనీ గురించి చెప్పగా, ఈ న్యూజిలాండ్ కంపెనీ చాలా బాగుంది, నేను మా ఇన్వెస్ట్మెంట్ కమిటీకి ఈ కంపెనీని రికమెండ్ చేస్తాను అని చెప్పి ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీని ఈ సింగపూరియన్ కొలీగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కమిటీకి ప్రజెంట్ చేయడం జరిగింది. ఇంకా ఒక వారం రోజుల్లో ఆ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఈ న్యూజిలాండ్ కంపెనీకి పెట్టుబడి ఇస్తారు అని ఎప్పుడైతే ఈ సింగపూర్ ఎంప్లాయీకి తెలిసిందో, ఈ సింగపూర్ ఎంప్లాయీ వెంటనే ఆ కంపెనీ పెద్దలకు తెలియకుండా నాతో మంతనాలు జరపడం స్టార్ట్ చేశాడు. ఏమని, ఇప్పుడు మా సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ మీ న్యూజిలాండ్ క్లయింట్ కు డబ్బు ఇస్తే నాకు నువ్వు కమిషన్ ఇవ్వాలి అని. అప్పుడు నాకు ఫస్ట్ అంటే నా వృత్తిలో ఇట్లా ఎవరన్నా హెల్ప్ చేస్తే కమిషన్స్ ఇవ్వడం సర్వసాధారణం, కానీ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఈ ఎంప్లాయీకి నేను కమిషన్ ఇస్తే అది తప్పు అవుతుంది. ఎందుకు తప్పు అవుతుంది? ఎందుకంటే ఇతను ఆ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి పని చేస్తున్నాడు కాబట్టి. సో ఆ టైంలో నేను కొన్ని ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఒకటి, ఇప్పుడు నేను ఈ సింగపూర్ వాడికి డబ్బు ఇవ్వను అంటే వాడు ఈ సింగపూర్ ఎంప్లాయీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ద్వారా న్యూజిలాండ్ కంపెనీకి డబ్బు ఇవ్వడానికి హెల్ప్ చేయడు. ఆ న్యూజిలాండ్ కంపెనీకి డబ్బు కావాలి, ఈ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలో డబ్బు ఇస్తున్నాడు. మధ్యలో ఈ చిన్న ఎంప్లాయీ బేసికలీ ఈ సిచ్యువేషన్ ని ఆసరాగా తీసుకుని నా దగ్గర నుంచి డబ్బు రాబట్టుకోవడం చూస్తున్నాడు. సో అప్పుడు నేను కొన్ని ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఒకటి, యాజ్ ఎ లీడర్ నా కంపెనీకి సీఈఓగా నేను తప్పు చేయకూడదు. నేను ఇటువంటి తప్పు చేస్తే నా ఎంప్లాయీస్ కి నేను ఒక తప్పుడు మార్గాన్ని చూపించిన వన్ అవుతాను. సో ఫస్ట్ ఆ విధంగా నేను ఈ తప్పు చేయకూడదు. సెకండ్, ఈ తప్పు ఇట్లా చేసిన ద్వారా, ఇట్లా సంపాదించిన డబ్బు ద్వారా ఈ న్యూజిలాండ్ కంపెనీ సీఈఓ అతను కూడా తన షేర్ హోల్డర్స్ కి ఒక తప్పు మార్గం ద్వారా డబ్బు ఇన్వెస్ట్మెంట్ రాబట్టిన వాడు అవుతాడని చెప్పి అది ఒక తప్పు అని చెప్పి ఆ న్యూజిలాండ్ కంపెనీ సీఈఓని కాపాడడం కూడా ఇంకొక డ్యూటీ. దట్స్ డైరెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ అంటారు, అతన్ని కాపాడాలి. ఇవన్నీ కాకుండా ఈ విధంగా సంపాదించే డబ్బు పాపపు డబ్బు, అది మనం తీసుకోకూడదు, దీనివల్ల ఎవరు బాగుపడకూడదు అని చెప్పి ఆ టైంలో నేను ఈ డీల్ మొత్తం క్యాన్సిల్ చేశాను. నేను వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకోకుండా బయటికి రావడం జరిగింది. ఆ టైంలో చాలా బాధేసింది, చాలా డబ్బు పోయింది, నష్టం వచ్చింది. కానీ ఒకటి మనకు ఆనందం ఇచ్చిన డెసిషన్ ఏమిటంటే, మనకు స్వామి నేర్పించిన మంచి నడవడిక మనం ప్రాక్టికల్ గా ప్రపంచానికి మన వృత్తి ద్వారా మనం డెమాన్స్ట్రేట్ చేయగలిగాము. దానికి మించిన ఆనందం ఇంకొకటి లేదు, దానికి మించిన వర్షిప్ నాకు తెలిసి ఇంకొకటి లేదు, దాని వల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ కొన్ని కోట్లు సంపాదించిన మనకు మిగలదు. అంటే స్వామి ఎప్పుడు అంటారు కదా, యూ షుడ్ ఆస్పైర్ టు బి గుడ్ రాదర్ దాన్ గ్రేట్ అని చెప్పి. సో నా జీవితంలో నా కోరిక ఉంటే రామ్ ఒక గుడ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అని అనుకోవాలి, కానీ రామ్ ఒక గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అనుకోకూడదు అనే ఆలోచన నాకు స్వామి చెప్పింది బాగా గుర్తుంది. అదే నేను పరిపూర్ణంగా నమ్మాను, దాని విధంగానే నేను నా ఆలోచన శీలిని మార్చుకున్నాను.
0: చాలా అద్భుతం, చాలా చక్కగా చెప్పారు రామ్ నరేష్. అంటే మన ప్రొఫెషనల్ లైఫ్ లో మనం చూస్తుంటాం, మీరు ఒక ఎక్స్పీరియన్స్ చెప్పారు మీ ప్రొఫెషనల్ లైఫ్ లో, అలాగే మన ప్రొఫెషనల్ లైఫ్ లో మన అందరికీ ఎవరో ఒకరు బాస్ ఉంటారు. సో మనం చాలా కష్టపడి టార్గెట్స్ మీట్ అయ్యి బాస్ ని పిలిచి చేయడానికి ట్రై చేస్తూ మన ప్రమోషన్ కోసం చాలా చేస్తుంటాం ఈ మన ప్రొఫెషనల్ లైఫ్. అలాగే మనం ఒక ఈ వర్క్ ని వర్షిప్ గా ఎలా మార్చుకోగలం, ఎలాగా కొన్ని హ్యాబిట్స్ మన డైలీ లైఫ్ లో తెచ్చుకోగలం ఉంటాయి. మనం ఒక పర్స్పెక్టివ్ మారిస్తే ఆ ఎంటైర్ ప్రాసెస్ చాలా సులువు, చాలా ఈజీ అయిపోతుంది. ఈ ప్రపంచాన్ని ఒక కంపెనీగా భావిస్తే భగవంతుడు దీనికి అల్టిమేట్ బాస్. మనం భగవంతుడికి మన బాస్ కి ఈజ్ చేయాలంటే ప్రతి క్షణం వర్షిప్ చేస్తూ మన పని చేస్తే ఆ పని ఆ వర్క్ వర్షిప్ అయిపోతుంది. స్వామి ముందు మన అందరికీ తెలిపారు దైవ సహాయం కావాలంటే ముందు మానవ ప్రయత్నం జరగాలి అని. మనమంతా నడుం కట్టి భగవంతుని స్మరించి మన పనుల్లో సాఫల్యం చేయగలం చెందగలం. ఎవరు కార్యరంగంలో ప్రవేశిస్తారో వాళ్ళకి భగవంతుడి సహాయం తప్పకుండా చేరుతుంది. గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. సో అలాగే ఇప్పుడు చూస్తే మనం అర్జునుడికి భగవాన్ సారథయ్యారు కానీ తను యుద్ధం చెయ్యలేదు. ఎంత స్వల్ప పని అయినా దాన్ని బ్యూటిఫుల్ గా సుందరంగా చేయడంలోనే దాని ఘనత ఉంది. సో అమెరికన్ కవి డగ్లస్ మేలక్ దీన్ని దృష్టిలో ఉంచుకొని ఒక చక్కని కవితం రాశారు. దాని భావం, పర్వత గ్రామ్ మీద పై పైన పెరిగే టేక వృక్షాన్ని కాకపోతే లోయలో పెరుగుతున్న చెట్ల పదునై ఉండు, చల్లగాలిని ఇచ్చే మహావృక్షాన్ని కాకపోతే మొక్కగా అయినా పెరుగు. ఇక్కడ మన అందరికి ఏదో ఒక పని దొరుకుతుంది. పెద్ద పనులు ఉన్నాయి, చిన్న పనులు ఉన్నాయి, మన సమీపంలో ఉన్న పనులు మనం చేద్దాం. నీవు కాంతులు విరజల్లే సూర్యుడివి కాకపోతే నక్షత్రం అయి ప్రకాశించు. పెద్ద చిన్న అనే పరిమాణం బట్టి నీ జయాపజయం నిర్ణయం కావు. నీవు ఏ స్థానంలో ఉన్నా ఉత్తముడుగా ఉండు. కవి రాసిన ఆఖరి రెండు పదాలు, ఇట్ ఈస్ నాట్ బై యువర్ సైజ్ యు విన్ ఆర్ లూజ్, బీ ద బెస్ట్ ఆఫ్ వాట్ ఎవర్ యు ఆర్. సో అలాగే ఇప్పుడు స్వామి డిస్కోర్స్ ఇది ఇదే విషయాన్ని స్వామి మనకు చాలా సార్లు డిస్కోర్స్ లో చెప్పారు. సో ఏ థాట్ యు రీప్ ఎన్ యాక్షన్, సో ఎన్ యాక్ట్ యు రీప్ ఏ హ్యాబిట్, సో ఏ హ్యాబిట్ యు రీప్ ఏ క్యారెక్టర్, సో ఏ క్యారెక్టర్ యు రీప్ ఏ డెస్టినీ. సో ఇలాగా ఇండివిజువల్ లెవెల్లో మనం మన డైలీ లైఫ్ లో ఈ చిన్న చిన్న హ్యాబిట్ పెంచుకొని పోతే అది ఒక మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్ గా రిజల్ట్ అవుతుంది. ఆ క్యారెక్టర్ వల్ల మన ఫ్యామిలీ మెంబర్స్ దాని వల్ల ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకున్నా మారే ఛాన్స్ ఉంటుంది. మన ఫ్యామిలీ బాగుంటుంది, ఫ్యామిలీ బాగుంటే మన సొసైటీ అల్టిమేట్ గా బాగుంటుంది, సొసైటీ బాగుంటే మన యావత్ భారత దేశం ప్రోగ్రెస్ అవుతుంది, డెవలప్మెంట్ అవుతుంది. సో స్వామి చెప్పినట్టు ఇండివిజువల్ ఇస్ ఎ లింబ్ ఆఫ్ ది సొసైటీ. సో అట్ ఇండివిజువల్ లెవెల్ మన ఈ చిన్న హ్యాబిట్స్ మన డైలీ లైఫ్ లో తెచ్చుకుంటే ఇలాంటి వర్క్ ప్రతి చిన్న పని, ముందుగా రాజు చెప్పినట్టు మన పని ఇది చిన్న పని పెద్ద పని అనే డిస్టింక్షన్ లేకుండా ప్రతి పని చేసే ముందు స్వామిని స్మరించుకుంటూ ధైర్యంగా ఆ పని చేస్తూ మనం పట్టుదల ఆ పని చేసే ఆ పట్టుదల ఆ శక్తి చేసుకొని చేస్తే ఆ పనిలో సఫలం అసఫలం అయినా సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా అవి మనకి ఎఫెక్ట్ చేయవు. అలాంటప్పుడు అలాంటి పనే వర్షిప్ గా మారిపోతుంది. సో ఇలాగా ఇలాంటి చిన్న చిన్న హ్యాబిట్స్ మనం చేస్తే మనం ఆ క్యారెక్టర్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ మనం ఆ పర్సనాలిటీ డెవలప్ చేసుకోగలుగుతాం.
3: చాలా బాగా చెప్పారు రఘురామ్, చాలా బాగా చెప్పారు
2: రఘురామ్. మీరు చెప్పిన ఇన్సిడెంట్స్ చాలా బాగున్నాయండి. అసలు చెప్పాలంటే ఇట్ ఫెల్ట్ లైక్ నాకు ఒక ఎక్స్టెన్షన్ లా అనిపించింది. నేను ముందు చెప్పిన ఎక్స్పీరియన్స్ కి మీరు ఇప్పుడు చెప్పిన పదాలను జోడించి చూస్తే ఏ విధంగా అయితే నేను చెప్పినట్టు నేను పెద్ద మొత్తాన డబ్బు వద్దనుకొని బయటకు వచ్చాను, అప్పుడు నేను చెప్పినట్టుగా చాలా బాధేసింది. అంత డబ్బు నాకు, అరే మొదటి ఆ సంవత్సరంలో ఇంత పెద్ద డీల్ జరిగితే నాకు మంచి జరిగేది, నా ద్వారా కంపెనీ బాగుపడేది, ఒక 10 మందికి ఉపాధి కలిగించే అవకాశం ఉండేది అని చెప్పి చాలా బాధేసింది. కానీ అప్పుడు ఎందుకో స్వామి చెప్పిన మాటలు గుర్తొచ్చి నేను ఒక మంచి డెసిషన్ తీసుకోగలిగాను. ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల వచ్చిన బై ప్రోడక్ట్ ఏమైందంటే, ఎగ్జాక్ట్ గా 6 నెలల వ్యవధిలో ఆ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఎవరైతే ఈ న్యూజిలాండ్ కంపెనీకి డబ్బు ఇచ్చారో, ఆ న్యూజిలాండ్ కంపెనీ సీఈఓ నేను చెప్పిన మార్గాన్ని నమ్మకుండా నన్ను పక్కన పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైతే డబ్బు తీసుకున్నాడో, ఎప్పుడైతే ఆ సింగపూర్ కంపెనీ సీఈఓ ఈ ఎంప్లాయీ ఇద్దరు కుమ్మక్కయ్యి రాంగ్ వేలో వెళ్లి ఆ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే తొంతం చేసుకున్నారో, అది 6 నెలల్లో బయటపడింది. అది బయటపడిన 2 వారాలలో ఆ కంపెనీ సీఈఓని ఆ కంపెనీ బోర్డు తీసేయడం జరిగింది. సో దాంతో మొదటిగా ఫస్ట్ ఆ సీఈఓకి దెబ్బతిన్నాడు. ఈ పని జరిగినట్టు తెలిసిన ఆ సింగపూర్ ఎంప్లాయీ వాళ్ళ కంపెనీ ఏదైతే ఉందో ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, ఆ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ సింగపూర్ ఎంప్లాయీని తీసేయడం జరిగింది. అంతేకాకుండా ఎగ్జాక్ట్ గా 1 ఇయర్ టైంలోనే ఆ న్యూజిలాండ్ కంపెనీ ఎవరైతే ఈ ఇన్వెస్ట్మెంట్ తెప్పించుకున్నారో సింగపూర్ కంపెనీ ద్వారా, ఆ కంపెనీ తప్పుడు మార్గంలో పోవడమే కాకుండా ఆ కంపెనీ పూర్తిగా బ్యాంక్రప్ట్ అయ్యింది. ఇవన్నీ జరుగుతుండగా నేను తీసుకున్న డెసిషన్ వల్ల నేను ఆర్థికంగా దెబ్బతిన్నా కూడా ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను నేర్చుకున్న మంచి పనుల వల్ల, ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా నాకు పెరిగిన ఆలోచన శక్తి వల్ల ద ఫాలోయింగ్ ఇయర్ వచ్చే సంవత్సరము ఈ సంవత్సరంలో ఎంత డబ్బు అయితే నేను నాకు రావాల్సిందో అంత డబ్బు నాకు పూర్తిగా మళ్లీ తిరిగి రావడమే కాకుండా ఆ సమయంలో నా చిరకాల కోరిక ఏదైతే ఉందో అది కూడా పూర్తి చేసుకోవడానికి ఒక సువర్ణ అవకాశం ఏర్పడింది. అది ఏమిటి అంటే, నేను స్వామివారి యూనివర్సిటీలో చదివి బయటకు వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో స్వామి నాకు చదువు నేర్పించిన యూనివర్సిటీ కానీ ప్రశాంతి నిలయం కానీ పుట్టపర్తి కానీ ఏదో చెయ్యాలా అనే భావం మనకందరికీ కలుగుతుంటుంది. అలా భావన ద్వారానే నాకు ఎప్పటి నుంచో ఇష్టమైన పుట్టపర్తిలో ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయాలి అనే ఆలోచనను నాకు స్వామి ఆ టైంలో నాకు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా స్వామి నాకు తెలియకుండానే నా హృదయపు లోతుల్లో స్వామికి ప్రీతిపాత్రమైన పుట్టపర్తిలో స్వామి నా ద్వారా ఇంకో 10 మందికి ఉపాధి అవకాశం ఇవ్వగలగడానికి నాకు ఒక మార్గం చూపించడం జరిగింది.
0: మీరు చేసింది జస్ట్ వర్క్ ఇస్ వర్షిప్ కాదు, ధర్మో రక్షతి రక్షత అని మీరు ధర్మాన్ని కాపాడారు. అందుకే మీకు ధర్మం మీకు మళ్ళీ స్వామి అలాంటి మంచి ఒక గొప్ప అవకాశం ఇచ్చారు.
2: కరెక్ట్, పరిపూర్ణంగా నమ్ముతాను.
4: చాలా చాలా చక్కగా చెప్పారు రామ్ నరేష్. ఇట్స్ బ్యూటిఫుల్ వే ఆఫ్ సమరైజింగ్. ఇప్పుడు మనకు ఈ కోట్ మనం చదివి ఉంటాం కదా, టాక్ విత్ గాడ్ నో బ్రెత్ ఇస్ లాస్ట్, వాక్ విత్ గాడ్ నో స్ట్రెంగ్త్ ఇస్ లాస్ట్, వెయిట్ ఫర్ గాడ్ నో టైమ్ ఇస్ లాస్ట్, ట్రస్ట్ ఇన్ గాడ్ యూ విల్ నెవర్ బి లాస్ట్ అన్నట్టు మీ ఈ ట్రస్ట్ ఆ ఫెయిత్ స్వామి చెప్పినటువంటి ఆ ప్రిన్సిపల్స్ ని మీరు ఈ కంపెనీలో ఆ విధంగా నడవడంతో ఒక గొప్ప అభివృద్ధిని సాధించారు. దాంతోపాటు మీ చిరకాల ఒక కోరికను కూడా సఫలీకృతం చేసుకునేటువంటి అవకాశాన్ని స్వామి కల్పించారు. ఇప్పుడు మనతో ఈ సమీక్షలో పాల్పంచుకోవడానికి ఉదయ్ గిరీష్ యుఎస్ఏ నుంచి, హియర్ జస్ట్ జాయిన్డ్ గ్లోబల్ క్వాలిటీ లీడర్ ఫర్ వోల్వో. గిరీష్, సాయిరామ్.
5: సాయిరామ్ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్.
4: అయితే ఒక గ్లోబల్ క్వాలిటీ లీడర్ గా వోల్వోలో మీరు ఎన్నో దేశాలు తిరుగుతున్నారు. యు హావ్ గాన్ అక్రాస్ కంట్రీస్. ఎంతో మందిని కలుస్తూ ఉంటారు ఈ లీన్ మేనేజ్మెంట్ లో. ఎంతో మందిని దాన్ని సరి చేయడం గానీ, వాళ్లకు వాళ్ళని సరిగ్గా దిశానిర్దేశం చేయడం గానీ, అది అంత సులువైనటువంటి పని కాదు. అది వారి యొక్క కల్చర్ డిఫరెన్స్, వారి యొక్క ఎన్విరాన్మెంట్ డిఫరెన్స్, వారి యొక్క బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్, వీటన్ని ఈ అన్ని విభేదాల్లోంచి ఈ అన్ని విభేదాల్లో తిరుగుతూ ఈ వర్క్ ఇస్ వర్షిప్ అనేటువంటి దాన్ని మీరు మీ ఉద్యోగంలో ఏ విధంగా దాన్ని నిర్వర్తించగలుగుతున్నారు, ఏ విధంగా స్వామి మీ వెంటే జంటే ఇంటే ఉన్నాను అనేటువంటి భావాన్ని మీరు కలిగిస్తూ వచ్చారు.
5: సాయిరామ్, శ్రోతలందరికీ సాయిరామ్. నా ముందు మాట్లాడిన సోదరులు ఎంతో చక్కగా వర్క్ ఇస్ వర్షిప్ అనే ఈ బ్యూటిఫుల్ టాపిక్ గురించి చక్కగా చెప్పారు. ప్రపంచం అంతా స్వామి స్ప్రెడ్ అవడానికి, దివ్యత్వం స్ప్రెడ్ అవడానికి మార్గం ఏమిటి, స్వామి ఎలా చూస్ చేసుకున్నారని ఆలోచించినట్లయితే, నేను ఎప్పుడైతే యుఎస్ఏ అమెరికా వచ్చినప్పుడు రంగనాథరాజు చెప్పినట్టు కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. మనం అర్థం చేసుకుని ఆ వారితో పాటు ఉండి వారి యొక్క విధానాలు పద్ధతులు తెలుసుకుని, సో అది మనందరికి తెలిసిందే. సో అయితే స్వామి ఉపన్యాసం అయితేనేంటి, స్వామి యొక్క లిటరేచర్ అయితేనేంటి, ఇవన్నీ కొంచెం ఇన్ సమ్ కాంటెక్స్ట్ భారతదేశాన్ని ఉద్దేశించి మన యొక్క కట్టుబాట్లు, మన యొక్క పద్ధతుల్ని ఫ్రేమ్ లో పెట్టి స్వామి చెప్పడం అయితేనేంటి, మన పెద్దవాళ్ళు చెప్పడం అయితేనేంటి జరిగింది. అటువంటిది డైరెక్ట్ గా ఆ స్వామి టీచింగ్ ని తీసుకొచ్చి ఇక్కడ వాడినట్లు అయితే ఎలా పనిచేస్తుంది, అటువంటిది బ్యూటిఫుల్లీ ఈ యొక్క ఎగ్జాక్ట్ క్వశ్చన్ కి నాకు ఆన్సర్ స్వామి ఇచ్చినట్లు అనిపించింది. ఒకటి, నా చిన్నప్పటి నుంచి పుట్టపర్తిలో చదివి స్వామి దగ్గర ఉంటూ ఒక చిన్న అలవాటు ఏంటంటే స్వామి యొక్క పటాన్ని ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు తీసుకెళ్ళాం. అయితే నా ఆఫీస్ లో కూడా స్వామి యొక్క పటాన్ని నా టేబుల్ మీద పెట్టుకున్నాను. ఆ ఆఫీస్ కొత్తగా నాకు ఇచ్చినప్పుడు కూడా ఆ కుర్చీలో స్వామిని ఫస్ట్ కూర్చోబెట్టి సాయి గారికి 3 సార్లు చదివి, స్వామి ఈ కుర్చీలో నేను ఏం చేస్తున్నా, ఇప్పటి నుంచి నేను ఏం చేయబోతున్నా అన్నిటికీ మీరే నాకు దిక్సూచిలాగా మార్గం చూపించాలని ప్రే చేసుకుని, మన సాయి భక్తులు అందరూ సహజమే ఇలా స్వామికి దండం పెట్టుకోవడం. అయితే ఇక్కడ విశిష్టత ఏంటంటే, స్పెషాలిటీ ఎందుకు మనం మాట్లాడుకుంటా అంటే, దిస్ హోల్ థింగ్ హ్యాపెండ్ ఇన్ అనదర్ కంట్రీ, ఇంకొక దేశంలో ఇంకొక కాంటెక్స్ట్ లో మన చుట్టుపక్కల మనుషుల మధ్యలో తెలియని, పుట్టపర్తి ఇండియాలో అయితే స్వామి తెలియకపోయినా, స్వామి భక్తులు కాకపోయినా, స్వామి మార్గంలో డైరెక్ట్ గా లేకపోయినా, వారికి స్వామి అన్న, స్వామి పటం అన్న అవగాహన సహజంగా ఉంటుంది. ఇట్స్ నాట్ ద సేమ్ సమ్వేర్ ఎల్స్. సో అయితే ఈ పటం కొంచెం ప్రామినెంట్ గా మన స్వామి పిక్చర్ మన స్వామి యొక్క దివ్యమైన స్వరూపం ఎప్పుడైనా అది జస్ట్ అట్రాక్టివ్ గా ఉంటుంది అంత క్లట్టర్ మధ్యలో స్వామి ఫోటో మనం పెట్టినా. అలా ఈ ఫోటో నేను పెట్టుకున్నాను, రోజు దండం పెట్టుకుని స్వామికి పని చేసుకుంటూ. నా ఆఫీస్ కి చాలా మంది కొలీగ్స్ వచ్చి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, అలా ఒక చిన్న అందరు చూస్తూ ఉంటారు, బట్ ఎవరు నిజంగా ఆ ప్రశ్న అడగడానికి ధైర్యం చేయలేదు అప్పటి వరకు. ఒక్కసారి ఒక కొలీగ్ నా టేబుల్ దగ్గరకు వచ్చి ఇజ్ ఇట్ యువర్ ఫాదర్ అని అడిగింది. ఆ ప్రశ్న ఆ స్వామి పటాన్ని చూపించి అది మీ నాన్నగారా అని అడిగింది. కొంచెం హేళనగా అనిపించింది, అడిగేదో సాధువు ఎవరు అయి ఉంటారు వీళ్ళు, ఇండియన్స్ అంతా కొంచెం డివోషనల్ గా ఉంటారు, సో ఏదో కొంచెం హేళనగా అన్నట్టు అనిపించింది నాకు. సో వెంటనే మనసులో కొంచెం బాధ అనిపించిన స్వామి వెంటనే ఆలోచించి ఒక కొంచెం స్వామి పలికారు నా నోట్ల నుంచి, నా తండ్రే కాదు మీ తండ్రి కూడా అన్న, నాట్ జస్ట్ మై ఫాదర్. సో కొంచెం నవ్వుకున్నాం అందరం, ఒక జోక్ లాగా అయిపోయింది. కానీ అప్పటి నుంచి ఎగ్జాక్ట్లీ ఆ స్వామి తత్వము ఎలా అయితే స్ప్రెడ్ అవుతుంది, ఎలా హౌ డస్ హీ ఎంటర్ సంబడి ఎల్సెస్ లైఫ్ అని ఆలోచించినట్లయితే దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. ఏ రోజైతే ఇది జరిగిందో అప్పటి నుంచి ఆ కొలీగ్ నా టేబుల్ కి వచ్చినప్పుడల్లా వీఆర్ టాకింగ్ అబౌట్ స్వామి. ఆ ఫోటో ఎవరు, ఏంటి, ఎలా నీకు పరిచయం, నువ్వు ఏం చేసి, ఈ ప్రశ్నలు ఇంకా అప్పటి నుంచి ఎవ్రీ డే మేము ఒక 10-15 మినిట్స్ స్వామి గురించి మాట్లాడుకుని వేరే విషయాలు మాట్లాడుకోవడం జరుగుతూ ఉండేది అప్పటి నుంచి. నాకు కూడా నచ్చేది, తనకు కూడా చాలా నచ్చింది ఆ కొలీగ్ కూడా. సో వీఆర్ టాకింగ్ అబౌట్ స్వామి క్వైట్ అ లాట్, తనకి స్వామి యొక్క తత్వం గురించి. సో నాకు కూడా తెలియని ప్రశ్నలు తన ఇంటర్నెట్ లో చదివి నెక్స్ట్ రోజు తీసుకుని అడిగేది. ఓకే సో ఇలా జరిగిందా, పుట్టపర్తిలో స్వామి ఎందుకున్నారని నాకు తెలుసు, ఎందుకంటే నేను చదివానని చెప్పి తీసుకొచ్చి చెప్పడం. ఇవాళ ఏ స్టేజ్ కి అది వెళ్లిపోయిందంటే ఈ హోల్ ఎపిసోడ్, వాళ్ళ ఇంట్లో స్వామి పటం పెట్టుకోవడం, ఆవిడ పుస్తకంలో బుక్ మార్క్స్ అన్ని స్వామి ఫోటోలు పెట్టుకోవడం. సో స్వామి దివ్యత్వం స్వామి ప్రతి చోట ఇన్స్టాల్ అయ్యి స్వామి యొక్క తత్వాన్ని స్వామి ప్రబోధించి ఆ స్టెప్ స్వామి తీసుకున్నారు ఆల్రెడీ. నౌ యాజ్ ఎ మెసెంజర్స్ ఆఫ్ సాయి, స్వామి భక్తులుగా, స్వామి విద్యార్థులుగా మనందరికి ఆ బేటాన్ని స్వామి ఇచ్చి ఇప్పుడు ఆ పనిని మనకు అప్పగించారు స్వామి మనం త్రూ హిమ్.
4: అంటే వర్క్ ఇస్ వర్షిప్ అంటే బేసికల్లీ టేకింగ్ స్వామి టు ద వర్క్ అండ్ ఇట్ బికమ్స్ వర్షిప్. చాలా చాలా బాగా ప్రగ్రెస్, వెరీ నైస్,
5: ఎక్సలెంట్ రాజు. ఎస్ ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
2: బ్యూటిఫుల్ గిరీష్, చాలా బాగా సమ్మరైజ్ చేశారు.
4: అయితే వర్క్ ఇస్ వర్షిప్ అనేటువంటి ఈ విషయాన్ని ఇంకా మనము చాలా గిరీష్ ఇచ్చినటువంటి ఈ న్యూ పర్స్పెక్టివ్, ఎప్పుడైతే స్వామిని కూడా ఆ వర్క్ తో మనం జోడిస్తామో ఆటోమేటిక్ గా ఎలాంటి పని అయినా ఎలాంటి సందర్భంలోనైనా దేశ కాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా అది మార్పులు చెందేటువంటి ఒక పరిణామంగా మారిపోతుందని చాలా చక్కగా గిరీష్ మనతో పంచుకున్నారు.
3: కరెక్ట్ రంగన్న, దీంట్లో కొంచెం యాడ్ చేస్తూ మనం ఎన్నో ఇంపార్టెంట్ లెసన్స్ నేర్చుకున్నాం. అది అది మనం ప్రాక్టీ అంటే టీచింగ్ గ్రౌండ్స్ అంటారు దాన్ని. ఇప్పుడు మనం వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాం కానీ దట్ వాస్ ద ప్లేస్ వేర్ వి లెర్న్డ్, అక్కడ నేర్చుకున్నాం. ఇంకా స్వామి ఇస్ అ వండర్ఫుల్ టీచర్, దేర్ ఇస్ నో టీచర్ బెటర్ దాన్ హిమ్, గురునామ్ గురు అంటారు కదా. సాధారణంగా మనం ఏదైనా పని చేస్తే ఈ ప్రపంచంలో మనం ఏదైనా పని చేస్తే ఫస్ట్ మనం ఏం ఆలోచిస్తామంటే దీని వల్ల నాకు కలిగే ప్రాఫిట్ ఏంటి, నాకు బెనిఫిట్, ప్రాఫిట్ కాదు నాకు వచ్చే బెనిఫిట్ ఏమి. బెనిఫిట్ ఉండకపోతే సాధారణంగా ఆ పని మనం చేయం. కానీ ఇంకో స్లైట్ ట్విస్ట్ ఏంటంటే ఒకవేళ మనకి తెలుసు ఈ పర్టికులర్ పని, ఈ పని కరెక్టే కానీ ఈ పని చేయడం వల్ల బెనిఫిట్ అయితే లేదు కానీ నాకు హాని కలగొచ్చు, అంటే నాకు కొంచెం లాస్ అవ్వచ్చు, ఆ పని అయితే అస్సలు చేయం మనం. So they're too complicated. One thing is, if there is no benefit, I will not do it. If there is loss, I will definitely not do it. అయితే అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఏంటంటే రఘురామ్ ముందు చెప్పారు భగవద్గీత కోట్ చేసి, ఈ గోయింగ్ బియాండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అంటే నిష్కామ కర్మ. కర్మయోగలో కృష్ణ పరమాత్మ కూడా అదే చెప్పారు. నిష్కామ కర్మ అంటే నాట్ జస్ట్ అబౌట్ ప్రాఫిట్ బట్ సమ్టైమ్స్ ఇట్స్ ఆల్సో అబౌట్ లాస్. అంటే మనం ఆ ప్రాఫిట్ ని లాస్ ని రెండుని పట్టించుకోకుండా ఏది కరెక్ట్ ఆ పని మనం చేయగలిస్తే దాట్ లీడ్స్ టు అవర్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ దాట్ ఈస్ వాట్ అంటే దాట్ ఫీలింగ్ విదిన్ దట్ ట్రాన్స్ఫర్మేషన్ విదిన్ ట్రాన్స్ఫార్మ్స్ ఆర్ చేంజెస్ వర్క్ టు వర్షిప్. ఇట్ ఈస్ ఓన్లీ అ ట్రాన్స్ఫర్మేషన్ విదిన్ అంటే మనలో వచ్చే మార్పే ఆ క్రియని వర్షిప్ గా మారుస్తుంది. అన్ ఆర్డినరీ మండేన్ యాక్టివిటీ బికమ్స్ వర్షిప్, బికమ్ స్పిరిచువల్ కదా. అయితే ఈ సందర్భంలో మనం సెకండ్ అండర్ గ్రాడ్యుయేట్ టైం ఇప్పుడు బృందావన్ నుంచి దసరా పండుగ అప్పుడు మనం అందరం ఇక్కడికి పుట్టపర్తికి రావడం జరిగింది. మనం ఓల్డ్ బాయ్స్ హాస్టల్ అందరూ ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే మన స్వామి హాస్టల్ స్వామి ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రత్యేకత ఏంటంటే అక్కడ నాట్ జస్ట్ అకాడమిక్ ఎడ్యుకేషన్ బట్ సెక్యులర్ ఎడ్యుకేషన్ ఇచ్చేవారు. అంటే మన హాస్టల్లో ఉండగా వేరే వేరే డిపార్ట్మెంట్స్, ఆ డిపార్ట్మెంట్స్ నిజంగా హాస్టల్ అంతటినీ నడుపుతాయి. డిస్పెన్సరీ కానీ, హాస్టల్ మెయింటెనెన్స్ కానీ, ఆడియో విజువల్స్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, సెల్ఫ్ రిలయన్స్ యాక్టివిటీస్ అంటే అన్నిటి చాలా బ్రాడ్ గా. అయితే ఆ టైంలో నేను హాస్టల్ డిస్పెన్సరీలో పనిచేశాను. అయితే అప్పుడు మనం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత, పుట్టపర్త వచ్చిన తర్వాత నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే కొంచెం వాళ్ళని జనరల్ హాస్పిటల్ కానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ తీసుకెళ్లి చెకప్ చేయించి వాళ్ళకని అడ్మిట్ అవుతాయి హాస్పిటల్లో వాళ్ళని చూడడం, వాళ్ళకన్ని సదుపాయాలుగా ఉన్నాయా లేవా అని చూసుకోవడం, వాళ్ళకి అందించడం, అందుకు కావాల్సినవన్నీ అందుబాటులో ఉండేటట్టు చేయడం. మన హాస్టల్ నుంచి ఇద్దరు వైరల్ ఫీవర్ వచ్చింది, వాళ్ళు అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో. అదే టైంలో కొందరు హెల్త్ రీగెయిన్ చేస్తున్నారు అంటే కొంచెం వేరేగా, అంటే డైటరీ ఫుడ్ కాకుండా ఒక ఇడ్లీ అయినా ఏదైనా చపాతి అయినా తినాలని అనిపిస్తే వెంటనే టీచర్ల దగ్గర వెళ్ళి పర్మిషన్ తీసుకుని మన నార్త్ ఇండియన్ క్యాంటీన్ కానీ సౌత్ ఇండియన్ క్యాంటీన్ నుంచి కూపన్స్ తీసుకుని వాళ్ళకి తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. రాను రాను అది కూడా కష్టమైపోయింది. అందరూ బిజీ అయిపోతారు ఆ యజ్ఞాల టైం, గ్రామ సేవ టైం, కొన్ని రోజులు అందరూ బిజీ అవుతారు. అలాంటి టైంలో ఇప్పుడు ఇంకా ఎలాగో వాళ్ళకి హెల్ప్ చేయాలి. కానీ ఏమైందంటే ఆ టైంలోనే మా అమ్మగారు కూడా వచ్చారు పుట్టపర్తి స్వామి దర్శనానికి. ఇంకా నేను ఉండడం వల్ల నాతో కూడా కలియడం అయింది. ఇంకా ఆమె నా చేతికి 1,000 రూపాయలు అందించారు నా ఖర్చుల కోసం, వచ్చే 3 నెలల కోసం. పాకెట్ మనీ అనుకోండి, 3 మంత్స్ పాకెట్ మనీ 1,000 రూపీస్ అనుకోండి. అయితే ఈ ఎప్పుడైతే ఈ పరిస్థితి కొంచెం క్లిష్టంగా మారిందో ఆ రోజు ఏమనుకున్నానంటే అయ్యో పోనీ ఏదో 1-2 రోజులు నేను నా డబ్బే ఖర్చు పెట్టి వీళ్ళ కోసం తీసుకొచ్చేస్తాను అనుకున్నాను. ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళకి మన హాస్టల్ వాళ్లే కాకుండా కొందరు సీనియర్ బాయ్స్ హాస్టల్, కొందరు స్కూల్ హాస్టల్, జూనియర్ బాయ్స్ హాస్టల్ అందరూ కలిసి ఉండడం వల్ల ఇప్పుడు ఇద్దరు కోసం తెచ్చి ఇంకా మిగతా వాళ్ళకి వదిలేయడం కూడా అది కూడా మంచిది కాదు. అందరి కోసం ఏదో ఒకటి తేవలసి వచ్చింది.
6: అందరం బ్రదర్స్ ఉంటాం,
3: మన స్వామికి ఇంత మాట ఇంతలాగా మనం బ్రదర్స్ అని పిలుచుకోవడం, బ్రదర్స్ అని పిలిచిన తర్వాత ఇంత మాత్రం చేయకపోతే మరి హౌ ఆర్ వి ఫాలోయింగ్ స్వామీస్ డిక్ట అన్న ఇది వస్తుంది మనసులో. అయితే ఆ టైంలో అందరికి ఏదో ఒకటి తీసుకురావడం, వాళ్ళకి ఏది కావాలి, కొందరికి టెండర్ కోకోనట్ వాటర్ కావాలి, కొందరు బిస్కెట్స్ కావాలి, అయితే అలా తీసుకురావడం వల్ల రోజుకి సుమారు 50 నుంచి 70-80 రూపాయల వరకు అయిపోయింది. అలా చేస్తూ చేస్తూ 20 రోజులకి మీరు అనుకోండి ఎంత అవుతుంది. 20 డేస్ తర్వాత నేను ఇంకా పర్స్ తీసాను, ఏమైనా మిగిలిందా లేదా పని 10 రూపాయలైనా ఉన్నాయా లేవా అన్న భావంతో ఆ పర్స్ తీస్తే క్రిస్ప్ 100 రూపీ నోట్స్ స్మాల్ బండల్ లాగా ఉంది లోపల పర్స్ లో. అది తీసి లకెట్ స్టార్ట్ చేస్తే నాకు మా అమ్మగారు ఇచ్చింది 1,000 రూపీస్, నేను లకెట్ సరికి టోటల్ ఏమో 1,500 రూపీస్ ఉండేవి పర్స్ లో. ఈ సంగతి ఎవరికి చెప్పడం జరగలేదు, ఎవరితో డిస్కస్ కూడా చేయలేదు, కానీ 1,500 రూపీస్. కానీ మిరకల్ ఇది కాదు, మిరకల్ ఏంటంటే ఆ 20 డేస్ టైం ఫ్రేమ్ లో 10వ రోజు వరకు నా మనసులో కూడా నాకు ఆ బాధగా ఉండేది, అయ్యో నా డబ్బు అయిపోతున్నది అనే భావం ఉండేది. కానీ ఒక్కరోజు ఏమనుకుంది, సరే అయిపోయేది ఎలాగ అయిపోతుంది, ఈ రోజు డబ్బు ఉంటుంది, రేపు ఉండదు, ఎల్లుండి ఉండొచ్చు, అది వేరే సంగతి. కానీ ఓ 10 మందికి కొంచెం మంచి చేయగలుస్తున్నాను, అది స్వామికి ప్రీతికరమైనటువంటి కార్యం కాబట్టి ఇవన్నీ పక్కకు పెట్టుకొని ఏది కరెక్టో అది మనం చేద్దాం, ఇంకోళ్ళకి ఆనందం కలిగేటట్టుకు చేద్దామని ఆ భావం ఏ రోజు నా మనసులో వచ్చిందో ఆ రోజు నుంచే అసలు నేను ఆ డబ్బు గురించి ఎంత ఉంది ఎంత లేదు లక్ పెట్టడం కూడా మానేశాను, ఈజీ ఖర్చు పెట్టడమే. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఐ థింక్ దాట్ వాజ్ ద డే వెన్ వాట్ ఐ వాజ్ డూయింగ్ యాజ్ అ మండేన్ వర్క్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్సెల్ఫ్ ఇంటు వర్షిప్
6: అండ్ గాట్ మెటీరియలైజ్డ్
3: అట్ ది ఎండ్. సో ఐ థింక్ ద యాక్టివిటీ వాజ్ ద సేమ్, ఇట్ వాజ్ ద సేమ్ థింగ్ ఈవెన్ బిఫోర్ దాట్ అండ్ ఈవెన్ ఆఫ్టర్ ఇట్ కంటిన్యూ టు బి సేమ్, బట్ ఇట్ సడన్లీ బికేమ్ సంథింగ్ ఎల్స్ ఆన్ దాట్ పర్టిక్యులర్ డే. ఐ ఫీల్ చెన్నైలో కూడా మేము స్వామిని అడిగినప్పుడు శరణాగతి అంటే దిస్ ఇస్ యాక్చువల్లీ ఇన్ అ వే సరెండరింగ్ టు హిమ్. ఇన్ఫాక్ట్ ద బ్యూటీ ఏంటంటే ఒక్కసారి స్వామి దగ్గర చేరిన తర్వాత హీ ఎన్ష్యూర్స్ దట్ వీ సరెండర్. ఐ థింక్ హీ ఎన్ష్యూర్స్ దట్ అవర్ యాక్టివిటీ ఈస్ మినిమల్ అండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లెసింగ్. అంటే హీ ఎన్ష్యూర్స్ దట్ యూ హ్యావ్ యాక్చువల్లీ సరెండర్డ్ టు హిమ్ ఇన్ వన్ వే. స్వామి ఇప్పుడు చాలా బాగా చెప్పారు, ద ట్రూ మీనింగ్ ఆఫ్ సరెండర్ ఇస్ సుఖ దుఃఖ సమీకృత్వ లాభాలాభో జయో జయ. అంటే ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ కురుక్షేత్ర కృష్ణుడు అర్జునుడికి ఇదే చెప్పాడు, అంటే అట్ ప్రాఫిట్ ఇన్ ప్రాఫిట్ అండ్ ఇన్ లాస్, ఇన్ విక్టరీ అండ్ ఇన్ డిఫీట్, ఇఫ్ యూ క్యాన్ ఆఫర్ ఎవ్రీథింగ్ టు మీ దాట్ ఈస్ సరెండర్. అదే శరణాగతి అని. అంటే స్వామి హాస్ ట్రైడ్ సో మెనీ థింగ్స్ బ్యూటిఫుల్లీ ఫర్ అస్.
5: ఫ్యాంటాస్టిక్ జేసీ, మండేన్ యాక్టివిటీ చేసిన భగవాన్ ఎలా ప్లీజ్ అవుతారన్న దానికి థింకింగ్ ఆఫ్ మీరు చెప్పిన కాంటెక్స్ట్ లోనే లెట్స్ స్టిల్ స్టే దేర్. బృందావన్ మన అండర్ గ్రాడ్యుయేషన్ టైంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ బెంగళూర్ అప్పుడు నిర్మిస్తున్నారు. స్వామి ఎనీడే ఆ కన్స్ట్రక్షన్ చూస్తారు అని ఒక టాక్ ఉంది. అయితే స్వామి వచ్చే ముందు ఏదో ఉడతా భక్తి అన్నట్టు స్వామి విద్యార్థులకు ఒక చిన్న అవకాశం ఇచ్చే అవకాశం ఉంది అని ఒక చిన్న టాక్ ఉంది. ఏంటి అంటే సెకండ్ ఫ్లోర్ లో పెయింట్ ఎప్పుడు వేసినప్పుడు చిన్న చిన్న పెయింట్ డ్రాప్స్ టైల్స్ మీద పడి వెరీ వెరీ మైన్యూట్ బట్ ఆ పెద్ద కార్యంలో మనకు కూడా చిన్న ఉడత సాయం లాగా చేసే అవకాశం ఇవ్వడానికి ఆ పెయింట్ అవి తీయడము ఆ చిన్న టైల్స్ అవి క్లీన్ చేయడం ఇలా ఈ ఒక యాక్టివిటీ ఒకటి ఉంది అని తెలిసింది. స్వామి వచ్చారు చెప్పారు ఇది వార్డెన్ సార్ కి. సో ఒక ఫ్యూ స్టూడెంట్స్ ని పిక్ చేసుకుంటారు. సో లక్కీగా ఐ వాజ్ వన్ ఆఫ్ దెమ్. సో ఆ రోజు అందరము సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. దర్శనం తర్వాత ఐ థింక్ ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళారో వాళ్ళంతా స్కూల్ కి వెళ్ళక్కర్లేదు. సో దాట్ వాజ్ ఈవెన్ మోర్ మోటివేటింగ్ దట్ మన హాస్పిటల్కి వెళ్ళి పనిచేయచ్చు ఆ రోజు కాలేజ్ వాళ్ళం. అక్కడికి వెళ్ళినప్పుడు యాక్చువల్ గా వర్క్ వాజ్ నాట్ గ్రేట్. మనమేమి బాగా మసిల్స్ వాడి కష్టపడి పనిచేయాల్సిన పని కానీ ఏం లేదు. వెరీ వెరీ స్మాల్ వర్క్ బట్ మైన్యూట్ వర్క్ అండ్ మండే ఐ థింక్ దాట్స్ ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ ఇస్. ద వర్క్ ఇస్ బోరింగ్, ద వర్క్ ఇస్ నాట్ ఇంట్రెస్టింగ్ బట్ ఇట్ ఇస్ గాడ్స్ వర్క్. సో ప్లస్ ఎంత ఎక్కువ చేసి ఎంత తొందరగా స్వామి దగ్గరికి వెళ్ళిపోయి స్వామి ఫినిష్ చేస్తామని చెప్పడానికి కూడా అందరికి ఆతృతగా ఉంది. నిజంగా ఒక 10 టైల్స్ నాకు చూపించి వాటి మీద ఒక 20-25 పెయింట్ డ్రాప్స్ పడ్డాయి. నాకు చిన్న బ్లేడ్ లాంటిది ఒక షార్పెన్ ఐటమ్ ఇచ్చి ఇవన్నీ మెల్లిగా గీకి తీసేయండి అని చెప్పి నాకు ఒక టాస్క్ ఇచ్చారు. సరే, దిస్ వాజ్ మై టాస్క్. హౌ స్మాల్ అండ్ హౌ ఈజీ, బట్ అఫ్ కోర్స్ ఇట్ వాజ్ నాట్ ఇంట్రెస్టింగ్. బట్ స్వామి పంపారు అందరిలో మనసులో పెయింట్. సో చాలా కష్టపడి ఆ చిన్న చిన్న డ్రాప్స్ అయినప్పటికీ మెల్లిగా గీకి గీకి తీసి ఐ వాజ్ థింకింగ్ ఎవ్రీ టైల్ ఇఫ్ నేను ఒక్క టైల్ స్వామికి ప్రెజెంట్ చేస్తే విల్ స్వామి బి ప్లీజ్డ్. ఈ యొక్క ఆలోచనతో ప్రతి టైల్ ని చాలా అందంగా ప్రతి డ్రాప్ ని నీట్ గా తీసి నా 10 టైల్స్ ఐ వాజ్ వెరీ వెరీ సాటిస్ఫైడ్. బట్ ఐ వాజ్ స్లో. కొంతమంది రూమ్ ఫినిష్ చేసి వేరే రూమ్ కి వెళ్ళారు. బట్ ఐ ఫర్గాట్ అబౌట్ ఇట్. సాయంత్రం దర్శనంకి వచ్చారు, స్వామి అడిగారు పని ఎలా జరుగుతుంది ఏంటి అని. బట్ అప్పుడు నాకు మనసులో అనిపించింది స్వామి వాళ్ళంతా చాలా చేశారు బట్ నేను అంత చేయలేకపోయాను. బట్ ఐ థింక్ హోప్ఫుల్లీ నేను చేసిన కొంచెం మీకు నచ్చి ఉండొచ్చు అని నేను మనసులో జస్ట్ ఒక చిన్న థాట్ దర్శన్లో దూరంగా ఉన్నాను. ఆ రోజు స్ట్రేంజ్ గా దర్శన్ లో నేను స్వామి నడిచే లైన్ లో లేకపోయినా స్వామి రోజు తీసుకొని పాత్ తీసుకుని నేను ఉన్న దగ్గరికి వచ్చి నా లెటర్ తీసుకుని నాకు పాద నమస్కారం ఇచ్చి నేను ఏదో స్వామిని ఒక చిన్న విన్నపం చేసేదానికి ఆన్సర్ చేసి జరిగింది. అప్పటికి కూడా నేను ఈ రెండింటిని కనెక్ట్ చేయలేకపోయాను. బట్ ఆ రోజు సాయంత్రం హాస్టల్ లో కూర్చున్నప్పుడు వాట్ రియల్లీ భగవాన్ సీస్, వేర్ డస్ గాడ్ ఇస్ ఇన్ ద డీటెయిల్ అంటే ఎగ్జాక్ట్లీ ఇదే అని అర్థమైన నాకు. చిన్న టాస్క్, మండేన్ టాస్క్, బోరింగ్ టాస్క్, ఆ సింపుల్ క్వశ్చన్ ఈ భగవాన్ కి ఈ ఒక్క టైల్ నేను ప్రెజెంట్ చేస్తే స్వామి హ్యాపీ అవుతారా అని నేను అనుకోవడం మేబీ ఇస్ వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ద లిటిల్ గ్రేస్ స్వామి బ్లెస్డ్ ఆన్ మీ దట్ డే. ఐ థింక్ జేసీ వాట్ యు సెడ్ ఇస్ ఎగ్జాక్ట్లీ దిస్ మండేన్. ఇట్స్ ద టైనియస్ట్ ఆఫ్ ద థింగ్. ఐ మీన్ గాడ్ సీస్ ఎఫర్ట్, మ్యాన్ సీస్ రిజల్ట్ అంటే ఎగ్జాక్ట్లీ ఇదే. ఎంత మనం
4: అనుకున్నట్టు అంటే మనకి ఇచ్చినటువంటి వ్యవధిలో మనము చాలా విషయాలు మాట్లాడుకున్నాము. మన స్వామి వారు చూస్తున్నటువంటి సందర్భాల్లో గాని, స్వామి వారు ఫిజికల్ గా చూడనటువంటి సందర్భంలో గాని, నడిచేటువంటి ఆ స్లాబ్స్ మీద ఉన్నటువంటి ఆ పెయింట్ డాట్ ని చూడడం గాని, ఏ పనైనా గాని, ఎప్పుడైతే దానికి మనం స్వామిని అటాచ్ చేశామో, స్వామి యొక్క ప్రీత్యర్థం కోసం చేశామో, అది దానికి అదే ఆ పని ప్రార్థనగా రూపాంతరం చెందింది. భగవంతుని యొక్క దయను మనందరి మీదకి దించింది. మొదలు రఘురామ్ అన్నట్టు ఎంత పెద్ద పని చేశామని కాదు, ఏ విధంగా చేశామని అన్నటువంటి మాట ఇప్పుడు చివరిలో మనం ఒకసారి జ్ఞాపకం చేస్తూ స్వామివారు చెప్పినటువంటి ఒక చక్కని పద్యం, దీంతో మన ఈ సమీక్షను ముగిద్దాం. స్వామి చెప్తారు, కాయంబుతో చేయు కార్యంబులెల్లను, మాటలాడుచునుండు మాటలెల్ల, తన మనస్సుల గల తలుపులన్నిటికి, 10 ఇంద్రియముల పనుల నెల్ల, బుద్ధితో కలిగడు పూనికల నెల్లను, చిత్తంబునందలి చింతలెల్ల, అనుదినంబును సల్పు ఆచారముల నెల్ల, నియమంబుతో చేయు నిష్టలెల్ల, వైదికములు లౌకిక వర్తనములు, ఏమి చేసిన అవి అన్ని సాయీశ్వరునకు, తాను చేసిడి సేవగా తలచియున్న, సార్థకంబవును నీ పనులెల్ల భక్తులారా.
0: చాలా బాగా చెప్పారు.
2: చాలా బాగుంది రాజు, చాలా బాగుంది.
0: ఈ డిస్కషన్ కి చాలా చక్కటి సమరీ అన్నమాట ఇదంతా.
4: ఇలాంటి గొప్ప అవకాశాన్ని స్వామి మనందరికీ ప్రసాదించినందుకు, రేడియో స్థాయి ద్వారా మనందరం స్వామివారి గురించి మాట్లాడేటువంటి అవకాశాన్ని పొందినందుకు ప్రేమైనటువంటి స్వామికి కృతజ్ఞత తెలుపుకుంటూ, రేడియో స్థాయి సభ్యులందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక ముగిద్దాం.
2: సాయిరామ్,
4: థ్యాంక్ యూ.
5: సాయిరామ్,
4: సాయిరామ్.
7: కర్మోపాసన స్వామి పూర్వ విద్యార్థులతో డైలిన్ ఇంటర్వ్యూ కార్యక్రమం విన్నారు శ్రోతలు. ఇందులో పాల్గొన్నవారు శ్రీయుతులు ఉదయ్ గిరీష్, జగదీష్ చంద్ర, కె రఘురామ్, రామ్ నరేష్, సంచాలకులు శ్రీ రంగనాథరాజు.

తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ సందర్భంగా 2020 ఆగస్టు 1-2 తేదీల్లో తెలుగు స్ట్రీమ్ శ్రీ సత్యసాయి సందేశ్ జరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలు అందించడం జరిగింది. ఆగస్టు 2వ తేదీన ప్రతినిత్యం ప్రేమతో ప్రధానాంశంగా పెద్దలైన సాయి భక్తులు, ప్రముఖ కళాకారులు, స్వామి విద్యార్థులు, సాయి యువత కలిసి సమర్పించిన కార్యక్రమంలోని 4వ భాగ పునఃప్రసారాన్ని విన్నారు. ఈ శీర్షికలోని 5వ భాగంతో మళ్లీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2018 శివరాత్రి పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం ఫిబ్రవరి 13వ తేదీన శ్రోతలకు అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం సాయి శివానందంలోని ఒక అంశం స్వామి పద్యం ఆధారంగా చర్చా కార్యక్రమం యొక్క పునఃప్రసారం వింటారు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ మరొక మారు సాయి శివానందం కార్యక్రమానికి సాదరమైన స్వాగతం. ఈనాడు మొట్టమొదటి అంశంగా శివశక్తి అనే రూపకాన్ని విన్నాము. రెండవ అంశం ఏకబిల్వం శివార్పణం అనే అంశంలో శివరాత్రి యొక్క విశిష్టత, లింగం యొక్క ప్రాముఖ్యత, భక్తుల యొక్క అనుభవాలు మనం తెలుసుకున్నాం. మూడవ అంశంలో భజన నామ సంకీర్తన యొక్క ప్రాముఖ్యం గురించి శ్రీ ఎంఎస్ ప్రకాశ్రావు గారితో సంభాషణ కార్యక్రమాన్ని విన్నాం. ఈనాటి కార్యక్రమంలో చివరగా ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందు ఉంచబోతున్నాము. అందరికీ తెలిసినట్టు స్వామివారి రచనలు మహామధురములు. స్వామి చేతి నుండి జాలువారినటువంటి పద్య కుసుమాలు మనల్ని హృదయ లోతుల్లోంచి ఆ భక్తిభావాన్ని పెంపొందింపజేస్తాయి. పరమ పవిత్రమైన ఈ శివరాత్రి రోజున మేము స్వామి విద్యార్థులము. స్వామివారు రచించినటువంటి, ఎన్నో మార్లు తమ ఉపన్యాసాల్లో పేర్కొన్నటువంటి ఒక అందమైన పద్యం, ఆ పరమేశ్వరుణ్ణి తనను తాను వర్ణించుకుంటూ సాయి శివుడు అందించినటువంటి ఈ పద్యాన్ని ఆధారంగా చేసుకుని శ్రీ రంగనాథరాజు, శ్రీ భార్గవ్ మరియు గణేష్ మీ ముందు ఉంచబోయే ఈ కార్యక్రమానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సాయిరాం రాజు, సాయిరాం భార్గవ్,
1: సాయిరాం గణేష్.
0: సో ముందుగా మనం ప్రారంభించే ముందు స్వామివారి మధుర గళంలో ఆ పద్యం ఏంటో తెలుసుకుందాం.
2: మౌళిగుల్ కెడు చంద్రమర్కండ కళతోడ, మౌళిగుల్ కెడు చంద్రమర్కండ కళతోడ,

ചെയ്ത രാജേന്ദ്രൻ ശൈല രാജേന്ദ്രൻ

0: சாய்ராம் கணேஷ்,
1: சாய்ராம் ராஜு,
0: சாய்ராம் பிரதர் பார்கவ்,
2: சாய்ராம் ராஜு.
0: சுவாமி, ఈ పద్యం చదవటం మనం ఎన్నోసార్లు విన్నాం. ఆ గానామృతంలో మనం ఓలలాడాం. వేదాలు చెప్పినట్టు భగవంతుని ఒక మాట ఒక సాగరం అంతటి అర్థాన్ని ఉంచుకుంటుందట. అయితే ఈ పద్యంలో కూడా ఒక్కొక్క మనం ఒక్కొక్క పంక్తిని చూస్తే ఒక్కొక్క పదం ఒక్కొక్క పంక్తి స్వామితో చక్కగా వాడారు. దాన్ని మనం విశ్లేషిస్తే ఇది ఈ శివరాత్రి సందర్భంగా దానిలో ఉన్నటువంటి నిగూఢ అర్థాన్ని మనం తీసేటువంటి ప్రయత్నంగా ఈ ఒక్కొక్క పంక్తిని మనం విడదీసి చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. స్వామి వారు మొదట ఎంతో ప్రేమతో వాడినటువంటి పదం మౌలి గుల్కెడు చంద్ర మర్కండ కలతోడ. స్వామి మనకు పలు సందర్భాల్లో చెప్తూ వచ్చారు, చంద్రుడు ఒక విధంగా ఇది బాహ్యంగా శివుని యొక్క స్వరూపాన్ని వర్ణిస్తున్నటువంటి పద్యం, కానీ లోపల ఉన్నటువంటి అంతరార్థం చాలా గొప్పది. స్వామి నిలువ ఉంచుకుంటున్నట్టు. అయితే ఈ పద్యంలో కూడా ఒక్కొక్క మనం ఒక్కొక్క పంక్తిని చూస్తే ఒక్కొక్క పదం ఒక్కొక్క పంక్తి స్వామితో చక్కగా వాడారు. దాన్ని మనం

0: స్వామి చెప్తూ వచ్చారు, చంద్రుడు మనస్సు యొక్క ప్రతిరూపమని. మనసుకి చంద్రునికి ఎంతో దగ్గర సంబంధం. 15 రోజులు కృష్ణపక్షం శుక్లపక్షంలో 15 రోజులు కృష్ణుడు చంద్రుడు పెరుగుతాడు, మరి 15 రోజులు చంద్రుడు తరుగుతాడు. ఆ రెండింటి మధ్య సంధిలో వచ్చేటువంటి ఈ శివరాత్రి ఆనాడు ఏ విధంగా చంద్రుడు తరిగిపోతాడు, శూన్యమవుతాడు ఆనాడు, అదేవిధంగా మనస్సు కూడా శూన్యమై భగవంతుని మీద ఏకాగ్రతతో నిలిచినప్పుడు ఆ మరుసటి రోజు నుండి చంద్రుడు ఏ విధంగా పెరుగుతాడో అదేవిధంగా మనస్సు కూడా భగవంతునిపై ప్రేమతో కొంచెం కొంచెం ఎదుగుతుందని స్వామి మనకు ఫలితాలు చెబుతూ వచ్చారు. కానీ ఇక్కడ మనం చూస్తే చంద్రుణ్ణి శివుని యొక్క తల మీద చంద్రుడు ఉన్నప్పుడు మర్కండ కలతోడు, ఆయన ఎల్లప్పుడూ కలతోనే ఉంటాడట. ఆయనకి తరగడము ఎదగడం ఉండదు,
1: ఒకే స్థాయిలో ఉంటాడు.
0: అంటే ఒక విధంగా స్వామి చెప్పనట్టు ఎప్పుడైతే మనస్సు ఎప్పుడైతే చంద్రుడు శివుని తలపై చేరుతాడో అప్పుడు ఆయన ఒకే విధంగా ఉంటారు. అదే విధంగా ఎప్పుడైతే మనస్సు
1: భగవంతుడిపై లగ్నం అవుతుంది
0: అప్పుడు మనస్సుకు హెచ్చు తక్కులు గాని, కోపతాపాలు గాని, లాభ నష్టాలు గాని, బాధ సుఖాలు గాని, అలాంటి ద్వైతం లేనటువంటి స్థితిలో ఒకటే విధంగా ఉంటుంది అని స్వామి చాలా నిగూఢంగా చెప్పారు.
2: కానీ దానికి ఒక నిదర్శనం ఏంటంటే, ఇప్పుడు మనస్సు అలాగ అచంచలంగా అలా పెట్టాలి అంటే ఫస్ట్ మన దాంట్లోని 1 పాయింట్నెస్ అంటాం, అంటే ఏకాగ్రత ఉండాలి. అంటే మనకి ఇది కావాలి అనే ఒక, స్వామి నువ్వే కావాలి, దేవుడు నువ్వే కావాలి అనే ఒక థాట్ ఉండాలి మనకి ఫస్ట్. నాకు ఒక ఎక్స్పీరియన్స్ గుర్తుకొస్తున్నది, ఇది శివరాత్రి మనకి 2000 సంవత్సరం 2000లోని స్వామి రెండోసారి అప్పుడే మానేసింది, లింగోద్భవం మళ్ళీ స్టార్ట్ చేశారు. అయితే నేను అప్పుడే జస్ట్ జాయిన్ అయిన 6 నెలలు అయిందంటే, అయితే అప్పుడు ఏంటిదంటే స్వామి లింగోద్భవం చేసిన తర్వాత చాలా ఆనందంతో కూర్చుని, అంటే ఇంత పెద్ద అచీవ్మెంట్ అదే చాలా గొప్ప విషయం, మనందరికీ మనం చూసి అంత ఆనందపడ్డాము. కానీ దానికి ఒక 2-3 రోజులు ముందర ఎక్కడో చదివాను, ఎవరో నాకు చెప్పారు, ఎవరో ఒక మన టీచర్ ఎవరో చెప్పారు, అందరూ స్వామి లింగోద్భవం అంటారు కానీ క్రియేటర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటే క్రియేషన్, అంటే స్వామి లింగం అని ఉద్భవిస్తున్నారు, లింగం స్వామిలోంచి పైకి వస్తున్నది. అంటే స్వామి ఎంత గొప్ప, అంటే ఆ లింగం చూసి మనం అంత ఆనంద ప్రశ్న పడిపోతున్నాం, కానీ ఆ లింగం కన్నా ఇంపార్టెంట్ ఆ స్వామి కాదు, హూ హాజ్ యాక్చువల్లీ టేకెన్ అవుట్ ద లింగం అని ఒక లెక్చరర్ నాకు చెప్పారు. చెప్తే నాకు అనిపించింది కరెక్టే కదా ఆ విషయం అని. ఆ సందర్భంలోని స్వామి అక్కడ కూర్చుని లింగోద్భవం అయిన తర్వాత భజనలు అందరూ భక్తులందరూ భజన పాడుతుంటే సడన్లీ స్వామి లేచి అందరికి నేను లింగం చూపిస్తాను అనే ఒక భావంతో లేచి అయితే మీకు తెలుసుంటుంది, ఇప్పుడు మన ప్రెజెంట్ భజన్ గ్రూప్ మనం మహాసమాధికి ఎదురుండే మన సన్నిధి కూర్చుంటాం కదా, అక్కడ లేడీస్ సైడ్ కి జెంట్స్ సైడ్ కి మధ్యన ఒక గ్యాప్ వస్తుంది. సో ఆ రోజు నా సౌభాగ్యవశాత్తు నేను అక్కడ ఆ 3rd బ్లాక్ అంటాం మనం, 3rd బ్లాక్ లోని ఆ రైట్ సైడ్ ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ లో కూర్చుండేవాడిని నేను. అయితే స్వామి లేచి బయలుదేరి జెంట్స్ సైడ్ డివోటీస్ అందరికీ చూపెట్టుకుంటూ, అంటే చాలా ఒక గర్వంతో చూసావా, అంటే గర్వం అంటే స్వామికి ఎంత ఆనందం అంటే నేను చూసావా, నేను ఇది తీసాను, అందరూ ఎంత ఆనందం చూస్తున్నారు, అందరికీ చూపిస్తున్నారు, చూపెట్టి చెప్తున్నారు ఇది ఎంత కష్టం అంటే మన దేహంలోని ప్యూరిటీ ఉంటే ఆ ప్యూరిటీ అంతా బంగారంగా కన్వర్ట్ అయ్యి అది ఇలాగా ఒక లింగాకారంలోకి వస్తుంది అని అందరూ చూసి చనిపోతుండేవారు, అందరూ వెరీ హ్యాపీ. ఆ మూమెంట్ లోనే నాకేమైందో తెలియదు, ఆ మన లెక్చరర్ మన అధ్యాపకులు గారు చెప్పిన విషయం నాకు గుర్తుకొచ్చింది. నేను అనుకున్నాను స్వామి కరెక్టే, మీరే లింగబోధన చేశారు, సో మీరు యు ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద లింగం. అదే నాకు ఒక థాట్ వచ్చింది, సంకల్పం వచ్చింది, స్వామి నేను మిమ్మల్ని చూస్తాను, వై షుడ్ ఐ లుక్ అట్ ద లింగం, మీరే కదా దాన్ని క్రియేట్ చేసింది, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీకు చేయొచ్చు, సో మీరు శాశ్వతం, లింగం వస్తుంది వెళ్ళిపోతుంది అని చాలా వేర్డ్ థాట్ అది. ఎందుకంటే అందరూ లింగం చూస్తున్నారు ఆనందం పడుతున్నారు, కానీ నేనేంటి, ఓకే ఫైన్, ఈసారి ఒక డిసిజన్ లాగా వచ్చి నేను స్వామి మిమ్మల్ని చూస్తాను అని ఒక సంకల్పం వచ్చింది. అయితే స్వామి ఒక రౌండ్ ఇలా అంటే మా వెనక నుంచి చుట్టూ జెంట్స్ సైడ్ నుంచి వెళ్లి లేడీస్ సైడ్ నుంచి వస్తుండేవారు. సో ఫుల్ టైం నేను ఓన్లీ స్వామిని కాన్సన్ట్రేటింగ్ ఆన్ స్వామి, ఇటువంటి చూడడం లేదు. కానీ నాకే చాలా ఎలాగో అనిపించింది, ఇది ఏంటిది అందరూ ఇలా చూస్తున్నారు, నేనేమో తప్పు చేస్తున్నానా, ఇది నాలో ఏంటిది, ఇది కరెక్టా కాదా అని ఒక థాట్ వచ్చింది నాకు. అయితే అప్పుడు స్వామి నడుచుకుంటూ వస్తూ అందరికీ చూపిస్తున్నారు, ఇదిగోటి ఇది లింగము, ఇది నేను ఇలా వచ్చింది, ఇది హిరణ్య గర్భం అంటారు, ఇది ఫుల్ సాలిడ్ గోల్డ్ అనుకుంటూ అందరికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు. వచ్చి మా దగ్గరికి వచ్చేసరికి నాకు ఒక 3 స్టెప్స్

0: బిహైండ్. స్వామి అందరూ బాయ్స్ చూపిస్తున్నారు. మా వైపు బాయ్స్ ఉంటారు, అట్ సైడ్ విఐపి లేడీస్ అందరు వచ్చి కూర్చుంటారు, కుర్చీలు వచ్చి కూర్చుంటారు. అయితే సడన్లీ నాకు రెండు స్టెప్స్ ముందర స్వామి చేశారంటే, మా వైపు చూస్తూ చూస్తూ సడన్ గా అటు తిరిగిపోయారు స్వామి. తిరిగిపోయి లింగాన్ని అటు చూపడం మొదలెట్టారు, లేడీస్ సైడ్, లేడీస్ సైడ్ చూపడం
1: మొదలెట్టారు
0: నాకు కనబడకుండా. దాని తర్వాత ఇంకో రెండు స్టెప్స్ వాక్ నడుచుకుని వచ్చేసరికి నా ముందరకు వచ్చేసారు. అప్పుడు ఫస్ట్ టైం యాక్చువల్లీ మీకు తెలుసు, జస్ట్ ఇప్పుడు ఎంతో విషయం విన్నాను, స్వామి శివరాత్రి అప్పుడు అంటే ఎంతో ఎనర్జీ ఉంటుంది, స్వామి జాగ్రత్తగా ఉండాలి,
2: టచ్ చేయకూడదు,
0: టచ్ చేయకూడదు. అది నా చేతులు కాళ్ళు ఒడికిపోతున్నాయి, స్వామి ఇంత దగ్గర వచ్చారు, స్వామి ఏం చేస్తారు, నేనేమో నేను ఆలోచించింది కరెక్టా కాదా, నేనేమనుకుంటున్నాను, స్వామి నాగ్రహం దూరం పెట్టేశారు, నీ ఇలా చేసావు అందుకు నీకు చూపడం లేదు అంటున్నారు, నాకు ఎన్నో ఎన్నో ఎన్నో వేవరింగ్ థాట్స్ అన్ని వచ్చాయి. కానీ స్వామి చేసింది ఎంత అద్భుతం అంటే నాకు అప్పుడు అర్థమైంది, నేను చేసింది కరెక్ట్ అంటే స్వామియే ఆ సంకల్పం పెట్టి దాన్ని కరెక్ట్ అని చెప్పినట్టు. రెండు స్టెప్స్ తీసుకుని నా దగ్గరికి వచ్చారు, అప్పటికప్పుడే లింగం నాకన్నా ఆపోజిట్ సైడ్ చూపెట్టారు, నా వైపు చూపడం లేదు. నా వైపు చూసి లెఫ్ట్ హ్యాండ్ నా చేతిలోకి ఇచ్చి నేను చేతులు పట్టుకుని నిల్చున్నాను, కూర్చున్నాను. నా చేయి గట్టిగా నొక్కి నా వైపు ఒక ఒక లుక్ ఇచ్చారు, చూశారు, స్మైల్ చేశారు, నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకా ఇంకేం అవ్వలేదు, అంతే అయింది అంతే. ఎవరికి ఏం అర్థం అవ్వలేదు, ఏమి తెలియదు. కానీ నాకు మాత్రం చాలా పెద్ద లెసన్ అర్థమైంది ఏంటంటే, మీరు నా మీద మీ ధ్యాస పెట్టి నేనే కావాలి అనుకుంటే మీరు చెప్పింది కరెక్టే, లింగం నా క్రియేషనే, నన్ను నువ్వు తలుచుకున్నావు అనుకో, నేను కావాలనుకున్నావు అంటే దిస్ నాట్ ఇంపార్టెంట్, నేనే ఇంపార్టెంట్ అని ఆ రోజు ఆ పాఠం నాకు ఎలా నేర్పారంటే, అంటే ఆ సెట్టింగ్ లోని ఆ శివరాత్రి రోజు అది ఎప్పుడు మర్చిపోలేను నేను.
1: మనసు కేవలం భగవంతునే కోరుకోవాలి, బ్యూటిఫుల్.
0: కానీ అలాగే ఇప్పుడు
2: భర్గ నువ్వు చెప్తున్నావు కదా, ఇది 2000 లో జరిగిన విషయం. నిన్న జరిగిన విషయం ఒకటి చెప్తాను మీకు. నిన్న ప్రశాంతి డాన్స్ గ్రూప్ ప్రోగ్రామ్ అయింది. అంటే స్వామి భౌతికంగా మన మధ్య ఉన్నారా లేదా అనేది సెకండరీ, చంద్రమా మనసో జాతః, మైండ్ ఈజ్ ది రిఫ్లెక్షన్, ఆ చంద్రుడికి రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఆ చంద్రుడు భగవంతుడి సిగపైన కూర్చుని అందంగా ఉంది అంటే ఆల్రెడీ మన మైండ్ అక్కడే ఉంది, ఇట్స్ ఆల్రెడీ సెటిల్డ్, అది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. సో దానికి రిలేటెడ్ గా చెప్తాను, నిన్న ప్రోగ్రామ్ అంతా అయ్యింది, అయిన తర్వాత
0: బాయ్స్
2: డాన్స్ ప్రోగ్రామ్ అయింది. ఆ దాంట్లో ఒక బ్యూటిఫుల్ ఎలిమెంట్ ఏంటంటే లఘున్యాసం చేశాం మేము డాన్స్, దాంట్లో అమృతం బ్రహ్మణి అని ఎండ్ అవుతుంది అనమాట ప్రతిదానికి. అంటే గివ్ మీ ఇమ్మార్టాలిటీ
0: అంటే అమృతత్వాన్ని, అన్ని సెన్సెస్ ఇవి అన్ని ఫైనలీ అమృతం వైపు మళ్ళించుకోవాలి.
2: సో యూ ఇన్వోక్ గాడ్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ అండ్ ఫైనల్ గా అమృతత్వాన్ని నువ్వు కోరుతున్నావు భగవంతుడి నుంచి. అది అయిపోయిందా, ప్రోగ్రామ్ అంతా అయ్యింది, ఫోటోలు తీసుకున్నాము, భజన ఎందుకో 6 గంటలకి ముగియాల్సింది, ఎందుకు ఎక్స్టెండ్ అయింది. ఎక్స్టెండ్ అయినప్పుడు నా ఆలోచన కొంచెం అట్లాగా స్వామి గురించి ఆలోచిస్తూ, అరే స్వామి ఈ సమయంలో మన ముందు ఉండుంటే పిల్లలందరినీ చక్కగా పిలిచి ఫోటోలు ఇచ్చి ఏదైనా గిఫ్ట్స్ స్వామి పిల్లలందరికీ ఇచ్చి ఎంతో ఆనందంగా ఉండేది అని థాట్ అక్కడితో ఆగిపోయింది. ఒక 2 భజన్స్ తర్వాత భజన్ అయిపోయింది. అయిపోయింది మేమంతా ప్యాక్ చేసుకోవడానికి బ్యాక్ స్టేజ్ వెళ్ళాం. బ్యాక్ స్టేజ్ వెళ్తే అనుకోకుండా ఒక పెద్ద అనుకోకుండానే మనం అనుకుంటాం, సో ఒక సేవాదళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చారు, పెద్ద ఆయన ముసలాయన వచ్చి ఒక చిన్న బాటిల్ ఇచ్చాడు అనమాట చేతికి. సార్ ఇది ఈరోజు మైసూర్ నుంచి వచ్చింది సార్, ఇది అమృతం సార్, అంటే అందరికీ తెలిసిన విషయం ఇది, స్వామి భక్తులైనటువంటి అలగప్ప గారికి ఇచ్చినటువంటి ఒక పెండెంట్, ఆ పెండెంట్ చేతిలో పెట్టుకున్నట్లయితే అక్కడి నుంచి నిరంతరాయంగా అమృతం కారుతూ ఉంటుంది అనమాట. అది స్వామివారు ఇచ్చినటువంటి అదృష్టం భాగ్యం ఆయనకి. వాళ్ళ అబ్బాయి ఈరోజే పుట్టపర్తి చేరారు, మీకందరికీ ఇది ఇవ్వాలనిపించింది నాకు. యాక్చువల్ గా ప్రోగ్రామ్ కి ముందరే మీకు ఇది ఇద్దాం అనుకున్నాను, కానీ ఎందుకు ఆగిపోయి ప్రోగ్రామ్ తర్వాత ఇస్తే బాగుంటుందని ఆయన చెప్పాడు అనమాట.
0: ఆయన
2: తెలియదు, నేను అది తీసుకుని ప్రతి ఒక్క డాన్స్ బాయ్ నోట్లో అట్లాగా డ్రాప్స్ వేస్తూ, అంటే ఆ ఫీల్ నాకు అర్థమైంది, ఎందుకంటే ఆ థాట్ వెంట్ త్రూ మై మైండ్, ఆల్రెడీ భగవంతుని కోసం కోరుకున్నది అది, అండ్ మనం ఏమడిగామో అది స్వామి ఇచ్చారు.
0: కాదు గణేష్, అది కాదు, నువ్వు కోరుకున్నది నువ్వు కోరుకుంటావని స్వామి ముందర ప్లాన్ చేసి ఆయన పంపించారు. పంపించిన తర్వాత ఆయన ఆపి మీ ప్రోగ్రామ్ అయితే నీకు ఇప్పించారు.
2: సో అందుకే ప్రతి ఎవ్రీ థాట్, ప్రతి ఆలోచన మనం ఆలోచించేది భగవంతుడు ఐఎమ్ ఇన్ ఎవ్రీ థాట్ ఆఫ్ యువర్స్ అంటారు కదా స్వామి. అందుకే మనం ఆలోచించే ప్రతి ఆలోచన, మాట్లాడే ప్రతి మాట, ఆచరించే ప్రతి కర్మ ఎంత పవిత్రంగా ఉండాలని స్వామి ఇప్పుడు చెప్తూ ఉంటారు. ఇంతకన్నా మంచి ఉదాహరణ మనకి దొరకదు.
1: ఈ ప్రతి ఆలోచన మనం ఆలోచన చాలా దార్శనికంగా చూస్తూ ఉండాలనేటువంటి విషయాన్ని నాకు ఒక ఒక వింత సంఘటన, అంటే చాలా చమత్కారమైన సంఘటన ద్వారా నా మనసుకు స్వామి హత్తుకునేలాగా నేర్పించారు. ఒకసారి స్వామి దర్శనానికి స్వామి వస్తున్నారు. నేను దర్శనం పాత్ ముందే కూర్చున్నాను. అక్కడే కూర్చున్న తర్వాత స్వామి దర్శనానికి వస్తున్నారు. లేడీస్ సైడ్ నుంచి కొంచెం దాటుతున్నా, ఇంకొక ఒక నిమిషంలో మన బాయ్స్ మధ్యలోకి వచ్చేస్తారు. అప్పుడు ఉన్నటువంటి మీద నుంచి ఒక కందిరీగా పడిపోయింది, ఆ పాత మధ్యలో పడిపోయింది. నేను నా ఆ ఆత్మతో స్వామిని కొడుతుందేమో అనేటువంటి ఆత్మతో నేను ఆ చేతితో దాన్ని ఇట్లా పక్కకు నెట్టేసిందండి. నెట్టేసిన మనసులో అనుకుంటున్నా స్వామిని చూస్తూ, స్వామికి నేను హెల్ప్ చేస్తున్నా నేను అన్న ఒక థాట్ నా మనసులో పాస్ అయింది, స్వామికి హెల్ప్ చేస్తున్నా అని. ఆ కందిరీగాను పక్కకు నెట్టేశాను. అంతలో స్వామి ఒక నిమిషంలో స్వామి వచ్చేసారు. వచ్చి నా ముందు సరాసరి నా ముందే ఆగి అటువైపు ఒక ఎలాంటి ఇంజనీర్ గారు కూర్చున్నారు. అప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ ఇంజనీర్ గారితో స్వామి అటువైపు తిరిగి మాట్లాడుతున్నారు. ఎంత స్వామి ఎంత దగ్గరగా ఉన్నారంటే నాకు కదలడానికి అసలు నా కాళ్ళలో కదిలితే స్వామికి తాకేటువంటి అవకాశం ఉంది. చాలా అటెంటివ్ గా చాలా భయంతో నేను స్వామిని చూస్తున్నా మీదికి. ఆ సమయంలో అసలు మనం అంత స్వామి దగ్గరగా ఉన్నప్పుడు ఊపిరి తీసుకోవడానికి కూడా మనం సంకోచిస్తాం, గట్టిగా ఊపిరి తీసుకోవడానికి కూడా. అలాంటి సమయంలో నా కాళ్ళు మీద ప్యాంట్లోంచి ప్యాంట్ లోపల కాళ్ళ మీద ఏదో పాకుతున్నట్టు నాకు అనిపించింది. ఈ సమయంలో ఏం పాకుతుందబ్బా నేను కొంచెం ఆలోచిస్తున్నా. నా వెనుకనే ఉన్నట్టు నా సోదరుడు మెల్లిగా చెవులో చెప్తున్నాడు, బ్రదర్ భయపడకు, నువ్వు పక్కకు నెట్టినట్టు కందిరీగా నీ ప్యాంట్లోకి ఎక్కుతుంది, నువ్వు కదలకుండా కూర్చు అంతే అని చెప్తున్నా. నాకు భయం, అది మెల్లి మెల్లిగా పాకి సరిగ్గా నా మోకాలు కాళ్ళు మర్చుకొని కూర్చుంటాం కాబట్టి పోకాలు వరకు వచ్చింది. దానికి మీదికి ఎక్కడానికి స్థలం లేదు. ఆయన వెనుక నాకు చెప్తున్నాడు, అది మోకాలు వరకు వస్తే గనక దానికి వెళ్లేటువంటి ప్లేస్ ఉండదు గనక నువ్వు ధైర్యం చేసి ఒక గట్టిగా దెబ్బ కొట్ట చనిపోద్ది అని ఆయన చెప్తున్నారు కదా అని చెప్పి స్వామి ముందే ఉన్నారు. శబ్దం కావద్దని చెప్పి కొంచెం గట్టిగా కొట్టకుండా నేను పొరపాటుగా మెల్లి కొట్టాను. నా దురదృష్టంతో అది చావలేదు. దానికి తోడు దాని కోపం వచ్చింది. కందిరీగాతో ఉన్న ప్రమాదం ఏంటంటే అది ఎన్నిసార్లైనా కొట్టుద్ది.
2: అంటే నువ్వు కొట్టిన దెబ్బ ప్రతి దానికి
1: అప్పుడు కొట్టడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ టైం కొట్టినప్పుడు ఎలక్ట్రిక్ షాక్ లో ఇట్లా పోతే ఊగాను. స్వామి నెక్క తిరిగి ఇట్లా చూశారు. మళ్ళీ సెకండ్ టైం కొట్టింది, మళ్ళీ ఎగిరాను. స్వామి ఎంత దగ్గర ఉన్నారంటే నా కదలిక స్వామికి తగులుతుంది ఆల్మోస్ట్. మళ్ళీ వెనక్కి తిరిగి చూశారు. మూడోసారి కొట్టింది, ఇంకా తట్టుకోలేక డాన్స్ లాగా చేస్తున్నాను. 21 సార్లు దాదాపు టక్ కొడుతూనే ఉంది అది చేసేది లేక. నాలుగోసారి కొట్టినప్పుడు వెనక్కి ఇట్లా షాక్ నేను ఎగిరితే స్వామి వెనక్కి తిరిగి చూస్తే ఏం డాన్స్ చేస్తావే అన్నారు స్వామి. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. చెమటలు వస్తున్నాయి, ఏడుపు వస్తుంది, భయం అవుతుంది. నా పక్కనున్న సోదరుడు వెనుకున్న సోదరుడు నన్ను మళ్ళీగా అటు ఇటు వెనక్కి జరిపి దాన్ని మొత్తం ఏదో తీసేసి దాన్ని బయట తీసేశారు కష్టపడి. కుట్టి 21 సార్లు కుట్టింది, అంతా అయిపోయింది చిన్న డ్రామా. స్వామి
0: లెక్క పెట్టారు 21 సార్లు
1: ఎగ్గుతున్నా అసలు కాలు ఆల్మోస్ట్ వాచిపోయేటువంటి స్థితిలో ఉంది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. స్వామి ఒక రెండు తిరిగి స్వామి రెండు అడుగులు వేసారు. వేసి నాది చూసి హెల్ప్ చేసిందా అని అనుకుంటూ వెళ్ళిపోయారు. అప్పుడు నాకు అర్థమైంది ఆ హెల్ప్ ఏది ఎవరికి హెల్ప్ చేసింది అన్నది. ఇట్ బికేమ్ వెరీ క్లియర్.
2: అంటే మన మైండ్ లో వెళ్లే ప్రతి ఆలోచన భగవంతుణ్ణి చేరుతుంది, భగవంతునితోనే ఉంది ఆలోచన అనడానికి అద్భుతమైన ఉదాహరణ. మొన్న రీసెంట్ గా మన సింగర్ రాజారెడ్డి గారు స్వామికి ఎంతో సన్నిహితులు. వారి శ్రీమతి జ్యోత్స్నారెడ్డి గారని బాంబే నుంచి వచ్చారు ఆమె. ఆమె తమ అనుభవాన్ని పంచుకుంటున్నారన్నమాట. అంటే మీ ఆలోచన ప్రతిదీ స్వామికి తెలుస్తుంది అనడానికి ఒక చక్కని ఉదాహరణ ఇది. ఇంటర్వ్యూ రూమ్ లో వాళ్ళ ఫ్యామిలీని పిలిచారు స్వామి. వారితో పాటుగా చాలా మంది ఇండస్ట్రియలిస్ట్ ని స్వామి పిలిచారనమాట. ఈమె చాలా ప్రఖ్యాతిగాంచిన సంగీత విద్వాంసులు పాండురంగ దీక్షిత్ గారి కుమార్తె. సో వాళ్ళ ఫ్యామిలీ అంతా కూర్చున్నారు ఒక సైడ్ కి, ఈమె స్వామికి రైట్ సైడ్ కూర్చున్నారనమాట. ఎదురుగుండా ఈ ఇండస్ట్రియలిస్ట్ అంతా కూర్చున్నారు. స్వామి వాళ్ళతో మాట్లాడుతున్నారు. పావు గంట అయింది, అర్ధ గంట అయింది, 45 నిమిషాలు అయిపోయింది. వీళ్ళ వైపు ఇంకా తిరగట్లేదు స్వామి. వాళ్ళ ఇంకా చూస్తున్నప్పుడు ఈమె మైండ్ లో ఒక ఆలోచన వెళ్ళిందంట. అంటే ఏంటి స్వామి, మాలాంటి చిన్నవాళ్ళని మీరు చూడరు, ఇంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అంతా వస్తున్నారు, వీళ్ళ వైపే చూసి మాట్లాడుతున్నారు అని చెప్పి ఆగింది థాట్. అక్కడ ఆగింది మాట్లాడుతున్నారు అని. తక్కువని స్వామి ఆమె వైపుకి తిరిగి ఎందుకంటే ఆలోచన ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి స్వామి కంటిన్యూ చేశారనమాట. ఎందుకంటే ఒక పెద్ద ఆయనతో మాట్లాడితే వారి కింద పనిచేసే వందలాది మందికి మంచి చేస్తాడు, వారిని కూడా భగవంతుని వెళ్లే మార్గంలో తీసుకువెళ్తాడు అని చెప్పారు స్వామి అని చెప్పి వెంటనే తిరిగి వాళ్ళతో సంభాషించడం మొదలెట్టారు. గంటన్నర ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మొత్తం అంతా బయటకు వచ్చారు. బయటకు వస్తే ఈమె ఈమెకి ఏం జరిగిందో అనుభవం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో పంచుకుంటున్నారు. ఈమె చూడండి ఎంతో మందిలో కూడా స్వామి నాతో మాట్లాడారు, నేను అడిగిన దానికి స్వామి ఆన్సర్ చెప్పారు అని చెప్తే ఏం మాట్లాడారు స్వామి, మొత్తం గంటన్నర సేపు కూడా ఆ ఇండస్ట్రియలిస్ట్ తోనే మాట్లాడారు కదా, మనం వేపసలు స్వామి చూడనే లేదు అని వాళ్ళు పంచుకున్నారు. అప్పుడు ఈమెకు అర్థమైంది, అరే స్వామి ఇప్పుడు అంటారు 1-to-1 రిలేషన్ అంటారు కదా, ఇంత 1-to-1 రిలేషన్ ఇంకెక్కడా మనకి చిక్కదు. అద్భుతం అది. స్వామి అక్కడ ఉంటూ కూడా వాళ్ళతో లేరు, వాళ్ళతో లేకుండా కూడా ఈమెతో ఉన్నారు. సో అంత అద్భుతమైన అనుభవం అది.
1: బ్యూటిఫుల్. అసలు మైండ్ గురించి ఎంత దాన్ని. ఇప్పుడు నెక్స్ట్ లైన్ మనం బెడగారు బెడ స్వామి సెకండ్ లైన్ బెడగారు గుంపెడు జడలతోడ, అంటే అందమైనటువంటి జడలు ఆయన శివునికి ఇట్లా వేలాడుతుంటే ఆడుతుంటే ఆయన యొక్క అందం ఇంకా ప్రస్ఫుటంగా కనబడుతుందంట. ఒకసారి రంజాన్ సందర్భంగా అంటే జడలు వెంట్రుకలు అంటే స్వామి చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు శివ దాంట్లో అంటే నిగుడు అర్థం కొంచెం ఆలోచిస్తే మనం స్వామి రంజాన్ టైం అప్పుడు ఆ ప్రోగ్రామ్ కి మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు స్వామి భజనలోకి పిలిచి 1.5 గంటలు మాట్లాడారు. అప్పుడు మాట్లాడుతూ అన్నారు ముస్లింస్ క్యాప్ ఎందుకు పెట్టుకుంటారో తెలుసా అన్నారు. అందరు తెలియ స్వామి అని చూస్తే మరి హిందువులు శివ తిరుపతి దగ్గరికి వెళ్లి తల నీళ్ళని ఎందుకు సమర్పిస్తారు తెలుసా అన్నారు. అందరు అట్నే చూస్తున్నారు. స్వామి ఇప్పుడు స్వామి కంటిన్యూ చేస్తారు. దాన్ని వెంట్రుకలు తామసికానికి గుర్తు, ఆ తామసికానికి గుర్తు కాబట్టి ఆ తామసికం అడ్డు రావద్దు అని ముస్లింస్ క్యాప్ పెట్టుకుంటారు. హైందవ్ అంటే ఈ సనాతన ధర్మం పాటించేటువంటి వాళ్ళు తలనీళ్ళని వెంకటేశ్వరం సమర్పిస్తారు. కానీ ఈ సందర్భంలో బెడగారు గుంపెడు జడలతో అంటే ఆ తామసికం కూడా భగవంతునితో అటాచ్ అయినప్పుడు అది అందంగా మారుతుంది,
2: అందంగా మారుతుంది.
1: దాని బ్యూటీ స్వామి ఎంతో ఎంతో చక్కగా మనకు తెలియజేస్తూ వచ్చారు.
0: బ్యూటీయే కాదు రాజు, ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైతే ఆ వెంట్రుకలు దేవుడితో కలుస్తాయో ఈవెన్ ఆ వెంట్రుకలే ఎవరికైనా ఈవెన్ దశయజ్ఞం ఎగ్జాంపుల్ తీసుకుంటాం అంటే ఈగోని తొలగించడానికి చాలా తోడ్పడతాయి. ఎందుకంటే ఆ జడ నుంచి ఒక చిన్న చిన్న వెంట్రుకు తీసుకెళ్ళని కొడితే దాని నుంచి వీరభద్రుడు ఉద్భవం అయ్యి ఆయన దక్షయజ్ఞం అంతా వినాశం చేశాడు. ఎందుకంటే దక్షుడికి ఎప్పుడు ఒక చిన్న చూపు ఉండేది, ఏ శివుడేంటి ఎక్కడో శ్మశానాలు ఉంటాడు ఏం చేస్తాడు వాడు నాకు
2: అల్లుడు
0: అని ఒక ఫీలింగ్ ఉండేది. కానీ సతీదేవికి అప్పుడే తెలుసును శివుడు అంటే పరమేశ్వరుడు అని. కానీ ఆయనకి ఆ అహంకారం ఉండేది కదా, ఆ అహంకారం తొలగించడానికి ఏమీ లేదు. ఆయనకి కోపం వచ్చి ఒక్క జడ తీసి కింద భూమి మీద కొడితే దాని నుంచి ఉద్భవించిన వీరభద్రుడు దక్షజ్ఞం అంతా ధ్వంసం చేసేసి ఆయన అహంకారం కూడా తొలగించాడు.
1: అంటే తామసికం కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ గా మారేటువంటి భగవంతునితో ఉన్నప్పుడు ఇన్స్ట్రుమెంట్ గా మారేటువంటి ఆస్కారం. ఇంకా బెడగారు ఈ జడలు అంటే నాకు ఇంకొక మంచి చక్కని సన్నివేశం స్వామిది గుర్తుకొస్తుంది. మన క్లాస్మేట్ గిరీష్ అని ఉన్నాడు, గిరీష్ శాంతిశ్రీ గారి మనవాడు, జందేరి పాపేశాస్త్రి గారి మనవాడు, చాలా మంచి పోయెటిక్ మైండ్, చాలా స్వామిని చూస్తూ వర్ణిస్తూ మాట్లాడతాడు మాటల్లో కూడా. అయితే ఒకసారి బర్త్డేకి ఒక 2-3 రోజుల మునుపు స్వామి దర్శనానికి వస్తున్నప్పుడు నాతో పక్కన కూర్చొని అన్నాడు, రాజు స్వామి వెంట్రుకలు కొంచెం అంత థిక్గా లేవు కదా, కొంచెం స్వామి తల లోపల నుంచి కనబడుతుంది కదా, అది ఇంకా మంచి నిండుగా ఉండి ఎంత బాగుంటుంది బర్త్డే వస్తుంది కదా అన్నాడు. నాకు అప్పటి వరకు ఆలోచన రాలేదు, అది కరెక్టే అని నాకు కూడా అనిపించింది. స్వామిని కట్టిన స్వామి వచ్చి విందుకు చూసి నవ్వుకుంటూ వెళ్లిపోయారు. 2 రోజులు ఎగ్జాక్ట్ 2 రోజులు గడిచిపోయాయి. 21 నవంబర్ స్వామి దర్శనానికి వచ్చారు. మళ్ళీ మేము అటువైపు కూర్చున్నాం సార్. స్వామి సరాసరి నడుచుకుంటూ వచ్చి గిరీష్ దగ్గరకు వచ్చి చూసి ఇట్లా తలదిప్పు బాగున్నాయా అన్నారు. అప్పటివరకు మాకు అర్థం కాదు స్వామి బాగున్నాయన్నప్పుడు. అప్పుడు స్వామి వైపు చూస్తే వెంట్రుకలు థిక్గా మొత్తం నిండిపోయిన తల అసలు ఎంతో బ్యూటిఫుల్ గా నిండిపోయి ఎంతో అందంగా కనబడుతున్నారు స్వామి. ఒక ఆలోచనను ఆయన వెంటక ఆ విధంగా అందంగా చూపించి గిరీష్ బాగున్నాయి అని వెళ్లిపోయినప్పుడు అప్పుడు అనిపించి మై గాడ్ ఈ ఆలోచన కూడా భగవంతుని దాటలేదు. అలాంటి అందమైనటువంటి కురులు కూడా ఆ భగవంతుడికి ఒక ఇన్స్ట్రుమెంట్ గా మారుతాయి ఆనందాన్ని ఎనాయం చేయడానికి.
2: నువ్వు ఇది చెప్తుంటే నాకు మొదటి లైన్ రెండో లైన్ కలిపి ఒక అనుభవం ఇది. ఇటీవల మేము చేబ్రోలు వెళ్ళటం జరిగింది. స్వామి శ్రీ ఎంఆర్కే ప్రసాద్ గారని మన ఓల్డ్ స్టూడెంట్ ఆయన, వాళ్ల ఫ్యామిలీని స్వామి చాలా బ్లెస్ చేశారనమాట. సో వాళ్ల నాన్నగారికి స్వామి అంటే అమితమైనటువంటి భక్తి ఉండేది. వాళ్ళ ఇంటికి స్వామి 5 సార్లు వెళ్లారు, 5 టైమ్స్, ఎప్పుడు 50-60 ఆ ప్రాంతంలోని. సో వీళ్ళ నాన్నగారికి చాలా భక్తి ఉండేది, కానీ ఎక్కడో ఒక సంశయం ఉండేది అనమాట, స్వామి జుట్టు నిజమేనా లేకపోతే అది విగ్గా అన్న ఒక్క చిన్న చిలిపి కోరిక ఆలోచన అనుకోండి. సో స్వామి ఆ సందేహాన్ని కూడా పరిపూర్ణంగా మొటమాయం చేసేస్తారు స్వామి. అది ఎలా జరిగిందంటే, ఒకసారి ఆయన్ని ఇంటర్వ్యూకి పిలిచాను స్వామి. పిలిచి పక్కనే కస్తూరి గారు, రాజారెడ్డి గారు అందరూ ఉన్నారు. ఉంటే స్వామి ఈయన పాదాల దగ్గర కూర్చున్నారనమాట. కూర్చుంటే సడన్ గా ఎందుకో ఉన్నట్టుండి, స్వామి నాకు తలనొప్పి బాగా ఉన్నది, ఎవరన్నా ఆయిల్ తెచ్చి రుద్దండి అని చెప్పి స్వామి అంటుంటే, అప్పుడు రాజారెడ్డి గారు ఆయిల్ తీసుకొచ్చి తలకి స్వామికి బాగా మాలిష్ చేస్తుంటే చాలా ఎంత పావుగంట చేశారు, అరగంట చేశారు, స్వామి ఇంకా పోయింది నూనె, ఇంకా పోయింది నూనె అంటున్నారు. స్వామి అప్పట్లో స్వామి జుట్టు ఎంతో గుబురుగా ఉండేది. సో అదంతా ముద్ద ముద్ద ముద్ద ముద్ద అయిపోతుంది అనమాట. వీళ్ళు ఎంత పీకినా సరే స్వామికి అసలు చీమ కుట్టినట్టు కూడా స్వామి ఎక్స్ప్రెషన్ లేదనమాట. ఇంకా రుద్దండి, ఇంకా రుద్దండి అని. అంటే స్వామికి అంత తలనొప్పి ఎక్కడొస్తుంది అన్న ఆలోచన అనమాట. సో చివరిగా ఒక గంటన్నర తర్వాత స్వామి జుట్టంతా ఇట్లాగా ముద్ద ముద్ద ముద్ద ముద్ద అయిపోయి ఇట్లా కిందకి వాలుతుంది అనమాట. వాలుతున్నప్పుడు అప్పుడు ఇద్దరు వైపు ఇట్లా చేయి చూపించి ఇంక ఆపండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోమని చెప్పి ప్రసాద్ గారి నాన్నగారి వైపు ఇట్లా చూసి చూసావా అని అడిగారు అనమాట.
1: ఓహో,
2: అంటే ఆయన మైండ్ లో ఉన్న ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ ఆలోచనకి
0: సంశయాన్ని,
2: స్వామి ఆ సంశయాన్ని మటుమాయం చేయడానికి ఆ జటా జూటాన్ని ఒక్కసారి అట్లా విదిలించారనమాట.
0: సేమ్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ మన మా క్లాస్మేట్ వినయ్ అని స్వామి రోజు పిలిచేవారు. అప్పుడు ఈ 2004-2005 ప్రాంతంలోని రోజు ఇంటర్వ్యూ పిలిచేవారు,
2: ప్రతిరోజు పిలిచేవారు.
0: పిలిచినప్పుడు ఆ టైంలో ఏంటంటే స్వామికి నువ్వు చెప్పినట్లుగా చాలా థిక్ గా చాలా ఎక్కువ జుత్తు ఉండేది, వెంట్రుకలు చాలా పొడవుగా ఉండేవి. అయితే వాడు నా దగ్గరికి వచ్చి ఏదో ఒకలాగా, ఇదే డేంజర్ అంటే, ఏదో ఒకలాగా స్వామిని ఇంప్రెస్ చేయాలి, ఏదో ఒకటి చెప్పు అన్నాడు. అంటే నేను కూడాను కొంచెం అజ్ఞానం, నువ్వు చెప్పు, ఏమైనా చెప్పు, నేను కూడా ట్రై చేస్తాను. ఒక విషయం నాకేం చెప్పాను, నేను ఒక విషయం నోటీసేశాను, స్వామికి జుట్టు చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు, ఏదో ఆ విషయం దాని మీద ఏమైనా చెప్పగలవా అన్నాడు. అంటే నేను చెప్పాను, ఎస్, ఎక్కువ జుత్తు వ్యోమకేశ అంటారు. వ్యోమకేశ అంటే వ్యోమం అంటే ఆకాశం, ఆకాశమే ఆయన జుత్తు అయ్యేది వ్యోమకేశం. వ్యోమకేశం అని చెప్పు స్వామి ఇంప్రెస్ అయిపోతారు అన్నాను. చాలా బాగుంది అనుకున్నాడు. నెక్స్ట్ రోజు ఇంటర్వ్యూకి వస్తూనే స్వామి ఇంప్రెస్ చేయిస్తాను, స్వామి వ్యోమకేశ అంటారు, స్వామి హ్యాపీ అయిపోతారు. అజ్ఞానం కాదు, స్వామిని ఇంప్రెస్ చేయడం, ఆర్టిఫిషియల్ ఇంప్రెస్ చేయడం. నేను చెప్పాను, ఆయన వెళ్ళాడు, నాకెంతో ఆదృత స్వామి ఏం చెప్తారు అంటే బాగున్నదంటే నేను చెప్పాను, నేను ఇచ్చిన ఐడియా. అందుకు నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఏం జరిగింది. అంటే లోపలికి వెళ్ళాడు, ఏంటంటే తెలియదు, బయటకు వచ్చాడు, మొహం ఇలా కిందకి దింపి ఏడుస్తున్నాడు, పాపం చాలా అప్సెట్ అయిపోయి వచ్చాడు. ఏంటి ఏంటిది అన్నాను. ఏం లేదు, స్వామి వచ్చారు, పిలిచారు, మాట్లాడారు, నేను స్వామి ఎలా చూస్తున్నాను, స్వామి అని అడుగుతారేమో అని. స్వామి అన్నారు, ఏంట్రా ఏం చూస్తున్నావు అన్నాడు. అన్నంట స్వామి, అంటే ఈయన చూసి, స్వామి మీ జుత్తు, మీరు వ్యోమకేశుల్లో ఉన్నారు స్వామి అని చెప్పాడంట. అంటే నేను అనుకున్నాను స్వామి ఇంప్రెస్ అయిపోతారని. అని స్వామి నా వైపు చూసి, ఛీ, అంతా ఆర్టిఫిషియల్ అని. చూడు, నాకు తెలుసు నీకెప్పుడు ఒక డౌట్ ఉండేది ఈ జుత్తు నిజమా కాదా అని. చూడు, నీకు చూపిస్తానని స్వామి వెంట్రుకలు పీకుతూ చూపెట్టారు. చూడు, ఆర్టిఫిషియల్ కాదు, రియల్ అని. చిన్న వాడిని అడిగాను, అయితే ఇలా ఎప్పుడైనా అయిందా అంటే వాడు చెప్పాడు, నాకు కన్ఫ్యూజ్ చేసుకున్నాడు. ఎప్పుడో ఒకసారి ఎప్పుడు డౌట్ వచ్చింది, అంత వెంట్రుకలు ఉంటాయి కదా నిజమా విగ్గా, నాకు ఒక్కసారి డౌట్ వచ్చింది. అంటే ఆ ఎక్స్ప్రెషన్ కూడాను ఇది కూడా రెండు స్వామి రిఫ్లెక్ట్ చేశారు.
2: అద్భుతం.
1: ఇంకా మనం మూడో లైన్ లో స్వామిది, జడల్లో ప్రవహించు చెదలేటి జిగితోడ. అంటే జడల్లో ఆ గంగ ఆ నీరు ఒక చక్కగా ప్రవహిస్తూ ఉండే
2: ఒక
1: ధారలాగా ప్రవహిస్తూ ఉంటది. అంటే దాన్ని మనం ఇప్పుడు మనం అనుకున్నాము మైండ్, దాని నుంచి అదే ప్రాంతంలో ఉండేటువంటి ఆ తామసికమైనటువంటి వెంట్రుకలు, వాటిలోంచి వాటి కింద వాటిని డిస్టర్బ్ చేయకుండా వాటికి అందాన్ని యాడ్ చేస్తూ ఆ ప్రవాహం. స్వామి అంటే ఇండైరెక్ట్ గా గంగను ఎన్నోసార్లు స్వామి చెప్తూ వచ్చారు, భక్తి అనేటువంటిది ఒక నదిలాగా
2: ప్రవాహం
1: గంగ. గంగ భక్తికి ప్యూరిటీకి సింబాలిక్. అంటే ఆ విధంగా భక్తి కూడా భగవంతుని వైపు ప్రవహిస్తూ ఉండాలని. ఈ భక్తి భగవంతుని ప్రవహిస్తూ ఉండాలంటే ఒక చక్కని సన్నివేశం నిన్న మాట్లాడుకుంటుంటే ఒక మన క్లాస్మేట్ చెప్పారు. ఒకసారి స్వామి ఆయన అడిగారు, ఆయన స్వామిని అడిగారంటే, స్వామి మీ మీద భక్తి ఉన్నట్టు మాకెట్లా తెలుస్తుంది?
2: దానికి
1: నిదర్శనం ఏంటి? కోలమానం నిదర్శ ఏంటి అంటే, స్వామి నవ్వుతూ చాలా సింపుల్ గా స్వామి చెప్పారండి, ఎప్పుడైతే నువ్వు భగవంతుని యొక్క కీర్తనను గాని భగవంతుని యొక్క ఘనతను గాని స్వామి యొక్క ఘనతను గాని విన్న మరుక్షణమే నీ కళ్ళు చెమ్మర్చవో, అప్పటి వరకు నీకు భక్తి లేనట్టే అని చెప్పారండి స్వామి. అది కోలమానం. ఎప్పుడైతే నీ కళ్ళు వెంటనే చెమ్మరుస్తాయో అప్పుడు భగవంతుని పేరు స్మరిస్తేనే కళ్ళు చెమ్మర్చాలని. అందుకనే స్వామి దాన్ని చెబుతూ, అందుకనే హనుమంతుడు ఈనాటి వరకు కూడా రామ అని, రామ అంటే అక్కడ ప్రత్యక్షమై ఆయన కళ్ళు చెమ్మర్చా, అది భక్తి యొక్క తార్కాణం. దాన్ని ఆయన ఈ క్లాస్ మళ్ళీ దాన్ని కొంచెం ఇంకొక అడుగు తీసుకు, స్వామి ఈ భక్తిని ఏ విధంగా పెంచుకోవాలి, ఏ విధంగా దాన్ని పెంపొందించుకోవాలి స్వామి అని అంటే, మళ్ళీ కంటిన్యూస్ స్వామి అంటే వెరీ సింపుల్ ఒకటే లైన్, దాన్ని ఇంకా ఎక్స్ప్రెస్ చేయి, ఇంకా ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయి. అంటే ఇంకా ఎక్కువ భగవంతునిపై భక్తి ఉందని చెప్పి భజన చేస్తే ఇంకెక్కువ భజన చేయి, భగవంతునిపై భక్తి ఉందని చెప్పి సేవ చేస్తే ఇంకెక్కువ సేవ చేయి, భగవంతునిపై భక్తి ఉంది అని చెప్పి భగవంతుని గురించి మాట్లాడితే ఇంకెక్కువ మాట్లాడు. ఆ పని చేయడం వల్ల ఆ భక్తి మెల్లిమెల్లిగా
2: పెరుగుతుంది,
1: భగవంతుని వద్దకు నేను తీసుకెళ్తుందని.
2: ఇది చెప్తుంటే రాజు, ఇటీవల కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ పంచుకున్నటువంటి విషయం ఇది. ఒకసారి స్వామి సడన్ గా స్టూడెంట్స్ అందరితో మాట్లాడడం అనేసారు, మనకందరికి పరిచయమైన విషయం ఇది. సో ఇది కొంచెం ఎక్స్టెండ్ అయింది అనమాట, ఈ పీరియడ్ ఎక్స్టెండ్ అయితే ప్రతిరోజు స్వామికి పిల్లలంతా లెటర్స్ రాసి, స్వామి ఇట్లాగా మీరు మాట్లాడాలి, తిరిగి మాట్లాడాలి అంటే, స్వామి మనకి తెలుసు కదా స్వామి స్క్వేర్ కట్ కొడతారు, డైరెక్ట్ గా లేడీస్ సైడ్ నుంచి ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్ళిపోతారు, మన ప్యాసేజ్ అసలు కనిపించదు ఆ బ్లాక్ స్వామి, మన మీద స్వామి అప్సెట్ అయితే. అట్లాగా ఒకరోజు అయిపోయింది, ఇంకా స్వామి కోసం ఏదన్నా చేయాలి అని స్టూడెంట్స్ అంతా పట్టుబట్టి హాస్టల్లో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకుని ఏదో ఒకటి చేయాలి, స్వామికి లెటర్స్ మళ్లీ పంపిద్దాము అని చెప్పి లెటర్స్ రాసి పంపించారు లోపలికి. ఇమీడియట్ గా హాస్టల్ కి ఒక మెసేజ్ వచ్చింది అనమాట, బాయ్స్ ఎవరు దర్శనానికి రావడానికి వీల్లేదు, స్వామి ఎగ్జామ్స్ కి చదువుకోమన్నారు. అంటే అప్పుడు దాకా ఎగ్జామ్స్ కి రేని రిలివెన్స్ అప్పుడే వచ్చేసింది అనమాట స్వామికి, ఎందుకంటే పిల్లలకి ఒక పాఠం నేర్పించాలి కాబట్టి. అంటే ఇంకా ఎవ్రీబడి వాజ్ షాక్డ్. సరే ఇంక స్వామి రావద్దన్నారు, వెళ్తే బాగోదు కదా అని చెప్పి, ఏ టైంలో అయితే స్వామి మనం దర్శనంకి వెళ్తామో అదే టైంలో మనం డైనింగ్ హాల్లో కూర్చొని భజన చేద్దాము, స్వామిని బాగా ప్రే చేద్దాము అనుకున్నారట. సో సెకండ్ డే భజన చేశారు ఆ టైంలోని. ఆ రోజు నైట్ స్వామి ఒక పెద్ద ఆయన చేత మెసేజ్ కబురు పంపించారు, పిల్లల్ని భజన చేస్తూ టైం వేస్ట్ చేయకుండా చదువుకోమని చెప్పు, భజనలో అనవసరంగా మీరు టైం వేస్ట్ చేయొద్దు, భజనలో టైం వేస్ట్ చేయొద్దు. ఇంకా పెద్ద షాక్ అనమాట బాయ్స్ కి, అరే ఏంట్రా బాబు ఇట్లాగైపోయింది అనుకుని పెద్దవాళ్ళ చేత మళ్లీ కబురు పంపించారంట. అంటే నో రెస్పాన్స్ ఫ్రమ్ స్వామి. సరే ఇట్లాగైంది, మళ్లీ హాస్టల్ అంతా యాజ్ యూజువల్ గ్యాదర్ అయ్యి, సరే స్వామి భజన చేయొద్దన్నారు కదా, అట్లీస్ట్ ఆర్తి టైంకి మనం ఆర్తి ఇచ్చి వెళ్ళిపోదాం అందరు మనం. సో దట్ వాస్ ది థాట్. సో అందరూ అట్లాగే యాజ్ ప్లాన్డ్ నెక్స్ట్ డే ఓన్లీ ఆర్తి టైం, ఏ టైం ఆ టైం వచ్చే ఆర్తి తీసుకొని మళ్లీ అందరూ సైలెంట్ ప్రేయర్ చేసుకుని వెళ్ళిపోయారనమాట. ఆ రోజు నైట్ మళ్లీ స్వామి మెసేజ్ పంపించారు, అనవసరంగా ఆర్తులు వీర్తులు ఇచ్చి టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పండి, వాయిస్ ని బాగా చదువుకోండి అని కబురు పంపించారనమాట. అంటే స్వామి ఆ కన్సర్న్ లో కూడా ఆ స్ట్రిక్ట్నెస్ కనిపిస్తుంది. సో అయిపోయింది, ఇంకా వీళ్ళు ఏం చేసేది లేక మొత్తం సీనియర్ స్టూడెంట్స్ టీచర్స్ అందరూ కూర్చొని, ఇట్లా కాదు ఎవరు రూమ్స్ లో వాళ్ళని కూర్చొని సైలెంట్ గా స్వామికి మనకే ప్రేయర్ అయితే ఉందో అందరం ఒకటే ప్రార్థన చేయాలి, వేరే వేరే ప్రార్థనలు ఉండకూడదు, అంతా ఒకటే ప్రేయర్ చేసి స్వామి మీరు మాతో మాట్లాడాలి అని ఒకే ఒక ఆలోచన అనమాట. ఎవరు గ్యాదర్ అవ్వాలి డైనింగ్ హాల్లో, ఆ రోజు నైట్ అందరూ నైట్ ప్రేయర్ టైంలో ఎవరి రూమ్స్ లో వాళ్ళు కూర్చొని ప్రే చేశారు. నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళకి మెసేజ్ వచ్చింది అందరినీ దర్శనకి రమ్మని. సో అందరూ దర్శనకి వెళ్లారు. వెళ్ళంగానే స్వామి లేడీస్ సైడ్ నుంచి వస్తూ టక టక టక టకమని బాయ్స్ బాయ్స్ దగ్గర నడుచుకొని వచ్చి ఇట్లా తిరుగుతూ తిరుగుతూ ఎక్సర్సైజ్ ఎలాగుంది అని అడిగారనమాట. అప్పుడు వీళ్ళకి అర్థం కాంది స్ట్రైక్ అవుతుందన్నమాట మెల్ల గాని. అప్పుడు ఆ ఈవినింగ్ స్వామి హాస్టల్కి వచ్చారు. హాస్టల్కి వచ్చి డిస్కోర్స్ లో చెప్పారనమాట స్వామి, చూసారా మీరు ఎంత ప్రయత్నించినా సరే ఓన్లీ ఆ పరిపూర్ణమైనటువంటి భావంతో చేసే ఆ ప్రార్థనే భగవంతుడిని కదిలిస్తుంది. మీరు చేసే పూజలు మీరు చేసే భజనలు ఏమి కాదు, ఒక సైలెంట్ ప్రేయర్ ప్రేమతో ఎప్పుడైతే చేస్తారో అప్పుడే భగవంతుడు మీ దగ్గరికి వస్తాడరా, ఎవ్వరు మిమ్మల్ని రక్షించలేరు అని చెప్పి స్వామి ఆ రోజు ఒక అమేజ్ ఆ ఒక్క ప్రేయర్ డ్రాప్ కోసం భగవంతుడు ఎప్పుడు వేచి ఉంటాడు అన్నమాట.
1: ఇప్పుడు దాంతో పాటు నెక్స్ట్ దాంట్లో నెక్స్ట్ లైన్ స్వామి చెప్తారు, డంబైన పాల నేత్రంబుతోడు, అంటే చాలా ప్రస్ఫుటంగా కనబడేటువంటి ఆ మూడో కంటి. ఇప్పుడు మూడో కన్ను అనేది పాలనేత్రం అనేది మనం స్వామి ఒకసారి మాట్లాడుతున్నారు ట్రై బృందావంలో మూడు ఇంటికి, అంటే ఒకటి అది జ్ఞాననేత్రం, ఆ జ్ఞాననేత్రం ఒక పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, ద్వైతం విశ్వాద్వైతం అద్వైతం, అదేవిధంగా ఆ భక్తి కర్మ జ్ఞానం, ఆ జ్ఞాననేత్రం తెరుచుకున్నప్పుడు ఆ జ్ఞానాగ్నిలో ఆ యొక్క పవిత్రతలో ఎన్ని డిజైర్స్ అయినా కూడా భస్మం అయిపోతాయి. అందుకనే దానికి నిదర్శనంగా చెప్తూ
0: మన్మధుడికి మదనాంతకం అంటారు కదా మనం పాడతాం, మదనాంతకం
1: మనసును మదించేటువంటి మదన్మధుడు కూడా.
0: కానీ దాంట్లో కూడా ఒక చాలా ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఉంది. అంటే మీకు ఆ స్టోరీ తెలుసు కదా, అంటే మన్మధుడిని భస్మం చేయిస్తాడు అప్పుడు శచీదేవి, రతీదేవి వచ్చి ప్రార్థిస్తుంది పరమశివ మాకు మా హస్బెండ్ కనిపించిపోతే ఎలాగా, మనమధుడు కనిపించిపోతే ఎలాగా అంటే, అప్పుడు ఏం చెప్తాడంటే ఓన్లీ నీకే కనిపిస్తాడు ఇంకెవరికి కనిపించడని. అంటే చాలా గోలైన అర్థం ఉంది. అంటే ఏంటంటే దీంట్లో దీని మీనింగ్ ఏంటంటే మన మన్మధుడు అంటే డిజైర్ కి నిదర్శనం, కోరికలు మనకి తెలియకుండా. మీకు ఎప్పుడైనా మీరు నోట్ చేయండి, మనం గమనించి మన ఇప్పుడు దీంట్లో ఆదిశంకర కూడా చెప్తాడు తస్మే జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, అంటే మన సాధకుడు ఎప్పుడు సాధన చేస్తాడు ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన్మధుడు ఇప్పుడు కనిపించడు కూడా ఎప్పుడు వచ్చి మన అటాక్ చేస్తాడో మనకు తెలియదు,
2: కోరిక కనిపించకుండా
0: అటాక్ చేస్తుంది. దానికి స్వామి చాలా మంచి మూడు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. స్వామి చెప్తారంటే మూడు విషయాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫిజికల్ లెవెల్లో రెండు, ఒకటి త్రాచిపాం, ఒక నాగపాం పక్కన ఉన్నదనుకో మన హాయిగా రిలాక్స్ గా కూర్చోలేం, అది ఎప్పుడు ఎప్పుడు బుసుకొడుతుందో ఎప్పుడు మనని కాటేస్తుందో తెలియదు. అందుకు ఆ అలర్ట్నెస్ ఏది మనం ఒక నాగపాం పక్కన ఉన్నప్పుడు ఉంటాం, సేమ్ అలర్ట్నెస్ ఇప్పుడు మనం ఒక నది పక్కన కూర్చున్నాం, నది ఏంటి వర్షాకాలంలో ఉన్న నది, దాని ఒడ్డు మీద కూర్చుంటే అది ఎప్పుడు దాంట్లో వరద వస్తుందో ఎప్పుడు నీళ్ళు మన ముంచెత్తిస్తాయో తెలియదు. అందుకు ఆ టైంలో కూడా మనం కూర్చున్నప్పుడు చాలా జాగ్రత్తగా కూర్చోవాలి. ఈ రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చి
2: ఫిజికల్ లెవెల్,
0: ఇవి ఫిజికల్ లెవెల్. అలాగే సద్గురు దగ్గర ఉన్నప్పుడు, సద్గురు సన్నిధిలో ఉన్నప్పుడు ఆయనకి నీ ప్రతి థాట్, నీ ప్రతి తలంపు నువ్వేం ఆలోచిస్తున్నావు, నీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ అన్ని తెలుసు ఆయనకి. అందుకు ఆయన ముందు ఉన్నప్పుడు ఫుల్ డెడికేషన్ తో ఆ శరణాగతితో సమర్పణతో ఉండాలి. ఎందుకంటే ప్రతి థాట్ ఆయన తెలుస్తుంది. ఆ అలర్ట్నెస్ ఏదైతే ఒక పావు ముందర ఉన్నప్పుడు నీకు వస్తుందో, ఒక నది ఒడ్డును కూర్చున్నప్పుడు వస్తుందో, ఆ అలర్ట్నెస్ నీకు సద్గురు ముందర ఉన్నప్పుడు కూడా ఉండాలి. అలా అయితే అప్పుడు నువ్వే శివుడు అయిపోతావు, నీ జ్ఞానేత్రం తెలుస్తుంది, ఆ అదృష్టం అంటే కనిపించిన మన్మధుడు కూడా నువ్వు భస్మ చేసేయగలవు. అలా అయితే అప్పుడు నీ కోరికలు మనం ఉండవు అని స్వామి చెప్తారు.
2: ఇది చెప్తున్నప్పుడు కోరిక అంటే తెలుస్తుంది స్వామి, ఇది కొడైకెనాల్ లో జరిగింది 2007 లోని. స్వామి అందరికి హెచ్ఎండి వాచెస్ ఇస్తున్నారనమాట, అది చాలా ఇంత పెద్ద సైజ్ లో ఉన్న వాచ్ అనమాట, ఎవరికి చూసినా షూర్ గా దాని మీద మోసు పుడుతుంది. స్వామి చేతులతో అందుకోవాలన్న కోరిక తప్పకుండా వస్తుంది అనమాట. సో ఆ రోజు స్వామి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. స్వామి ఒక క్వశ్చన్ అడిగారు, ఎప్పుడు స్వామి ఇస్తున్నప్పుడు క్వశ్చన్లు అడగరు, ఆ రోజు ఎందుకో ఒక క్వశ్చన్ అడిగారు, ఎవరెవరికి వాచెస్ ఉన్నాయి అని అడిగారు స్వామి. మోస్ట్ ఆఫ్ ద బాయ్స్ వాచెస్ పెట్టుకుంటారు. సో నా పక్కనే ఇంకొక స్వామి వెనకట్లే చైర్ ఆ రోజుల్లో నడిపించే అబ్బాయి, ఒక అబ్బాయి కూర్చున్నాడు అనమాట, దివిజ్ అనమాట అబ్బాయి పేరు. సో నా దగ్గర ఆల్రెడీ వాచ్ ఉంది. సో ఆ అబ్బాయికి చూపించి, అరే స్వామి వాచెస్ ఇస్తున్నారు కదా, నాకు వాచ్ ఉంది, మరి ఎట్లాగా అడిగేది స్వామి అని మెల్లగా విస్పర్ చేసుకుంటున్నాను అనమాట. వాడు అన్నాడు, స్వామిస్ ఫోటో ఇస్ నాట్ దేర్ నో అన్నాడు అనమాట. వాడు స్వామి ఫోటో దాంట్లో లేదు కదా, అక్కడ స్వామి ఇచ్చే వాచ్ లో ఫోటో ఉన్నది అని అన్నాడు. ఓ వెరీ గుడ్ పాయింట్ మ్యాన్ అనుకుని, సరే స్వామి సెకండ్ టైం అడిగారు ఎవరెవరికి వాచ్లు లేవు అంటే, స్వామి అట్లా తీక్షణంగా నా వైపు చూశారు. ఒకసారి చూస్తే, స్వామి మీరున్న వాచ్ లేదు స్వామి అని చెప్పారు అనమాట. ఓహో అలాగా, స్వామి ఉండాల్సింది వాచ్ లో కాదురా, మీ హృదయంలో ఉండాలి అని స్వామి చెప్పారు. అంటే వాచ్ దక్కలేదు స్వామి కూడా, పాపం వెదవ వీడు ఇంకా బాగుపడలేదన్న ఆలోచన వచ్చింది పాపం. సరే ఇది అయిపోయిందా? నెక్స్ట్ ఒక 4 డేస్ తర్వాత, అంటే లెసన్ మనలో చేరిందా లేదా అనడానికి స్వామి ఒక టెస్ట్ పెడతారు. ఆ రోజు స్వామికి నేను లెఫ్ట్ సైడ్ కూర్చున్నాను, పాజిటివ్ చేస్తున్నాను. చేస్తుంటే ఒకే ఒక్క వాచ్ మిగిలింది అనమాట. ఆ వాచ్ ఒక సీనియర్ బ్రదర్ వచ్చి తీసుకుని వచ్చి స్వామికి చూపించి, ఆ ఇంకా ఎవరికి రాలేదు వాచ్ అని స్వామి చూపించి ఇట్లా చూపించి అడుగుతున్నారు అనమాట. అంటే ఇంకా నీలో ఆ కోరిక ఉన్నాదో లేదో టెస్ట్ చేయడానికి, అంటే స్వామి చెప్పిన మెసేజ్ వెళ్ళిందా లేదా అని. ఇంకా నేను ఒకసారి తలెత్తి అదే వాచ్ అని చూసి మళ్ళీ తల కిందకి దించుకుని పాజిటివ్ చేస్తున్నాను అనమాట, యాజ్ యూజువల్. చేస్తుంటే అప్పుడు స్వామి ఎవరు ఇంకా ఎవరికి అందరికి వచ్చేసింది. చివరిగా స్వామి నా వైపు తిరిగి, ఏమిరా నీకు వచ్చిందా అని అడిగారు. స్వామి ఆల్రెడీ వాచ్ ఉన్నది స్వామి అని చెప్పాను. అయితే తీసుకో అన్నారు. సో వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ థాట్స్, వాచ్ యువర్ యాక్షన్స్, వాచ్ యువర్ క్యారెక్టర్ అని స్వామి చెప్తారు కదా. ఆ టైంలో అనిపించింది, ఒకసారి భగవంతుడిని హృదయంలో ముద్రింప చేసుకుంటే స్వామి చెప్పినటువంటి ఆ ఆలోచన ఏదైతే నీ మైండ్ లో హృదయంలో పవిత్రంగా ఉంచుకుంటే ఆటోమేటిక్ గా వాట్ ఎవర్ యు వాంట్ ఈవెన్ వితౌట్ యువర్ ఆస్కింగ్ హీ విల్ గివ్ యూ.
0: అంటే నీకు సంతృప్తి ఉంటే, కంటెంట్మెంట్ ఉంటే అంది నీకు వస్తాయి.
1: ఈ వాచ్ అంటే నాకు ఇంకొక చక్కని ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. స్వామి 70th బర్త్డే, 75th బర్త్డే వాచెస్ ఇచ్చారు.
2: 75th బర్త్డే,
1: దాంట్లో నా పక్కన క్లాస్మేట్ కి ఇద్దరు క్లాస్మేట్ ఇంకొక జూనియర్, ఆ జూనియర్ పిల్లోనికి అందరికి వాచ్ అందరు వాచెస్ పనిచేస్తున్నాయి కానీ ఇద్దరు వాచ్లు మాత్రమే పనిచేయట్లేదు, వాళ్ళు ఆగిపోయినాయి. అందరు చూసుకుంటున్నారు, 12th లో ఉన్నట్టు. 12th లో ఈ నా జూనియర్ ఆయన ఆ పిల్లోడు ఏం చేశారంటే స్వామి కొంచెం బాగా మాట్లాడారు అవుతుంది. స్వామి వాచ్ ఇచ్చి స్వామి ఇట్లా కళ్ళు బొమ్మలు ఎగిరేసి పనిచేస్తుంది అన్నట్టు అన్నారు. అంటే వాడు సరాసరి స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి పనిచేయట్లేదు స్వామి అంటే స్వామిలో టచ్ చేసి ఇట్లా దాన్ని ఇట్లా కొట్టారు దాన్ని. అది వాచ్ పనిచేసింది తీసుకో, అందరూ ఓహో స్వామి టచ్ చేస్తే పనిచేస్తుంది అన్నట్టు అందరం చాలా ఒక మిరాకిల్ చూసినట్టు చూస్తున్నాను. దాన్ని ఈ కన్ఫ్యూజన్, ఈ అంటే ఒక స్వామి ఇంకా వాచ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, ఇంతలో పిల్లోడు వెళ్ళాడు పక్కన వాచ్ తీసుకొస్తున్నాడు, ఈ కన్ఫ్యూజన్ లో నా పక్కన క్లాస్మేట్ వాన్ వాచ్ కూడా పనిచేయట్లేదు కాబట్టి ఆయన ఒక స్వామి రిపోర్ట్ వెళ్ళి సరాసరి స్వామి ముందుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి, స్వామి నా వాచ్ కూడా పనిచేయట్లేదు స్వామి అని అయితే అన్నారు స్వామి. స్వామి మీరు టచ్ చేస్తే పనిచేస్తుంది స్వామి అన్నారు. అంటే స్వామి అప్పుడు టచ్ చేయలేదు స్వామి, ఇట్లా చేయలేదు స్వామి అన్నారు, మీకు నమ్మకం ఉందా అన్నారు స్వామి అని. మేము అనుకున్నాం అంటే ఆ జోబియల్ మూడ్ లో స్వామి టచ్ చేస్తారేమో అనుకున్నాం. ఆ జోబియల్ ఒక్కసారి స్వామి పక్కన నమ్మకం ఉందా అన్నారు. ఆ పిల్లడు అట్నే చూస్తున్నాడు, నీకు నమ్మకం ఉందా అన్నారు స్వామి. ఆయన ఇంకేం చెప్పట్లేదు స్వామి అన్నారు. స్వామి టచ్ చేస్తే నడుస్తుంది అనేటువంటి నమ్మకం నీకు ఉందా అని అన్నారు. వీడు చేతులు జోడించి ఉంది స్వామి అన్నారు. అంటే స్వామి టచ్ చేశారు, వాచ్ నడిచింది, నడుస్తుంది స్వామి. అప్పుడు స్వామి అన్నారు, నడిపించింది నా స్పర్శ కాదు నీ నమ్మకం.
0: అద్భుతం.
1: ఆ పాలనేత్రం అనేది ఆ జ్ఞాన చక్షు మన దగ్గర, అంటే ఆ జ్ఞానం అదే నమ్మకం అదే భక్తి, మెల్లిమెల్లిగా అదే ఒక విధమైనటువంటి జ్ఞానంగా మన లోపల వెలిగి మన అనవసరమైనటువంటి కోరికలను అహంకారాన్ని తీసేస్తుంది. దాంతో నెక్స్ట్ లైన్ లో స్వామి ఎంతో బ్యూటిఫుల్ గా, నల్ల నేరేడు వంటి నల్లని మెడతోడ ఆయన హాలాహలాన్ని తీసుకుని పాపం శివుడు ఆ మహాదేవుడు తన కంఠంలో దాచుకున్నాడు. దానివల్ల అది మొత్తం ఒక విధంగా చూస్తే నల్లగా అయిపోవచ్చు ఆ కంఠం, కానీ హాలాహలాన్ని ఆ కంఠంలో దాచుకోవడం అంటే దాని ఎంతో నిగూఢమైన అర్థం మనందరికి తెలుసుకోవాలి మనం.
0: అంటే సాగర్ మంత్రం మనం చూస్తే ఏదో ఒక పౌరాణిక స్టోరీ లాగా ఉంది, ఎలాగనిపిస్తుంది. మొన్నే బాల వికాస్ పిల్లలకి నేను ఒక వేదన నేర్పుతుంటే ఒక అబ్బాయి అడిగాడు, సార్ ఇదేంటి పాల సముద్రం అంటే ఎక్కడ ఉంటుంది, అంటే ఇదేంటి చిలకడం అంటే ఏంటి, రావడం అంటే అంటే వాళ్ళకి ఒక ఇది ఏంటి అని కుతూహలం ఏంటిది అని. ఇప్పుడు ఆలోచిస్తే నాకు అర్థమైంది, పాల సముద్రం అంటే స్వామి చెప్తారు కదా, మన మన మనస్సు అనే సరోవరమే పాల సముద్రం. అంటే మనలో ఎన్నో తలంపులు వస్తాయి, దాంట్లో ఏంటి దేవతలు దైత్యులు, మనలో ఉన్న మంచి మనలో ఉన్న చెడు, ఆ రెండు మధ్యన ఒక యుద్ధం లాగా ఒక ఇది అవుతుంది. ద్వంద్వంలోని చాలా విషయాలు పైకి వస్తాయి, అంటే దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది సాగరమథనం ఏంటంటారంటే చాలా ఇవి పైకి వస్తాయి, పదార్థాలు వస్తువులు, అది ఒక అద్భుతమైన దివ్య వస్తువులు కూడా వస్తాయి. వాళ్ళ అండం ఏంటంటే ఫస్ట్ వచ్చేది హలాహలము, నిద్రాదేవి, జ్యేష్ఠాదేవి ఇలాంటివన్నీ పైకి వస్తాయి. అంటే ఒక ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ స్వామి ఇప్పుడు చెప్తారు, ఇప్పుడు ఒక పాత్రంలోని బాగా మురికి ఉంది, బాగా డర్ట్ అంతా ఉంది, అయితే దాన్ని క్లీన్ చేసినప్పుడు ఏంటి ఫస్ట్ దాంట్లో కొంచెం సర్ఫ్ పౌడర్ వేసి కొంచెం నీళ్లతో దాన్ని బాగా కలిపితే ముందర వచ్చే నీళ్ళంతా నల్లగానే వస్తాయి, నీళ్ళు మురికి నీళ్ళే వస్తాయి పైకి. ఆ మురికి నీళ్ళు అంతా పైకి వచ్చిన తర్వాత మళ్లీ ఒక నీళ్లు పోసి కడిగితే ఆ నీళ్లు క్లీన్ గా వస్తాయి. అందుకు నువ్వు ముందు నీ మనస్సుని నువ్వు మథనం చేస్తే, అంటే సాధన చేసి నామస్మరణ చేస్తే ఫస్ట్ నీలో ఉన్న నెగిటివిటీ అంతా పైకి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత ఆ నెగిటివిటీ ఎవరు తీసుకుంటారు, అదే పెద్ద ప్రాబ్లం కదా. ఇప్పుడు వాళ్ళ నెగిటివిటీ పైకి వచ్చింది, దాన్ని ఎవరు తీసుకోవాలి కదా, అది అప్పుడు ఎవరు తీసుకోకపోతే సదాశివుడి తీసుకుంటారు. అంటే దీంట్లో ఇప్పుడు మనం డే టు డే లైఫ్ లో కూడా మన ఎగ్జాంపుల్ మీకు నీకు తెలిసే ఉంటుంది గణేష్, ఒక చాలా ఫేమస్ ఇన్సిడెంట్ కదా, మన ఒక సోదరుడు ఒకడు హాస్టల్లోని వాడికి చాలా ఆస్తమా ఉండేది, చాలా ప్రాబ్లం హాస్టమా రోజు చాలా సఫర్ అయ్యేవాడు. అయితే నెక్స్ట్ రోజు ఎగ్జామ్ ఉంది, ఈ రోజు వాడికి ఎంతలాగా ఆయాసం వచ్చిందంటే బీజింగ్ చదవలేకపోతుండేవాడు, కాన్సన్ట్రేషన్ కూడా లేదు, ఏమి చేయలేకపోతుండేవాడు. అప్పుడు ఆ స్టేజ్ లోని అంతలాగా విసుగు పుట్టిందంటే స్వామికి బాగా తలుచుకుని స్వామి బాగా ప్రే చేసి స్వామి ఫోటో, అంటే మన రూమ్స్ లో స్వామి ఫోటో ఉంటుంది కదా ఆల్టర్ లోని, స్వామి ఫోటో దగ్గరికి వెళ్ళి ఎంత భావం అంటే స్వామి నాకు ఊపిరి సరిపడం లేదు మీరు ఏదో ఒకటి చెయ్యాలి అని స్వామి దగ్గర వెళ్ళి స్వామి ఫోటో మీద ఉన్న స్వామి ముక్కును గట్టిగా పట్టుకున్నారు, స్వామి మీరేదో చెయ్యాలి అని. అలా అన్న తర్వాత కొంతసేపులోనే ఆయన ఆస్తమ తగ్గిపోయింది, తగ్గిపోయి ఆ రోజు బాగా చదువుకున్నాడు, నెక్స్ట్ రోజు బాగానే పరీక్ష రాశాడు. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ మందిరానికి వెళ్తే స్వామి అబ్బాయిని పిలిచి, నీ భావం చూసావా, నీలో ఆ నమ్మకం ఉండేది, అది ఫోటో కాదు అది నేనే అని నీకు నమ్మకం ఉండేది, అందుకు స్వామి నాకు తగ్గించు అని నా ముక్కు పట్టుకున్నావు కదా, అందుకు నీ ఆ రోజు ఆస్తమ నేను తీసుకున్నాను. దానివల్ల ఆ నెగిటివిటీ ఆలో ఆ చెడు కర్మ నేను తీసుకున్నాను, తీసుకుంటే నువ్వు బాగా చదువుకుని యు ఆర్ ఏబుల్ టు రైట్ ద ఎగ్జామ్ ప్రాపర్లీ. అదే కాకుండా నువ్వు మమ్స్ ఇన్సిడెంట్ ఒకటి ఉంది,
1: మమ్స్ ఇన్సిడెంట్ ఒకసారి స్వామి మన స్టూడెంట్ ఒకరికి మమ్స్ వచ్చింది, చాలా ఒకసారి
2: ప్రైమరీ స్కూల్ పిల్లవాడికి,
1: ప్రైమరీ స్కూల్ పిల్లలు స్వామి దర్శనానికి రెండు మూడు సార్లు మమ్స్ తో వచ్చారు. వచ్చినప్పుడు అందరు ఎందుకో సడన్ గా ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చింది
0: మమ్స్ అంటే మన
1: జవడల పొత్త పొంగిపోయి చెప్పులు పొంగిపోయి ఉంటాయి,
0: చాలా బాధకరంగా ఉంటుంది
1: స్వామి మాట్లాడేవారు చాలా కష్టపడే. ఇక 3 డేస్ తర్వాత స్వామి ఆ పిల్లోని పిలిచి స్వామి విభూతి స్వామి అప్పుడు చెప్పారండి, ఈ పిల్లోనికి రావాల్సింది ప్రే చేశారు స్వామి, ఇక్కడ నాకెవరు లేరు అమ్మా నాన్న ఇక్కడ లేదు, ఆ భయం మమ్స్ అంటే ఏంటో అది ఫియర్ ఆఫ్ అన్నోన్, అట్లా ప్రే చేశాడని చెప్పి స్వామి హస్ టేకెన్ అప్ ఆన్ హిమ్సెల్ఫ్.
2: యాక్చువల్లీ మీరు నమ్ముతారా నమ్మరో, ఆ అబ్బాయి 3 రోజులుగా దర్శనంకి రాకపోతే స్వామి మున్ని ఆంటీని స్వయంగా ఆ అబ్బాయిని రేపు తీసుకురండి అని చెప్పారు. అప్పటిదాకా దర్శనంలో బాగానే ఉన్నారు స్వామి, ఆ అబ్బాయి ఇంటర్వ్యూ రూమ్ లోకి తీసుకువెళ్లారు, ఆ అబ్బాయి ఇంటర్వ్యూ రూమ్ లోకి బయటికి నార్మల్ గా వచ్చాడు, స్వామి దర్శనంకి రాగానే పొంగిపోయినాయి అనమాట స్వామికి. సో ఇట్ వాజ్ లైక్ ఇన్స్టంటేనియస్ గా స్వామి ఆ పెయిన్ ని తన మీద తీసుకున్నారు స్వామి.
0: అంటే ఇది హాలహాలం అనుకో, నెక్స్ట్ అంటే సాగర్ మథనం అంటే సాధకుడి పయనం, అంటే ఎలాగా ఆయన దేవుని చేరుకుంటాడో అది చాలా దాని మీనింగ్, ఇన్నర్ మీనింగ్, గూఢార్థం అది. సో దీని తర్వాత మనం చదివితే మన పౌరాణిక స్టోరీలు ఏంటి వస్తుందంటే కామధేను వస్తుంది, ఉద్భవిస్తుంది, మళ్ళీ పారియాతం మహాలక్ష్మి. అంటే మనం ఇప్పుడు సాధన చేస్తే సాధకుడికి ఎన్నో సిద్ధులు వస్తాయంటారు, ఆ సిద్ధులన్నీ పక్కన పెట్టి దేవుడా నువ్వే కావాలి నాకు ఇంకేమీ వద్దు అంటే ఫైనలీ వచ్చేదేంటి అమృతం.
2: అమృతం
0: అంటే ఈ సాగర్ మథనం అనేది మనందరి జీవితంలో అయ్యేదే, అంటే మనలో నెగిటివిటీ తీసుకునేవాడు శివుడు, అందుకే హలాహలం ఆయన తీసుకునే హలాలం అంటే ఇంకేమి వేరే విషయం తీసుకున్నా కాదు, మనలో ఉన్న చెడు కర్మలు తీసుకుని మనకి ఈజీ చేయడం మన పాత్ర మన గోల్ చేరుకోవడానికి.
1: ఇంకా స్వామి నెక్స్ట్ ఒక ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఇప్పుడు చెప్తారు, కరమున కట్టిన నాగ కరమున నాగ కట్టిన నాగకంకణ ముత్తవాడు, నడుమున నాగచర్మ ముత్తవాడు. దీనికి అంటే దాని ఒక ఒక విధంగా మనం చూస్తే సర్పం దాంట్లో రిలవెన్స్, ఒకటి సర్పం ఎంత విష సర్పం అది, బయట అదే సర్పం కనబడి దాన్ని కొట్టి చంపుతారు,
2: అందరూ భయపడతారు
1: భయపడతారు. అదే శివుని మెడలో ఉంటే మాత్రం అది దాన్ని పూజిస్తారు. సో ఎంత చెడున్నా కూడా ఎప్పుడైతే భగవంతుడితో అసోసియేట్ అయితే అది గొప్పగా మారుతుంది. దానికి ఇంకొక విధంగా మనం ఆలోచిస్తే కూడా శివుని యొక్క ఆకారాన్ని మన స్వరూపాన్ని మనం ఒక్కసారి
2: ఇప్పటిదాకా చూసుకున్నట్టయితే
1: చంద్రునికి శాపం వచ్చింది, ఆయన దైవగురు శాపం పెట్టాడు, ఏం చేయాలో తెలియక ఏడుస్తున్నాడు. అందరూ శ్రీ దైవగురు యొక్క భార్యను ఆమెను నువ్వు కోరుకున్నావు అనేటువంటి ఆ చెడు దాంతో ఆయన అందరూ వదిలేశారు, డెజర్టెడ్. అప్పుడు చేసేది ఏం లేక ఏడిస్తే అప్పుడు శంకరుడు ఏదో తెలిసి తెలియని తప్పు ప్రభు నాకు క్షమించని ఏడుస్తే అప్పుడు శివుడు ఆయన తన నెత్తి మీద పెట్టుకున్నాడు. ఎవరు లేనప్పుడు వచ్చింది శివుడు. గంగ మహావిష్ణు పాదం నుంచి కింద పడుతుంది, భూమిలో భూమి మీద కింద పడుతుంది, ఆమె పడేటువంటి ధాటికి భూమి పగిలిపోయిన అవకాశం
2: నియంత్రించడానికి
1: మధ్యలో ఎవరు లేని గంగాను కాపాడని బ్రహ్మను ఎవరినడినా ఎవరు ముందుకు రానప్పుడు వచ్చి మళ్ళీ నిలబడ్డాడు. అగ్ని ఒక పద్యం చాలా చక్కని పద్యం ఉంది. అగ్ని ఏం చెప్తాడంటే అందరి దేవతల్లో ఉంటది అగ్ని అట, ఎందుకంటే ఆయన ఎవరిని ఆయన
2: కౌలించుకున్న
1: వాళ్ళు ప్రభు నేను నిత్యం నేను నిరంతరం ఉంటాను, నాకు నాకు ఒక కంపెనీ కావాలి అంటే నిన్న నుదుటి మీద పెట్టుకుంటా నుదుటి మీద పెట్టుకున్నారు. ఇంకా చూస్తూ పోతుంటే పాము అందరిని భయపెట్టేది, ప్రతిదీ ప్రతి జీవిని ప్రేమిస్తారు కనుక పాము మాత్రమే భయపడతారు అందరు చూసి
2: ఆభరణాలుగా
1: కరిచర్మాంబరు. అది ఏనుగుల యొక్క చర్మము అన్నిటికంటే అపవిత్రంగా ఒక చాలా గరుగ్గా,
0: ఏనుగులో ఓన్లీ దంతాలు వాడతారు
1: ఇంకేం వాడదు. అలాంటి చర్మాన్ని ఆయన తన చుట్టూ చుట్టుకున్నారు. ఇంకా ఆయన ఉండేటువంటి భూమి ఆ శ్మశానం, ప్రతి పవిత్ర కార్యము ఎంత జరిగినా కూడా అసలు శ్మశానాన్ని కనబడితే అపవిత్రంగా భావించేటువంటి మనుషులు అలాంటి శ్మశానం ఏడిస్తే ప్రభు నేనెందుకు అపవిత్రం, నేను చేసేటువంటి పనికి నేనెందుకు అపవిత్రమే అని ఏడిస్తే భయపడ బాధపడకుండా దాన్ని
0: తినే భిక్షాపాత్రం కూడా ఆయన భిక్షాపాత్రం విషయం కూడా చెప్పండి,
1: నా ఇంటిగా మార్చుకుంటానని చెప్పి మార్చుకుని అక్కడ దొరికే కపాలాన్ని, కపాలం అత్యంత అశుభప్రదంగా కనబడే కపాలాన్ని తన తినేటువంటి పాత్రకు మార్చుకున్నారు. ఇంకా అన్నింటికంటే ఒక ఘోరమైనటువంటి విషయం ఏంటంటే మనిషి కాలిపోయిన చితాభస్మాన్ని తన ఒంటి మీద పూసుకొని దాని ఒక ఆభరణంగా
2: మార్చుకున్నారు.
1: అంటే ఒక విధంగా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో అసలు నీచమైనటువంటి వస్తువు ఏదీ లేదు. ఈ ప్రపంచంలో ఎవరు ఉన్నా లేకున్నా చివరికి ఉండేది మాత్రం నేను,
0: అనాథుడికి నాథుడు
1: అనాథుడికి నాథుడు అది పరమేశ్వరుడు అని ఎంతో బ్యూటిఫుల్ గా పరమేశ్వరుడు చెబుతూ వచ్చారు. అదే విధంగా మనం అంటే ఈ దీన్నే కొంచెం ఆలోచిస్తే మహాభారతంలో ఒక చక్కని స్టోరీ మనకు గడోద్గజునికి సంబంధించి,
0: గడోద్గజుడికి పుత్రుడు అంటే బర్బరీకని అంటే ఎక్కువ ఈ విషయంలో ఎక్కువ మనుషులకి తెలియదు. అంటే ఆయన భీముడికి పౌత్రుడు, గడోద్గజుడికి పుత్రుడు. ఆయనకి ఏంటంటే చాలా తపోబలం ఉంటుంది. శివుడిని మెప్పించి శివుడి దగ్గర మూడు అస్త్రాలు తీసుకుంటాడు. ఆ మూడు అస్త్రాలు ఎంత పవర్ఫుల్ అంటే ఆ అస్త్రాల వల్ల ఆయన ఎవరిని, ఆయన అజేయుడు, ఎంత పెద్ద ఎంత పెద్ద ఆర్మీ యుద్ధంకి వచ్చినా ఎవరైనా వచ్చినా అధిరథులు మహారథులు ఎవరు వచ్చినా కూడా ఆయన ఓడించిస్తారు. అయితే ఆ విషయం కృష్ణుడు తెలుస్తుంది. ఇంకా ఆయనకు ఒక్కటే కోరిక ఉంటుంది, ఏంటంటే కృష్ణుడి దగ్గర ఏదో ఒకలాగా మోక్షం పొందాలి అని. అయితే వాళ్ళ అమ్మని అడుగుతాడు ఒకరోజు, అమ్మ నేను ఎలాగ మోక్షం పొందుతాను, ఏం చేస్తే అవుతుంది? అయితే వాళ్ళ అమ్మ అంటుంది, చూడు నీకు ఎంతో భుజబలం ఉంది, నీకు అస్త్రబలం ఉంది, బాగా నువ్వు యుద్ధం చేయవచ్చు, కృష్ణుడే అవతారం, కృష్ణుడి చేతిలో మరణిస్తే నీకు తప్పకుండా మోక్షం కలుగుతుంది. అంటే తప్పకుండా అమ్మ అని వెళ్ళి కృష్ణుడిని వెళ్ళి నేను నీతో యుద్ధం చేస్తానంటాడు. అయితే కృష్ణుడు కూడా చూసి ఏంటంటాడంటే ఇప్పుడు ఈయన నేను యుద్ధం చేసి నేను పరాస్తం చేయకపోతే ఈయన యుద్ధ భూమిలోని ఏ కౌరవుల వైపు యుద్ధం చేస్తే పాండవులకి మళ్లీ కష్టం వస్తుందని ఆయన యుద్ధం చేస్తాడు. చేసేసి ఆయన హతమారుస్తాడు. అప్పుడు బర్బరికి ఏం చెప్తాడంటే నాకు ఒక కోరిక ఉంది, చిన్న కోరిక, నేను ఈ మహాభారత యుద్ధం చూడాలని నాకు ఒక కోరిక ఉంది, నాకు ఆ కోరిక ప్రసాదించు అని అడుగుతాడు. అంటే కృష్ణుడు అంటాడు అలాగే దగ్గరే కొంచెం ఒక చిన్న కొండలాగా ఉంటుంది కురుక్షేత్ర దీని దగ్గర యుద్ధ భూమిలోని, అక్కడ చిన్న కొండ మీద ఆయన తలని తీసుకెళ్లి పెడతాడు, నువ్వు ఇక్కడి నుంచి యుద్ధం అంతా చూడంటాడు. అయితే యుద్ధం 18 రోజులు యుద్ధం అవుతుంది, అన్ని అవుతాయి, అయిన తర్వాత పాండవులు గెలుస్తారు. ఆ గెలుపు అయిన తర్వాత పాండవుల్లో ఒక చిన్న డిస్కషన్ అవుతుంది, ఎవరు గొప్ప, ఎవరు బాగా ఫైట్ చేశారు, ఎవరు బాగా అందరినీ డిఫీట్ చేశారని. దాంట్లో అర్జునుడికి కొంచెం స్లైడ్ గా అహంకారం, నేను అందరికన్నా బాగా యుద్ధం చేశాను, నేను ఎక్కువ మందిని హతమార్చాను, బాగా బాణాలేసాను, చంపాను అని ఒక ఫీలింగ్ వస్తుంది. కృష్ణుడికి అర్థం అవుతుంది ఇది ఇప్పుడే దీన్ని అంచాలి లేకపోతే కష్టం అవుతుంది అని. పదండి అందరూ బర్బరికి దగ్గరికి వెళ్దాం అంటాడు. అదే బర్బరికి దగ్గరికి వెళ్ళేసరికి ఆయన అడుగుతారు, మీరే చెప్పండి, మీరు యుద్ధం అంతా చూశారు 18 రోజులు, ఎవరు అందరికన్నా గొప్ప, ఎవరు యుద్ధం అందరికన్నా బాగా చేశారని. అంటే బర్బరికి పక్క నవ్వుతాడు, యుద్ధం చేయడం ఏంటి పాండవులు నవ్వుతాడు. అంటే అర్జునుడికి వాడికి కోపం వస్తుంది, ఇంత కష్టపడి 18 రోజులు మీరు యుద్ధం చేస్తే యుద్ధం చేయలేదంటారేంటి ఇదే అని. అప్పుడు బర్బరికి చెప్తాడు, నేను చూసిన సంఘటన నేను చెప్తున్నాను, ప్రతిసారి నువ్వు బాణం, నువ్వే కాదు పాండవులు ప్రతిసారి ఎవరైనా వాళ్ళ ఆయుధాలు తీసి ఇంకోరిని అటాక్ చేయడానికి హతమార్చడానికి ప్రయత్నిస్తే బాణమైనా గద అయినా ఏవైనా, ఫస్ట్ నేను చూసింది ఏంటంటే సదాశివుడు వచ్చి త్రిశూలంతో ఆయన చంపిస్తున్నాడు, దాని తర్వాత మీరు బాణం వదులుతున్నారు, మీరు మీ గదతో వాళ్ళని
2: చంపుతున్నారు.
0: అంటే చేసేది మీరేం కాదు, చేసిందంతా శివుడే, శివుడే అందరినీ చంపాడు, మీరు జస్ట్ చంపారని మీ నిమిత్త మాత్రం, మీరు ఇన్స్ట్రుమెంట్స్ లాగా మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు కానీ మీరు చంపారని మీకు అహంకారం ఉండకూడదు అని చెప్తాడు. అప్పుడు వీళ్ళకందరికి కళ్ళు తెరుస్తాయి, మేం చేసింది ఏం కాదు, ఈ కృష్ణుడు ఆ శివుడే, వాళ్ళ నాటకం వాళ్ళు చేసుకున్నారు, మేము పాత్రలు అంతే అని.
1: ఆ తర్వాత ఇంకా స్వామి ఇంకా చెప్తారు, నుదుటిన తీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాధరంబుతోడు. ఈ నుదుటిన తీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో అంటే నాకు ఒక చక్కని సంఘటన గుర్తుకొస్తుంది. అది ఒకసారి మనతో చదువుకున్నట్టు ఒక పిల్లవాడు, మా క్లాస్మేట్, ఆ పిల్లవాడు రోజు కుంకుమ పెట్టుకొచ్చి అంటాడు. అయితే మనసులో ఒక ఆలోచన వచ్చింది ఆయనకి, నేను వాళ్ళ ఇంటి అలవాట్ల ప్రకారం వాళ్ళు అంటే వైష్ణవులు కుంకుమ పెట్టుకునేవాళ్ళు అన్నట్టు. ఇప్పుడు నేను స్వామి దగ్గరకు వచ్చాను కదా, అందరు కుంకుమ కాదు విభూతి పెట్టుకోవాలంటారు కదా, మరి ఇప్పుడు ఎట్లా, ఈ తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం మానేయాలి సడన్ గా అనాలి, కానీ కుంకుమ పెట్టుకుంటు అందరు విభూతి పెట్టుకున్నారు. విభూతి అంటే శైవులు, కుంకుమ అంటే వైష్ణవం. ఆ ఉద్దేశంలో ఆయన సతమతం వదిలాడు పిల్లోడు. ఒకసారి వచ్చాడు అట్లా దర్శనానికి వచ్చి కూర్చున్నాడు, కూర్చొని ఆలోచిస్తున్నాడు స్వామి ఏం చేసేది ఏం చేసేది ఏం చేసేది అని ఆలోచిస్తుంటే స్వామి దర్శనానికి వచ్చారు. వచ్చి స్వామి విభూతి సృష్టించారు. మన జనరల్ గా విభూతి సృష్టించినప్పుడు దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ హ్యాండ్ కర్చీఫ్ స్వామికి ఇస్తారు. అదే విధంగా పక్కన ఇంకో పిల్లోడు పక్కన హ్యాండ్ కర్చీఫ్ ఇచ్చారు. అయితే ఇంకొంచెం విభూతి స్వామికి మిగిలిపోయింది. స్వామి హ్యాండ్ కర్చీఫ్ ఒక చేతితో నిర్మ చేత్తో తీసుకుని ఈ పిల్లోనికి ఆల్రెడీ కుంకుబొట్టు ఉంది, ఈ పిల్లోని నుదుటి మీద అతనికి ఏమనిపించిందో అట్లా అనిపించింది. అంటే ఇంకా స్వామి నాకు పెడతారు అని ఒక ఇదంతా ఒక 2-3 సెకండ్లు జరిగిపోయింది. చచ్చా నాకు ఎంత నేను ఎంత దురదృష్టం, నేను ఇట్లా ఎందుకు ఆలోచిస్తున్నా, స్వామి భగవంతుడు నా ముందు నిల్చున్నప్పుడు అంటే వచ్చినప్పుడు
2: ఆ అవకాశం
1: ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పి ఆయన వంగ కుంకుమూటి తుడిచేసుకున్నట్లు తుడిచేసుకుని ఇది ఒక 2 సెకండ్లు లేచి కూర్చున్నాడు, సిద్ధమైపోయాడు. ఆయన మనసుగా తోచింది స్వామి పెడతారని. ఆ మిగిలిన విభూతి స్వామి ఈ నదుట్లో పెట్టారని. పెట్టిన తర్వాత పెట్టారు, చాలా సంతోషపడ్డా, అబ్బా స్వామి నాకు విభూతి, కానీ ఎక్కడో లోపల ఆలోచన
2: కుంకుమ తుడిచేసాను
1: నా తరతరాల ఫ్యామిలీ ట్రెడిషన్ పోయింది అని అందరం చూసాం. ఇది చూసిన తర్వాత చాలా సంతోషపడ్డాడు, బ్యూటిఫుల్ అనుకున్నాడు. ఇంటికి వచ్చి హాస్టల్ కి తిరిగి వచ్చి కడుక్కోవడానికి సిద్ధపడలేదు. హాస్టల్ ఇంకా కడుక్కోవాలి కదా, తప్పదు కాదని కడుక్కోవాలని చెప్పి బాత్రూంలోకి వెళ్ళి చూస్తే అక్కడ కుంకుమ లేదు, అక్కడ విభూతి లేదు, కుంకుమ ఉంది. ఆ ఒక్క సెకండ్ లో పెట్టడంలో ఆ
2: విభూతి
1: కుంకుమ అయిపోయింది. అప్పటి నుంచి ఆయనకు ఈ స్టక్ ఆన్, ఓకే ఇది నా స్వామి ఇండైరెక్ట్ గా నాకు చెప్పారు అని చెప్పి ఈ విధంగా మనం ఆలోచించి. ఇంకా తాంబూల రాగాధరంబుతోడు ఆ శివుడి యొక్క పెదవులు మొత్తం తాంబూలం తిని ఎర్రగైపోతాయంట. ఈ తాంబూలం అందరికి తెలిసినటువంటి విషయం ఇన్సిడెంట్. ఇప్పుడు స్వామి తాంబూలం వేసుకున్నప్పుడు ఎర్ర పెదాలు అయ్యేవి, కానీ ఒకసారి తాంబూలం వేసుకుని ఆ కర్చీఫ్ తుడుచుకున్నప్పుడు దానికి ఎర్ర మరకొచ్చి దాన్ని చూసి అప్పటి నుంచి మానేశారు. అయితే దీనికి ఇంకొంచెం ఈ ఇన్సిడెంట్ జరిగే కొద్ది రోజుల మునుపు ఒక సీనియర్ స్టూడెంట్ ఆయన స్వామికి, అప్పట్లో స్వామికి స్టూడెంట్స్ ఆకులు పాన్ రాసిచ్చారు. అట్నే ఈ పిల్లోడు కూడా ఒకసారి రాసిచ్చారండి. కొన్ని కొన్నిసార్లు పాన్లలో ఇవి వస్తాయి, రాళ్ళు వస్తాయి. మనకు ఒక్క పొక్క పొక్కలు రాళ్ళు వస్తాయి. ఈ పిల్లలకి తెలిసి తెలియక దాన్ని ఆ వేసి స్వామికి ఇస్తున్నాడు. స్వామి ఒకసారి వద్దు అన్నట్టు అన్నారు, సెకండ్ టైం ఇస్తుంటే స్వామి తీసుకుని దాన్ని నోట్లో పెట్టుకున్నారు. స్వామి కొంచెం కొరికినప్పుడు అర్థమైపోయింది ఈ పిల్లలకి రాయి వచ్చేసిందని. బాధతో ఏడుస్తూ స్వామి తప్పైంది స్వామి అంటే తన తప్పిదం వల్ల అట్లా జరిగింది, తప్పైపోయింది స్వామి, స్వామి పట్టుకుని ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే స్వామి చాలా క్యాజువల్ గా ఒకసారి ఇగ్నోర్ చేసి ఏం కాదు పర్వాలేదు పర్వాలేదు, రెండోసారి మళ్ళీ పర్వాలేదు అన్నారు. ఇంకా పిల్లడు ఏడుస్తున్నాడు, చాలా గిల్టీ ఫీలింగ్ ఏడుస్తున్నాడు. ఏడుస్తూ స్వామి పాదాలు పట్టుకుని ఏడుస్తున్నాడు. స్వామి అప్పుడు వెనక్కి అంటారు, ఈ పిల్లడు అంటారు స్వామితో, స్వామి రాయి వచ్చింది స్వామి మీ నోట్లో, క్షమించండి స్వామి రాయి వచ్చింది స్వామి అని. స్వామి ఎందుకు అంటారు, ఏ రాయి ఏం తక్కువ చేసిందని అన్నారు. ఆ ఆలోచన ఈయన మనసులో కొద్ది రోజు అప్పుడు అర్థమైంది అనకి, అంటే భగవంతునికి ఏది గొప్ప ఏది తక్కువ ఏం లేదు, అన్ని సమానమే. ఏ విధంగానైతే భగవంతునికి ఆ రాయి ఎంత తప్పించిందో ఆయన భగవంతుని యొక్క నోట్లోకి వెళ్ళడానికి. ఈ పిల్ల అప్పుడు కొంచెం బ్యూటిఫుల్ గా ఒక చిన్న ఇన్సిడెంట్ తోని లైఫ్ లాంగ్ గుర్తుండేటువంటి లెసన్ స్వామి ఆయన చెప్పేశారు. ఆ తర్వాత ఇంకా ఇంకా మనం ముందు ముందుకు వెళ్తుంటే దాంట్లో ఇంకా లైన్ చక్కటి స్వామినే చెప్పారు, కానీ బ్యూటిఫుల్ గా లాస్ట్ది ఆరు శాస్త్రములందరినీ అందగించి నల్ల కలువలు హసించి కొల్లలాడు మెరుగు చామన ఛాయ మేనితోడ వెలిగి పర్తీశుడైనడు పృథ్వీ అందు, అంటే ఆ పరమేశ్వరుడే ఈ రోజు పర్తీశుడై మనందరి ముందు సాక్షాత్కరించాడు.
0: అదే సాక్షాత్ మనకి ఇప్పుడు ఆయన మన ముందర అవతరించాడు కదా, ఆ విషయం మనం ఇప్పుడు ఆలోచిస్తే శివాలయం మీకు అందరు విని ఉంటారు, మన స్వామి జన్మస్థలం. అయితే దాని విషయంలోని 1979 లోని స్వామి అక్కడ ఒక విగ్రహం స్థాపించారు. ఆ విగ్రహం ఏంటి మీరు ఎప్పుడు గమనించి ఉంటారు, ఎప్పుడు ప్రతి దగ్గర మనం అభిషేకము పూజలు అందుకునేవంతా శివుడంతా లింగాకారంలో చేస్తారు, కానీ ఇక్కడే ఒక స్పెషల్ విశిష్టమైన జాగా ఇది. ఎందుకంటే ఇక్కడ ఆయన విగ్రహ రూపంలో పూజిస్తారు, ఆయనకు అభిషేకాలు పూజలు అన్ని ఆయన విగ్రహ రూపంలో అందుకుంటారు. అని కాకుండా స్వామి ఇక్కడ వచ్చి ఇది ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు స్వామి ఏంటన్నారంటే ఇది శివుడు కాదు అర్ధనారీశ్వరుడు అని చెప్పారు. అయితే అప్పుడు అందరికి అర్థం అప్పుడు ఆ స్వామి ఏం చెప్పారంటే ఇది నా ప్రతిరూపం కదా, నేను ఇక్కడ పుట్టాను, అందుకు ఇది ఒక్క శివుడు కాదు ఇది అర్ధనారీశ్వరుడు అని. అందుకు మీరు ఎప్పుడైనా గమనించారనుకో, మీరు ఎప్పుడైనా వెళ్తే శివాలయం వెళ్తే తెలుస్తుంది ఏంటంటే స్వామికి అలంకారంలోని వామభాగంలోని అంటే లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న చేతికి స్వామికి గాజులు తొడుగుతారు, అంటే అమ్మవారు అనే నిదర్శనం దానికి. అందుకు అది చాలా స్పెషల్ ఇది ఈ విషయం చూస్తే. అది కాకుండా మీరు హైదరాబాద్ లో శివం అంటారు తెలుసు కదా, శివం కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఒక చాలా అద్భుతమైన సంఘటన అయింది అక్కడ. స్వామి ఆ బిల్డింగ్ ఒక శివలింగ ఆకారంలో ఉంటుంది, అయితే కిందన పానవట్టం ఉంటుంది, పైన లింగం ఉంటుంది. అయితే స్వామి ఏం చేశారంటే ఆ డిజైన్ చేస్తుంటే ఇంజనీర్స్ కి ఏం చెప్పారంటే పానవట్టానికి శివలింగానికి మధ్యన చిన్న విండో పెట్టమన్నారు. ఆ విండో ఏంటంటే చాలా స్పెషల్, ఆ విండో నుంచి స్వామి దర్శనం ఇస్తారు అందరికి, అంటే భక్తుల కింద నుంచి ఉంటే పొద్దున్న లేస్తూనే లేకపోతే ఈవినింగ్ దర్శనం అయినా. కానీ దాన్ని మీరు గూఢంగా ఆలోచిస్తే చాలా పెద్ద అంతరార్థం ఉంది. ఇప్పుడు ఏంటంటే శివుడు అంటే లింగం అంటే ఏంటి, పానవట్టం నుంచి ఉద్భవిస్తుంది మళ్ళీ లయమైపోతుంది.
2: సో లియతే గమ్యతే
0: గమ్యతే ఇది లింగ, అంటే ఆ లింగానికి ఆ పానవట్టానికి మధ్యన ఉన్న జాగా ఏదైతే ఉందో అదే క్రియేషన్ ఇస్ డిస్ట్రక్షన్, అంటే అదే
2: మొదలవుతుందో ఎక్కడికి లయమైపోతుందో
0: ఆ పోర్షన్, ఆ విండో, ఆ విండో దర్శనం ఇస్తారు స్వామి దర్శనం ఇస్తారు. అంటే స్వామి ఏం చెప్తాం అనుకుంటున్నారు, ఆ క్రియేటరు ఆ డిస్ట్రక్టర్ ఆ పరమేశ్వరుడే నేను అని. అంటే అక్కడ మీరు దర్శనం ఆ ఫోటో మీరు చూసారనుకోండి, స్వామి అక్కడ దర్శనం ఇస్తున్న ఫోటో చాలా అద్భుతంగా ఉంటుంది. కింద పానవట్టం ఉంటుంది, పైన శివలింగం ఉంటుంది, మధ్యన చిన్న విండో నుంచి
2: తొంగి చూస్తూ ఉంటారు. సో ఇట్లాగ మనం మాట్లాడుకుంటూ పోతే స్వామి గురించి, ఆ సాయి శివుడి గురించి ఈ ఆనందం అనేది కరగనిది. మరి మనకి కాలం తక్కువగా ఉన్నందున ఈనాడు ఈ సాయి శివానందం అనే కార్యక్రమాన్ని ఈ సంభాషణ కార్యక్రమంతో ముగిస్తున్నాము. శ్రోతలందరూ ఈ కార్యక్రమాన్ని విని ఆనందించి స్వామివారిని మీ హృదయాలలో ప్రతిష్ఠింపజేసుకుంటారని మేము సవినీయంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. ఇలాంటి అవకాశాలు స్వామి మనందరికీ ఇచ్చి స్వామి గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకుని ఆ ప్రేమభావం స్వామి పట్ల మరింతగా పెంపొందించమని స్వామివారిని మనసారా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. సాయిరాం రాజు, సాయిరాం భార్గవ్,
0: సాయిరాం గణేష్.
1: సాయిరాం గణేష్.

ఇంతవరకు మీరు స్వామి పద్యం ఆధారంగా చర్చా కార్యక్రమం 2018 శివరాత్రి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం సాయి శివానందంలోని ఒక భాగం యొక్క పునఃప్రసారం విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలను listener@radiosai.org కు రాసి పంపగలరు.

0: హరి మాధవ గిరిధారి
1: మాధవ హరి మాధవ హరి మాధవ గిరిధారి
0: మాధవ హరి మాధవ హరి మాధవ గిరిధారి
1: మాధవ

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1998 సంవత్సరంలో భగవాన్ బాబావారి వేసవి విడిది అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 25వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం ఇప్పుడు మీరు వింటారు.

సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు సకల

రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు, రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు, భోగ సౌభాగ్యములు ఇయ్యవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు, గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు, జీవరాశుల పేర్లు చెప్పవచ్చు.

చంద్రమండలమైన చేరవచ్చు. కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి

0: ప్రేమస్వరూపులారు. ఈనాటి ప్రపంచమునందు శాంతి నిమిత్తమై ప్రతి వ్యక్తి కూడాను అనేక విధమైనటువంటి సాధనలు సల్పుతున్నాడు. శాంతి సాధన చేత లభ్యమయ్యేటువంటిది కాదు, చదువు సంధ్యల చేత ప్రాప్తించేటువంటిది కాదు, అధికార పదవుల చేత అందుకునేటువంటిది కాదు. కాని ఒక దైవానుగ్రహం చేతనే ఈ శాంతిని పొందడానికి వీలవుతుంది. ఈనాటి మానవుడు శాంతిని పొందాలని ఆశిస్తున్నప్పటికీ దీనికి అడ్డు మార్గములు ఎన్నియో దీనికి అడ్డు తగులుతున్నవి. మీరందరూ రైల్వే ప్రయాణం చేస్తున్న సమయంలో ఆ బోర్డు ఎందు మీరు చూచి ఉంటారు, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్రెజర్. ఈనాటి మానవుని యొక్క కోరికలు మితిమీరిపోయినవి.
1: ద డిజైర్స్ హ్యావ్ బికమ్ ఇన్ఫినిట్ లిమిట్లెస్ టుడే టు ద మోడర్న్ మ్యాన్.
0: కనుక మొట్టమొదట మానవుడు సీనింగ్ ఆన్ డిజైర్స్, కోరికలను కొంతవరకు అదుపులో పెట్టుకున్నప్పుడే కొంతవరకునైనా శాంతి మనకు చేకూరుతుంది. కనుక మానవుడు తమ కోరికలను అదుపులో నుంచుకొని దైవానుగ్రహం నిమిత్తమై కొన్ని విధమైనటువంటి ఒక ప్రయత్నములు చేయాలి. ఈనాటి ప్రపంచమునందు దూషణ భూషణ తిరస్కార పురస్కారములు మితిమీరిపోయినవి. కానీ ఈ దూషణ భూషణ కోసమై మానవుడు అమితంగా కృంగిపోతున్నాడు. ఈ విధమైనటువంటి దూషణ భూషణ నిమిత్తమై కృంగి పొంగటం అనేటువంటిది చాలా బలహీనత, పెట్టుకోవటం సాధ్యం కాదు. అష్టాదశ పురాణములు రాసినటువంటి వ్యాసుడు కూడాను అశాంతికి గురి అయ్యాడు. వేదములను తర్జుమా చేసి విభజించినటువంటి వ్యాసుడే ఈ అశాంతికి గురి అయ్యాడు. కడపటికి ఈ అశాంతిని, ఈ దూషణ భూషణ తిరస్కారముల యొక్క అనుగ్రహాన్ని కొంతవరకు అరికట్టుకునే విధానము తెలుపమని నారదుడిని ప్రశ్నించాడు. నారదుడు చెప్పాడు, వ్యాస దూషణకు కృంగిపోకూడదు, భూషణకు పొంగిపోకూడదు, తన భూషణ నిరస్కారములకు అతీతుడై ఉండాలి. అది ఏ విధంగా సాధ్యమవుతుంది మానవులకు? దూషించేటువంటి వ్యక్తి, దూషింపబడేటువంటి వ్యక్తి ఏ విధమైన స్థితిలో ఉన్నారు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. దేనిని దూషిస్తున్నాడు మానవుడు? దేహాన్ని దూషిస్తున్నాడా? మంచిది, మన దేహాన్ని మనమే దూషించుకుంటున్నాము. మలమూత్ర దుర్గంధ మాంసరక్తంతో కూడినటువంటి ఈ దేహము కేవలము పాంచభౌతికమైన దేహము అని విమర్శించుకుంటున్నాము. ఇలాంటి సమయంలో ఎదుటి వ్యక్తి మన దేహాన్ని దూషించటము మనకు సహాయకమై పడినట్టు అవుతుంది. పోనీ లేక ఆత్మ దూషిస్తున్నాడా? దూషించేటువంటి వ్యక్తి ఎందు, దూషింపబడేటువంటి వ్యక్తి ఎందు ఉన్నటువంటిది ఒకే ఆత్మ. కనుక ఈ ఆత్మరీతిగా మనం విచారణ చేసినప్పుడు తనంతానే దూషించుకుంటున్నాడు. కనుక దూషణ కాని, భూషణ కాని, తిరస్కారం కాని, పురస్కారం కాని కేవలము దేహమునకు సంబంధించినటువంటిదే కాని నాకు సంబంధించింది కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి. నన్ను దూషిస్తున్నాడు అనేటువంటి అభిమానం పెంచుకున్నప్పుడు ఆ దూషణ నీకు చేరుతుంది. నన్ను కాదు అనేటువంటి ఒక దీంతో తిరస్కరించినప్పుడు నీకేమాత్రమో బాధ కలగదు. నీవు నీకు ఒక స్నేహితుడు రిజిస్టర్ కబురు వ్రాశాడు, కాని ఆ రిజిస్టర్ కబురు లోపల చాలా నిందిస్తూ రాశాడు. ఆ నిందిస్తూ రాసినటువంటి ఒక కవర్ను మనము అక్నాలెడ్జ్మెంట్ పైన సైన్ చేసినప్పుడే ఆ కబర్ మనకు ఇస్తాడు పోస్ట్ మ్యాన్. కానీ నీవు అక్నాలెడ్జ్మెంట్ పైన సైన్ చేయనప్పుడు ఆ లెటరు రీడైరెక్ట్ రాసిన వాడికి పోయి చేరుతుంది. కనుక దూషణ అనేటువంటిది ఒక లెటర్. దీనికి నాకు దూషణ చేస్తున్నాడు, నన్ను దూషణ చేస్తున్నాడు అనేటువంటి దీనిపైన అక్నాలెడ్జ్మెంట్ పైన సైన్ చేస్తే, అనగా నాకు చేస్తున్నాడు అనేటువంటి అభిమానం పొందితే అది నీకు చెందుతుంది. దానిని లెక్క చేయకుండా వదిలిపెడితే రీడైరెక్ట్ అతనికే పోయి చేరిపోదు. కనుక ఈనాటి యుగమునందు ఈ పరిస్థితులు ఎందు ఈ దూషణ భూషణ తిరస్కార పురస్కారములకు ఏమాత్రమో మనం లెక్క చేయకూడదు. కేవలము వారి యొక్క భావను పురస్కరించుకుని, వారి యొక్క ద్వేషమును పురస్కరించుకుని, వారి అహంకార మమకారములు పురస్కరించుకుని దూషణ భూషణకు దిగుతున్నారు. దీనికి రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అని. వారి ఎందున్నటువంటి యొక్క ద్వేషమే మనకు రియాక్షన్ గా దూషణ జరుగుతూ ఉంటుండాలి. ఒకనొక సమయంలో కృష్ణుడు దుర్యోధనని పిలిచి, దుర్యోధన నేను కొంచెం సహాయం చేయాలి అన్నాడు. కృష్ణ నీకు నేను సహాయం చేయటమా? నాకెంతో గర్వంగా ఉంటుండాలి, అప్పుడు చేస్తానన్నాడు. అయితే నీవు రాజ్యంలో సంచరించి ఈ రాజ్యము లోపల ఎవరైనా మంచివారు ఉన్నారేమో ఒకరిని పట్టుకుని రామన్నాడు. వచ్చాడు, సంచారం సలిపాడు, వచ్చాడు. కృష్ణ, ఎక్కడ చూసినా మంచివారు నాకు లభించలేదు. ఎంతయో శ్రమపడి విచారణ సలిపాను, కానీ మంచివాడు నాకు చిక్కలేదు. అంతో ఇంతో మంచి ఉంటే ఈ దుర్యోధన ఎందే ఉండవచ్చును. తనను తాను వర్ణించుకున్నాడు. సరే, సంతోషించాడు. ఇది దుర్యోధన యొక్క రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. ధర్మజుని పిలిచాడు. ధర్మజా, నీవు ఒక సహాయం చేయాలి అన్నాడు. స్వామి,
1: స్వామి,
0: నీకేమిటి, నేను సహాయం చేయటం ఏమిటి? సర్వ జగత్తుకు నువ్వు రక్షించేటువంటి ప్రభువు నీవై ఉండగా నీకు నేను సహాయం ఏమి చేయటం? కానీ నా కోరిక నువ్వు నెరవేర్చమని చెప్పాడు. తప్పక చేయగలను స్వామి. ఈ రాజ్యములో ఎవరైనా చెడ్డవాడున్నాడేమో వెతుక్కుని రామన్నాడు. ధర్మజుడు రాజ్యమంతా తిరిగాడు. శ్రీ కృష్ణ, ఎక్కడే గాని దుర్మార్గుడు నాకు కనిపించలేదు. దోషం ఉంటుంటే ఈ ధర్మజుని ఎందేమైనా ఉండవచ్చునేమో, కాని ఎవ్వరూ దోషులు కారు అన్నాడు. ఇవి రెండు కూడా దుర్యోధన యొక్క ప్రభావము, ధర్మజుని యొక్క విన్నపము ఈ విధమైనటువంటి ఒక రియాక్షన్ గా రూపొందుతూ వచ్చింది.
1: దిస్ హౌ వి ఫైండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ వర్కింగ్ ఆన్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: ఉత్తమమైనటువంటి దృష్టి,
1: ద విజన్ ఆఫ్ ధర్మజ ఇస్ నోబుల్.
0: దుర్యోధన దృష్టి చాలా వికారమైన దృష్టి.
1: The outlooks of Duryodhana are wicked and bad.
0: Vari vari reaction kanuka dharmajudu chedda vaadu kaadu kevalam drishti attido srushti atti kanuka creation anetundidi srushti anetundidi pratyekanga ledu drushtini praskarinchukune srushti roopanduthu untadi alanti rangu addalu dharinchinatundi variki srushti alanti ranguga kanipistundi kanukane evarevaru drushti evarevaru paapamu evarevaru manchi evarevaru chedda vaari drushtini aadharam chesukoni untuntadi. కనుక మొట్టమొదట మన యొక్క దృష్టిని చక్కచేసుకోవాలి. దీనిని పురస్కరించుకునే బుద్ధుడు సమ్యక్ దృష్టి అన్నాడు. మన దృష్టిని మొట్టమొదట చక్కచేసుకున్నప్పుడే సృష్టిని అంతా చక్కబరిచినటువంటి వారం అవుతాం. మన దృష్టిలో దోషం నుంచుకొని కేవలం సృష్టి అంతా చక్కబడాలంటే ఏ రీతిగా చక్కబడగలదు? కేవలం చెప్పవచ్చు, కోటి చెయ్యరు ఒక్కటి. గొప్ప గొప్ప పండితులు కూడాను మేధావులు కూడాను చెప్పగలరే కాని చెయ్యలేరు. ఒక గొప్ప పండితుడు ఉండేటువంటి వాడు, ఆ పండితునింటికి నిత్యము ఒక గొల్ల బామ నీ పాలు తెచ్చి ఇచ్చేటువంటిది. ఒక దినం 7 గంటలకు, ఒక దినం 6 గంటలకు, ఒక దినం 8 గంటలకు, ఈ విధంగా కొన్ని వేరు వేరు కాలంలో తెచ్చి అందించేటువంటిది. అని ఆ పండితులకు కోపం వచ్చింది. అమ్మా, నాకు పూజకు సరైనటువంటి కాలము నిర్ణయించుకున్నాను. ఆ సరైన కాలమునకే నీవు పాలు అందించినప్పుడు నేను అభిషేకాది పూజలు సమర్పించి దాంతో నేను ఆనందించగలను. నీ వివిధ కాలంలో అందిస్తున్నావు కనుక నా పూజకు ఆటంకం జరుగుతుండాలి అన్నాడు. ఆ గొల్ల పడుతూ చెప్పింది, స్వామి, నేను వచ్చేటువంటి మార్గంలో ఒక పెద్ద నది ఉంది అడ్డు. ఆ పడవ నుంచి నేను రావాలి. ఎవరైనా శ్రీమంతులు ఇంకేమైనా ధనవంతులుగా ఉండేటువంటి వారికి మొట్టమొదట ఆ పడవలో సీటిస్తారు. రెండవ పర్యాయమే మాబోటి వారికి ఇస్తుంటారు. కనుక నేను పడవలో వచ్చేటువంటి ప్రయాణం కనుక సకాలానికి నేను రాలేకపోతున్నానని ఆ పండితుడికి కోపం వచ్చింది. చిన్న నదిని దాటానికి పడవను నీవు ఆశ్రయించాలా? ఓం నమో నారాయణాయ అని అనుకుంటూ వస్తే నదియే నీకు దారిని ఇస్తుంది అన్నాడు. ఈ అష్టాక్షర నామం చేత నీవు నదిని కూడా సులభంగా దాటి రాగలవు, కాలంలో రాగలవు, నా పూజను సకాలంలో సలుపుకోగలను. అప్పుడు ఆ గొల్లపడుచు, స్వామి, ఈ శుభమైన మార్గము, ఈ యుక్తి మార్గము నాకు తెలియదు పూర్వము. పండితుని మాటను పూర్తి నమ్మింది ఆ గొల్లపడుచు. రేపటి నుండి దీనిని ఆధారం చేసుకుని నేను సకాలంలో పాలు తెస్తాను స్వామి అని ప్రమాణం చేసింది. పోయేటప్పుడే ఈ నామం యొక్క మహత్యాన్ని రిహార్సల్ అనగా పరీక్షించుకుంటూ పోయింది. కన్నులు మూసుకుంది, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనుకుంటూ నడుచుకుంటూ అవతల ఒడ్డుకు చేరిపోయింది. ఆనాటి నుండి సకాలమునకు ఆ గొల్లపడుచు పాలు తెచ్చిచ్చేటువంటిది. ఈ సకాలము తెస్తున్నటువంటి దాన్ని చూచాడు, ఆశ్చర్యపడిపోయాడు ఈ పండితుడు. ఇప్పుడు ఏ విధంగా వస్తున్నావు సకాలానికి అని అడిగాడు. మీ ఉపదేశ మంత్రాన్ని ఆధారం చేసుకుని నేను సకాలమును నడిచి వస్తున్నాను, నది కూడాను నాకు దారి ఇస్తుండదు అన్నది. కానీ తాను చెప్పిన నామం పైన తనకే నమ్మకం లేదు. ఆ పండితులకు అనుమానం కలిగింది. తక్షణమే ఆమె వెంట వచ్చాడు. ఈనాడు వస్తాను నీ వెంట, ఎట్లా దాటుతావో చూస్తామన్నాడు. ఆమె నది దగ్గరకు వచ్చింది, పైన బుట్ట పెట్టుకుంది, కన్నులు మూసుకుంది, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అనుకుంటూ దారి విడిచి అవతల ఒడ్డు చేరి అనుమానము లేదు ఆమెకు. కానీ ఈ పండితుడు నది దగ్గరకు వచ్చేటప్పటికీ ఇందులో నేను పడిపోతాను ఏమో అని పంచి పైకెత్తుకుని ఓం నమో నారాయణ దిగాడు. పోయాడు, కొట్టుకుని పోయాడు. చూచారా, కనుక విశ్వాసంతో నమ్మినటువంటి వారిని ఏ విధమైనటువంటి మార్గంలో అయినా కూడాను గురువు చెప్పిన దాన్ని అనుసరిస్తూ ఉంటుంటే తప్పక వారు గట్టెక్కగలరు. కానీ చెప్పిన గురువుకి దానిపైన విశ్వాసం లేనప్పుడు తాను మునిగిపోతాడు. ఈనాటి వాతావరణము ఈ పరిస్థితిలోనే ఉంటున్నది. చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి, పుట సులభము చేయుట కష్టము. దాతకైనా వాని తాతకైనా ఎవరికైనా సరియే పిల్లలు చేసినప్పుడే దాన్ని సార్థకం కాగలదు. ప్రభావము, ఆధునిక ప్రభావము అత్యంత విలువైనటువంటిది. కానీ విద్యార్థులుగా ఎందుకని, విద్యార్థులుగా ఎందుకని విశ్వాసము అధికంగానే ఉంటున్నది. కానీ మధ్య మధ్య కొన్ని సంశయాత్మలైపోయి మునిగిపోతున్నారు. కనుక నీ సంశయాత్మ వినశ్యతి, మనకు అవకాశం ఇవ్వకుండా ఒక విధమైనటువంటి మాటపై ఉన్నటువంటి నమ్మకాన్ని పటుత్వంగా పిలుచుకుని దానిని ఆధారం చేసుకుని జీవించినప్పుడు ఎన్నింటినైనా మనం సాధించవచ్చు. తాను వేసిన డ్రామాలో కూడాను బ్లైండ్ మ్యాన్ వెళ్లి జీసస్ దగ్గర నాకు కన్నులు ఇమ్మని కోరాడు, కూడా అదే ప్రశ్నించాడు. ఇవ్వగలననేటువంటి విశ్వాసం నీకున్నదా, నేను నీ దృష్టిని ఇవ్వగలననేటువంటి ఒక నమ్మకం నీకున్నదా, ఆ నమ్మకం ఉంటే నేను ఇస్తాను, ఆ నమ్మకం నీకు లేకపోతే నేను ఇవ్వను, నమ్మకం ఉంది అన్నాడు. ఇచ్చాడు, నేను చూసుకుంటానన్నాడు. ఈనాడు
2: నమ్మకమను రెండు నయనంబులేని అంధులైరి జగతి అందు ఇప్పుడు
0: నమ్మకం అనేటువంటి కన్నులే లేనటువంటి గుడ్డి వారిగా ఉన్నారు. లేనప్పుడు ఎంత విశ్వాసం ఉంది ఏం ప్రయోజనము? నమ్మకము విశ్వాసము రెండు ఒక్కటే. భగవంతుని పైన విశ్వాసం ఉంది కానీ మాటపైన నమ్మకం లేదు. కనుకనే వారికి ఆ కుటుంబానికి ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను వారి కుటుంబంలోని సమస్యలన్నీ కూడాను క్షణక్షణాలతో తీరిపోతూ వచ్చింది. భగవంతుడు లోకములో మానవాకారం ధరించి జగత్ సంరక్షణ నిమిత్తమై ధర్మసంస్థాపన నిమిత్తమై అవతరిస్తుంటాడని, ధర్మం అనేటువంటిది క్షీణించేటువంటిది కాదు, క్షీణించేటువంటిది అయితే ధర్మం కాదు. అయితే పరిత్రాణాయ సాధువునాం, సాధువులను రక్షించే కోసమని. కాని సాధువులు అనగా సాధు వేషమును ధరించినటువంటి వారు కాదు. మేమందుకును సాధుత్వము అనేటువంటి గుణం ఉంటున్నది. కేవలము కాషాయ వస్త్రంబు కట్టిన మాత్రాన కరతలామలకంబు కాదు భక్తి. గీతను చేపట్టి కేకలు వేసిన పుణ్యము మీ ఇంట పొరుగుపడదు. మాటలకును చేసేటి చేతలకు సంయమున్నడి వాడు సాధువు. కనుకనే మానవునికు సంకల్పము, మాట, పని మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి సాధుత్వం. అది ఏ నిజమైన ధర్మం. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్. ఈ మ్యాన్ కైండ్ అనేటువంటిది ఏమిటి? థాట్స్, వర్డ్స్, యాక్షన్, ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ వాల్యూ అన్నారు. కానీ నా ఉద్దేశం ఈ హెచ్వి కాదు, 3 HV. హార్ట్, హెచ్, హెడ్, హ్యాండ్. కనుకనే ఇది నిజమైనటువంటి మ్యాన్ కైండ్. ఈ త్రిపుటి యొక్క ఏకత్వమే నిజమైన మానవత్వం. కనుక ఇటువంటి మానవత్వం అనేటువంటి దానికి ఎట్టి అభ్యంతరములు వచ్చినప్పటికీ క్షణంలో దాన్ని తప్పించుకోగలరు. మనసునందు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఎంతటి శక్తి అయినా కూడా వాళ్ళని రక్షించలేదు. పాజిటివ్ మంచి పవర్ఫుల్ గానే ఉంటుండాలి. కానీ నెగిటివ్ సరిగా లేనప్పుడు ఈ పాజిటివ్ ఉండి ప్రయోజనం లేదు. కనుక నెగిటివ్ మంచిగా ఉంటుండి, పాజిటివ్ లేకపోతే నెగిటివ్ కూడా పనిచేయలేదు. కనుక రెండింటి ఎందుకు కూడా దివ్యమైనటువంటి యొక్క ఏకత్వము అందులో ప్రసరించాలి. బాడీ నెగిటివ్, ఆత్మ పాజిటివ్. కనుక నే దేహో దేవాలయ ప్రభుత్వం జీవో దేవ సనాతన. ఈ టెంపుల్ బాగుండాలి, లోపల దైవము సరి అయినటువంటి స్థితిలో ఉంటుండాలి. కానీ కొన్ని టెంపుల్ పడిపోయి ఉంటుంది, ఆ టెంపుల్కి ఎవరు కూడా వెళ్లరు. కానీ కొన్నింటి యందు దైవం సుందరంగా ఉంటాడు, కానీ టెంపుల్ సరైన స్థితిలో ఉండదు. టెంపుల్ మంచి బ్యూటిఫుల్ గా మంచి రిచ్ గా కట్టింటారు, స్టాచ్యూ ఉండదు. ఈ విధంగా మన నెగిటివ్ పాజిటివ్ రెండింటికి కలిగినటువంటి సంబంధ బాంధవ్యాన్ని మనం గుర్తించి వర్తించాలి. మనకు శాశ్వత శాంతి మనకు లభ్యమవుతుంది. శాంతి అనేటువంటిది కంటికి కనిపించేటువంటి వస్తువులు ఎందుకని, వ్యక్తులతో కాని, విషయంతో కాని మనకు ఆత్మశాంతి లభ్యం కాదు. ఇది ఏ వస్తువులు ఇచ్చేటువంటి అధికారం లేదు, దీన్ని ఇచ్చేటువంటి అధికారం లేదు, దీన్ని ఇచ్చేటువంటి అధికారం లేదు. కానీ ఇచ్చేటువంటి అధికారము ఒక హృదయానికి మాత్రమే ఉంటుంది. కంపాషన్, ఆ కరుణ అనేటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. కానీ ఆ కంపాషన్ కి ఎక్కడ ఉంది స్థానము? ఏమందే ఉంది కానీ బయట తట్టు లేదు. అక్కడే నిజమైనటువంటి శాంతి ఉంటుండాలి. నీ లోపల ఉన్నది కానీ బయట లేదు. అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్. ఉత్తమైనటువంటిది సర్వత్రా ఉండినప్పటికీ కానీ కొన్ని చోట్ల మాత్రమే అది ప్రకాశంగా ఉంటుంటది. చూడు, ఇదంతా వైర్ వేశారు, వైర్ లోపల కరెంటు ఉంది. చింది ఉదాహరణ, నా ముందు నీవు నిల్చుకో, నా ముందు నీవు నిల్చుకున్నప్పుడు నా యొక్క స్వరూపము నీ కన్నుల్లో కనిపిస్తుండాలి. కానీ నీ యొక్క స్వరూపము నా కన్నుల్లో కనిపిస్తుంది. నీ స్వరూపం ఎక్కడ ఉంది? నాలో ఉంది. స్వరూపం ఎక్కడుంది? నీలో ఉంది. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఎక్కడైనా రెండు ఒక్కటే. కనుక దైవం సర్వత్రా ఉంటుండాలి. నా పైన పడినప్పుడే నా దృష్టి నీ పైన పడుతుంది. అట్టు లేకుండా దృష్టి మాత్రం దైవం పైన లేకుండా దైవం దృష్టి నా పైన రావాలంటే ఎలా వస్తుంది? కనుక నీ దైవం దృష్టి నీ పైన పడాలంటే నీ దృష్టి కూడా దైవం పైన పడాలి. దీనికి తగినటువంటి ఒక ప్రయత్నం కూడా మనం చెయ్యాలి. ఈ విధమైనటువంటి యొక్క సాధన చేతనే ప్రాచీన కాలం నుండి భారతదేశము అనేక విధమైనటువంటి యొక్క అనుభూతులు పొందుకుంటూ వచ్చింది. కేవలము మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మనం ఏ విధంగానూ ప్రత్యక్షం చేసుకోలేము. పర్సనల్ అనగా ప్రాక్టికల్ అనేటువంటి దాంట్లో కాకుండా కొన్ని విధమైనటువంటి యొక్క అనుభూతిలో మనం అనుభవించాలి. కనుక మన అనుభూతిలో మనం అనుభవించాలంటే దానిపైన పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. దైవం చేత కానటువంటిది ఒక్కటి కూడా లేదు ఈ జగత్తులో. ఏమైనా చేయాలి, కానీ ఆ చేయించుకునేటువంటి శక్తిని కూడా నీవు సంపాదించుకోవాలి. ఆ సంపాదనకు తగినటువంటి ఒక బుద్ధి కూడా మనలో అభివృద్ధి పరచుకోవాలి. కానీ శాంతి ఎక్కడ జరుగుతుంది? దుష్ట బుద్ధులు తేత దుష్టుడై తిరుగును సత్యభావము చేత సజ్జనుండు సర్వ సంకల్పరహితుడే శాంతి పొందు ఉన్నమాట తెలుపుచున్నమాట. ఎందుకంటే దుర్గుణాలు లోపల ఉంచుకొని దుష్టభావముల చేత దుష్ట సంకల్పముల చేత దైవత్వం అనేటువంటి చిక్కాలంటే ఎలా చిక్కుతుంది? దుష్ట సంకల్పము ఉన్నప్పటికీ దుష్ట సంకల్పములే ప్రత్యక్షం అవుతుంటాయి. రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ అనగా ఏమిటి? రియాలిటీ తన యందు ఉంటుండాలి. తన యందు ఉన్నటువంటి మంచిది ఎగినైపోతే రియాక్షన్ మంచిదిగానే ఉంటుంటాయి. కానీ తన యందు ఉన్నటువంటి ఒక ఇది చెడ్డగా ఉంటున్నప్పుడే చెడ్డ రియాక్షన్ మనకు వస్తుంది. కనుక యాక్షన్ రియాక్షన్ రెండింటిని మార్చి ప్రశాంతమైనటువంటి దీని కింద ఉండు పవిత్రమైనటువంటి రూపాన్ని పొందగలగదు. కనుక మానవులకు శాంతి కావాలనుకుంటే శాంతి ఒక మార్కెట్ లో లభ్యమయ్యేటువంటిది కాదు, లేక కంపెనీ సప్లై చేసేటువంటిది కాదు, గిఫ్ట్ ఇచ్చేటువంటిది కాదు. ఉన్నమాట తెలుపుచున్నమాట. ఎందుకంటే దుష్టభావముల చేత దుష్ట సంకల్పముల చేత దైవత్వం అనేటువంటి చిక్కాలంటే ఎలా చిక్కుతుంది? దుష్ట సంకల్పములే ప్రత్యక్షం అవుతుంటాయి. రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ అనగా ఏమిటి? ఉంటుండాలి తన ఎందున్నటువంటి

లేక కంపెనీ సప్లై చేసేటువంటిది కాదు, గిఫ్ట్ ఇచ్చేటువంటిది కాదు, తన ఎందే ఉంటున్నది. తన ఎందు ఉన్నటువంటి దాన్ని తాను సాక్షాత్కరించుకోవాలి. అనగా మన సంకల్పాన్ని క్రమక్రమేణా తగ్గించుకుంటూ ప్రయత్నం చేయాలి. అనేక విధమైన ఆశలు పెరిగినప్పుడు ఆత్మశక్తి క్రమక్రమేణా సన్నగిల్లుతుంది. ఎట్లనగా ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఈనాడు మీకు ఎన్నో ఆశలు ఉంటున్నాయి. పిల్లవారు లేస్తేనే కాఫీ టీ కావాలి, మరి కొంచెం ఇదైన తర్వాత ఒక సిగరెట్ బీడీను కావాలి, ఇంకా కొంత అయిపోయేటప్పటికే ఏ పేకాటలో నువ్వు ప్రయత్నం చేస్తావు, లేకపోతే ఏ టీవీలో వేసుకుని కూర్చుంటావు. చేరినటువంటివి నీవు ఇన్ని అభ్యాసములు ఉన్నటువంటి వాడవు, కొన్ని అభ్యాసములు తగ్గించుకో. అదే మీరు ప్రయత్నం చేయండి, టీ కాఫీ స్మోకింగ్ డ్రింకింగ్ ఇలాంటివంతా కొన్ని తగ్గించుకుని చూడండి. రెండు దినములలో చూడండి మీ యొక్క బుద్ధి కుశలత చాలా పెరిగిపోతుంది. కానీ ఇంట్లో తెచ్చి మాత్రమే కాదు, ఆనందం కూడా ఆవిర్భవిస్తుంది. ఈ మితిమీరినటువంటి కోరికల చేత, వాంఛల చేత మన మతి గతి తప్పుతుండాలి. మతి గతి తప్పటం వల్ల స్థితి మర్చిపోతున్నాము. నేను మానవుడు అనేటువంటి స్థితిని మర్చిపోతున్నాము. మానవత్వం అనేటువంటి స్థితిని మర్చిపోయినప్పుడు మన అజ్ఞానం అనేటువంటి సంపత్తిని కూడా మనం కోల్పోతున్నాం. భగవంతుడు ప్రతి మానవులకు మతి స్థితి గతి సంపత్తి నాలుగింటిని ఇచ్చాడు. కానీ దానిని కోల్పోవటం చేతనే మన యొక్క పరిస్థితి ఈ విధంగా మారిపోతుండాలి. మిగిలినటువంటి యొక్క వాంఛలు మాత్రం పెంచుకుంటున్నాము. వాంఛలు అన్నీ కూడా కేవలము ఒక అనిమల్ వాంఛలు, మృగవాంఛలు. మృగవాంఛలను ఏమాత్రమో మనం ప్రవేశపెట్టకూడదు. మానవతా విలువను మనం పెంచుకుంటూ రావాలి. సత్య ధర్మ శాంతి ప్రేమ, హ్యూమన్ వాల్యూ పోవటం చేతనే అనిమల్ వాల్యూ పెరిగిపోతున్నాయి. ఈ అనిమల్ వాల్యూని పెంచుకుని కేవలం సుఖశాంతులు మనకు లభించాలంటే ఏ విధంగా లభిస్తాయి? దుష్టభావాన్ని మనం పెంచుకుంటున్నాము, దీన్ని మనం పెంచుకుంటున్నాము, దుష్ట పనులు చేస్తున్నాము, మనకు శాంతి ఎట్లా లభ్యమవుతుంది? కనుకనే వ్యాసుల వారు కూడాను ఈ శాంతికి మార్గం ఏమిటని బోధించమని నారదుడిని ప్రశ్నించినప్పుడు, వ్యాస నీవు ఎన్నో పురాణములు రాశావు, పురాణముల యొక్క పరిస్థితి లోపల నీ పురాతనమైన దైవత్వం నీకు సాక్షాత్కరించదు. నీవు స్మరిస్తూ భజిస్తూ లిఖితిస్తూ నీవు భాగవతాన్ని రాయమన్నాడు. భాగవతం లోపల మానవునికి ఆవిర్భవించినటువంటిది, ఈ ప్రవేశించినటువంటివి అన్ని కూడాను పవిత్రమైనటువంటి మార్గాన్ని పొందుతుంటాయి. సీక్రెట్ ట్రస్ట్ అంటారు, ట్రస్ట్. కానీ ఇది సీక్రెట్ కాదు, చాలా పవిత్రమైనటువంటిది. భాగవతము ఐదక్షరములు, ఈ ఐదక్షరములే మన పంచ ప్రాణములు, మన పంచభూతములు, మన పంచకోశములు, ఇదే పంచ స్వరూపములు. స్థానములు కూడాను, స్థానములు ఏమిటి? ఈ స్థానము భక్తి, గా జ్ఞానము, వా వైరాగ్యము, తత్వము. ఈ ఐదు అక్షరముల లోపలనే మనకు ముక్తి మార్గము ప్రబోధించాడు. ఏది మొట్టమొదటిది? భక్తి. భక్తి వల్ల మనకేం లభ్యమవుతుంది? ఈ భక్తి వల్ల మనకు ఒక శక్తి కలుగుతుంది, శక్తి వల్ల ఒక రక్తి పుడుతుంది, రక్తి పెరిగే కొద్దీ విరక్తి పెరుగుతుంది. మొట్టమొదటి భక్తి అనేటువంటి బీజం నాటాలి. భక్తి అనేటువంటి బీజం నాటేటప్పటికీ జ్ఞానం అనేటువంటి మనలో ఆవిర్భవిస్తుంది. జ్ఞానం ఏమిస్తుంది మనకు? దేవత కైవల్యం. ఈ జ్ఞానం అనేటువంటిది రెండో అక్షరము. వకారం, వైరాగ్యం రావాలి. కాలమైనప్పుడు కూడా మనకు రాగంలోనే ఉంటుంటే వైరాగ్యం ఎప్పుడు మనకు లభ్యమవుతుంది? కనుక నేను దీనిని వేదం కూడాను, నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. ఈ వైరాగ్యం మనలో ఆవిర్భవించాలి. భక్తితో జ్ఞానము, జ్ఞానంతో వైరాగ్యము. వైరాగ్యం ద్వారా ఏం కలుత్వం? అసి, అది నేనే అనేటువంటి నమ్మకం వస్తుంది. ఈ తత్వజ్ఞానం కుదిరిన తర్వాత ముక్తి సహజంగా మనకు లభ్యమవుతుంది. కనుకనే బాగా వాతాము అనేటువంటిది ముక్తిని పొందింపజేసేటువంటి యొక్క మూలతత్వములు. దీంట్లో ప్రహ్లాదం చరిత్ర అత్యవసరమైనటువంటిది. ప్రహ్లాదం కూడాను అనేక విధమైనటువంటి బాధలకు గురి అయ్యాడు. భక్తికి చాలా ఆటంకములు జరుగుతూ ఉంటాయి. కనుకనే ది ప్లెజర్ ఈజ్ అ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. ఈ భక్తి అనేటువంటి మనలో అభివృద్ధి కావాలనుకుంటే అనేక విధమైనటువంటి ఇక్కట్లు జరుగుతూ ఉంటాయి. ఎవరో ఈ ప్రహ్లాదునికి బాధలు పెట్టలేదు, కన్న తండ్రియే బాధలు పెడుతూ. కారణమేమిటి? తనకు ఇష్టం లేనటువంటి దేశీ అయినటువంటి యొక్క హరిని నా కుమారుడు చింతిస్తున్నాడు. భగవంతుని పైన ద్వేషం పుట్టము మహాపాపం. కనుక భగవంతుని ద్వేషించాడు కనుకనే హిరణ్యకశిపుడుకు అనేక రకమైనటువంటి యొక్క ఇక్కట్లు కలిగాయి. రావణాసుడు కూడాను భగవంతుడైన రామును ద్వేషిస్తూ వచ్చాడు. రామును ద్వేషించి సీత కావాలని ఆశించాడు. ఎవరి సొత్తు? రాముని సొత్తు. రాముని దూరం చేసి రాముని సొత్తు అయిన సీత కావాలంటే ఎలా లభ్యమవుతుంది? కనుక నేను భగవంతుని ద్వేషించి ఏమీ ఎవరు సాధించలేదు. భగవంతుని ప్రేమించి సర్వులు సాధించినటువంటి యొక్క ఫలితం ఎన్నో ఉన్నాయి. ప్రహ్లాదుడు భగవంతుని ప్రేమించాడు. కొండలపై నుంచి నెట్టించినప్పటికీ, పాములతో కరిపించినప్పటికీ, ఎనుగు చే తృక్కించినప్పటికీ తనకు ఏ మాత్రం బాధ కలగలేదు. కానీ తన కుమారుడైనటువంటి ప్రహ్లాదునకు లౌకికమైనటువంటి కామక్రోధలోభ మన మాత్సల్యమైనటువంటి గుణములు నేర్పించమని చెప్పని చెండా అమార్కునికి బోధించారు. ఈ భక్తికి విరుద్ధమైనటువంటి మార్గములు బోధించమని చెప్పారు. ఎంత బోధించినప్పటికీ హృదయంలో చేరలేదు. ఆ హృదయంలో భగవద్భావము నిండి ఉంటుండాలి. దైత్య కుమారుడు ఓ పన్నగసాయి, ఓ ధనుజ భంజన, ఓ మహాపచన్న సజన, కన్నుల నీరు.

ఏడు భయక సమేతుడు కాడు ఓ భూవన. ఏమిటి ఈ ఆశ్చర్యం? ఏ విధంగా హింసించినప్పటికీ ఏమాత్రము తన బాధపడ్డం. భయప్రాంతులు లేవు, హరినామం తప్ప మరొక నామమే లేదు. ఈశ్వర నామాన్ని స్మరిస్తుండేటువంటి వారికి ఐశ్వర్యములు కూడా లభ్యమవుతుంటాయి. కనుక జ్ఞానము ఒక వెళ్తే, మనకు సౌఖ్యము ఒక వెళ్తే, హెల్త్ కూడా హెల్తే, అన్ని కూడా సంపదలే. సంపద ఆరోగ్య సంపద, ఆనంద సంపద, శాంతి సంపద, సంపదల కిందనే చేరుతుంటాయి. కనుక మనకి ఏ విధమైన శాంతి కావాలనుకున్నప్పటికీ దైవము సంసిద్ధంగా ఉంటుంటాడు. కనుక మనము విశ్వాసాన్ని పెంచుకోవాలి. విశ్వాసం లేనిటువంటి మానవత్వములు ఏమాత్రం కూడా ఫలింపదు. పూర్ణ విశ్వాసంతో మనము ఆ దాన్ని నమ్మాలి. ఆ విధమైనటువంటిదిగా ఉండినప్పుడే దైవం ఏ విధమైనటువంటి దాన్నైనా అందిస్తుంటాడు. నేను క్రియేట్ చేసి ఇచ్చినటువంటిది మందు అని పేరు చెప్పాను. ఎందుకంటే వారికి ఆ మందు పైన నమ్మకం ఉంటుండాలి. అందువల్లనే హాస్పిటల్స్ అంతా ఎందుకు కట్టాలి? ఇంకా జబ్బులంతా నయం చేయవచ్చును కదా, హాస్పిటల్స్ ఎందుకు కట్టాలి? కొంతమంది డాక్టర్స్ పైన నమ్మకం ఉంటుంది, ఈ ఔషధం పైన నమ్మకం ఉంటుంది. ఏది నర్స్ అనేటువంటిదో, డాక్టర్ అనేటువంటిదో, ఊరికి డిస్టిల్ వాటర్ తెచ్చిపెట్టినా వేసినా కూడా ఆ మందు బాగా అయిపోయింది అంటారు. కానీ మందు పైన ఉన్నటువంటి నమ్మకమే దానికి మూల కారణము. కనుక నమ్మకం రెండు నయనమ్ములేనేని అంధులైరి నేడు అవని అందు. దేనిపైన నమ్మకమైనప్పటికీ ఆ నమ్మకమే వారికి నివారణ కావిస్తుంది, ఆనందాన్ని అందిస్తుంది. కనుకనే వారి గృహం నందు కాని ఇలాంటి గృహములు ఎన్నో వేల గృహములు ఉంటున్నాయి. భగవంతుడు వచ్చేదంతా కూడాను, అవతారము ధరించేదంతా కూడాను శారీరకంగా మానవులు సమీపం చేసుకుని సమీపత్వం ద్వారా ప్రేమతత్వాన్ని పంచే కోసమని. కేవలం సంభాషణల చేత కొంత చింతన పోగొట్టుకోవచ్చు, కేవలం సమీపత్వం చేత కూడాను వారి సంతోషాన్ని అందించవచ్చును. మానవత్వం మానవత్వంతోనే వచ్చినప్పుడే మానవత్వానికి ఆనందం చేకూరుతుంది. కనుకని అవతారములంతా కూడాను మానవాతారం ధరిస్తూ వచ్చాయి. దైవం మానుష రూపేణ ఆ మానవాకారంతో వచ్చినప్పుడే మానవులకు అత్యంత సమీపంగా ఉంటానికి వీలవుతుంది. ఈ ఆకారం తప్ప మరొక ఆకారం వారిని సమీపాన్ని చేర్చుకోదు. సమీపత్వం అనేటువంటిది సాయుధ్యాన్ని అందిస్తుంది, సంభాషణ అనేటువంటిది చింతన తీస్తుంది. కేవలము దర్శించటము పాపనాశనం కలుగుతుంది. అనేక పాపం చేసి ఉంటాం. మానవుడు ఎప్పుడు కూడా మూడు రకమైనటువంటి స్థితిని మనం పొందాలి. దైవ ప్రీతి, ప్రీతి ఉంటే నిజంగా నీకు పాప భీతి కలుగుతుంది. దైవ ప్రీతి లేకపోతే పాప భీతి మనకు లభ్యం. పాప భీతి కలిగినప్పుడు సంఘంలో నీతిని పొందుతాం. కనుకనే ప్రీతి, పాప భీతి, సంఘ నీతి, ఈ మూడింటి యొక్క జీవితమే మానవ జీవితం. ఈ విధమైనటువంటి రీతిగా ఉన్నప్పుడు వ్యక్తి జీవితము, కుటుంబ జీవితము, సమాజ జీవితము, మూడు జీవితములు కూడా సార్థకమై ఉంటుంది. ఇండివిజువల్, ఫ్యామిలీ, ఇదంతా కూడా సొసైటీ పైన ఆధారపడి ఉంటుండాలి. సొసైటీ బాగుండినప్పుడే మన కుటుంబం బాగుంటుంది, బాగున్నప్పుడే ఇండివిజువల్ బాగుంటుంటాడు. కనుక ఈ పవిత్రమైన భారతదేశం నందు ప్రాచీన కాలం నుండి ఒక విధమైనటువంటి పవిత్రమైనటువంటి నమ్మకాన్ని అభివృద్ది పరుచుకుంటూ, మన సంస్కృతిని పోషించుకుంటూ, అనాది కాలం నుండి అనేక మంది మహర్షులు, మహనీయులు, స్వాములు అంతా అభివృద్ది అవుతూ వచ్చారు. ఈ విధమైనటువంటి యొక్క దీని కలగటం చేతనే భారతదేశంకు ఎన్ని చిక్కులు వచ్చినప్పటికీ, యుగములు జరిగినప్పటికీ, యుగములు కదిలినప్పటికీ మన సంస్కృతి ఏమాత్రం కూడా మార్పు కాలేదు. ఇది సుశాశ్వతమైనటువంటిది, ఇది చాలా ఉన్నతమైనటువంటిది, చాలా పవిత్రమైనటువంటిది, కేవలం ఆదర్శవంతమైనటువంటి, అత్యద్భుతమైనటువంటి, అమరత్వం పొందినటువంటి సంస్కృతాన్ని మనం ఈనాడు మనం వదులుకుంటున్నాం. కేవలము పాశ్చాత్య నాగరికతకు మనం బానిసలైపోయి తన సొంత సంస్కృతిని మాత్రం పూర్తి కోల్పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. పాశ్చాత్యులందరూ కూడా భారతీయ సంస్కృతిని విశ్వసించి దానికోసం అనేక రకమైనటువంటి పాటలు పడుతున్నారు. లేకపోతే ఇంతమంది ఇక్కడికి రావగలరా? ఎన్ని సుఖములు, ఎన్ని సౌఖ్యములు, ఎన్ని ఆనందములు, ఎన్ని కంఫర్ట్స్ ఉండేటువంటి వాళ్ళు. కానీ సర్వమును త్యాగం చేసి ఈ కష్టములకు, ఈ నష్టములకు, ఈ దుఃఖములకు, ఈ విచారం అన్నిటికీ వారు ఎదుర్కొని అని అడిగితే చాలు, అంత ఆనందాన్ని పొందుతున్నారు. ఒక్కతూరి మాట్లాడితే చాలు, ఉప్పొంగిపోతూ ఆనందము ఎక్కడి నుంచి రాగలదు? కేవలం వారి విశ్వాసంతోనే, వారి విశ్వాసంతోనే వారి కోరికలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ఈ విధమైనటువంటి ఒక విశ్వాసాన్ని భారతీయులు కూడా పెంచుకోవాలి. ఈ సంస్కృతి చాలా పవిత్రమైంది అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. కల్చర్ అంటే ఏదో హాస్యంగా ఈనాటి మానవులు దాన్ని అలక్ష్యం చేస్తున్నారు. ఏమిటి ఈ కల్చర్? ఏమిటి ఈ కాస్ట్? కాస్ట్ అంటే కల్చర్ అంటే వాళ్ళకి ఏమో ఈనాటి కూడా ఎంత గొప్ప మేధావులైనప్పటికీ వాళ్ళకి తెలియటం లేదు. కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ, రిలిజన్ ఆఫ్ లవ్, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్, ఈ యొక్క సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. మన కాస్ట్, కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ, నేను అందరూ కూడా ఒకటే. కల్చర్ అనగా లవ్, ప్రతి మానవుని ఎందుకు నాస్తిక, ఆస్తిక, యాస్తిక, నాస్తిక, అందరి ఎందుకు ప్రేమ ఉంటుండాలి. ప్రేమ లేనటువంటి మానవుడు జగత్తులో కానరాడు. కేవలం మానవులకే కాదు, పశుపక్షి మృగాదులకు కూడా ప్రేమ ఉంటుండాలి. గోవు బిడ్డ పుట్టిన తక్షణమే మాయతో కప్పబడినటువంటి యొక్క దేని తాను నాకి నాకి పరిశుద్ధం చేస్తుంది. కానీ అది క్లీన్ చేసిన తక్షణమే ఆ దూడ లేస్తుంది.
అంతవరకు అది లేదు. పరిశుద్ధము అనేటువంటిది చాలా అవసరము. కనుకనే క్లీన్లీనెస్ అనేటువంటిది గాడ్లీనెస్, ఆ క్లీన్ అనగా పరిశుద్ధం మనకులో అభివృద్ధి కావాలి. కనుకనే ప్యూరిటీ అనేటువంటిది ఎట్లా మనకు అభివృద్ధి అవుతుంది? యూనిటీ చేరినప్పుడే ప్యూరిటీ వస్తుంది. యూనిటీ వల్ల ప్యూరిటీ లభ్యమవుతుంది. యూనిటీ వల్ల డివినిటీ మనకు ప్రాప్తిస్తుంది. యూనిటీ లేదు, ప్యూరిటీ లేదు, డివినిటీ లేదు, కమ్యూనిటీ ఎనిమిటీ, ఈ రెండు కూడా పెంచుకుంటూ వస్తున్నాం. ఈ ఎనిమిటీ ఎక్కడ వచ్చిందో, ఇంకా మానవత్వం అక్కడ పోతుంది. మానవత్వమే లేదు, పశుత్వం కంటే రాక్షసత్వం పెరిగిపోతుండాలి. ఈ రాక్షసత్వం పెరిగిపోవటం చేతనే మానవత్వం క్షీణించిపోతుండాలి. ఆ కాలం మానవాత కాని చర్యలంతా కూడాను దానవ చర్యలు. కనుక మనం ఈ దానవ చర్యలను దూరం చేయాలి. మానవత్వం నుంచి దైవత్వానికి మనం ప్రవేశించాలి. ఇది సత్య మార్గం అవుతుంది. దీనిని పురస్కరించుకుని వేదము సత్యం వద ధర్మం చర, ఏమి శ్రమించవలసినవి కాదు. ఉన్నట్టు చెప్పడం ఎంత సులభం, సత్యం చెప్పడం చాలా సులభం. అసత్యం చెప్పాలంటే చాలా యోచన చేయాలి, చాలా కష్టపడాలి. ఎంతో కష్టపడి చెప్పినప్పటికీ అది మరి అసత్యంగానే రూపొందుతుంది. శ్రమతో కూడినటువంటి అసత్యానికి మనం ఎందుకు సత్యాన్ని చెప్పు? ఒకవేళ కలిగితే కష్టం కలగవచ్చును, కానీ నీకు సుఖమే ఏర్పడుతుంది. కనుక సత్య మార్గంలో ప్రవేశించు. సత్యమును ఆధారం చేసుకున్నటువంటిది ధర్మము. సత్యం అనే పునాదిపై నిలిచినటువంటిది ఈ ధర్మం అనే గోడ, ఇకపోతే వాలే ఉండదు. కనుక సత్య ధర్మం శాంతి యొక్క దత్వం మనం అభివృద్ధి పరచుకో, శాంతి సులభంగా మనకు అర్థమవుతుంది. ఈ అన్నింటి ఎందుకును ప్రేమతత్వం పెంచుకోవాలి. ప్రేమ ప్రేమ ప్రేమ లివ్ ఇన్.

ఇంతవరకు మీరు 1998 సంవత్సరంలో భగవాన్ బాబావారి దేశవేడిది అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 25వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: ప్రపంచమంతా మానవుని హృదయంపైనే ఆధారపడి ఉన్నది. ప్రపంచంలో ఏ ఏ శక్తులున్నవో అవన్నీ ఒక్క మానవుని యందే ఉంటున్నవి. మానవ శరీరమే ఒక పెద్ద జనరేటరు, హృదయమే రేడియో, మనస్సే టెలివిజన్. కనుక బయట కనిపించే ప్రతి ఒక్కటి అంతర్భావం యొక్క ప్రతిబింబమే. మీరు ఇతరులలో చెడ్డ చూస్తున్నారంటే మీ యందున్న చెడ్డయే వారి యందు ప్రతిబింబిస్తున్నదని గ్రహించండి. మీరు ఇతరుల యొక్క చెడును గురించి వింటున్నారంటే అది మీలోని చెడు యొక్క ప్రతిబింబమే అని గుర్తించండి. మంచి చెడ్డలు రెండూ మీ నుండియే వస్తున్నాయి.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. రక్షింపబడిన భక్తునికి కూడా తానే ఆ భక్తరక్షణం చేసినట్టు వ్యక్తం చేయని స్వామి యొక్క త్యాగశీలతను ఏమని కొనియాడగలం? నిజంగా స్వామి ప్రేమను అసలు వర్ణించలేం. మనకి ఏ అర్హతలు లేకపోయినప్పటికీ ఆ పరమదయాళువు పర్తినాథుడు మనల్ని అహర్నిశము కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నారు. ఒక్క సర్వేశ్వరుడైన భగవంతునికి తప్ప మహామహాసిద్ధపురుషులకు కూడా సాధ్యం కానిది స్వామి సర్వజ్ఞత్వం అని సాయిభక్తుల సిద్ధాంతం. సర్వత్రా సర్వకాలాలయందు సర్వజ్ఞుడై సర్వవ్యాపి అయి సర్వాంతర్యామి అయి మనతోనే ఉండేవారే మన స్వామి. సాయి యొక్క ప్రత్యేకతను ఎంతని వర్ణిస్తే తనివి తీరుతుంది? పూర్వం వివరించిన ఇంద్రాదేవి గారి విషయంలో చిన్న చిన్న అవరోధాలు కలిగించి పెద్ద పెట్టిన సంభవించగల విపత్తుల నుంచి స్వామి కాపాడటం గమనించాం. ఒక్క ఇంద్రాదేవియే కాదు, స్వామి తమ భక్తుల అందరి ఎడ ఇదే రీతిని తమ బాధ్యతలను గుప్తంగా నిర్వహిస్తూ వస్తున్నారనే చెప్పాల్సొస్తుంది. అయితే అది ప్రకటితం కావటం లేదు అంతే. ఈ రహస్యమే భక్తులు గ్రహించలేకపోతున్నారు. అప్పుడప్పుడు తాము విపత్తుల పాలైనప్పుడు స్వామి తమను రక్షించలేదని వాపోతున్నారు. నిజంగా ఈ బాధలనే స్వామి తీర్చివేస్తే ఆ భక్తులు మరెంత పెద్ద పెద్ద ప్రమాదాలకు గురికావలసి వస్తుందో. ఉదాహరణకు కడుపులోని పుండుతో బాధపడే ఒక భక్తుడు ఈ విధంగా చెప్పారు. ఈ పుండంటూ ఉన్నది కనుకనే నేను పులుపు కారం తగ్గించి సాత్వికాహారానికి అలవాటు పడ్డాను. తద్వారా కొంత చిత్తశుద్ధి కూడా అలవర్చుకోగలిగాను. అయితే ఈ పుండే కనుక స్వామి నాకు లేకుండా చేస్తే నేను చపలత్వానికి బానిసనే బాగా దట్టంగా పులుపు కారం తిని ఉన్న చిత్తశుద్ధిని కూడా పోగొట్టుకునేవాడిని అని. పరమ సాయి భక్తులైన కీర్తిశేషులు వి నాగయ్య గారు, అదేనండి ప్రఖ్యాత సినీ నటులు, వారు కూడా ఇదే విధంగా ఒక అద్భుత సంఘటనను వివరించారు. ఒకమారు వారు ఒక కార్యమై ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడు తటాలన పెరట్లో ఉన్న పచ్చని కొబ్బరి చెట్టు విరుచుకు పడిపోయింది. ఇదేమి అపశకనమని కించపడి నాగయ్య గారు ఆనాడు ఇంట్లోనే ఉండిపోయారట. వారు ఆ విధంగా నిలవకపోయి ఉన్నట్టయితే ఆనాడు తాము ఎన్నో లక్షలు కోల్పోయేవారని అటు పిమ్మట తెలిసిందిట. మొదట్లో కొన్ని రోజులు ఒక పచ్చని చెట్టు విరిగిందే అని ఒకంత చింతకు గురి అయినప్పటికీ స్వామి వారిని ఒక పెద్ద విపత్తు నుంచి కాపాడారని తెలుసుకోగలిగారు. కొన్ని కొన్ని పెద్ద ఇక్కట్లను బాధలను కూడా మనమంచి కోసమే అనుగ్రహిస్తారని ఊహించాల్సొస్తుంది. ఉదాహరణకు ఒకమారు నిలయానికి వచ్చిన ఒక అంధుని చూసి స్వామి కస్తూరి గారితోటి, చూడు కస్తూరి, ఈ అంధుడు నన్నేమని ప్రార్థిస్తున్నాడో, తనకు నేను చూపు ప్రసాదించి అతని కుటుంబాన్ని నాశనం చెయ్యాలిట అన్నారు. కస్తూరి గారికి తలాతోక ఏమీ బోధపడలేదు. చూపు ప్రసాదిస్తే కుటుంబం నాశనం కావటమేంటి, దానికి దీనికి ఏమిటి సంబంధం? కస్తూరి గారికి ఏమీ అర్థం కాలేదు, బోధపడలేదు, స్వామి బోధపరచనూ లేదు. తంతి తీసుకుని తపాలా శాఖ బంట్రోడ్తూ నిలయంలోకొచ్చాడు. ఆ అంధుని వెతుక్కుంటూ తంతి సరాసరి ప్రశాంతి నిలయానికే వచ్చి చేరింది. అతనికి ఉద్యోగం వచ్చిందిట. అంధుల సహాయార్థమై ఏర్పరిచిన ప్రణాళికను అనుసరించి అతనికి ఉద్యోగం ఇవ్వబడింది. స్వామే కనుక అతనికి చూపు ప్రసాదించి ఉంటే ఈయన కూడా నిరుద్యోగ సమస్యకు ఆర్జం పోసినట్టు లక్షోపలక్షల నిరుద్యోగులలో వీరు ఒకరై ఉండేవారు. వీరి అంధత్వమే వీరికి ఉద్యోగం సంపాదించి పెట్టింది. ఉద్యోగమే వీరిని వెతుక్కుంటూ వచ్చింది. మన మేలు కోరే స్వామి మనకు కొన్ని క్లేశాలను కలుగుచేస్తారన్నది ఎంత నిజమో అనిపిస్తోంది కదూ. ఈ అంతరార్థమే కనుక మనం పూర్తిగా జీర్ణించుకోగలిగితే ఇక అటుపైన మనకు నిరంతర తృప్తి కాక మరేమిటుంటుంది? కాని ఇంతటి వైరాగ్యం అలవర్చుకోవటం నిజంగా మనబోటి వాళ్లకి దుర్లభమే. పోనీ, ఆ కష్టాలనే వరిద్దాం. పైకి ఎంత సమాధానపరుచుకున్నప్పటికీ మనలో చాలామందికి ఈ భావం చేదుగానే ఉంటుంది. భక్తులనేకులకు కష్టాలను బాధలను స్వామి నివారించకపోవటం నిజానికి వారి పూర్వకర్మ తరగించుట కొరకే అని మనం అర్థం చేసుకోగలిగితే
ఈ భూమిలో ఇంకా మనకు సాటెవ్వరూ లేరు. మోక్ష సామ్రాజ్యానికి ఏకఛత్రాధిపతులమే కాగలం, కాని అది చాలా దుస్సాధ్యం. మనం మానవ మాత్రులమే కదా. అందువల్ల ఈ తత్వాన్ని విపులీకరించి ఈ అధ్యాయం ఇలా ముగించటం సమంజసం కాదు. అంతకన్నా మనం కోరిన రీతిని స్వామి సర్వదా వర్షించే అనుగ్రహ వృష్టితోనే ఈ అధ్యాయం విందాం.

ఇంద్రాదేవి పొందిన రకరకాల అనుభవాలలో ఇంకొక సంభవాన్ని విందాం. ఆ రాత్రి హోరున గాలివాన. కారు నడుపుతూ ఉన్న ఇంద్రాదేవి గారికి చెయ్యి స్వాధీనం తప్పింది. కారు ఇష్టమొచ్చినట్టు దడదడమంటూ వెళ్తోంది. ఆ రహదారి మూడు పాయలుగా చీలి ఇరుకైన బాట. ఆ దారిలో మధ్యన మూడు మార్లు గుండ్రంగా చుట్టి చివరకు ఎలాగైతేనేం ఎదురు పక్కగా వచ్చి నిలిచింది ఆ కారు. అయితే ప్రమాదమేమీ జరగలేదు. ఆమెను పోలీసు వారు ఆశ్చర్యంతో ప్రశ్నించారు. ఆ రహదారిలో ఆరు పాయలలోనూ విధి విరామం లేకుండా కార్లు వస్తూ పోతుంటాయి. మీ కారు మరే కారును మోదకుండా ఏ విధంగా తప్పించుకుంది? పైగా దారికడ్డంగా మూడు మార్లు గుండ్రంగా తిరిగింది, ఎలా సాధ్యం అని అడిగారు. నిజమే, తన కారుకి ఇరుపక్కలా కార్లు పరిగెడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ స్వాధీనం తప్పిన తన కారు మరే కారుని మోదకుండా ఎలా కుప్పిగంతులు వేసినప్పటికీ తప్పించుకోగలిగింది ఆవిడకే బోధపడలేదు. ఆ విషయమే పోలీసు వాళ్లకు కూడా చెప్పారు. ఇంద్రాదేవి ఆ విధంగా జవాబివ్వగానే ఆ పోలీసులు, మీకు ఏదో ఒక ప్రత్యేకమైన దేవతానుగ్రహం ఉండే ఉండాలి మిమ్మల్ని సదా రక్షించేందుకు అన్నారు. స్వామిని గురించి, వారిచ్చినటువంటి రక్షణ ఉంగరం గురించి ఆ పోలీసులకు ఏమీ చెప్పకుండా, అవును అవును, అది ప్రత్యేకమైన రక్షణ దేవతే అని మాత్రం చెప్పగలిగారావిడ. మోదనీయకుండా కాపాడటం ఒక లీల, మోదించి కాచి రక్షించి వినోదించటం మరొక ఆనందహేళ. ఖరగ్పూర్లో ఒక మూడు సంవత్సరాల పిల్లవాని మీద కారు మోది 20 అడుగుల దూరానికి విసిరివేయబడ్డాట. రక్తపు మడుగులో మునిగి ఉన్న ఆ బిడ్డను వెంటనే కేజీ ఆసుపత్రిలో చేర్చారు. ఇక లాభం లేదు, ప్రాణం దక్కదు అని నిర్ధారణకు వచ్చే సమయంలో ఆ బిడ్డ తన కమలాల్లాంటి కనుదోయిని విప్పి చూసి, డాక్టర్ ఏమీ బెంగపడకండి, బాబా నన్ను తమ చేతులతో పైకెత్తి పట్టుకున్నారు, అంతా సరిపోయింది అన్నాడు. అంత రక్తం చిందిందే కాని ఆ బిడ్డకు ఎటువంటి చిన్నగాయం కూడా తగల్లేదు, కనీసం ఒక చిన్న ఎముక కూడా దెబ్బతినలేదు. ఇది ఒక అద్భుతమైన లీల. మరొక సంఘటన, డాక్టర్ ఎస్సీ దత్తా నైనిటాల్ నుంచి లక్నోకి ప్రయాణం చేస్తున్నారు కార్లో. లాల్ కువాన్ ఉన్న ఊరిలో వీరి కారు వెడుతుంటే తటాలున ఒక 5 సంవత్సరాల బాలిక కారుకి అడ్డంగా పరిగెత్తింది. బ్రేక్ వేసినప్పటికీ కూడా ప్రయోజనం లేని పరిస్థితి. ఇంకేముంది, కారు ఆ పిల్లను మోదింది. అంతటితో ఆ బిడ్డ 6 అడుగుల అవతలికి పోయి పడింది. ఇంక చెప్పాలా? మరుక్షణం ఆ ప్రదేశం చుట్టూ 1000 మంది గుంపుగా చేరారు. ఆ సంఘటన వల్ల నకసిక పర్యంతం వణికిపోతూ నిలబడిన ఆ దత్త తన వేలిన ఉన్న బాబా ప్రతిమగల ఉంగరాన్ని చూస్తూ సాయిరాం అన్నారు. ఆ మహామంత్రం ఉచ్చరించటం తడవుగా ఆ పిల్ల కళ్లు తెరవబడ్డాయి. ఆ బిడ్డను డాక్టర్ వద్దకు చికిత్స కోసమని తీసుకెళ్లారు. శ్రీ దత్త, మామూలు చిన్న దెబ్బే, మరేమీ ప్రమాదం లేదు అని చెప్పి ఆ డాక్టర్ మందిచ్చి పంపించివేశారు. ఎంత అద్భుతమైన ఆనందలీల! సర్వత్రా సర్వవ్యాపి అయి ఎక్కడెక్కడి వారినో ఎక్కడెక్కడ నుంచో భక్త సంరక్షణం చేస్తున్న స్వామి ఇక సాక్షాత్ తమ ఆధ్వర్యాన తాము సంకల్పించిన కార్యాన్ని భారీ ఎత్తున ప్రశాంతి నిలయంలోనో అనంతపురంలోనో లేక వైట్ఫీల్డ్లోనో జరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రదేశాల్లో స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం తాండవిస్తూ సంరక్షిస్తోందంటే వింతే ఉంది. ప్రశాంతి నిలయంలో గృహవసతుల విస్తరింపు నిర్మాణములు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఆ సమయంలో అదే రీతిన అనంతపురంలో మహోన్నతంగా స్త్రీల కళాశాల నిర్మాణం జరిగినప్పుడు ఈ కార్యక్రమాల నిర్వహణలో అతి ముఖ్యమైన బాధ్యత వహించిన వాళ్లు పేరొందిన ఇంజనీర్ శ్రీ భావరాజు సత్యనారాయణ గారు. ఇంత పెద్ద పెట్టిన జరిగిన నిర్మాణ కార్యక్రమాల్లో శ్రమించిన సేవక జనానికి కనీసం ఒక చిన్న ప్రమాదం కూడా కలగకపోవడం అంటే ఆ అద్భుతానికి విస్మయులైన శ్రీ సత్యనారాయణ గారు ఇలా చెప్పారు. ఆ మహానిర్మాణం జరిగినప్పుడు కనీసం ఒక్క కూలీకైనా ఏ చిన్న ప్రమాదమూ కలగలేదు. ఈ విషయం నేను ఢంకా మీద దెబ్బకొట్టి చెప్పగలను. దీనికి కారణం మన భవరోగ నివారణ సత్యనారాయణ రక్షణ శక్తియే, కాని మరొకటి కాదు అని చాటి చెప్పారు భావరాజు సత్యనారాయణ గారు. అయితే దీనికి విరుద్ధంగా కూడా జరగగలదేమో అని మనలను ఆందోళనకు గురి చేసినటువంటి మరొక సంభవం కూడా ఆయన వివరించారు. 1972 సంవత్సరంలో
ప్రశాంతి నిలయం గృహ నిర్మాణములు పెద్ద ఎత్తున జరుగుతున్న సమయం. పశ్చిమ ప్రశాంతిలో వెస్ట్ ప్రశాంతిలో దక్షిణపు దిక్కున ఉన్న బ్లాక్లో రెండవ అంతస్తుపైన దళాన్నొకదాన్ని దింపుతున్నారు. ఆ పనిలో నిమగ్నులైన శ్రీ వై సాయిజీరావు గారు ప్రత్యేకంగా ఆ పనిలో ఆ శాఖలో ఆరితేరిన వారు ఇంజనీరింగ్ పట్టాదారులు. వీరు పుల్లీలోని తాడును ఒకదానిని సరిచేస్తున్నప్పుడు చేయి స్వాధీనం తప్పి ఆ తాడే వీరిని కిందికి లాగేస్తుంటే హా ధన్నమనే శబ్దంతో 30 అడుగుల ఎత్తునుంచి కింద పడిపోయారు. వారు మంచి యువవయస్కులు, ఇంతటి ఘోర మరణానికి గురికాబోతున్నారనే ఆవేదన ఒక పక్క, ఈ దుర్ఘటన మూలంగా స్వామికి ఎంతటి అపఖ్యాతి రానున్నదో అన్న ఆందోళన ఒక పక్క పీడించేస్తోంది. మిగతా పనివాళ్లందరూ సాయిజీరావు గారి వద్దకు పరుగుదీశారు. వారి శరీరాన్ని చూడగలమా లేక ఒక రక్తపు ముద్దగా చూడవలసి వస్తుందా అన్న భీతితో మెల్లగా ఆయన దగ్గరికి వెళ్లారు. కాని వాళ్లంతా చూసినదేమిటో తెలుసా? సాయిజీరావు గారు అమాంతం లేచి కూర్చున్నారు, దూదిపింజంపైనుంచి లేచినట్టు అంటారు భావరాజు సత్యనారాయణ గారు. సాయిజీరావు గారు అందరినీ ఒక్కమారు తిలకించి చిరునవ్వు నవ్వారు. నేను సుఖంగానే ఉన్నాను, బాగానే ఉన్నాను అని 2 మార్లు నొక్కి నొక్కి చెప్పారు అక్కడున్న వారితోటి. కొండపై నుంచి దొర్లినప్పటికీ ప్రహ్లాదుడికి ఏమీ బాధ కలగలేదని పురాణం వర్ణించింది, కట్టుకథ కాదని ఈ సంఘటన నిరూపించింది. ఆనందం పట్టలేక అందరూ స్వామి దగ్గరికి పరుగుతీశారు. ఆ దివ్యమూర్తిలో సర్వజ్ఞత్వము తొంగి చూసి చిరునవ్వులు చిందించింది. దెబ్బలు తగలకపోయినా అంతటి ప్రమాదం సంభవించినప్పుడు అదిరిపోవడం అనేది సహజం కనుక ఒక్కరోజు ఆస్పత్రిలో చేర్చి వీరిని విశ్రాంతి తీసుకోవలసిందని భక్తులు సాయిజీరావు గారికి సలహా ఇచ్చారు. ఆయన అది వినే మనిషా, నాకేమీ కాలేదు, నేను బాగానే ఉన్నాను అంటూ వెంటనే పనిలోకి దిగుతానని పట్టుపట్టారు రావుగారు. వారి కోరికను మన స్వామి అంగీకరించారు. సాయిజీ తిరిగి యథాప్రకారం మరుక్షణమే పనిలోకి దిగారు. ఒక్క క్షణం కూడా విశ్రాంతి లేక అహర్నిశము ఆపత్సహాయంలో నిమగ్నులయ్యున్న మన స్వామి ఉండగా ఇంక సాయిజీ గారికి విశ్రాంతి ఎందుకు?

ఈ శీర్షికపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ అంతరంగ తరంగాలు ఆనందలహర్లు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు స్వామివారి భక్తులు, విజయవాడ వాస్తవ్యులు, బాలవికాస్ గురువు అయిన శ్రీమతి సిస్ట్లా భారతిగారు స్వామితో వారి అనుభవాలను పంచుకుంటారు. శ్రీమతి సిస్ట్లా భారతిగారి ఇంటర్వ్యూ రెండవ భాగాన్ని ఇప్పుడు వినండి.
1: బాబు చదువు పూర్తయినాకండి సరే ఓ ప్రైవేట్ కంపెనీలో చేరాడు హైదరాబాద్ లో. జీబీ కంపెనీ అని ఓ ప్రైవేట్ కంపెనీలో 1500కి చేశాడు. చేరాక తను ఆ 1500లో ఒక 500 ఖర్చు పెట్టి 1000 రూపాయలు మాకు పంపించేవాడు అండి సాయికృష్ణ. అలాంటి సమయంలో సాయికృష్ణ నువ్వు తెలివిగలవాడివి కదా, ఎందుకని నువ్వు గవర్నమెంట్ ఉద్యోగంలో చేరటం లేదని ఫ్రెండ్స్ అందరూ అనేటప్పటికీ సరే విజయవాడ వచ్చేసాడు. సడన్ గా వచ్చేసేసి తను విజయవాడలో అక్కడ ఆ ఎగ్జామ్స్ కావాల్సినటువంటి మోడల్ టెస్ట్ పేపర్ బుక్స్ అవి తెప్పిచూ చేస్తున్న సమయంలో స్టీల్ అథారిటీస్ ఆఫ్ ఇండియా అనే దానిలో రిటర్న్ టెస్ట్కి వెళ్ళాడు బాబు. రిటర్న్ టెస్ట్లో సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయినాక తను ఓరల్కి వెళ్ళాలి. ఓరల్ వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో తనకి తెలియదు కదా. అప్పటికి కూడా తనకి బట్టలు సరిగ్గా లేవు అన్నమాట. అంటే పాప మ్యారేజ్ అయిందండి అప్పుడు. ఆ మ్యారేజ్కి మా అల్లుడు గారు మంచి బట్టలు పెట్టారు, మా అబ్బాయికి బావమరుది కదా అందుకని చెప్పేసేసి స్కై బ్లూ షర్టును నావీ బ్లూ ప్యాంటు ఇంకేవో మంచి బట్టలు పెట్టారండి. బాబుకి మద్రాసులో ఇంటర్వ్యూ వచ్చిందండి. ఇంటర్వ్యూ వచ్చేటప్పుడు ఓరల్ ఇంటర్వ్యూ కదండి, అందులో స్టీల్ అథారిటీస్ ఆఫ్ ఇండియా అంటే కొంచెం పెద్ద కంపెనీ. తనేమో ఈ ఎన్సీసీలో వీటిల్లో లేడు, వీటిలో గేమ్స్లో లేడండి, ఎందులోనూ లేడు. నార్మల్ బాలవికాస్ ఫస్ట్ గ్రూపు, సెకండ్ గ్రూపు, థర్డ్ గ్రూపు పూర్తి చేశాడు. మా మందిరంలో భజనలు అప్పటికింకా తను చిన్నపిల్లాడు కాబట్టి మొగల్రాజపురం సెంటర్లో పాడుతూ ఉండేవాడు భజనలు. అక్కడికి వెళ్ళి పాడుతూ ఉండేవాడు, సమితి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవాడు. అసలు ఆ అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడే వాళ్ళు ఎన్సీసీలు గేమ్స్ అవన్నీ చాలా అడిగారండి, అవేవి లేవు తనకి. అందుకని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అన్నారు, నువ్వు బాలవికాస్ ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్ అయినటువంటి సర్టిఫికెట్లు పెట్టేసేయి, ఫోటోస్టాట్ తీయించి పెట్టేసేయి అంటే ఆ పక్కనున్నటువంటి మా ఆడబడుస భర్త కాస్త ఎగతాళిగా చెయ్యి తిప్పాడు. నవ్వుమొహం పెట్టుకుని ఎగతాళిగా ఆ సర్టిఫికెట్లు పెట్టడం ఏమిటి, ఉద్యోగానికి దానికి సంబంధం ఏమిటి అనేటట్టుగా కాస్త ఎగతాళిగా మాట్లాడాడు. కానీ ఈయన మాత్రం నువ్వు పెట్టేరా అన్నారు, పెట్టాడండి. సరే రిటర్న్ టెస్ట్లో సెలెక్ట్ అయ్యాడు. ఓరల్కి వెళ్ళినప్పుడు నార్మల్ స్టూడెంట్, తను పెద్ద క్లెవర్ స్టూడెంట్ కాదు, అంటే మామూలుగా యావరేజ్ స్టూడెంట్. ఏం చేయాలో తెలియక స్వామిది జట్ వాళ్ళు ఒక ఫోటో ఇచ్చారండి. మా మందిరంలో బయట నుంచుని ఒక కట్ట తీసుకొచ్చి తలో ఫోటో ఇస్తున్నారు. మా అబ్బాయి కూడా ఆ జట్ వాళ్ళ ఫోటో స్వామిది జేబులో పెట్టుకున్నాడు. ఉద్యోగానికి అదే ఓరల్ టెస్ట్కి వెళ్ళిన వెళ్ళిపోయాడండి. వెడుతూనే అక్కడ 5-6 పెద్ద పెద్ద ఆఫీసర్లు తనకి కూర్చున్నారండి సెలక్షన్కి. అంటే అప్లికేషన్లో తను ఈ ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్ పెట్టాడు కదండి, పెట్టేటప్పటికీ నువ్వు సాయి డివోటీవా అని అడిగారు, జేబులో ఫోటో ఉంది. అవునండి అని చెప్పాడు తను. అయితే పని చెయ్యి, నువ్వు స్వామివారి జీవితంలో మరుపురాని సంఘటన ఒకటి ఉంటే చెప్పన్నారు. అనేటప్పటికీ ఆ సమయంలో తను ఏం చేశాడంటే మామూలుగా మాస్టారు కుర్చీకి అతుక్కున్నటువంటి సంఘటన చెప్పాడండి. చెప్తే అది కాదు, స్వామివారికి తేలు కుట్టింది. ఆ తేలు కుట్టాక ఆ స్వామి తర్వాత నుంచి ఇంకా మార్పు మనకి మొదలైంది అని చెప్పేసి వాళ్ళే చెప్పారండి. తర్వాత బాలవిక ఒక కథ చెప్పమన్నారండి బాబుని. కథ చెప్పమంటే తను ఈ పుండరీకుడి కథ చెప్పాడండి. తల్లిదండ్రి సేవ చేయటం, భగవంతుడు ఇచ్చినా కూడా వెళ్లకుండా తల్లిదండ్రి సేవ పూర్తి చేసి భగవంతుడి దగ్గర ఓ భజన పాట పాడమన్నారండి. పాడమంటేను పాండురంగ విఠలే హరినారాయణ తను ఎక్కువగా పాడుతూ ఉండేవాడు. కంజరి వాయిస్తూ ఉండేవాడు ఆ పాట పాడాడు. సరే నువ్విప్పుడు బానే ఉంది, ఉద్యోగం వచ్చాక మరి భజనలకు ఎడతావా అని అడిగారండి. అడిగితే వాళ్ళ ముందర ఉద్యోగం వచ్చాక భజనలకు ఎడతానని ఎట్లా చెప్తానా అనుకుని అవకాశం ఉంటే తప్పకుండా పెడతానండి అని చెప్పాడు. చెప్పి ఇంటికి వస్తూనే నాకు చాలా సంతోషంగా ఉంది, అక్కడ ఓరల్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళంతా కూడా బాధపడుతూ 500-600 మంది వచ్చారటండి, బాధపడుతూ వెళ్ళిపోయారు, నాకు మాత్రం స్వామి గురించి అడిగారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది వెళ్ళొచ్చాక అనుకున్నాడండి. స్వామి అనుగ్రహంతో ఆ ఉద్యోగం తనకి వచ్చిందండి, వచ్చింది. ఇప్పుడు బాబు అదే ఉద్యోగం చేస్తున్నాడండి, స్టీల్ అథారిటీస్ ఆఫ్ ఇండియాలో. తనకిప్పుడు ఇంచుమించు 28 ఏళ్ళు అయిందండి జాబ్లో చేరాక. కంపెనీ లాస్ లో ఉన్నా కూడా ఈ ఉద్యోగం స్వామి నాకిచ్చారు, నేను ఇది చెయ్యాలి అని చెప్పి ఒక్కటే మనసులో పెట్టుకున్నాడండి. కంపెనీ మూసేసి గేటు తాళాలు, స్టీల్ అథారిటీస్ ఆఫ్ ఇండియా 40-50 ఎకరాలలో ఉందండి అది, ఇది తాళాలు పెట్టి నాయన వెళ్ళు అంటే అప్పుడు నేను స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి ఏం చేయమంటారని అడుగుతానని చెప్పేసి తను చేరిన 7-8 ఏళ్లకే లాస్ లో ఉంది. ఇప్పటికి కూడా కొంచెం లాస్ లోనే ఉంది, ఉన్నా కూడా తను మాత్రం ఇది స్వామి ఇచ్చిన ఉద్యోగం అనే ఉద్దేశంతో ఆ ఉద్యోగం వదిలిపెట్టలేదండి. అక్కడ ఒక భజన సెంటర్ ఒకటి నడుపుతున్నాడు, అదిగా నగర సంకీర్తన ఒకటి జరుగుతుంది, ప్రతి నెలా కూడా నారాయణ సేవలో పాల్గొంటున్నాడు. స్వామి అనుగ్రహం వల్ల ఈ రోజుకి కూడా తను ఆ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. పాపేమో ఇక్కడ సంస్థ కార్యక్రమాల్లో తను జిల్లా కోఆర్డినేటర్గా ఉంటూ సాయి గీత స్వామి పేరు పెట్టారండి, పాపకు కూడా స్వామి పేరు పెట్టారండి. ప్రతి ఒక్కటి కూడా స్వామి అనుగ్రహంతోనే మా జీవితాలు, నాకు తెలిసింది 16 ఏట నాకు పెళ్ళైంది, 17 మా అత్తగారింటికి వచ్చా, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అండి కుటుంబం నడుస్తోంది అంటే అది స్వామి అనుగ్రహంతోనే నడుస్తుంది. ఇంక మధ్యలో కూడా బాబు డ్రామాల్లో వాటిల్లో పాల్గొన్నప్పుడు స్వామి దగ్గరికి వెడితే సీత వేషం వేశాడండి డ్రామాల్లో. సీత వేషం వేస్తే ఆడవేషం వేశానని అభిమానంగా ఉంది వాడికి. రిక్షాలో మా అమ్మాయితో పాటు స్కూల్కి వెళ్ళటానికి కూడా ఇష్టపడేవాడు కాదు, పక్కన కూర్చుని ఈ సీత వేషం వేశారని చెప్పేసి విపరీతంగా మేకప్ అయిన కోపం వచ్చేసేసి ఓ మూలకు పోయి కూర్చున్నాడు పుష్కరాలలో. మేము సీతారామాంజనేయ సంభాషణ అని చెప్పి ఒక డ్రామా వేశామండి, అందులో తను సీతగా వేశాడనమాట. అప్పుడు తనకి అది ఇష్టం లేదు. తర్వాత మా వాళ్ళందరూ పుష్కరాలలో ఈ డ్రామాలు ఇవన్నీ అయిపోయినా స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లా మేము వేశాం స్వామి అంటే సీతేది రాముడేడి అని స్వామి అడిగారండి. ప్రేయర్ హాల్లోనే అడిగారండి స్వామి. రాముడేడంటే రాముడిని చూపించారండి. సీత ఏది అంటే తన్ను చుట్టం లేదు, తనకు సిగ్గుగా అందరూ వేషాలు వేస్తూనే ఉన్నారు, లే పర్వాలేదు ఏం పర్వాలే అన్నారు. అన్నాక లేచి నుంచున్నాడండి. తర్వాత కూడా బయట కూర్చున్నప్పుడు స్వామి ఏం సీతాదేవి బాగున్నావా అని అడిగి ఈ రకంగా ప్రతి క్షణం ప్రతి విషయంలో కూడా స్వామి అనుగ్రహంతో స్వామిని చెప్పిన విధంగా ఈయన కూడా స్వామి నన్నేం చేయమంటారు అని అడిగితే ఒక సమయంలో ఏ దిక్కు తోచని పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి ఆధారము లేకుండా సమయంలో స్వామి నన్నేం చేయమంటారంటే ఎక్కడున్నావు అక్కడే ఉండు అన్నారు స్వామి అన్నారండి. అనేటప్పటికీ ఈయనకి వేదవాక్కు కదండి స్వామి అంటే, స్వామి చెప్పారు అంటే ఇంకా దానికి వేరే మాట్లాడే పని లేదండి. తిన్నడు భక్తి ఎలాంటిదో మనకి తెలియదు కానండి, ఈయన మాత్రం స్వామి మార్గంలోనే నడిచారు. ఎందుకంటే ఒక మాట బెంగళూరు వెళ్ళినప్పుడు వైట్ ఫీల్డ్ లో ఈయన కూర్చుని ఉన్నారండి, స్వామి అలా దగ్గర నుంచి వెడుతూ ఏం పతివ్రత బాగున్నావా అని అడిగారటండి. అంటే స్వామి దగ్గరికొచ్చి పతివ్రత అన్నారు అని అనేటప్పటికీ మా పిల్లలు స్వామి ప్రతి మాటకి ఒక అర్థం ఉంటుంది అని చెప్పి సత్యం సింహసుందరం చూసి అప్పుడు వాళ్ళు స్వామి చెప్పిన మార్గంలో నడిచే వాళ్ళనే స్వామి పతివ్రత అంటారు అని అప్పుడు తెలిసిందనమాట. అందుకని చెప్పేసి ఇంకా ప్రతి విషయంలో కూడా ఇంకా వాళ్ళ నాన్నగారు ఏది చెప్పినా కూడా గురిగానే ఉండేవాళ్ళండి. ఆయన కూడా ప్రతి ఒక్క కష్టం వచ్చినా కూడా సుఖం వచ్చినా కూడా స్వామి చూసారా బాబుకు ఉద్యోగం వచ్చేటప్పుడు కూడా వచ్చే ముందు కూడా ఇదిగో అన్నీ నీకు తెలుసు నువ్వు దొంగవి నువ్వు ఇస్తావు ఉద్యోగం ఇవ్వకుండా ఎందుకుంటావు ఇస్తావు నీకు అన్నీ తెలుసు అని రోజు స్వామితో మాట్లాడుతూనే ఉండేవారండి. ఆ రకంగా ఆ స్వామి ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండు అన్నారని చెప్పేసేసి ఆయన అలాగే ఉండిపోయారండి. అనుకోకుండా సింగ్ నగర్లో వివేకానంద సెంచనరీ స్కూల్లో ఒక పోస్ట్ ఎయిడెడ్ పోస్ట్ ఉందన్నారండి. ఆ పోస్ట్లో ఒక అతను చెప్పేసేసి 48వ ఏట ఉద్యోగం కోసం అని చెప్పేసేసి రామకృష్ణ సమితి బాపిరాజ్ గారి దగ్గరికి వెళ్ళారండి. ఆయన సింగ్ నగర్ చేరమన్నారు. చేరినప్పుడు చెప్పారండి మేము పోస్ట్ ఎయిడెడ్ అయ్యేదాకా మేము జీతం ఇవ్వం పైసా ఇవ్వం అని చెప్పారండి. మూడేళ్ళు వాళ్ళు ఏమి అమౌంట్ ఇవ్వలేదండి. ఈయన అలాగే ఉద్యోగం చేశారండి. రోజు వాళ్ళ నాన్నగారు ఒక 20 రూపాయలు ఈయన జేబులో పెట్టేవారండి. ఆ 20 రూపాయలు 10 రూపాయలు వెళ్ళటానికి 10 రూపాయలు రావటానికి కానీ ఎప్పుడు సంతోషంగా ఉండేవారండి. మిగిలిన మాస్టర్లందరూ అనేవారటండి గిన్నారాయణ గారు మాకు ఇంత జీతాలు వస్తుంటేనే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, మీకు పైసా రావటం లేదు, మీరు ఎప్పుడు ఇంత సంతోషంగా ఎట్లా ఉండగలుగుతున్నారండి అన్నట. ఆఖరికి ఈ అప్పుడు పాప డిగ్రీనండి, బావేమో ఇంజనీరింగ్ లో అప్పుడు స్వామి అనుగ్రహంతో చేరాడండి. అప్పుడు చేరాడు అని వాళ్ళ ఆఖరికి ఒక మాస్టారు ఈయన కన్నా ముందు రోజు చేరారండి. ఆయన అన్నారట మాస్టారు మీరు నా తర్వాత చేరారు, ఒకవేళ పోస్ట్ శాంక్షన్ నాకవుతుంది అనుకోండి నాకొచ్చే జీతంలో సగం మీకు ఇస్తాను అని చెప్పి ఆ మాస్టారు ఇంత ఆ మాట అన్నట. తర్వాత స్కూల్లో కూడానండి స్వామి అంటే తెలియని మాస్టర్ రమణరావు గారని ఈయంత అన్న మాస్టారు స్వామి అంటే ఆయనకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి. అలాంటి మనిషి ఈయన ఏం చేసేవారు ప్రతి క్లాసులో కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా స్వామి గురించి చెప్పటము కథలు చెప్తూ ఉండేవారండి. ఎవరైనా జేబుల్లో పెన్ను బాగుంది అంటే మాస్టర్ ఈ పెన్ను మీరు తీసుకోండి నా దగ్గర ఇంకా చాలా పెన్నులు ఉన్నాయండి అని చెప్పి ఆ మాస్టర్కి వాళ్ళకి తన దగ్గర తెచ్చేవారనమాట. ఆ రమణరావు గారు మాస్టర్ చెప్పారు ఏమండి సత్యసాయిబాబా గారంటే మాకు తెలియదు కానీ యజ్ఞనారాయణ గారిని చూశాక స్వామివారి భక్తులే ఇట్లా ఉంటున్నారు స్వామి నిజంగా ఎంత గొప్పవారో అని మేం బాబా గారిని నమ్మటం మొదలుపెట్టామండి అని చెప్పేసి ఆ మాస్టారు వాళ్ళంతా కూడా స్వామి అంటే చాలా ఇష్టపడేవారండి. ఆయన చేసింది జాబ్ సరిగ్గా 10 ఏళ్లేనండి. 58 ఏళ్లకి 48 ఏట చేరారు, 58 ఏట రిటైర్ అన్నారు. స్వామి ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండు అన్నందుకు ఆ ఉద్యోగం ద్వారా ఆయనకు లోన్ ఇప్పించి ఆయనకు ఒక ఉండటానికి ఒక ఇల్లు ఏర్పాటు చేశారండి. భోజనానికి లోటు లేకుండా భోజనాన్ని డబ్బు ఏర్పాటు చేశారండి. ఉండట ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండు అని అన్నారు కాబట్టి ఒక ఇల్లు ఇచ్చారండి ఉండటానికి, చేయటానికి భోజనం ఇచ్చారండి ఇబ్బంది పడకుండా, సంస్థ ఇచ్చారండి. ఈరోజు దాకా ప్రతి క్షణం కూడా ఆ కృతజ్ఞత భావం, ఒక కుటుంబం ఒక తరంలో పడిపోయినటువంటి ఒక కుటుంబం లేవటానికి కొంచెం టైం పడుతుంది సహజం, కానీ స్వామివారి అనుగ్రహం అండి. ఆ పడిపోయిన ఆ బండి మళ్ళీ స్వామి లేపి నుంచోబెట్టారు. ఈ రోజున ధైర్యంగా ఉండి ఈ రకంగా ఉండగలుగుతున్నాము అంటే అదంతా కూడా స్వామివారి యొక్క కృపేనండి. దానికి మించింది వేరే లేదండి. చాలా ఇప్పుడు ఆయన సమయం వచ్చింది, ఆయన స్వామి దగ్గరికి వెళ్ళిపోయారు. ఎవరికి ఒక తరంలో పడిపోయినటువంటి ఒక కుటుంబం లేవటానికి కొంచెం టైం పడుతుంది, సహజం. కానీ స్వామి

0: ఎవరికి ఏ సమయమో మనకి తెలియదు. స్వామి అనుగ్రహంతో బతుకుతున్నా అండి, స్వామి అనుగ్రహంతో ఆహారం తీసుకుంటున్నా అండి, స్వామి అనుగ్రహంతో సంస్థకి రాగలుగుతున్నాము. ఇదంతా కూడా స్వామి ఇచ్చినటువంటి శక్తేనండి, వేరే ఇంకేం లేదండి.
1: మరి అంటే ఒక గృహిణిగా, ఒక అర్ధాంగిగా ఆయన ఇంత కష్టపడుతున్నప్పుడు మరి మీకు మనసులో ఎప్పుడు స్వామి మీద ఎందుకు స్వామి ఇలా చేస్తున్నారు అన్న భావం ఎప్పుడు కలగలేదా?
0: కలిగిందండి నాకు. వయసు చిన్న వయసులో ఉన్నప్పుడు, ఇప్పుడంటే పెద్దదాన్నయ్యా కదండి, అయినప్పుడు మీరు ఇట్లా చేస్తున్నారు ఇంత చేస్తున్నారు ఏం లాభం అని ఓ రోజున గట్టిగా అన్నానండి. అనేటప్పటికీ ఆయనకి ఒళ్ళు తెలియకుండా ఏమన్నావు అని గట్టిగా కసిరారండి. అసలు అలాంటి వ్యక్తి కాదు ఆయన. ఏదన్నా కాస్త తేడా జరిగితే మాత్రం ఆయన మోకి తట్టుకోలేక వణికిపోయేవారండి. అనేటప్పటికీ ఇంకా నేను వణికిపోయారండి. అప్పటి నుంచి భయం అనవండి. ఆయన మామూలుగా ఉన్నప్పుడు కూడా ఆయన అంటే కొంచెం భయం వేసేది. ఆయన ఏ టైంలో ఆయనకి ఒళ్ళు తెలియకుండా ఏమన్నా అంటారేమో అనేటటువంటి భయం ఉండేది. తర్వాత మాత్రం చూసావా, సహనంగా ఓర్పుగా ఉన్నావు కాబట్టి ఈ రోజున మనం ఇట్లా ఉన్నాం, స్వామి అనుగ్రహం. ఆ రోజున అన్ని ఇబ్బందులు పడి అన్ని కష్టాలు పడ్డా కూడా నువ్వు సహనంగా ఉన్నావు కాబట్టి ఈ రోజున మనం ఇట్లా ఉండగలుగుతున్నాం. స్వామి మీద మనకి కృతజ్ఞత ఉండాలి. ప్రతిరోజు స్వామిని తలుచుకోవాలి. ప్రతి క్షణం మనం స్వామికి ఆ కృతజ్ఞత తెలియజేయాలి. మనం చేయాల్సింది అదే. స్వామికి సంస్థ అంటే ప్రాణం కాబట్టి సంస్థ కార్యక్రమాల్లో మనం పాల్గొనాలి.
1: ఇప్పటికీ మీరు?
0: నేను సంస్థ యాక్టివ్ మెంబర్ నేనండి. ప్రతి కార్యక్రమానికి పాల్గొంటాను, బాల వికాస్ చూసుకుంటున్నానండి.
1: ఇన్ని అనుభవాలు పంచుకున్నారు. చివరిగా ఒక ప్రశ్న, కొత్తగా స్వామి సంస్థల్లోకి వచ్చే వాళ్ళకి, అంటే స్వామిని చూడనటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా సూచన ఏమిటండి?
0: తప్పకుండా స్వామి మార్గంలో మనం నడవాలి. కొద్దిగా ఓర్పు అనేది మనం చూపించాలి. మనకి ఏది లోటు చేయరండి. ప్రతి ఒక్కటి స్వామి మనకి అనుగ్రహిస్తారు. మనం ఇంట్లో ఒక్కళ్ళం ఉన్నా కూడా మనకి ఏం కావాలో స్వామికి తెలుసండి. ఏది కావాలన్నా కూడా స్వామి మనకిస్తారు. ఆ అనుభవంతోనే నేను ఉన్నాను. ఎవరు అడిగినా ఏం అడిగినా కూడా అదే చెప్తాను, తప్పకుండా స్వామి మార్గంలో మనం ఉండాలి. ఉండి మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ స్వామిని తలుచుకుంటూ అవకాశం ఉన్నప్పుడల్లా స్వామి పాదాల మీద మన తల పెట్టుకుని స్వామి స్మరణ చేసుకుంటే జీవితంలో అంతకన్నా కావాల్సింది. ఎందుకంటే మన డ్యూటీని మనం చేసుకుంటాం. చేసుకుంటూ కూడా భగవంతుణ్ణి మాత్రం వదిలిపెట్టకుండా ఆ మార్గంలో నడిస్తే తప్పకుండా భగవంతుడు మనని ఇంట వెంట దంట కంట కనిపెట్టుకుని ఉంటారు. ఉంటానని స్వామి మానవుడికి మరుపు కాని మాధవుడికి మరుపు అని చెప్పారండి స్వామి. కాబట్టి మాధవుడు మర్చిపోడండి, మానవులం కాబట్టి మనం మర్చిపోతాం కానీ. ఎందుకంటే మా మనవుడికి స్వామి పేరు పెట్టారు, గుణరంజన్ అని పెట్టారు. మా అమ్మాయికి తెలియకుండా బాపుకి కాలు కొంచెం ఫాల్ట్ ఉంది. స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు మూడో నెలలో స్వామినితో అన్నది చెప్పింది స్వామి. చెప్తే చిన్నదేగా అన్నారు స్వామి. అన్నాక స్వామి ఆ బాబుకి అన్నప్రాసన చేయాలి స్వామి అంటే తదుబా తన పరవానం తీసుకొచ్చి పెట్టుకుంటే స్వామి భోజనం చేసి ఎదురుకుండా వస్తూనే సూటిగా వచ్చి బాబుకి నోట్లో అన్నప్రాసన చేశారండి. అన్నప్రాసన అయినాక తను తెలియక స్వామి బాబు పేరు పెట్టండి స్వామి అని అడిగింది. ఈ తూరి

0: చేస్తాను అన్నారండి స్వామి. అనేటప్పటికి అక్కడ తెలిసిన వాళ్ళందరినన్న స్వామి ఒకే మాట ఇన్ని చెయ్యరు, ఒక మాట ఒకటి చేస్తారు, ఒక మాట చేస్తారని చెప్పారండి. సరే, అదే ప్రకారంగా మేము సాయి సాయి అని పిలుస్తున్నాము. తనకి 5, 7, 6, 7 వచ్చిన సమయంలో యూత్ పిల్లలందరూ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు తను కూడా స్వామి దగ్గరికి వెళ్ళింది. స్వామి, బాబుకి పేరు పెట్టాలి స్వామి అని అడిగిందండి. అడిగితే ఏమని పిలుస్తున్నారు అన్నారు. అంటే సాయి అంటున్నాం స్వామి అంటే బాగానే ఉందిగా అని వెళ్ళిపోతుంటే ఇంకా భయం పట్టుకుంది. ఇంకేముంది స్వామి వెళ్ళిపోతున్నారు, ఇంకా పేరు పెట్టారని స్వామి స్వామి స్వామి అని మళ్ళీ గట్టిగా అరిచేసింది. అప్పుడు స్వామి మళ్ళీ వచ్చి గుణరంజన్ అని స్వామి పేరు పెట్టారండి. కాబట్టి భగవంతుడికి అన్నీ తెలుసు, భగవంతుడికి మార్పు ఉండదు కదండి. ఆ భగవంతుడు నమ్మాం కనుకనే ఈ రోజున ఈ రకంగా నేను జీవితాన్ని గడుపుతున్నాను అంటే అది స్వామి అనుగ్రహ బలంతోనేనండి, అంతకన్నా వేరే ఇంకేం లేదండి. సాయిరాం.
1: ఇంతవరకు మీరు స్వామివారి భక్తులు, విజయవాడ వాస్తవ్యులు, బాలవికాస్ గురువు అయిన శ్రీమతి సిస్ట్లా భారతి గారితో ఇంటర్వ్యూ 2వ భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.orgకి రాసి పంపవచ్చు లేదా వాట్సాప్ ద్వారా 9393258258కి పంపవచ్చు. సాయిరాం.

0: ಶ್ರೀ ಸತ್ಯ ಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶಚರಿ ಸಾಯೀಶ್ವರಿ ದಿವ್ಯ ಪ್ರಬೋಧಾಧಾರಂಗా వైవిధ్యమైన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం.
1: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మముల చింత అనంత కోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడియాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. ధర్మ సంస్థాపన చేయటానికి, మానవుణ్ణి ఉద్ధరించటానికి భగవంతుడు ఈ భూమిపై అవతరిస్తుంటాడు. మిగిలిన యుగాలతో పోల్చుకుంటే ఈ కలియుగంలో పరిస్థితులు, ఇప్పటి ప్రజల స్థితిగతులు అన్ని స్థాయిలలోనూ తక్కువే. అందుకనేనేమో ఆ భగవంతుడు ఈ కలియుగంలోని మనిషికి మోక్ష సాధనకు యజ్ఞయాగాదులు, క్రతువులు, పూజల వంటి సాధనలే కాకుండా కేవలం అతి సులభమైన నామస్మరణ మార్గాన్ని అందించారు. ఎందుకంటే ఈ కలియుగంలోని మనిషి కనీసం మంచి చెడు అనే విచక్షణ జ్ఞానం కూడా లేనటువంటి అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్నాడు. అందుకే మన స్వామి అనేవారు, చెడు ఉన్న ప్రతి మనిషిని సంహరించడానికి కాదు, ఆ మనిషిలోని చెడును తొలగించి వారిని సంస్కరించడానికి ఈ అవతారం వచ్చింది అని. అయితే ఒక్కొక్క అవతారానికి తగినట్టు భగవంతుడు వేదాలు, ఉపనిషత్తులు, గీతాసారం, భక్తి సూత్రాలు, భజగోవిందం ఇలా ఆనాటి మనిషి స్థాయికి తగినట్లు జ్ఞానాన్ని అందిస్తూనే ఉన్నాడు. కాని ఈ కలియుగంలో నేటి మానవుడు వాటిని కనీసం చెప్తే అర్థం చేసుకోవడం కాదు కదా. వేదమంటే ఏంటి? భగవద్గీత అది ఎవరు రాశారు? అసలు భగవంతుడంటే ఎవరు అని అడిగే పరిస్థితిలో ఉన్నాడు. బిడ్డ ఎంతటి దుస్థితిలో ఉన్నా తల్లి మాత్రం ఆ బిడ్డను వదిలిపెట్టదు. ఆ బిడ్డను బాగు చేసుకోవడానికి ఆ తల్లి ఏ స్థితికైనా దిగి వస్తుంది. మరి అమ్మలను గన్న అమ్మ మన సాయిమాత ఈ అవతారంలో అదే చేసింది. భక్తులకు స్వామి అతి సులభమైన మాటలతో ఎన్నో ఉపన్యాసాలు అందించారు. వేదాల సారాన్ని అంతా రంగరించి, ఉపనిషత్తుల అర్థాన్ని అంతా పోగుచేసి, గీతాసారాన్ని అంతా ముద్దచేసి, ఆధ్యాత్మికతనంతా అరగచేసి, ఏమీ చదువురాని పల్లెటూరివానికి, ఏది అర్థం చేసుకోలేని పిల్లవానికి సైతం సులువుగా అర్థమయ్యే విధంగా ఎన్నో పాటలు, గీతాలు, సులువైన పద్యాలు, పద్యసూక్తులు, ఇంకా అతి సులువైన చిన్న కథల రూపంలో కూడా స్వామి ఈ మానవాళికి అందించారు. ఇందులో చిన్న కథలు, ఎంతటి విషయాన్నైనా చెప్తానంటే వినని వారు కూడా నీకొక కథ చెప్తానంటే మాత్రం వినటానికి కాస్త ఇష్టపడతారు. మరి అందులోనూ స్వామి చెప్పే కథలు భౌతికాన్ని వివరిస్తూ ఆధ్యాత్మికతను అందజేస్తాయి, హాస్యాన్ని అందిస్తూ అంతరార్థాన్ని గుర్తు చేస్తాయి, విజ్ఞానాన్ని బోధిస్తూ సుజ్ఞానాన్ని పెంచుతాయి. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమంలో స్వామి స్వయంగా చెప్పిన కొన్ని చిన్న కథలను విని వాటిని ఆచరించి అనుభవిద్దాం.

0: ఎవరైనా మనకు ఎదురైనప్పుడు మనం సారా వండి బాగున్నారా అని మొదలు పెడతాం. వారు బాగున్నాను అంటే ఎందుకు బాగున్నారు అని అడగం, కాని కాస్త పరిస్థితి బాగలేదండి అని అన్నప్పుడు మాత్రం అయ్యో ఎందుకు అలా బాధగా ఉన్నారేంటి అని అడుగుతాం. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో సంతోషంగా ఉండాలి, ఆనందంగా జీవితాన్ని గడపాలి అలా అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కాని ఈ భౌతిక ప్రపంచంలో పడి మనిషి శాశ్వత ఆనందానికి ఎలా దూరమవుతున్నాడన్నది స్వామి ఒక చిన్న కథ ద్వారా చెప్పారు.
1: శాశ్వత ఆనందం మనకు అనుభవించినప్పుడే మనం కూడా శాశ్వత జీవితం జరిగిపోతుంది.
2: When once we have this state of permanent bliss, we will reach the state of immortality.
1: కానీ ఈనాటి మానవుడు అప్పటికప్పటికి అనుభవించేటువంటి ఆనందమే శాశ్వతానందం అని భావిస్తుంటాడు.
2: Man considers the momentary happiness as the permanent bliss.
1: కనుకనే శంకరులు గారు కూడాను

0: ఇవన్నీ ధన జన గణ ఇవంతకు ఎంతసేపు హరతి నిమిష కాల సర్వం మా కురు ధన జన యౌవన గర్వం.
1: All your wealth, all your youth, all this pride, how long they last, they are just momentary, they pass off.
0: ఒకానొక సమయంలో ఒక విద్యార్థి,
1: at one time a student,
0: ఒక సాముద్రిక శాస్త్రం దగ్గరికి వెళ్ళాడు.
1: Approached a palmist.
0: అతను ఈ పిల్లవాడి హస్తం చూశాడు.
1: He has seen his palm.
0: ఆహా, గొప్ప, నీవు ధనవంతుడిగా మారుతావు నాయన అన్నాడు.
1: Studying his palm, the palmist said to the student,
0: నీ హస్తం ధనరేఖ చాలా పెద్దదిగా ఉంటుండాలి అన్నాడు.
1: There are lines of prosperity.
0: కానీ ఈ విద్యార్థి చాలా సంతోషించాడు.
1: The student was extremely happy.
0: మరి కొంతసేపు అయిన తర్వాత ఆ శాస్త్రుల వారు, నాయన నీకు గొప్ప విద్యావంతులు అవుతావు అన్నాడు.
1: After some time the palmist said to the student, you will have very high education.
0: ఇంక పట్టలేని ఆనందంతో ఉట్టిపడ్డాడు ఈ విద్యార్థి.
1: The boy was ecstatic.
0: మరి ఇంక కొంతసేపు అయిన తర్వాత నీవు గొప్ప కీర్తిని సంపాదిస్తావు అన్నాడు.
1: After some time the palmist said, you will be the one of reputation.
0: కానీ ఈ మూడింటికి అమితమైనటువంటి ఆనందాన్ని అనుభవించాడు.
1: His joy knew no bounds.
0: కానీ కొంతసేపు అయిన తర్వాత ఈ శాస్త్రుల వారు ఏమీ చెప్పగా కొంతవరకు నువ్వు నిరాశతో ఉండినట్టుగా కనిపించాడు.
1: After some time, the palmist has put on a face of frustration.
0: ఏమిటండి యోచిస్తున్నారు, ఇంకా ఏమో చెప్పండి అన్నాడు విద్యార్థి.
1: The student asked, sir, why are you so serious? What else is left, tell me.
0: కానీ నాయన ఏం చెప్పేది, నీ ఆయుష్ చాలా తక్కువగా ఉంది అన్నాడు.
1: The palmist said, boy, what am I to say? You are going to live for short period only.
0: దానితో కృంగిపోయాడు.
1: The boy is totally disappointed.
0: గొప్ప ధనవంతుడే, గొప్ప విద్యావంతుడే, గొప్ప కీర్తివంతుడే, కానీ ఎన్ని ఉండి ప్రయోజనం ఏమిటి?
1: No doubt he will have all the affluence, education, name and fame. What for all that?
0: ఇది లాంగ్ లైఫ్ లేనప్పుడు ఇవన్నీ కూడా నిరుపయోగమే అవుతుంది.
1: Without this long life, all this will be in vain.
0: మానవుడు ఎన్ని ఆనందములు అనుభవించినప్పటికీ శాశ్వతమైనటువంటి ఆనందం అనేటువంటిది లభ్యం కానంత వరకు తాను నిరాశనే అనుభవిస్తుంటాడు.
1: Likewise, man wants to be happy and blissful. Until he reaches that permanent eternal joy, he will be frustrated and disappointed.
0: జగత్తులో కనిపించేటువంటి ఈ ఆనందములందరి కూడాను శాశ్వతమైనటువంటివి కాదు.
1: All the worldly pleasures, none of them are permanent.
0: బుద్ధుడు కూడాను ఆనాడు తెల్లవారి రాత్రి లేచి తన భార్యను కుమారుణ్ణి చూచాడు. తదుపరి తన యొక్క రాజ్యం యొక్క పరిస్థితినంతా కూడాను గుర్తించాడు. ఇవి ఎంతవరకు ఉంటాయి?
1: Buddha got up on fine morning. He looked at his wife and son. He also thought of his kingdom and he felt so. How long do they
0: last? ఈ అందించేటువంటి ఆనందము శాశ్వతమైనటువంటి ఆనందం కాదు.
1: This joy I get out of these is not permanent.
0: నేను శాశ్వతమైనటువంటి నిర్వాణం నేను పొందాలి.
1: I should get that permanent eternal state of liberation.
0: అది ఏ నాకు శాశ్వతమైన ఆనందము.
1: That gives me permanent bliss.
0: అని దానిని గుర్తించి అప్పుడే ఇల్లు వదిలేడు.
1: Recognizing this fact, he left his home.
0: ప్రతి మానవుడు కూడాను ఈ శాశ్వతానందాన్ని అనుభవించాలంటే ఈ అశాశ్వతమైనటువంటి జగత్తులో కొంతవరకు మనము చాలా జాగ్రత్తగా మెలగాలి.
1: In order to derive eternal joy, we have to observe certain things here on earth.
0: ఇది ప్రవృత్తి లక్షణాలు.
1: All these are outward tendencies.
0: కానీ శాశ్వత ఆనందం నివృత్తి లక్షణము.
1: The permanent joy is an inward thing.
0: కొన్ని దేనైనా మనం పట్టినప్పుడు శాశ్వతమైనటువంటి దానిని అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: We should make every effort to enjoy that which is permanent.
2: అశాశ్వతమైన ఈ జగత్తుకు దూరంగా ఉన్నప్పుడు శాశ్వత ఆనందం లభిస్తుంది. దూరంగా ఉండటం అంటే ఈ జగత్తును వదిలి ఎవ్వరూ లేని అడవులకు వెళ్లటం అని కాదు, మానసికంగా దూరంగా ఉండటం. అందుకే స్వామి చెప్పేవారు కదా, సంఘంలో ఉండు కాని అందులోనే మునిగిపోవద్దు అని. ఇంకా వివరంగా చెప్పాలంటే తామరాకుపై నీటి బొట్టు ఎలా ఉంటుందో, అంటే ఆ ఆకుపై ఎంతసేపు ఉన్నా ఆ ఆకును అంటిపెట్టుకోదు. అదేవిధంగా మనిషి సంసారంలో ఉంటూ ఏమీ అంటకుండా ఉండగలగాలి. అది సాధించడానికి మనస్సు ముఖ్య కారణం. దాన్ని అదుపులో ఉంచుకున్నప్పుడే అలా ఉండగలం. ఇప్పుడు మనం వినబోయే స్వామి చెప్పిన చిన్న కథ హాస్యంతో భౌతికాన్ని వివరిస్తూ అంతరార్థాన్ని ఎంతో చక్కగా బోధిస్తుంది.
0: ఒక రాజుకు అనేక మంది భార్యలు ఉండేటువంటి వారు.
3: ఏ పర్టికులర్ కింగ్ హ్యాడ్ ఏ నంబర్ ఆఫ్ వైఫ్స్.
0: ఈ సౌతల పోరును భరించుకోలేక అతను నిరంతరం కొడుకు చింతించుకునేటువంటి వాడు.
3: నాట్ బీయింగ్ ఏబుల్ టు మేనేజ్ సో మెనీ వైఫ్స్ హి వాజ్ వరీడ్.
0: ఈ లోకములో భార్యల వల్ల చింతలేనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడా అని ఒక సందేహం వచ్చింది.
3: హీ గాట్ ఏ డౌట్ ఈజ్ దేర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హూ డస్ నాట్ సఫర్ ఆఫ్టర్ హ్యావింగ్.
0: ఒకనాడు తన రాజ్యం లోపల అట్టి వారెవరైనా ఉన్నారా అని పరీక్షించి చేయకూరి రెండు పెండాలు వేయించాడు పెద్దవి.
3: దిస్ కింగ్ పుట్ అప్ టూ పెండాల్స్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ వెదర్ దెర్ ఈజ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హూ ఈజ్ నాట్ వరీడ్ ఆఫ్టర్ బీయింగ్ మ్యారీడ్.
0: ప్రతి వ్యక్తి కూడాను దీన్ని వర్ణించి చెప్పడం అసాధ్యమని గుర్తించుకుని ఒక పెండాల పైన భార్యకు లోబడిన వారెవరో ఇక్కడ కూర్చోవాలి.
3: Only one pendal there was a particular thing written, and that is those people who are not controlled by their wives could go into this pendal.
0: Varyanu lobarchukunna varevaro ee pendal lo kurchovali ani rendu board kattinchadu.
3: In the other one, those people who have controlled their wives, they could go into that pendal.
0: Varyaku lobadinatunti varu oka pendal lo, భార్యను లోబర్చుకున్నటువంటి వారు మరొక పెండాల్లో కూర్చోవాలని చెప్పని నిర్ణయించాడు.
3: పీపుల్ కంట్రోల్ బై ది వాయిస్ వుడ్ గో ఇన్ టు వన్ పెండాల్, పీపుల్ కంట్రోలింగ్ దర్ వాయిస్ షుడ్ గో ఇన్ టు అనదర్ పెండాల్.
0: సరే, ఈ వార్తను విన్నారు మహారాజ్ దగ్గర అసత్యంగా మనం ప్రవర్తిస్తే ఏమైనా శిక్షనివ్వచ్చును అనుకునే ఉద్దేశంతో అందరూ భార్యకు లోబడినటువంటి పెండాల్లో కూర్చుంటూ వచ్చారు. వీరి సంఖ్య చలచలములకు పెరిగిపోతూ వచ్చింది.
3: After hearing this particular announcement, all the people, out of fear for the king, began going into the pendal which is meant for...
0: Suryastamu kavastundadi. Evvaru okkaraina ee pendalaku raavatam ledu.
3: There was not even one person who was going into the other pendal.
0: Ee vidhanga chustunte, okanoka vyakti vachi, aa bhaginu vasaparchukunnatundi okka pendal lo ninchukunnadu.
3: Only one person at last entered into the pendal, which is meant for people who have control their wives.
0: సంతోషించాడు. ఒక్కడైనా ఉంటున్నాడు నా రాజ్యంలో అనుకోని.
3: This king was overjoyed that there is at least one person who has controlled his wife.
0: అతని దగ్గరికి వెళ్లి చాలా గౌరవంగా, అయ్యా మీరు భార్యకు వశమైనటువంటి వారా, భార్యను వశం చేసుకున్నటువంటి వారా, సత్యం పలకమని చెప్పాడు.
3: He went to that particular gentleman and respectfully he spoke to him. Well sir, let me know whether you have controlled the wife or you are being controlled by the wife. Let me know the truth.
0: Maharaja, nenu asatyam eppudu cheppanu, nenu satyame parutunnanu, nenu bharyaku lobadina jutti vaada nenu annadu.
3: Oh king, I'll never tell any untruth. I always speak truth only.
0: Mari enduku ee pendallo vachavu, aa pendallo poi ninchukomannadu.
3: I have always obeyed my wife, he said. Then why have you come into this pendal?
0: Nenu aadhe ichina nenu ikkada nunchi kadalanu annadu.
3: Even if you command me to go from this pendal to the other, I cannot go to the other pendal.
0: Ee murkhanga pravartistunnavani maharaj kontem kopanga maatladadu.
3: King became angry and asked, why are you behaving yourself in such a stupid fashion?
0: Aa vyakti cheppadata, nenu inti nundi bayaderi vacche samayalo naa bhaarya oka aagnanu cheppindi. Evvaru undinatundi andaru undinatundi pendallo nee undakoodu, evvaru leni pendallo nee poi nilchukomani cheppindi. అందువల్ల నీ ఆజ్ఞనైనా నేను ధిక్కరించి నా ప్రాణమునైనా ఇస్తాను, కానీ నా భార్య ఆజ్ఞ నేను ధిక్కరించలేను అన్నాడు.
3: అట్ ద టైమ్ ఆఫ్ లీవింగ్ మై హోమ్ మై వైఫ్ కమాండెడ్ దట్ ఐ షుడ్ గో టు ద పెండాల్ వేర్ నో అదర్ ఇండివిజువల్ హ్యాస్ గాన్. ఐఎమ్ ప్రిపేర్ టు డిజోబే యువర్ కమాండ్ బట్ ఐ కెన్ నెవర్ డిజోబే ది కమాండ్ ఆఫ్ మై వైఫ్. దేర్ ఫార్ ఐ కమ్ ఇన్ టు దిస్ పెండాల్. ఐ కెనాట్ లీవ్ దిస్ పెండాల్. ఓ కింగ్ కమ్ వాట్ మే.
0: అనగా మనస్సు అనేటువంటి యజమానులకు ఇంద్రియములనేటువంటి భార్యలు అధికంగా ఉంటుంటే చేత ఈ ఇంద్రియములనేటువంటి భార్యలకు ఈ మనస్సు వశమైపోయినది అనేటువంటి ఈ అంతరార్థం.
3: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యాజ్ మైండ్ హ్యాస్ 10 సెన్స్ ఆర్గన్స్ యాజ్ ది వాయిస్, ఇట్ హెస్ బీన్ కంట్రోల్డ్ బై ది సెన్స్ ఆర్గన్స్, ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ దెమ్.
2: విన్నారు కదా, స్వామి ఎంత సులువుగా అర్థమయ్యే విధంగా చెప్పారు. ఇంకా అర్థం చేసుకోవాలంటే నిష్కామ కర్మతో మెలగాలి అంటారు స్వామి. ఏది చేసినా భగవతర్పితం గావిస్తే మిగిలినదంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు. ఇప్పుడు మనం వినబోయే కథలో స్వామి ఎవరు శాశ్వతం, భగవంతుడా లేక భవబంధాలా అని చెప్పకనే వివరిస్తున్నారు.
4: మీరు మీ ప్రాకృతమైనటువంటి కర్మల మీద ఆచరించండి.
5: యు డూ యువర్ డ్యూటీ.
4: భగవంతునికి అర్పితమైన కవర్ను అందించండి.
5: అండ్ యు జస్ట్ ఆఫర్ దట్ కవర్ టు గాడ్.
4: ఈ భగవంతుడు ఎక్కడ మీకు చేర్చాలో, ఏ విధమైన సుఖాన్ని మీకు అందించాలో తానే అందిస్తాడు.
5: గాడ్ విల్ సడన్లీ గివ్ యూ ద రివార్డ్ దట్ యు డిజర్వ్.
4: ఆ నమ్మకం ఈనాడు మానవుని యందు లేకుండా పోతుండాలి.
5: దట్ ఫెయిత్ ఈస్ మిస్సింగ్ ఇన్ మ్యాన్ కైండ్.
4: విశ్వాసం అత్యవసరము.
5: ఫెయిత్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్.
4: ఈ విశ్వాసమే లేకపోతే ఇంక శ్వాసం లేని జీవితమే.
5: వితౌట్ విశ్వాస ద ఫెయిత్ దేర్ ఇస్ నో శ్వాస ఆర్
4: బ్రెత్. ఆ విశ్వాసం కూడాను ప్రేమతో కూడిన విశ్వాసంగా ఉంటుండాలి.
5: యు షుడ్ హావ్ ఫెయిత్ ఫుల్ ఆఫ్ లవ్.
4: ఆ ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు.
5: Without love, it's useless.
4: ఒక స్టూడెంట్ ఉండేటువంటి వాడు.
5: There is a student.
4: ఆ స్టూడెంట్
5: దట్ స్టూడెంట్
4: సమీపంలో ఒక అడవి లోపల ఒక గురువు గారు నివసిస్తుండేటువంటి వాడు. చిన్న ఆశ్రమం కట్టుకుని.
5: దర్ ఇస్ ఎ గురు హూ స్టేయింగ్ దర్ ఇన్ ఆశ్రమ్ నియర్ బాయ్.
4: ఈ పిల్లవాడు పొద్దున పోవటము, తిరిగి సాయంకాలం ఇంటికి రావటము.
5: దిస్ బాయ్ గోస్ దేర్ ఎవ్రీ మార్నింగ్ అండ్ రిటర్న్స్ బై ది ఈవినింగ్.
4: ఆ గురువు చెప్పేటువంటి వాడు, నాయన మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.
5: The preceptor used to instruct every day, day in and day out, no father, no mother, no wealth, no family, no house whatsoever, nothing, nothing.
4: Janma dukkam, jara dukkam, jaya dukkam, punah punaha, antya kale, maha dukkam, tasmat jagrata jagrata.
5: Be careful, birth is misery, life is misery, death is misery, be careful.
4: Ivanni cheptunte ee pillavadu anukunnadu, Swami, ఇది మీ బోటి వారికి అవంతా సరిపోతుంది కానీ మా బోటి వారికి ఇది చెల్లదు అన్నాడు.
5: ద బాయ్ సెడ్ స్వామి, ఎ ప్రిసెప్టెడ్ టీచర్ లైక్ యూ, దీస్ టీచింగ్స్ ఆర్ క్వైట్ బిఫిటింగ్. ఎంతో
4: మంది ఉండవచ్చు కానీ నా తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు కాదు, నా భార్య అలాంటి వారి కాదు, నేను లేకపోతే నా భార్య పిడిచైనా ఎత్తదు, ఏమీ భోజనం చేయదు.
5: స్వామి, ఓ టీచర్, దేర్ మే బి మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్ బట్ మై వైఫ్ ఇస్ డిఫరెంట్.
4: నా తల్లిదండ్రులు లేకపోతే అసలు ఏమాత్రం కూడా లోపలికి కూడా పోరు, తలుపు దగ్గర కాచుకొని ఉంటారు.
5: మై పేరెంట్స్ విల్ బి వెయిటింగ్ అట్ ద డోర్ స్టెప్.
4: అంత ప్రేమతో ఉంటున్నారు నా పైన.
5: దే లవ్ మీ సో మచ్.
4: కాబట్టి మాతా నాస్తి పితా నాస్తి అని చెప్పడంలో అర్థం లేదే అన్నాడు ఈ యొక్క విద్యార్థి.
5: ద బాయ్ సెడ్ ఇట్ ఇస్ మీనింగ్ లెస్ వెన్ యూ సే దేర్ ఇస్ నో ఫాదర్ నో మదర్.
4: ఇదిగో చూడు, నీకు ప్రత్యక్ష ప్రమాణంగా నీకు నిరూపిస్తానన్నాడు.
5: హి సెడ్ ఐ విల్ షో యు డైరెక్ట్ ఎక్స్‌పీరియన్స్ ఎవిడెన్స్ నౌ.
4: ఒక మాత్ర ఇచ్చాడు.
5: హి గేవ్ హిమ్ ఏ పిల్.
4: నీవు ఇంటికి పోతానే ఆ మాత్రం తినేసేసే అన్నాడు.
5: యు జస్ట్ స్వాలో దట్ పిల్ టాబ్లెట్.
4: అప్పుడు నీవు చావుతో పడిపోయినట్టుగా కనిపిస్తావు.
5: యు విల్ ఫాల్ అన్కాన్షియస్.
4: కానీ నీ కాన్షియస్ మాత్రం పనిచేస్తుంటుంది.
5: బట్ యట్ యూ విల్ బి ఏబుల్ టు హియర్.
4: ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, ఏమేమి మాట్లాడుతున్నారు అన్ని నీకు తెలుస్తుంది.
5: యూ విల్ బి ఏబుల్ టు హియర్ ద కన్వర్సేషన్.
4: కానీ బాహ్య ప్రపంచానికి నీవు ప్రాణం లేని వాడిగా కనిపిస్తావు.
5: బట్ ఎవ్రీబడి యూ లుక్ యాజ్ ఇఫ్ యు ఆర్ డెడ్.
4: అప్పుడు నీవు ఈ సత్యాన్ని గుర్తించమని చెప్పాడు.
5: యు విల్ నో దిస్ ట్రూత్.
4: చూస్తాం, ఇది ఒక టెస్ట్. పిల్లలకి ఈనాడు యువకులకంతా ప్రతిదానికి ఒక టెస్ట్ టెస్ట్ టెస్ట్.
5: Let us see in this test, because first
4: semester, second semester, third semester, fourth, even the test loop, any test loop jarugutunta.
5: You have got so many tests, first semester, second semester and so on.
4: Ee vidhanga pillalku test ante chala test.
5: The students have got taste in this test.
4: Velladu veskunnadu.
5: Well, he swallowed the pill.
4: Padipoyadu.
5: He fell unconscious.
4: తల్లి వచ్చింది.
5: మదర్ కేమ్.
4: తండ్రిని పిలిచింది. కేకలు వేసింది. అయ్యో, కుమారుడు మరణించాడని చెప్పి ఏడుస్తుంది.
5: షి వెంట్ ఆన్ క్రైయింగ్ ఫర్ ద డెత్ ఆఫ్ ద సన్.
4: ఈ మాట వినేటప్పటికి భార్య పరిగెత్తి వచ్చింది. అయ్యో, నా గతి ఏమిటి అని ఆమె ఏడుస్తుంది.
5: ఆల్సో క్రైయింగ్ ఫర్ ద
4: నా తల్లికి నేను ఒకదాన్ని కుమార్తె.
5: అండ్ ఓన్లీ డాటర్.
4: నా భర్త ఈ విధంగా అయిపోతే నా గతి ఏమిటి?
5: ఇఫ్ దిస్ ఇస్ మై ఫేట్, వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్?
4: నా గతి ఏమిటి, నా గతి ఏమిటి అని ఏడుస్తుంది.
5: ఈవెన్ ఎట్ ది టైమ్ ఆఫ్ ది డెత్ ఆఫ్ హర్ హస్బెండ్ షీ ఇస్ worrying, crying for her own security.
4: ఇరు పొరుగు వారందరూ చేరారు.
5: ఆల్ అదర్స్ అసెంబ్డ్ ఇన్ ద మీన్ టైమ్.
4: అందరూ పాపం మంచి పిల్లవాడే, చాలా ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్ని గడిపేటువంటి వాడని అందరికీ దుఃఖం వచ్చింది. పాపం
5: దే వర్ ఆల్ ఫీలింగ్, దే ఆర్ సింపథైజింగ్ బికాస్ ద ఫెలో హూ డైడ్ ఈజ్ వన్ ఆఫ్ స్పిరిచువల్ వాల్యూ. ఎవ్రీబడి.
4: ఈ సమయంలో ఆ స్వామి వచ్చాడు.
5: ఇన్ ద మీన్ టైమ్ దట్ స్వామి కేమ్ దేర్.
4: ఆ వేళ బ్రాహ్మణ ఆసన్నమాయ వచ్చాడు సమయాన్ని సమయానికి.
5: ఈ కేమ్ దేర్ ద రైట్ అప్రోప్రియేట్ ఎగ్జాక్ట్ టైం.
4: స్వామి వస్తున్నాడు అంతకి అంత దారి ఇచ్చారు.
5: ఎవ్రీబడి గేవ్ హిమ్ ద వే.
4: అమ్మా, ఎందుకోసం ఏడుస్తున్నారు అని తల్లిని అడిగాడు.
5: ది స్వామి ఆస్క్డ్ మదర్, వై డు యు క్రై లైక్ దిస్?
4: నా కుమారుడు మరణించాడు స్వామి,
5: స్వామి మై సన్ డైడ్.
4: భార్యను అడిగాడు, ఎందుకోసమ్మా నువ్వు ఇంత దుఃఖిస్తున్నావని.
5: హి ఆస్క్డ్ ది వైఫ్, వై డు యు క్రై?
4: అయ్యో ఇతను నా భర్త, అతని పోతే నా గతి ఏమిటి?
5: ద పర్సన్ హూ డైడ్ ఇస్ మై హస్బెండ్, వాట్ విల్ హ్యాపెన్ టు మీ?
4: అప్పుడు తండ్రితో చెప్పాడు.
5: దెన్ హి టోల్డ్ ద ఫాదర్,
4: లోపలికి వెళ్లి ఒక టంబ్లర్ నీళ్లు తీసుకురామన్నాడు.
5: హి ఆస్క్డ్ ఫాదర్ టు బ్రింగ్ ఎ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్.
4: ఏదో కండు మూసుకున్నట్టుగా మూసుకున్నాడు ఈ స్వామి, కొంచెం నాటకం ఆడాడు.
5: This Swami acted a drama there and he closed his eyes.
4: ఈ నీరు ఉంటున్నాయి, ఈ నీరు ఎవరు తాగితే వారు చస్తారు, ఈ పిల్లవాడు బ్రతుకుతాడు.
5: Anybody here whomsoever drinks this water, he will die and this fellow will get up.
4: తీసుకుని వెళ్లి భార్యకి ఇచ్చాడు. మొట్టమొదటి భార్య కదా, చాలా ఇది ప్రీతికరమైనటువంటి ఆమె, ఆమెకి ఇచ్చాడు ఈ నీళ్లు తాగుతావమ్మా అని.
5: సో ఫస్ట్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ ఇస్ గివెన్ టు ద వైఫ్, ద బెటర్ హాఫ్.
4: నా తల్లిదండ్రులకు నేను ఏకైక పుత్రిని.
5: I am the only daughter of my parents.
4: నేను పోతే నా తల్లిదండ్రులు ప్రాణం తీసుకుంటారు.
5: If I die, my parents will not be able to live.
4: కాబట్టి దయచేసి నేను త్రాగను అనింది.
5: So I am not prepared to drink this tumbler water.
4: నీ భర్త బతుకుతాడమ్మా, నీవు చావు. తప్పేమి అన్నాడు.
5: Your husband will come back to life. Better you die.
4: చచ్చేవాడు ఎట్టైనా చచ్చాడు, తానే పోని స్వామి, నేను పోతాను.
5: The fellow anyway dead and gone, but I am not prepared to go with him.
4: Sare talliki chupinchadu, amma neevu traagutava ani.
5: Then he asked mother, are you ready to drink?
4: Ayyo nayana, intiki naa bidda prasavaniki vachindi, aamaku prasam chese vaallu evaru leru, inka iddaru aada biddalu unnaru, vaallu pendindi kavali, ivanni naa baadhyataga untundali, neenu etla chachipoyedi.
5: The mother said, the first daughter came for delivery, there are two more daughters kept in waiting to be married, how am I to die now?
4: Sare talliki cheppadu.
5: Then he told father.
4: తండ్రి చేస్తే యోచన చేశాడు.
5: అండ్ హి థాట్ ఫర్ ఎ మోమెంట్,
4: ఇంటికంతా పెద్దని నేను.
5: అండ్ ది హెడ్ ఆఫ్ దిస్ మా,
4: ఇద్దరు ఆడవాళ్లే మిగిలిపోతారు.
5: అండ్ టూ లేడీస్ విల్ బి రిమైనింగ్,
4: నా కోడలు ముండం వస్తుంది.
5: అండ్ డాటర్,
4: నా భార్య కూడా ముండం వస్తుంది.
5: అండ్ సో ఆల్సో ద వైఫ్,
4: ఇంట్లో మగదిక్కే లేరు.
5: సో దేర్ నో మ్యాన్ టు లుక్
4: ఆఫ్టర్, ఎట్లా చచ్చేది అన్నాడు.
5: హౌ ఎమ్ ఐ టు డై?
4: సరే, ముగ్గురు ఒప్పుకోలేదు. ముగ్గురు ఇంటి లోపలికి వెళ్లారు.
5: ఆల్ ది త్రీ హావ్ గాన్ ఇన్.
4: ప్లాన్ వేశారు, మాస్టర్ ప్లాన్.
5: ది డివైస్ ది మాస్టర్ ప్లాన్.
4: తీసుకుని వచ్చారు. స్వామి,
5: they said, Swami,
4: meerentho dayamayulu,
5: you are one of compassion,
4: meeku etti baadhyathalu levu,
5: you have no responsibilities,
4: ee meeru meere traagi maaku maadu vetikichandi,
5: why don't you drink this tumbler full of water and save this man,
4: meeku manchi samadhi, goppa marble samadhi kattistamu,
5: we'll certainly construct a samadhi tomb of marble in your memory.
4: అప్పుడు వీడు లేచాడు, నీళ్లు చల్లేటప్పటికి లేచాడు.
5: బై ద మూమెంట్ వాటర్ స్ప్రింకిల్ దిస్
4: ఫెలో వాటర్. బాబు, నీ ధర ఏం చెప్పింది? నీ తల్లి ఏం చెప్పింది? నీ తల్లి ఏం చెప్పింది?
5: వాట్ యు ఫాదర్ సే?
4: కట్టకడపు నన్నే చావమని చెప్పారు.
5: దే ఆల్ సెడ్ దట్ ఐ షుడ్ డై నౌ.
4: జగమంతా నిత్యం,
5: ద హోల్ వరల్డ్ ఇస్ ఇల్యూషన్.
4: జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపున అంత్యకాలే మహాదుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఎవరికి ఎవరు లేరు.
5: బర్త్ ఇస్ మిజరీ, life is misery, death is misery, no one has
4: ye
5: got
4: deha abhimanam undinanta varaku ee dehanni vaaru premistuntaru.
5: Because of this body attachment you love the body,
4: idi kuda nu swartham kosamane premistunnaru.
5: This is all sort of selfishness.
4: Yetti swarthamu lenatundi nisvarthamainatundi vaadu bhagavantudu okkade.
5: God is the only one who is selfless.
4: Kanuka atti bhagavantunni meeru preminchi మిగిలినటువంటి సంబంధాలను మీరు పోషించుకోండి, తప్పులేదు.
5: యూ లవ్ సచ్ ఎ గాడ్ హూ ఇస్ సెల్ఫ్లెస్ అండ్ హ్యావ్ రిలేషన్షిప్స్, నో డౌట్.
4: ఏ పని చేసినా కూడా ఇది భగవత్ కార్యంగా భావించండి.
5: వాట్ ఎవర్ యూ మే డూ, గుడ్ వర్క్, టేక్ ఇట్ యాస్ గాడ్స్ వర్క్.
4: ఎవరిని మీరు చూసినా దైవంగా మీరు విశ్వసించండి.
5: కన్సిడర్ ఎవ్రీ వన్ యాస్ ద ఫార్మ్ ఆఫ్ ది డివైన్.
4: ఉన్నటువంటిది మమాత్మ, సర్వభూతాంతరాత్మ.
5: ఇట్స్ ఓన్లీ స్పార్క్ ఆఫ్ ద డివైన్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్
4: ఎవ్రీబడీ. ఎవరిని మనం తోలనాడరాదు.
5: డోంట్ హేట్ ఎనీబడీ.
4: ఎవరితో మనం ద్వేషం కలిగించుకోరాదు.
5: డోంట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
4: ఎవరితో మనం అధికంగా విశ్వాసం కూడా కలగరాదు.
5: బట్ డోంట్ హావ్ టూ మచ్ ఆఫ్ రిలేషన్షిప్
4: విత్ ఎనీబడీ. అందరి విశ్వాసమును భగవంతుని పైన పెట్టండి.
5: రిపోజ్ ఆల్ ద కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్.
2: ఈ ఒక్క చిన్న కథలో స్వామి ఎన్నో విషయాలను, ఆర్యోక్తులను, జీవిత సత్యాలను బోధించారు. విన్నారు కదా, నిత్య సత్యమైన భగవంతునిపై గల నిస్వార్థమైన ప్రేమయే భక్తి. దీనికి విశ్వాసం తోడైనప్పుడే అది ఈ సంసారాన్ని సులువుగా దాటిస్తుంది, ఆ భగవంతుణ్ణి చేరుస్తుంది. మరి అటువంటి విశ్వాసం గురించి స్వామి ఏం చెప్తున్నారో విందాం.
4: ఎట్టి పరిస్థితుల్లో కూడా మన విశ్వాసమును దూరం చేసుకోకూడదు.
5: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ నెవర్ లూజ్ అవర్ ఫెయిత్.
4: ఆ విశ్వాసం ఉండినటువంటి వాడిని ఎంత సాధిస్తుంది.
5: దట్స్ ద ఫెయిత్ దట్ విల్ మేక్ యు అకంప్లిష్ ఎనీథింగ్.
4: అనేక పర్యాయాలు చెప్పాను.
5: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్,
4: త్యాగరాజ కూడాను ఇట్లాంటి విశ్వాసము కొన్ని సమయంలో చంచలమైపోతూ వచ్చింది.
5: ఈవెన్ ద ఫెయిత్ ఆఫ్ త్యాగరాజ వాస్ ఆల్సో లాస్ట్.
4: రామదాసు కూడాను అనేక పర్యాయములు ఈ విధమైనటువంటి యొక్క డౌట్స్ వస్తూ వచ్చాయి.
5: రామదాసు ఆల్సో హ్యాడ్ డౌట్స్.
4: రామానీయు తప్ప నాకెవరు లేరు అని పరిపూర్ణంగా విశ్వసించినటువంటి వాడు రామదాసు.
5: రామదాస్ హ్యాడ్ టోటల్ ఫెయిత్ ఇన్ రామ, టెలింగ్ దట్ హి హాడ్ నన్ ఎవర్.
4: సర్వత్వమును రామునికి అర్పితం చేసుకున్నటువంటి వాడు రామదాసు.
5: ఇన్ ఫ్యాక్ట్ హి సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ రామ.
4: కానీ
5: బట్
4: కొన్ని సమయం లోపల మనుష్యత్వం అనేటువంటి బలహీనత్వంతో ఉంటుంటారు.
5: అట్ టైమ్స్ దేర్ ఆర్ సమ్ హ్యూమన్ వీక్నెస్.
4: ఆ వీక్నెస్ అనేటువంటి మధ్యలో ప్రవేశించి ఒక బుడగ వలె తక్షణమే అనేక సందేహములు బయలుదేరుతుంటాయి.
5: ద మూమెంట్ ద హ్యూమన్ వీక్నెస్ స్టెప్స్ ఇన్ లైక్ ఎ బబుల్ ది డౌట్స్ వుడ్ క్రాప్ అప్.
4: ఆ సిపాయిలు అతన్ని కొడుతున్నారు జైల్లో వేసి.
5: హి వాస్ బీటెన్ బై ఆల్ ద సోల్జర్స్ ఆల్
4: అరౌండ్. ఆ దేహ బాధలను సహించుకోలేకపోయాడు ఈ రామదాస్.
5: రామదాస్ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్ బికాస్ ద విపింగ్.
4: దానిపైన కోపం వచ్చేసేసింది.
5: హి వాస్ సో యాంగ్రీ.
4: కోపం రాకూడదు సాధకునికి.
5: ఎన్ ఎస్పిరెంట్ షుడ్ నెవర్ హ్యావ్ యాంగర్.
4: కలికి తురాయి నీకు కుదురు గజేయిస్తి రామచంద్ర.
5: ఓ రామచంద్ర, ఐ మేడ్ ఎ డైమండ్ స్టడెడ్ క్రౌన్ ఫర్ యూ.
4: అది కులుకూతూ తిరిగేది ఎవరబ్బ సొమ్ము రామచంద్ర.
5: యు ఆర్ వేరింగ్ దట్ క్రౌన్, హూజ్ ప్రాపర్టీ ఇస్ ఇట్?
4: తిట్టినాడు ఎవరబ్బ సొమ్ము.
5: హి వెంట్ ఆన్ అక్యూజింగ్ హిమ్.
4: నువ్వు పెట్టుకుని కులుకుతున్నావే.
5: యు ఆర్ సింప్లీ మూవింగ్ అబౌట్ వేరింగ్ దట్ క్రౌన్.
4: తక్షణమే బాధ కలిగింది.
5: ఇమీడియట్లీ ఫెల్ట్,
4: అయ్యో నా స్వామిని ఇంతగా నేను నిందించానా.
5: ఐ హావ్ అక్యూజ్ మై గాడ్ ఇన్ దిస్ వే.
4: అప్పా తిట్టి తినని ఆయాస పడవద్దు.
5: ఓ భగవాన్, డోంట్ బి యాంగ్రీ విత్ మీ బికాజ్ ఐ అక్యూజ్ యు.
4: కోర్వక అప్ప తిట్టి తినయ్యా రామచంద్ర.
5: ఓ రామ, ఐ అక్యూజ్ యూ బికాస్ ఐ కుడ్ నాట్ బేర్ ది సఫరింగ్ బికాస్ ఆఫ్ ది విపింగ్.
4: ఈ బాధలను సహించుకోలేక నేను నిన్ను తిట్టినాను, కానీ నిన్ను తిట్టాలని తిట్టలేదు.
5: ఐ కుడ్ నాట్ బేర్ ది పెయిన్. ఇన్ ఫ్యాక్ట్ ఐ నెవర్ వాంటెడ్.
4: కానీ అప్పుడు కూడా ఆ యొక్క ఓపిక మనం పట్టుకోవాలి.
5: వీ షుడ్ బి పేషెంట్ ఎనఫ్ టిల్ ది
4: బిడ్డ పైన ప్రీతి కదా ఉంది అని చెప్పని గట్టి గొంతు పిసుకుని ముద్దు పెట్టుకుంటే ప్రాణం పోతుంది. అయ్యో నేను ప్రాణం పోవాలని పిసుకలేదు, ప్రేమతో పిసుకున్నాను అనుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి.
5: అవుట్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ లవ్ యూ షుడ్ నాట్ హోల్డ్ ద నెక్ ఆఫ్ ద బేబీ సో టైట్ యాజ్ టు మేక్ ద బేబీ బ్రెత్లెస్.
4: అక్కడ కూడాను దీని యొక్క సూక్ష్మాన్ని గుర్తించుకుంటూ పోవాలి.
5: యూ షుడ్ అండర్స్టాండ్ ది సటిలిటీస్.
4: మరులకు బాధ కానటువంటి యొక్క ప్రేమను మనం అనుభవించాలి.
5: యూ షుడ్ లవ్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ యాజ్ నాట్ టు హర్ట్ ఆర్ హార్మ్ ఎనీబడీ.
4: అదే విధంగానే త్యాగరాజ్ కూడాను చేశాడు.
5: త్యాగరాజ్ ఆల్సో డిడ్ లైక్ వైస్.
4: తాను చాలా బాధలు కోరవలేకపోయాడు.
5: హి కుడ్ బేర్ ది సఫరింగ్ ఎనీ లాంగర్.
4: తన ఇంటి నుండి రాములు వెళ్లిపోయాడు.
5: రామ లెఫ్ట్ హిస్ హోమ్.
4: ఆ రాములు వెతుకుతూ పోయాడు.
5: హి వాస్ ఇన్ సర్చ్ ఆఫ్ రామ.
4: ఎక్కడ కూడా చిక్కలేదు.
5: హి కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్ ఎనీవే.
4: కానీ భరించలేకపోయాడు.
5: హి కుడ్ నాట్ బేర్ ది సఫరింగ్.
4: చెట్టు కింద కూర్చున్నాడు.
5: హి సాట్ అండర్ ఎ ట్రీ.
4: రామ, నిన్ను సర్వకాల సర్వావస్థలు ఎందుకును స్మరించి భజించి చింతించినందుకు ఇది నాకు ఫలితము.
5: Rama, is this the reward that you give me for having chanted your glory, for having sung your glory all along?
4: Ninnu em korinaan nenu?
5: What is that I ask?
4: Ye kondalu kaani, ye guttalu kaani, ye dhanam kaani, ye dhanyam kaani emi koraledu.
5: Did I ask for any grain or property or wealth?
4: Ninnu koranu.
5: I wanted you.
4: Kaani inta maatram neeku daya leda?
5: Don't you have that much of compassion?
4: Kaluku neeku daya leda? Leka naaku bhakti leda?
5: Don't you have compassion or don't I have devotion?
4: Indulo sandeham teeripovali.
5: This doubt must be clarified.
4: Ani prashninchadu.
5: Then he questioned like that.
4: ప్రశ్నించుకుని నిర్ణయం చేసుకున్నాడు.
5: దెన్ హీ డిసైడెడ్.
4: నాలో కాలి మొదలు తల వరకు కూడాను రామా రామా రామా అనేటువంటి చింత అన్ని సర్వత్రా ప్రసరిస్తూ ఉంటుండాలి.
5: ఫ్రమ్ టాప్ టు టో ద నేమ్ ఆఫ్ రామ హ్యాస్ బీన్ కంటిన్యూయస్లీ బీయింగ్ సర్క్యులేటెడ్.
4: కనుక నాలో భక్తి లేదని చెప్పడానికి వీలు లేదు.
5: ఐ కాంట్ సే హావ్ నో డివోషన్.
4: చూస్తే నీలోనే శక్తి లేదు.
5: ఆన్ ఎంక్వైరీ అండర్స్టాండ్ యూ హావ్ నో శక్తి ఆర్ పవర్.
4: చేతకాని వారికి చేష్టలు జాస్తినట్ట.
5: ద మ్యాన్ హూ కెనాట్ డూ స్పీక్స్ ఎ లాట్.
4: కనుకనే చెప్తున్నాడు రామా,
5: దెన్ హి స్టార్ట్
4: టెల్లింగ్, నీలో శక్తి ఉంటే నన్ను ఎందుకు నీవు రక్షించుకోలేకపోయావు.
5: రామా, ఇఫ్ యు హావ్ పవర్ హౌ ఇస్ ఇట్ దట్ యు డోంట్ ప్రొటెక్ట్ మీ.
4: నీలో శక్తి లేదన్నాడు.
5: యు హావ్ నో పవర్
4: అన్న తక్షణమే ఒక విధమైనటువంటి ఒక మనోభ్రాంతి అభివృద్ధి అయిపోయింది.
5: ఇమీడియట్లీ వాస్ డెల్యూటెడ్ దేర్ ఆఫ్టర్ అండ్ హి కుడ్ ఎంక్వైర్.
4: నిజంగా అతనిలో శక్తి లేదా, నాలో భక్తి లేదా అని సెల్ఫ్ ఎంక్వైరీ.
5: దెన్ హి స్టార్టెడ్ మేకింగ్ సెల్ఫ్ ఎంక్వైరీ.
4: ఆ సెల్ఫ్ ఎంక్వైరీ ప్రతి మానవునికి అత్యవసరం.
5: ది సెల్ఫ్ ఎంక్వైరీ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు ఎవ్రీ మ్యాన్.
4: నాలో ఆ పవిత్రత ఉందా లేదా అనేటువంటి దృఢమైనటువంటి యొక్క విచారణ చేయాలి.
5: ఆమ్ ఐ సేక్రెడ్ ఆర్ నాట్, వన్ షుడ్ ఎంక్వైర్ వెరీ క్లియర్లీ.
4: అప్పుడు ఎంక్వైరీ చేశాడు.
5: హి మేడ్ దిస్ ఎంక్వైరీ.
4: కపివారది దాటున
5: విల్ దట్ మంకీ బి ఏబుల్ టు
4: కలికి రోట గట్టి పెట్టునా.
5: Is it possible tied up to the water?
4: లక్ష్మీ దేవి వలచునా.
5: Will the goddess of wealth worship?
4: లక్ష్మణుండు కొలచునా.
5: Will Lakshmana serve?
4: సూక్ష్మ బుద్ధి

0: That intelligent Bharata, will he ever worship and serve you? The power of Rama is so great. How great, how mighty is your
1: ప్రపంచమంతా కూడా ప్రార్థించేటువంటి లక్ష్మీదేవి ఎవరికి చిక్కటం లేదు, ఆమె నీ పాదాలు తుట్టు కూర్చుండే ఆమెకి బుద్ధి లేదా?
0: ద హోల్ వరల్డ్ ఈజ్ వర్షిపింగ్ ది గాడెస్ ఆఫ్ వెల్త్ లక్ష్మి.
1: అలాంటి లక్ష్మీదేవి నీ పాదక్రాంతురాలైపోయినప్పుడు నేనెవరు?
0: గాడెస్ ఆఫ్ వెల్త్
1: నీలో శక్తి లేకపోతే ఆమె నీ పాదములు ఎంత వస్తుంది?
0: ఇఫ్ యూ హావ్ నో పవర్ హౌ ఇస్ దట్ లక్ష్మి సర్వ్స్ యూ అండ్ ప్రెసెస్ యూర్ ఫీట్.
1: కపివారది దాటునా
0: విల్ దట్ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ది ఓషన్?
1: ఏమిటి చంచలత్వంలో పుట్టిన ఇల్లు పెట్టిన పేరు కోతి.
0: ద మంకీ ఈజ్ నోన్ ఫర్ ది వేవరింగ్ మైండ్.
1: ఆ హనుమంతుడు లంకను దాటుతాడా, సముద్రాన్ని దాటుతాడా?
0: Will that Hanuman be able to cross the ocean?
1: కేవలం నమ్మరానటువంటి విషయం.
0: It is unbelievable.
1: అన్నిటికీ నీ శక్తియే దాన్ని దాటించింది.
0: It is only your power that it made him.
1: అయితే ఆ శక్తి ఎట్ట వచ్చింది హనుమంతుడికి?
0: How could he have that power?
1: రోమ రోమము రామ నామమే.
0: He filled his every roma hair with nama, the name.
2: భగవంతుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఆ విశ్వాసం మనలో నిశ్చలంగా ఉండాలి. భగవంతుని శక్తి ఎంత గొప్పదో స్వామి చెప్పారు. కేవలం ఆయన నామాన్ని రోమ రోమన నింపుకున్న హనుమంతుడు మహాసముద్రాన్ని సైతం దాటగలిగాడు. అది కూడా మధ్యలో వచ్చే ఎన్నో ఆటంకాలను రామనామస్మరణతో ఎదుర్కొంటూ వెళ్లాడు. వీటన్నింటికీ మూలమైనది స్వామి చెప్పినట్లు భక్తి, విశ్వాసం, నామస్మరణ. అయితే శ్రోతలందరికీ చెప్పేది ఏంటంటే, మనందరం ఈ విలువైన విషయాలను తెలుసుకున్నాం. తెలుసుకున్న దాన్ని అనుభవించాలి, అంటే దానిని మనం ఆచరించాలి. పదార్థాన్ని వండుకున్నంత మాత్రాన సరిపోదు, దాని సారాన్ని గ్రహించాలి అంటే దాన్ని మనం భుజించాలి. అప్పుడే ఆ ఆనందాన్ని పూర్తిగా పొందగలం. కనుక మనం తెలుసుకున్న వాటిని అనుభవించి ఆనందాన్ని పొందాలి అంటే వీటిని మనం ఆచరించాలి. కాని నేటి మానవుని ఆచరణ ఎలా ఉందో స్వామి ఈ చక్కని చిన్న కథ ద్వారా వివరించి చెప్పారు.
1: ఈనాటి ఆచరణ ఎట్ట ఉంటుండదంటే,
0: వాట్ సార్ట్ ఆఫ్ ప్రాక్టీస్ టుడే?
1: ఏదైనా ఒక ఉపన్యాసంలో లేక హరికథలో ఇంకే విధమైనటువంటి భగవత్ చరిత్రలో జరుగుతున్నటువంటి ప్రదేశానికి అందరూ వెళుతుంటారు భక్తులు.
0: Most all devotees attend congregations where there is harikatha or a discourse or a talk.
1: ఆ ప్రసంగాలు జరిగేంత వరకు,
0: so long
1: ఆ ఉపన్యాసాలు జరిగేంత వరకు,
0: so long the talk,
1: ఆ హరికథలు జరిగేంత వరకు,
0: so long harikatha,
1: ఈ మనిషి లోపల వైరాగ్యం ఆవిర్భవిస్తుంటది, ఆవిర్భవిస్తుంటది.
0: You find the vibrations of renunciation in the congregation.
1: ఆ వచ్చినటువంటి యొక్క ఆ యొక్క వైబ్రేషన్, ఆ యొక్క ఆవేశము, ఆ యొక్క వైరాగ్యము ఎంతవరకు ఉంటుంది?
0: వైబ్రేషన్, ఎమోషన్, రినన్సియేషన్, హౌ లాంగ్?
1: ఉపన్యాసం ముగించిన తక్షణమే అది కూడా ముగిసిపోతుంది.
0: ద మూమెంట్ డిస్కోర్స్ కమ్స్ టు ఎన్ ఎండ్, దీస్ థాట్స్ ఆల్సో వుడ్ ఎండ్ అప్.
1: ఉన్నటువంటి విషయాలు ఇంటికి పోయేంత వరకు కూడా లోపల నిల్చావు.
0: దే డోంట్ ట్రెజర్ దెమ్ అంటిల్ దే గో హోమ్ అట్లీస్ట్.
1: కనుకనే అనిత్యం, అసుఖం, లోకం ఇట్లాంటి దానికి ఎన్ని ఉపన్యాసాలు విని ప్రయోజనం లేదు.
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లిసనింగ్ టు నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్?
1: ఇది కేవలం వినటమే కానీ చేయటం లేదు.
0: యు జస్ట్ లిసన్ బట్ యూ డోంట్ ఫాలో.
1: మనం చేసినప్పుడే దీనికి ఒక ఫలితం ఉంటుంటాడు.
0: వెన్ వన్స్ యూ ప్రాక్టీస్ యూ నో ద రిజల్ట్.
1: తిన్నప్పుడే దాని రుచి కానీ దాని ఆకలి కానీ తీరుతుంది.
0: వెన్ వన్స్ యూ టేస్ట్, వెన్ వన్స్ యూ ఈట్,
1: దాని యొక్క బలం కూడా మనకు చేకూరుతుంది.
0: యూ హ్యావ్ ద స్ట్రెంగ్త్ టు.
1: మనము రుచి తెలియటం లేదు.
0: యూ డోంట్ నో ద టేస్ట్.
1: ఎందుకు తినటం లేదు?
0: వై యు ఆర్ నాట్ ఈటింగ్?
1: ఇంకా బలహీనత పోవటం లేదు.
0: యు ఆర్ స్టిల్ వీక్.
1: దేని వల్ల? దాన్ని జీర్ణించుకోవటం లేదు.
0: బికాజ్ యు ఆర్ నాట్ డైజెస్టింగ్ వాట్ ఆల్ దిస్.
1: తిన్నటువంటిది భుజించాలి, తినాలి. తిన్నటువంటిది జీర్ణించుకోవాలి.
0: సో యూ షుడ్ ఫస్ట్ ఈట్, యూ షుడ్ గెట్ ఇట్ డైజెస్టెడ్.
1: ఇది కేవలము ఒక కలి ప్రభావంగా ఉంటుండాలి.
0: దిస్ ఈస్ ఆల్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి.
1: ఇది కూడా ఒక ఆధ్యాత్మిక ఫ్యాషన్ గా ఉంటుండాలి.
0: స్పిరిచువాలిటీ హస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ ఫ్యాషన్.
1: ఫ్యాషన్, నాట్ కంపాషన్.
0: ఇట్స్ ఓన్లీ ఫ్యాషన్, నాట్ కంపాషన్.
1: కనుకని ఈ కంపాషన్ ను మనం పెంచుకున్నప్పుడే ఈ ఫ్యాషన్ పరిగెత్తుంది.
0: వెన్ వన్స్ వీ డెవలప్ కంపాషన్, ద ఫ్యాషన్ విల్ రన్ అవే.
1: కనుక ఈనాడు మనం వినటమే ఒక ఫ్యాషన్ గా ఉంటుండాలి.
0: సో టు లిసన్ ఇస్ ఎ
1: ఫ్యాషన్. వెళ్ళారండి ఫలాని ప్రసంగానికి వెళ్ళినాను.
0: వేర్ హ్యావ్ యూ గోన్? ఐ హావ్ గోన్ దట్ టు లిసన్.
1: ఏం జరిగింది అక్కడ ప్రసంగం అంటే, అబ్బో ఎంతో జరిగింది అంటారు.
0: What is said there? Oh, lots of things.
1: అందులో ఏ కొంచెమైనా చెప్పండి అంటే చేతల్లో చేరలేదు అంటారు.
0: అట్లీస్ట్ టెల్ ఎ లిటిల్.
1: ఎందుకు పోయినావు?
0: ఇట్ హాస్ నాట్ గాన్ ఇన్ టు ద హెడ్. దెన్ వాట్ హావ్ గాన్?
1: భక్తుడు ఉంటుండేటువంటి వాడు పాపం.
0: దేర్ ఇస్ ఎ డివోటీ.
1: అతను 16 సంవత్సరం వరకు కూడాను ప్రసంగాలకు వెళుతూ వచ్చాడు.
0: ఫర్ 16 ఇయర్స్ హీ హర్డ్ ఆల్ టాక్స్.
1: ఏమిటి ఆ యొక్క ప్రసంగము?
0: వాట్ ఆర్ దోస్ టాక్స్?
1: రాముల యొక్క చరిత్ర.
0: ఇట్ ఇస్ ద స్టోరీ ఆఫ్ రామ.
1: ఇది సప్తాహాలు జరుగుతూ ఉంటూనే ఉన్నాయి. దిట్ నిత్యము సప్తాహాలే.
0: ఎవ్రీ డే దేర్ ఇస్ ఎ టాక్ ఆన్ రామాయణ.
1: కానీ అందులోపల ఎక్కువ వైరాగ్య స్థితి వచ్చేసేసింది.
0: హి రీచ్డ్ ది స్టేట్ ఆఫ్ డిటాచ్మెంట్.
1: జీవితం అంతా కూడా నువ్వు కష్టము పాలైపోయింది.
0: ద హోల్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ రామ.
1: ఈ విధమైనటువంటి దీంట్లో ఆ పండితుడు చెప్పేటువంటి దాంట్లో మరింత విపరీతంగా చెప్తూ వచ్చాడు.
0: దట్ పండిట్ ద స్కాలర్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్.
1: దాంతో ప్రసంగాలకు నిత్యము పోయే సమయం లోపల ఏనాడు కూడా మీరు తప్పకూడదు అని ఒక విధంగా శాసనం చేశాడు ఈ ప్రసంగం చేసేవాడు.
0: దిస్ స్కాలర్ సెడ్ యూ షుడ్ అటెండ్ రెగ్యులర్లీ, షుడ్ నెవర్ మిస్ ఏ సింగిల్ డే.
1: ఎందుకనగా మిస్ అయిపోతే క్రౌడ్ తగ్గినట్టుగా కనిపిస్తుంది.
0: బికాస్ ద క్రౌడ్ విల్ బి లెస్.
1: కనుక ఈ పండితుడికి ఏమి ఓ క్రౌడ్ దండిగా వస్తున్నాయనేటువంటి ఒక గౌరవం రావాలి.
0: ది స్కాలర్ షుడ్ హ్యావ్ ఆల్ ద ప్రైడ్ ఆఫ్ టాకింగ్ టు మాసెస్ లార్జ్ క్రౌడ్.
1: అందువల్ల ఎవరు కూడా మిస్ కాకుండా ఉండాలి. అప్పుడే ఈ ప్రసంగం యొక్క ఫలితము మీ యొక్క ప్రాప్తిగా మారుతుంది అన్నాడు.
0: ద పండిట్ సెడ్ యూ షుడ్ నెవర్ మిస్ ఎనీ వన్ డే, దెన్ ఓన్లీ యు హావ్ ద ప్రాపర్ రిజల్ట్.
1: సరే, ఒకనాడు
0: వన్ డే
1: ఎక్కడికో తప్పనిసరిగా పోవలసి వచ్చింది.
0: దిస్ పర్సన్ హ్యాడ్ టు గో నెసెసరీ.
1: అప్పుడు నా బదులు నా కొడుకుని పంపించేదా అన్నాడు శాస్త్రి గారితో.
0: అండ్ దిస్ పర్సన్ సెడ్ టు ది స్కాలర్, సార్ కెన్ ఐ సెండ్ మై సన్ ఆన్ మై బిహాఫ్.
1: సరే, సీటు పిలుపు కావాలంటే కానీ ఎవరొస్తే నాకేమి, కాబట్టి కొడుకునే పంపించు అన్నాడు.
0: ది పండిట్ సెడ్ ద వేకెంట్ సీట్ షుడ్ బి ఆక్యుపైడ్, డజంట్ మ్యాటర్ ఇట్స్ యువర్ సన్.
1: సరిగా ఇంటికి పోయాడు.
0: ఈవెంట్ హోమ్.
1: ఒరే, ఈ పండితుల వారు ఎక్కువ వైరాగ్యానంతా చెప్తున్నాడు.
0: What this pandit is speaking of renunciation.
1: Astiram jeevanam loki astinam yavanam dhanam ani cheptunnadu. Ivanni na koduku vinte emaina vaadiki viragam vastundi emto, vaadu avanni vadala petti potadu emto, etta vaadini pampinchedi ani sandehinchadu.
0: This person started wondering and he felt so sad because this scholar is explaining about this detachment, that the life is temporary, wife is temporary, family is temporary. If I am to send my son, well, he may remain an ascetic or a renunciate.
1: అనుకోని మరి పొద్దున్నే వెళ్ళాడు పండితుని దగ్గరికి.
0: దిస్ పర్సన్ అప్రోచ్.
1: చాలా బాగానే ఉంటుంటాయి ఈనాటి చిన్న పిల్లలకంతా కూడాను ఈ వైరాగ్యంతో వాడు ఇల్లు వాకిలి వదిలిపెట్టిపోతే నా గతి ఏమిటి అన్నాడు.
0: సార్, హీ టోల్డ్ దిస్ పండిట్, సార్ యువర్ టాక్స్ ఆర్ వెరీ నైస్, బట్ ఇఫ్ యూ స్పీక్ ఆఫ్ రినన్సియేషన్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ ఇఫ్ మై సన్ ఇస్ టు రన్ అవే ఫ్రమ్ హోమ్.
1: హృదయానికి నాటుకొని పోయేటట్టుగా చెప్పాడు.
0: దిస్ పండిట్ టోల్డ్ స్ట్రైట్ అవే సో టు బి ఇంప్రింటెడ్ ఆన్ హిస్ హార్ట్.
1: అయ్యా, మీరు 16 సంవత్సరం నుంచి ప్రసంగాలకు వస్తున్నారు.
0: యూ హావ్ బిన్ లిసనింగ్ టు మై టాక్ ఇన్
1: మీకు ఎంత వైరాగ్యం వచ్చింది, ఎంత వైరాగ్యం వచ్చింది.
0: టు వాట్ ఎక్స్టెంట్ యూ డెవలప్ దిస్ రెనన్సియేషన్.
1: మీ కుమారుడు వస్తేనే వాడికి వైరాగ్యం వస్తుందా? అంత సులభం కాదు ఈ వైరాగ్యం.
0: డూ యూ థింక్ దట్ యువర్ సన్ విల్ బి అసెటిక్ ఇఫ్ హీస్ టు లిసన్ టు మై టాక్ జస్ట్ ఫర్ ఏ డే టుమారో?
1: అట్టనే ఈనాడు సంవత్సరాల కొలది వస్తున్నారు ఉపన్యాసాలకు.
0: సేమ్ థింగ్ యోర్ అండ్ యోర్ ఆఫ్టర్.
1: కొంచెం అయిన కూడాను ఆ వైరాగ్యం కానీ ఆ పరభక్తి కానీ ఏమాత్రం కూడాను ప్రజలు ఎందు ఏమాత్రం నాటుకోవటం లేదు.
0: నాట్ ఇన్ ఎ బిట్, నాట్ ఈవెన్ ఎ ఫ్రాగ్మెంట్, నాట్ ఈవెన్ ఎ పీస్ ఆఫ్ రెనన్సియేషన్.
1: ఇనేంత వరకు హాయిగా ఉంటుంది.
0: ఇట్ ఇస్ సో నైస్ సో లాంగ్ వి హియర్.
1: చాలా ఆనందంగా ఉంటుంది.
0: వి ఆర్ హ్యాపీ.
1: ఈ కంపౌండ్ దాటి బయట పోతానే తిరిగి యథాస్థానం, యథాభావం, యథాస్థితి.
0: The moment we leave the compound, everything goes back to the normal situation.
1: కాబట్టి ఇదంతా ఎంతకాలం విడి ఈ ప్రయోజనం ఏమి?
0: వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ లిసనింగ్?
1: ఒక్క పదమునైనా హృదయంలో చేర్చుకుంటున్నారా?
0: హ్యావ్ యూ టేకెన్ ఇన్ అట్లీస్ట్ వన్ వర్డ్?
1: ఇంకా మాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది చేయండి, ఇది చేయండి, ఎట్లా చేసేది?
0: We still ask Bhagavan, I want this, I want this, do this for me.
1: ఎట్లా మీరు మోక్షము అనేటువంటి దాన్ని ఆశిస్తున్నారు? ఈ ధైర్యానికైనా సిగ్గులేదా?
0: How do you expect liberation? Are you not ashamed to ask for it?
1: అడిగి కూడా మీకు ఏమైనా అవమానం లేదా?
0: Are you not, don't you feel humiliated?
1: ఎంతవరకు మీరు పాటిస్తున్నారు?
0: To what extent you are practicing?
1: దీన్ని మొట్టమొదట మీరు గుర్తించుకోవాలి.
0: First to know this.
2: స్వామివారి మృదు మధురమైన పలుకులలో ఆచరణ ప్రాముఖ్యత గురించి విన్నారు కదా. ఈ కథలో స్వామి చెప్పిన ఆ సాధకుడు 16 సంవత్సరాలు రామాయణాది ఆధ్యాత్మిక పారాయణాలు విన్నప్పటికీ వైరాగ్యం కలగలేదు. కారణం, తెలుసుకున్న దాన్ని ఆచరించలేదు. శ్రోతలందరూ గమనించాలి, 16 సంవత్సరాలే కాదు 16 జన్మల పాటు కేవలం వింటూ పోయినా వాటిని ఆచరించడానికి మళ్లీ జన్మ రావాల్సిందే. ఎందుకంటే పై క్లాస్కి వెళ్లాలి అంటే ఈ క్లాస్ పాస్ అవ్వాలి కదా. స్వామి చివరిలో చెప్పినట్లు భగవంతుని నుండి ఆశించే ముందు ఆయన చెప్పిన దాన్ని ఆచరించాలి. అప్పుడే ఆ ఫలాన్ని అందుకునే అందుకోటానికి మనం అర్హులమవుతాం. కనుక మనందరం స్వామి చెప్పిన వాటిని కొన్నైనా పాటించగలిగితే ఆయన అందించే ప్రసాదాన్ని అందుకోటానికి అర్హులం కాగలం. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించి ఆయనకు వదిలేస్తే అంతా స్వామే చూసుకుంటారు. మనకు స్వామి ఆ జ్ఞానాన్ని అందించి ఆ మార్గంలో పయనించేలా ఆశీర్వదించమని స్వామి పాదాల చెంత కోరుకుంటూ సాయిప్రసాద్ శ్రోతలందరి నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయీశ్వర. హరిహి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. ఈనాటి కార్యక్రమాన్ని ముగించే ముందుగా శ్రోతలందరికీ మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, వచ్చే ఆదివారం అనగా నవంబర్ 3వ తేదీన రేడియో సాయి శివం డిజిటల్ స్టూడియో హైదరాబాద్ యొక్క మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు రేడియో సాయి శివం బృందం వారు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను అందించనున్నారు. మరి ఆ కార్యక్రమాలను మిస్ అవ్వకుండా విని ఆనందించడానికి వచ్చే ఆదివారం 10 గంటల నుండి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయ్యుండండి. జై సాయిరాం.

అవతరించుట అంటలో అర్థమిదియే అనే ఇతివృత్తంగా కొనసాగుతున్న శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ దశమ వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమ వాహినిలో ఈ సాయి అవతార అనుక్రమ వాహికలో విద్యావాహిని విలువల సౌందర్య లహరికల్ని వెల్లువెత్తించే కార్యక్రమం చూద్దాం. దానికన్నా ముందు భగవాన్ దివ్య ప్రయాణంలో 1971 నుండి 80 వరకు కొనసాగిన దశకంలో ముఖ్యమైన మైలురాళ్లను స్పృశిద్దాం. అనంతపురం మహిళా కళాశాల, బృందావనం క్యాంపస్ కళాశాలలకు పూర్వపు దశకంలోనే అంకురార్పణ జరిగినా అవి పూర్తి స్థాయిలో సమగ్రంగా రూపొందినది ఈ దశకంలోనే. అదేవిధంగా తొలిసారి వేసవి తరగతుల నిర్వహణ, పుట్టపర్తిలో ఈశ్వరాంబ ఉన్నత పాఠశాల ఆరంభం, శ్రీ సత్యసాయి స్వర్ణ జయంత్యుత్సవం, సర్వధర్మ ఐక్య స్థూపం, ఇలా ఎన్నో అత్యద్భుతమైన ఘట్టాలకు తెరలేచి తరతరాలకు తరగని నిధులందించింది ఈ దశకం. అలా సద్విద్యాబోధనాత్మకంగా, సచ్చీల నిర్మాణాత్మకంగా, సత్సంస్కార వ్యవసాయ

0: సర్వాత్మకంగా నెలకొల్పిన శ్రీ సత్యసాయి విద్యా సంస్థలంటే విలువల వారిధి, అనేక మెళుకువల శరధి, సాయి శారదా సత్సాంగత్య సన్నిధి, భగవాన్ దివ్య సాంగత్యంలో మేళవించిన సద్విద్యా బోధనా తరంగాల సవ్వడిని ఇప్పుడు విందాం.
1: ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ప్రేక్షకులందరికీ నా ప్రేమపూర్వకమైన సాయిరామ్. నా పేరు చిన్నపల్లి పద్మావతమ్మ. నేను అనంతపురంలోని స్వామి చేత ప్రారంభించబడిన స్త్రీల కళాశాలలో 1974 నుండి అధ్యాపకురాలుగా పనిచేస్తూ ఉన్నాను. రిటైర్ అయినా కూడా ఆ భాగ్యాన్ని ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు స్వామి. స్వామి అవతార కార్యకలాపాలలో మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది స్వామి చేత ప్రారంభించబడిన అనంతపురంలోని స్త్రీల కళాశాల. ఆ కళాశాలను స్థాపించడం గురించి, స్థాపించేటప్పుడు జరిగిన సంఘటనల గురించి, విద్య పట్ల స్వామి దృక్పథం గురించి, వీటన్నింటి గురించి ఈరోజు చర్చించుకోవడానికి నాతో పాటు నా మిత్రులు, కళాశాల అధ్యాపకులు అయినటువంటి శ్రీమతి మాడుగుల ప్రఫుల్ల గారు, కుమారి ఎం గీతాబాల గారు ఉన్నారు. చర్చను ప్రారంభించే ముందు స్వామి పద్యం ఒకటి చెప్పుకుందాం. పుడమికి సరిమధ్య పుట్టపర్తి అనంగా ఆత్మవిద్య ఇందే అవతరించి, విశ్వ మానవ కోటి విజ్ఞానమొందంగా విశ్వవిద్యాలయము ఎచట వెలసి, శాంతి సౌఖ్యములను సర్వదేశములందు వెదజల్లడి విఘ్నులిచట వెలసి, నియతి తప్పని మహానిష్ఠులు భక్తులు వేలు లక్షలు కోట్లు వెలసించట, సత్య ధర్మ ప్రేమ శాంతులు జగతికి చాటి చెప్పగ పూని సాయి ప్రభు సత్యసాయి సంపూర్ణ ప్రేమమూర్తి యగుచు పుట్టే మోదమలరా. ఈ పద్యం స్వామి అవతార తత్వాన్ని, లక్ష్యాన్ని తెలియజేస్తుంది. స్వామి విశ్వ మానవ కోటిని ఉద్ధరించి విఘ్నులుగా చేసి భక్తి మార్గంలో ప్రవేశపెట్టి ఆత్మవిద్యను అభ్యసింపచేసి వాళ్ళను తన మార్గంలోనికి లాక్కుని సత్య ధర్మ శాంతి ప్రేమలతో వాళ్ళు తమ జీవితాన్ని గడుపుకునేటట్లుగా చేయడం కోసం శ్రీ సత్యసాయి ప్రభువు పుట్టపర్తిలో ఉద్భవించారు అనేది ఈ పద్య సారాంశం. మనుషుల్ని తన పరిధిలోనికి లాక్కుని వాళ్లను సంస్కరించి శుద్ధి గావించి ధన్యుల్ని చేయాలంటే మరి స్వామి చేత జనులు ఆకర్షితులు కావాలి. అలా ప్రజల్ని ఆకర్షించడానికి స్వామి ఎన్నో మార్గాలు ఎన్నుకున్నారు. చక్కెర చల్లితే తప్ప సీమలు దరిచేరవు. అందుకే స్వామి విద్యాలయాలు, వైద్యాలయాలు, నీటి ప్రాజెక్టులు, నారాయణ సేవలు అనే చక్కెర చల్లి మానవుల్ని తన దగ్గరకు రప్పించుకుని సంస్కరించి విఘ్నులుగా, భక్తులుగా, శారీరక మానసిక ఆరోగ్యవంతులుగా తయారు చేసి తమ అవతార కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకున్నారు. అలా 1968 స్వామి దాదాపు ఒక దశకం పాటు, అంటే ఒక 10 సంవత్సరాల పాటు విద్యాలయాలను స్థాపించి తమ అవతార లక్ష్యాన్ని విస్తరింపజేశారు. అంతకు పూర్వం స్వామి భక్తుల్ని తన దగ్గరకు రప్పించుకుని వాళ్లను సంస్కరించి ఆధ్యాత్మిక మార్గంలో పురోగమింపజేయడం మాత్రం చేశారు. కానీ 1968 విద్యాలయాల స్థాపనకు శ్రీకారం చుట్టారు. ఎందుకంటే పిల్లల మనసుల్లో భక్తిభావాలు నాటడం చాలా సులువు. ఆధ్యాత్మిక భావాలు కానీ, మానవీయ విలువలు కానీ వాళ్ల మనస్సుల్లో నాటడం బాగా సులువైనటువంటి పని. ఎందుకంటే వాళ్ల మన క్షేత్రం, మనస్సు అనేటటువంటి భూమి ప్రపంచ మాలిన్యాన్ని పూర్తిగా నింపుకుని ఎండిపోయి బీటలు పట్టి ఉండదు. వాళ్ల హృదయ క్షేత్రంలో మానవీయ విలువలు, ఆధ్యాత్మిక విలువలు, నైతిక విలువలు అనే విత్తనాల్ని నాటి, అలా నాటడం సులువు. ఆ నాటడం ద్వారా అవి తొందరగా నాటబడి మొలకెత్తి అభివృద్ధి చెందుతాయి. వాళ్ళు ఆ పిల్లలు సంపూర్ణమైన మానవులుగా, మానవీయ విలువలతో పరిపూర్ణ మానవులుగా తయారవుతారు. అందుకే స్వామి విద్యాలయాలను స్థాపించారు. మరి విద్య మానవులకు ఏమందివ్వాలి, విద్య పట్ల స్వామి దృక్పథం ఏమిటి అనేటటువంటి విషయాన్ని శ్రీమతి ప్రఫుల్ల గారు ఇప్పుడు తెలియజెప్తారు.
2: సాయిరాం, విద్య కేవలం పొట్టకూటి కోసం కాదు. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ లైవ్లీహుడ్, ఇట్ ఈజ్ ఫర్ లైఫ్, హియర్ అండ్ హియర్ ఆఫ్టర్ అనేది స్వామి ఉద్దేశం. జీవనోపాధి కోసం మాత్రమే కాదు విద్య, జీవన పరమావధిని కూడా తెలియజేయాలి అంటారు స్వామి. విద్య అనే పదంలో విత్ అంటే తెలుసుకోవడం, తనను తాను తెలుసుకోవడం అని అర్థం. బహిర్ముఖమైన మనిషి దృష్టిని అంతర్ముఖం చేయడానికి సహకరించాలి విద్య. ఇది జరగాలి అంటే విద్య ద్వారా లౌకిక విద్యలే కాక, అంటే బిఏలు ఎంఏలు కాకుండా పరావిద్యను కూడా పిల్లలకు పరిచయం చేయాలి. మానవతా విలువల పట్ల, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసల పట్ల విద్యార్థులు ఆకర్షితులు కావడానికి లౌకిక విద్యలతో పాటుగా సాంస్కృతిక ఆధ్యాత్మిక విద్యాబోధన కూడా జరగాలి. సత్ప్రవర్తన సద్బుద్ధి సత్య నిరతి భక్తి క్రమశిక్ష కర్తవ్య పాలనంబు నేర్పునదే విద్య అద్దాని నేర్వవలయు సత్యమును తెలుపు మాట శ్రీ సాయి మాట అంటారు స్వామి. మంచి నడవడిక, మంచి బుద్ధి, కర్తవ్య పాలన, క్రమశిక్షణ, భక్తి, సత్యవాక్ పరిపాలన, ఇలాంటి లక్షణాలు నేర్పేదే విద్య అని స్వామి అభిప్రాయం. ఏమంటావు గీత?
3: అవును మేడం, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్నట్టు నాచింది పుట్టకు శ్రీరామ రక్ష అనుకుంటూ తమ స్వార్థం కోసం మాత్రమే చింతిస్తూ బ్రతికే ధోరణిని నేర్పే విద్యల వల్ల, విద్యాలయాల వల్ల ఏమి లాభం? ఆధునిక విద్య పెరిగిన అవధి లేక ఆత్మతేజంపు క్షీణించి తరగిపోయే బ్రతుకు ఆడంబరము చేత భారమాయి నేటి విద్యార్థి బ్రతుకు ఈ పాటిదాయే అంటారు మన స్వామి. ఇలాంటి చదువులు కావాలంటే ఏ కళాశాలకైనా వెళ్లవచ్చు. అంతకంటే అతీతమైన విద్య కావాలంటే తాము స్థాపించిన కళాశాలకు రావాలని స్వామి అంటారు కదండి.
1: అవును, ఆధునికమైనటువంటి చదువుల్లో నైతిక విలువలు చేర్చే బాధ్యత పరిపాలకులదే అనేది స్వామి అభిప్రాయం. ఆ రోజుల్లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ లో మంచి పదవిలో ఉన్నటువంటి శ్రీమతి మాధురిష అనే ఆవిడను ఉద్దేశిస్తూ స్వామి సభాముఖంగా ఇలా అంటారు. విద్యలందున నైతిక విలువ చేర్చి మార్పు కలిగించి చూడుమో మాధురీష అని. అంటే ఆధునిక విద్యల్లో నైతిక విలువల్ని, మానవతా విలువల్ని, ఆధ్యాత్మిక విలువల్ని చేర్చి పిల్లల చేత చదివింపజేయటం, ఆధునిక విద్యా విధానాన్ని మార్చడం అనేది పరిపాలకుల బాధ్యత అంటూ ఆమెను ప్రబోధించారు. ఆ మార్పుకు తాము మొట్టమొదట పూనుకుంటూ 1968లో స్వామి అనంతపురంలో స్త్రీల కళాశాలను స్థాపించారు.
3: మేడం, స్వామి మరి మొట్టమొదట స్త్రీల కళాశాలనే స్థాపించడంలో వారి ఉద్దేశమేమి?
2: ఈ విషయం మరి మనం స్వామి వారి మాటల్లోనే విందాం.
4: మన కళాశాల యొక్క విషయం లోపల ఈ తల్లులను సైన్యించి లోపల వారిని అభివృద్ధిపరిచి తద్వారా పిల్లల యొక్క భవిష్యత్తుకు, దేశం యొక్క అభివృద్ధికి, సుఖశాంతులకు ఈ విధమైనటువంటి ప్రయత్నాలకు పూనుకోవటం అనేటువంటిది మన కళాశాల యొక్క ఆశయ. అయితే ఈ రకమైనటువంటి యొక్క ప్రయత్నాలతో ఈనాడు తెలవేగినటువంటి యొక్క అశాంతులు, అక్రమలు, అన్యాయము, అసత్యములు అనేటువంటి దాని రూపు మాపవచ్చునంటే తప్పక మాపవచ్చు. ఏమాత్రము సందేహం లేదు. కారణమేమనగా మనము మనస్ఫూర్తిగా క్రియారూపంలో మనము దీన్ని సందర్శింపజేసినప్పుడు ఎట్టి కార్యాలైనప్పుడు సులభంగా మనం సాధించవచ్చు. అయితే ఈ ఉదయపూర్వకంగా మనం చేస్తున్నామా లేక సాధారణమైన పూర్వకంగా ఆచరిస్తున్నామా అనేటువంటి దానికి తనకు తాను సాక్షి. మాతృ ప్రేమను చేయటువంటిది అమ్మ. అలాంటి అమ్మతత్వాన్ని మనం అర్థం చేసుకోవడంలో ఎంతైనా సార్థకం ఉంటుండాలి.
2: ఇవి స్వామివారి మాటలు. ఇక ఆనాడు స్వామి మాటల్ని ప్రత్యక్షంగా విని పుస్తక రూపంగా ముద్రింపచేసిన ఆనాటి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హేమలత గారి మాటలను విందాం ఇప్పుడు.
5: త్వరలోనే ఈ కళాశాల స్వయం సంపూర్ణమై అన్ని సదుపాయములతో కూడి తన ప్రత్యేక స్థానమును నిలుపుకొనగలదు. నేను దీనిని మత ప్రచార నిమిత్తమో, ధన సంపాదన నిమిత్తమో, లేక ఖ్యాతి నిమిత్తమో స్థాపించుటలేదు. ఇవన్నీ క్షణికమైనవి. వేదములను గ్రహింపబడి, శాస్త్రములను వివరింపబడి, ఇతిహాసము చిత్రింపబడి, వ్యక్తికి సమాజానికి శ్రేయోదాయకమని సాధువులు, ఋషులు, ధర్మశాస్త్రవేత్తలు, నేతలచే నిర్ణయింపబడిన సత్య ధర్మ శాంతి ప్రేమ అను సనాతన ఆదర్శాలను జాతుల హృదయంలో ప్రతిష్ఠించుటకై నేను ఈ కళాశాలను నెలకొల్పినాను. దీన్ని స్వామి చెప్పేవారు ప్రతి ఉపన్యాసంలోనూ. నేను ఈ ఆశయంతో ఈ కళాశాలని పెట్టాను, ఇది మీ అందరి బాధ్యత అని చెప్పేవారు స్వామి.
6: డిసిప్లిన్ గురించి చెప్తూ కొంత, ఎందుకంటే చిన్నపిల్లలు ఆడపిల్లలు మరి వాళ్ళకి అంత కష్టం, ఒక్కొక్కసారి మనసుకి వాళ్ళకి అంత ఇష్టం ఉండేది కాదు డిసిప్లిన్ పెడితే. మరి నశ్రేయో నియమం వినా అని చెప్తారు కదమ్మా, నియమం ఉండాలి జీవితంలో. నియమాలు లేకపోతే కట్టు తెగినటువంటి ఎరువులే ఎందుకు పనికిరాకుండా పోతారు అని చెప్పేవారు స్వామి. చక్కగా అంటే ఎంత మధురంగా చెప్పేవారు. అప్పుడు ఆ పిల్లలు వాళ్ళు చాలా అట్రాక్ట్ అయ్యి ఇంకా అప్పటి నుంచి వాళ్ళకి ఏమంత మనసు కష్టపెట్టుకునే వాళ్ళు కాదు. అదే కాకుండా వినయ విధేయతలు ఉండాలి, విద్య వినయం రావాలి అని కూడా చెప్పేవారు స్వామి.
3: నిజం కదా, మంచి తల్లుల్ని తయారు చేస్తే గృహం బాగుపడుతుంది, అంటే తరం బాగుపడుతుంది, అలా మొత్తం సమాజం బాగుపడుతుంది అని స్వామివారి ఉద్దేశం.
1: అసలు ఈ కాలేజీ స్థాపన వెనుక మాతృశ్రీ శ్రీమతి ఈశ్వరమ్మ గారి సంకల్పం కూడా ఉంది. స్వామి ఆఫ్రికా వెళ్లినటువంటి సమయంలో శ్రీమతి ఈశ్వరమ్మ గారు జాయ్ ఐస్ క్రీమ్ సొంతదారులైనటువంటి శ్రీ జావా గారి ఇంట్లో ముంబైలో కొన్నాళ్లు ఉన్నారట. ఆ సమయంలో జావా గారి కుమార్తెల యొక్క విద్యాబుద్ధులు చూసి, వాళ్ల ప్రవర్తన చూసి ముచ్చటపడి ఆడపిల్లలు కూడా చదువుకుంటే బాగుంటుంది అనుకుని స్వామితో ఆమె చెప్పారు. ఈ విషయం జావా గారి అమ్మాయి కుమారి రాణి గారి మాటల్లోనే విందాం.
7: He had left Amma at our house in Bombay, and that time she saw we were five sisters and one brother. Then she realized that, you know, girls should be educated, and she decided that the Anandpur College had to come in. So the first thing she asked Swami at the airport when Swami came back, she told him, I want a promise from you that girls should be educated. And we were all girls, only one boy. So she saw that, you know, all of us were being educated and all that, and it's a difference having education background. So she told Swami, we don't have any college here in our place, so the girls must be educated. So when Swami came, first promise he gave his mother that yes, I will put up a college in Anandpur, and he gave the job to my father to see for the land and everything, and then that's how the Anandpur College came.
1: Ishwaramba gari korika okate kaadu, aa rojullo Anantapuram lo government girls high school ki headmistress ga pani chesi tarvata DO ga retire aina kumari Lakshmi Devamma garu swami ki goppa bhakturalu. Aavada sabhamukhanga swami ni prarthinchaaru, swami Anantapuram lo aada pillalaku pratyekanga kalaashala ledu, okati erpaatu cheyandi ani. Ishwaramba gari korika, లక్ష్మీదేవమ్మ గారి ప్రార్థన, ఈ రెండు స్వామి సంకల్పానికి బాహిరంగా దోహదం చేశాయి అని చెప్పుకోవచ్చు.
2: మరి అప్పుడు ఎక్కడ ఎలా ప్రారంభించారు కళాశాలను?
1: ఇది స్వామి కాలేజీలో చాలా సంవత్సరాలు ప్రిన్సిపల్ గా పనిచేసి రిటైర్ అయి తర్వాత దివంగతులైన శ్రీమతి హేమలత మేడం గారి మాటల్లోనే విన్నాం.
6: 68 జూలైలో స్వామి అప్పుడు హై స్కూల్ ఉండేది, గర్ల్స్ హై స్కూల్ ఒక కాంపౌండ్ లో. ఆ కాంపౌండ్ లో ఉండే కొన్ని బిల్డింగ్స్ మూడు నాలుగు క్లాస్ రూమ్స్ ఉండేవి. ఒక వరండా ఉండి ముందు నాలుగు రూములు ఉండేవి వరుసగా. అదేమో క్లాసెస్ జరిగేవి. ఒక దాంట్లో పియూసీ ఆర్ట్స్, ఇంకో దాంట్లో పియూసీ సైన్స్, ఇంకా మూడోది ఐ థింక్ మూడు రూమ్స్ అనుకుంటా అక్కడ ఉండింది. ఆ దాంట్లోనేమో బీఏ క్లాసెస్, ఆ బీఏ లో రెండు గ్రూప్స్ ఉండేవి అన్నట్టు. అందుకని పియూసీ ఆర్ట్స్ సైన్స్, ఆ రోజులో ప్రీ యూనివర్సిటీ కోర్స్ అనేవాళ్ళం, అది బిఏ మాత్రం ఉండేది. 68లో ఆ విధంగా తర్వాత ఇంకొక చిన్న బిల్డింగ్ పక్కన ఉండేది ఒక చిన్న హాల్. అంతా గట్టిగా 100-120 మంది కూడా పట్టేవాళ్లు కాదు. అప్పుడు ఉండే స్టూడెంట్స్ కి ఎట్లాగో చాలా ఇరుకిరుగ్గా సరిపోతూ ఉండేది. ప్రిన్సిపల్ రూమ్ ఒకటి ఉండేది, ఆఫీస్ రూమ్ ఒకటి ఉండేది, అంతే. ఆ మూడు అవతల బిల్డింగ్ లో ఉండేది. ఇదే కాలేజ్ అప్పుడు చాలా సింపుల్ గా స్టార్ట్ చేశారు స్వామి. ఆ తర్వాత ఈ సైన్స్ స్టూడెంట్స్ కి ల్యాబొరేటరీస్ ఉండేవి కాదు. 69కి అదే కాంపౌండ్ లోనే, కాంపౌండ్ విశాలంగానే ఉండేది, దాంట్లో ఇప్పుడు పెద్ద పెద్ద నాలుగు షెడ్స్ వేయించారు. అంటే ఒకే షెడ్ నాలుగు సెక్షన్స్ గా చేసి ఒక ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, ఐ థింక్ బయోలాజికల్ సైన్సెస్, రెండింటికి కలిపి ఒకే ల్యాబో ఏదో రెండో అది పెట్టారు. ఇంకొక క్లాస్ రూమ్ కూడా కట్టించారు లేదు అక్కడ పక్కనే. ఇలా టెంపరీ షెడ్స్ లో సర్దుకోండి, నేను తప్పకుండా కొత్త బిల్డింగ్, మంచి బిల్డింగ్ కట్టిస్తాను అనేవారు. నవంబర్ లో ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఏ సైట్ సెలెక్ట్ చేయాలి అని చాలా ఈ ల్యాండ్స్ అన్ని చూశారు. చూసిన తర్వాత స్వామి ఇంకా ఇప్పుడు ఉండేటువంటి స్థలమే డిసైడ్ చేశారు. దూరమైనా చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉండాలి ఆడపిల్లలకి. 71 దాకా స్వామి తరచుగా వచ్చి ఆ కన్స్ట్రక్షన్ సూపర్విజన్ అది ఎంత బాగా చేసేవారమ్మా. మమ్మల్ని ఆ ఫౌండేషన్ స్టోన్ అప్పుడు దగ్గర పెట్టుకుని తీసుకెళ్లి విఐపీస్ అందరికి, మా లెక్చరర్లు మంచి వాళ్ళు, ఇట్లా అంతా చెప్పేవారు స్వామి పాప. ఇలా అంతా చెప్పుకుంటూ వచ్చి మొత్తం మీద చాలా సూపర్విజన్ చేసేవారు. ఇట్లా ఎట్లా కడుతున్నారు తొందరగా. ఇది కూడా చూడండి, 69 నవంబర్ అంటే ఆల్మోస్ట్ 70లోనే మొదలు పెట్టారమ్మా. 1 ఇయర్ లో అయిపోయింది. ఆడిటోరియం, లైబ్రరీ, హాస్టల్ బిల్డింగ్, మెయిన్ కాలేజ్ మెయిన్ బిల్డింగ్ ఇంతవరకు కట్టేశారు. అవి 71 సరే, అది ఇనాగరేషన్ జూలై 8 అయింది. ఇంతలో ఏం చేశారంటే ఈ పియూసీ కాకుండా ఇంటర్మీడియట్ పెట్టారు రైటింగ్. 70-71 లో 71 లో కొత్త బిల్డింగ్స్ లోకి వచ్చాక ఈ తాత్కాలికమైన ల్యాబొరేటరీస్ కట్టారు షెడ్స్ అని చెప్పానే, అక్కడ ఉండేటువంటి టేబుల్స్ అవి ఇక్కడికి షిఫ్ట్ చేశారు. టేబుల్స్ అన్ని మార్పించి ఫుల్ ఫ్లెడ్జ్ ల్యాబొరేటరీస్ కట్టించేశారు స్వామి. అప్పుడంతా అప్పుడు కూడా చాలా తరచుగా వచ్చేవారు స్వామి కాలేజ్ కి, అన్ని సూపర్వైజ్ చేసుకునేవారు.
3: స్వామి ఎంత శ్రద్ధ తీసుకుని కట్టించారో కదా మన కాలేజీని. ఈ రోజు మనమంతా ఎంతో ఆనందంగా నిశ్చితంగా పని చేసుకుంటున్నాం.
1: అవునమ్మా, స్వామి ఆడపిల్లలను చాలా అపురూపంగా అస్థారపరంగా చూసుకుంటారు. వాళ్ల రక్షణ భద్రతలను ఎంతో బాధ్యతగా నిర్వహిస్తారు. మనది ఆడపిల్లల కాలేజీ కదా, అది కట్టేటటువంటి సమయంలో స్వామి ఎంత బాధ్యతగా ప్రవర్తించారో, ఎంత చక్కటి మెలకువలు తీసుకున్నారో ఇవన్నీ డాక్టర్ హేమలత మేడం గారు చెప్పారు. అది ఆవిడ మాటల్లోనే మనం విందాం.
5: చక్కగా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో స్వామి శంకరాపన చేశారమ్మా బిల్డింగ్స్ కి. అది ఎంత చక్కగా పిల్లలకి, ఆడపిల్లలు, ఆడపిల్లల మాన మర్యాదలు కాపాడడం స్వామికి చాలా ప్రధానం, అన్నిటికంటే ప్రధానం. కాబట్టి అక్కడ నుంచుని బయట కాంపౌండ్ వాళ్ళ అవతల నుంచోమన్నారు మా భర్త గారిని. ఇంకా ఆయన ఎందుకు నుంచోమన్నారంటే ఆయన 6 అడుగుల పైన ఉంటారు ఎత్తు. ఆయన్ని రోడ్డు మీద నుంచో వెళ్ళి అన్నారు. రోడ్డుకి మధ్యలో నుంచుని ఒక రాయి ఇచ్చి ఈ రాయి విసిరేయి అన్నారు. ఎవరికి ఎందుకు చెప్తున్నారు ఇట్లా అని అది దానికి అవతల బిల్డింగ్ ని కట్టడం ప్రారంభించారు. అంటేటా ఏదైనా స్ట్రైక్స్ అవి వచ్చి అల్లరి మూకలు ఏదన్నా రాళ్ల అవి రువ్వితే అది బిల్డింగ్ మీద కూడా పడకూడదు. అది ఎంత చక్కని ప్రణాళిక చూడండి. అసలు ఎవరైనా ఇలా ఆలోచిస్తారా? భగవత్ సంకల్పం అట్లాంటిది.
2: ఆ రోజుల్లో ఆ పనుల్లో పాలు పంచుకున్న వ్యక్తులంతా ఎంత అదృష్టవంతులో. అలాంటి వ్యక్తుల అనుభవాలు ఈనాడు మనం తెలుసుకునే వీలుందా?
1: ఆనాడు స్వామి కార్యాల్లో భాగం పంచుకున్నటువంటి వ్యక్తులకు, అదృష్టవంతులకు స్వామి ప్రేమ, ఆదరం, రక్షణ అన్నీ లభించాయి. స్వామి అంటారు కదా, ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న అని. అలా స్వామి కార్యానికి తన జీవితాన్ని అంకితం చేసి సేవలు చేసినటువంటి ఒక భక్తునికి స్వామి ఎలా అనుగ్రహాన్ని చూపించారో, ఆ అనుగ్రహాన్ని పొందిన, ఆ ఆనందాన్ని అనుభవించిన ఆ భక్తుడు శ్రీ నారాయణ రెడ్డి గారి మాటల్లోనే మనం విందాం.
8: అప్పుడు మేము ఏలూరు నుంచి వచ్చామండి. డాక్టర్ భాస్కరరావు గారు మాకు లీడర్ అన్నమాట. ఆయన పంపించారు, బస్ లోనే వచ్చాను. దాని గురించి బస్ ఉండేది ఎందుకంటే అక్కడ చేసిన తర్వాత మేము భోజనానికి అని చెప్పేసి ఆ బస్ లోనే వెళ్ళి మళ్ళీ వచ్చేసేవాళ్ళమాట. అప్పుడు మేము ఏ పని చెప్తే ఆ పని చేసేవాళ్ళం. ఈ పని ఆ పని కాదు, ఏది చెప్తే మా గురుతో ఆ పని చేసేవాళ్ళం. స్వామి కూడా మధ్య మధ్యలో వచ్చి కల్పిస్తాం, అక్కడ చాలా జరిగేదన్నమాట. అది వీరి గారి ఓపెనింగ్ అండి అది. అప్పుడు వీరి గిరి గారు వచ్చినప్పుడు మై భారతదేశం ఇటు కదా, ఆయనకి మన వీళ్ళు ఎస్కాట్ వాళ్ళంతా ఉండేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేదన్నమాట. వాళ్ళందరూ వద్దు, మా పిల్లలే ఉంటారని స్వామి చెప్పారు. స్వామి పాప ముందు అంతా మా మంగళవాద్యాలు వెళ్తుంటే అలా రిసీవ్ చేసుకుని తీసుకెళ్లేవారు అనమాట. మర్నాడు ఆ ఓపెనింగ్ అనగా ఆ ఆడిటోరియం లో పైన గద్దర్స్ కి రంగే చేశారు. ఇక్కడే స్వామి మీటింగ్ ఉంది కదా, భగవంతుడు ఇక్కడ మీటింగ్ పెట్టినారు, అలాంటిది మనం ఇది కూడా పూర్తి చేసేద్దాం, నిద్ర లేకపోతే లేకపోయింది చెల్లారంతా కూర్చుని చేసేద్దాం అనుకుని ఆ సిల్వర్ పెయింట్ తీసుకుని ఆ బ్రష్ పట్టుకుని ఆ చేతికేమో పెయింట్ పట్టుకుని గడ్డలు చేసేవాడి. ఎక్కి గబగబ వేసేస్తున్నాం, మరి సిల్వర్ పెయింటే కదా, పెద్ద నీట్ గా ఉంది లేదా, అక్కడ హీటర్ పానే కదా. అలా చేస్తున్నాం, మరి చేస్తుంటే ఆ హాల్లో పెద్ద లైటింగ్ కూడా బాగా అంటే మాకు కనపడడానికి లైట్లన్నీ వేసుకున్నాం అన్నమాట. సరిగ్గా 11:30 అండి ఆడాము వచ్చి వాలంటీర్స్ అని చాలా యాంగ్జైటీగా అడిగిందన్నమాట. పైన చూడాల, పైన మేము ఉన్నాం. పాప ఇంత యాంగ్జైటీగా వచ్చింది ఎవరా అని చెప్పేసి నేను నెమ్మదిగా దిగి వచ్చానండి. దిగి వచ్చేటప్పటికి యాంగ్జైటీ గా అడుగుతున్నా, అక్కడ ఈ రైస్ బ్యాగ్స్ వచ్చి 11 అండి, 11 రైస్ బ్యాగ్స్ వచ్చి అవి లోపల వేయాలి, పెద్ద వాన్ వచ్చేస్తుందని అడిగిందన్నమాట. అప్పుడు బాగా మబ్బే చేసింది సార్, మబ్బే చేసి కుంభడుసి పడిదట్టుందన్నమాట. అప్పుడు నేను అన్నాను, నేను ఏదేసినా సరే స్వామి మీద బేరం, ప్రతిది స్వామి మీదే అనమాట. పాపం చాలా సార్లు అన్నారు నన్నే బ్లేమ్ చేస్తున్నావా అన్నారు. ఇప్పటికీ నేను దాన్ని బాధపడతాను. అది 100 kgs బరువు ఉండదు, అది బస్తా ఒకటి. ఆ బస్తా అదే నేనేమో నువ్వు డ్రైవర్ వేయనంటున్నాడు, ఆడు వేయనంటున్నాడు కోఆపరేట్ చేయట్లేదు. నేను బాబు నువ్వు నాకు ఏం కోఆపరేట్ చేయకల్లా, నేను నా ఈట్ మీద వేసేయి, ఒక బస్తా ఎత్తేసి నేనేమి మోయక్కలా, దాన్ని లాక్కొచ్చి నా ఈట్ మీద వేసి నేను లోపల వేస్తానని చెప్తాను సార్. అంటే వేస్తాను ఒప్పుకున్నాడు. వేస్తే నేను 3 bags లోపల వేస్తాను సార్, 100 kgs లోపల వేసేసా. ఆ స్వామి మీరే చేయాలి, ఆ భగవంతా నేను ఉట్టి జస్ట్ ఇన్స్ట్రుమెంట్ అంతే సార్, అంతా చేసేది ఆయనే నాకు తెలిసింది బాగా. అప్పుడు నేను వేస్తే 3 bags వేసేటప్పటికి స్వామి వచ్చారండి. స్వామి వచ్చి ఇందిరాదేవి గారు స్వామి పక్క పక్క నిలబడ్డారు, నేను బస్తాలు వేస్తుంటే చూస్తున్నాను అన్నమాట. అప్పుడు 11 వేసేసిన తర్వాత స్వామి మంచిది బంగారు పాదనమస్కారం తీసుకో అన్నారు. నేనేమో పాదనమస్కారం తీసుకున్నాను సార్. పాదనమస్కారం తీసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ వాళ్ళు ఎదురుకుండా ఉంటే ఉండదు కదా, నా పనిలో నేను వెళ్ళిపోవాలి కదా, నేను వెళ్ళిపోయాను సార. మళ్ళీ వెళ్ళిపోయి అంతా అయిన తర్వాత మళ్ళీ కనుక్కుంటే ఏముంది, స్వామి ఇంకా పుట్టిపక్కల ఉన్నారు, బయలుదేరి రాలేదన్నారు. అప్పుడు అసలు నాకు అసలు మతిపోయిందండి, నేను ప్రార్థనస్తాను స్వయంగా తీసుకున్నాను సార్. ఆయన పాదాలు టచ్ చేశాను, పాపం ఎత్తున చేయి పెట్టి బ్లెస్ చేశారు, అన్ని చేశారు. తర్వాత తెలిసే ఉంది ఇంకా బయలుదేరలేదు, బయలుదేరతారు అని చెప్తాన్నారు. ఇప్పుడు అనిపించింది మాట సర్వాంతరి అని స్వామి అని చెప్పేసి. నాకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ సార్ అది.
3: రామనామము కంటే రామ కార్యం గొప్పది అంటారు కదా స్వామి. అలా స్వామి కార్యంలో పాల్గొంటే స్వామి స్వయంగా వచ్చి దర్శనమిస్తారు అన్న విషయం ఇక్కడ మనకు రుజువయ్యింది.
1: దర్శనం ఇవ్వడమే కాదు, వాళ్ల జీవితాల్లో వచ్చేటటువంటి కష్టాలను, కడగండ్లను, ఆపదల్ని నివారించి కావలసినటువంటి రక్షణ అందిస్తారు స్వామి. తమ కార్యంలో పాలు పంచుకున్న వారికే కాదు, వాళ్ల కుటుంబానికి కూడా రక్షణ అందిస్తారు. ఈ విషయాన్ని ఆ రోజుల్లో స్వామి కాలేజీ కట్టే సమయంలో పనిచేసినటువంటి భక్తుల్లో ఒకరైన ప్రముఖ భక్తుడు శ్రీ ఇంద్రేశ్వర్ గారి మాటల్లోనే మనం విన్నాం.
9: ప్రశాంతి నుంచి స్వామి అనంతపూర్ కాలేజీ ఫౌండేషన్ వేయాలి, అక్కడ బయలుదేరుతామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారు కస్తూరి గారి ద్వారా. అక్కడ ఉండేటువంటి ఒక సుమారు పాత భక్తులు స్వామి దగ్గర ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సుమారు ఒక 150 మంది బయలుదేరి అనంతపురం వెళ్ళాం. స్వామి కూడా తీసుకెళ్లారు. స్వామి ఫౌండేషన్ స్టోన్ అక్కడ వేశారు. ఫౌండేషన్ స్టోన్ వేసి స్వామి అవాడ ఈ అనంతపురంలో మహిళా కళాశాల అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది కేవలం కూడా ఏదో ఉద్యోగాల కోసం కానీ లేదా ప్రాపంచిక దీనికి కాదు, స్త్రీలో అనంతమైన శక్తి ఉంది. ఆ శక్తి అనేటువంటిది గమనించట్లేదు. మన భారతీయ సాంప్రదాయంలో ఆడవాళ్ళకి అనంతమైన శక్తి ఉంది. దాన్ని సమాజానికి అందరికీ కూడా ఉపయోగపడేటువంటిది సమాజం తయారు చేసేదే వాళ్ళు. అంచేత అటువంటి విద్యాలయం అనేటువంటిది ఇక్కడ స్థాపించ తెలుసుకున్నాను. ఇది ఎవరు ప్రపంచానికి ఆదర్శంగా ఉంటుంది. ప్రపంచం అందరూ కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకుని ప్రపంచవ్యాప్తంగా సరైన సమాజాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ రోజుని స్వామి వారి దివ్యోపన్యాసంలో చెప్పడం జరిగింది. ఆ రోజు ఆకాశం అంతా మేఘామృతం అయిపోయి పూర్తిగా కొండ వృష్టి బదలగొడుతున్నా అన్నట్టుగా వర్షం అది సూచనలు వచ్చింది. కానీ స్వామి అన్నారంటే ఏం కాదని చెప్తారు. పెద్ద గాలి అది కూడా వచ్చింది. కానీ స్వామి దేవతడు ఏంటంటే స్వామి జస్ట్ ఇలాగా ఉపన్యాసం చెబుతూ చేసే మంచి పని ప్రతిదానికి కూడా ప్రకృతి కూడా సహాయపడుతుంది, అంచేది ఏ మంచి పని ఎవరు చేసినప్పుడు కూడా భగవంతు సహాయం కూడా ఉండదని చెప్పిన తర్వాత చుక్క కూడా పడలేదు, వర్షం ఆగిపోయింది. తర్వాత అందరూ కూడా చక్కగా స్వీట్స్ అయి పంచిపెట్టారు స్వామి. ఇక్కడ ఉండేవాళ్ళందరూ కూడా ఇక్కడ చిన్న విషయం మనం చేయాలి. ఆ ఉపన్యాసం చెప్పేటప్పుడు దగ్గరగా కూర్చున్నాను నేను స్వామికి బాగా దగ్గరలో. స్వామి కొంతమంది రాజకీయ నాయకులు కూడా మాట్లాడారు. అక్కడ నా ఇంకా చూస్తున్నారు స్వామి. ఏమిటి ఇలా చూస్తున్నారు, నా ఇంకే ఏమైనా తప్పు చేశానా, నాలో ఏమైనా పొరపాటు ఉందా అని చెప్పిన ఏదో మొదపడుతున్నాను నేను లోపల. కానీ ఉపన్యాసం చెబుతున్నారు కానీ నా ఇంకా చూస్తున్నారు. సరే ఏమన్నా నేను అప్పుడు ఆ రోజుల్లో స్వామి చూస్తే మళ్ళీ ఆత్మశోధన చేసుకునేవాడిని ఏమైనా పొరపాటు ఉందా, స్వామి నాకు అనుగ్రహంగా చూడట్లేదు, అది కోపంగా చూస్తున్నారు, ఇలాగా ఆ స్వామి వారి యొక్క సాహచర్యంలో కూడా మళ్ళీ తప్పులు మనం తెలుసుకోవడం అది తెలుసుకోవడం ప్రయత్నించడం వచ్చేది ఇటువంటివి జరిగే రోజుల్లో ఉండే భక్తులందరికీ కూడా. సరే నేనేం తప్పు చేయలేదు, నేను బాగానే ఉన్నా కదా అనుకున్నాను. ఆశ్చర్యం అంటే అదే టైంలో అక్కడికి సుమారు 750 కిలోమీటర్లో వెస్ట్ గోదావరి మా గ్రామం ఉంది. పెద్ద తుఫాను గాలిగాని వచ్చింది. అక్కడ మా పెద్దమ్మాయి ప్రాధికారిని ఇప్పుడు సత్యా సేవా సంస్థల్లో ఆ అమ్మాయి కూడా పనిచేస్తా ఉంది. చిన్న పాప అప్పటికి ఆ అమ్మాయికి 6 ఇయర్స్ ఏజ్. బయట ఆడుకుంటూ ఉంది అక్కడ గ్రామంలో మా ఇంటి దగ్గర. పెద్ద కాంపౌండ్ మా ఇంటిది అంతా కూడా. సరే గాలి వస్తుంది, తలుపులు కొట్టుకుంటున్నాయి, డ్యామేజ్ జరగకుండా అంటే తలుపులన్నీ వేసారు మా ఫాదరు మదర్ వాళ్ళని. ఈ అమ్మాయి ఏంటంటే బయట ఉండిపోయింది, చూసుకోలేదు వీళ్ళు. మా ఇంటి దగ్గర పెద్ద రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టు కొమ్మ సుమారు 1 అడుగు డయామీటర్ ఉంటుంది. అది పెద్ద కొమ్మ, అది గాలికి ఎగురొచ్చి ఈ మా అమ్మాయి కూర్చున్న చోట గుమ్మాలు అక్కడ చిన్న అరుగులు ఉన్నాయి, అరుమి కూర్చుని పోయింది అమ్మాయి. ఆ పెద్ద కొమ్మ వచ్చి అక్కడ పడి తగలకుండా దూరంగా అక్కడ ఆగిపోయింది అంతే, అలాగ తగలకుండా. సరే వీళ్ళంతా గాలిలో నేను చూస్తే అలా లోపల కూర్చుని ఉంది. అక్కడ స్వామి రక్షించారు లేకపోతే మేము ఏం చెబుతాం వాళ్ళ నాన్నకి అనికే అనుకున్నారు. స్వామి నన్ను అదే లేకుండా చూడడం ఏంటంటే నేను రక్షణ చేస్తున్నాను సుమ్మా అని ఇప్పుడు నా భవిష్యత్ అనేటువంటిది నా యోగక్షేమాలు చూసి ఆ విధంగా రక్షించారు. అంచేత అప్పుడు తర్వాత తెలుసుకున్నాను స్వామి విధంగా చూడడానికి ఇది కారణం అని చెప్పేశాను. తర్వాత మహిళా కాలేజీ కట్టడం ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత ఆ కాలేజీలో ఇక్కడ ఉండేటువంటి కొంతమందిని సేవాదళం అందరూ వెళ్లి అక్కడ సేవ చేయమన్నారు. భావరా సత్యనారాయణ గారు అంటే రమణరావు గారి ఫాదర్. రమణరావు గారు అంటే అందరికీ పరిచితమే. ఆయన ఆల్ ఇండియా సేవాదళ కన్వీనర్ చేశారు. ఆంధ్ర స్టేట్ ప్రెసిడెంట్ చేశారు ఆయన. ఆయన స్వామిని ఐక్యమయ్యారు. ఆయన ఆధ్వర్యంలో ఆయన ఫాదర్ ఇప్పుడు నేను చెప్పినట్టు భామరాజు సత్యనారాయణ గారు, ఆయన ఇంజనీర్ రిటైర్డ్, ఆయన పంపించారు ఈ సేవకు అనేటువంటిది.
10: మేడం, మనం స్వామి పనులు చేసేటప్పుడు ఎంతో కష్టమైన పనులు కూడా చిటికెలో అయిపోతాయి, అది స్వామి అనుగ్రహమే కదా.
1: అవునమ్మా, స్వామి సంకల్పిస్తే చాలు అన్ని చిటికెలో ఇలాగ జరిగిపోతాయి. కాని మనకు సేవ చేసుకునే అవకాశం కల్పించి ఆనందాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని అందిస్తారు స్వామి. ఈ విషయాన్ని ఆ రోజుల్లో కాలేజీ కట్టే సమయంలో పనిచేసినటువంటి ప్రముఖ భక్తులు శ్రీ రమణరావు గారి మాటల్లోనూ, శ్రీ కృష్ణారావు గారి మాటల్లోనూ మనం విందాం.
11: మా నాన్నగారి పేరు రావు సాహెబ్ భావరాజ్ సత్యనారాయణ గారిని. ఆయన రిటైర్డ్ సూపర్ ఇంజనీర్, అనంతపూర్ కాలేజీ కన్స్ట్రక్షన్ లో మా ఫాదర్ హీ వాజ్ సూపర్వైజింగ్ ది కన్స్ట్రక్షన్, ది కెప్టెన్ చార్జ్ ఆఫ్ హిమ్. ఇప్పుడు గిరి గారు, సరస్వతి గిరి గారు, ఇనాగరేషన్ అది వచ్చారు వాళ్ళు. అంతే, స్వామి వాజ్ ఇమ్మెన్స్లీ ప్లీజ్డ్. స్వామి మా నన్ను ఒక 20 సేవాదళ మెంబర్స్ ని ఇనాగరేషన్ కి ఒక 20 డేస్ ముందరే తీసుకురమ్మన్నారు. అంతే, ఒక 20 సేవాదళ మెంబర్స్ ని నేను వాళ్ళని సెలవు పెట్టించి బయట కొందరు వచ్చేవారు. మొత్తం మీద 20 పీపుల్ ని తీసుకొచ్చి నేను అనంతపూర్ లో పెట్టాను. మజమంజన్ స్వామి వచ్చేవారు, వచ్చి సేవదల వాళ్ళు ఎలా ఉన్నారు అంటే అంత చాలా హీ వాజ్ ఇమ్మెన్స్లీ ప్లీజ్డ్. స్వామి వచ్చినప్పుడల్లా పలకరించేవారు, మమ్మల్ని భజన తీసేమనేవారు. తర్వాత స్వామి యూస్ టు డిస్ట్రిబ్యూట్ పీరియాడికల్ ఇవన్నీ ప్రసాదం అది డిస్ట్రిబ్యూట్ చేసేవారు. దే ఆల్సో ఫెల్ట్ ఎంకరేజ్. అందరి వాళ్ళందరికీ చాలా ఉత్సాహంగా మనం పాల్గొన్నాం. అసలు ఇనాగరేషన్ ఓ పెద్ద మెరికల్ ఏంటంటే, అక్కడ డెకరేషన్ పెట్టవలసి వచ్చింది ఒక 2 డేస్. దానికి అప్పుడు షామియానాలు లేవు. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గిరి, సరస్వతి గిరి గారు ఆవిడ చాలా పాపులర్ స్పీకర్, షీజ్ ఆల్సో సపోజ్ టు బి పోయిటెస్. మరి అలాంటి వాళ్ళు వస్తున్నప్పుడు దానికి తగ్గటువంటి షామియానాలు అవన్నీ వేయాలి. అప్పుడు షామియానాలు వెళ్ళలేవు. అప్పుడు స్వామి ఏం చేశారంటే, ఇదేం కాదు కాని 4 పాపులర్ స్వామికి కొన్ని కలర్స్ ఉన్నాయి, గ్రీన్, బ్లూ, రెడ్ అది ఆరెంజ్, తర్వాత మెజెంటా కలర్ సెలెక్ట్ చేసి తాను తెప్పించేసి కుట్టించేసేసి పెద్ద షామియానాలాగా తయారు చేశారు. ఇదన్నీ కుట్టి చేసి మేము పోల్స్ అవన్నీ పాతి, దట్స్ అబౌట్ సే అబౌట్ 40 ఫీట్ బై 100 ఫీట్ ఒకటే లాగా, దాని చుట్టూరా చిన్న కణాత్ వేలాడేది డెకరేషన్ కి వెళ్తాను. అంతా స్వామి చెప్పారు, ఫీల్డ్స్ అన్ని ఎలా పెట్టాలి, దాన్ని ఎలా చేయాలి, దాని ప్రకారం అంతా కుట్టేసి మాకు ఇచ్చారు. ఇవన్నీ తెగి మేము దాన్ని నిలబెట్టారు. ఈ నిలబెట్టడానికి పోల్స్ అవన్నీ మేమే పాతి, గడపాలు తీసుకుని స్టోన్స్ అవన్నీ తీసి గోతులు తవ్వి ఇవన్నీ పాతి, మేము 20 పీపుల్ 20 డేస్ అంతా ప్రమిసెస్ అంతా క్లీన్ చేయడం. చాలా చాలా రెగ్యుడ్ టెరైన్, ఎలా పడితే అలా ఉండేది. అంతా మేమే చదువు గిదినంతా చేసి నీట్ గా తయారు చేసి అంతా చేశాం. పొద్దున్న 11 గంటలు మొదలు పెడితే అలా అలా బై ట్రయల్ అండ్ ఎర్రర్ మీద సగం పెడుతుంటే పడిపోయేవి. మళ్ళీ అలా లేవ తీయడం, మళ్ళీ దాన్ని మళ్ళీ దివిశాలు పెట్టి ర్యాంప్ చేయడం, మళ్ళీ నిలబెట్టడం, అలా చేసి మొత్తం మీద స్వామి సాటిస్ఫై అయ్యాక రాత్రి అరౌండ్ 10:30-11 o'clock షేక్ తీసుకొచ్చి నీట్ గా పెట్టాం. ఏంటండి మధ్య మధ్య శాగ్ అయిపోయి, సాగ అయిపోతే స్వామి చూసి ఏమైందంటే అప్పుడు మళ్లీ మేము మళ్లీ సాగదీసి మళ్లీ పెట్టడం, ఇవన్నీ జరిగాయి. అసలు మెరకలు ఎక్కడ జరిగిందంటే, రాత్రి మేము 11 గంటలకు అంతా అయిపోయింది, 2 o'clock హోర్ని గాలివాన, టిల్ 4 o'clock 2 hours కొట్టింది. ఆ గాలివాన కొట్టే అన్ని పోల్స్, క్లాత్, గీత్ అన్ని కింద పడిపోయి 9 o'clock ఫంక్షన్. సరే మాకు మతిపోయింది, మాకు ఏమిటి స్వామి దీన్ని ఏం చేయాలి, ఏమిటి స్వామి సంకల్పం ఏమిటి. అప్పటికింకా స్వామి మిరకటి గురించి అంత ప్రచారం లేదు. అంటే ఏమిటి ఏం చేయాలి, మనకు మేము భయపడిపోతున్నాం, ఇది ఎలా జరుగుతుంది, ఏమిటి అవుతుంది. స్వామి కామ్ గా 5:30-6 o'clock లేచి వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ పెట్టేయండి, వాళ్ళంతా బండి షామ్యాన్ అది కట్టాలి కదా, మాకు నర్వస్ గా ఉన్నాం. మేము వచ్చేటికి ఏం స్వామి స్వామి అని పడిపోయింది. సర్లే మళ్ళీ ఎంత లావో చేద్దరు కానీ నేను చెప్తాను కదా, మీరు ముందు బ్రేక్ఫాస్ట్ చేయండి అంటే మేమంతా బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడికి వచ్చాం. వచ్చాడు స్వామి, స్టార్ట్ చేయండి అన్నాడు. స్టార్ట్ చేయండి, బిలీవ్ మీ, ఎలా చేసామో గబ్బ గబ్బ గబ్బ గొడ్డపార్లు అవన్నీ తీసుకొచ్చి మళ్లీ నిలబెట్టి మళ్లీ నిలబెట్టి మళ్లీ క్లాత్ అంతా పెద్ద క్లాత్ అని చెప్పారు కదండి, అదంతా నిలబెట్టి ఆ పోల్స్ అన్ని పెట్టి పాతి మళ్లీ ఆ క్లాత్ అనేది నిలబెట్టేటప్పటికి ఎయిట్ అయ్యేటప్పటికి తడిసిపోయినటువంటి గుడ్డేమో అది ఎండకి ఎండిపోయి మంచి టెన్షన్ గా ఫస్ట్ క్లాస్ గా తయారైంది. ఇన్ 2 అవర్స్ వాటి ఒరిజినల్ మేము 11 గంటల పట్టింది ఒరిజినల్ గా మేము వేయడానికి. సెకండ్ టైం మరి పడిపోయిన తర్వాత అది మళ్ళీ మేము లేదు లేదు ఆ శక్తి బాంకు ఎలా ఇచ్చారో అది మరి అది ఎలా నిలబడిందో అంత వండర్ఫుల్ గా దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ మిరకల్.
12: ఈ మధ్యలో కూడా మాకు స్వామి స్వయంగా మా రమణరావు గారికి టెలిగ్రామ్ ఇప్పించి అక్కడ పనులు సరిగా జరగట్లేదు, మా సేవాదళ వాళ్ళని పిలిపించండి అని చెప్పి రమణరావు గారు టెలిగ్రామ్ ఇప్పించి ఒకసారి అంటే అందరినీ కాదండి ఒక 10 మందో ఎంతమందో గ్రూప్ గా ఒక వారం రోజులు ఉండేట్టుగా వెళ్లారు. వెళ్తే అందులో ప్రముఖులు బీవీ పట్టాభిరామ్ గారు, రోమిల్ గారు, నేను, కైలాస్ ప్రసాద్ గారు, అంటే వాళ్ళంతా కూడా మేము ముఖ్యులంతా కొంతమంది అప్పటికప్పుడు సెలవులు పెట్టుకుని వెళ్తే వారం రోజులు స్వామి ఆ బల్లలకి రంగులు వేయించటం అలాంటి సేవలు అనేక సేవలు ఉండి దగ్గర రోజు సాయంత్రం పూట కాసేపు మా చేత భజన చేయటం, మరే నువ్వు పాడరా నువ్వు పాడరా నువ్వు పాడరా అంటాం, మళ్ళీ తర్వాత ఒక్కొక్కరిని పిలిచి ఖాళీ టైంలో వరే నీ జీతం ఎంతరా, మీ నాన్న ఎంత పాకెట్ మనీ ఇస్తున్నాడు రా, ఇట్లా పర్సనల్ ఖర్చులు కూడా వేస్తూ ఎంతో ఆనందాన్ని ఇచ్చారు. మేము చేసిన సేవ చాలా తక్కువ, స్వామి ఇచ్చిన ఆనందం మాకు ఎక్కువ. మేము 5 రోజుల ముందరే స్వామి ప్రోగ్రామ్ ప్రకారం మేము చెప్పినట్టుగా వెళ్లామండి. వెళ్లి అక్కడ ముఖ్యంగా మేము చేసిన మెయిన్ సేవ ఏంటంటే ఆ ముందర ప్రదేశం అంతా అనువుగా లేదు, అది ఇసుక అంతా వేసి దాన్ని రోడ్డు ఇంకా మెయిన్ సరైన రోడ్డు లేదు, అది అంతా కొద్దిగా చేసి సదును చేసి వాహనాలు మనుషులు నడవటానికి వీలుగా చేసి తర్వాత ఆ రోజు రాత్రి ఇవి బ్యానర్స్ అవన్నీ కట్టడం స్వామి చెప్పే వాళ్ళ డైరెక్షన్. ఆ రోజు రేపొద్దున ఇనాగరేషన్ రాత్రి 10 వరకు స్వామి మాతోనే ఉన్నారు, అవన్నీ చేస్తున్నాం. 10 ఇంటికి స్వామి వెళ్లిపోయారండి. కానీ ఆ వర్క్ తెల్లవారు జరిగింది. స్వామి దామోదరన్ గారింటికి వెళ్లి వెళ్లిన స్వామి మళ్లీ రాత్రి 12 ఇంటికి వచ్చారండి, అర్ధరాత్రి. ఏరా ఏం పనులు ఎలా జరుగుతున్నాయని చూడటానికి వచ్చి చూసి మళ్లీ సంతోషం చేసి మళ్లీ ఆయన మళ్లీ అక్కడికి వెళ్లి మళ్లీ మర్నాడు వచ్చారు. ఆ మర్నాడు వచ్చినప్పుడు కూడా ఆ క్రౌడ్ అందరి క్రౌడ్స్ వచ్చారు కదండి, విలేజ్ క్రౌడ్స్. పాపం అంజలీదేవి గారు కూడా పాపం స్వామి కార్యక్రమానికి వచ్చారు. అక్కడ అంజలీదేవి గారు అంటే అక్కడ చుట్టుపక్కల విలేజర్స్ వాళ్ళు వచ్చి అంజలీదేవి అంజలీదేవి అని చుట్టుమవటం గారు సినిమా యాక్టర్ కదా, స్వామి ఆవిడ దగ్గరికి నేరుగా వచ్చి తీసుకెళ్లి ఆవిడ రామ్మను రా అని శ్రమ గారు ఉండే చోట అక్కడ లోపల వాళ్ళకి సెపరేట్ రూమ్స్ ఉన్నాయి కదా, అక్కడ ఆవిడ్ని కూర్చోబెట్టి ఎవరొచ్చారో చూసావా సీత వచ్చింది అని చెప్పి స్వామి ఆవిడకి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ల కుటుంబ సభ్యులతో ఈవిడ అక్కడ ఉంచి ఎవరు రాష్ట్ర వాళ్ళని మర్యాదలు చేస్తూ స్వామి స్వయంగా అన్ని చూసుకుంటూ మధ్యాహ్నం వివిగిరి గారికి వాళ్ళ సతీమణి గారికి సపరేట్ గా స్వామి లంచ్ కూడా అక్కడ ఏర్పాటు చేయించి మా సేవాదాల్లో విఎస్ఆర్ కి ప్రసాద్ ఇద్దరు ముగ్గురిని స్వామి ఎంపిక చేసి వాళ్ళకి వడ్డన చేసే ఏర్పాట్లు కూడా చేయించి అని ఎంతో వైభవంగా స్వామి కార్యక్రమం చేశారు. రాజు ఆ రోజు సాయంత్రం ఫంక్షన్ లో బ్రహ్మానందుడి గారు అప్పుడు చీఫ్ మినిస్టర్, ఆయన వివిగిరి గారు అందరు వాళ్ళంతా పెద్దలంతా మాట్లాడారు. స్వామి దివ్యోపన్యాసం ఇస్తూ దివ్యోపన్యాసంలో స్వామి హైదరాబాద్ సేవాదళ వాళ్ళు వచ్చి 4 రోజులు ఇక్కడ ఉంది ఇవంతా సేవలు చేశారు, అంతకుముందు ఈ రోడ్డు ఇది ఉంది కాదు ప్రక్రియ చేశారు అని మమ్మల్ని సభాముఖంగా అంతకన్నా ఇంకేం కావాలి. మర్నాడు ఉండి మేము వెళ్తుంటే స్వామి పైకి వచ్చి మాతో 1 గంట గడిపి కరాలన్నీ ఇచ్చి మమ్మల్ని అడిగారు స్వామి, ఎరా వివిగిరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన రా ఇక్కడ అని అడిగారు. అయితే మేము చెప్పాము స్వామి ఆయన 5 గంటలు ఉండి వెళ్ళాడు, 11:12 వచ్చాడు, 5 ఇంటికల్లా వెళ్ళిపోయారు అన్నాయి. అయితే మీరెన్నాళ్ళు ఉన్నారు రా ఇక్కడ అని అన్నాడు. అంటే మేము 5 రోజులు ఉన్నాం స్వామి అంటే ఎవరు ఎక్కువ అదృష్టవంతురా అన్నారు. ఎక్కువ గడిపిన సమయమే ఎక్కువ అదృష్టవంతులంటే స్వామి ఆశీర్వదించారు. అలాంటి కాలేజీ ప్రారంభోత్సవంలో అప్పుడు మేము గడపగలగటం, ఆ ప్రారంభోత్సవంలో ఇప్పుడు 50 ఏళ్ళు అయింది, ఆ తీపి గుర్తు మరి ఇప్పటికి కూడా మా మనస్సులో చిరస్మరణీయంగా ఆ సాయి భగవానుడు ప్రసాదించిన అవకాశం అది. అనంతపురం కాలేజీ అంటే నేను మర్చిపోలేని విషయం.
10: ఇలా ఎంతమందో స్వామి భక్తులు, సేవకులు స్వామి సంకల్పం వెనుక పనిచేశారు. అలా చిన్నగా ప్రారంభమైన కాలేజీ అంచెలంచెలుగా ఎదిగింది. మన కాలేజీ నిర్మాణపు పనుల్లో, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో స్వామి ఎంత చురుకుగా తిరుగుతున్నారో, కాలేజీ కట్టే 10 నెలలు ఎంత అవిశ్రాంతంగా పనిచేశారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది మనకు.
13: Where education is concerned, Swami took the first step in 1968. Interestingly, this step involved the establishment of a college for women in Anantapur, the town that is the headquarters of Anantapur district in which Puttaparthi is located. As always, Swami started small, in improvised premises, postponing the formal inauguration till the campus was ready with all the required facilities. The inauguration was done by none other than the then President of India, Mr. V. V. Giri. Speaking on that occasion, this is what Swami declared: India is being forged into a Bhogabhumi, the land of luxury, a land of skyscrapers, tinned food, air conditioning and television. Indians are being shaped into an imitative, insurgent and ill-disciplined mass. They are being transplanted on other soils and encouraged to grow without roots. This is an insult to the past and a dangerous defiance of history. It is a sacrilege on history of time and on the sole purpose of human existence. That is the reason why I have decided that this college be inaugurated on Guru Purnima Day as a reminder of the highest tradition in which the highest ideals of life were instilled by personal example and guidance by the Guru. The seed has been planted. It will sprout and spread, heavy with fruits, providing shade, security and sustenance to all. Way back then, Swami did not talk of a university, although it was very much a part of his master plan. Rather, the Anantapur College for Women was routinely affiliated to a neighboring university as the law required, while Baba focused on the more important task of molding the students and teachers. This he did with frequent visits to the campus, spending a lot of time with students and staff, and of course, giving them a lot of special advice, all related to character development. For Swami, the end of education was always character.
3: ఇలాంటి దివ్యమైన కళాశాలలో ఎంతో మంది మహనీయుల సేవాపరత్వంతో ప్రారంభించబడి ఎదిగిన కళాశాలలో పనిచేసే మనం చాలా అదృష్టవంతులం కదా?
1: అవునమ్మా, అదృష్టవంతులమే. కానీ ఆ అదృష్టాన్ని మనం ఆయన మాటల బాటలో నడిచి నిలబెట్టుకోవాలి. స్వామి తమ కాలేజీలో అధ్యాపకులు, విద్యార్థులు ఎలా ఉండాలని అపేక్షించారో ఆనాటి ప్రిన్సిపల్ డాక్టర్ హేమలత మేడం గారు చెప్పారు. అది ఆవిడ మాటల్లోనే మనం విన్నాం.
5: చిత్తమును మెత్తపరచని, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ వాక్యం. చిత్తమును మెత్తపరచని, హృదయమును శుద్ధిపరచని, మనస్సును మధురముగా చేయని, పనులలో సహనము చూపని చదువులు పొట్ట చదువులు. ఇంకా ఈ స్త్రీలు ఈ రోజుల్లో మోడర్న్ ఫ్యాషన్స్ తో పిచ్చిగా తయారవుతున్నటువంటి విషయాన్ని ఏమాత్రం ఇష్టపడేవారు కాదు. ఇప్పుడో ఒకళ్ళిద్దరు పిల్లలేదో ఐ థింక్ తల విరబోసుకుని ఉన్నాడు అని స్వామి చూచారు. ఒక టీచర్, వాళ్ళు పాపం కేరళ వాళ్ళు, అందుకే వాళ్ళ అలవాటుతో కొంత ఏదో ఆలోచన వస్తే స్వామి నాకు ఉత్తరం రాశారు. వాళ్ళకి చెప్పు హేమలతమ్మ అని చక్కగా సంబోధిస్తూ రాసేవారు. అందుకో ఆశీర్వాదములు అని. విద్యా విహీనుల కంటే హీనంగా సరస్వతికే అప్రతిష్టలు తెచ్చిన వారు అవుతున్నారు ఇట్లాంటి వాళ్ళు అంటారు స్వామి. ఎంత అంటే పిల్లలు అసలు ఆ విధంగా వాళ్ళకి చెప్పు చెప్పు అని మొదటి నుంచి అట్లా లెటర్స్ రాసేవారు. పాప సహనము, శాంతము, ప్రేమ లేని చదువులు దానవ విద్యలు అంటారు. ఒకసారి రాక్షస విద్యలు
14: అవునండి.
5: ఈ విధంగా చక్కగా రాసేవారు. ఉపాధ్యాయులు గౌరవనీతిగా నడుచుకోవాలి అని రాస్తూ, వారి డ్రెస్, చూపు, నవ్వులు చాలా గౌరవ రీతిగా ఉంటే పిల్లలకు కూడా చెప్పి చేయించవచ్చు. వారంలోనే అట్టివి లేకున్నా మన పిల్లలకు మనం ఏం చెప్పగలము? స్వామి మాటలు. మన కాలేజీలో విద్యతో పాటు కొంత భక్తి, గౌరవాలు, సంస్కార సంప్రదాయములు ఉండిననే మన కాలేజీలో ఉండుటకు అర్హులు. అంత ఒకసారి స్వామి చెప్పారు, అలా ఇష్టం లేకపోతే మీకు వెళ్లిపోండి, ఉండవద్దు అని చెప్పేశారు. స్త్రీ వికారపు వేషములతో ఉండుట, విద్యా విధానం అని తలంచుట, ఇంతకంటే వివేకం వేరొకటి లేదు. అది స్వామి చెప్పిన మాట. ఇక్కడ పిల్లలు కూడాను కొందరు తలలు విరియబోసుకుని రాక్షసులవలే లేక పిశాచులవలే సంచరించటం పట్టదు అంటే ఎంత గౌరవమో స్వామి. నిజంగా స్త్రీ యొక్క మానం కాపాడాలని తహతలాడిపోయేవారు.
10: ఈ మాటలు వింటుంటే మనపైన, మన విద్యార్థులపైన ఎంత గురుతరమైన బాధ్యత ఉందో కదా అని అనిపిస్తోంది. స్వామి బోధలకు అనుగుణంగా నడుచుకునేలా ఆశీర్వదించమని స్వామినే ప్రార్థిద్దాం.
1: మనం ఆయన్నే ప్రార్థించాలి. ప్రార్థించే ముందర ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మన కాలేజీ భవనం గుండ్రంగా వర్తులాకారంలో ఉంటుంది కదా, కాలేజీ బిల్డింగ్ కి అంటే గుండ్రటి ఆ వర్తులాకారపు భవనానికి ముందర ముఖద్వారం చాలా పెద్దదిగా ఉంటుంది. బిల్డింగ్ అంతా గుండ్రంగా ఉంటుంది, పైన ఊర్ధ్వముఖంగా కమలాలు కనిపిస్తాయి. సాధారణంగా బిల్డింగులన్నీ దీర్ఘ చతురస్రాకారంలో, వరండాలన్నీ బయటి వైపుకు ఉంటాయి. కానీ మన బిల్డింగ్ లో మాత్రం గుండ్రంగా బిల్డింగ్ ఉంటూ రూములు, రూములు నానుకునే వరండాలు అన్ని లోపలికి ఉంటాయి. ఈ బిల్డింగ్ చూస్తున్నప్పుడు నాకు ఒక ఊహ కలుగుతుంది. ఆ ఊహ కూడా స్వామి యొక్క బోధనలను ఆధారం చేసుకుని పుట్టినటువంటిది. ఈ బిల్డింగ్ ను మన మనస్సుతో పోల్చుకుందాం. ఒకసారి మనం మన మనస్సులోకి, మనస్సు ద్వారం గుండా భగవంతుని లోనికి ఆహ్వానించి బహిర్ముఖత్వాన్ని వదిలి అంతర్ముఖత్వాన్ని అభివృద్ధి చేసుకుంటే, అంటే ప్రాపంచికమైన లక్షణాలను వదిలి అంతర్ముఖం గావించుకుంటే, మన హృదయ కమలం పైన ఎంతో ఎత్తుకు ఎదిగి ఊర్ధ్వముఖమై భగవంతునికి అభిముఖమవుతుంది అన్న విషయాన్ని ఈ బిల్డింగ్ సూచిస్తోందేమో అని అనిపిస్తుంది. ఈ బిల్డింగ్ నీరు ఈ రకంగా వర్తులాకారంలో స్వామి కట్టడం వెనుక స్వామికి ఈ ఉద్దేశం కూడా ఉందేమో అని అనిపిస్తుంది. ఇది ఏమైనా ఈ కాలేజీ బిల్డింగ్, ఈ కాలేజీ భవనం స్వామి మనకు ప్రసాదించిన ఒక కోవెల. ఈ కోవెలలో, ఈ కోవెల వల్ల బ్రతుకుతున్నటువంటి మనం ఆ కోవెలకు ఒక నమస్కారాన్ని సమర్పిద్దాం. ఆ కోవెలను మనకు ప్రసాదించినటువంటి సాయి భగవానునికి ప్రార్థిస్తూ మన అవయవాలకు, శరీరానికి ఒక ప్రబోధ చేస్తాం. అవయవములార, స్వామి విశ్వాత్మ సేవ దొరకునది కాదు, సేవింపు తొందరపడి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకునవని, ఆయు ఉన్నప్పుడే సేవ చేయవని అంటూ మన శరీరాన్ని, మనస్సుని ప్రబోధిస్తూ స్వామి మార్గంలో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సేవ చేస్తూ ఉంటే మన ఆత్మలను ఉద్ధరించి తనలో లీనం చేసుకుంటారు ఆ సాయి పరమాత్మ. ఓం.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు సమర్పించుకుంటూ శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ నుండి రేడియో సాయి 10వ వార్షికోత్సవ సందర్భంగా అందిస్తున్నటువంటి ప్రత్యేక కార్యక్రమాల శీర్షికకు సాదరమైన స్వాగతం. ఈనాడు మనం చర్చించుకోబోయే అంశం సద్విద్య చదివించి శాంతిని బోధించి. ఈ కార్యక్రమంలో తమ అనుభవాలను, స్వామితో తమ అనుభూతిని, స్వామి విద్యా విధానంలో ఉండేటటువంటి అంశాలను మనతో పంచుకోవడానికి ప్రొఫెసర్ శివశంకర్ సాయి గారు మనతో పాటు ఉన్నారు. సాయిరాం సార్.
1: సాయిరాం.
0: ఈనాడు స్వామి విద్యా విధానం ఏ విధంగా ప్రపంచానికి అత్యున్నతమైనటువంటి ఆదర్శాలతో కూడిన విద్యార్థులను అందించి ప్రపంచాన్ని ఒక అందమైన ప్రదేశంగా మలుస్తోందో, ఆ విద్యా విధానంలో ఉండేటటువంటి చక్కని అంశాలు, స్వామి పడినటువంటి ఆ శ్రమ, ఈ విషయాలు మనం చర్చించుకుందాం. మొట్టమొదటిసారిగా 1968 సంవత్సరంలో స్వామి కళాశాలలను ప్రారంభించారు. మొట్టమొదట అనంతపురం కళాశాలను ప్రారంభించిన తర్వాత
1: మహిళలకు,
0: ఆ తర్వాత 1969 సంవత్సరంలో సార్, మీకు తెలిసినట్టుగా బృందావన్ క్యాంపస్ ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గా ప్రారంభించారు. సార్, మీరు ఆ కళాశాలలో చిన్ననాటి నుంచి, అంటే పీయూసీ లెవెల్ నుంచి అక్కడ చదువుకుంటూ ఇప్పటి వరకు, మొన్న మొన్ననే మీరు పదవీ విరమణ చేశారు, సామంటారు రిటైర్ కాదు రీటైర్ అవ్వమంటారు. సో మీరు ఈ విలువైనటువంటి అనుభవాలను, స్వామి విద్యా విధానంలో మీరు నేర్చుకున్నటువంటి ఎన్నో అంశాలను మా అందరితో పంచుకోవడం మాకెంతో సంతోషదాయకంగా ఉంది సార్.
1: మా అదృష్టం మనందరిద్దరూ స్వామి ప్రసాదించింది, తప్పకుండా నాకు తెలిసినవి తెలియపరుస్తాను.
0: సార్, ఈ విద్యా విధానంలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకత ఏమిటో మీరు ఒక్కసారి మాకు తెలుపుతారా సార్?
1: స్వామి విద్యా విధానం చాలా ముఖ్యమైనది. స్వామి అవతార కార్యక్రమంలోదే అది చాలా ముఖ్యమైన పాత్ర వహించింది. ఎందుకంటే స్వామి మన భారతీయ సంస్కృతిని పునరుద్ధరించడానికి స్వామి వచ్చారు. భారతీయ సంస్కృతిని పునరుద్ధరించే ఆ బృహత్ కార్యక్రమంలో విద్య అనేది చాలా ప్రాముఖ్యతని సంపాదించుకుంది. ఎందుకంటే స్వామి గురుకుల శిక్షణ మనకు అందించారు. ఈ గురుకులం పాతకాలపు నాటి గురుకులం కాదు, నవీన భారతదేశానికి, నవీన ప్రపంచానికి అనుగుణంగా ఉండే గురుకులాన్ని, నవీన గురుకులాన్ని స్వామి మనందరికీ ఇచ్చారు. గురుకులంలో స్టూడెంట్స్, విద్యార్థులు, అధ్యాపకులు అందరూ కూడా ఒకే ఒకచోటే నివసించేవారు. అదేవిధంగా స్వామి ఇది రెసిడెన్షియల్ సిస్టమ్గా పెట్టారు. టీచర్స్, స్టూడెంట్స్ అందరూ కూడా, దేశకాలస్ అనేది లేదు, అందరూ కూడా హాస్టల్లో ఉండి అందరూ కూడా ఒకే రొటీన్ లో పాల్గొనడానికి అవకాశం దొరుకుతుంది. హాస్టల్లో ఉంటే టీచర్స్ కూడా అందరూ కూడా చాలా దగ్గరగా ఉండి అన్నీ చూసుకుంటూ, వాళ్ళకి ఏది కావాలో అది చూసుకుంటూ వాళ్ళని మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఏర్పడుతుంది. అదే గురుకులం యొక్క అట్మాస్ఫియర్ స్వామి తీసుకొచ్చారు. సో ఈ విద్యా విధానం అనేది, స్వామి విద్యా విధానం చాలా చాలా స్పెషల్ విద్యా విధానం అని చెప్పి నాకు అనుభవపూర్వకంగా తెలుసు.
0: సార్, మరి అసలు స్వామి విద్యా సంస్థలు ఎందుకు స్థాపించారు అనేటటువంటి ఒక ప్రశ్న మనం ఆలోచించి చూస్తే, దానిపైన మొట్టమొదటి బ్యాచ్ పిల్లలకి, అంటే అనంతపురంలో మహిళలకి స్థాపించారు. ఆ తర్వాత బాయ్స్ క్యాంపస్ ని స్వామి బృందావన్ లో 1969 స్టార్ట్ చేశారు, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కింద. మరి ఆనాటి విద్యార్థులు ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ కి అప్పుడు రేకుల్ షెడ్ కింద క్లాసులు అవ్వడం, అక్కడ దగ్గరలోనే ఉండే ఒక కార్ షెడ్ లో విద్యార్థులందరూ సర్దుకుని ఒక హాస్టల్ అట్మాస్ఫియర్ ని తయారు చేసుకుని అక్కడ ఉండటం, అడ్జస్ట్మెంట్ తో ఉండటము అప్పటి రోజుల్లో ఆ వైట్ ఫీల్డ్ ఏరియాలో. మరి స్వామి ఎందుకు స్థాపించారు అనేటటువంటి అంశాన్ని ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ శ్రీ రామకృష్ణారెడ్డి సార్ మీకు బాగా
1: పరిచయస్తున్నారు.
0: బృందావన్ లో 1969 లో స్టార్ట్ చేశారు శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కింద. మరి ఆనాటి విద్యార్థులు ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్

0: అంటే ఆ ఫస్ట్ డిస్కోర్స్ లో ఏ విషయాలు చెప్పారు, విద్యార్థుల నుంచి స్వామి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే అంశాలు మనం ఆయన ద్వారా తెలుసుకుందాం సార్.
1: పిల్లలందరూ చేరిన తర్వాత 10 రోజులు అయిన తర్వాత స్వామి మొదటి ఉపన్యాసం అరేంజ్ చేశారు. స్వామి వచ్చి గురువారం, ఫస్ట్ గురువారం మీకు అందరితో మాట్లాడతారని నాకు బాగా గుర్తు 2-3 వాక్యాలు. ఎందుకంటే ఆ వాక్యాల మీదే చాలా స్వామి చాలా చెప్పారు. గుణం ప్రధానం. చాలా కాలేజీలు ఉన్నాయి, మనకి ఎక్కడ చూసినా కాలేజీ ఉంది. మళ్ళీ నేను ఎందుకు కాలేజీ మొదలుపెట్టాను? ఒక అందరికీ కూడా ఒక ఆదర్శంగా మిమ్మల్ని తయారు చేసి భవిష్యత్తులో అందరికీ ఆదర్శం నిరూపించాలని నేను ఇది కాలేజీ మొదలుపెట్టాను. నాకు చదువులు ముఖ్యం కాదు, గుణం ప్రధానం. ఆయన కూడా ఆ ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్యారెక్టర్ నాకు కావలసింది అదే.
0: రెడ్డి సార్ చెప్పినట్టుగా స్వామి విద్యా సంస్థలు స్థాపించింది కేవలం విద్యను మాత్రమే అభ్యసించడానికి కాదు, గుణాలు ప్రధానం, నాకు ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్ అని స్వామి చెప్తున్నారు సార్. అంటే కేవలం గుణాలు సంపాదించడానికి మాత్రమే మన ఎడ్యుకేషన్ సిస్టమా అని అనిపిస్తుంది.
2: కాదు కాదు, స్వామి గుణాలు ప్రధానం అంటారు, కానీ స్వామి యొక్క అజెండా ఇంకా ఇంకా దానికన్నా ఉన్నతమైనది. గుణాలతో మొదలుపెట్టి గుణాతీతమైన ఆ భగవతత్వాన్ని తెలుసుకోవటం అనేది పిల్లలందరికీ, అసలు స్వామి వచ్చిన అవతార ప్రకటనే అవతారం వచ్చింది దానికోసమే కదా. సో నాకు ఇక్కడ ఒక మంచి ఒక విద్యార్థి యొక్క ఎక్స్పీరియన్స్ గుర్తుకొస్తోంది. ఈ విద్యార్థి చెన్నైకి సంబంధించిన వాడు, అక్కడ చదువుతున్నప్పుడు బాల వికాస్ లో ఉన్నాడు. స్వామి యొక్క బోధనల వల్ల అట్రాక్ట్ అయ్యాడు, వాళ్ళ పేరెంట్స్ కూడా స్వామి ఫోల్డ్ లో వచ్చారు. సో పుట్టపర్తి వచ్చినప్పుడల్లా స్వామి స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవటం చూశాడు. చూసి నేను కూడా స్టూడెంట్ కావాలి అన్న తీవ్ర ఆకాంక్ష పెంపొందించుకున్నాడు. ఇంజనీరింగ్ చేశాడు. ఇంజనీరింగ్ చేసే టైంలో ఆ యొక్క కోరిక ఇంకా బలపడింది, ఎందుకంటే బాల వికాస్ లో నేర్చుకున్నవి బయట కనబడేది ఎంత వ్యత్యాసం వెంటనే తెలుసుకోగలిగాడు. అది ఇంకా ఎక్కువగా బోధిస్తారు సత్యసాయి కళాశాలలో అని చెప్పేసి తెలిసిన తర్వాత స్వామి విద్యార్థిగా కావాలని చెప్పి చాలా తపన పడ్డాడు. స్వామి ప్రార్థించాడు. ఫార్చునేట్ గా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎంబీఏకి అప్లై చేసి ఎంబీఏలో సీట్ స్వామి ఇచ్చారు. బాగా తపనతో వచ్చాడు కాబట్టి ఇక్కడ స్వామి చెప్పేవన్నీ కూడా వాడు ఇంప్లిమెంట్ చేసి మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. స్వామి చెప్పేది ప్రతిదీ కూడా ద డైలీ రొటీన్ కానీ, లేకపోతే చదువులో ముందంజ ఉండటం కానీ, స్పోర్ట్స్ లో ముందంజ ఉండటం కానీ, లేకపోతే ఈ ఆధ్యాత్మిక భజన్స్ తర్వాత డ్రామాస్ వీటన్నిటిలో కూడా రాణించాడు. రాణించి స్వామి యొక్క దృష్టికి వచ్చాడు. స్వామి కూడా చాలా ఆనందపడ్డాడు వీటితో, ఎంతో ప్రేమను కురిపించాడు. 2 ఇయర్సే కదా ఎంబీఏ. ఎంబీఏ అయిన తర్వాత ఇంకా వెళ్ళిపోవాల్సి వచ్చింది. స్వామి అప్పుడు పిల్లలందరితో కూడా మాట్లాడి వాళ్ళకి ఏం చేయాలో డైరెక్ట్ గా ఫిజికల్ గా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చేవారు. ఇతనికి వచ్చినప్పుడు, స్వామి నేను మీ పాదాల దగ్గరే ఉండాలి, జీవితం అంతా ఇక్కడే ఉంటాను స్వామి, ఆ అవకాశం ఇవ్వండి అని చెప్పి అన్నాడు. లేదు బంగారు, నువ్వు వెళ్లి బయటకు వెళ్లి నీ తల్లిదండ్రులని సర్వ్ చెయ్యి అని చెప్పి అన్నారు. లేదు స్వామి, మీరే నా తల్లి తండ్రి, మా తల్లిదండ్రులు కూడా మీ దగ్గర ఉండటం అనేది దానికి ఒప్పుకుంటారు అని చెప్పి అన్నారు. నువ్వు ఇక్కడ ఏం నేర్చుకున్నావు అన్నారు. స్వామి మీరు చెప్పేవి నాకు తోచినంత వరకు, నాకు తెలిసినంత వరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాను అని చెప్పి ధైర్యంగా జవాబిచ్చాడు. స్వామికి బాగా ఆనందం అయింది.

0: ఏం నేర్చుకున్నావురా, ఏం గుణాలు నేర్చుకున్నావురా అన్నారు. స్వామి మీరు చెప్పి నేను సత్యాన్ని మాట్లాడతాను, మీరు చెప్పి మీకు మీకు ఇష్టమైన ఆ విలువలు నాకు తోచినంత వరకు, నాకు అర్థమైనంత వరకు, నా పరిధిలో ఉన్నంత వరకు నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను స్వామి అంటే స్వామి ఇంకా ఆనందపడ్డారు. కానీ బంగారు, నువ్వు గుణాలు నేర్చుకున్నావు, చాలా మంచిది, అదే నిజమైన విద్య. కానీ ఇది మాత్రం సరిపోదు. గుణాతీతమైన నా స్వరూపాన్ని దర్శించాలి అంటే నువ్వు ఇక్కడ నేర్చుకున్నవి, ఇక్కడ కాలేజీ విద్యార్థిగా నువ్వు నేర్చుకున్న ఈ థియరీ నీకు కొంచెం ప్రాక్టికల్ గా నువ్వు అనుభవించావు, కానీ ఇది నిత్య జీవితంలో ఇంప్లిమెంట్ చేసి అందరి చేత గుణవంతుణ్ణి అనిపించుకొని అప్పుడు నా గుణాతీతమైన నిజమైన ఆనందాన్ని పొందుతావు. అందువల్ల వెళ్లి నీ పేరెంట్స్ ని సర్వ్ చేసి వస్తూ ఉండు, ఏం ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటాను అని చెప్పి అసలు రహస్యం కూడా స్వామి సున్నితంగా స్వామి ఆ బాబుకి చెప్పారు. అంటే గుణాలు పెంపొందించేది సద్విద్య, కరెక్టే. అది అసలు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అది చాలా ఇంపార్టెంట్. కానీ స్వామి యొక్క ఉద్దేశం గుణాలని అధిగమించి గుణాతీతమైన ఆ భగవత్ స్వరూపాన్ని మనం అందరం పొందటం అనేది నిజమైన సంకల్పం, ఆ నిజమైన యొక్క విద్యా విధానం యొక్క రహస్యం అని చెప్పి స్వామి తెలిపారు.
1: అందుకే చక్కగా స్వామి చెప్తారు, ఆధ్యాత్మ విద్యా విజ్ఞానం. మనం ఏదైతే నేర్చుకుంటే ఇంకేమీ నేర్చుకోవలసిన అవసరం ఉండదో ఆ విద్యను మనం నేర్చుకోవాలి. అది నేర్పించడానికి నేను వచ్చానని స్వామి ఎప్పుడూ చెప్తుంటారు. అందుకే ఇక్కడ మనం సద్విద్య చదివించి శాంతిని బోధించి అంటే సత్ విద్య, భగవంతుని వైపుకు మనల్ని ఏదైతే తీసుకుని వెళ్తుందో ఆ విద్య మనం నేర్చుకోవాలి, అది నేర్పిస్తున్నారు స్వామి మనకి. చాలా చక్కగా ఉంది సార్. సార్ ఇక్కడ మనకి ఒక సామ్యం కనిపిస్తుంది సార్. విద్యార్థులు లేత వయసులో స్వామి దగ్గరికి వస్తారు, స్వామి విద్యా సంస్థలో జాయిన్ అవుతారు. మరి వచ్చినప్పుడు ఆ ఫర్టైల్ గ్రౌండ్ మీద స్వామి ఏ విధంగా సాగు చేసి ఆ ప్రాసెస్ గురించి చెప్పండి సార్.
0: అది చాలా చాలా బ్యూటిఫుల్ ప్రాసెస్. ఎందుకంటే ఏ విధంగా తోటమాలి, ద గార్డెనర్, తోటని పెంపొందించాలన్నప్పుడు ముందర భూమిని చదును చేస్తాడు, మంచి విత్తనాలు ఏరుకుంటాడు, తర్వాత దానికి నాటిన తర్వాత నీళ్లు పోస్తాడు, దానికి ఎరువు వేస్తాడు, చాలా చాలా కేర్ఫుల్ గా దాన్ని పెంపొందిస్తాడు. అప్పుడే బ్యూటిఫుల్ గార్డెన్ వచ్చి అందరికీ సంతోషాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ డివైన్ తోటమాలి, డివైన్ గార్డెనర్ స్వామి ఈ విద్యా సంస్థల్ని స్థాపించి వాటిని మొదటి నుంచి కూడా ఏ విధంగా సాగించాలో, ఏ విధంగా సద్విద్యని విద్యార్థులకు బోధించాలో అది చేయటం 1976 ఆన్వర్డ్స్ నేను చూడటానికి అవకాశం దొరికింది. అది స్వామి ఇచ్చిన సదవకాశం నాకు, నేను చూశాను. ఎందుకంటే ప్రతి చిన్న విషయంలో కూడా ఏ విధంగా తోటమాలి చాలా శ్రద్ధ తీసుకొని మంచి తోటని డెవలప్ చేస్తారు, అదేవిధంగా స్వామి ప్రతి చిన్న విషయం, విద్యా సంస్థలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం, బిల్డింగ్స్ కానీ లేకపోతే దానిలో ఎక్విప్మెంట్ కానీ, ముఖ్యంగా ఉండవలసిన విద్యార్థుల యొక్క ఏ విధంగా తర్ఫీజ్ చేయటం కానీ, టీచర్స్ కి తర్వాత అడ్మినిస్ట్రేటర్స్ కి అందరికీ సూచనలు ఇస్తూ విద్యార్థుల్ని సద్విద్యార్థులుగా తీర్చిదిద్దాలి అన్న ఆ యొక్క అంశాన్ని చాలా బాగా నేను క్లోజ్ క్వార్టర్స్ లో అబ్జర్వ్ చేయగలన అవకాశం స్వామి ఇచ్చారు. మనం విత్తనాలు నాటిన తర్వాత దాన్ని పోషించాలి, ఎందుకంటే నీళ్లు పోయాలి, ప్రతిరోజు నీళ్లు పోయాలి, ఒకరోజు పోస్తే సరిపోదు, రోజు పోయాలి, దానికి ఎరువు వేయాలి, సకాలంలో ఏమైనా చీడలు వస్తే అవి తీసేసి దానికి మందులు చల్లాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈ సత్యసాయి విద్యా విధానం అనేది సమగ్ర విద్యా విధానం, అంటే అన్ని రంగాల్లోనూ పిల్లల్ని తర్ఫీదు ఇస్తుంది. అది భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రంగాల్లో కూడా అది పిల్లలకు తర్ఫీదిచ్చే సద్విద్య, అది స్వామి కాన్సెప్ట్. సో ప్రతి విద్యార్థికి ఇవి రావాలి అని చెప్పి స్వామి ఎంతో కృషి చేసేవారు.
1: సార్, అయితే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, బయట ప్రపంచం ఈ ప్రాసెస్ ని చూసినప్పుడు ఇది సంథింగ్ స్పెషల్ ఫ్రమ్ అదర్ కాలేజెస్, సంథింగ్ యూనిక్ కంపేర్డ్ టు అదర్ యూనివర్సిటీస్ అన్న ఆలోచన తప్పకుండా అందరికీ వస్తుంది. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, స్వామి ఈ గార్డెన్ లోకి ప్రవేశించాలి అంటే ఆ విత్తనాల్ని స్వయంగా ఆ భగవంతుడే ఎన్నుకోవాలి. ఆయన సంకల్పం లేనిదే మనం ఈ విద్యా విధానంలో భాగం కాలేము, ఈ విద్యా సంస్థలోకి అడుగు పెట్టలేము. మరి స్వామి స్వయంగా పిల్లల్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే, మనకి ఆ స్వామికి ఒక ప్రణాళిక ఉంటుంది సార్,
0: తప్పకుండా
1: నా గార్డెన్ ఇలా ఉండాలి,
0: ప్రణాళిక,
1: విశ్వ ప్రణాళిక,
0: బృహత్ ప్రణాళిక.
1: సో నా గార్డెన్ ఇలా కనిపించాలి, ఇలా ఉండాలి అన్న ఆలోచనతో స్వామి ప్రారంభించి తన విత్తనాలను తనే ఎంచుకోవడం జరుగుతుంది. మరి నేను స్వామి స్టూడెంట్ ని అని చెప్పుకోగల ఒక అవకాశం రావాలి అంటే ఫస్ట్ దాంట్లో ప్రవేశించాలి. ఆ ప్రవేశం మీకు ఎలా కలిగింది? ఇది స్వామి స్వయంగా ఆ ప్రాసెస్ లో ఎలా ఇన్వాల్వ్ అయి ఉంటారని చెప్పండి సార్.
0: చాలా మంచి క్వశ్చన్ గణేష్. ఎందుకంటే నువ్వు చెప్పినట్టు గార్డెన్ ఏ విధంగా ఉండాలన్న ముందర ప్రణాళిక వేసుకుంటాడు తోటమాలి. మామిడి చెట్లు ఉండాలా, నిమ్మ చెట్లు ఉండాలి, తర్వాత మిగతా పూల చెట్లు ఉండాలి అని చెప్పేసి ముందరే అంతా ప్లాన్ చేసుకుని ఆ విత్తనాల్ని ఏరుకుంటాడు. అదేవిధంగా స్వామి యొక్క కాలేజీలో జాయిన్ అవ్వాలి అంటే స్వామి యొక్క ప్రమేయం ఉండే తీరాలి, అది భగవత్ ప్రణాళిక. ఆ కాలంలో బృందావన్ కాలేజీలో స్వామి ఇంటర్వ్యూలో కూర్చునేవారంట. పిల్లలు జాయిన్ అవడానికి అప్లికేషన్ పెట్టి ఇంటర్వ్యూకి వస్తారు, స్వామి స్వయంగా కూర్చొని ప్రిన్సిపల్ వాళ్ళందరితో పాటు కూర్చొని స్వామి ఇంటర్వ్యూ చేసేవారంట. ఇంటర్వ్యూ చేసి వీన్ని తీసుకోవచ్చు, వీన్ని తీసుకోక్కర్లేదు అని చెప్పి తీసుకునే ఆ సెలక్షన్ ఆఫ్ ద గుడ్ క్యాండిడేట్ హూమ్ హీ హ్యాజ్ ఇన్ మైండ్ అనేది ఆటోమేటిక్ గా అయ్యేది. రాను రాను స్వామి యొక్క టైం మిగతా వాటి మీద కూడా స్వామి వెచ్చిచ్చారు. అందువల్ల స్వామి ఈ కాలేజీ తరఫున ప్రతినిధులను పెట్టి వాళ్ళని సెలెక్ట్ చేసేవారు. కానీ ఫైనల్ సెలక్షన్ వాళ్ళందరూ లిస్ట్ తీసుకెళ్లి స్వామి దగ్గరికి తీసుకువెళ్లి స్వామి టిక్ చేయించేవారు, స్వామితో టిక్ చేయించేవారు. అందువలన ప్రతి విద్యార్థి కూడా స్వామి యొక్క సెలక్షనే. ఇక్కడ నాకున్న చిన్న అనుభవాన్ని చెబుతాను.
1: తప్పకుండా సార్.
0: ఎందుకంటే నేను జాయిన్ అవటం కూడా నిజంగా ఆయన యొక్క ఆశీర్వాదమే. ఎందుకంటే నేను 10th class 1976 లో అయిపోయింది, గుంటూరులో ఉండేవాడిని అప్పుడు. 10th class మునుపు నేను బాల వికాస విద్యార్థి అయినా కూడా స్వామి యొక్క కాలేజీ గురించి అంతగా తెలియలేదు. నా మార్క్స్ వచ్చిన తర్వాత, మార్క్స్ షీట్ రిజల్ట్స్ వచ్చాయి కానీ అప్పుడు మార్క్స్ షీట్ రావడం అనేది చాలా లేట్గా అయ్యేది, చాలా లేట్గా వచ్చింది. జూన్ చివరిలో వచ్చింది, జూన్ మొదటి రెండు వారంలో వచ్చింది. రాగానే 75% వచ్చింది. మా ఫాదర్ చాలా హ్యాపీ అయ్యారు. హీ డింట్ ఎక్స్పెక్ట్ మీ టు గెట్ 70%. ఐ థాట్ హీ విల్ గెట్ ఓన్లీ జస్ట్ ఫస్ట్ క్లాస్, మియర్ ఫస్ట్ క్లాస్. ఐ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ బికాస్ ఐ ఆల్సో డి నాట్ ఎక్స్పెక్ట్ ఇట్. ఇట్ ఈస్ స్వామిస్ గ్రేస్. స్వామి కాలేజీలో జాయిన్ అవ్వాలంటే మంచి విద్యార్థులు కావాలి, మంచి మార్క్స్ కావాలని చెప్పి మా నాన్నగారికి అనుకునేవారు. అందుకని నువ్వు స్వామి కాలేజీలో జాయిన్ అవుతావరా అన్నారు. తప్పకుండా అని చెప్పి అన్నాను. అప్పుడు నా మార్క్స్ కార్డు వచ్చిన రోజే మా నాన్నగారు వెంటనే ఎంక్వైరీ చేస్తే అడ్మిషన్స్ అన్ని అయిపోయాయి, రేపటి నుంచి ఇంకా 2 రోజుల్లో కాలేజ్ మొదలవుతుందని చెప్పి చెప్పారు. అయినా కూడా నిరుత్సాహపడకుండా, ఫాదరు మనం స్వామి దగ్గరికి వెళ్లి స్వామిని ప్రార్థిద్దామని చెప్పి వెంటనే సాయంత్రమే మేము పుట్టుపత్తికి బయలుదేరాం. చాలా ప్రయాసలతో ఆ విధంగా 1976 ప్రయాసాలు అన్ని ఓర్చుకొని పుట్టపతికి వచ్చాము. మేము వచ్చేటప్పటికి 4:30 సాయంత్రం. స్నానం చేసి గణేష్ షెడ్ లో ఉండేవాళ్ళం. అక్కడ గణేష్ దగ్గర అక్కడ ఇద్దరికి షెడ్ ఉండేది. అక్కడికి వెళ్లి వెంటనే స్నానం చేసి స్వామి దర్శనం వెంటనే తయారవుతున్నాం. మేము బయటకు వచ్చేటప్పటికి డివోటీస్ అందరూ బయటకు వచ్చేస్తున్నారు, అంటే స్వామి దర్శనం అయిపోయినట్టు. చాలా నిరుత్సాహపడ్డాం. మళ్లీ అయ్యో దర్శనం అయితే మళ్లీ రేపటిదాకా ఉండాలి, మళ్లీ ఆల్రెడీ మనం లేట్ గా అయిపోయింది కదా అని చెప్పి అనుకున్నారు. కానీ సరే స్వామి యొక్క సంకల్పం ఏ విధంగా ఉంటుందో మనం వెళ్లి కూర్చుందాం అని చెప్పి అన్నారు. ఆ రోజుల్లో దర్శనం అయిన తర్వాత అందరూ డివోటీస్ అందరూ లేచి టీకి మిగతా వాళ్ళకి వెళ్లేవారు. ఎందుకంటే వాళ్ళు 2-3 గంటలు 1 గంట నుంచి కూర్చునేవారు. సో అందరూ లేచేటప్పటికి మాకు ఫస్ట్ లైన్ వచ్చింది. మేమిద్దరం ఫస్ట్ లైన్ లో కూర్చొని నాన్నగారు అన్నారు, స్వామిని ప్రార్థించరా, నీకు సీట్ కావాలంటే స్వామి ఒక్కరే ఇస్తారు, ఎందుకంటే అన్ని అడ్మిషన్స్ అయిపోయాయంట అని చెప్పి అన్నారు. సరే కూర్చొని ప్రార్థిస్తున్నాం. ఆ రోజు మా అదృష్టం కొద్దీ స్వామి ఇంటర్వ్యూస్ అయిన తర్వాత మళ్లీ 2nd రౌండ్కి వచ్చారు. అది చాలా అరుదు, అప్పుడప్పుడు వస్తుంటారు కానీ చాలా అరుదు. స్వామి ఇంటర్వ్యూ అయిన తర్వాత వెంటనే బయటకు వచ్చి డివోటీస్ అందుట్లో లేడీస్ సైడ్ కూడా వెళ్లకుండా డైరెక్ట్ గా జెంట్స్ సైడ్ రావటం మొదలుపెట్టారు. మా ఫాదర్ వెంటనే, చూడు నీ మార్క్స్ కార్డు ఉంది కదా, వెంటనే స్వామి నువ్వు ఫామ్ వచ్చినప్పుడు నుంచొని స్వామి కాలేజ్ సీట్ కావాలి అని చెప్పి అడుగు అని చెప్పి అన్నారు. సరే నేను అంత తెలియదు, స్వామి రాగానే ఫస్ట్ లైన్ లో ఉన్నారు, స్వామి దగ్గర రావటం డైరెక్ట్ గా మాట్లాడటం చాలా ఆనందం వేసింది. సో మోకాళ్ళ మీద నుంచొని నా మార్క్స్ కార్డు ఫోల్డ్ చేసి ఇట్లా పెట్టుకున్నాను. పెట్టుకుని స్వామి మీ కాలేజీలో సీట్ ఇవ్వండి స్వామి అన్నాను. అంటే స్వామి చిరునవ్వు నవ్వి, నేను కాదు బంగారు ఇచ్చేది, వెళ్లి ప్రిన్సిపల్ని అడగాలి, ప్రిన్సిపల్ నరేంద్రని అడగాలి అని చెప్పి నా బుగ్గ తట్టారు. చాలా ఆనందపడ్డాను. నేను నా మార్క్స్ కార్డు ఫోల్డ్ చేశాను కదా ఇట్లా పెట్టుకున్నాను, అది స్వామి లెటర్ అని చెప్పేసుకుని తీసేసుకున్నారు. నేను ఆ ఆనందంలో మర్చిపోయాను. స్వామి తీసుకుని వెళ్లిపోయారు. మా నాన్నగారు పాద నమస్కారం చేసుకున్నారు. అది అందరూ విన్నారు, వెళ్లి నరేంద్రని అడగాలి అని చెప్పి అన్నారు. నరేంద్ర గారు అప్పుడు ప్రిన్సిపల్ గా ఉండేవారు బృందావన్ కాలేజ్ లో. స్వామి వెళ్ళిపోయారు. దాని తర్వాత కొన్ని నిమిషాల తర్వాత మా నాన్నగారు, ఏది నీ మార్క్స్ కార్డు ఏదంటే, అంటే స్వామి తీసేసుకున్నానని చెప్పారు. అప్పటికి మేము జిరాక్స్ కూడా పెట్టుకోలేదు, అది అప్పుడే స్కూల్ నుంచి తీసుకున్నాను, వెంటనే స్వామి తీసుకున్నారు అని చెప్పి దానికి ఇంపార్టెన్స్ వెంటనే మా ఫాదర్ కి తెలుసుకు కాబట్టి వెళ్లి స్వామిని వెంటనే అడుగు, ఎందుకంటే అది లేకపోతే నువ్వు జాయిన్ కాలేవు అని. అంటే స్వామి అప్పటికి ఆ రౌండ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకుని మందిరంలో వెళ్ళటానికి వెళ్తున్నారు. వెంటనే నేను పరిగెత్తాను, నా వెంట వెంటనే సేవాదలు పరిగెత్తారు, ఎందుకంటే ఎవరు అట్లా పరిగెత్తుకోకుండా స్వామి క్రమశిక్షణ. ఆ కమోషన్ చూసి వెంటనే స్వామి నా వైపు చూసి, ఎందుకురా, ఏంటి కావాలి అన్నారు. స్వామి మాస్క్ కార్డ్ ఇచ్చాను అని చెప్పి అన్నాను. నాకెందుకు ఇచ్చావు బంగారు అని చెప్పి కేర్ఫుల్ గా తీసి మళ్లీ ఇచ్చాడు. నాకు అగైన్ మళ్ళీ చాలా ఆనందం, ఎందుకంటే ఫస్ట్ టైం ఇంటరాక్షన్, అంటే ఫిజికల్ గా ఇంత క్లోజ్ గా మాట్లాడించుకున్న తర ఆ సందర్భాలు లేవు కాబట్టి చాలా ఆనందపడి వెంటనే వచ్చేసాను. వచ్చేస్తే అందరూ చూశారు, ఆనందపడ్డాం. సేవాదారు వాళ్ళు వచ్చి చెప్పారు ఈ విధంగా చేయకూడదు అని చెప్పి. అప్పుడు మా ఫాదరు సంజాయిషి ఇచ్చుకున్నారు, ఎందుకంటే ఇది ముఖ్యమైన మార్క్స్ కార్డ్ అండి, వీడిని జాయిన్ చేయడానికి ఉపయోగమని చెప్పేసి సారీ చెప్పారు. ఆ రోజు సాయంత్రమే రాత్రి బయలుదేరి మేము పెనుకొండకి వచ్చి పెనుకొండలో ట్రైన్ తీసుకుని నెక్స్ట్ డే వచ్చాం బృందావన్కి. రాగానే రెడీ అయిపోయి మేము కాలేజీకి వెళ్ళాము 10:00 కల్లా. అప్పుడు లాస్ట్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళి అడిగితే, సార్ ఇట్లాగా మా వాడికి సీట్ కావాలి అని చెప్పి మా ఫాదర్ ఆఫీసులో అడిగారు. లేదండి, మీరు అప్లికేషన్ కూడా లేకపోతే ఎట్లా వస్తుంది, ఇవాళ లాస్ట్ ఇంటర్వ్యూస్, రేపటి నుంచి కాలేజ్ మొదలవుతుంది అని చెప్పన్నారు. అప్పటికి గుంటూరు నుంచి వచ్చిన కొంతమంది అక్కడ ఉన్నారు, గుంటూరు సేవా సమితి సభ్యులు, వాళ్ళ కుమారులందరూ పిల్లలందరూ వచ్చి ఉన్నారు. అక్కడ కొంతమందికి వచ్చింది, వాళ్ళకి వచ్చిన వాళ్ళకు కూడా హాస్టల్ సీట్ రాలేదు, అప్పుడు డే స్కాలర్స్ ఉండేవారు, తర్వాత చాలా మందికి రాలేదు. సో వాళ్ళు మరి మీ అప్లికేషన్ పెట్టారా అన్నారు. పెట్టలేదు అని చెప్పి, అంటే అసలు లాభమే లేదని చెప్పేసి చెప్పేశారు. సరే ఇంకా స్వామిని ప్రార్థించాలని చెప్పేసి మళ్ళీ కూర్చున్నాం. అక్కడే నుంచుంటే మధ్యలో సుదర్శన్ గారు, ఈ సుదర్శన్ అని చెప్పేసి అప్పుడు వార్డెన్ గా ఉండేవారు బృందావన్ హాస్టల్ కి, బయటకు వచ్చి ఏదో పని మీద ఆఫీస్కి వచ్చారు. అందరు చెప్పారు ఈయన వార్డెన్, ఆయన అడిగితే ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి అడగండి అని చెప్పన్నారు. మా ఫాదర్ వెళ్లి అడిగారు, సార్ ఇట్లాగా స్వామి దగ్గరికి వెళ్లి అడిగాము సార్, మేము అప్లై చేయలేదు, కొంచెం అవకాశం ఇవ్వండి, గుంటూరు నుంచి వచ్చాము, ఆంధ్ర నుంచి వచ్చాము అని చెప్పి అన్నారు. ఏమైందో కానీ నాకు తెలియదు, నేను కూడా అక్కడే ఉన్నాను, అట్లాగే ఊరికి నేను నుంచున్నాను. ఆయన నా వైపు చూశారు, ఆ క్లర్క్ చెప్పారు అప్లికేషన్ ఫామ్ ఇచ్చి లాస్ట్ నేను ఇతన్ని పంపించు అని అన్నాడు. మేము ఆశ్చర్యపోయాం, మాతో ఉన్నవాళ్లు ఆ సత్సాయి సేవా సంస్థల సభ్యులు కూడా చాలా ఆశ్చర్యం పొందారు. ఎందుకంటే అప్లికేషన్ లేదు, ఏమీ లేకుండా వచ్చి డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి రమ్మంటాం అనేది చాలా అరుదు. సో కాబట్టి మనం రావాలి అంటే కనుక స్వామి యొక్క సంకల్పం ఉండే తీరాలి. ఇదే చాలా ఉదంతాలు ఉన్నాయి. కొంతమంది రావాలనుకుంటారు, స్వామి వెంటనే తీసుకోరు. కొంతమంది వాళ్ళకి ఏమీ తెలీదు కానీ తాను స్వామి తీసుకుని వాళ్ళకి సర్పిస్తారు. అది ఓన్లీ దైవ నిర్ణయం. కాబట్టి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా స్వామి సంస్థల్లో జాయిన్ కావాలి అంటే కనుక స్వామి సంకల్పం ఉండాలి, అవి ఉండే తీరాలి. లేకపోతే స్వామి దగ్గర రారు. అదేందుకు, విద్యార్థులే కాదు, స్వామి ఎప్పుడు చెబుతుంటారు మన డివోటీస్ కూడా, నా సంకల్పం లేదే మీరు నా దగ్గరికి రాలేరు, అది ఆయన సంకల్పం. కాబట్టి ఈ విద్యా సంస్థలో అది 100% అది వర్తిస్తుంది.
1: సార్ మనం ఎడ్యుకేషన్ కాలేజ్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది విద్య. విద్యతో పాటు మనం కెరియర్ డెవలప్ చేసుకోవాలి, మంచి ర్యాంకులు తెచ్చుకోవాలి, ఇవి మన మైండ్ లో ఉండేటటువంటి కొన్ని అంశాలు. టాప్ ర్యాంక్ లో ఎప్పుడు ఉండాలి, నెక్స్ట్ జనరేషన్ కి ఎలా, నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ కి ఎలా వెళ్లాలి అన్న ఆలోచనతో మనం ఒక విద్యా సంస్థలో జాయిన్ అవుతాం. కానీ స్వామి విద్యా సంస్థలో జాయిన్ అవ్వాలి, స్వామి కాలేజ్లో ఉండాలి, స్వామి దగ్గర ర్యాంక్ సంపాదించుకోవాలి అనడానికి ఆ కొలమానం వేరేగా ఉంటుంది సార్. సో మనందరం కూడా వివర్ రెసిపియంట్స్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ గ్రేస్ ఫ్రమ్ స్వామి. మనకి చదువు వచ్చినా రాకపోయినా సరే స్వామి మీరు మంచి స్టూడెంట్ అన్న మాటకి మనం పాత్రలు అవ్వాలంటే ఆ బేరీస్ ఎలా వేస్తారు స్వామి, ఎలా కొలమానం చూపిస్తారు అనేది మీ సీనియర్ అయినటువంటి శ్రీ బివి సాగర్ గారు, మన రెస్పెక్టెడ్ రమణ్ రావు గారి అబ్బాయి, 1970s లో ఆయన స్వామి దగ్గర చదువుకున్నటువంటి రోజులు. స్వామి దగ్గర చూస్తాం మనం, మీరు బాగా చదువుకోండి నేను ఇక్కడ తీసుకువెళ్తాను, మీరు బాగా చదువుకోండి నేను ఇది ఇస్తాను, మీరు మంచిగా ఉండండి నేను చేస్తాను,
0: ఇన్సెంటివ్స్
1: ఇచ్చేవారు
0: పిల్లలు కదా, చాలా ఇంపార్టెంట్.
1: దాని ద్వారా ఎలా ఆయన ఒక మంచి అంశాన్ని మనకి తెలియజేస్తారో బివి సాగర్ గారి ద్వారా తెలుసుకుందాం సార్.
2: ఫస్ట్ క్లాస్ ఎవరు వస్తే వాళ్ళని ఊటీ తీసుకెళ్తాను, సరే పిల్లలు అని చదువుకున్నా. అప్పుడు నేను ఇక్కడ ఉన్నాను స్వామి దగ్గర, మళ్ళీ ఆపర్చునిటీ వాజ్ దేర్ విత్ స్వామి డోర్ దగ్గర ఉండడం అంత అన్నమాట. అంటే మా రిజల్ట్స్ వచ్చాయి, మనకి ఎలాగ రాలేదు, దేర్ నో సర్ప్రైజ్ ఇన్ దాట్, సో ఐ వాజ్ నాట్ సర్ప్రైజ్డ్. స్వామి ఏం రా తెచ్చుకోలేదు అన్నారు, స్వామి అయిపోయింది. సో మళ్ళీ మేము అందరం స్వామితో కలిసి బ్యాక్ టు బృందావన్ పిల్లల లిస్టులు తయారు చేయడం అంతా చేశారన్నమాట. అంతా చేసి అంతా అయిపోయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ అందరు ప్రయాణం. అంటే మధ్యలో స్వామి ఎవరినో మిస్ అయిన వాళ్ళందరినీ చదవమంటే చదవలేదు, చూడు ఆపర్చునిటీ మిస్ అయింది, ఇలాంటివి యూనో స్మాల్ స్మాల్ థింగ్స్ వస్తాయి. సో మనకి అన్వయించుకుని మనం కూడా కొంచెం ఇట్స్ నోన్, సో నో రిగ్రెట్. అదే ఏంటి, నెక్స్ట్ డే మార్నింగ్ స్వామి 4:00 బయలుదేరేవారు ఊటీ అంటే, 10:30-11 ముదుమలైకి వెళ్ళి అక్కడ లంచ్ బ్రేక్ తీసుకుని మళ్ళీ అక్కడ నుంచి, ముదుమలై కాదు మన బండిపూర్ వెళ్ళి అక్కడ లంచ్ బ్రేక్ తీసుకుని మళ్ళీ ముదుమలై వెళ్ళి డిన్నర్, వీలుంటే డిన్నర్ లేకపోతే డైరెక్ట్ ఊటీ వెళ్ళి, ఇది మొత్తం సీక్వెన్స్ ఎప్పుడు. అయితే 2 కార్లు 3 కార్లు సెట్ చేశారు, ఎవరు ఏ కార్లో ఎక్కడ కూర్చోవాలో కూడా చెప్పేస్తారు అన్నమాట. సో పీపుల్ ఆల్ సెట్. పొద్దున్న 4 గంటలకి సో వివర్ ఆల్, నేను కూడా వెళ్ళి స్వామి ఎక్కడ ఉన్నారు అది చెప్పాను కదండి, 3 రూమ్స్ ఏ రూమ్ లో ఉన్నారు అది చూస్తూ, స్వామి రూమ్ లో ఈ లైట్ పెరిగి ఇక్కడికి వస్తుంది అనమాట, ఇంకా నెక్స్ట్ కిందకి వస్తారనే తెలుసు మనకి. మధ్య రూమ్ లో లైట్ రాగానే అనుకున్నా ఫర్ ఎ మూమెంట్, యూనో జస్ట్ థాట్ మనం కూడా కొంచెం చదువుకుని ఉంటే, ఇఫ్ ఓన్లీ ఐ స్టడీడ్ లిటిల్ మోర్ అని, జస్ట్
1: పాసింగ్ థాట్,
2: పాసింగ్ లిటరల్లీ పాసింగ్ థాట్. ఇలా ఎవరో టచ్ చేశారు, అంటే చూస్తే లక్ష్మీనరసింహ గారు, మీరు ఇక్కడ ఉన్నారా స్వామి, మిమ్మల్ని మీ కార్ సర్దుకుని సెకండ్ కార్ లో పెట్టుకోమన్నారు, సూట్ కేసు అన్నారు. అంటే ఇప్పటికీ నాకు తర్వాత ఏమైందని తెలియదు. ఫర్ నెక్స్ట్ ఐ నో ఈజ్ దట్ ఐ వాజ్ ప్యాంటింగ్ విత్ అవర్ సూట్ కేస్. దాంట్లో ఏం పెట్టామో ఏమి లేదు తెలియదు. ఐ వాజ్ నియర్ ద కార్. ఆ కార్ లో వాళ్ళు యూనో నో వన్ వుడ్ బి అన్హ్యాపీ అస్ లాంగ్ అస్ దే ఆర్ దేర్ కదా. సో ఐ నో దే వెల్కమ్ మీ విత్ ద సేమ్ స్మైల్ అండ్ గాట్ ఇన్ ద కార్. ఒక స్వామి కార్లు బయలుదేరాయి. సో నేను వెళ్ళడం అనేది తర్వాత సర్ప్రైజ్ టు ది రెస్ట్ ఆఫ్ ది టీమ్స్ అన్నమాట. అప్పుడు ఒక కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ రీషఫుల్ అన్నమాట. ఆ రీషఫుల్ లో నేను స్వామి కారులో ముందు కూర్చోవడం జరిగిందన్నమాట. ఇది తెల్లారగడ్డ 4:30 అప్పుడు. సో ముందు నా పక్కన శంకర్ బరువా అనే ఒక అతను అనుకోండి, అతను మధ్య నేను, తర్వాత రాధాకృష్ణ గారు డ్రైవ్ చేస్తున్నారు, వెనకాల స్వామి ఇంకో ఇద్దరు. కార్ స్టార్ట్ అయింది. ఇఫ్ ఓన్లీ ఐ స్టడీడ్ వెల్ అన్నారన్నమాట స్వామి వెనకాల. చీకటి, స్వామి కనపడదు మనకి, మాట వినపడుతుంది. ఐ వాజ్ యాక్చువల్లీ అప్పుడు ఇట్స్ సంక్ ఇన్ టు మీ సెయింగ్ ఐఎమ్ ఇన్ స్వామిస్ కార్ అని. ఇట్స్ ఆబ్వియస్లీ ఇట్స్ ఏం వెరీ షార్ట్ స్పాన్ లో ఇంత జరిగిపోయింది అన్నమాట. అంటే నేను ఇలాగా ఐ వాజ్ సో ఓవర్వెల్మ్డ్ అప్పటికే. ఐ వాజ్ వర్చువల్లీ టీయర్స్ రన్నింగ్ డౌన్ అండ్ ఇలా వెనక్కి తిరిగి స్వామిని టచ్ చేయడానికి చూసాను అన్నమాట. అంటే స్వామి నీస్ టచ్ అయ్యాయి, స్వామి టచ్ చేస్తే స్వామి ఇలా ఇలా కొట్టి కాలేజీలో ఎవరు రా నాకు చెప్పడానికి ఫస్ట్ క్లాస్ రావాలని, నేను ఇచ్చాను పో నీకు ఫస్ట్ క్లాస్. సో వాట్ మ్యాటర్స్ విత్ స్వామి ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ది యాడ్స్టిక్స్ ఆర్ మనం అనుకునే యాడ్స్టిక్ డు నాట్ మ్యాటర్ టు హిమ్ అట్ ఆల్. అస్సలు ఐ మీన్ మనం తలుచుకున్న కొద్దీ అలాంటివి చాలా ఉద్విగ్నతకి మనం లోన్ అవుతూ ఉంటాం. వాట్ ఈజ్ నిజంగా ఆలోచిస్తే వాట్ ఈజ్ కాలేజ్ ర్యాంక్ టు స్వామి.
1: సార్, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ సాగర్ గారు కూడా ఎంత చక్కగా చెప్పారు, రే నేనిచ్చే ర్యాంక్ వేరేగా ఉంటుంది, కాలేజ్ వాళ్ళు ఏంట్రా నీకు ర్యాంక్ ఇచ్చేది అని చెప్పి స్వామి చాలా డిమార్కేట్ చేసి చెప్పారు స్వామికి ర్యాంక్ ఎలా సంపాదించుకోవాలి అని. మరి ఈ సమగ్ర విద్యా విధానంలో ఈ తోటమాలి మనకి ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా దాన్ని అభివృద్ధి పరుస్తారు, మానసికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా మూడు కోణాల నుంచి స్వామి ఎలా మనల్ని ఒక సమగ్రమైనటువంటి వ్యక్తిగా, మన పరిపూర్ణమైన వ్యక్తిగా మనల్ని మరుస్తారనేది మీ అనుభవం ద్వారా మాకు తెలియజేయండి సార్. ఫస్ట్ భౌతిక ఫిజికల్ లెవెల్లో ఎలా స్వామి కేర్ చేస్తారు?
3: స్వామి విద్యా విధానం మనం చెప్పుకున్నాం కదా, ఇది సమగ్రమైన విద్యా విధానం. అంటే అన్ని రంగాల్లోనూ స్వామి తర్ఫిదిస్తారు. ఈ భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రంగాల్లో కూడా స్వామి యొక్క తర్ఫీదు ఈ విద్యా విధానంలోనే సమ్మిళితమైన ఉంది. భౌతికంగా చూసుకుంటే ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. నేను ఫస్ట్ పీయూసీలో ఉన్నప్పుడు చాలా పొట్టిగా ఉండేవాడిని. నేను చెప్పాను కదా నా స్వామి ఒక అనుగ్రహం వలన హాస్టల్ సీట్ కూడా వచ్చింది. 76 జూన్లో జాయిన్ అయ్యాను. స్వామి 2 వారాల తర్వాత వచ్చారు. వచ్చి పిల్లలందరినీ, కొత్త పిల్లలందరికీ కూడా చాలా టైం స్పెండ్ చేశారు మాతో. చిన్న చిన్న విషయాలు కూడా చెప్పేవారు, వెరీ చిన్న విషయాలు. మీరు రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు స్విచ్ ఆఫ్ చేయాలి. కరెంటు ఎనర్జీ, భగవత్ స్వరూపం, ఎనర్జీ అంతా భగవత్ స్వరూపం కాబట్టి ఏది వేస్ట్ చేయకూడదు. ట్యాప్ ఓపెన్ చేసిన తర్వాత నీళ్లు వాడుకొని తక్కువ నీళ్లు వాడుకోవాలి. ఎందుకంటే జలం అది కూడా ఆ పంచభూతాల్లో ఒక భూతం కాబట్టి సరిగ్గా ఉపయోగించుకోవాలి. అవసరం లేనప్పుడు ట్యాప్ కట్టేయాలి. ఇంత చిన్న విషయాలు ఏ విధంగా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పుతారో, ఎందుకంటే అందరు విద్యార్థులు కూడా తల్లిదండ్రులు వదిలివేసి స్వామి సంరక్షణలో వస్తారు. సో తోటమాలిగా స్వామి ఈ చిన్న చిన్న విషయాలు కూడా పిల్లలకి బోధించేవారు. ఒకరోజు వాడన్ గారు వాడి గారితో సందేశం పంపించారు, అందరు పొట్టి పిల్లలందరినీ ముందర పెట్టు అని చెప్పి అన్నారు దర్శన టైంలో. సో మేమందరం బయట ముందర నుంచున్నాం, స్వామి అందరినీ చూశారు, అందరితో చాలా ఆనందంగా పలకరించారు. పిల్లలు, మీకోసం మీరు పొడుగవటానికి ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ తెప్పిస్తున్నాను, ఆ రాజమాత ఆఫ్ నవానగర్ యుఎస్ నుంచి తీస్తోంది, మీ అందరికీ మీరు ఎందుకంటే ఈ వయసులోనే మీరు పెరగాలి, దాని తర్వాత ఒక వయసు దాటితే పెరగలేరు, కాబట్టి మీరందరి పొడుగవటానికి ఈ మెడిసిన్ తెప్పిస్తున్నారు అని చెప్పి ఎంతో ప్రేమతో ఆ మెడిసిన్ తెప్పించి వార్డెన్కి ఆదేశాలు ఇచ్చారు. పొద్దున్నే సుప్రభాతం అవగానే రాగి ఇచ్చేవారు మాకు, వీళ్ళకి మాత్రం ఈ ఆయుర్వేదిక్ మాల్ట్, సపరేట్ మాల్ట్, ఆ మెడిసినల్ మాల్ట్ అనమాట, ఇది ఇవ్వాలి. అది ఇవ్వటమే కాదు, వారానికి కానీ రెండు వారాలు కానీ వాళ్ళ హైట్ చూసి నాకు చెప్పాలి అని చెప్పి అన్నారు. అంటే ఎంత పెరుగుతున్నామో అది ఎందుకంటే చాలా మంచి మెడిసిన్, దాని యొక్క ఎఫెక్ట్ చూద్దాం అని చెప్పేసి వాడడానికి ఆదేశాలు ఇచ్చారు. రోజు సుప్రభాతం అవగానే మేము గ్లాసులు తీసుకెళ్లే వాళ్ళం, మా అందరికి పొట్టి వాళ్ళందరికీ సపరేట్ లైన్ ఉండేది. స్వామి యొక్క ఆ మెడిసిన్, ఆ ప్రసాదం ఇప్పుడు తలుచుకుంటే అవి ఎంతో ఆనందిస్తుంది. ఆ సపరేట్ మెడిసిన్ ఇచ్చేవారు. ముందర ఫస్ట్ రోజే మమ్మల్ని అందరినీ కొలమన్నారు స్వామి, ఎంత హైట్ ఉండాలని చెప్పి. ఆ తర్వాత ఎవ్రీ 15 డేస్ వాళ్ళు కొలిచి స్వామికి రిపోర్ట్ చేసేవారు, స్వామి వీడు హాఫ్ ఇంచ్ పెరిగాడు, వీడు క్వార్టర్ ఇంచ్ పెరిగాడు అని చెప్పేసి. సో 3 నెలలు ఎంతో ఆనందంగా స్వామి సాయంత్రం పూట మమ్మల్ని అడిగేవారు, ఏరా నువ్వు పెరిగావా తాగావా లేదా అని చెప్పి. అంటే ఏంటి, ఈవెన్ ఫిజికల్ గ్రోత్, ద ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్, సమగ్ర విద్యా విధానం అనేది ఫిజికల్, మెంటల్, సైకలాజికల్, స్పిరిచువల్ ఆల్ ఆస్పెక్ట్స్ అవి కవర్ చేస్తారు. అదేవిధంగా ఫిజికల్ గా పిల్లలు పొట్టిగా ఉన్నప్పుడు స్వామి వాళ్ళు పొడుగా వాళ్ళే అని చెప్పి ఆ పర్సనల్ కేర్ అనమాట. ఏ విధంగా తల్లిదండ్రులు పిల్లల యొక్క గ్రోత్ ఆకాంక్షిస్తూ ఎన్నో రకాలైన వేస్ తీసుకుంటారో అదేవిధంగా స్వామి తీసుకునేవారు. అంతేకాదు వార్డెన్ గా నేను పిల్లలకి ఏ విధమైన కొంచెం క్రానిక్ జబ్బులు వస్తే వెంటనే స్వామికి చెప్పేవాళ్ళం. స్వామి ఎంతో ప్రేమతో విభూతి పంపించేవారు, విభూతి సృష్టించి ఇచ్చిన అవకాశాలు అన్న సందేశాలు కూడా నాకు బాగా తెలుసు. ఎందుకంటే లేదు వీడిని ఇంకా కాలేజీకి వెళ్ళొద్దను, రెస్ట్ తీసుకోమను, 1 వీక్ రెస్ట్ తీసుకొని కంప్లీట్ బాగా రికవర్ అయిన తర్వాతే కాలేజీకి వెళ్ళమని చెప్పి వార్డెన్ గా నేను అటువంటి ఆదేశాలు పొందిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఫిజికల్ డైమెన్షన్ లో కూడా స్వామి ఎంతో కేర్ తీసుకునేవారు. అదేవిధంగా ఆ స్వామి యొక్క ఇచ్చిన ఆ ఇంపార్టెన్సే ఇప్పుడు సత్యసాయి సేవా ఈ విద్యా సంస్థల్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అవి కూడా కంపల్సరీ చేశాం. అవి కంపల్సరీ చేసి ప్రతి విద్యార్థి కూడా ఫిజికల్లీ హీ షుడ్ బి ఫిట్ టు ఫేస్ ద వరల్డ్. ఆ విధమైనది ఇప్పుడు ఇట్స్ పార్ట్ ఆఫ్ ద సత్సాయి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్సెల్ఫ్. కాబట్టి స్వామి అది స్వామి నేర్పిన పాఠాలే ఇవన్నీ కూడా.
1: సార్, భౌతికంగా మనం ఇప్పుడు మీరు చెప్పినటువంటి అనుభవం, స్వామి దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారు అనేది తెలుసుకున్నాము. నెక్స్ట్ మన మెంటల్ ఆస్పెక్ట్, మానసికమైనటువంటి ఒక పరివర్తన రావాలి. అంటే ఫస్ట్ మనం మనసుని భగవంతుడికి సమర్పించుకోవాలి. సో ఆ సమర్పణ భావం స్వామి విద్యార్థుల్లో మీరు చదువుకునే రోజుల్లో ఎలా తెప్పించారు?
3: హాస్టల్ కొత్త హాస్టల్, ఇప్పుడున్న హాస్టల్ అప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉంది. 1975 మొదలు పెట్టారు, 76 మేము జాయిన్ అప్పుడు ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ వాజ్ రెడీ. సో మిగతా కన్స్ట్రక్షన్ అంతా అయ్యేది. కానీ ఆ సంవత్సరం చాలా మంది విద్యార్థులు జాయిన్ అవ్వటం వలన స్వామి కొత్తగా డైనింగ్ హాల్ ఓపెన్ చేశారు. అంటే ఒకటి కంప్లీట్ అయిన కింద బేస్మెంట్ లో ఆ డైనింగ్ హాల్ అనేది ఓపెన్ చేశారు. ఆ ఓపెనింగ్ సెరమనీకి స్వామి వచ్చారు. స్వామితో పాటు కారుణ్యానంద స్వామి గారు కూడా వచ్చారు. వచ్చి మేమందరం కూర్చున్నాం. స్వామి కూడా స్వామికి టేబుల్ వేసి స్వామి కూర్చున్నారు. అందరికీ సర్వింగ్ అయిపోయింది. అందరి ప్లేట్లు ముందర కూర్చున్నాము. స్వామి అన్నారు, ఈ రోజు నుంచి మీరు ఫుడ్ తీసుకునేటప్పుడు ప్రేయర్ చేసుకుని ఇది ప్రసాదంగా మీరందరూ తినాలి, అప్పుడే దీనికి వంటికి ఇది వంటపడుతుంది. అంతేకాకుండా స్వామి చెప్తుంటారు కదా, పార్థశుద్ధి, పదార్థశుద్ధి, పాకశుద్ధి, ఈ మూడు కూడా అవుతుందని చెప్పి చిన్న డిస్కోర్స్ ఇచ్చి కారుణ్యానంద స్వామి గారితో చెప్పించారు. బ్రహ్మార్పణం బ్రహ్మహవి, ఆ తర్వాత అహం వైశ్వానారోగత్వ, అసతోమ సద్గమయ్య కూడా ఉండేది. దాని తర్వాత ఈ రెండింటితోనే చాలు అని చెప్పి స్వామి చెప్పారు. కాబట్టి ఆయనతో ఆయన ఒక లైన్ చెప్పడం బ్రహ్మార్పణం అని మేమందరం బ్రహ్మార్పణం బ్రహ్మహవి అవన్నీ కూడా చెప్పేది ఫస్ట్ డే. ఆ విధంగా చెప్పి స్వామితో పాటు భోజనం చేశాం. ఆ సాయంత్రం ఇప్పుడు త్రయీ సెషన్ లాగా, పూర్ణచంద్ర సెషన్ లాగా స్వామి అందరి పిల్లలందరినీ పిలిచేవారు. ఆ ఓల్డ్ బృందావన్ బంగ్లోలో అందరం కూర్చునేవాళ్ళం స్వామి సన్నిధిలో కూర్చుని, మీలో ఎవరికి ఈ శ్లోకం గీతా శ్లోకం వచ్చిరా అని చెప్పి అన్నారు. నా క్లాస్మేట్ కొత్తగా అతను కూడా జాయిన్ అయ్యాడు, నాగరాజు అని చెప్పేసి, నాకు తెలుసు స్వామి అని చెప్పి చేయెత్తాడు. స్వామి పిలిచి అటు చెప్పించుకున్నారు, స్పష్టత బాగా ఉందని చెప్పేసి వెంటనే, సరే రేపటి నుంచి నువ్వు చెప్పటం వీళ్ళందరూ కూడా మళ్లీ తిరిగి చెబుతారు, అట్లీస్ట్ 2 వీక్స్ చెయ్యి, అందరికీ వచ్చేదాకా నువ్వు చెయ్యి అని చెప్పి చెప్పేవారు. సో రోజు వాడు అందరూ కూర్చున్న తర్వాత లేచి బ్రహ్మార్పణం చెప్పేవాడు. అప్పటి నుంచి వాడి పేరు బ్రహ్మార్పణం అయిపోయింది. స్వామి కూడా బ్రహ్మార్పణం ఏడి బ్రహ్మార్పణం అని చెప్పేసి వాడిని అడిగేవారు, ఏదో చెప్పావా, పిల్లలందరూ నేర్చుకున్నారా అని చెప్పి చాలా చెప్పారు. ఆ విధంగా మనం తీసుకునేవి బ్రహ్మకి అర్పించడం, భగవంతుడికి అర్పిస్తే అది ఫుడ్ అవదు, ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదం వల్ల మనకి జరిగే ప్రయోజనాలు ఎన్నో చెప్పారు కదా. ఇప్పుడు స్వామి చెప్పేదే పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి అండ్ పాకశుద్ధి. ఎందుకంటే మనకి ఎక్కడి నుంచి కొన్నామో, ఏ విధంగా వాళ్ళు చేశారు, ఏ భావంతో చేశారు అనేది మనం గుర్తించలేం. కాబట్టి మనకు వచ్చినది భగవత్ అర్పితం చేస్తే అది ప్రసాదం అవుతుంది. కానీ స్వామి చూడండి, ఆయన భగవంతుడి ఆ తత్వం ఏ విధంగా వెల్లడిచ్చారు. ఈ సెడ్ ఫుడ్తోనే మాత్రం కాదురా, నువ్వు ఆఫర్ చేసేది ఒక ఫుడ్ మాత్రమే కాదు, ప్రతి కర్మ కూడా భగవంతునికి అర్పించాలి అని చెప్పి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లారు. ముందర ఫుడ్తో స్టార్ట్ చేశారు, దాని తర్వాత ప్రతి కర్మ కూడా భగవంతునికి అర్పిస్తే సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అంటే అప్పుడు వర్క్ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ టు వర్షిప్, అదే నాకు మీరు ఇచ్చే పూజ అని చెప్పి స్వామి చాలా మాకు అర్థమయ్యే రీతిలో, పిల్లలకు అర్థమయ్యే రీతిలో స్వామి తెలిపి ఆ ఉన్నతమైన భావం. ఎందుకంటే ఇప్పుడు మనం పూజలు చేయడానికి, యాగాలు యజ్ఞాలు చేయడానికి టైం ఉండకపోవచ్చు. స్వామి చెప్పే చిన్న చిట్కా ఏంటంటే, మీరు అవన్నీ చేయక్కర్లేదు, మీరు చేసే ప్రతి కర్మ కూడా భగవత్ కర్మగా భావించి, ఎందుకంటే భగవత్ కర్మలో మనం ఎంత కేర్ఫుల్ గా ఉండి, ఎంత నమ్రతతో, ఎంత కేర్ఫుల్ గా మంచిగా చేయడానికి ప్రయత్నిస్తామో, అది కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే, ఇది కూడా భగవత్ కర్మ అని చెప్పి దృష్టిలో పెట్టుకుంటే ఆటోమేటిక్ గా ఆ కర్మే పూజా ఫలం అవుతుంది.
1: నాకు ఇంకా గుర్తు సార్, ఒక మన న్యూ ఇయర్ కి జనవరి 1st కి మన విద్యార్థులు, పూర్వ విద్యార్థులందరూ స్వామి దగ్గరికి వచ్చేవారు. ఒక పూర్ణచంద్ర సెషన్ లో నాకు ఇంకా జ్ఞాపకం ఉంది, ఒక విద్యార్థి US నుంచి వచ్చిన అబ్బాయి స్వామి దగ్గరికి ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి అని స్వామి అడిగినప్పుడు, వచ్చి, స్వామి నాకు జాబ్ చాలా టైట్ గా ఉన్నది స్వామి, అస్సలు టైం దొరకటం లేదు, ఒక సేవా యాక్టివిటీకి వెళ్లి చేయాలన్నా సరే నాకు వారం రోజులు ఎక్కడ సమయం చిక్కటం లేదు, ఏం చేయమంటారు స్వామి అంటే, స్వామి ఎంతో ప్రేమతో ఎంతో సున్నితంగా, మీకు వేరే సేవ చేయవలసిన అవసరం లేదు బంగారు, నువ్వు చేసే ఉద్యోగంలో దాన్ని భగవంతుడికి సమర్పిస్తున్నావు, నాకు అర్పిస్తున్నావు అన్న భావంతో చెయ్యి, అదే సేవ అయిపోతుంది, త్రికరణ శుద్ధితో చేసినటువంటి ఆ కార్యం నాకు అందుతుంది, అంతకన్నా సులువుగా ఎవరు చెప్పలేరని అనిపిస్తుంది. ఇంత అంటే లౌకిక విద్య అందరూ నేర్పిస్తారు సార్, కానీ ఆధ్యాత్మిక విద్య
3: అందుట్లో ఈ విధంగా మనకి హృదయానికి హత్తుకునేటట్టు చెప్పడం అనేది స్వామి యొక్క ప్రత్యేకత, ఈ అవతార ప్రత్యేకత.
1: సార్, మనం గుణాలని పెంపొందించే విద్యను స్వామి నేర్పిస్తారు ఒకవైపు, ప్యారలల్ గా ఒక ఆధ్యాత్మికత మనలో పెంపొందించడానికి ఆ ఆత్మతత్వం కూడా స్వామి మనలో అలవర్చడానికి చక్కగా తర్ఫీదిస్తారు. ఇది మీ సీనియర్ అయినటువంటి రవికుమార్ సార్ నరేట్ చేసిన ఒక ఇన్సిడెంట్ నాకు గుర్తొస్తోంది సార్. 1974 సమ్మర్ కోర్స్ లో స్వామి సోహం వివరిస్తూ, ప్రతిరోజు మీరు 21,600 సార్లు సోహం అని నేను భగవంతుణ్ణి అన్న ఆలోచన మీకు వస్తున్నా మీరు అది గుర్తించటం లేదు, అది మీ యాక్చువల్ నిజతత్వం అని స్వామి ఆ డిస్కోర్స్ లో చెప్పారు. సో అప్పుడే రవికుమార్ సార్ అప్పుడే జాయిన్ అయ్యారు. సో అనుకోకుండా మీకు తెలిసే ఉంటుంది ఓల్డ్ బంగ్లాలో ఆ స్టేర్ కేస్ రూమ్ అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది అనమాట అనుకోకుండా. అప్పుడే కొంతమంది విద్యార్థులు అక్కడ కింద నించునుంటే
3: సీనియర్ విద్యార్థులు,
1: సో ఈయన అవుట్ ఆఫ్ ప్లేస్ గా అనిపించి పాపం భయం భయంగా ఇప్పుడు స్వామి చూసి తిడతారేమో అని భయంతో ఉంటే, స్వామి మెట్ల నుంచి దిగుతూ ఒక్కొక్కరిని చూసి అడుగుతున్నారట, హూ ఆర్ యూ అని ఫస్ట్ విద్యార్థిని అడిగితే స్వామి ఐఎమ్ రాజేష్. నెక్స్ట్ విద్యార్థి దగ్గరకు వచ్చి హూ ఆర్ యూ అంటే ఆ అబ్బాయి ఒక డే స్కాలర్ ఎక్కడో కర్ణాటకలో ప్లేస్ లో నుంచి వస్తే ఆ అబ్బాయి కన్నడలో స్వామికి విన్నవించుకున్నాడు. తర్వాత రవి సార్ హూ ఆర్ యూ అంటే ఈయన పాపం చాలా భయం అయ్యి ఇక్కడికి రాకూడదేమో అని చెప్పి, స్వామి మీ విద్యార్థిని స్వామి, మీ పిల్లాడిని స్వామి అన్నారు. ఆ తర్వాత పక్కనే ఉన్న ఒక సీనియర్ విద్యార్థికి స్వామి ఇలా పాయింట్అవుట్ చేసి హూ ఆర్ యూ అంటే సేమ్ క్వశ్చన్ అందరినీ అడుగుతున్నారు. ఆయన పాపం అనుభవజ్ఞుడు కాబట్టి ఆ విద్యార్థి స్వామి ఐఆమ్ సోహం స్వామి అన్నట్టు, ఓహో అలాగా అని స్వామి ఒక సర్ప్రైజ్ ఒక ఆశ్చర్యకరమైనటువంటి అభినయాన్ని ఇచ్చి, అయితే నేను ఇప్పుడే దర్శనానికి వెళ్తున్నాను నా బదులు నువ్వు వెళ్ళి దర్శనానికి అని చెప్తే ఆ అబ్బాయి తత్రపాటుతో స్వామి నేను ఎలా పెడతాను స్వామి దర్శనానికి అంటే, అదేరా స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత అనేది ఆచరణలో ఉండాలి, అంటే నువ్వు సోహం సోహం అంటే సరిపోదు, నువ్వు భగవంతుడివి అనేది గుర్తించాలి నువ్వు, అప్పుడు చక్కగా నువ్వే దర్శనం ఇవ్వచ్చు అని స్వామి చెప్పారంట.
3: ఇది మాటలతో చెప్పేది కాదు, ఆచరణ రూపంగా మనం అనుభవించి ఇతరులకు పంచాలి అని చెప్పి స్వామి చెప్తుంటారు. ఊరికి నీ థియరటికల్ నాలెడ్జ్ ఉపయోగం లేదు అని చెప్పి స్వామి ఎన్నోసార్లు చెప్తుంటారు. చాలా మంచి అనుభవం.
1: సో మనం ఇక్కడ కాలేజీ చూసుకున్నాం సార్, తర్వాత మందిరంలో స్వామి ఏ విధంగా పిల్లలకి తర్ఫీదిస్తారు, మన స్పెషాలిటీ ఏంటంటే ఈ రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో హాస్టల్ అనేది ఒక వంతెనగా మనకి ఉపయోగపడుతుంది. స్వామి వేసినటువంటి ఆ ప్రణాళికలో ఆ షెడ్యూల్ ఆ జీవన విధానము అందరితో పాటు కలిసి ఉండడము, ఇక్కడ కాలేజీలో నేర్చుకున్న లౌకిక విద్య, స్వామి నేర్పించే మందిరంలో ఆధ్యాత్మిక విద్య, ఈ రెండింటినీ సమ్మిళితం చేసి ఆచరణాత్మకంగా మనం హాస్టల్లో నేర్చుకుంటాం, అది ట్రైనింగ్ గ్రౌండ్. సో అది ఎలా స్వామి పెంపొందిస్తారు, మీరు ఎలా నేర్చుకున్నారు?
3: స్వామి చెప్పే ప్రతి సూత్రం కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. స్వామి ఇప్పుడు చెబుతుంటారు సింపుల్ లివింగ్ హై థింకింగ్, అంటే సరళమైన జీవితం ఉన్నతమైన ఆశయాలు. అది హాస్టల్ లైఫ్ లో ప్రతి అంశంతో కూడా మిళితమై ఉంది. ఎందుకంటే వార్డెన్ కింద కూడా నాకు అనుభవం ఉంది, స్టూడెంట్ కింద కూడా నాకు చాలా అనుభవం ఉంది. అవి రెండు నేను పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. ఒకసారి నేను అప్పుడు రీసెర్చ్ చేస్తున్నాను, రీసెర్చ్ స్కాలర్ గా ఉన్నాను. స్వామి సడన్ గా హాస్టల్కి వచ్చారు. పిల్లలందరూ వెంటనే స్వామి సడన్ గా హాస్టల్కి వచ్చేస్తే సరే చాలా ఎగ్జైట్ గా అందరూ అటు ఇటు తిరుగుతున్నాం. స్వామి వచ్చేసి స్వామి కొంతమంది గెస్ట్లను కూడా తీసుకొచ్చారు. తీసుకొచ్చి పక్కన ఆఫీసులు పక్కన ఉండే ఒక రూమ్ లో ఆ గెస్ట్లను తీసుకెళ్లారు. మా పిల్లలు ఇంత సింపుల్ గా ఉంటారు. ఆ రూమ్ లో 14 కబోర్డ్స్ ఉండేవి. అక్కడ కబోర్డ్ ఓపెన్ చేయించారు. ఓపెన్ చేయించి కింద వాళ్ళు పెట్టుకోవడానికి బెడ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది. ఈ కబోర్డ్ ఓపెన్ చేస్తే అదే డెస్క్ అయిపోతుంది. కబోర్డ్ లో బుక్స్ పెట్టుకుంటారు, ఈ డెస్క్ లో కూర్చొని రాసుకోవటం అన్ని చదువుకోవటం చేసుకుంటారు. దెన్ ఫస్ట్ ఇంకొక దీనిలో వాళ్ళకి కావలసిన ఈ ప్లేట్లు, తర్వాత షాంపూలు, తర్వాత ఇవన్నీ కూడా పెట్టుకుంటారు. పై దానిలో వాళ్ళ క్లోత్స్ పెట్టుకుంటారు. అంతే సింపుల్. ఇంకా పైన భాగంలో ఈ ఎంటీ సూట్కేస్ పెట్టుకుంటారు, లగేజ్ పెట్టుకోవడానికి అది ఉంటుంది. చాలా సింపుల్. ఒకళ్ళకి 3x6 అంతే స్వామి చెప్పడం. ఎంత సింపుల్ గా వాళ్ళకి ఆ స్వామి తెచ్చిన గెస్టులకి స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు విద్యార్థులు. విద్యార్థులు అంటే విద్యను అభ్యసించేవటం. విషయార్థులు కాకూడదు, విద్యార్థులు విద్యార్థులుగానే ఉండాలి, చాలా సింపుల్ గా ఉండాలి అని చెప్పి స్వామి చెప్తున్నారు. అక్కడ బలరామ్ నిచాని గారు అనే వారు ఉన్నారు, ఒక ఇండస్ట్రియలిస్ట్. ఆయనకి రాయల్ ఫోమ్ ప్రొపరేటర్ అనమాట, ఫోమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉండేది. ఆయన, స్వామి నాకు చిన్న విన్నపం, పిల్లలు కింద పడుకుంటున్నారు కదా, అది అందరికీ అవకాశం లేకపోవచ్చు, ఎందుకంటే కొంతమంది కింద పడుకోవడానికి కష్టమవుతుంది, కాబట్టి స్వామి అనుగ్రహం ఇస్తే కనుక కాట్స్ బెడ్ ఇస్తాను స్వామి, పిల్లలందరికీ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ తారతమ్యాలు ఉండకూడదు అని స్వామి చెప్తుంటారు కదా, అది కూడా ఫుల్ఫిల్ అవుతుంది, స్వామి అనుగ్రహం ఇస్తే కనుక చేస్తాను అని చెప్పి అన్నారు. వాళ్ళ అబ్బాయి కూడా దాని 2 సంవత్సరాల తర్వాత వచ్చి జాయిన్ అయ్యాడు కూడా. స్వామి మా మొహాలు చూస్తాం, ఎందుకంటే మా అందరి ముందు ఇది అయింది, మేమందరం చాలా ఆనందపడ్డాం, ఎందుకంటే ఒక బెడ్ను కాట్ వస్తుంది అని చెప్పి స్వామి చూశారు. ఎరా మీకు కావాలా అంటే మేము నవ్వుతున్నాము తెలుసు, ఎందుకంటే ఏం చెబితే ఏం వస్తుందో అని చెప్పి అందరం నవ్వి ఊరుకున్నాం. స్వామి తర్వాత తిరిగి అది చెప్పాను కదా, విద్యార్థులు, వీళ్ళందరూ విద్యార్థులు, విషయార్థులు కాకూడదు, కాబట్టి నువ్వు చేసేది హాస్పిటల్కి, విద్యార్థులు విద్యార్థులుగానే ఉండాలి. సింపుల్ లివింగ్, హై థింకింగ్, చాలా సరళమైన జీవితం, ఎక్కువ ఉండకూడదు అని చెప్పి చాలా ముఖ్యమైన సూత్రం మాకందరికీ బోధించారు. ఎందుకంటే మనకి కన్వీనియన్స్ ఉండాలి కానీ ఇది గురుకులం, అందుట్లో మోడర్న్ గురుకులం. మనమే ఫారెస్ట్ లో ఉండటం లేదు, అడవిలో ఉండటం లేదు, ఇదివరకులాగా ఇది మనం అందరిలోనూ ఉన్నాం, కానీ ఆ జీవన విధానం అనేది మన విద్యకి ప్రోత్సాహం, విద్యను చదువుకోవడానికి తోడ్పడాలి కానీ విద్యను చదువుకోకుండా ఉండడానికి చేయకూడదు, ఉండేలా చేయకూడదు అని చెప్పేసి స్వామి ఆ సూత్రాన్ని బోధించారు. అది ఒకటి. ఇంకొకటి, నేను ఎంఎస్సీలో ఉండేటప్పుడు మా వాడిన అప్పుడు డాక్టర్ నిత్యానంద్ మీనన్, అప్పుడు ఆయన వాడని కింద పెట్టేవారు పుట్టపర్తి హాస్టల్లో, నేను ఎంఎస్సీ చెబుతున్నాను, అతను స్వయంగా చెప్పింది అతని అనుభవం. రోజు ఆ టైంలో స్వామి దగ్గరికి వెళ్లే అవకాశం ఉండేది వాడనికి, వెళ్లి రోజు స్వామి అడిగేవారు, పిల్లలు బాగా ఉన్నారా, ఏం కావాలి, వాళ్ళకి భోజనాలు సరిగా ఉన్నాయా, ఈవేళ ఏం చేశారు. హాస్టల్ నుంచి క్యారియర్ కూడా వెళ్లేది, రోజు వెళ్లేది, ఎందుకంటే స్వామి పిల్లలు ఏం తింటున్నారో అదే పంపించి నా కోసం స్పెషల్ గా చేయొద్దని చెప్పి చెప్పేవారు. అంటే ఏంటి, ప్రతి చిన్న విషయం కూడా వాళ్ళు సరిగ్గా ఎదుగుతున్నారా లేదా, వాళ్ళకి ఏం వస్తోంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది స్వామి ఫిజికల్ గా కూడా ఆ టైం స్పెండ్ చేశారు. ఏ విధంగా తోటమాలి అని ఎగ్జాంపుల్ చెప్పాం కదా, ప్రతి విషయం చిన్న విషయంలో కూడా స్వామి అంత కేర్ తీసుకునేవారు. ఆ సమ్మర్ లో 1982-83 సమ్మర్ లో చాలా ఇంటెన్స్ గా ఉండేది. అప్పుడు అది కాంపోజిట్ హాస్టల్ గా ఉండేది, అంటే స్కూల్ పిల్లలు 8th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు, తర్వాత డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ దెన్ రీసెర్చ్ స్కాలర్స్ అందరూ కూడా ఒకే హాస్టల్ లో ఉండేవారు. సో అందరికీ దాదాపు 650 మెంబర్స్ ఉండేవాళ్ళం మేము. అందరికీ ఒక డైనింగ్ హాల్, చిన్న డైనింగ్ హాల్, అది అందరినీ అకామిడేట్ చేయలేదు, అందుకని 2 బ్యాచ్లుగా ఉండేది, 3 బ్యాచ్లు కూడా అయ్యేది ఒక్కోసారి. ఆ విధంగా డైనింగ్ సెషన్స్ అన్ని అయ్యేవి. ఒకే ఒక కూలర్ ఉండేది, వాటర్ కూలర్. అండ్ సమ్మర్ ఇన్ పుట్టపర్తి తెలుసు కదా, సమ్మర్ అండ్ గ్రేటర్ సమ్మరే. ఇంకా ఒకే వాటర్ కూలర్ ఉండేది, అందరూ వెళ్లేసేసి ఆ వాటర్ నే తీసుకోవాలి మధ్యాహ్నం పూట. ఒక 10 మంది, అది కూడా పెద్ద కూలర్ కాదు, 100 లీటర్స్ లెస్ దాన్ 100 లీటర్స్ అది. అది అందరు వెళ్ళి కొంతమంది తీసుకునేటప్పుడు అది చల్లారిపోతుంది, అది అంత కూల్ గా ఉండేది కాదు. సో ఇవన్నీ గమనించి నిత్యానందన్ గారు స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు, స్వామి ఒక చిన్న విన్నపం, హాస్టల్లో పిల్లలు బాగా సమ్మర్ హీట్ ఎక్కువగా ఉంది కాబట్టి చల్ల నీరు తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు, కాబట్టి స్వామి కనుక అనుగ్రహిస్తే ఇంకొక వాటర్ కూలర్ కొంటాను, కొంచెం పెద్ద వాటర్ కూలర్, ఎందుకంటే 650 మందికి తాగడానికి మధ్యాహ్నం పూట ఇది సరిపోవటలేదు అని చెప్పి చాలా మెత్తగా విన్నవిచ్చారు. అవునా అని చెప్పి అని స్వామి అడిగి అన్ని విషయాలు తెలుసుకుని, లేదు నితన్మనను ఎన్ని రూమ్లు ఉన్నాయి హాస్టల్లో అన్నారు. అంటే స్వామి 35 రూమ్స్ ఉండొచ్చు స్వామి, 35 రూమ్స్, అది అందరికీ 2 వాటర్ కూలర్స్ సరిపోతాయి స్వామి, ఒకటి ఇప్పుడుంది, నేను ఇంకొకటి కొన్ని ఇస్తే సరిపోతుంది అని చెప్పి అన్నారు. కాదు కాదు, అందరికి ఎట్లా సరిపోతుంది, రేపురా నేను ఇస్తాను వాటర్ కూలర్స్ అన్నాను. ఈయన ఆనందానికి అవధులు లేవు, ఎందుకంటే స్వామి అసలు చాలా బిడియంగా అడిగాడు, ఎందుకంటే స్వామి ఒప్పుకుంటారో లేదో అసలు అని చెప్పి. సరే మన్నాడు వెళ్ళినప్పుడు, చూడు నిత్యాన్ని నన్ను 35 మంది 35 రూమ్స్ ఉంటే గనక 2 వాటర్ కూలర్స్ సరిపోతాయా, అందుకని ఒక్కొక్కరికి ఒక వాటర్ కూలర్ ఇద్దాం అని చెప్పి నేను అనుకున్నాను అనుకో, ఆ వాటర్ కూలర్స్ తెప్పించాను అని చెప్పి అన్నారు. ఆయన చూసేటప్పటికి ఆయనకి ఆశ్చర్యం వేసింది, ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. అది చూసేటప్పటికి అక్కడ కుండలు ఉన్నాయి, మట్టి కుండలు. చూడు ఇవి నీ వాటర్ కూలర్ కన్నా చాలా శ్రేష్టమైనవి, ఎందుకంటావా దాంతో ఎనర్జీ చార్జెస్ ఖర్చు లేదు, ఎనర్జీ బిల్లు నీకు ఎక్కువ అవ్వదు, కూలర్ కన్నా ఇంకా కూల్ గా ఉంటాయి, పైసా ఖర్చు లేదు, తర్వాత ప్రతి రూమ్ కి ఒకటి ఇవ్వచ్చు, ఆ రూమ్ బయట కొంచెం ఇసుక వేసి దానిలో పెట్టేసేసి తడుపుతూ ఉంటే పిల్లలే చేస్తారు, నీకు కూడా పని ఉండదు. వాటర్ కూలర్ తెచ్చేవా దానికి రిపేర్స్ అంటారు, ఏదో పాడైపోయింది అంటారు, మళ్ళీ చేంజ్ చేయాలంటారు, అటువంటి ఖర్చులే ఉండదు. పగిలిపోయిందా ఇంకో కొండ మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఇయర్ కొత్త కొండ తీసుకొచ్చు, కొత్త కూలర్ వస్తుంది. కాబట్టి మనం చాలా చాలా జాగ్రత్త వహించాలి. పిల్లల డబ్బు అనేది చాలా చాలా జాగ్రత్తగా నువ్వు వార్డెన్ గా ఉపయోగించాలి అని చెప్పి, ఆ వాటర్ కూలర్ బదులు న్యాచురల్ వాటర్ కూలర్ మన 35 కొండలు స్వామి పంపించారు. చూడండి, అంటే సరళమైన జీవితం కానీ ఉన్నతమైన ఆశయాలు అనేది ఎంత సింపుల్ గా స్వామి చూసేవారు. ఎందుకంటే డబ్బుంది, కోట్ల కొలది స్వామి వెచ్చిచ్చి ఈ విద్యా సంస్థలు కానీ హాస్పిటల్స్ కానీ వాటర్ ప్రాజెక్ట్స్ కానీ చేశారు, కానీ ఎవరికోసం, అందరి కోసం. డబ్బుని సద్వినియోగపరచాలి. అదేవిధంగా స్వామి ఎప్పుడు చెప్తుంటారు, పిల్లలు గనక ఎక్కువగా స్పెండ్ చేస్తే వాళ్ళ టాయిలెట్ సోప్స్ కానీ లేకపోతే ఈ హెయిర్ ఆయిల్ కానీ, నాకు ఇంకొకటి గుర్తు వస్తుంది, ఇక్కడ స్వామి వచ్చినప్పుడు హాస్టల్ వచ్చినప్పుడు ఈ సెల్ఫ్ లెర్నింగ్ డిపార్ట్మెంట్ లో వెళ్లేవారు, ఎందుకంటే ప్రతిదీ కూడా స్టూడెంట్సే మేనేజ్ చేసి ఉండేవారు, ఒక టీచర్ ఉండేవారు. హాస్టల్ స్టోర్స్ కి వెళ్లేవారు స్వామి, వెళ్లేసేసి అక్కడ చాలా వెరైటీస్ ఉంటే సోప్స్, ఎందుకు ఇన్ని వెరైటీస్ పెట్టుకున్నారు అని చెప్పి అనేవారు. ఎందుకంటే పిల్లలకి ఏది కావాలో అది ఇవ్వాలి, అంతేకాని లగ్జరీ ఇవ్వకూడదు, విద్యార్థి విషయార్థి కాకూడదు. చూడండి, ఆ విధంగా స్వామి ప్రతి చిన్న విషయంలో కూడా మైన్యూటెస్ట్ డీటెయిల్కి వెళ్లి అది ఏ విధంగా చూడాలో, ఏ విధంగా చేయాలో అది చేసి మన టీచర్స్ కి కానీ అడ్మినిస్ట్రేటర్స్ కానీ బోధించారు, పిల్లలకి అదే విధమైన తర్ఫీది ఇప్పించారు.
1: చాలా బాగుంది సార్. సార్ ఇప్పుడు మొక్క పెరుగుతోంది, చక్కని ఫలాల్ని పువ్వుల్ని అందించే ఒక చెట్టుగా తయారవుపోతుంది. కానీ ఒక ప్రాబ్లం తోటమాలి ఏం ఫేస్ చేస్తారంటే ఆ మొక్కకి చుట్టుపక్కల కలుపు మొక్కలు లేస్తుంటాయి. సో దాన్ని స్వామి తనదైన శైలిలో ఎలా రిమూవ్ చేసి ఆ చుట్టుపక్కల ఉండే ఆ ఎన్విరాన్మెంట్ ని క్లియర్ చేసి మన్ని ఎలా ఇచ్చేస్తారు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం స్వామి ప్రణాళికలో, స్వామి విద్యా విధానంలో. అలాంటి ఒక ఉదాహరణ మీ క్లాస్మేట్ అయినటువంటి దేవ్సేన్ గారి అనుభవం ద్వారా మనం తెలుసుకుందాము.
4: స్వామి చాలా మంది సన్నిహితంగా ఉండేవారండి. ఒక్కసారి స్వామి వాళ్ళతో ఎందుకు అప్సెట్ అయ్యేవారో మనకి, అది బిట్వీన్ స్వామి అండ్ దట్ బాయ్, అది ఎవరికి అర్థం కాదు. టు కరెక్ట్ హిమ్, టు పుట్ హిమ్ ఆన్ ది రైట్ ట్రాక్, స్వామి విల్ డూ. సో కొంతమంది పిల్లలు ఆల్ ది టైమ్ ఏదో బయటకు వెళ్ళిపోవడం, ఆ కాలంలో అంటే స్వామికి కోపం వచ్చిందంటే అప్సెట్ అయ్యి మన బయట పంపించి డిస్మిస్ చేసే అనేవారు. సో మోస్ట్ ఆఫ్ అన్ సమ్ బాయ్స్ ఆర్ ఆల్వేస్ అవుట్ సైడ్, ఆల్వేస్ అవుట్ సైడ్. వాడు ఎప్పుడు మందిరం బయట నుంచి ఉండాలి. అప్పుడు రామబ్రహ్మం గారు ఉండేవారండి, ఆయన మహానుభావుడు. ఆయన మాకు ఎలాగ ఉండాలి స్వామి దగ్గర అనేది ఆయన బాగా నేర్పించేవారు. ఆయన వీళ్ళకి చెప్తుండేవారు, ఎక్కడికి పోకనైనా అక్కడే నుంచో, స్వామి పైకి వెళ్ళేంతకు నుంచో, స్వామి లైట్లు ఆర్పిన తర్వాత కాసేపు నుంచో, అక్కడే నుంచు ఉండు అని చెప్పేవారు. సో ఆయన వాళ్ళందరినీ పాపం స్వామి చూసి స్వామి కరిగిపోయేవారు, ఏంటి వీళ్ళు ఏం భోంచేయట్లేదా, స్వామి వాడిని పంపించేసినా కూడా వీడు ఇప్పుడు హాస్టల్ నుంచి కూడా వీడికి భోజనం దొరికిందా, వీడు ఎక్కడ ఉంటున్నాడు అన్ని విచారించేవారు. వాళ్ళకి ఏదో ఒకటి వ్యవస్థ చేసేవారు, కానీ వాడు ఏం చేస్తున్నాడు అన్ని చూసేవారు. సో పాపం ఈ ఎల్డర్స్ అందరూ మనం గైడ్ చేసేవారు అనమాట. ఆ టైంలో అంటే స్వామి మన హాస్టల్ నుంచి పంపిస్తే వాడన్ గారు మాట్లాడకూడదు మీతో, వాడన్ గారు కూడా రామరమంగ ద్వారా మాట్లాడిచ్చేవారు. రామరమ గారు అబ్బాయి ట్రా అని చెప్పి మాట్లాడేవారు. అప్పుడు వెనకాల పొలాలు ఉండేవండి, ఆ పొలాలన్నీ రామరమ గారు చూసుకునేవారు. సో ఆయన ఈ పొలాల్లో వీళ్ళతోటి అవుట్ ఆఫ్ ఫామ్ బాయ్స్ తోటి కూడా అప్పుడు పని చేయిస్తుండేవారు. స్వామి చాలా పని చేస్తున్నాడు స్వామి, అది చేస్తున్నాడు స్వామి, లేకపోతే బయట ఎక్కడ చూడండి స్వామి, వాడు తినకుండా మనం చుట్టున్నాడు స్వామి. ఆయనంతా మనం మన తరఫున పాప ఆయన స్వామి చెప్పి స్వామిని స్వామి బట్టరు కదండి, ఇట్టే కరిగిపోతారు పాపం. మోర్ దెన్ 1000 మదర్స్ లవ్ అండ్ మళ్ళీ వాడిని పిలిచి వాడు ఎక్కడ లేని మళ్ళీ ఫామ్లోకి వచ్చేస్తారు. ఇది ఇది కాన్స్టెంట్గా జరిగేదే, ఈ జర్నింగ్ అందరితో జరుగుతూ ఉండేది. అది ఒక్కళ్ళని కాదండి, అందరికీ, మాకు జరిగింది, అందరికీ జరిగింది.
1: సో మీకు పర్సనల్గా స్వామి
4: అన్ని షేడ్స్ చూసామండి, అన్ని షేడ్స్ అది స్వామి ఎంత ప్రేమ చూపిస్తారో అంత కట్ ఆఫ్ గా కూడా చూపించగలరు. ఆయనకి అటాచ్మెంట్ ఎవరి మీద లేదండి, అది ఓన్లీ ఆ ప్రేమ అంతే. అన్ని ఏది చేసినా ఆయన ప్రేమే, అది మన మంచి కోసమే. అది మనతో మాట్లాడినా ప్రేమ, మాట్లాడిపోయినా ప్రేమే. సో ఆ ఇన్స్టెన్స్ చాలా ఉంటాయండి. మాట్లాడే టైం కంటే మాట్లాడుకోని టైం కూడా ఎక్కువ ఉంటుందండి. అది మనకి అది స్వామి దగ్గర అది కామన్. సో అది లేదనుకోవడం లేదు, చాలా ఉంటుంది. మనం అక్కడ ఉంటే మన చుట్టుపక్కల కూడా ఎవరు రాడు, చుట్టుపక్కల కూడా ఎవరు రారు.
1: అది కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన
4: కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన బాగా గుర్తు, నేను ఫస్ట్ డిగ్రీలో ఉన్నప్పుడు ఇలాగా స్వామి వాజ్ అప్సెట్. ఎందుకు అప్సెట్ అయ్యారంటే వేరియస్ రీజన్స్ అనుకోండి, రకరకాల రీజన్స్ ఉంటాయి. స్వామి అది బహిరంగ కనపడేది అంటే ఏదో ఇన్సిడెంట్ వల్ల అప్సెట్ అయ్యారని. ఆ రోజు స్వామి బయటకు వస్తున్నప్పుడు నేను ఎవరితో మాట్లాడుతున్నాను, స్వామికి నచ్చలే వాడితో నేను మాట్లాడడం, దాంతో మొదలైంది. అసలు కారణాలు ఇంకా ఎన్నో ఉంటాయి, మన పాప ప్రక్షాళన దగ్గర నుంచి అన్నీ మన బాగు చేసే కోసం, లోపల ఇన్నర్ ప్యూరిటీ కోసం ఉంటుంది. బయట ఏదో చిన్న ఇన్సిడెంట్స్ విల్ క్రికెట్ ఆఫ్. సో ఇంకా దాని నుంచి మొదలైంది, వీడు బ్యాడ్ బాయ్, అతి బాగుడు, అది ఇది అని చెప్పి ఇంకా బయట పెట్టేశారు. ఇంకా బయట పెట్టేస్తే మనకి మన చుట్టుపక్కల కూడా ఎవరు రారండి, మనం నో నో ఫర్ ఎవ్రీబడి. వాడన్ గారు కూడా తినగా మాట్లాడరు, ఆయన తెలుసు మన ఆ టైంలో గట్టిగా ఉండాలని స్వామి చెప్పుంటారు వాళ్ళకి. ఆయన కూడా చాలా గట్టిగానే ఉంటారు మనతో. సో అన్ని సైడ్ నుంచి దిగ్బంధం అయిపోతుంది మనకి, ఎక్కడికి పోవాలో తిరిగి స్వామి తప్ప ఎవరు లేరు మనకి. సో మనం ఎలా స్వామిని పట్టుకోవాలా, ఏ రకంగా స్వామిని పిలిచారు, మన లెటర్స్ అప్పుడు పైకి వెళ్ళవు. మనం మామూలుగా వెళ్ళి అక్కడ ఉన్న మెట్ల దగ్గర అబ్బాయికి ఇస్తే పైకి వెళ్ళిపోతాయి లెటర్,
1: ఫిల్టర్ అయిపోతాయి.
4: మన కిందనే వాడి తీసుకో, వాడికి తెలుసు మనం అవుట్ ఆఫ్ ఫామ్. లేదు బాబు కుదరదు అని చెప్పి వాడు చెప్పడం, స్వామి ఇస్ బిజీ నౌ అని చెప్పడం, లేకపోతే విల్ సీ లేటర్ అనడం, వాడు మనని బయట పెట్టేస్తాడు. ఫస్ట్ వాడే పెట్టేస్తాడు, మన అంతకు వెళ్ళేకే ఉండదు. ఇంకా ఎక్కడ నుంచుందాం అంటే మనం ఎక్కడ నుంచుండే పక్కనే కూడా రాడు. మెయిన్ దాని దగ్గర నుంచోడానికి వీలు లేదు. ప్రైమ్ లొకేషన్స్ గ్యారంటీ స్వామి, అక్కడ
1: వ్యాంటేజ్
4: అక్కడ మనకి ఛాన్సే లేదు. అవుట్ ఆఫ్ ఫామ్ అన్నప్పుడు అసలు ఛాన్సే లేదు, వాడు ఎవడు రానిరు. గోయవేనో అంటారు, వాళ్ళే చెప్తారు. మనకే అనిపిస్తుంది అదే పాపం వాళ్ళందరికీ ఇబ్బంది పెట్టడం, అందుకని దూరంగా నుంచి ఉంటాం. సో ఆ ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో నాకు బాగా గుర్తు, ఒక రెండు క్లాసులు బంక్ చేశాను కాలేజీకి వెళ్ళేది. ఎలా అలా స్వామిని పట్టుకోవాలనే తపనతోటి అందరి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బంగ్లో లోపల నుంచి వచ్చండి, అందరూ కాలేజీకి వెళ్ళిపోయారు, మనం లోపల మళ్ళీ ఎలాగో దూరి ఈ సేవాదళం వాళ్ళందరినీ కళ్ళు కప్పి లోపల దూరాం. లోపల దూరి ఇక్కడ దూరంగా చెట్లు కింద స్వామి ఇంటి నుంచి బయటకు వచ్చే టైంకి స్వామి కనబడి వచ్చాం. మనకి ఆ టైంలో అవగాహన ఏంటంటే స్వామి ఎట్లాట్లా ప్లీజ్ చేయాలని, కానీ మనకు తెలియని విషయం ఏంటంటే స్వామి వాంట్స్ డిసిప్లిన్ ఆల్సో. స్వామి వాంట్స్ డిసిప్లిన్. మనకి అవన్నీ అప్పుడు అవన్నీ తట్టవు కదా, అవన్నీ చేద్దామని ఏదో చేసాం. ఇంకా దాని అది భూమిరంగ్ అయింది. భూమిరంగ్ అయ్యి వీడేంటి ఎక్కడికి వెళ్ళలేదు స్వామి, అదిగో చూసినట్లు చూడలేదండి, మన చూశారంటే సంతోషించచ్చు చూశారని బంక్ చేశాను. కాలేజీకి వెళ్ళలేదు. ఎలా అలా స్వామిని పట్టుకోవాలనే తపనతోటి అందరి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బంగ్లో లోపల నుంచి వచ్చండి, అందరూ కాలేజీకి వెళ్ళిపోయారు, మనం లోపల మళ్ళీ ఎలాగో దూరి

0: చూశారంటే సంతోషించవచ్చు, చూశారనే అట్లా స్వామి చూశారా మనం ఇట్లా బంక్ చేసినందుకు చూశారనే సంతోషం. చూసినట్టుగా నాకు అనిపించలేదండి, ఎక్కడి నుంచి చూశారో తెలియదు, ఎప్పుడు చూశారో తెలియదు. కానీ ఏంటంటే చూస్తున్నగానే వెనకాల నుంచి మన ప్రిన్సిపల్ ఎవరినో పంపించారు, వాడు వచ్చాడు, ఏంటి ఇక్కడున్నావు, ఎలా వస్తాను, ప్రిన్సిపల్ పిలిచి ఒక క్లాస్ పీకడం, వార్డన్ పిలిచి ఒక క్లాస్ పీకడం, నువ్వేంటి ఇట్లా చేస్తున్నావు, అసలు ఇంకా బయటకు వెళ్ళిపోతావు, ఇంకా టైట్ చేస్తారు, ఇంకా దర్శనం సాయంత్రం దర్శనం ఇంకా దూరంగా ఉండాలి. అప్పుడు మనం లాస్ట్ అనమాట, అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో బయట నుంచి ఎక్కడి నుంచో తొంగి తొంగి చూడాల్సి వస్తుంది స్వామిని. సో ఇలా కష్టపడి కష్టపడి ఆ 1-6 months అండి, సిక్స్ మంత్స్ అప్పుడు స్వామి కంటిన్యూస్గా లేరు బృందావనంలో, వచ్చిపోవడం కానీ ఆ 6 months ఈవెన్ పుట్టపర్తిలో ఎక్కడున్నా కూడా కంటిన్యూస్ ఇది ఆ ట్రీట్మెంట్ ఏమీ తగ్గదు మనకి, ఇంకా ఉధృతం అవుతుంది మనం ఏమైనా అనవసరంగా ట్రై చేస్తే ఇంకా ఉదు ఇంకా అన్ని సరెండర్ అయిపోవాలి. బాబు స్వామి మీరు తప్ప నిదాశరణ నాస్తి, ఏమైనా తప్పులుంటే క్షమించండి స్వామి అని చెప్పి మనం కంటిన్యూస్ ప్రార్థన చేసుకుంటూ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అండి. అండ్ మనం అన్ని ఎక్కడ లేని సాధనలో అప్పుడు గుర్తుకొస్తాయి మనకి, అన్ని ఇన్ని చేయొచ్చు అని మనకు తెలుస్తుంది అప్పుడు, అవన్నీ చేస్తూ ఉంటాం అనమాట. మనకి మన పూర్వీకులు చెప్పిన ఏ పుస్తకంలో ఎవరు చెప్పినా కూడా ఈ శ్లోకం చదివితే బాగుంటుందంటే తప్పకుండా చదువుతాం, ఇది ఈ అష్టోత్తరం చదివితే బాగుంటుందంటే తప్పకుండా అష్టోత్తరాలు చదివేస్తాం, ఏం చేసినా చేస్తాం. అప్పుడు బాగా గుర్తు నాకు ఎవరు చెప్పారు, పొద్దున 3 గంటలు లేచి బ్రహ్మముత్రం నుంచి జపం చేస్తే బాగుంటుంది దేవుడు ప్లీజ్ అవుతాడు, ఇంకంతే 2 గంటలు లేచిపోవడమే, లేవడం స్నానం చేయడం టెరస్ పైకి వెళ్ళిపోవడం ధ్యానాలు చేయడం. ఎందుకంటే స్వామి మరి మాట్లాడలే కదా, ఏం చేయాలి, ఎలా పట్టుకోవాలి. మనం ఇంట్లో చెప్పామంటే ఆ మాట మా నాన్నగారు ఇంట్లోకి రానిరు, నువ్వు అదేదో అక్కడ సార్ట్అవుట్ చేసుకున్న తర్వాత ఇంటికి రా అంటారు, ప్రసక్తే లేదు. సో ఇంట్లో ఎలా ఉన్నారు, స్వామి ఎలా ఉన్నారు అనిపిన ఫోన్లు వస్తే బాగానే ఉన్నారు స్వామి బాగానే ఉన్నారని చెప్పడం అంతే తప్ప మన స్వామి మనతో బాగున్నారని ఎప్పుడు రాసేవాళ్ళం కాదు, అది రాస్తే ఒక గొడవ అయిపోతుంది. 6 నెలలు చాలా చాలా కష్టపడ్డాం
1: తిరిగి ఎలాగా స్వామి.
0: అది అది బ్యూటిఫుల్ సన్నివేశం
1: చెప్పండి.
0: ఒకరోజు ఏమైందంటే స్వామి హాస్టల్కి వచ్చారండి, ఏదో నారాయణ సేవ అని వచ్చారు, బయటంతా నారాయణ సేవ చేశారు, స్వామి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే అక్కడ వదిలేసిన స్వామి ఖర్చీఫును ఇంకోటి ఏదో వస్తువు వదిలేశారండి, అవి చెప్పులు ఇవి రెండు బయట ఉన్నాయి. అది మిగతా పిల్లలందరూ వెళ్ళిపోయారు, అది నేను తీసుకుని గబగబా లోపలికి తీసుకెళ్ళి వెనక్కి ఇచ్చేద్దామని వెళ్ళాను. స్వామి అది చూశారు, వెనకాల ఇచ్చేసాను కానీ స్వామి చూసి ఏంటి అన్నారు. అమ్మా స్వామి మాట్లాడారు ఇంకేంటి, బ్రోక్ డౌన్ ఇంకా ఇప్పటికే తలుచుకుంటే అసలు దట్ వాజ్ ఎక్సలెంట్ సంపాదన పడి క్షమించాను స్వామి.
2: సార్ మనం దేవసేన్ సార్ చెప్పినట్టు స్వామి మనం ఎప్పుడైతే మార్గం తప్పి వెళ్తూ ఉంటామో స్వామి మనల్ని కరెక్ట్ చేసి సరైన మార్గంలో తిరిగి తీసుకురావడానికి ఎంత ప్రయాస చేస్తుంటారు. మనం ఎప్పుడు అనుకుంటాం స్వామి మనతో మాట్లాడటం లేదని, కానీ స్వామి వైపు నుంచి చెప్తూ ఉంటారు, రే మీతో మాట్లాడకుండా ఉండాలంటే నేనెంత కష్టపడాలో మీకు తెలియదు, అవాయిడ్ చేయడానికి ఇంకా చాలా ఎనర్జీ కావాలి స్వామికి. సో అలా మనల్ని పోషించి పెద్ద చేసి అన్ని అందిస్తుంటారు, కానీ అతి ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మిక బోధ స్వామి మన విద్యార్థి దశలో చేస్తూ ఉంటారు సార్. సో మేబీ ఈ సమగ్రమైనటువంటి ఈ విద్యకి ఆ పునాదిరాయి స్వామి ఏ విధంగా ఇస్తారు, అన్నిటికీ బీజమైనటువంటి ఆ ఆలోచన మనలో ఎలా పెంపొందింపు చేస్తారో మీ అనుభవం ద్వారా చెప్తారు సార్.
3: స్వామి యొక్క చెప్పే అన్ని బోధలు కూడా వడబోస్తే ఒక్కటి మటుకు చాలా క్లియర్ గా వచ్చేస్తుంది, అదేంటి, ప్రతిదీ కూడా భగవత్ స్వరూపమే అని. అది పిల్లలు కూడా ప్రతిసారి స్వామి చెప్తూ ఉంటారు, ఎందుకంటే భగవతత్వం అనేది అంతటా అందరిలోనూ కూడా ఉంది అని చెప్పి స్వామి చెప్పారు. అది మేల్కొల్పటానికే నేను వచ్చాను అని చెప్పేసి అవతార లక్షణం గురించి కూడా స్వామి ఎన్నోసార్లు ఉపన్యాసంలో చెప్పారు. అది పిల్లలు మనం ఎన్నోసార్లు వింటాము, కానీ ఒక్కోసారి అది వంట పట్టదు, ఏదో ఆయన ఆశీర్వాదంతోనూ మన యొక్క ప్రారంభంతోనూ అది మనకి వంట పడుతుంది. కానీ స్వామి ప్రతి చిన్న అవకాశాన్ని కూడా వదులుకుండా

0: ఈ విషయాన్ని పిల్లలకు బోధించటం అనేది ఒక నా చిన్న అనుభవం ద్వారా నేను తెలియజేస్తాను. అది 1978 నేను సెకండ్ పియూసీ ఎగ్జామ్స్ రాశాను సమ్మర్లో. పిల్లలందరూ ఇంటికి వెళ్లారు. నేను స్వామి దగ్గరే ఉందామని చెప్పి సమ్మర్లో ఇంటికి వెళ్లకుండా బృందావనంలోనే ఉన్నాను. అప్పుడు అవకాశం ఉండేది, కొంతమంది అక్కడే ఉండి స్వామికి దగ్గర మంచి అవకాశాలు వస్తాయని చెప్పేసి ఆశించి ఉండేవాళ్ళం. సమ్మర్ హాలిడేస్ మొదలైపోయాయి, దాదాపు హాఫ్ అయిపోయాయి. ఆనందంగా రోజు పొద్దున సాయంత్రం స్వామి పిలిచేవారు, డిస్కోర్స్లు ఇచ్చేవారు, మాట్లాడేవారు. మా ఆనందం పదింతలైంది. ఇప్పుడు స్వామి మమ్మల్ని ఊటీకి తీసుకెళ్తానని చెప్పి మాట పంపించారు. ఆ ఉన్న వాళ్ళందరం ఊటీకి వెళ్దాం, ఊటీలో కొన్ని రోజులు ఉండి మళ్ళీ వద్దామని చెప్పేసి వాడి చేత కబురు పంపించారు. ఇంకా మా ఆనందానికి అవదలేవు. ఇంటికి వెళ్లకుండా ఉన్నందుకు వల్ల స్వామి ఇది చేస్తున్నారని చెప్పేసి చాలా సంబరపడిపోయాం. అప్పుడు స్వామి రెడ్ కార్ రెడ్ బెన్స్ లో వెళ్తున్నారు. మేము దాదాపు 20 మంది. కొంతమంది ఏమో మెటడర్, ఓల్డ్ మెటడర్ ఉండేవి అప్పుడు. ఒక కొంతమంది ఏమో మెటడర్ లో ఉన్నారు, ఇంకొకటి ఏమో ఇంకొక కారులో స్వామి వైట్ బెన్స్ లో కొంతమంది ఎక్కమన్నారు. నేను వైట్ బెన్స్ లో ఎక్కాను. ఆ వైట్ బెన్స్ లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ అనమాట స్వామి కారులో వెళ్ళడానికి. వెళ్లి స్వామితో ట్రావెల్ చేయడానికి అవకాశం ఉండేది. అది రొటేషన్ పరంగా స్వామి ఇచ్చేవారు. అది కూడా ఎందుకు, పిల్లలతో టైం స్పెండ్ చేసి వాళ్ళని తర్ఫీ వాళ్ళకి తర్ఫీ ఇవ్వడానికి. సో నాకు వైట్ కార్లో వెళ్లి కూర్చోమనేందుకు ఇంకా చాలా ఆనందం అయిపోయింది. సరే నా ఛాన్స్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ కూర్చున్నాం. నా ఛాన్స్ వచ్చింది హాసన్ తర్వాత అనుకుంటా. మేము వెళ్తున్నాము, సడన్గా స్వామి కార్ ఆఫ్ చేసి సరే వాళ్ళని పంపించి ఇంకా ఇద్దరిని రమ్మని అని చెప్పి చెప్పారు. సో నేను నాకు సహోదరుడు ఇంకో కూడా నీ ఇద్దరం స్వామి కారులోకి వెళ్ళాము. రెడ్ బెన్స్ లో ముందర కూర్చున్నాము, స్వామి వెనకాల కూర్చున్నారు. స్వామి పక్కనే చీఫ్ ఇంజనీర్ అయిన జోగరావు గారు కూడా కూర్చున్నారు. కారు వెళ్తోంది. స్వామి మొదట్లో ఎక్కడి నుంచి వచ్చారు, అన్ని డీటెయిల్స్, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ గురించి అడిగారు. ఆనందంగా చెప్పాము. అంతలోకి వర్షం మొదలుపెట్టింది. బాగా సివియర్ గా వర్షం వచ్చేస్తుంది. చాలా కుంభవృష్టి. కారు చాలా స్లో అయిపోయింది, ఎందుకంటే బాగా వర్షం కురుస్తుంది. సో మెల్లింగా వెళ్ళమన్నారు స్వామి. వెళ్తున్నారు అప్పుడు మరి వర్షం ఎట్లా వస్తుందో తెలుసా అన్నారు. నేను సైన్స్ ఏపీసీ. స్వామి మేఘాల నుంచి వర్షం వస్తుంది, అక్కడ నీళ్లు ఎట్లా చేరాయి అని అన్నారు. స్వామి ఈ సముద్ర జలాలు ఆవిరైపోయి మేఘంగా వస్తుంది అని, మేఘాలు అక్కడి నుంచి వర్షం వస్తుందని చెప్పి అన్నాను. అంటే చూడు, ఒక ట్యాంకర్ నీళ్లు కావాలంటే ఎంత కష్టపడాలి, ఎందుకంటే ఆ నీళ్ల కొరత తీరటానికి అప్పుడు ఇప్పుడు 1978లోనే చాలా మంది సమితిలు స్వామి పేరు మీద సత్యసాయి వాటర్ నీళ్ల ఉచిత మంచినీటి పథకం కింద అది తెచ్చేవారు. స్వామితో ఇనాగ్రేట్ చేయించుకుని స్వామి ఎప్పుడూ చాలా ఆనందంగా చేసేవారు, ఎందుకంటే ఆ సమితి ఉన్న ప్రదేశాల్లో ఎవరైతే వాటర్ లేకుండా బాధపడే వాళ్ళకి ఆ వాటర్ అందించేవారు. అది తెలుసు చూడు, ఒక్క ట్యాంకర్ కొనాలంటే 5 లక్షలు అవుతుంది. ఆ ట్యాంకర్ నీళ్లు 5,000-10,000 లీటర్లు. ఇంత భారీ వర్షం గంట సేపు కురిస్తే ఎన్ని ట్యాంకులు నీళ్లు అవుతుంది, ఎందుకంటే మేము ఆ చూస్తున్నాము దారంబట కూడా ఈ ప్రవాహం లాగా నీళ్లు వాన నీళ్లు పోతున్నాయి. చూడు ఈ భగవత్ సృష్టి ఎంత గొప్పదో చిన్న చిన్న వాటి నుంచి మీరు గ్రహించచ్చురా. ఇన్ని 1,000,000 ట్యాంకర్స్ వాటర్ పైకి వెళ్ళి ఉంటే ఇంత వాటర్ వస్తుంది, అది మానవ సాధ్యమా? ఒక్క మొన్ననే మన శిరీష పైకి వెళ్ళింది, రోదసీకి వెళ్ళి తిరిగి వచ్చింది, ఆనందంగా తిరిగి వచ్చింది. అక్కడి నుంచి భూమిని చూసి ఎంతో ఆనందపడింది. ఇన్ని లక్షల ట్యాంకర్ల యొక్క నీరు ఆ పైకి వెళ్ళి వర్షం ద్వారా దేశం సుస్యశ్యామలంగా చేసి తాగునీటికి సాగునీటికి భగవంతుడు అందరికీ అందిస్తున్నాడు. దానికి మీరు మనం రియలైజ్ చేయలేదు. ప్రతిదీ కూడా ఈ ప్రకృతిలో ఉండే ప్రతిదీ కూడా భగవత్ సృష్టి మానవుడికి ఎదుగుదలకి తోడ్పడేది, అది మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పన్నారు. ఈ ట్యాంకర్ విషయం వచ్చేటప్పటికి నాకు చాలా వెంటనే అది, ఎందుకంటే నేను ఇప్పుడు అది ఆ విధంగా ఊహించలేదు. ఇన్ని లక్షల ట్యాంకర్లు నీళ్లు పైకి వెళ్తేనే అంతటి భారీ వర్షం వస్తుంది. అందుకని ఆ విధంగా స్వామి ప్రతి చిన్న విషయం కూడా భగవంతు పైకి తీసుకెళ్తే దారి చూపించడానికి అది చూపిస్తారు. అదేవిధంగా అది స్వామి ఇంకోటి కూడా చెప్పారు, ఈ మనం ఇచ్చే మనం పీల్చుకునే ఈ ఆక్సిజన్ కానీ ఈ యొక్క ప్రాణవాయువు భగవంతు సృష్టి. ఎంత ఇప్పుడు ఆక్సిజన్ లేక మనం అల్లాడుతున్నాం ఈ కోవిడ్ సమయంలో, కానీ భగవంతుడు మనకు ఫ్రీగా ఇచ్చారు. అది మనం రోజు పీల్చుకుంటూ ఆనందంగా జీవిస్తున్నాం, కానీ ఎప్పుడైనా మనం ఆ భగవంతునికి నువ్వు ఇంతటి చేశావు అన్న ఆ కృతజ్ఞత భావం ఎక్స్ప్రెస్ చేసావా అని చెప్పి స్వామి చెప్తుంటారు. అంటే ప్రతిదీ కూడా మనం ఆ భగవద్ దృష్టితో చూడాలి. దృష్టి కనుక మార్చుకుంటే సృష్టి అంతా బ్రహ్మమయం అవుతుంది అని చెప్పి స్వామి చెప్తుంటారు. ఆ సన్నివేశంలో మేము మైసూరు చేరుతున్నప్పుడు ఈ విధంగా అయింది. అది నా మనసులో బాగా అతుక్కుపోయింది. ఎందుకంటే ఆ దృష్టి ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో ఊరికి అది రియలైజ్ చేయటం అనమాట. ఇదంతా భగవత్ సృష్టి, ఇదంతా మనకి మన గ్రోత్ కి ఉపయోగపడేది అని చెప్పేసి అది చూసుకోవటం అనేది అది మన జీవితాన్ని చేంజ్ చేస్తుంది. కాబట్టి ముఖ్యమైన అతి సూక్ష్మమైన వేదాంత రహస్యం అది ఈశ్వర సర్వభూతానాం అనేది స్వామి ఈ చిన్న వాక్యాల్లో ఈ చిన్న చిన్న సన్నివేశాల్లో పిల్లలందరికీ బోధించేవారు.
1: చాలా అద్భుతంగా ఉన్నారు సార్. మరి సద్విద్యను చదివించి శాంతిని బోధించి ఇంతకన్నా మంచి మార్గం ఇంకెవరు మనకి అందించలేరు. ఎందుకంటే ఎప్పుడైతే మనం కృతజ్ఞతాభావంతో ప్రతిదీ మనం స్వీకరిస్తామో భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా, ఆబ్వియస్ గా మనకి ఆ కంటెంట్మెంట్ అనేది మన మనసులో డెవలప్ అవుతుంది సార్. ఏదొచ్చినా ఇది మన మంచి కోసమే అన్న భావన మనకి పెంపొందినప్పుడు ఆటోమేటిక్ గా మన మనసులో ఆ శాంతి డెవలప్ అవుతుంది. మరి ఈ సమగ్ర సత్యసాయి విద్యా విధానం ఇంతమంది వేలాది మంది విద్యార్థుల్ని తీర్చిదిద్ది స్వామి మాటకి స్వామి ఆలోచనకి అనుగుణంగా వాళ్ళందరినీ ప్రవర్తింపజేస్తూ ఈ ప్రపంచాన్ని ఒక అందమైనటువంటి పూలతోటగా మలిచి ఎందరినో మంచి మార్గంలో పెడుతూ సుగమం చేస్తున్నారు జీవితాలని అని చెప్పి ఈ సందర్భంలో ఇన్ని అనుభవాలు పంచుకున్న మీకు మా అందరి తరపున కృతజ్ఞతలు సార్. సాయిరాం.
0: సాయిరాం.
2: భక్తి చదువులన్నీ భక్తితో చదివేరు, ముక్తి చదువుకెవరు ముందురారు అంటారు స్వామి. అందువల్లనే ఇహమున సుఖీంప హేమతారక విద్య, పరమున సుఖీంప బ్రహ్మ విద్య అన్న చందాన లౌకిక విద్యతో పాటు లోకాతీత విద్యను, ఆర్థిక విద్యా బోధనలోనే పారమార్థిక విద్యను, ప్రాపంచిక విద్యతో పాటే ప్రాప్తిని అందించే విద్యను బోధించే విద్యా వ్యవస్థను ఏర్పరచారు స్వామి. అదే సాయి అవతార ప్రత్యేక సరళి.
3: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములయందు శతసహస్ర వందనములు ఆచరిస్తూ శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ దశమ వార్షిక ఉత్సవ సందర్భంగా శ్రోతలకు, ప్రేక్షకులకు, భక్తులందరికీ కూడా మనఃపూర్వకంగా శుభాకాంక్షలను తెలియచేస్తున్నాం. ఈ శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ ద్వారా భగవాన్ బాబా వారి ఆశీస్సులతో అనేకానేక మంది స్వామివారి భక్తులతో వారి యొక్క అనుభవములన్నింటినీ కూడా అనేకానేక ఇంటర్వ్యూల ద్వారా, తరువాత బుక్ రీడింగ్ అనేటటువంటి కార్యక్రమము ద్వారా స్వామివారు స్వయంగా మనకి అందించినటువంటి అనేక వాహినులను గురించి, ఆ వాహినుల యొక్క ప్రాశస్త్యాన్ని గురించి, వాటిలో ఉన్నటువంటి అనేక ఆధ్యాత్మిక సందేశములన్నింటినీ కూడా, స్వామివారి లెక్కలేనన్ని ఉపన్యాసములు, అనేకానేక ఉపన్యాసములు, స్వామివారు ఎన్ని ఉపన్యాసములు ఇచ్చారో లెక్కించడం సాధ్యం కాదు, అటువంటి ఉపన్యాసములన్నింటినీ కూడా, తరువాత యూత్ ప్యానల్ డిస్కషన్స్ అనేటటువంటి కార్యక్రమం పెట్టి దానిలో ఎంతో మంది స్వామివారి భక్తులను పిలిచి వారందరినీ కూడా ఇంటర్వ్యూ చేసి వారి ద్వారా అనేకానేక ప్రోగ్రాములన్నింటినీ కూడా నిర్వహించి వాటిని కూడా భక్తులందరికీ అందించి పిల్లల కోసము ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాములు ఏర్పాటు చేసి ఆ ప్రోగ్రాముల్లో అనేకమైనటువంటి ఆడియో ప్రోగ్రామ్స్, వీడియో ప్రోగ్రామ్స్ చేసి స్వామివారి యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని, మనందరి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం మనందరికీ అందించేటటువంటి అద్భుతమైనటువంటి ప్రయత్నాన్ని ఎంతో విజయవంతంగా చేస్తున్నటువంటి సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ వారికి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ దిగ్విజయమైనటువంటి కార్యక్రమాన్ని భక్తులందరికీ అందించినందుకు వారందరికీ కూడా మనఃపూర్వకంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. ఇదే రకంగా భగవాన్ బాబా వారి అనుగ్రహంతో మనందరం కూడా వీరందరూ చేసేటటువంటి కృషి ద్వారా మనకు అందుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా మనం అందరం మనఃపూర్వకంగా రిసీవ్ చేసుకుని వాటన్నింటినీ ద్వారా మనం అద్భుతమైన ఆనందాన్ని పొందుతూ ఆధ్యాత్మిక అభివృద్ధిని మనం సాధించుకోవాలని, స్వామివారి యొక్క అనుగ్రహం మన అందరి మీద కూడా పరిపూర్ణముగా ఈ సందర్భంలో వారి దయతో కురిపించాలని వారిని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా మనఃపూర్వకంగా సాయిరాం తెలియచేసుకుంటున్నాం. జై సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. ప్రేమతో శ్రోతలందరికీ స్వాగతం. సత్యసాయి భగవానుని దివ్య ఆశీస్సులతో 2020 ఆగస్టు 1, 2వ తేదీల్లో తెలుగు స్ట్రీమ్ తమ 9వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా శ్రోతలకు ఆగస్టు 1, 2వ తేదీల్లో పిల్లలు పెద్దలు ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యక్ష ప్రసారాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమాలు విశేషంగా తెలుగు స్ట్రీమ్లో ఆడియోతో పాటు శ్రీ సత్యసాయి సందేశఝరి యూట్యూబ్ ఛానల్లో వీడియోగా కూడా ప్రసారం చేయబడ్డాయి. ఆగస్టు 2వ తేదీన ప్రతినిత్యం ప్రేమతో ప్రధానాంశంగా పెద్దలైన సాయి భక్తులు, ప్రముఖ కళాకారులు, స్వామి విద్యార్థులు, సాయి యువత కలిసి అందించిన వైవిధ్యభరితమైన ప్రత్యక్ష కార్యక్రమాల పునఃప్రసారాలను 7 భాగాలలో అందించనున్నాం. స్వామికి ప్రేమతో అందించిన ఈ కార్యక్రమాల సమాహారంలోని 4వ భాగాన్ని ఇప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం. విని ఆనందించండి.

0: You may not always oblige, but you can speak obligingly, అన్నారు స్వామి. హృదయంలో ఉప్పొంగే దయ, కళ్ల లోగిళ్లలో జాల్వారే కరుణ మానవునికి పెట్టని ఆభరణాలు. వీటితో పాటు మాటలలో ఊటలూరే తియ్యంతనాలు మనిషికి మనిషికి మధ్య ప్రేమ బాటన వేస్తాయి. ఇప్పుడు ప్రసారం చేయబోతున్న తీయని మాటే ప్రేమకు బాట అనే చర్చా కార్యక్రమం ద్వారా కార్యస్థానాల్లో వాటిని అమలు చేయడం గురించి తెలుసుకుందాం. ఇందులో పాల్గొన్నవారు శ్రీమతి ఉషా వేమూరి, శ్రీమతి అనామికా సాయి, శ్రీమతి డాక్టర్ అనుపమ ముదిగొండ, పద్యపఠనం శ్రీమతి సాయి శ్రీలక్ష్మి.
1: ఈరోజు మృదు భాషణ కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం. నేను ఉషా వేమూరి ఈనాటి చర్చకి అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నాను. నేను ఏజీ ఆఫీస్ లో గెస్టెడ్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ ఏజీ ఆఫీస్ కార్యాలయంలోనే ఉన్న అధ్యయన మండలి స్వామి స్టడీ సర్కిల్ అంటాము, దానికి కన్వీనర్ గా సేవలు అందిస్తున్నానండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా సేవా కార్యక్రమాలు కూడా ప్రతిరోజు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిర్వహిస్తూ ఉంటాము. ఈ రోజు నాతో పాటు ఈ మృదు భాషణ చర్చా కార్యక్రమానికి చేసిన వారు సాయి సోదరి మనులు డాక్టర్ అనుపమ ముదిగొండ, శివం భజన్ గ్రూప్ మరియు బాల్వికాస్ తో వీరికి అనుబంధం ఉన్నది. అలాగే వృత్తిపరంగా ప్రొఫెసర్ ఇన్ మేనేజ్మెంట్ అండ్ కార్పొరేట్ కన్సల్టెంట్. మరొక సోదరి అనామికా సాయి, స్వామి పూర్వ విద్యార్థి, ప్రస్తుతం టాటా ట్రస్ట్ లో కమ్యూనికేషన్ అండ్ అవుట్ రీచ్ లీడర్ గా పనిచేస్తున్నారు. అలాగే మనకి మరొక సాయి సోదరి, స్వామి పూర్వ విద్యార్థి, చక్కటి స్వామి పద్యాలు అందించారు సాయి శ్రీలక్ష్మి.

0: ఈరోజు మన చర్చాంశం రుణభాషణ అనుకున్నాం కదండి. ఈ మాట వినగానే మనకు అవతార మూర్తి శ్రీరామచంద్రుడు గుర్తుకు వస్తారు. శ్రీరామచంద్రుడు గురించి చెప్తూ ఏమంటారంటే, ఆయన పూర్వభాషి, ప్రియభాషి, మితభాషి, హితభాషి అని చెప్తారండి. అంటే మనకి ఈ మృదు భాషణ, కమ్యూనికేషన్ ఇట్లాంటి వాటి గురించి చెప్పాలి అంటే అవతారిని మించిన వ్యక్తి ఇంకో మరొకరు ఉండరు. ఆ విధంగానే నాకు ఒక చక్కటి ఎక్స్పీరియన్స్ గుర్తొస్తోంది. స్వామి పూర్వ విద్యార్థి వైట్ ఫీల్డ్ లో స్వామి ఒకసారి వారితో చెప్పిన అనుభవం గురించి, కమ్యూనికేషన్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే ఎలా ఉండాలి అని అంటే స్వామి ఏం చెప్పారంటే, సెంటర్ రిసీవర్ ఇవన్నీ అని కాదు, సెంటర్ నుంచి రిసీవర్ కి వెళ్తున్న ఏ మాట అయినా కూడా టోటల్ అండర్స్టాండింగ్ తో, అంటే సెంటర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా రిసీవర్ కి పూర్తిగా అర్థం అవ్వాలి, కరెక్ట్ సెన్స్ లో అని స్వామి చెప్పారు. అయితే కార్యరంగంలో మనం కమ్యూనికేషన్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, రోజు మొత్తాన్ని మనం ఆ సమయం మొత్తం 24 గంటల్ని గనక మూడు గుణాలకు అనుగుణంగా విభజిస్తే, ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు సత్వగుణం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుందని చెప్తారు, 8 గంటల నుంచి 4 గంటల వరకు రజోగుణము, మళ్లీ సాయంత్రం 4 నుంచి 8 వరకు సత్వగుణము, రాత్రి 8 గంటల నుంచి తెల్లవారి 4 వరకు తమగుణము. మనం ముఖ్యంగా కార్యరంగంలో పనిచేసే 8 గంటల నుంచి 4 గంటల వరకు రజోగుణ సంపన్నమైన ఈ గుణం గురించి ఎక్కువ మనకంటే, మనం బిహేవ్ చేసే విధం కూడా కార్యరంగంలో రజోగుణ సంపన్నంగా ఉంటుంది. కాబట్టి కమ్యూనికేషన్ యాజ్ వర్క్ ఇస్ వర్షిప్ అనే సూక్తిని, స్వామి సూక్తిని కార్యరంగంలో మనం ఎలాగా నిర్వహిస్తూ దీన్ని, దీంట్లో వచ్చే ఛాలెంజెస్ ని మనం ఎట్లాగా సాల్వ్ చేసుకుంటాము, తర్వాత మన ప్రతి పని వర్క్ ఇస్ వర్షిప్ అంటున్నాం కాబట్టి ఆ పనిని స్వామికి ఒక పూజా పుష్పంగా ఎలా సమర్పిస్తాము అనేది ఈ రోజు మన చర్చలో భాగంగా తీసుకున్నాం. మృదు భాషణ అనే అంశం గురించి కొంత ఆలోచన చేయగా నా స్మరణకి తోచినది భగవద్గీతలోని 12th chapter అండి, భక్తి యోగంలో శ్రీకృష్ణుడు చెప్పిన మహావాక్యం. అది మనం ఒక మహామంత్రంగా కనుక తీసుకుంటే కమ్యూనికేషన్ ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుందో, ఫిల్టర్స్, తర్వాత అందులో ఉండే ఫెయిల్యూర్స్ కానీ, ఘర్షణ కానీ, కమ్యూనికేషన్ ఫెయిల్ అయితే మానవ సంబంధాల్లో వచ్చే ఘర్షణలు, తర్వాత ఆర్గనైజేషన్ పరంగా ప్రొడక్టివిటీ పడిపోవడం, ఇలాంటివన్నీ కూడా లేకుండా ఉండాలంటే ప్రాపర్ కమ్యూనికేషన్ చేయడం అనేది మనందరికీ ఒక రెస్పాన్సిబిలిటీ. మృదువుగా, హితంగా, ప్రియంగా మాట్లాడుతూనే మనకు కావాల్సినది, మనకు కావాల్సిన ఏదైతే అవుట్పుట్ ఉందో అది తెప్పించుకోవడం అనేది నిజంగా ఒక స్కిల్ అని చెప్తారండి. సంభాషణ మనం చేసేటప్పుడు మృదు భాషణ రావాలి అంటే ఈ 4 గుర్తులు గుర్తుపెట్టుకోవాలి: అనుద్వేగకరం వాక్యం, సత్యం, ప్రియం, హితం చేయవ అంటారండి. ఈరోజు మృదు భాషణ అనే అంశంలో మనం 4 విషయాల గురించి చర్చించుకుందాం అనుకున్నాం కదండి. అనుద్వేగకరం అనే అంశం మీద మన సాయి సోదరి అనామిక సాయి మనతో చర్చిస్తారు. అయితే అనామిక, మీకు వృత్తిపరంగా ఈ అనుద్వేగం గురించి, మీరు సంభాషణ చేయడం గురించి మీ అనుభవాలు కానీ మీకు తోచిన కొన్ని అంశాలు కానీ మాతో చర్చిస్తారు.
1: శ్రోతులందరికీ సాయిరా, విశాఖ ఇందాక మీరు స్వామి ఇన్సిడెంట్స్ చెప్పారు కదా, అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, సెంటర్ నుంచి రిసీవర్ వరకు ఎలా కమ్యూనికేషన్, అండ్ అక్కడ రిసీవర్ నుంచి సెంటర్ కి ఎలా ఎఫెక్టివ్ గా వెళ్ళాలి అని స్వామి ఎలా అయితే చెప్పారు ఇందాక మీరు చెప్పినట్టు, అది వింటూ ఉంటే దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో మిస్కమ్యూనికేషన్ ప్రతిరోజు జరుగుతున్నది. ఎఫెక్టివ్ అనే పదం అయితే చాలా దూరం అనుకోండి, కానీ ప్రతిరోజు జరిగేది మిస్కమ్యూనికేషన్. అందులో వృత్తిపరంగా నా డెసిగ్నేషన్ కూడా కమ్యూనికేషన్ కాబట్టి అది మీ మాట వింటుంటే నిజంగా స్వామి ఒక్కొక్కసారి చాలా ఛాలెంజింగ్ పొజిషన్ లో, ఛాలెంజింగ్ డెసిగ్నేషన్ లో మనల్ని పెట్టేసి స్వామి చెప్పిన విషయాలు ఆచరిస్తున్నామా లేదా అనేది చాలా చక్కగా టెస్ట్ చేస్తూ ఉంటారు. ప్రతిసారి పాస్ అవుతారని మాత్రం చెప్పను, కానీ అనుద్వేగం గురించి మాట్లాడే ముందు ప్రతిరోజు ప్రతి క్షణం ఉద్వేగం మాత్రం 100%, అంటే ఉద్వేగం టు ద పవర్ ఆఫ్ 100, టు ద పవర్ ఆఫ్ ఇన్ఫినిట్ చెప్పుకోవచ్చు. అటువంటి సందర్భాలు గోల్డ్ ఏర్పడుతూ ఉంటాయి ప్రతిరోజు, కానీ అది కంట్రోల్లో పెట్టుకోవడమే చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. అంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఆఫీస్ కి చేరుకునే ముందేనండి, ఇప్పుడు మేము వెళ్తున్నాము, డ్రైవ్ చేసి వెళ్తున్నాము, సడన్ గా ఎవరో అంటే ఆ సిగ్నల్స్ అన్ని దాటి రాంగ్ గా ఓవర్టేక్ చేశారు అనుకోండి, అప్పుడు మనం అంత గణనంతో అంత చెప్పి ఇంటి నుంచి బయలుదేరుతాము. స్వామి మాటలు అంటే బాల్వికాస్ టైం నుంచి మిత భాష అతిహాయి, అతి భాష మతిహాని అని అన్ని వింటాము, కానీ అక్కడ అన్ని ఒక్క సెకండ్ లో మాయమైపోతాయండి. అదే ఛాలెంజ్, అది అన్నిటికన్నా పెద్ద ఛాలెంజ్. అక్కడ స్వామి మాటలు గుర్తుంటాయో లేవో అనేది, అది ఇది ఇది జస్ట్ వర్క్ ప్లేస్ కి చేరుకునే ముందు అలా చేరుతాం. చేరుకున్నాక ఇంకా చెప్పుకోకలేదండి, ఫైల్స్ అండ్ ఫైల్స్ ఆఫ్ వర్క్ ఉంటాయి, అందులో ముందుకొని ఉంటాము. ఇంకా రకరకాల ఛాలెంజెస్ ఎలాగో ఏర్పడుతూ ఉంటాం అనమాట.
2: అంటే అనామిక, వృత్తి రీత్యా మీకు ఇలాంటి ఉద్వేగం కలిగినప్పుడు మీరు దాన్ని ఎలా అధిగమించారు? మాతో ఏమన్నా ఒక్క అనుభవాన్ని మీరు పంచుకోగలరా?
1: అనుపమ గారు, అసలు ఒక్క ఇన్సిడెంట్ అంటే చాలా కష్టం అనుకోండి, కానీ నిజం చెప్పాలంటే ఫస్ట్ జాబ్ లో జాయిన్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఎక్స్పీరియన్స్ అస్సలు లేదు. ఇంకా జాబ్ వచ్చింది, చాలా ఎక్సైట్మెంట్ తో బాస్ ఏది చెప్పినా కొంచెం ఎక్స్ట్రా అవర్స్ ఉండి కూడా మనం చెయ్యాలి, హార్డ్ వర్క్ చెయ్యాలి అని అనిపిస్తుంది. పైగా మనం స్వామి స్టూడెంట్ అంటే మ్యాన్ మేనేజ్మెంట్ బుక్స్ అంతా చదివేసి అంత స్వామి ఎలా చెప్తారు అంటే, ఇప్పుడు ఒక ఎంప్లాయర్ మీకు 15,000 శాలరీ ఇస్తున్నారంటే మీరు 30,000 వర్క్ చేయాలని చెప్పినప్పుడు, ఆ వాల్యూస్ తో మనం అక్కడ ప్రాక్టికల్ గా వెళ్తాం. అవన్నీ బుర్రలో దూరు, సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస, ఆల్ వాల్యూస్ విని ఉంటాము అండ్ అవన్నీ మనం ప్రాక్టీస్ లో పెట్టాలని వెళ్తాము. సో థియరిటికల్ గా అంత బాగుంటుంది, ప్రాక్టికల్ గా అక్కడ వెళ్ళి చాలా హార్డ్ వర్క్ చేసి ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి ఏంటి ఇంకా రాలేదు, ఇంకా అక్కడ ఇంట్లో ఎంత ఒత్తిడి పెడుతున్నా, అవన్నీ ఇంట్లో వాళ్ళే కదా, అవన్నీ మనం చాలా లైట్ గా తీసుకొని ఫుల్ అటెన్షన్ ఆ వర్క్ కి ఇచ్చేసి, అంటే అక్కడ బాస్ ని ఇంప్రెస్ చేయాలని కాదు, కానీ ఆ వర్క్ మన వల్ల పెండింగ్ అవుతే వేరే డిపార్ట్మెంట్స్ కూడా పనులు పెండింగ్ అయిపోతాయని, అంత హార్డ్ వర్క్ చేసి చేసిన తర్వాత ఒక డెడ్ లైన్ ఇస్తారు. ఆ డెడ్ లైన్ కి ముందు ఇచ్చిన తర్వాత, అంటే ముందు ఇచ్చేస్తే ఒకలాంటి అబ్బా ఇచ్చేసాను, నా వేపు నుంచి పని పెండింగ్ లేదని అనిపిస్తుంది. అది ఇచ్చేసిన తర్వాత అది బాస్ టేబుల్ అది ఆ డాక్యుమెంట్ అలా పడుతుంది, అక్కడి నుంచి ముందుకెళ్ళదు. అరే నాకు ఇంత అర్జెంట్, ఇంత ఎమర్జెన్సీ అని డిక్లేర్ చేసిన తర్వాత వాళ్ళలో అసలు ఇట్స్ నాట్ ప్రొసీడింగ్ ఫర్దర్, ఏమైంది అని అనిపిస్తుంది. ఎక్కడ లేని కోపాలు తాపాలు అన్ని వచ్చేస్తూ ఉంటాయి. సో ఇటువంటి పరిస్థితులు బోల్డ్ సార్ ప్రతిరోజు ఫేస్ చేస్తూనే ఉంటామండి.
2: అంటే ఇలాంటి పరిస్థితుల్ని మీరు చాలా ఎదుర్కొన్నారని చెప్తున్నారు కదా, మరప్పుడు మీకు స్వామి యొక్క టీచింగ్స్ కానీ ఆయన టీచింగ్స్ కానీ ఆయన ఉద్బోధించినవి కానీ గుర్తొచ్చినప్పుడు ఎలా దాని నుంచి బయటపడ్డారు? ఏదన్నా ఒక్కటి మాకు ఏదైనా టెక్నిక్ చెప్తారా?
1: అయితే నిజం చెప్పాలంటే స్టార్టింగ్ లో స్వామికి కంప్లైంట్ చేసేవాడు ఇంటికి వెళ్ళక, వాట్ స్వామి, వాట్ ఇస్ దిస్ స్వామి, ఇంత ఇలా చేయాలి అలా చేయాలని అడ్వైజ్ ఇచ్చారు, మరి ఇలాంటి పరిస్థితి వీఆర్ ఫేసింగ్ అనేది కంప్లైంట్ కూడా మళ్ళీ స్వామికి, నేర్చుకునేది స్వామి దగ్గర, కంప్లైంట్ కూడా ఫైనల్లీ హీ హాస్ టు, అంటే ఎవరైతే మంచి మాటలు నేర్పిస్తున్నారో వాళ్ళకే మళ్ళీ మనమే ఉంటా ఏమో అటాచ్ చేసేస్తాము. అంటే హ్యూమన్ మెంటాలిటీ, ఎవరో ఒకళ్ళని బ్లేమ్ చేయాలి, ఇంట్లో వాళ్ళకైనా స్వామి దీది అని యూనో వీ టేక్ స్వామి ఫర్ గ్రాంటెడ్. సో ఇంటికి వెళ్ళి ఏం స్వామి అని ఫర్ షూర్ ఫస్ట్ ఇనిషియల్ అయితే నేను చాలా కంప్లైంట్ మోడ్ లోనే ఉండేదాన్ని, ఎప్పుడు వై స్వామి, వై స్వామి, ఈ వై అనే దానికి ఐ థింక్ నేను అప్పట్లో బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకోవచ్చు. చాలా క్వశ్చన్స్ వచ్చేవి మా ఇంట్లో, 101 క్వశ్చన్స్ వచ్చేవి. ఆల్సో ఐ వాజ్ వెరీ యంగ్, ఫస్ట్ జాబ్ టైం కాబట్టి ఇంకా యూనో ఉద్వేగం బాగా ఎక్కువ ఉండేదండి ప్రతిదానికి, ఎందుకు ఇలా జరగాలి, ఐ వాంట్ టు డూ దిస్ ఫర్ సొసైటీ, అంటే ఫర్ వెల్ఫేర్ ఇది చేయాలి అది చేయాలని చాలా ఉండేది. అండ్ నథింగ్ ఇస్ హ్యాపెనింగ్ అప్పుడు చాలా ఇది వచ్చేసేది. బట్ దెన్ అప్పుడు యూనో స్వామి ఎన్నో విషయాల్లో డూ యువర్ డ్యూటీ, రిజల్ట్స్ గురించి డోంట్ వే, డూ యువర్ డ్యూటీ. అఫ్కోర్స్ మనం భగవద్గీతలో కూడా ఇదే విన్నాము, కానీ వినే మాటలే మంది విన్నా దెన్ ఇట్ కమ్, ఇటువంటి ఛాలెంజింగ్ టైమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు స్వామి మాటలు అప్పుడు మనకి అర్థం అవుతాయి క్లియర్ గా. అప్పటి వరకు విన్నది ఓహో స్వామి ఇలా అంటున్నారు, ఓకే డూ యువర్ డ్యూటీ, చాలా ఈజీగా తీసుకుంటారు స్వామి వర్డ్స్. కానీ సింపుల్ వర్డ్స్ లో స్వామి ఎంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, సింపుల్ స్వామి చెప్పారు లైక్ లవ్ ఆల్ సర్వ్ ఆల్ అన్నారు. ఒక బాస్ ని ఎలా అసలు చూస్తే ఎక్కడ, హౌ కెన్ ఐ ఎవర్ లవ్ దిస్ బాస్, అసలు ఇతను ఇలాంటి మెంటాలిటీ, హౌ డస్ స్వామి వాంట్ మీ టు లవ్ హిమ్ అనిపిస్తుంది. కానీ చాలా సింపుల్ సింపుల్ వర్డ్స్ లో స్వామి మేడ్ అస్ డూ థింగ్స్ దట్ వి కామ్, ఒక హ్యూమన్ బీయింగ్ గా సాధ్యం కానిది ప్రాక్టీస్ చేయమని చెప్పారు. ఇంకొకటి, ఎన్నో బుక్స్ ఎన్నో ఇన్సిడెంట్స్ చదువుతూ ఉంటే ఒక ఇన్సిడెంట్ నాకు బాగా గుర్తుందండి. ఎలా అంటే, ఒక వెయిటర్ అందరికి ఫుడ్ సర్వ్ చేస్తున్నప్పుడు ఒక హోటల్లో అందరు కూర్చొని తింటున్నప్పుడు ఏంటంటే అక్కడ ఒక కాక్రోచ్ వస్తుంది. కాక్రోచ్ వచ్చి ఒకళ్ళ మీద కూర్చోగానే వాళ్ళు గట్టి కరుస్తారు, ఇంకొకళ్ళ మీద కూర్చుంటే గట్టి కరుస్తారు, అలా అందరు అరుస్తుంటారు. ఫైనల్ గా ఒక మనిషి మీద కూర్చున్నప్పుడు వాళ్ళ కాక్రోచ్ ని చేతితో పట్టుకొని బయట విసిరేస్తారు. సిచ్యుయేషన్ అక్కడే, అందరు ఫేస్ చేస్తున్న పరిస్థితి ఒకటి, కానీ కొంతమంది రియాక్ట్ అయ్యారు, మరి కొంతమంది రెస్పాండ్ అయ్యారు. సో మనకి బాస్ ఒకటి, ఎంప్లాయీస్ రియాక్ట్ అవుతున్నారా రెస్పాండ్ అవుతున్నారా అనేది చాలా ముఖ్యం. సో ఇటువంటి టైంలో స్వామి చెప్పిన సింపుల్ సింపుల్ వాక్యం మనం గుర్తు పెట్టుకుంటే మాత్రం అవి బ్రహ్మాస్త్రం లాగా ఇలా అంటే ఇన్స్టెంట్ రిలీఫ్ లాగా పనిచేస్తాయి. అది నేను ఇంప్లిమెంట్ చేస్తున్న తర్వాత లైక్ ఐ ఫీల్ ఇప్పుడు వర్క్ ప్లేస్ ఇస్ ఆల్సో బ్లిస్ అని అనిపిస్తున్నది.
2: అయితే మీరు చెప్పినంత విన్న తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అనుభవం కొంత నేర్పితే స్వామి టీచింగ్స్ ని ఆకలింపు చేసుకుని వాటిని ఆచరణలో పెట్టగలిగితే మనకి ఈ చిన్న సిద్ధాంతం అంటే మీరు చెప్పిన దాన్ని నేను నోట్ చేసింది ఏంటంటే రెస్పాండ్ బట్ డోంట్ రియాక్ట్ అని. దీనివల్ల మన జాబ్ లో వర్క్ అట్మాస్ఫియర్ లో మనం చాలా డిఫరెన్స్ తీసుకురావచ్చు అని అనుకుంటుంది. అయితే రెస్పాండ్ బట్ డోంట్ రియాక్ట్ అన్నారు కదా మీరు, మరి అనంటప్పుడు ఈ రియాక్షన్ అందరికి వచ్చేస్తుందండి. ఇప్పుడు నాకైనా కూడా కోపం రాగానే వెంటనే రియాక్షన్ వచ్చేసి దుర్భాషలాడడం, వెంటనే కోపం వచ్చేసేసి చేతుల్లో ఉన్న వస్తువులను కూడా విసిరేస్తారు కొంతమంది. ఇవన్నీ రాకుండా ఉండాలంటే మరి దీనికి మీరేమైనా టెక్నిక్ చెప్పగలరా?
1: అనుపమ గారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్ నాకు ఎందుకో ఈ టాపిక్ డిసైడ్ అయినప్పుడే ఉద్యోగం అనగానే కరెక్ట్ గా నాకు వచ్చిందంటే అప్పుడే అనుకున్నాను ఓకే స్వామి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయమంటున్నారేమో. బికాజ్ నేను చెప్పాను కదండి ఈవెన్ దీనికి కూడా నేనే బ్రాండ్ అంబాసిడర్, నాకు ఒక మాట ఎవ్వరు అంటే నాకు అనుకూలంగా లేదంటే ఎక్కడ నేను కోపాలు తాపాలన్నీ వచ్చేసేవి. కానీ ఐ స్టిల్ రిమెంబర్ అండి, నేను స్కూల్లో ఉండగా స్వామి ఒకసారి డిస్కోర్స్ ఇస్తున్నారు, డిస్కోర్స్ లో స్వామి కోపం గురించి మాట్లాడుతున్నారు. ఉద్వేగంలో టాప్ మోస్ట్ మనకి కోపమే, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని చెప్తూ ఉంటూ స్వామి చాలా చక్కగా చెప్పారు. కోపం వస్తే చక్కగా నీళ్లు తాగండి అని ఇలా స్వామి యాక్షన్ చేసి చక్కగా చూపించారు. అది కాకుండా ఎక్కడైతే మీరు ఉన్నారో ఆ ప్లేస్ నుంచి లేచి కొంచెం నడిచి దూరం వెళ్ళిపోవాలన్నారు. సింపుల్, చాలా సింపుల్ గా చెప్పారు, అక్కడ నుంచి లేచి వాక్ టు సమ్ అదర్ ప్లేస్, దట్స్ ఆల్ వి హావ్ టు డూ. అండ్ ఇంకొకటి స్వామి ఇలా వేడు కూడా తీసి కౌంటింగ్ చేయమని చెప్పారండి. ఇలా ఒకటి ఒకటి నుంచి పది దాకా కౌంటింగ్ చేయండి, పది నుంచి ఒకటి వరకు కౌంట్ చేస్తే మైండ్ డైవర్ట్ అవుతుంది అండ్ ఇది కంట్రోల్ అవుతుంది. ఇది స్వామి స్టూడెంట్స్ కి ఎన్నో సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. సో డిస్కోర్సెస్ విన్నాం కాబట్టి ఎక్కడో బ్యాక్ గ్రౌండ్ లో ఇవన్నీ ఈ మాటలు విన్నాం కాబట్టి ఇట్ ఇస్ దేర్ ఇన్ ద బ్యాక్ గ్రౌండ్. ప్రాక్టికల్ లైఫ్ లో ఇంట్లో అంతగా అది అవసరం పడలేదు, కానీ వర్క్ ప్లేస్ లో ఇలా మీరు చెప్పినప్పుడు సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు అప్పుడు ఓ స్వామి ఇలా చెప్పారు కదా లెట్స్ ట్రై, ఫస్ట్ టైం ఫెయిల్ అవుతాము, సెకండ్ టైం విల్ ట్రై, థర్డ్ టైం విల్ ట్రై, ఫిఫ్త్ టైం వరకు కొంచెం అంటే ట్రాక్ లోకి వస్తాము అండ్ ఇవెన్చువల్లీ ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ ఇది ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ చాలా మాటికి ఇంప్రూవ్ అవుతామని నా అభిప్రాయం అండి. సరే,
3: మనం ఈ రోజు అంశంలో నామ భాగాలుగా విభజించుకున్నాం. అందులో మన సాయి సోదరి అనామిక సాయి చాలా చక్కగా కార్యరంగంలో మనకు ఎదురయ్యే సమస్యలు అంటే ఉద్వేగం కలిగించే వాతావరణం దాన్ని ఎలా అధిగమించాలి చర్చా రూపంలో అనామికను తర్వాత అనుపమ ఇద్దరు కూడా చాలా చక్కగా చర్చించారండి. స్వామి ఎప్పటి నుంచో చెప్పిన సూక్తులన్నింటినీ మనకి ఎప్పటికప్పుడు మనం మర్చిపోతూ కార్యరంగంలో మనం చాలా కార్యోన్ముఖులమై ఉంటాము అని అనుకుంటాము, కానీ బేసిక్స్ మర్చిపోతాము. ఆ బేసిక్స్ మర్చిపోయినప్పుడు మళ్లీ పాత మీదకి ఎట్లా రావాలి అని స్వామి చెప్పినవన్నీ గుర్తు చేస్తూ చాలా చక్కటి చర్చ జరిగింది. రెండో అంశంగా మనం ఇవాళ అనుకున్నది నాకనిపిస్తుంది నాలుగు అంశాలు అనుకున్నాం కానీ సత్యం లేకుండా ప్రియం లేదు, ప్రియం లేకుండా సత్యం లేదని అంటారండి. అదే చెప్పేసి రెండు కలుపుకుంటూ మాట్లాడుకుందాం మనం, సత్యం ప్రియం అనే రెండు టాపిక్స్ ని కూడా కలుపుకుంటూ దానికి మనకు వచ్చిన చర్చలో భాగంగా మనకు వచ్చిన డౌట్లను కూడా మన సాయి సోదరి మండలి నుంచి క్లారిఫై చేసుకుంటూ మాట్లాడుకునే విధంగా చర్చ ఉంటుంది. ఇప్పుడు నేను డాక్టర్ అనుపమా ఉదిగొండని రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే సత్యము ప్రియము ఈ రెండింటిని గురించి ఆవిడ ఆలోచనలు ఏమిటి, కార్యరంగంలో మనకున్న అనుభవాలు ఆవిడకున్న అనుభవాలు చెప్పినప్పుడు మనకున్న డౌట్లు ఏంటనే దాని గురించి కొంత చర్చించుకుందాం.
2: సత్యము నిరంజనము నిర్గుణము నిత్యమైనది అని స్వామి చెప్పకనే చెప్పారు. శబ్ద బ్రహ్మమై అని భగవంతుడు సత్యరూపంలో వసిస్తాడు, వాక్ రూపంలో వసిస్తాడని కూడా స్వామి చెప్పారు. కానీ ఇప్పుడు ఉషక్క చెప్పినట్టు సత్యము ప్రియము ఈ రెండింటినీ విడదీసి మాట్లాడలేము, కానీ రెండింటిని కలిపి కూడా ఉంచలేము. ప్రస్తుత పరిస్థితుల్లో అప్రియమైన సత్యాన్ని మనం చెప్పలేము, ప్రియమైన అసత్యాన్ని కూడా మనం చాటలేము. కానీ ఇక్కడ నాకేమనిపిస్తుందంటే 1973లో స్వామి ఒక ప్రవచనంలో యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ అని మనని ఆదేశించారు. అంటే ఎప్పుడూ మనం ఇతరులకి ప్రీతిపాత్రంగా మాట్లాడలేము, కానీ మనం చెప్పవలసిన నిజాన్ని మటుకు మనం దాచలేము. ఇది నేను తెలుసుకున్న సత్యం.
1: అనుపమ గారు, ఇందాక సత్యం గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, అయితే మన వర్క్ ప్లేస్ లో ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, అంటే మేనేజ్మెంట్ ఒకటి ప్లాన్ చేస్తుంది, ఒకటి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటారు, కానీ ఫైనల్ గా చేసేది వేరేది ఉంటుంది. అండ్ అటువంటి టైంలో మన క్లయింట్స్ కానీ కస్టమర్స్ కి కానీ మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు జరిగిన నిజం ఇది అని చెప్పుకోలేదు. అటువంటి పరిస్థితి మీరు ఏదైనా ఫేస్ చేసినారా? ఫేస్ చేస్తే అది ఎలా హ్యాండిల్ చేశారో మాకు కొంచెం చెప్పండి.
2: చాలాసార్లు సత్యం ప్రియంగా ఉండదండి, నిజం చెప్తే నిష్ఠూరమే అనేది లోకం. అయితే వృత్తిరీత్యా మీరు అడిగారు కదా, ఇది తప్పదు. ఎందుకంటే ఒక బాధ్యతతో మనం ఒక వృత్తిని నిర్వర్తిస్తున్నప్పుడు సత్యమే చెప్పాలి, నిజమే చెప్పాలి. ఒక అధ్యాపకురాలుగా నేను రోజు ఇది చాలా ఫేస్ చేస్తానండి. చాలాసార్లు తల్లిదండ్రులకు చెప్పవలసి వస్తుంది, మీ పిల్లలు పాస్ కాలేదు, మీ పిల్లలకి దీనిలో ఆసక్తి లేదు, లేకపోతే విద్యార్థులకి వాళ్ళ ప్రవృత్తి గురించి మనం ట్రైన్ చేసేటప్పుడు, వాళ్ళ యాటిట్యూడ్ ట్రైన్ చేసేటప్పుడు వాళ్ళకు కొన్ని నిజాలు చెప్పాల్సి వస్తుంది. కానీ నా ప్రకారం ఏంటంటే ద ఇంటెన్షన్ బిహైండ్ ద ట్రూత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం సరైన రిజల్ట్ కోసం ఒక ట్రూత్ ని మనం ప్రజెంట్ చేసినప్పుడు సత్యం అప్రియమైనా కూడా అది మనం చెప్పవచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరికీ సెలబ్రేషన్ లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడి మహిళలతో నేను సంభాషించడం జరిగింది. అయితే ఒక మజ్దూర్ యువతి నా దగ్గరకు వచ్చి, మేడం గారు చాలా బాగా చెప్తారు, ఎవరి వృత్తిలో వాళ్ళు ఎలా బాగా ఇంకా బాగా చేయొచ్చు అనే విషయాన్ని చాలా బాగా చెప్పారు మీరు, కానీ రీసెంట్ గా అంటే ఒకరోజు ముందర గ్రహణం ఉండింది. మనందరికీ తెలుసండి, గ్రహణ కాలంలో గుడులను మూసివేయడం జరుగుతుంది. అయితే ఈ మజ్దూర్ యువతి పని ఏంటి అంటే, గర్భగుడి దగ్గర నుంచుని లోపల ఉన్న భక్తులందరినీ వెంటనే పంపించాడు బయటికి. ఎందుకంటే అది అయిన తర్వాత గుడిని మొత్తం మూసివేసి, తర్వాత గ్రహణ కాలం తర్వాత మళ్ళీ దాన్ని తెరిచి మళ్ళీ శుభ్రపరిచి మళ్ళీ పూజాదికాలు నిర్వర్తిస్తూ ఉంటాడు. అయితే తన మనసులో ఎంత బాధ ఉందో, తను అందరినీ తొందరగా వెళ్ళిపోండి తొందరగా వెళ్ళిపోండి గోవింద గోవింద అని చెప్తూనే, గోవిందనామాలు చెప్తూనే వెళ్ళిపోండి అంటూ బయటికి తరిమేసింట. అయితే తను చాలా బాధతో నా దగ్గరకు వచ్చి అడిగింది, అమ్మ మీరు పర్సనల్ ఎఫెక్టివ్నెస్ గురించి చెప్పారు, నా వృత్తిలో అక్కడ నేను ఆ సత్యం చెప్పడం అనేది చాలా అప్రియం, నాకే అప్రియంగా అనిపించింది. చాలా మంది నడుచుకుంటూ ఎక్కిన వాళ్ళు, పేద సాధువులు, చాలా ఖర్చు పెట్టుకుని అప్పులు చేసుకుని భగవంతుని చూడటానికి వచ్చిన భక్తులు కూడా ఉన్నారు. అంత దాకా వచ్చిన తర్వాత మనందరికీ తెలుసండి, అక్కడ ఒకటి రెండు సెకండ్ల కంటే ఎక్కువ దర్శన భాగ్యం లభించదు. కానీ ఆ ఉన్నదాంట్లో కూడా పాపం తను అలా అందరినీ బయటికి తోసి వేయడం జరిగిందట. అప్పుడు నాకు అనిపించింది సత్యం అనేది, అంటే నేను నా జాబ్ లో చేసే దానికంటే కూడా ఆవిడ చాలా ఇబ్బంది పడింది అనిపించింది. ఎందుకంటే ఆవిడకి అది ఇంకా మిగిలిపోయింది తనలో. అప్పుడు నేను తలుచుకున్నది ఒకటే ఏంటంటే, తన పని తాను నిర్వర్తించడంలో తను అప్రియమైన సత్యం చెప్పడం వల్ల తను చాలా మేలు చేయగలిగింది. తనకి అదే చెప్పాను, మీరు లోపలున్న వాళ్ళందరినీ బయటికి పంపించడం వల్లనే గుడి గ్రహణ కాలానికి అనుగుణంగా మూసివేయబడడం జరిగింది, దానిలో తప్పేమీ లేదు. కాబట్టి ప్రియత్వము సత్యం అనేవి బాగా తోడుగా ఉంటాయి, అంటే వాటికి అవినాభావ సంబంధం ఉంటుంది. కానీ ఎట్ ద సేమ్ టైం అవి రెండు రెండు కోణాలుగా రెండు వైపులకి తిరిగి ఉంటాయని నా ఉద్దేశం.
1: ఇందాక మీరు చెప్పారు కదా అనుపమ గారు, అది విట్టు ఉంటే అంటే ఎన్నో సందర్భాలుగా మనం చూసాము స్వామి స్టూడెంట్స్ తో మాట్లాడుతున్నప్పుడు, ముఖ్యంగా బాయ్స్ తో మాట్లాడుతున్నప్పుడు, ఈరోజు స్వామి కోపం వచ్చేసింది కోపం వచ్చేసింది అనిపిస్తుంది, చాలా కోపంగా ఉన్నారు కోపంగా ఉన్నారు. అసలు స్వామికి కోపం అనేది లేదు, కానీ ఆ సందర్భంలో స్టూడెంట్స్ కి ఒక విషయం నేర్పించడానికి అది స్వామి ఒక తల్లిలాగా కోపం వచ్చినట్టు కనిపిస్తారు. అంటే మాకు చేంజ్ చేయడానికి, మాలో మార్పు చేయడానికి, అంటే అలా స్వామి అలా బిహేవ్ చేస్తేనే వి విల్ కరెక్ట్ ఆన్సర్స్ ని తెలుసుకుని స్వామి అలా మాట్లాడతారు, లేకపోతే స్వామి ఎప్పుడూ స్వీట్ గా మితంగానే మాట్లాడతారు. కానీ ఇందాక మీరు చెప్పినట్టు సందర్భం వచ్చింది కాబట్టి స్టూడెంట్స్ ని కరెక్ట్ చెయ్యాలి కాబట్టి అది డ్యూటీ కాబట్టి తప్పదు కాబట్టి స్వామి కూడా అంటే యాంగర్ కోపం ఉన్నట్టు అనిపిస్తారు. అయ్యో స్వామి కోపం ఉందని స్టూడెంట్ అంతా సెట్ అయిపోతారు. సెట్ అయిన తర్వాత మళ్ళీ క్షణంలో స్వామి నమ్ముతారు, స్టూడెంట్ అంతా నార్మల్ అయిపోతారు. మాకు ఎన్నోసార్లు ఇలా జరుగుతుంది, స్వామి కోపం వచ్చిందండి అంటే మేము దర్శనంకి వెళ్ళడం, స్వామి మావేపు రాకుండా ఇంకో చోట వెళ్ళిపోవడం, ఇంకా స్కూల్కి వెళ్తే అందరూ ఎలా అంటే అసలు అక్కడ ఉన్న చెట్లు కూడా లైఫ్ లేనట్టు అయిపోతాయి. అసలు టీచర్ సరిగా మాట్లాడరు, వార్డెన్ సరిగా మాట్లాడరు, హెడ్ మాస్టర్ సరిగా మాట్లాడరు, అసలు అట్మాస్ఫియర్ మొత్తం మారిపోతుంది. కానీ అది మళ్ళీ నెక్స్ట్ దర్శనకి వెళ్ళి వెళ్ళిన వెంటనే సాల్వ్ నార్మల్ అయ్యేటప్పటికి అంత వీరోజు నార్మల్. సో అది కరెక్ట్ చేయడానికి ఒకసారి మన భాషలో మన బాడీ లాంగ్వేజ్ లో మార్పు తేవాల్సి వస్తుంది అది నాకు అనిపిస్తుంది. సరే,
0: చాలా చక్కగా జరిగింది చర్చ అనుపమ, తర్వాత అనామిక ఇద్దరు కూడా సత్యం ప్రియం గురించి చాలా చక్కగా చర్చించారు. అయితే ఇది వింటున్నప్పుడు నాకు ఒక అనుమానం వచ్చింది, ఏంటంటే అంటారు కదా క్వశ్చనింగ్ మైండ్ అని, ఈ మైండ్ అనేది ఒక మంకీ లాగా స్వామి కూడా చెప్తారు. అది దాన్ని అలా వదిలేస్తే ఆ చర్చ వింటూ ఉంటే మనకి అది మంకీ లాగా ఇటు నుంచి అటు నుంచి ఆ తోట నుంచి ఈ తోటకి పరుగులు పెడుతూ ఉంటుంది. నాకు ఇప్పుడు తోచిన ఒక ప్రశ్న ఏమిటంటే ఇందులోంచి ప్రియం సరే చెప్పుకున్నాము, ఆ ప్రియం చెప్పేటప్పుడు అది అవతల వ్యక్తికి అప్రియంగా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి, స్వామి అని చెప్పారా ఈ విషయంగా అని కొంచెం తెలుసుకోవాలనే ఉత్సాహం కలిగింది. అప్రియంగా కాకుండా ఉండాలంటే మన సంభాషణ ఎలా ఉండాలో అది కూడా ఒకసారి చెప్తారా?
2: తప్పకుండానండి. స్వామి ఒక సందర్భంలో అన్నారు,

0: కాలు జారితే కలుగదు నష్టము, మాట జారితే మరణమిరా. ఎంత సత్యమైనా అప్రియంగా మనం చెప్తే దానివల్ల కలిగే నష్టాలు చాలా ఉన్నాయి. అయితే దీనిలో మాకు మేనేజ్మెంట్ సైన్సెస్ లో ఒకటి చెప్తారు కమ్యూనికేషన్ గురించి. ఏంటంటే ది ఎసెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇస్ రిసెప్షన్. అలాగే ఇందాక మన ఉషగారు కూడా అన్నారు టోటల్ అండర్స్టాండింగ్ అని స్వామి దాన్ని నిర్వచించారు. ఈ రెండు కలిపి మనం చూసుకున్నట్లయితే ఆ సత్యాన్ని మనం చెప్పగలగాలి. ఎలా చెప్పాలి? ఇది నన్ను మీరు వేసిన ప్రశ్న. ఎలా చెప్పాలి అనే దానికి సూటిగా ఒక సమాధానం చెప్పలేము. నా ప్రకారం అయితే ఇది సందర్భోచితంగా ఉండాలి. ఏ సందర్భాన్ని బట్టి ఎలా చెప్పాలి అనేది ఒకటైతే, మేము యూజువల్ గా మేనేజ్మెంట్ సైన్సెస్ లో చేసే పని ఏంటి అంటే ఇంపార్టెన్స్ అండ్ అర్జెన్సీ అనే దాన్ని వెతుక్కుని దాన్ని బట్టి కొంచెం ప్రయారిటైజ్ చేసుకొని చూస్తాం. ఒకటి సందర్భం, రెండోది హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్, హౌ అర్జెంట్ ఇట్ ఈస్ అనే దాన్ని బట్టి, మూడోది వినేవారి మనస్థితి. అంటే ఇందాక చెప్పాను కదా నేను ఒక అధ్యాపకురాన్ని, పిల్లల మనస్థితిని వారి తల్లిదండ్రుల మనోగతిని బట్టి కొంచెం చెప్పేటప్పుడు మృదువుగా అర్థమయ్యేటట్టు చెప్తే, ఎందుకంటే ఇందాక అనుకున్నాం కదండి టోటల్ అండర్స్టాండింగ్ అండ్ ఎసెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇస్ రిసెప్షన్. అంటే మనం ఆ యొక్క సందేశాన్ని వాళ్ళకి చెప్పగలగాలి, ఇవ్వగలగాలి, అది మెయిన్. దుర్భాషలు ఆడకుండా కూడా ఈ పని చేయొచ్చండి. ఇది మనం వృత్తిరీత్యా ఇందాక అనామిక గారిని కూడా చెప్పారు చాలా ఉద్వేగం వచ్చేస్తుంది ఎందుకంటే మిస్కమ్యూనికేషన్ చాలా జరుగుతుంది అని. ఈ మిస్కమ్యూనికేషన్ లో నేను చాలా మటుకు నేను యూజ్ చేసే వర్డ్ నా పర్సనల్ గా ఏంటంటే మ్యాల్ కమ్యూనికేషన్. అది ఏంటంటే మనము మాటల్ని ట్విస్ట్ చేసి అంటే తిప్పి మన మన యొక్క సందర్భాల్ని దానిలో జోడించి వాటిని వక్రీకరించి చెప్పకుండా సత్యం అనేది ఎప్పటికీ సత్యమైనది. ఈ యుగానికైనా ఏ యుగానికైనా సత్యం అనేది సనాతనమైనది, నిత్యమైనది. అందుకని ఇవాళైనా సత్యమే, రేపైనా సత్యమే, ఇక రాబోయే కాలంలో కూడా అది సత్యమే. కాబట్టి సత్యం చెప్పేటప్పుడు నిరంతరంగా సత్యం పలకాలని స్వామి చెప్పారు మనకి. కానీ ఆ చెప్పేటప్పుడు ఇతరులని బాధించకుండా వారిని ఏ విధంగా దుఃఖపరచకుండా వీలైనంత వరకు మృదువుగా మనం చెప్పగలిగితే ఐ థింక్ వరల్డ్ లో చాలా మటుకు ప్రాబ్లమ్స్ అక్కడే సార్ట్ అయిపోతాయని నా ఉద్దేశం.
1: ఇందాక మీరు స్వామి గురించి చెప్తూ చాలా చక్కగా చెప్పారు. ఎలా అయితే అంటే మనం ఏ విధంగా చెప్తాము, సత్యం ఎలాగైనా పలకాలి కానీ అది ఏ విధంగా చెప్తాము అది కూడా చాలా ఇంపార్టెంట్. నిజంగా చెప్పాలంటే మనం స్వామిని చూసి చాలా మాటికి ఫాలో అవ్వాలి. అండ్ మన ఫీల్డ్ మిస్కమ్యూనికేషన్ మాల్ కమ్యూనికేషన్ చాలా కామన్, మీరు కరెక్ట్ గా చెప్పారు అనుభవ గారు. అయితే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుందండి. కర్ణాటక చీఫ్ మినిస్టర్ అప్పట్లో దేవేగౌడ తను చీఫ్ మినిస్టర్ అనమాట అప్పుడు. అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి, క్యాంపెయినింగ్ అంతా జరుగుతున్నది, కాకపోతే తన పార్టీ అంత స్ట్రాంగ్ కాదు అని ముందే వాళ్ళకి కాస్త ఐడియా ఉంటుంది కదా. సో తనకి తెలుసు తన పార్టీ ఈసారి ఇంకా గెలవదేమో అని తనకి ఐడియా ఉన్నది. అప్పుడు పరిగెట్టి పుట్టపర్తికి వెళ్ళారనమాట. పర్తికి వెళ్తే స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి పిలిచారు. అయితే తను స్వామితో మాట్లాడుతున్నారు, మాట్లాడుతూ స్వామి ఈ ముఖ్యమంత్రి పదవి అని అలా ఒక మాట వేస్తే బాగుంటుందని స్వామికి చెప్పడం జరిగింది అనమాట. స్వామి ముఖ్యమంత్రి పదవి ఈసారి నేను ఎలక్షన్ క్యాంపెయిన్ నేను గెలిస్తే బాగుంటుందని ఒక మాట ఇలా వేశారు. సిచ్యువేషన్ స్వామికి తెలుసు, తను గెలుస్తాడో లేదో స్వామికి తెలుసు. మొహం మీద డైరెక్ట్ గా చెప్పకూడదు, ఎంత డిప్లొమాటిక్ గా ఎలా వర్డ్స్ వాడాలో అది వాడుతూ నిజం స్వామి ఎలా చెప్పినంటే, స్వామి ఏమన్నారంటే దేవేగౌడ చూడు ఎప్పటికైనా మాజీ ముఖ్యమంత్రి బెస్ట్ పోస్ట్ అని చెప్పేసి అలా వదిలేసింది. అంటే ఇంత టాక్ట్ఫుల్ గా ఇక యూఆర్ నాట్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ అని చాలా డిప్లొమాటికలీ ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం చెప్పడం జరిగింది. అండ్ తను తనకి సిచ్యువేషన్ అర్థమైంది. ఇటువంటి ఇన్సిడెంట్స్ చూస్తుంటే స్వామి ఎన్నో సందర్భాల్లో హౌ టు కమ్యూనికేట్, ఒక విషయాన్ని ఇంకొకరికి చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి, మాడ్యులేషన్ వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉండాలి, వర్డ్స్ సెలెక్షన్ ఎలా ఉండాలి, వాళ్ళకి హర్ట్ అవ్వకుండా ఎలా చెప్పాలి, చాలా బ్యూటిఫుల్ గా మాకు నేర్పించడం జరిగిందని నాకు అనిపిస్తుంది.
0: కమ్యూనికేషన్ గురించి మనం గత కొద్ది సమయం దీని మీద మనం కేటాయించి చక్కటి విషయాలు స్వామి చెప్పిన ఎన్నో కార్యరంగంలో మనం ఎదుర్కొంటున్న సమస్యల గురించి, సమస్యలు వాటికి
2: అవసరమైన సమాధానాలు కూడా మన చర్చ ద్వారా బయట తెచ్చుకున్నాం. అయితే ఇందులో ముఖ్యంగా నాలుగో పాయింట్ అయిన హితం గురించి మాట్లాడాలంటే నిజంగా అది ఎట్లా ఉండాలని నాకు అనిపిస్తుంది అంటేనండి, హితం అనేది మన హితంతో పాటు సర్వభూత హితేరత అంటారు. అంటే దాంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి పార్టీకి కూడా అది హితంగా ఉండాలి. అంటే నా ఒక్కడికి బాస్ కాబట్టి నాకు హితం చేసి నా సబార్డినేట్ కి అది అప్రియంగా హితం కాకుండా ఉండేటట్టు వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టు ఉంటే అది హితకరమైన సంభాషణ అనిపించుకోదేమో కార్యక్షేత్రంలో అనిపిస్తుంది ఆఫీస్ లో. అయితే ఏంటంటే అదే అంటారు కదా, ఫోర్డ్ ఎగ్జాంపుల్ గురించి కూడా మేనేజ్మెంట్ లో మనం విన్నాం. అయితే ప్రతిసారి కొత్త మోడల్ కార్ తీసుకొస్తాను అన్నప్పుడల్లా ఏమనేవాట, అందరినీ మీటింగ్ పిలిచి ఓకే ఈసారి ఏం కలర్ చేద్దాం ఎట్లాంటివి చేద్దాం అన్ని అడిగి, బట్ దిస్ టైమ్ వి ఆర్ గోయింగ్ విత్ బ్లాక్ అనేవాట. ప్రతిసారి బ్లాక్, ఐ బ్లాక్ ఇష్టం. అంటే ఇంకా హితం ఏమైంది అంటే ఇప్పుడు కంపెనీ ఇంట్రెస్ట్ లో ఆలోచించకుండా పర్సనల్ ఇంట్రెస్ట్ ని ముందు పెట్టుకుంటున్నాడు. అంటే హితం అంటే ఏమిటి, శ్రేయస్ ప్రేయస్ అని చెప్తారు కదండి, ఆ శ్రేయస్సు ప్రేయస్సు అనే దాంట్లో ప్రియమైనది ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో మనకి ప్రియం కలిగించి, శ్రేయస్ అంటే లార్జర్ ఇంట్రెస్ట్ అందరికీ హితం చేసేది. సో ఇప్పుడు ఆ హితం అనేది మనం చూస్తున్నప్పుడు ఇందాక అనుకున్నట్టుగానే సర్వభూత హితే అంత, అంటే అందరికీ హితం చేసేది విన్ విన్ మేనేజ్మెంట్ అని అనిపిస్తున్నాడు.
1: ఉష గారు ఇప్పుడు మీరు హితం గురించి మాట్లాడుతున్నారు కదండి, అంటే ప్రాక్టికల్ గా చూస్తే మాత్రం హిత బోధన అంటే ఈవెన్ అది మీ మంచికి అని నేను బోధన చెయ్యాలి అడ్వైస్ చేయాలంటే అసలు ఎవరికి విధానమే ఉండదండి అసలు. సో మీ వర్క్ ప్లేస్ లో ఐఎమ్ షూర్ మీరు మంచికైనా చెప్తూ ఉంటారని వింటున్నారా, అటువంటి సందర్భం ఏదైనా ఉందండి?
2: చాలా చక్కటి క్వశ్చన్ అండి. ఇందాక ప్రియం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఈ థాట్స్ కొంచెం నా మైండ్ లో వచ్చాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా దాంతో కలుపుకుంటూ నేను జవాబిస్తాను. ఇందాక ప్రియము సత్యం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కూడా స్వామి మనకు చెప్పినవి మూడు అంశాలు జ్ఞాపకం వచ్చాయి. అదేంటంటే నీతో నువ్వు మాట్లాడుకుంటున్నప్పుడు ఎప్పుడూ కూడా ఎంత అన్ప్లెజెంట్ అయినా కూడా అట్ట ట్రూత్ నీకు నువ్వు చెప్పుకోమన్నారు స్వామి. అలాగే నీ క్లోజ్ వాళ్ళతో చెప్పేటప్పుడు, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అనుకోండి, నీతో ఉన్న వాళ్ళ గురించి చెప్పేటప్పుడు స్వామి ఉన్నారంటే ఫస్ట్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ గమనించుకుంటూ, అలాగే ప్రీచింగ్ లాగా ఉండకూడదు, అన్ప్లెజెంట్ గా ఉండకూడదు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసుకుని వాళ్ళకి ఏదైతే నచ్చట్లేదు నువ్వు చెప్తున్నది అనుకుంటే అలాంటిది నువ్వు చెప్పకూడదు అన్నారు. నీ క్లోజ్ వాళ్లతో నువ్వు మాట్లాడేటప్పుడు స్వామి ఏం చెప్పారంటే సమయం సందర్భం బాడీ లాంగ్వేజ్, తర్వాత ఎవరితో మాట్లాడుతున్నా వాళ్ళ మూడ్ ఏంటి, వాళ్ళ మూడ్ గ్రహించి దానికి తగినట్టుగా మాట్లాడాలి అని. వాళ్ళకి అన్ప్లెజెంట్ గా ఉంటుంది అనుకుంటే అది మాట్లాడకపోవడమే ఉత్తమమేమో అనిపిస్తుంది, రిలేషన్షిప్ సరిగ్గా మెయింటైన్ చేయాలి అంటే. తర్వాత బయట వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం ఎట్లా ఉండాలి అని అంటే అడగందే సలహా చెప్పద్దు, ఉచిత సలహాలు చెప్పద్దు అన్నారు స్వామి. ఎందుకంటే ప్రీచింగ్ ఎవరు ఇష్టపడండి, వాక్ ద టాక్ అంటారు కదా, ఫాలో చేసి చూపిస్తుంటే చాలా చిన్న కథలు ఉన్నాయి మనకి, మనకి సమయం లేదు, సమయాభావం కూడా చెప్పుకోవట్లేదు. మనం ఏదైనా ఆచరించి చూపిస్తే పిల్లల పెంపకంలో కూడా మనం ఎలా నడుచుకుంటున్నామో చూసి పిల్లలు దాన్ని ఫాలో అవుతారు. కాబట్టి ప్రీచ్ చేయడం కంటే కూడా ప్రాక్టీస్ చేసి చూపించడం అనేది ఎప్పుడు మంచిది. కాబట్టి వర్క్ ప్లేస్ లో కూడా ఇదే రూల్, మనకి మనం ఎట్లా బాస్ గా ఉన్నాం, మనం ఎలా కండక్ట్ చేసుకుంటున్నాము, అది ఆఫీస్ కి రెస్పాన్సిబుల్ గా మనము మన బిహేవియర్ మన కండక్ట్ ఉంటుందా, ఇంటెగ్రిటీ, తర్వాత ట్రాన్స్పరెన్సీ, మళ్ళీ రెస్పాన్సిబిలిటీ, ఓనింగ్ ఆఫ్ యువర్ ఫాల్ట్స్, ఇంకేదైనా ఒకటి పొరపాట్లు డిలేలు అయిపోతే ఓవర్ రన్స్, టైం ఓవర్ రన్స్, దానికి ఓనప్ చేస్తున్నావు అండి రెస్పాన్సిబిలిటీ, దాన్ని నువ్వు మానవస్ లో కన్వర్ట్ చేస్తే ఆర్గనైజేషన్ కి ఎంత లాస్ అయింది, దానికి ఆర్ యూ రియలీ ఫీలింగ్ గిల్టీ, ఇవన్నీ కనుక నీకు ఒక వాల్యూస్ లాగా కనుక కొత్త వాళ్ళలో నువ్వు కృతంగా చెప్తే ఆ మెంబర్ ఆర్గనైజేషన్ కి ఒక అసెట్ అవుతాడు, ఒక మంచి హ్యూమన్ రిసోర్స్ అవుతాడని నా పర్సనల్ అనుభవం అండి.
1: ఈ మూడు లెవెల్స్ లో మనకు మనం సత్యాన్ని ఎలా చెప్పుకోవాలి, మన కుటుంబ సభ్యులతో ఎలా చెప్పాలి, అలాగే బయట అంటే సమాజంతో ఎలా సత్యాన్ని షేర్ చేయాలి అనేది స్వామి చెప్పారన్నారు కదా, ఉషక చాలా మంచి విషయం చెప్పారండి. అయితే మీ వృత్తిరీత్యా మీరేమైనా మీ సబార్డినేట్స్ తో కానీ కలీగ్స్ తో కానీ మీ బాస్ తో కానీ మీరు ఇలాంటివి ఎప్పుడైనా సందర్భాలని ఎదుర్కొన్నారా, అలా ఎదుర్కొన్నప్పుడు మీరు ఈ హితాన్ని ఎలా మీరు మీ ఆచరణలో పెట్టారు అనేది మాతో కొంచెం షేర్ చేసుకుంటారా?
2: చక్కటి ప్రశ్న. ఇలాంటివి మనకి ప్రతిరోజు కార్యరంగంలో మనం ఎదురు చూస్తూనే ఉంటాం అనుకున్నా, ఇలాంటివి ఎదురు అవుతాయి మనకి, ఎందుకంటే అంత స్మూత్ సెయిల్ కాదు ఆఫీస్ లో మనం ఇస్తున్నది, మనం వీఆర్ నాట్ డీలింగ్ విత్ మెషిన్స్ కదా, వీఆర్ ఆల్ డీలింగ్ విత్ హ్యూమన్ బీయింగ్స్ హూ కమ్ విత్ వేరియస్ ఎమోషన్స్, వేరియస్ బ్యాక్గ్రౌండ్స్, కల్చర్, అందరూ ఒకలాగా ఉండరు. చిన్న చిన్న విలేజెస్ నుంచి వస్తారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాదు, ఆఫీస్ డెకరం తెలియదు, ఇట్లా ఉన్న వాళ్ళందరితో మనం పనిచేస్తున్నప్పుడు మనకి రకరకాల అనుభవాలు ఎదురవుతాయి. బాస్ ముందు నేను చెప్తాను, తర్వాత నేను నా సబార్డినేట్ తో ఫేస్ చేసింది కూడా రెండు హితపరంగా నేను నాకు ఎదురైన రెండు నేను చెప్తాను. మా బాస్ కి ఎప్పుడు ఒకలాంటి భయం ఉండేది, బయట డిపార్ట్మెంట్స్ కి మనం ఏదైనా కొంచెం అగ్రెసివ్ గా ఇష్యూ గురించి ఏమైనా బయటకు తీసుకొచ్చి లెటర్ రాయాలంటే నేను టకటక నో డ్రాఫ్ట్ రాసి పెట్టేసి ఇంగ్లీష్ లో పెట్టేసేదాన్ని. ఆయన దాన్ని 15 రోజులు పక్కకు పెట్టేసి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేసేవారు, సైన్ చేయడానికి కొంచెం ఓనప్ చేయడానికి భయపడేవారు. ఏంటి నాకు అర్థమయ్యేది కాదు, నాకు ఆయన హితం కదా ఇది, మన డిపార్ట్మెంట్ కి హితం ఇది, ఎందుకంటే మన సిఏజీ గైడ్ లైన్స్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమైతే ఉన్నాయో దాని గురించి మనం అవతల వాళ్ళకి వాళ్ళ డ్రాబ్యాక్స్ చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది, సటిల్ గా చెప్పాలి నేను ఎట్లా చేయాలి అని. అది నేను ఎక్కడ ఎవరిని పాయింట్అవుట్ చేయకుండా ఇష్యూ ఫోకస్డ్ గా నేను రాసినప్పుడు వి ఆర్ నాట్ పాయింటింగ్ యువర్ ఫింగర్ టువర్డ్స్ ఎనీవన్ అన్నప్పుడు ఆయనకి ధైర్యం చాలేదు కదా. ఒక రోజు నేను ఇలాగే హితంగానే దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి డిపార్ట్మెంట్ యాజ్ ఎ హోల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ, ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ రిసోర్సెస్, మనం ఎంతమంది రిసోర్స్ మనము ప్రొజెక్షన్స్ లో ఎంత తక్కువ కనిపిస్తున్నాయి, ఏం కనిపించినట్టు ఏం చేయనట్టుగా ఎట్లా దీన్ని రిఫ్లెక్ట్ అవుతోంది, ఓవరాల్ పర్ఫార్మెన్స్ కూడా ఎట్లా ఇదవుతోంది అనేది కొంచెం ఆయనకి ఇష్యూ ఫోకస్డ్ గా థర్డ్ దీని మీద పెడుతూ చెప్తే ఆయనకు అసలు కొంచెం సేపు నేను ఏం మాట్లాడుతున్నానో అర్థం కాలేదు. మేడం మీరంతా ఏదో పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు మేడం, మేనేజ్మెంట్ టర్మ్స్ అన్ని ఫ్లవరీ లాంగ్వేజ్ లో ఏదేదో చెప్తారు, నాకు అసలు ఏం అర్థం కాలేదు మేడం. ఏం లేదు సార్, ఇక్కడ జరుగుతున్న ఇష్యూని మనము సింపుల్ ఇంగ్లీష్ లో వాళ్ళకి ఎక్కడ ఎంత చెప్పాలో అంతే చెప్తూనే మనం లెటర్ రాశాం, ఎవరిని మనం పాయింట్అవుట్ చేయటం లేదు. దీనివల్ల స్టేట్ గవర్నమెంట్ అలర్ట్ అయ్యి మనకి ఇవ్వాల్సిన రిపోర్ట్స్ సరిగ్గా ఇస్తే అక్కడ మనకి పిఎస్సీ రిపోర్ట్, సిఏజీ రిపోర్ట్ లో మన పార్లమెంట్ లో సబ్మిట్ చేసే రిపోర్ట్ వరకు కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది. దానివల్ల మనకి ఫ్యూచర్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎంతో సేవింగ్ ఉంటుంది సార్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇమ్మీడియట్ గా ఆయన సైన్ పెట్టి చాలా థ్యాంక్స్ మేడం నన్ను ఈ డైరెక్షన్ లో నన్ను ఎడ్యుకేట్ చేసినందుకు, రియల్లీ ఆల్ దీస్ డేస్ ఐ వాజ్ రిప్రిహెన్సివ్ బికాస్ ఐ డి న్యూ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ ఐ వాజ్ ఇన్ ద డార్క్ అని చెప్పేసి ఆయన నన్ను మనస్ఫూర్తిగా నన్ను అప్రిషియేట్ చేయడం జరిగింది. నేను నా అప్రైజల్ కంటే కూడా ఇది నేను ఎక్కువ చాలా వాల్యుబుల్ గా నేను అనుకున్నాను, ఎందుకంటే సీనియర్ మోస్ట్ పర్సన్ ఆన్ ద వర్జ్ ఆఫ్ హిస్ రిటైర్మెంట్ హీ యాక్సెప్టెడ్ అండ్ హీ ఎక్నాలెడ్జ్ మై అడ్వైస్. అది నేను హితం డిపార్ట్మెంట్ హితం కలిగింది అనుకున్నాను. రెండోది నేను బాస్ గా ఉంటూ నా సబార్డినేట్ తో జరిగింది కూడా చెప్తాను, ఎందుకంటే రెండు మనకు అవసరమే. మనం మేనేజ్మెంట్ లెవెల్ మిడ్ మేనేజ్మెంట్ తోటి వరకు కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది. దానివల్ల మనకి ఫ్యూచర్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎంతో సేవింగ్ ఉంటుంది సార్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇమ్మీడియట్ గా ఆయన సైన్ పెట్టి చాలా థ్యాంక్స్ మేడం నన్ను ఈ డైరెక్షన్

అవసరమే. మనం మేనేజ్మెంట్ లెవెల్లో మిడ్ మేనేజ్మెంట్ లో ఉన్నప్పుడు మనం వీఆర్ రిపోర్టింగ్ టు సంబడి, వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ వర్క్ ఫ్రమ్ సంబడి. అలా ఉన్నప్పుడు రెండు వైపులా ఒకటేలాగా ఉండాలి అని నా ఉద్దేశం. హితం అనేది ఎవరికైనా హితమే. కాబట్టి కొత్తగా వచ్చిన అబ్బాయి ఇలాగ ఇంజనీరింగ్ అయిపోయి స్ట్రీట్ ఫ్రమ్ కాలేజ్ నా దగ్గరికి వచ్చినప్పుడు డ్రెస్ని తెలియక అబ్బాయి వే ఆఫ్ డ్రెస్సింగ్ అనుకోండి, కల్చర్ అనుకోండి, మాట విధానం అనుకోండి, పనిచేసే తీరులో కానీ అబ్బాయి చూపించిన ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ ని నేను పాయింట్అవుట్ చేయకుండా, పర్సన్ ఫోకస్డ్ గా పాయింట్అవుట్ చేయకుండా, ఇష్యూ ఫోకస్డ్ గా అతని డిలేయింగ్ టాక్టిక్స్ వల్ల డిపార్ట్మెంట్ కి ఎంత ప్రాబ్లం అవుతుంది, ఎంత నష్టం అవుతుంది, టీమ్ వర్క్ లో మిగిలిన మెంబర్స్ వర్క్ ఎట్లా డిలే అయిపోతుంది అనేది అతనికి కూర్చోబెట్టి చెప్పినప్పుడు, అంటే వర్క్ ఆస్పెక్ట్ తోనే నువ్వు ఇలా చేయడం వల్ల, అంటే మనం ఇట్లా చేస్తే ఈ రోజు అవ్వాల్సింది, థర్స్డే అవ్వాల్సిన పని మండే వరకు అవుతుంది కదా, మండే వరకు నీ పని అయిపోతే నేనెప్పుడు చూడాలి, తర్వాత బాస్ ఎప్పుడు సైన్ చేయాలి, ఈ ఫోర్ లెవెల్స్ దాటేసరికి ఈజీగా ఇంకో 1 వీక్ అవుతుంది జస్ట్ బికాస్ వీఆర్ డిలేయింగ్ ఇట్ బై 1 అవర్ నీ లెవెల్లో. సో సవా 4 డేస్ మనకి ఎంతంత మన టీం మీద. డూ యూ వాంట్ ఎవ్రీబడి టు పాయింట్ అవుట్ ఎ ఫింగర్ టువర్డ్స్ అవర్ సెక్షన్ సేయింగ్ దట్ దే ఆర్ ఆల్వేస్ లేట్, దే ఆర్ నెవర్ ఆన్ టైమ్, టైం షెడ్యూల్స్ ఫాలో అవ్వదు అని చెప్పించుకోవడం నీకు బాగుంటుంది? నో మ్యామ్, నో, ఐ నెవర్ అగ్రీ, దట్స్ ద స్పిరిట్, కమ్ ఆన్ లెట్స్ ఆల్ డూ ఇట్ నౌ. వాట్ ఈస్ యువర్ టేక్ అవే ఫ్రమ్ దిస్? హౌ యూ ఆర్ గోయింగ్ టు డూ అబౌట్ దిస్? What is your action plan? And you have to come out with your own way and tell me in what way you are going to do it. And cheppangaane papa athane, ma'am today morning I'll do this, by tomorrow I'll complete this, idi adhi ani cheppesi okati mappu athane ni cheyem chestaru commitment tho naaku ichadu, ichinattu gaane chakkaga aa rojuki edo tappu tadaka lekunda untundam kaadu, but we are there to see and correct it. కానీ ఆ లెవెల్ లో అట్లీస్ట్ నాకు ఇంకో టైంకి వస్తే కనుక దాన్ని నేను కరెక్ట్ గా దాన్ని ఇవాల్యుయేట్ చేసుకుంటూ కరెక్షన్స్ వేరేవా నెసెసరీ చేసుకుని టైంకి మేము ఆ రిపోర్ట్ ఇచ్చేటట్టు అది అతనికి హితంగా ఉండి, అలాగే అతను ఒకసారి టాప్ బాస్ పిలిచినప్పుడు మీటింగ్ కి వెళ్ళడానికి కూడా ఎలా ఉన్నాడో అలాగే వెళ్ళిపోతూ ఉంటే కూడా పిలిచి అతన్ని, ఆఫీస్ డెకరం ఉంటుంది, డ్రెస్ కోడ్ ఉంటుంది, పెద్దవాళ్ళం మీట్ అయ్యేటప్పుడు చక్కగా వెళ్ళి గ్రూమ్డ్ దీనితో చక్కటి డ్రెస్ తో వెళ్ళాలి, ఇవన్నీ నువ్వు కొత్తగా చేరావు కాబట్టి నీకు తెలియదు కానీ దిస్ విల్ గో లాంగ్ వే, నీ కెరియర్ లో నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా కూడా ఇలాంటి చిన్న చిన్నవి నీకు లైఫ్ లో ఎంతో హెల్ప్ చేస్తాయి బాబు అని చెప్పినప్పుడు ఇటుకెట్ ఇన్ ఏ పాజిటివ్ వే. అప్పటి నుంచి అతన్ని స్టార్టెడ్ మోల్డింగ్ హిమ్సెల్ఫ్ అండ్ మైండింగ్ హిమ్సెల్ఫ్ అండ్ తర్వాత చాలా గ్రేట్ వర్కర్ గా, మంచి వర్కర్ గా పేరు తెచ్చుకున్నాడు. నా అడ్వైస్ ఫాలో అవ్వడం వల్ల నేను అన్ను కానీ, ఎందుకంటే చెప్తాం మనం ఈజీ, ఫాలో అవడం అతని చేతిలో ఉంది, అతనికి హితమైనది అని అతను గ్రహించాడు కాబట్టి అవన్నీ చేసుకుని అనతి కాలంలోనే అతను చక్కగా ఇక్కడ మంచి వర్కర్ గా పేరు తెచ్చుకుని బయట కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ లో అతను ఏ పోస్ట్ కోసం అయితే కలగన్నాడు అనతి కాలంలోనే 2 ఏళ్లలో ఆ పోస్ట్ సంపాదించి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి నేను బలంగా నమ్ముతాను ఏమనంటే హితం అనేది అవతల వాడికి కానీ నీకు కానీ అది మంచిది హితం అని తెలిసినప్పుడు నువ్వు చెప్పే విధానం ఇందాక నేను అనుకున్నట్టు కానీ చక్కటి విధానంలో నొప్పించకుండా మృదువుగా చక్కటి సంభాషణతో కనుక చెప్తే ఎవరైనా ఉంటారండి. సమయం సందర్భం ఇందాక మనం అనుకున్నట్టుగా సమయం సందర్భం చూసుకుని ఓవరాల్ బిగ్గర్ పిక్చర్ ఆర్గనైజేషన్ పరంగా ఫ్యామిలీ అనుకోండి, ఇండివిజువల్ కాకుండా ఇండివిజువల్ వల్ల ఫ్యామిలీకి ఎంత ఉపయోగం, ఫ్యామిలీ వల్ల దేశానికి ఎంత ఉపయోగం, దేశం లోపల ఉన్న మన ఆర్గనైజేషన్ కి ఎంత ఉపయోగం, అలా ఒక్కొక్కటి స్వామి చెప్పినట్టుగా ముందు ఇండివిజువల్ సాధన, కలెక్టివ్ సాధన, ఫ్యామిలీ సాధన ఇలా వచ్చారు కదా, ముందు సెల్ఫ్ నుంచే మొదలవ్వాలి, మొదలయ్యి దేశం వరకు వెళ్ళేటట్టు అంతర్జాతీయంగా కూడా వెళ్లేందుకు ఇవన్నీ కూడా తోడ్పడతాయి. ఎందుకంటే చేంజ్ యువర్సెల్ఫ్ ద హోల్ వరల్డ్ విల్ చేంజ్ అని స్వామి అంటారు కాబట్టి ఈ విధమైన బిహేవియర్ తో కమ్యూనికేషన్ తో మనం అనుకున్న రిజల్ట్ ను సాధించచ్చు. చాలా చక్కటి చర్చ జరిగింది ఈరోజు మృదు భాషణ అనే అంశం మీద. స్వామి మనందరి చేత పలికించిన ఎన్నో భావాలు మనకి స్థూలంగా తీసుకొచ్చి మన ద్వారా పలికించిన భావాలన్నీ కూడా ఇది మనం చెప్పినవి కాదండి, నిజంగా స్వామి మనకి స్థూలకి తీసుకొచ్చి ఆయన మన చేత ఏది పలికిస్తే అది మనం పలికామని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఈ గంట సేపు 40 నిమిషాల పైగా మనం మాట్లాడిన మాటల్లోంచి ఇప్పుడు టేక్అవేస్ ఏంటి అంటే మనం కార్యాచరణకి మనం ఒక 3 పాయింట్లు అలా అనుకోవాలి అంటే ఇవన్నీ సమాప్ చేస్తూ చెప్పడానికి నాకు అనిపిస్తుందండి, ఈ కమ్యూనికేషన్ అనేది నిజంగా ఒక మహామంత్రం స్వామి చెప్పింది. ఈ మహామంత్రం అన్నప్పుడు ఆ మంత్రాన్ని మనం మననం చేసుకోవాలి కదా, మననం చేసుకోవాలంటే ఈ 40 నిమిషాల్లో మనం చెప్పిన దాన్ని చక్కగా 3-4 పాయింట్స్ లాగా దాన్ని సమప్ చేయాలంటే ఇప్పుడు మన చర్చ మొత్తం మహామంత్రం లాగా మనం ఫాలో అవ్వాలంటే మననం చేసుకుంటూ ఒక్కొక్క పాయింట్ గురించి టేక్అవే ఏంటి అని మనం ఆలోచిద్దాము. హితం గురించి చివరిగా చెప్పాను కాబట్టి అది నా అంశంగా నేను తీసుకుని చెప్పాను కాబట్టి హితం గురించి నేను చెప్పే పాయింట్ ఏంటంటేనండి, సర్వ భూత హితేరత అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అంటే అందరిలో మనం ఉన్నాం, మనలో అందరు ఉన్నారని మనం ఎలా అంటాము, అందరిలో స్వామి చూడాలని ఎలా అంటాము, అట్లాగే ఇండివిజువల్ లెవెల్లోనే కాకుండా ఆర్గనైజేషన్

0: మన కార్యరంగం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆలోచిస్తే కనుక లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఆలోచించి అందరికీ విన్ విన్ గా ఉండేది, అందరికీ హితం చేసేది ఫాలో అయితే కనుక నథింగ్ లైక్ ఇట్, నో రిగ్రెట్స్. ఇంకా రేపు పొద్దున మనకి ఎటువంటి బాధ కానీ లేకపోతే దాని గురించి ఎటువంటిది ఉండదు. అలాగే అనామిక మీరు కూడా ఈ పాయింట్ గురించి ఒక టేక్అవే పాయింట్ ఉంది చెప్పండి, తర్వాత అనుకుమా కూడా చెప్తారు.
1: ఉషారు, ఇప్పుడు వర్క్ ప్లేస్ లో హితం గురించి అయినా సత్యం గురించి అయినా అంటే ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తే ఎలా హ్యాండిల్ చేయాలో స్వామి మీ చేత మాట్లాడారు కాబట్టి నాకు ఆ పాయింట్స్ అర్థమైపోయాయి. ఇంకా అనుద్వేగం గురించి చెప్పాలంటే స్వామి చెప్పినట్టే నా వన్ టేక్అవే పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా ఆఫీస్ లో లేదా ఈవెన్ ఏ పరిస్థితులైనా ఉద్వేగం కలిగితే మాత్రం 1 to 10 కంపల్సరీ అక్కడ కౌంట్ చేస్తే ఆ పరిస్థితిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది స్వామి మాట బంగారు మాట. సరే,
2: మరి వాక్కులో ప్రియత్వం సత్యము ఈ టాపిక్ వస్తే నా ప్రకారం టేక్అవే పాయింట్స్ 2. 1 నియంత్రణ, 2 నివేదన. వాక్కుని నియంత్రించుకుని ఎటువంటి హార్ష్ వర్డ్స్ వాడకుండా మృదువుగా ఇతరుల మనస్థితిని ఎరిగి మాట్లాడినప్పుడు అది ప్రేమగా ఉంటుందని నేను తెలుస్తానండి. 2 ఏంటంటే స్వామి వాక్కుని సాక్షాత్ భగవత్ స్వరూపం కింద మనతో చర్చించారు కాబట్టి మనము మాట్లాడే ప్రతి అంశాన్ని భగవంతునికి ఒక నివేదనగా ఒక పూజా పుష్పంగా మనం ఆయనకు అర్పించినట్లయితే మనం చాలా జాగ్రత్తగా మాట్లాడి మృదువుగా మాట్లాడుతున్నామని నా నమ్మకం. సో ఈ 2 నా ప్రకారం నా టాపిక్ నుండి టేక్అవే పాయింట్స్.
0: బంగారు అవకాశం మాకు కలగజేసి మృదు భాషణ అనే చక్కటి అంశం మాకు ఇచ్చి మా అందరి చేత కూడా ఈ చర్చ చేయించినందుకు రేడియో స్థాయి వారికి మొదటగా మా అందరి తరఫున కృతజ్ఞతలండి. అలాగే తన చక్కటి గళంతో మృదు మధురమైన గళంతో స్వామి పద్యాలు మనందరికీ అందించిన సాయి సోదరి సాయి శ్రీలక్ష్మికి కూడా ధన్యవాదాలు. అన్నిటికంటే ముఖ్యంగా ఏమి మాట్లాడడం చేత కానీ మాలాంటి మామూలు వాళ్ళందరి చేత కూడా నూతన కరోతి వాచాలం అనేది నిజం చేస్తున్నట్టుగా స్వామి మామూలు మాటలు అతి సింపుల్ భాష మాట్లాడే మాలాంటి వాళ్ళ చేత ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చి స్వామిని మరొక్కసారి గుర్తు చేసుకునేందుకు మాకు ఒక మంచి బంగారు వేదిక ఇచ్చినందుకు మన స్వామి వారికి సదా కృతజ్ఞతలు. అలాగే శిరస్సు వంచి వందనం సమర్పిస్తున్నామండి. సాయిరాం.

0: తీయని మాటే ప్రేమకు బాట చర్చా కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్న వారు శ్రీమతి ఉషా వేమూరి, శ్రీమతి అనామికా సాయి, శ్రీమతి డాక్టర్ అనుపమా ముద్దికొండ, పద్యపఠనం శ్రీమతి సాయి శ్రీలక్ష్మి. అంతర్గతంగా ఉన్న విలువల పెన్నిధిని జాగృతంగా ప్రకటింపజేసే విలక్షణ విధానమే విద్య. అటువంటి విద్యా విధానానికి ఆదర్శవంతమైన సంధానమే శ్రీ సత్యసాయి విద్యా విధానం. అక్కడ విద్యను అభ్యసించిన వారికి వారు చేసే పనే పరమాత్మ, యోగమే సద్యోగం, కర్మాచరణమే కర్మయోగం. అలా కర్మనే ఉపాసనగా మలుచుకోవటం అంటే పనిచేసే చోటికి స్వామిని పిలుచుకోవటమే. అదే కర్మోపాసన. దేశ విదేశాల్లో విధి నిర్వహణలో ఉన్న శ్రీ సత్యసాయి పూర్వ విద్యార్థులు సమర్పిస్తున్న డయల్ ఇన్ ఇంటర్వ్యూ సమగ్ర సమ్మేళనం కర్మోపాసన. ఇందులో పాల్గొన్నవారు శ్రీయుతులు ఉదయ్ గిరీష్, జగదీష్ చంద్ర, కె రఘురాం, రామ్ నరేష్, సంచాలకులు శ్రీ రంగనాథరాజు.
1: ఓం శ్రీ సాయిరాం. స్వామివారి పాద పద్మాలకు మమ్మేముగా అర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈరోజు రేడియో సాయి యానివర్సరీలో భాగంగా వర్క్ ఈజ్ వర్షిప్, మనం చేసేటువంటి కర్మయే ప్రార్థన అనేటువంటి ఈ విషయంపై సమీక్ష జరపడానికి మనతో పాటు సోదరులు జగదీష్ చంద్ర, ప్రిన్సిపల్ ఇంజనీర్ కార్ల్ జైస్ సింగపూర్ నుండి, సోదరులు రఘురామ్ కన్సల్టెంట్ ఇన్ఫోసిస్ హైదరాబాద్ నుండి, సోదరులు రామ్ నరేష్ ఫౌండర్ డైరెక్టర్ తత్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సిడ్నీ ఆస్ట్రేలియా నుంచి పాల్పంచుకుంటున్నారు. ఈరోజు మనం మాట్లాడబోయేటువంటి, సమీక్ష జరపబోయేటువంటి ఈ విషయం చాలా గంభీరమైనటువంటిది. స్వామి పలుమార్లు ఈ విషయం గురించి చెప్తూ వచ్చారు. అయితే మనము ఈ విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ముందుగా ఈ వర్క్ ఈజ్ వర్షిప్ అనేటువంటి ఈ వాక్యాన్ని లోతుగా పరిశీలించాలి. అసలు వర్క్ అంటే ఏంటి, దేన్ని మనం వర్క్ అనాలి? సోదరులు రఘురామ్, మీరు ఈ విషయంపై కొంచెం శ్రోతలకు తెలియజేస్తారా?
2: అందరికి నా లవింగ్ సాయిరామ్. ప్రతి జీవి తెల్లవారు నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పనిలో ఉంటారు. మన బాడీలో బ్లడ్ కాన్స్టాంట్ గా సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. మన హార్ట్ ఎప్పుడు ఒక కాన్స్టాంట్ రిధమ్ లో బీట్ అవుతూ ఉంటుంది. మన తినే ఫుడ్ డైజెస్ట్ అయ్యి ప్రతి ఆర్గన్ కి శక్తి ఇస్తుంది. సో ఇలా చూస్తే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి ఏదో ఒక పనిలో నిమగ్నులై ఉంటారు. ప్రతి పని చేయాలి, మనం పని నుంచి తప్పించుకోలేము. అందువలన భగవద్గీతలో మన పని, మన వర్క్ ని వర్షిప్ గా మార్చే విధానంని కర్మయోగ అనే చాప్టర్ లో చాలా డీటెయిల్డ్ గా డిస్క్రైబ్ చేశారు. ఇదే ఇంగ్లీష్ లో మనం ఒక కోట్ ఇక్కడ మనకి చాలా యాప్ట్ గా ఉంటుంది. ఇట్ ఈస్ ద వే టు గాడ్ ఈస్ త్రూ యువర్ డ్యూటీ అండ్ రైట్లెస్ యాక్షన్స్. కర్మలో ఉండే కర్మం అంటే డిసిప్లిన్ ని మనకి ప్రధానంగా ఉండాలి. కర్మతో వచ్చే రిజల్ట్ గాని సక్సెస్ గాని ఫెయిల్యూర్ గాని మనకి ప్రధానం కాకూడదు. అంటే ఒక్కొక్కసారి కొంతమంది విజయం కోసం తన ఒఫీషియల్ పోస్ట్ ని ఆర్ అధికారాన్ని అధికారంతో ఇతరుల్ని భయపెట్టి పని చేస్తుంటారు. ఇలాంటి పనులు చేయించినా అవి అపజయం అవుతాయి. ఒకరిని భయపెట్టి, ఒకరిని లొంగ తీసుకొని, ఒకరిని స్వేచ్ఛ ఇవ్వకుండా పనిచేస్తే అది అపజయం అవుతుంది. మనం మన కర్మని అనుసరిస్తూ మన సత్యాన్ని వదలకుండా ధర్మంగా పనిచేస్తే అపజయం వచ్చినా అది జయమే అవుతుంది. సో ఇదే ఈ విషయం మన స్వామి మనకి తెలిపారు. ద వే టు వాల్యూ ది మాస్టర్ ఇస్ టు మాస్టర్ హిస్ వాల్యూ. సో స్వామి చెప్పే మార్గం మనం వెళ్తే మనకి ఈజీగా స్వామిని పీస్ చేసే ఒక అవకాశం దొరుకుతుంది. సో ఇదే ఈ విషయంలోనే ఒకసారి స్వామి చిన్మయానంద గారు, అప్పట్లో ఉండే ఒక గొప్ప జడ్జ్ తేజ్ బహదూర్ సత్గురు గారిని కలిసి సక్సెస్, అతని సక్సెస్ వెనుక రహస్యాన్ని తెలుసుకోవడానికి అడిగారు. అప్పుడు తేజ్ బహదూర్ సత్గురు గారు ఇలా చెప్పారు, మనం జీవితంలో సక్సెస్ రావాలి అంటే, ఏ పని చేసినా సక్సెస్ కావాలి అంటే ఒక సన్యాసి లాగా జీవించాలి, ఒక ఎద్దులాగా కష్టపడాలి కాదు, ఒక గుర్రం లాగా పరిశ్రమించాలి. అప్పుడే సక్సెస్ విజయం తనంతలు తానే మన వెనక చూస్తుంది. ఒక్కొక్కసారి మన చేసే పని మీద నిర్లక్ష్యం ఉంటుంది, చెయ్యని పని మీద ఆసక్తి ఉంటుంది. చాలా మంది తను చేసే పని మీద నిర్లక్ష్యంగా ఉంటారు, తమరు కాని పని మీద కొండంత ఆసక్తి ఉంటుంది. ఇది ఒక చిత్రమైన గుణం, ఇది జీవితంలో విజయం చేకూర్చదు. సో ఒకసారి ఈ శతాబ్దంలో అతి గొప్ప సైంటిస్ట్ గా పేరు పొందిన డాక్టర్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ను జీవితంలో విజయం లభించే మార్గం ఏమిటి అని ఎవరు అడిగారు. అందుకు ఆయన ఒక సూత్రములు ఇలా జవాబిచ్చారు. ఏ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఇందులో ఏ అనగా విజయం, ఎక్స్ అనగా పని, వై అనగా ఆటలు, జెడ్ అనగా నిశ్శబ్దంగా పనిచేయడం అని అతను చెప్పారు. సో శ్రమిస్తేనే విజయ మార్గం అని అన్నారు. సో దాంతో పాటు మన శరీర ఆరోగ్యాల కోసం ఆడుతూ పాడుతూ పనులు చేయాలని చెప్పారు. దీంట్లో ఒక ముఖ్యమైన నియమం గుర్తించాలి, మనం పని చేసేటప్పుడు నిశ్శబ్దంగా సైలెంట్ గా పనిచేస్తే ఆ కర్మకి ఒక ఆ ఫలితం చాలా చక్కగా ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ధనం వల్లనో విజయం వల్లనో తన శక్తి వల్లనో సహకరించిన ఉత్తమ స్థానంలో ఉండే మనుషులు చిన్న చిన్న పనులు చేయడానికి ముందుకు రారు. అల్పమైన పనులు చేస్తే వాళ్ళకి నామోషిగా భావిస్తారు. సో ఇందుకే భారత్ మజ్దూర్ సంఘ నాయకుడు శ్రీ దంటోపంత్ టెంగ్డే గారు ఒక ప్రసంగంలో చెప్పారు, ప్రెస్టీజ్ లోపల ప్రవేశిస్తే అభివృద్ధి ఆగిపోతుంది అని అన్నారు. మనం ఇప్పటి వరకు ఈ విషయాల్లో మాట్లాడుతుంటే వర్క్ గురించి దాంట్లో ఉన్న వేరియస్ ఎలిమెంట్స్ గురించి తెలుసుకున్నాం, కానీ ఇప్పుడు ఇలాంటి వర్క్ ని వర్షిప్ గా ఎలా మార్చగలం, అసలు వర్క్ కి వర్షిప్ కి ఉన్న రిలేషన్షిప్ ఏంటి, ఇది తెలుసుకుంటే మన కార్యం మన వర్క్ చాలా ఈజీగా అయిపోతుంది.
3: బ్యూటిఫుల్ గా చెప్పారు బ్రదర్. నైస్ గా కన్సైజ్ గా వర్క్ అంటే ఏంటి అని, అంటే శరీరంలో ప్రతి అంగము ప్రతి అవయవము ఆగకుండా ఆ పని చేస్తూనే ఉంది. సోమ నట్టు సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు, నదులు ప్రవహిస్తాయి, గాలి వీస్తుంటుంది, వీటన్నింటికి ఆగకుండా ఏ విధంగా నడుస్తుంది, అదే ఆగకుండా ఆ పని నడుస్తుంది, కర్మ నడుస్తుంది ప్రపంచంలో. అయితే బ్రదర్ రామ్ నరేష్, ఇప్పుడు మన రఘురామ్ ఇంత చక్కగా వర్క్ అంటే ఏంటో చెప్పారు, మరి స్వామివారు చెప్పినటువంటి ఎన్నో సందర్భాల్లో వర్షిప్ అనేటువంటి దాన్ని ఏ విధంగా స్వామి వర్ణిస్తూ వచ్చారు, ఏ విధంగా స్వామి దాని గురించి చెబుతూ వచ్చారు, కొంచెం మన శ్రోతలకు మీరు తెలియజేస్తారా?
4: రేడియో సాయి శ్రోతలకు ముందుగా నా మనస్ఫూర్తి సాయిరామ్స్, సాయిరామ్ రాజు,
3: సాయిరామ్.
4: ముందుగా చెప్పాలి అంటే బ్రదర్ రఘురామ్ చెప్పినట్లు వర్క్ ఎంత ముఖ్యమో ఆ వర్క్ చేసేటప్పుడు వర్షిప్ కూడా అంతే ముఖ్యం. అసలు మనం ఇంకా స్వామి చెప్పిన కొన్ని మాటలు మనము ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో గుర్తు చేసుకోగలిగితే వర్షిప్ వర్క్ అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పి స్వామి ఎన్నో విధాలుగా దాన్ని మనందరికీ తెలియపరచడం జరిగింది. స్వామి చెప్పిన ఒక దివ్య ఉపన్యాసం నుంచి ఒక చిన్న కొటేషన్, టు వర్షిప్ గాడ్ త్రూ గుడ్ క్వాలిటీస్, గుడ్ కండక్ట్, గుడ్ థాట్స్ అండ్ గుడ్ కంపెనీ ఈజ్ ద బెస్ట్ వే టు ప్లీజ్ గాడ్ అని చెప్తూ, ఆ బెస్ట్ వే టు ప్లీజ్ గాడ్ అనేది ఎట్లా సాధ్యమవుతుంది, దేవుణ్ణి వర్షిప్ చేయాలి అంటే మంచి గుణాలే కాదు, మంచి నడవడిక, మంచి ఆలోచన, మంచి సహచరులతో కలిపి మనం దేవుణ్ణి ప్రార్థించడం జరుగుతుందని స్వామి చెప్పారు. అది మనకు ఎలా సాధ్యం, అది కూడా స్వామి ఎంత మంచివారు చూసారా. మన ఈ కలియుగంలో మనము ఎటువంటి కష్టం లేకుండా స్వామి మనకు ప్రతి ఒక్కటి చాలా చిన్న చిన్న పదాలలో స్వామి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలా ఒక సందర్భంలో స్వామి 8 ఫ్లవర్స్ ఆఫ్ వర్షిప్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ చెప్పారు. సో వాట్ ఆర్ దిస్ 8 ఫ్లవర్స్ ఆఫ్ వర్షిప్? మొదటిగా నాన్ వైలెన్స్, అహింస. మనం చేసే పని ద్వారా ఎవరికి ఎటువంటి హాని కలగనప్పుడు దట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఆఫ్ వర్షిప్, నాన్ వైలెన్స్. సెకండ్, కంట్రోల్ ఆఫ్ సెన్సెస్, ఇంద్రియ నిగ్రహ శక్తి. ఎప్పుడైతే మనం చేసే పనిలో మన ఇంద్రియాలు, మన కర్మేంద్రియాలు, మన జ్ఞానేంద్రియాలు మన మాట అంటే మన హృదయంలో ఉన్న స్వామి మాట విని స్వామి చెప్పే హృదయపు చప్పుళ్లకు అనుగుణంగా నడవగలుగుతామో అప్పుడు మనము తలిచే ప్రతి తలంపు వర్షిప్ అవుతుంది. కంట్రోల్ ఆఫ్ సెన్సెస్, కంపాషన్ ఫర్ ఆల్ లివింగ్ బీయింగ్స్. కంపాషన్ అనగా కరుణ. జగత్ అంతా స్వామి మనపై చూపించిన కరుణను మనము 10 మందికి పంచే విధంగా అదే కరుణ చూపించగలిగితే అది వర్షిప్ అవుతుంది. ఫర్బేరెన్స్, క్షమ. చాలా మంది అంటారు సీతమ్మ తల్లికి భూమాతకున్నంత క్షమ, అంత ఫర్బేరెన్స్ ఉంది. ఆ మహాతల్లి చూపించిన ఈ మహోత్తరమైన గుణములో మనము 10వ వంతు క్షమ అయిన మన చుట్టూ వారికి మనం చూపించగలిగితే అది ఖచ్చితంగా వర్షిపోతుంది. పీస్, శాంతి. శాంతి మనకు ఎలా ప్రాప్తిస్తుంది? ఎప్పుడైతే మనము పరిపూర్ణంగా మన హృదయాన్ని, మనం చేసే పనిని, మనం తలిచే తలంపును, మూటిని కలిపి ఒకే దారికి తీసుకొచ్చి ఆ దారి పరమాత్మని పాదపద్మములకు చేరే విధంగా మనము కోరగలిగితే దాని ద్వారా వచ్చేదే మనశ్శాంతి, పీస్. ఈ తరుణంలో స్వామి చాలాసార్లు సంస్కృతి నుంచి ఒక కోటేషన్ చెప్పేవారు, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనం. మనస్సన్యత్ వచస్సన్యత్ కర్మన్నన్యత్ దురాత్మనం. ఎప్పుడైతే మన చేతలు, తలంపులు, వాక్కులు అన్ని కలుస్తాయో అప్పుడే మనం మహాత్మనం అవుతామని స్వామి ఎన్నో దివ్యోపదేశములలో ఈ ప్రస్తావన గురించి మాట్లాడడం జరిగింది. పైగా పెనన్స్ అండ్ వాట్ ఈజ్ మెడిటేషన్. ఎప్పుడైతే మనం చేసే పని మీద మనము పరిపూర్ణమైన ఏకాగ్రత పెట్టి ఆ పని తప్ప ఎటువంటి ఆలోచన లేకుండా అది ఒక్క టాస్క్ మీదే మన మైండ్ ని పరిపూర్ణంగా పెట్టగలిగితే అది మెడిటేషన్ అవుతుంది. సో బుద్ధిజం లో దీనికి ఒక మంచి ప్రక్రియ ఉంది, చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది వాళ్ళు చేసే మెడిటేషన్. దే హ్యావ్ ఎ కాన్సెప్ట్ అన్నమాట, వాకింగ్ మెడిటేషన్, ఈటింగ్ మెడిటేషన్, స్లీపింగ్ మెడిటేషన్, గేజింగ్ మెడిటేషన్ అంటారు. ఇట్లా మనం చేసే ప్రతి పనిలో ఆ పరిపూర్ణమైన ఏకాగ్రతని ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు అది వర్షిప్ అవుతుంది. స్వామిని దాన్ని ఇంకొద్దిగా ఎక్స్పాండ్ చేస్తూ ఆ మెడిటేషన్ ని కాస్త మనం పెనెన్స్ లాగా చేయగలిగితే అప్పుడు అది పరాభక్తి అవుతుంది, సుప్రీం భక్తి అంటారు. ద స్పేస్ బిట్వీన్ 2 passing thoughts ఇన్ యువర్ మైండ్ ఈజ్ ట్రూ మెడిటేషన్ అంటారు. మన మనస్సులో, మన మదిలో రకరకాల ఆలోచనలు వస్తుంటాయి, 2 ఆలోచనల మధ్య ఎంత సైలెన్స్ ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతామో ఆ సమయం ఎంత ఉంటుందో అది ట్రూ స్టేట్ ఆఫ్ మెడిటేషన్ అంటారు. ఎటువంటి సంబంధం లేకుండా మనం చేసే పనిలో పూర్తిగా నిమగ్నం కావటం. ఫైనల్ గా 8వ పుష్పం, 8th flower ఆఫ్ వర్షిప్, ట్రూత్, సత్యం. మనము చేసే పనిలో సత్యం ఉంటే మనము చేసే పనిని మనము స్వామి వారికి ఎటువంటి సమయమునైనా, ఏ కాలమునైనా, ప్రెసెంట్ టెన్స్ లో అయినా, పాస్ట్ లో అయినా, ఫ్యూచర్ లో అయినా, ఎప్పుడైనా సరే, రాత్రి అయినా పగలైనా, మనం చేసే ఏ పనైనా సరే స్వామి వారికి మనము దాన్ని ఆఫర్ చేయగలిగితే, మనం చేసే పనిని మనం స్వామి ముంగిట పెట్టగలిగితే, స్వామి ముంగిట మాట్లాడగలిగితే దాన్ని మించిన వర్షిప్ అనేది లేదు.
3: చాలా చాలా బాగా చెప్పారా. స్వామి చెప్పినటువంటి ఈ 8 పుష్పాల వర్షిప్ అని చాలా చక్కగా ఒక సమాహారాన్ని అందరికి తెలియజేశారు. వెరీ నైస్. అయితే ఇప్పుడు మనము బ్రదర్ రఘురాజ్ చెప్పినట్టు, ఇప్పుడు రామ్ చెప్పినట్టు, ఈ వర్క్ అండ్ వర్షిప్ అనేటువంటి ఈ 2 విభేదాలు కేవలం అజ్ఞానం నుంచే వస్తాయనిపిస్తున్నా. అంటే పరిపక్వత లేనటువంటి దృక్పథంతోనే వర్క్ అనేటువంటిది వేరు, వర్షిప్ అనేటువంటిది వేరు అనేటువంటి భావన వస్తుంది కావచ్చు. ఏ విధంగానైతే మంచి చెడు, ప్రపంచము అప్రపంచము, దేవుడు దయ్యము అనేటువంటి ఈ విభేదాలు, ఈ ద్వంద్వభావం ఉంటుందో, ఆ విధంగానే ఒక పనిని ఒక వైపు నుంచి చూడడంతో అది పనిగా మారుతుంది, కర్మగా మారుతుంది, ఇంకో వైపు నుంచి చూడడంతో అది ప్రార్థన, పూజగా మారుతుంది. అది మనిషి యొక్క మానసిక పరిపక్వత, ఆ ఆధ్యాత్మిక పరిపక్వత పైన ఆధారపడుతుంది అనిపిస్తుంది. బ్రదర్ జగదీష్, వాట్ డూ యూ థింక్? మీరు ఏమంటారు, ఈ ఆలోచన కరెక్టేనా? ఎప్పుడు వర్క్ అనేటువంటిది వర్షిప్ గా మారుతుంది?
5: ఫస్ట్ రేడియో సై లిసనర్స్ అందరికి ప్రేమపూర్వకమైన సాయిరాం. సాయిరాం రంగనాథ్ చాలా బాగా చెప్పారు. మీరు ఈ క్వశ్చన్ కూడా మీరు అడిగింది చాలా డీప్. వర్క్ ఇస్ వర్షిప్, ఈ టాపిక్ చాలా డీప్ టాపిక్. ఒక విధంగా మనం భావిస్తే, మీరు ఎలాగ ఇప్పుడు ఇప్పుడే చెప్పారు, అది ఒక స్పిరిచువల్ కాంపిటెన్స్ లేకపోతే ఆ పరిపక్వత లేనప్పుడు ఈ ద్వంద్వాలన్నీ మన మనసులో వస్తాయి. కాబట్టి మన అవుట్లుక్ చాలా ఇంపార్టెంట్ వీటన్నిటిలోనే. మనం ఒకవేళ ఒక 2 streams ఆఫ్ ఫిలాసఫీస్ గురించి చెప్తాను నేను. ఒకటేమో రెనే డికార్తే అని ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఉండేవారు, ఆయన చెప్పారు, ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్
6: అన్నమాట. ఆయన ఇచ్చిన ప్రధానత దేనికంటే మనసుకి, నేను నాలో ఆలోచించే శక్తి ఉంది కాబట్టి నేనున్నాను అనే సత్యాన్ని నేను నిరూపించగలుగుతున్నాను. రెండోది దీన్ని కొంచెం మోడిఫై, అంటే కొంచెం మోడిఫై కాదు 180 డిగ్రీ మోడిఫికేషన్ చేస్తే మనకి మన 4 వేదిక్ డిక్టాస్ ఉంటాయి కదా, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ, బ్రహ్మ తత్వమసి, అయితే అలాంటి ఆ వేదిక్ డిక్టాస్ మనకి తెలిసొస్తాయి. దాన్ని పాల్ సార్ట్రే చాలా బాగా చెప్పారు, బ్రహ్మాండంగా చెప్పారు. ఆయన చెప్పారు, ఐ యామ్ దేర్ ఫోర్ ఐ థింక్, అంటే ఇక్కడ ఫోకస్ లో ఉండేది నా జీవి, నా మనసు కాదు. ఈ సనాతన వైభవంలో స్పిరిచువాలిటీలో నేర్పించేది ప్రతి ఒక్క బోధన దానికి సెంటర్, దానికి ఎపి సెంటర్ ఎవడంటే జీవి ఒక్కడే, సాధు కూడా దానికి ఎపి సెంటర్. అలాగే వర్క్ అండ్ వర్షిప్ లో కూడా ఒకవేళ మనం ఆ భేదాన్ని చూడాలి అంటే, వాటిలో డిఫరెన్స్ కానీ డిస్టెన్స్ ని కానీ బ్రిడ్జ్ చేయాలంటే దానికి చేసిన వాడు సాధకుడే. దట్ మీన్స్ ఆ జీవి దాన్ని ఎలాగ భావిస్తాడో, చేసేవాడు దాన్ని వర్క్ గా భావిస్తాడా వర్షిప్ గా భావిస్తాడా, ఆ డిఫరెన్స్ తెచ్చేది ఆ మనసే. ఏ రోజైతే ఆ డిఫరెన్స్ పోతుందో, ఆ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిస్తుందో, ఆ రోజే వర్క్ కి వర్షిప్ కి ఇంకా డిఫరెన్సే ఉండదు. ఏ పని చేసినా, ఎలాగ మీరు స్టార్టింగ్ లో చెప్పారు కదా, సర్వకార్యం భగవత్ ప్రీతి అర్థమని స్వామి ఎన్నోసార్లు చెప్పారు, ఏ పని చేసినా అది దేవుడికే అర్పితంగా ఆ భావంతో మనం చేస్తే అది ఆటోమేటిక్ గా వర్షిప్ అవుతుంది. కాబట్టి ద డిఫరెన్స్ బిట్వీన్ వర్క్ అండ్ వర్షిప్ ఈజ్ అన్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, ఇట్ ఈస్ ద ఫీలింగ్ విత్ విచ్ వర్క్ ఈజ్ డన్. మీరు కొంచెం గమనిస్తే ఉడత భక్తి గురించి ఎన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఉడత అసలు చేసింది ఏమి, త్రేతాయుగంలో తన తోకతో వెళ్లి కొంచెం దుమ్ము దులిపింది సముద్రంలో, కానీ ఈ రోజు కూడా దాని భక్తి గురించి అందరూ మాట్లాడతారు. శబరి ఏం చేసింది, ఇంగిలి రేక్కాయలు తినిపించింది రామచంద్రుడికి. కుచేలుడు ఏం చేశాడు, తన చంక కింద అటుకులు మోసుకొని వెళ్ళాడు ఇంత దూరం, కానీ ఈ రోజు కూడా వాళ్ళ భక్తి ప్రపత్తుల గురించి మనం మాట్లాడతాము. ఎందుకు, ఆ చేసే పని పెద్ద గొప్ప పని, అలాంటి పనులు ప్రతి వాడు ఎన్నోసార్లు చేస్తారు, కానీ దేవుడు భావప్రియుడు, బాహ్యప్రియుడు కాదు. దట్ ఇన్నర్ ఫీలింగ్ దేంతో ఆ పని చేస్తాము అదే క్వాలిఫై చేస్తుంది దాన్ని వర్షిప్ వర్క్ అనేది. ఆ ఫీలింగ్, దట్ ఫీలింగ్ ఈజ్ పారామౌంట్. అంటే ఆ భావం ఏ రోజు మనలో చేరుతుందో, మనం చేసే ప్రతి కార్యం అదొక వర్షిప్ గా మారిపోతుంది. ఇది ఇది నా అభిప్రాయం.
7: చాలా బాగా బ్యూటిఫుల్ గా చెప్పారు. ఇట్ ఇస్ చాలా బ్యూటిఫుల్ గా కన్సైజ్ గా వర్క్ వర్షిప్ అనేటువంటి ఆ డిఫరెన్స్, అది మన ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా చక్కగా వివరించారు.
4: అవును జగదీష్, చాలా బాగుంది జగదీష్, చాలా బాగుంది.
7: ఇప్పుడు రామ్ నరేష్, ఇప్పుడు మీరు యూ హ్యావ్ స్టార్టెడ్ ఏ కంపెనీ, అది అది కూడా విదేశాల్లో, అక్కడ ఉండేటువంటి వర్క్ కల్చర్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉండేటువంటి ఈ ఆలోచన ధోరణి, జీవిత శైలి ఎన్నో భిన్నమైనటువంటిది. ఇప్పుడు మనము స్వామి దగ్గర ఉన్నప్పుడు విద్యార్థులుగా ఈ మాట ఎన్నోసార్లు వింటూ వచ్చాము, దాన్ని పాటిస్తూ వచ్చాము. కానీ ఈ బయట ప్రపంచంలో అడుగు పెడితే, అంటే బయట ప్రపంచంలో ఒకటి ఉంది అని అనుకుంటే, దాంట్లో అడుగు పెడితే ఈ ఆశల మధ్య, ఆశయాల మధ్య, మోసాల మధ్య, మోహాల మధ్య, వీటి మధ్య జీవిస్తూ, వీటి మధ్య నలిగిపోతూ, ఈ వర్క్ ఇస్ వర్షిప్ అనేటువంటి ఈ వాక్యాన్ని జీవించడం సాధ్యమవుతుందా మీ యొక్క సొంత అనుభవంలో, దీన్ని మీరు ఏ విధంగా జీవించగలిగారు?
4: సాయిరాం రాజు, ఇది చాలా క్లిష్టమైన సిచ్యువేషన్, ఎప్పుడు ఛాలెంజింగ్ గానే ఉంటుంది. మీరు చెప్పినట్టు నా వృత్తిని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటారు. ఈ వృత్తిలో ఎంతో మంది స్టేక్ హోల్డర్స్ ఉంటారు. అటువంటి సిచ్యువేషన్ లో మనము తీసుకునే ప్రతి నిర్ణయం, మనము ఆలోచించే ప్రతి ఆలోచన, మనము నడిచే ప్రతి మార్గము మనకు మాత్రమే కాకుండా ఇంకో 10 బిజినెసెస్ కాను, ఇంకొక 10 రకాల ఈ ప్రొఫెషనల్స్ కి ఆ ఇంపాక్ట్ ఉంటుంది.
7: అంటే వాటాదారులందరికీ ఇంపాక్ట్ ఉంటుంది.
4: కరెక్ట్. అటువంటి సిచ్యువేషన్ లో మెయిన్ గా నా వృత్తి వరకు వస్తే చాలా అడ్డంకులు వస్తాయి. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో జనరల్ గా డబ్బు చాలా ఎక్కువ, అంటే సంపాదన శక్తి చాలా ఎక్కువ. నేను ఒక న్యూజిలాండ్ కంపెనీతో ఒక ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది. ఈ పర్టిక్యులర్ క్లయింట్ వచ్చేసి ఒక టెక్నాలజీ కంపెనీ, వారికి పెద్ద మొత్తాన ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పాండ్ అవ్వాలనే కాంక్షతో చాలా పెద్ద మొత్తాన పెట్టుబడిదారుల నుండి డబ్బు తెచ్చుకోవడానికై నాలాంటి వాడిని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఆ కంపెనీ మంచిదా చెడ్డదా, ఆ కంపెనీ టెక్నాలజీకి ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ టెక్నాలజీ పనికొస్తుందా లేదా, ప్రతి ఒక్కటి అసెస్ చేసి పెట్టుబడిదారుల నుంచి వీళ్ళకు పెట్టుబడి ఇప్పించాలి. అది ఇక్కడ నేను చేయాల్సిన పని. అలాంటి ఒక సిచ్యువేషన్ ఆ తరుణంలో సుమారు 50 మందికి పైన పెట్టుబడిదారులతో మాట్లాడడం జరిగింది. చాలా ఇంట్రెస్ట్ వచ్చింది ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి. ఎంతో మంది ముందుకొచ్చారు. సింగపూర్ లో ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీని కలవడం జరిగింది. ఆ కంపెనీలో పనిచేసే ఒక ఎంప్లాయీ 6 నెలల క్రిందట మా కంపెనీ స్టార్ట్ చేసిన మొదటి 2-3 వారాలలో మేము కలవడం జరిగింది. అప్పుడు మేము మాటలలో ఈ కంపెనీ గురించి చెప్పగా, ఈ న్యూజిలాండ్ కంపెనీ చాలా బాగుంది, నేను మా ఇన్వెస్ట్మెంట్ కమిటీకి ఈ కంపెనీని రికమెండ్ చేస్తాను అని చెప్పి, ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీని ఈ సింగపూరియన్ కొలీగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కమిటీకి ప్రజెంట్ చేయడం జరిగింది. ఇంకా ఒక 1 వారం రోజుల్లో ఆ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఈ న్యూజిలాండ్ కంపెనీకి పెట్టుబడి ఇస్తారు అని ఎప్పుడైతే ఈ సింగపూర్ ఎంప్లాయీకి తెలిసిందో, ఈ సింగపూర్ ఎంప్లాయీ వెంటనే ఆ కంపెనీ పెద్దలకు తెలియకుండా నాతో మంతనాలు జరపడం స్టార్ట్ చేశాడు. ఏమని, ఇప్పుడు మా సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ మీ న్యూజిలాండ్ క్లయింట్కి డబ్బు ఇస్తే నాకు నువ్వు కమిషన్ ఇవ్వాలి అని. అప్పుడు నాకు ఫస్ట్ అంటే నా వృత్తిలో ఇట్లా ఎవరన్నా హెల్ప్ చేస్తే కమిషన్స్ ఇవ్వడం సర్వసాధారణం. కానీ కానీ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఈ ఎంప్లాయీకి నేను కమిషన్ ఇస్తే అది తప్పవుతుంది. ఎందుకు తప్పవుతుంది? ఎందుకంటే ఇతను ఆ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి పని చేస్తున్నాడు కాబట్టి. సో ఆ టైంలో నేను కొన్ని ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఒకటి, ఇప్పుడు నేను ఈ సింగపూర్ వాడికి డబ్బు ఇవ్వను అంటే వాడు ఈ సింగపూర్ ఎంప్లాయీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ద్వారా న్యూజిలాండ్ కంపెనీకి డబ్బు ఇవ్వడానికి హెల్ప్ చేయడు. ఆ న్యూజిలాండ్ కంపెనీకి డబ్బు కావాలి, ఈ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ డబ్బు ఇస్తున్నాడు. మధ్యలో ఈ చిన్న ఎంప్లాయీ బేసికలీ ఈ సిచ్యువేషన్ ని ఆసరాగా తీసుకుని నా దగ్గర నుంచి డబ్బు రాబట్టుకోవడం చూస్తున్నాడు. సో అప్పుడు నేను కొన్ని ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఒకటి, యాజ్ ఎ లీడర్ నా కంపెనీకి సీఈఓగా నేను తప్పు చేయకూడదు. నేను ఇటువంటి తప్పు చేస్తే నా ఎంప్లాయీస్ కి నేను ఒక తప్పుడు మార్గాన్ని చూపించిన వాడిని అవుతాను. సో ఫస్ట్ ఆ విధంగా నేను ఈ తప్పు చేయకూడదు. సెకండ్, ఈ తప్పు ఇట్లా చేసిన ద్వారా, ఇట్లా సంపాదించిన డబ్బు ద్వారా ఈ న్యూజిలాండ్ కంపెనీ సీఈఓ అతను కూడా తన షేర్ హోల్డర్స్ కి ఒక తప్పుడు మార్గం ద్వారా డబ్బు ఇన్వెస్ట్మెంట్ రాబట్టిన వాడు అవుతాడని చెప్పి, అది ఒక తప్పు అని చెప్పి ఆ న్యూజిలాండ్ కంపెనీ సీఈఓని కాపాడడం కూడా ఇంకొక డ్యూటీ. దట్స్ డైరెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ అంటారు, అతన్ని కాపాడాలి. ఇవన్నీ కాకుండా ఈ విధంగా సంపాదించిన డబ్బు పాపపు డబ్బు, అది మనం తీసుకోకూడదు, దీనివల్ల ఎవరు బాగుపడకూడదు అని చెప్పి ఆ టైంలో నేను ఈ డీల్ మొత్తం క్యాన్సిల్ చేశాను. నేను వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకోకుండా బయటికి రావడం జరిగింది. ఆ టైంలో చాలా బాధ వేసింది, చాలా డబ్బు పోయింది, నష్టం వచ్చింది. కానీ ఒకటి మనకు ఆనందం ఇచ్చిన డిసిషన్ ఏమిటంటే, మనకు స్వామి నేర్పించిన మంచి నడవడిక మనం ప్రాక్టికల్ గా ప్రపంచానికి మన వృత్తి ద్వారా మనం డెమాన్స్ట్రేట్ చేయగలిగాము. దానికి మించిన ఆనందం ఇంకొకటి లేదు, దానికి మించిన వర్షిప్ నాకు తెలిసి ఇంకొకటి లేదు. దాని వల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ కొన్ని కోట్లు సంపాదించినా మనకు మిగలదు. అంటే స్వామి ఎప్పుడు అంటారు కదా, యూ షుడ్ ఆస్పైర్ టు బి గుడ్ రాదర్ దాన్ గ్రేట్ అని చెప్పి. సో నా జీవితంలో నా కోరిక ఉంటే, రామ్ ఒక గుడ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అని అనుకోవాలి, కానీ రామ్ ఒక గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అనుకోకూడదు అనే ఆలోచన నాకు స్వామి చెప్పింది బాగా గుర్తుంది. అదే నేను పరిపూర్ణంగా నమ్మాను, దాని విధంగానే నేను నా ఆలోచన శైలిని మార్చుకున్నాను.
2: చాలా అద్భుతం, చాలా చక్కగా చెప్పారు రామ్ నరేష్. అంటే మన ప్రొఫెషనల్ లైఫ్ లో మనం చూస్తుంటాం, మీరు ఒక ఎక్స్పీరియన్స్ చెప్పారు మీ ప్రొఫెషనల్ లైఫ్ లో, అలాగే మన ప్రొఫెషనల్ లైఫ్ లో మన అందరికి ఎవరో ఒకరు బాస్ ఉంటారు. సో మనం చాలా కష్టపడి ఆ టార్గెట్స్ మీట్ అయ్యి బాస్ ని పిలిచి చేయడానికి ట్రై చేస్తూ మనం ప్రమోషన్ కోసం చాలా చేస్తుంటాం ఈ మన ప్రొఫెషనల్ లైఫ్. అలాగే మనం ఒక ఈ వర్క్ ని వర్షిప్ గా ఎలా మార్చుకోగలం, ఎలాగా కొన్ని హ్యాబిట్స్ మన డైలీ లైఫ్ లో తెచ్చుకోగలం ఉంటాయి. మనం ఒక పర్స్పెక్టివ్ మారిస్తే ఆ ఎంటైర్ ప్రాసెస్ చాలా సులువు, చాలా ఈజీ అయిపోతుంది. ఈ ప్రపంచాన్ని ఒక కంపెనీగా భావిస్తే భగవంతుడు దీనికి అల్టిమేట్ బాస్. మనం భగవంతుడికి, మన బాస్ కి ఈజ్ చేయాలంటే ప్రతి క్షణం వర్షిప్ చేస్తూ మన పని చేస్తే ఆ పని, ఆ వర్క్ వర్షిప్ అయిపోతుంది. స్వామి ముందు మనకి అందరికి తెలిపారు, దైవ సహాయం కావాలంటే ముందు మానవ ప్రయత్నం జరగాలి అని. మనమంతా నడుం కట్టి భగవంతుని స్మరించి మన పనుల్లో సాఫల్యం చేయగలం, చెందగలం. ఎవరు కార్యరంగంలో ప్రవేశిస్తారో వాళ్ళకి భగవంతుని సహాయం తప్పకుండా చేరుతుంది. గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. సో అలాగే ఇప్పుడు చూస్తే మనం అర్జునుడికి భగవాన్ సారిదయ్యారు గాని తను యుద్ధం చెయ్యలేదు. ఎంత స్వల్ప పని అయినా దాన్ని బ్యూటిఫుల్ గా సుందరంగా చేయడంలోనే దాని ఘనత ఉంది. సో అమెరికన్ కవి డగ్లస్ మేలక్ దీన్ని దృష్టిలో ఉంచుకొని ఒక చక్కని కవితం రాశారు. దాని భావం, పర్వత గ్రామ్ మీద పై పైన పెరిగే టేక వృక్షాన్ని కాకపోతే లోయలో పెరుగుతున్న చెట్ల పొదునై ఉండు, చల్లగాలిని ఇచ్చే మహావృక్షాన్ని కాకపోతే మొక్కగా అయినా పెరుగు. ఇక్కడ మన అందరికీ ఏదో ఒక పని దొరుకుతుంది. పెద్ద పనులు ఉన్నాయి, చిన్న పనులు ఉన్నాయి, మన సమీపంలో ఉన్న పనులు మనం చేద్దాం. నీవు కాంతులు విరజల్లే సూర్యుడివి కాకపోతే నక్షత్రం అయి ప్రకాశించు. పెద్ద చిన్న అనే పరిమాణం బట్టి నీ జయాపజయం నిర్ణయం కావు. నీవు ఏ స్థానంలో ఉన్నా ఉత్తముడుగా ఉండు. కవి రాసిన ఆఖరి రెండు పదాలు, ఇట్ ఈస్ నాట్ బై యువర్ సైజ్ యు విన్ ఆర్ లూజ్, బి ద బెస్ట్ ఆఫ్ వాట్ ఎవర్ యు ఆర్. సో అలాగే ఇప్పుడు స్వామి డిస్కోర్స్ ఇదే విషయాన్ని స్వామి మనకు చాలా సార్లు డిస్కోర్స్ లో చెప్పారు. సో ఎ థాట్ యు రీప్ ఎన్ యాక్షన్, సో ఎన్ యాక్ట్ యు రీప్ ఎ హ్యాబిట్, సో ఎ హ్యాబిట్ యు రీప్ ఎ క్యారెక్టర్, సో ఎ క్యారెక్టర్ యు రీప్ ఎ డెస్టినీ. సో ఇలాగ ఇండివిజువల్ లెవెల్లో మనం మన డైలీ లైఫ్ లో ఈ చిన్న చిన్న హ్యాబిట్ పెంచుకొని పోతే అది ఒక మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్ గా రిజల్ట్ అవుతుంది. ఆ క్యారెక్టర్ వల్ల మన ఫ్యామిలీ మెంబర్స్ దాని వల్ల ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు కూడా మారే ఛాన్స్ ఉంటుంది. మన ఫ్యామిలీ బాగుంటుంది, ఫ్యామిలీ బాగుంటే మన సొసైటీ అల్టిమేట్ గా బాగుంటుంది, సొసైటీ బాగుంటే మన యావత్ భారత దేశం ప్రోగ్రెస్ అవుతుంది, డెవలప్మెంట్ అవుతుంది. సో స్వామి చెప్పినట్టు ఇండివిజువల్ ఇస్ ఎ లింబ్ ఆఫ్ ది సొసైటీ. సో అట్ ఇండివిజువల్ లెవెల్ మన ఈ చిన్న హ్యాబిట్స్ మన డైలీ లైఫ్ లో తెచ్చుకుంటే ఇలాంటి వర్క్ ప్రతి చిన్న పని, ముందుగా రాజు చెప్పినట్టు మన పని ఇది చిన్న పని పెద్ద పని అనే డిస్టింక్షన్ లేకుండా ప్రతి పని చేసే ముందు స్వామిని స్మరించుకుంటూ ధైర్యంగా ఆ పని చేస్తూ మనం పట్టుదల ఆ పని చేసే ఆ పట్టుదల ఆ శక్తి చేసుకొని చేస్తే ఆ పనిలో సఫలం అసఫలం అయినా సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా అవి మనకి ఎఫెక్ట్ చేయదు. అలాంటప్పుడు అలాంటి పనే వర్షిగా మారిపోతుంది. సో ఇలాగా ఇలాంటి చిన్న చిన్న హ్యాబిట్స్ మనం చేస్తే మనం ఆ క్యారెక్టర్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ మనం ఆ పర్సనాలిటీ డెవలప్ చేసుకోగలం.
5: చాలా బాగా చెప్పారు రఘురామ్, చాలా బాగా చెప్పారు
4: రఘురామ్. మీరు చెప్పిన ఇన్సిడెంట్స్ చాలా బాగున్నాయండి. అసలు చెప్పాలంటే ఇట్ ఫెల్ట్ లైక్ నాకు ఒక ఎక్స్టెన్షన్ లా అనిపించింది. నేను ముందు చెప్పిన ఎక్స్పీరియన్స్ కి మీరు ఇప్పుడు చెప్పిన పదాలను జోడించి చూస్తే ఏ విధంగా అయితే నేను చెప్పినట్టు నేను పెద్ద మొత్తాన డబ్బు వద్దనుకొని బయటకు వచ్చాను, అప్పుడు నేను చెప్పినట్టుగా చాలా బాధేసింది. అంత డబ్బు నాకు, అరే మొదటి ఆ సంవత్సరంలో ఇంత పెద్ద డీల్ జరిగితే నాకు మంచి జరిగేది, నా ద్వారా కంపెనీ బాగుపడేది, ఒక 10 మందికి ఉపాధి కలిగించే అవకాశం ఉండేది అని చెప్పి చాలా బాధేసింది. కానీ అప్పుడు ఎందుకో స్వామి చెప్పిన మాటలు గుర్తొచ్చి నేను ఒక మంచి డెసిషన్ తీసుకోగలిగాను. ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల వచ్చిన బై ప్రోడక్ట్ ఏమైందంటే, ఎగ్జాక్ట్ గా 6 నెలల వ్యవధిలో ఆ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఎవరైతే ఈ న్యూజిలాండ్ కంపెనీకి డబ్బు ఇచ్చారో ఆ న్యూజిలాండ్ కంపెనీ సీఈఓ నేను చెప్పిన మార్గాన్ని నమ్మకుండా నన్ను పక్కన పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైతే డబ్బు తీసుకున్నాడో, ఎప్పుడైతే ఆ సింగపూర్ కంపెనీ సీఈఓ ఈ ఎంప్లాయీ ఇద్దరు కుమ్మక్కయ్యి రాంగ్ వేలో వెళ్లి ఆ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే తొంతం చేసుకున్నారో అది 6 నెలల్లో బయటపడింది. అది బయటపడిన 2 వారాలలో ఆ కంపెనీ సీఈఓని ఆ కంపెనీ బోర్డు తీసేయడం జరిగింది. సో దాంతో మొదటిగా ఫస్ట్ ఆ సీఈఓకి దెబ్బతిన్నాడు. ఈ పని జరిగినట్టు తెలిసిన ఆ సింగపూర్ ఎంప్లాయీ వాళ్ళ కంపెనీ ఏదైతే ఉందో ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, ఆ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ సింగపూర్ ఎంప్లాయీని తీసేయడం జరిగింది. అంతేకాకుండా ఎగ్జాక్ట్ గా 1 ఇయర్ టైంలోనే ఆ న్యూజిలాండ్ కంపెనీ ఎవరైతే ఈ ఇన్వెస్ట్మెంట్ తెప్పించుకున్నారో సింగపూర్ కంపెనీ ద్వారా, ఆ కంపెనీ తప్పుడు మార్గంలో పోవడమే కాకుండా ఆ కంపెనీ పూర్తిగా బ్యాంక్ క్రప్ట్ అయ్యింది. ఇవన్నీ జరుగుతుండగా నేను తీసుకున్న డెసిషన్ వల్ల నేను ఆర్థికంగా దెబ్బతిన్నా కూడా ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను నేర్చుకున్న మంచి పనుల వల్ల, ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా నాకు పెరిగిన ఆలోచన శక్తి వల్ల ద ఫాలోయింగ్ ఇయర్ వచ్చే సంవత్సరము
8: ఈ సంవత్సరంలో ఎంత డబ్బు అయితే నేను నాకు రావాల్సిందో అంత డబ్బు నాకు పూర్తిగా మళ్ళీ తిరిగి రావడమే కాకుండా ఆ సమయంలో నా చిరకాల కోరిక ఏదైతే ఉందో అది కూడా పూర్తి చేసుకోవడానికి ఒక సువర్ణ అవకాశం ఏర్పడింది. అది ఏమిటి అంటే, నేను స్వామివారి యూనివర్సిటీలో చదివి బయటకు వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో స్వామి నాకు చదువు నేర్పించిన యూనివర్సిటీ కానీ ప్రశాంతి నిలయం కానీ పుట్టపర్తి కానీ ఏదో చేయాలా అనే భావం మనకందరికీ కలుగుతుంటుంది. అలా భావన ద్వారానే నాకు ఎప్పటి నుంచో ఇష్టమైన పుట్టపర్తిలో ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయాలి అనే ఆలోచనను నాకు స్వామి ఆ టైంలో నాకు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా స్వామి నాకు తెలియకుండానే నా హృదయపు లోతుల్లో స్వామికి ప్రీతిపాత్రమైన పుట్టపర్తిలో స్వామి నా ద్వారా ఇంకో 10 మందికి ఉపాధి అవకాశం ఇవ్వగలగడానికి నాకు ఒక మార్గం చూపించడం జరిగింది.
2: మీరు చేసింది జస్ట్ వర్క్ ఇస్ వర్షిప్ కాదు, ధర్మో రక్షతి రక్షత అని మీరు ధర్మాన్ని కాపాడారు. అందుకే మీకు ధర్మం మీకు మళ్ళీ స్వామి అలాంటి మంచి ఒక గొప్ప అవకాశం ఇచ్చారు.
8: కరెక్ట్ రఘు, నేను పరిపూర్ణంగా నమ్ముతాను.
7: చాలా చాలా చక్కగా చెప్పారు రామ్ నరేష్. ఇట్స్ బ్యూటిఫుల్ వే ఆఫ్ సమరైజింగ్. ఇప్పుడు మనకు ఈ కోట్ మనం చదివి ఉంటాం కదా, టాక్ విత్ గాడ్ నో బ్రెత్ ఇస్ లాస్ట్, వాక్ విత్ గాడ్ నో స్ట్రెంగ్త్ ఇస్ లాస్ట్, వెయిట్ ఫర్ గాడ్ నో టైమ్ ఇస్ లాస్ట్, ట్రస్ట్ ఇన్ గాడ్ యూ విల్ నెవర్ బి లాస్ట్ అన్నట్టు మీ ఈ ట్రస్ట్ ఆ ఫెయిత్ స్వామి చెప్పినటువంటి ఆ ప్రిన్సిపల్స్ ని మీరు ఈ కంపెనీలో ఆ విధంగా నడవడంతో ఒక గొప్ప అభివృద్ధిని సాధించారు. దాంతోపాటు మీ చిరకాల ఒక కోరికను కూడా సఫలీకృతం చేసుకునేటువంటి అవకాశాన్ని స్వామి కల్పించారు. ఇప్పుడు మనతో ఈ సమీక్షలో పాల్పంచుకోవడానికి ఉదయ్ గిరీష్ యుఎస్ఏ నుంచి, జస్ట్ జాయిన్డ్ గ్లోబల్ క్వాలిటీ లీడర్ ఫర్ వోల్వో. గిరీష్, సాయిరామ్.
9: సాయిరామ్ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్.
7: అయితే ఒక గ్లోబల్ క్వాలిటీ లీడర్ గా వోల్వోలో మీరు ఎన్నో దేశాలు తిరుగుతున్నారు. యు హావ్ గాన్ అక్రాస్ కంట్రీస్. ఎంతో మంది ఎంతో మందిని కలుస్తుంటారు ఈ లీన్ మేనేజ్మెంట్ లో. ఎంతో మందిని దాన్ని సరి చేయడం గాని, వాళ్లకు వాళ్ళని సరిగ్గా దిశానిర్దేశం చేయడం గాని, అది అంత సులువైనటువంటి పని కాదు. అది వారి యొక్క కల్చర్ డిఫరెన్స్, వారి యొక్క ఎన్విరాన్మెంట్ డిఫరెన్స్, వారి యొక్క బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్, వీటన్ని ఈ అన్ని విభేదాల్లోంచి ఈ అన్ని విభేదాల్లో తిరుగుతూ ఈ వర్క్ ఇస్ వర్షిప్ అనేటువంటి దాన్ని మీరు మీ ఉద్యోగంలో ఏ విధంగా దాన్ని నిర్వర్తించగలుగుతున్నారు, ఏ విధంగా స్వామి మీ వెంటే జంట ఇంటే ఉన్నాను అనేటువంటి భావాన్ని మీకు కలిగిస్తూ వచ్చారు?
9: సాయిరామ్, శ్రోతలందరికీ సాయిరామ్. నా ముందు మాట్లాడిన సోదరులు ఎంతో చక్కగా వర్క్ ఇస్ వర్షిప్ అనే ఈ బ్యూటిఫుల్ టాపిక్ గురించి చక్కగా చెప్పారు. ప్రపంచం అంతా స్వామి స్ప్రెడ్ అవ్వడానికి, దివ్యత్వం స్ప్రెడ్ అవ్వడానికి మార్గం ఏమిటి, స్వామి ఎలా చూస్ చేసుకున్నారని ఆలోచించినట్లయితే, నేను ఎప్పుడైతే యుఎస్ఏ అమెరికా వచ్చానో, వచ్చినప్పుడు రంగనాథ్ రాజు చెప్పినట్టు కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. మనం అర్థం చేసుకుని ఆ వారితో పాటు ఉండి వారి యొక్క విధానాలు పద్ధతులు తెలుసుకుని, సో అది మనందరికి తెలిసిందే. సో అయితే స్వామి ఉపన్యాసం అయితేనేంటి, స్వామి యొక్క లిటరేచర్ అయితేనేంటి, ఇవన్నీ కొంచెం ఇన్ సమ్ కాంటెక్స్ట్ భారతదేశాన్ని ఉద్దేశించి మన యొక్క కట్టుబాట్లు, మన యొక్క పద్ధతుల్ని ఫ్రేమ్ లో పెట్టి స్వామి చెప్పడం అయితేనేంటి, మన పెద్దవాళ్ళు చెప్పడం అయితేనేంటి జరిగింది. అటువంటిది డైరెక్ట్ గా ఆ స్వామి టీచింగ్ ని తీసుకొచ్చి ఇక్కడ వాడినట్లు అయితే ఎలా పనిచేస్తుంది, అటువంటిది బ్యూటిఫుల్లీ ఈ యొక్క ఎగ్జాక్ట్ క్వశ్చన్ కి నాకు ఆన్సర్ స్వామి ఇచ్చినట్లు అనిపించింది. ఒకటి, నా చిన్నప్పటి నుంచి పుట్టపర్తిలో చదివి స్వామి దగ్గర ఉంటూ ఒక చిన్న అలవాటు ఏంటంటే, స్వామి యొక్క పటాన్ని ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు తీసుకెళ్ళాం. అయితే నా ఆఫీస్ లో కూడా స్వామి యొక్క పటాన్ని నా టేబుల్ మీద పెట్టుకున్నాను. ఆ ఆఫీస్ కొత్తగా నాకు ఇచ్చినప్పుడు కూడా ఆ కుర్చీలో స్వామిని ఫస్ట్ కూర్చోబెట్టి సాయి గాయత్రి 3 సార్లు చదివి, స్వామి ఈ కుర్చీలో నేను ఏం చేస్తున్నా, ఇప్పటి నుంచి నేను ఏం చేయబోతున్నా అన్నిటికీ మీరే నాకు దిక్సూచిలాగా మార్గం చూపించాలని ప్రే చేసుకుని, మన సాయి భక్తులు అందరూ సహజమే ఇలా స్వామి దానం పెట్టుకోవడం. అయితే ఇక్కడ విశిష్టత ఏంటంటే, స్పెషాలిటీ ఎందుకు మనం మాట్లాడుకుంటాం అంటే, దిస్ హోల్ థింగ్ హ్యాపెండ్ ఇన్ అనదర్ కంట్రీ, ఇంకొక దేశంలో ఇంకొక కాంటెక్స్ట్ లో మన చుట్టుపక్కల మనుషుల మధ్యలో తెలియని, పుట్టపర్తి ఇండియాలో అయితే స్వామి తెలియకపోయినా, స్వామి భక్తులు కాకపోయినా, స్వామి మార్గంలో డైరెక్ట్ గా లేకపోయినా, వారికి స్వామి అన్నా స్వామి పటం అన్నా అవగాహన సహజంగా ఉంటుంది. ఇట్స్ నాట్ ద సేమ్ సమ్వేర్ ఎల్స్. సో అయితే ఈ పటం కొంచెం ప్రామినెంట్ గా మన స్వామి పిక్చర్, మన స్వామి యొక్క దివ్యమైన స్వరూపం ఎప్పుడైనా అది జస్ట్ అట్రాక్టివ్ గా ఉంటుంది. అంత క్లట్టర్ మధ్యలో స్వామి ఫోటో మనం పెట్టినా, అలా ఈ ఫోటో నేను పెట్టుకున్నాను. రోజు దండం పెట్టుకుని స్వామికి పని చేసుకుంటూ నా ఆఫీస్ కి చాలా మంది కొలీగ్స్ వచ్చి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. అలా ఒక చిన్న అందరు చూస్తూ ఉంటారు, బట్ ఎవరు నిజంగా ఆ ప్రశ్న అడగడానికి ధైర్యం చేయలేదు అప్పటి వరకు. ఒక్కసారి ఒక కొలీగ్ నా టేబుల్ దగ్గరకు వచ్చి ఇజ్ ఇట్ యువర్ ఫాదర్ అని అడిగింది. ఆ ప్రశ్న ఆ స్వామి పటాన్ని చూపించి అది మీ నాన్నగారా అని అడిగింది. కొంచెం హేళనగా అనిపించింది, అడుగు ఏదో సాధువు ఎవరు అయి ఉంటారు వీళ్ళు, ఇండియన్స్ అంతా కొంచెం డివోషనల్ గా ఉంటారు, సో ఏదో కొంచెం హేళనగా అన్నట్టు అనిపించింది నాకు. సో వెంటనే మనసులో కొంచెం బాధ అనిపించినా స్వామి వెంటనే ఆలోచించి ఒక కొంచెం స్వామి పలికారు నా నోట్ల నుంచి, నా తండ్రే కాదు మీ తండ్రి కూడా అన్న, నాట్ జస్ట్ మై ఫాదర్. సో కొంచెం నవ్వుకున్నాం అందరం, జోక్ లాగా అయిపోయింది. కానీ అప్పటి నుంచి ఎగ్జాక్ట్లీ స్వామి తత్వము ఎలా అయితే స్ప్రెడ్ అవుతుంది, ఎలా హౌ డస్ హి ఎంటర్ సంబడి ఎల్సెస్ లైఫ్ అని ఆలోచించినట్లయితే దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. ఏ రోజైతే ఇది జరిగిందో అప్పటి నుంచి ఆ కొలీగ్ నా టేబుల్ కి వచ్చినప్పుడల్లా వీఆర్ టాకింగ్ అబౌట్ స్వామి. ఆ ఫోటో ఎవరు, ఏంటి, ఎలా నీకు పరిచయం, నువ్వు ఏం చేసి, ఈ ప్రశ్నలు అప్పటి నుంచి ఎవ్రీ డే మేము ఒక 10-15 మినిట్స్ స్వామి గురించి మాట్లాడుకుని వేరే విషయాలు మాట్లాడుకోవడం జరుగుతూ ఉండేది అప్పటి నుంచి. నాకు కూడా నచ్చేది, తనకు కూడా చాలా నచ్చింది ఆ కొలీగ్ కూడా. సో వీఆర్ టాకింగ్ అబౌట్ స్వామి క్వైట్ అలా, తనకి స్వామి యొక్క తత్వం గురించి. సో నాకు కూడా తెలియని ప్రశ్నలు తన ఇంటర్నెట్ లో చదివి నెక్స్ట్ రోజు తీసుకుని అడిగేది. ఓకే సో ఇలా జరిగిన పుట్టపర్తిలో స్వామి ఎందుకున్నారని నాకు తెలుసు, ఇంకా నేను చదివానని చెప్పి తీసుకొచ్చి చెప్పడం. ఇవాళ ఏ స్టేజ్ కి అది వెళ్లిపోయిందంటే ఈ హోల్ ఎపిసోడ్, వాళ్ళ ఇంట్లో స్వామి పటం పెట్టుకోవడం, ఆవిడ పుస్తకంలో బుక్ మార్క్స్ అన్ని స్వామి ఫోటోలు పెట్టుకోవడం. సో స్వామి దివ్యత్వం స్వామి ప్రతి చోట ఇన్స్టాల్ అయ్యి స్వామి యొక్క తత్వాన్ని స్వామి ప్రబోధించి ఆ స్టెప్ స్వామి తీసుకున్నారు ఆల్రెడీ. నౌ యాజ్ ఎ మెసెంజర్స్ ఆఫ్ సాయి, స్వామి భక్తులుగా, స్వామి విద్యార్థులుగా మనందరికీ ఆ బేటాన్ని స్వామి ఇచ్చి ఇప్పుడు ఆ పనిని మనకు అప్పగించారు స్వామి మనం త్రూ హిమ్.
7: అంటే వర్క్ ఇస్ వర్షిప్ అంటే బేసికల్లీ టేకింగ్ స్వామి టు ద వర్క్ అండ్ ఇట్ బికమ్స్ ఎ వర్షిప్. చాలా చాలా బాగా ప్రగ్రెస్, వెరీ నైస్,
9: ఎక్సలెంట్ రాజు. ఎస్ ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
8: బ్యూటిఫుల్ గిరీష్, చాలా బాగా సమ్మరైజ్ చేశారు.
7: అయితే వర్క్ ఇస్ వర్షిప్ అనేటువంటి ఈ విషయాన్ని ఇంకా మనము చాలా గిరీష్ ఇచ్చినటువంటి ఈ న్యూ పర్స్పెక్టివ్, ఎప్పుడైతే స్వామిని కూడా ఆ వర్క్ తో మనం జోడిస్తామో ఆటోమేటిక్ గా ఎలాంటి పని అయినా ఎలాంటి సందర్భంలోనైనా దేశ కాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా అది మార్పులు చెందేటువంటి ఒక పరిణామంగా మారిపోతుందని చాలా చక్కగా గిరీష్ మనతో పంచుకున్నారు.
6: కరెక్ట్ రంగన్న, దీంట్లోనే కొంచెం యాడ్ చేస్తూ మనం ఎన్నో ఇంపార్టెంట్ లెసన్స్ నేర్చుకున్నాం, అది అది మనం కరెక్ట్ అంటే టీచింగ్ గ్రౌండ్స్ అంటారు దాన్ని, ఇప్పుడు మనం వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాం కానీ దట్ వాస్ ద ప్లేస్ వేర్ వి లెర్న్డ్, అక్కడ నేర్చుకున్నాం. ఇంక స్వామి వండర్ఫుల్ టీచర్, దర్ నో టీచర్ బెటర్ దాన్ హిమ్, గురునామ్ గురు అంటారు కదా. సాధారణంగా మనం ఏదైనా పని చేస్తే ఈ ప్రపంచంలో మనం ఏదైనా పని చేస్తే ఫస్ట్ మనం ఏం ఆలోచిస్తామంటే దీనివల్ల నాకు కలిగే ప్రాఫిట్ ఏంటి, నాకు బెనిఫిట్, ప్రాఫిట్ కాదు నాకు వచ్చే బెనిఫిట్ ఏమి. బెనిఫిట్ ఉండకపోతే సాధారణంగా ఆ పని మనం చేయం. కానీ ఇంకో స్లైట్ ట్విస్ట్ ఏంటంటే ఒకవేళ మనకి తెలుసు ఈ పర్టికులర్ పని, ఈ పని కరెక్టే కానీ ఈ పని చేయడం వల్ల బెనిఫిట్ అయితే లేదు కానీ నాకు హాని కలగొచ్చు, అంటే నాకు కొంచెం లాస్ అవ్వచ్చు, ఆ పని అయితే అస్సలు చేయం మనం. So they're too complicated. One thing is, if there is no benefit, I will not do it. If there is loss, I will definitely not do it. అయితే అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఏంటంటే రఘురామ్ ముందు చెప్పారు భగవద్గీత కోట్ చేసి, ఈ గోయింగ్ బియాండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అంటే నిష్కామ కర్మ. కర్మయోగిలో కృష్ణ పరమాత్మ కూడా అదే చెప్పారు. నిష్కామ కర్మ అంటే నాట్ జస్ట్ అబౌట్ ప్రాఫిట్ బట్ సమ్టైమ్స్ ఇట్స్ ఆల్సో అబౌట్ లాస్. అంటే మనం ఆ ప్రాఫిట్ ని లాస్ ని రెండుని పట్టించుకోకుండా ఏది కరెక్టో ఆ పని మనం చేయగలిస్తే దాట్ లీడ్స్ టు అవర్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ దాట్ ఈస్ వాట్ అంటే దాట్ ఫీలింగ్ విదిన్ దట్ ట్రాన్స్ఫర్మేషన్ విదిన్ ట్రాన్స్ఫార్మ్స్ ఆర్ చేంజెస్ వర్క్ టు వర్షిప్. ఇట్ ఈస్ ఓన్లీ అ ట్రాన్స్ఫర్మేషన్ విదిన్ అంటే మనలో వచ్చే మార్పే ఆ క్రియని వర్షిప్ గా మారుస్తుంది. అన్ ఆర్డినరీ మండేన్ యాక్టివిటీ బికమ్స్ వర్షిప్, బికమ్ స్పిరిచువల్ కదా. అయితే ఈ సందర్భంలో మనం సెకండ్ అండర్ గ్రాడ్యుయేట్ టైం ఇదప్పుడు బృందావన్ నుంచి దసరా పండుగ అప్పుడు మనం అందరం ఇక్కడికి పుట్టపర్తికి రావడం జరిగింది. మనం ఓల్డ్ బాయ్స్ హాస్టల్ అందరూ ఉన్నప్పుడు అప్పుడేంటంటే మన స్వామి హాస్టల్ స్వామి ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రత్యేకత ఏంటంటే అక్కడ నాట్ జస్ట్ అకాడమిక్ ఎడ్యుకేషన్ బట్ సెక్యులర్ ఎడ్యుకేషన్ ఇచ్చేవారు. అంటే మన హాస్టల్లో ఉండగా వేరే వేరే డిపార్ట్మెంట్స్, ఆ డిపార్ట్మెంట్స్ నిజంగా హాస్టల్ అంతటినీ నడుపుతాయి. డిస్పెన్సరీ కానీ, హాస్టల్ మెయింటెనెన్స్ కానీ, ఆడియో విజువల్స్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, సెల్ఫ్ రిలయన్స్ యాక్టివిటీస్ అంటే అన్నిటి చాలా బ్రాడ్ గా. అయితే ఆ టైంలో నేను హాస్టల్ డిస్పెన్సరీలో పనిచేశానండి. అయితే అప్పుడు మనం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత, పుట్టపర్తి వచ్చిన తర్వాత నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే కొంచెం వాళ్ళని జనరల్ హాస్పిటల్ కానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ తీసుకెళ్లి చెకప్ చేయించి వాళ్ళకని అడ్మిట్ అవుతే హాస్పిటల్లో వాళ్ళని చూడడం, వాళ్ళకన్నీ సదుపాయాలుగా ఉన్నాయా లేవా అని చూసుకోవడం, వాళ్ళకి అందించడం, అందుకు కావాల్సినవన్నీ అందుబాటులో ఉండేటట్టు చేయడం. మన హాస్టల్ నుంచి ఇద్దరు వైరల్ ఫీవర్ వచ్చింది, వాళ్ళు అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో. అదే టైంలో కొందరు హెల్త్ రీగెయిన్ చేస్తున్నారు అంటే కొంచెం వేరేగా, అంటే డైటరీ ఫుడ్ కాకుండా ఒక ఇడ్లీ అయినా ఏదైనా చపాతి అయినా తినాలని అనిపిస్తే వెంటనే టీచర్ల దగ్గర వెళ్లి పర్మిషన్ తీసుకుని మన నార్త్ ఇండియన్ క్యాంటీన్ కానీ సౌత్ ఇండియన్ క్యాంటీన్ నుంచి కూపన్స్ తీసుకుని వాళ్ళకి తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. రాను రాను అది కూడా కష్టమైపోయింది. అందరూ బిజీ అయిపోతారు ఆ యజ్ఞాల టైము, గ్రామ సేవ టైము, కొన్ని రోజులు అందరూ బిజీ అవుతారు. అలాంటి టైంలో ఇప్పుడు ఇంకా ఎలాగ వాళ్ళకి హెల్ప్ చేయాలి. కానీ ఏమైందంటే ఆ టైంలోనే మా అమ్మగారు కూడా వచ్చారు పుట్టపర్తి స్వామి దర్శనానికి. ఇంకా నేను ఉండడం వల్ల నాతో కూడా కలియడం అయింది. ఇంకా ఆమె నా చేతికి ఓ 1000 రూపాయలు అందించారు నా ఖర్చుల కోసం, వచ్చే 3 నెలల కోసం. పాకెట్ మనీ అనుకోండి, 3 మంత్స్ పాకెట్ మనీ 1000 రూపీస్ అనుకోండి. అయితే ఈ ఎప్పుడైతే ఈ పరిస్థితి కొంచెం క్లిష్టంగా మారిందో ఆ రోజు ఏమనుకున్నానంటే, అయ్యో పోనీ ఏదో 1-2 రోజులు నేను నా డబ్బే ఖర్చు పెట్టి వీళ్ళ కోసం తీసుకొచ్చేస్తాను అనుకున్నాను. ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళకి మన హాస్టల్ వాళ్లే కాకుండా కొందరు సీనియర్ బాయ్స్ హాస్టల్, కొందరు స్కూల్ హాస్టల్, జూనియర్ బాయ్స్ హాస్టల్ అందరూ కలిసి ఉండడం వల్ల ఇప్పుడు ఇద్దరు కోసం తెచ్చి ఇంకా మిగతా వాళ్ళకి వదిలేయడం కూడా అది కూడా మంచిది కాదు. అందరి కోసం ఏదో ఒకటి తేవలసి వచ్చింది.
7: అందరం బ్రదర్స్ ఉంటాం,
6: అందరూ బ్రదర్ ఒకటే. మరి స్వామికి ఇంత మాట, ఇంతలాగా మనం బ్రదర్స్ అని పిలుచుకోవడమే, బ్రదర్స్ అని పిలిచిన తర్వాత ఏం ఇంత మాత్రం చేయకపోతే మరి హౌ ఆర్ వి ఫాలోయింగ్ స్వామీస్ డిక్ట అన్న ఇది వస్తుంది మనసులో. అయితే ఆ టైంలో అందరికి ఏదో ఒకటి తీసుకురావడం, వాళ్ళకి ఏది కావాలి, కొందరికి టెండర్ కోకోనట్ వాటర్ కావాలి, కొందరు బిస్కెట్స్ కావాలి, అయితే అలా తీసుకురావడం వల్ల రోజుకి సుమారు 50 నుంచి 70-80 రూపాయల వరకు అయిపోయింది. అలా చేస్తూ చేస్తూ 20 రోజులకి మీరు అనుకోండి ఎంత అవుతుంది. 20 డేస్ తర్వాత నేను ఇంకా పర్స్ తీశాను, ఏమైనా మిగిలిందా లేదా పని 10 రూపాయలైనా ఉన్నాయా లేవా నా భావంతో ఆ పర్స్ తీస్తే క్రిస్ప్ 100 రూపీ నోట్స్ స్మాల్ బండల్ లాగా ఉంది లోపల పర్స్ లో. అది తీసి లకెట్ స్టార్ట్ చేస్తే నాకు మా అమ్మగారు ఇచ్చింది 1000 రూపీస్, నేను లకెట్ సరికి టోటల్ ఏమో 1500 రూపీస్ ఉండి ఉంది పర్స్ లో. ఈ సంగతి ఎవరికి చెప్పడం జరగలేదు, ఎవరితో డిస్కస్ కూడా చేయలేదు, కానీ 1500 రూపీస్. కానీ మిరకల్ ఇది కాదు. మిరకల్ ఏంటంటే ఆ 20 డేస్ టైం ఫ్రేమ్ లో 10వ రోజు వరకు నా మనసులో కూడా నాకు ఆ బాధగా ఉండేది, అయ్యో నా డబ్బు అయిపోతున్నది అనే భావం ఉండేది. కానీ ఒక్క రోజు ఏమనుకుంది, సరే అయిపోయేది ఎలాగ అయిపోతుంది, ఈ రోజు డబ్బు ఉంటుంది రేపు ఉండదు ఎల్లుండి ఉండొచ్చు అది వేరే సంగతి, కానీ ఓ 10 మందికి కొంచెం మంచి చేయగలుస్తున్నాను, అది స్వామికి ప్రీతికరమైనటువంటి కార్యం కాబట్టి ఇవన్నీ పక్కకు పెట్టుకొని ఏది కరెక్టో అది మనం చేద్దాం, ఇంకోళ్ళకి ఆనందం కలిగేటట్టుగా చేద్దామని ఆ భావం ఏ రోజు నా మనసులో వచ్చిందో ఆ రోజు నుంచే అసలు నేను ఆ డబ్బు గురించి ఎంత ఉంది ఎంత లేదు లక్ పెట్టడం కూడా మానేశాను, ఈజీ ఖర్చు పెట్టడమే. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఐ థింక్ దాట్ వాజ్ ద డే వెన్ వాట్ ఐ వాజ్ డూయింగ్ యాజ్ అ మండేన్ వర్క్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్సెల్ఫ్ ఇంటూ వర్షిప్
7: అండ్ గాట్ మెటీరియలైజ్డ్
6: అట్ ది ఎండ్. So I think the activity was the same. It was the same thing even before that and even after it continued to be same. But it suddenly became something else on that particular day, I feel. Chennai lokada mem swami ni adiginappudu sharanagat ante this is actually in a way surrendering to him. In fact, the beauty entante okka sari swami degiri cherin tarvata he ensures that we surrender. I think he ensures that our activity is minimal and that is the biggest blessing. And he ensures that you have actually surrendered to him in one way. స్వామి ఇప్పుడు చాలా బాగా చెప్పారు, ద ట్రూ మీనింగ్ ఆఫ్ సరెండర్ ఇస్ సుఖ దుఃఖ సమీకృత్వ లాభాలాభో జయో జయ. అంటే ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ కురుక్షేత్ర కృష్ణుడు అర్జునుడికి ఇదే చెప్పాడు, అంటే అట్ ప్రాఫిట్ ఇన్ ప్రాఫిట్ అండ్ ఇన్ లాస్, ఇన్ విక్టరీ అండ్ ఇన్ డిఫీట్, ఇఫ్ యూ క్యాన్ ఆఫర్ ఎవ్రీథింగ్ టు మీ దాట్ ఈస్ సరెండర్, అదే శరణాగతి అని. అంటే స్వామి హెస్ ట్రైడ్ సో మెనీ థింగ్స్ బ్యూటిఫుల్లీ ఫర్ అస్.
9: ఫ్యాంటాస్టిక్ జేసీ, మండేన్ యాక్టివిటీ చేసిన భగవాన్ ఎలా ప్లీజ్ అవుతారన్న దానికి థింకింగ్ ఆఫ్ మీరు చెప్పిన కాంటెక్స్ట్ లోనే లెట్స్ స్టిల్ స్టే దేర్. బృందావన్ మన అండర్ గ్రాడ్యుయేషన్ టైంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ బెంగళూరు అప్పుడు నిర్మిస్తున్నారు. స్వామి ఎనీడే ఆ కన్స్ట్రక్షన్ చూస్తారు అని ఒక టాక్ ఉంది. అయితే స్వామి వచ్చే ముందు ఇది ఉడతా భక్తి అన్నట్టు స్వామి విద్యార్థులకు ఒక చిన్న అవకాశం ఇచ్చే అవకాశం ఉంది అని ఒక చిన్న టాక్ ఉంది. ఏంటి అంటే సెకండ్ ఫ్లోర్ లో పెయింట్ ఎప్పుడు వేసినప్పుడు చిన్న చిన్న పెయింట్ డ్రాప్స్ టైల్స్ మీద పడి వెరీ వెరీ మైన్యూట్ వర్క్, బట్ ఆ పెద్ద కార్యంలో మనకు కూడా చిన్న ఉడత సాయం లాగా చేసే అవకాశం ఇవ్వడానికి ఆ పెయింట్ అవి తీయడము ఆ చిన్న టైల్స్ అవి క్లీన్ చేయడం ఇలా ఈ ఒక యాక్టివిటీ ఒకటి ఉంది అని తెలిసింది. స్వామి వచ్చారు చెప్పారు ఇది వార్డెన్ సార్ కి. సో ఒక ఫ్యూ స్టూడెంట్స్ ని పిక్ చేసుకుంటారు. సో లక్కీగా ఐ వాజ్ వన్ ఆఫ్ దెమ్. సో ఆ రోజు అందరము సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. దర్శనం తర్వాత ఐ థింక్ ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళారో వాళ్ళంతా స్కూల్ కి వెళ్ళక్కర్లేదు. సో దాట్ వాజ్ ఈవెన్ మోర్ మోటివేటింగ్ దట్ మన హాస్పిటల్కి వెళ్ళి పనిచేయచ్చు ఆ రోజు కాలేజ్ వెళ్ళాం. అక్కడికి వెళ్ళినప్పుడు యాక్చువల్లీ ద వర్క్ వాజ్ నాట్ గ్రేట్. మనం ఏమి బాగా మసిల్స్ వాడి కష్టపడి పనిచేయాల్సిన పని కానీ ఏం లేదు. వెరీ వెరీ స్మాల్ వర్క్ బట్ మైన్యూట్ వర్క్ అండ్ మండే. ఐ థింక్ దాట్స్ ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ ఇస్. ద వర్క్ ఇస్ బోరింగ్, ద వర్క్ ఇస్ నాట్ ఇంట్రెస్టింగ్, బట్ ఇట్ ఇస్ గాడ్స్ వర్క్. సో ప్లస్ ఎంత ఎక్కువ చేసి ఎంత తొందరగా స్వామి దగ్గరికి వెళ్ళిపోయి స్వామి ఫినిష్ చేస్తామని చెప్పడానికి కూడా అందరికి ఆతృతగా ఉంది. నిజంగా ఒక 10 టైల్స్ నాకు చూపించి వాటి మీద ఒక 20-25 పెయింట్ డ్రాప్స్ పడ్డాయి. నాకు ఒక చిన్న బ్లేడ్ లాంటిది ఒక షార్ప్ ఐటమ్ ఇచ్చి ఇవన్నీ మెల్లిగా గీకి తీసేయండి అని చెప్పి నాకు ఒక టాస్క్ ఇచ్చారు. సరే, దిస్ వాజ్ మై టాస్క్, హౌ స్మాల్ అండ్ హౌ ఈజీ, బట్ అఫ్ కోర్స్ ఇట్ వాజ్ నాట్ ఇంట్రెస్టింగ్. బట్ స్వామి పంపారు అందరిలో మనసులు ఫ్రెండ్స్. చాలా కష్టపడి ఆ చిన్న చిన్న డ్రాప్స్ అయినప్పటికీ మెల్లిగా గీకి గీకి తీసి ఐ వాజ్ థింకింగ్ ఎవ్రీ టైల్ ఇఫ్ నేను ఈ ఒక్క టైల్ స్వామికి ప్రెజెంట్ చేస్తే విల్ స్వామి బి ప్లీజ్డ్. ఈ యొక్క ఆలోచనతో ప్రతి టైల్ ని చాలా అందంగా ప్రతి డ్రాప్ ని నీట్ గా తీసి నా 10 టైల్స్ ఐ వాజ్ వెరీ వెరీ సాటిస్ఫైడ్. బట్ ఐ వాజ్ స్లో. కొంతమంది రూమ్ ఫినిష్ చేసి వేరే రూమ్ కి వెళ్ళారు, బట్ ఐ ఫర్గాట్ అబౌట్ ఇట్. సాయంత్రం దర్శనం వచ్చారు, స్వామి అడిగారు పని ఎలా జరుగుతుంది ఏంటి అని. బట్ అప్పుడు నాకు మనసులో అనిపించింది స్వామి వాళ్ళంతా చాలా చేశారు బట్ నేను అంత చేయలేకపోయాను, బట్ ఐ థింక్ హోప్ఫుల్లీ నేను చేసిన కొంచెం మీకు నచ్చి ఉండొచ్చు అని నేను మనసులో జస్ట్ ఒక చిన్న థాట్ దర్శనంలో దూరంగా ఉన్నాను. ఆ రోజు స్ట్రేంజ్ గా దర్శనంలో నేను స్వామి నడిచే లైన్ లో లేకపోయినా స్వామి రోజు తీసుకొని పాత్ తీసుకుని నేనున్న దగ్గరికి వచ్చి నా లెటర్ తీసుకుని నాకు పాద నమస్కారం ఇచ్చి నేను ఏదో స్వామిని ఒక చిన్న విన్నపం చేసేదానికి ఆన్సర్ చేసి జరిగింది. అప్పటికి కూడా నేను ఈ రెండింటిని కనెక్ట్ చేయలేకపోయాను. బట్ ఆ రోజు సాయంత్రం హాస్టల్లో కూర్చున్నప్పుడు వాట్ రియల్లీ భగవాన్ సీస్, వేర్ డస్ హి, గాడ్ ఇస్ ఇన్ ద డీటెయిల్ అంటే ఎగ్జాక్ట్లీ ఇదే అని అర్థమైన నాకు. చిన్న టాస్క్, మండేన్ టాస్క్, బోరింగ్ టాస్క్, ఆ సింపుల్ క్వశ్చన్ ఈ భగవాన్ కి ఈ ఒక్క టైల్ నేను ప్రెజెంట్ చేస్తే స్వామి హ్యాపీ అవుతారా అని నేను అనుకోవడం maybe is what is the reason for the little grace Swami blessed on me that day. I think JC, what you said is exactly this. Mundane, it's the tiniest of the thing. I mean, God sees effort, man sees result, and exactly that. Yanta manam puttu yanta artful ga manam Swami ki dedicate chestuntamo, any small work that you that turns
7: anukunnatto ante manaki ichinatundi vyavadhilo manamu chala విషయాలు మాట్లాడుకున్నాము. మన స్వామివారు చూస్తున్నటువంటి సందర్భాల్లో గాని, స్వామివారు ఫిజికల్ గా చూడనటువంటి సందర్భంలో గాని, నడిచేటువంటి ఆ స్లాబ్స్ మీద ఉన్నటువంటి ఆ పెయింట్ డాట్ ని చూడడం గాని, ఏ పనైనా గాని ఎప్పుడైతే దానికి మనం స్వామిని అటాచ్ చేశామో, స్వామి యొక్క ప్రీత్యర్థం కోసం చేశామో, అది దానికదే ఆ పని ప్రార్థనగా రూపాంతరం చెందింది. భగవంతుని యొక్క దయను మనందరి మీదకి దించింది. మొదలు రఘురామ్ అన్నట్టు ఎంత పెద్ద పని చేశామని కాదు, ఏ విధంగా చేశామని అన్నటువంటి మాట ఇప్పుడు చివరిలో మనం ఒకసారి జ్ఞాపకం చేస్తూ స్వామివారు చెప్పినటువంటి ఒక చక్కని పద్యం, దీంతో మన ఈ సమీక్షను ముగిద్దాం. స్వామి చెప్తారు, కాయంబుతో చేయు కార్యంబులెల్లను మాటలాడుచునుండు మాటలెల్ల తన మనస్సుల గల తలుపులన్నిటికి 10 ఇంద్రియముల పనుల నెల్ల బుద్ధితో కలిగడు పూనికల నెల్లను చిత్తంబునందలి చింతలెల్ల అనుదినంబును సల్పు ఆచారముల నెల్ల నియమంబుతో చేయు నిష్టలెల్ల వైదికములు లౌకిక వర్తనములు ఏమి చేసిన అవి అన్ని సాయీశ్వరునకు తాను చేసెడి సేవగా తలచియున్న సార్థకంబవును నీ పనులెల్ల భక్తులారా.
2: చాలా బాగా చెప్పారు.
4: చాలా బాగుంది రాజు, చాలా బాగుంది.
2: ఈ డిస్కషన్ కి చాలా చక్కటి సమరీ అన్నమాట ఇదంతా.
7: ఇలాంటి గొప్ప అవకాశాన్ని స్వామి మనందరికీ ప్రసాదించినందుకు, రేడియో స్థాయి ద్వారా మనందరం స్వామివారి గురించి మాట్లాడేటువంటి అవకాశాన్ని పొందినందుకు ప్రేమైనటువంటి స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, రేడియో స్థాయి సభ్యులందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక ముగిద్దాం.
4: సాయిరామ్,
7: థ్యాంక్ యూ.
9: సాయిరామ్,
7: సాయిరామ్.
10: కర్మోపాసన స్వామి పూర్వ విద్యార్థులతో డైల్ ఇన్ ఇంటర్వ్యూ కార్యక్రమం విన్నారు శ్రోతలు. ఇందులో పాల్గొన్నవారు శ్రీయుతులు ఉదయ్ గిరీష్, జగదీష్ చంద్ర, కె రఘురామ్, రామ్ నరేష్, సంచాలకులు శ్రీ రంగనాథరాజు.

తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ సందర్భంగా 2020 ఆగస్టు 1-2వ తేదీల్లో తెలుగు స్ట్రీమ్ శ్రీ సత్యసాయి సందేశ్ జరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలు అందించడం జరిగింది. ఆగస్టు 2వ తేదీన ప్రతినిత్యం ప్రేమతో ప్రధానాంశంగా పెద్దలైన సాయి భక్తులు, ప్రముఖ కళాకారులు, స్వామి విద్యార్థులు, సాయి యువత కలిసి సమర్పించిన కార్యక్రమంలోని 4వ భాగ పునఃప్రసారాన్ని విన్నారు. ఈ శీర్షికలోని 5వ భాగంతో మళ్లీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2018 శివరాత్రి పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం ఫిబ్రవరి 13వ తేదీన శ్రోతలకు అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం సాయి శివానందంలోని ఒక అంశం స్వామి పద్యం ఆధారంగా చర్చా కార్యక్రమం యొక్క పునఃప్రసారం వింటారు.

రేడియో సాయి శ్రోతలందరికీ మరొక మారు సాయి శివానందం కార్యక్రమానికి సాదరమైన స్వాగతం. ఈనాడు మొట్టమొదటి అంశంగా శివశక్తి అనే రూపకాన్ని విన్నాము. రెండవ అంశం ఏకబిల్వం శివార్పణం అనే అంశంలో శివరాత్రి యొక్క విశిష్టత, లింగం యొక్క ప్రాముఖ్యత, భక్తుల యొక్క అనుభవాలు మనం తెలుసుకున్నాం. మూడవ అంశంలో భజన నామ సంకీర్తన యొక్క ప్రాముఖ్యం గురించి శ్రీ ఎంఎస్ ప్రకాశ్రావు గారితో సంభాషణ కార్యక్రమాన్ని విన్నాం. ఈనాటి కార్యక్రమంలో చివరగా ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందు ఉంచబోతున్నాము. అందరికీ తెలిసినట్టు స్వామివారి రచనలు మహామధురములు. స్వామి చేతి నుండి జాలువారినటువంటి పద్య కుసుమాలు మనల్ని హృదయ లోతుల్లోంచి ఆ భక్తిభావాన్ని పెంపొందింపజేస్తాయి. పరమ పవిత్రమైన ఈ శివరాత్రి రోజున

0: మేము స్వామి విద్యార్థులము. స్వామివారు రచించినటువంటి ఎన్నో మార్లు తమ ఉపన్యాసాల్లో పేర్కొన్నటువంటి ఒక అందమైన పద్యం, ఆ పరమేశ్వరుణ్ణి తనను తాను వర్ణించుకుంటూ సాయి శివుడు అందించినటువంటి ఈ పద్యాన్ని ఆధారంగా చేసుకుని శ్రీ రంగనాథరాజు, శ్రీ భార్గవ్ మరియు గణేష్ మీ ముందు ఉంచబోయే ఈ కార్యక్రమానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సాయిరాం రాజు, సాయిరాం భార్గవ్,
1: సాయిరాం గణేష్.
0: సో ముందుగా మనం ప్రారంభించే ముందు స్వామివారి మధుర గళంలో ఆ పద్యం ఏంటో తెలుసుకుందాం.
2: మౌళిగుల్కెడు చంద్రమర్కంద కళతోడ, మౌళిగుల్కెడు చంద్రమర్కంద కళతోడ, మౌళిగుల్కెడు చంద్రమర్కంద కళతోడ, బెడదారు గుంపెడు జడలతోడా,

నడుమున చుట్టిన నార చర్మముతోడ మై నిండ నలదు భస్మంబుతోడ కుదురు దీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాదరంబుతో తటహేమమయ వజ్ర తాటంకములతోడ

0: சாய்ராம் கணேஷ்,
1: சாய்ராம் ராஜு,
0: சாய்ராம் பிரதர் பார்கவ்,
2: சாய்ராம் ராஜு.
0: சுவாமி, ఈ పద్యం చదవటం మనం ఎన్నోసార్లు విన్నాం. ఆ గానామృతంలో మనం ఓలలాడాం. వేదాలు చెప్పినట్టు భగవంతుని ఒక మాట ఒక సాగరం అంతటి అర్థాన్ని నిలువ ఉంచుకుంటుందట. అయితే ఈ పద్యంలో కూడా ఒక్కొక్క మనం ఒక్కొక్క పంక్తిని చూస్తే ఒక్కొక్క పదం ఒక్కొక్క పంక్తి స్వామ్యంతో చక్కగా వాడారు. దాన్ని మనం విశ్లేషిస్తే ఇది ఈ శివరాత్రి సందర్భంగా దానిలో ఉన్నటువంటి నిగూఢ అర్థాన్ని మనం తీసేటువంటి ప్రయత్నంగా ఈ ఒక్కొక్క పంక్తిని మనం విడదీసి చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. స్వామి వారు మొదట ఎంతో ప్రేమతో వాడినటువంటి పదం మౌలి గుల్కెడు చంద్ర మర్కండ కలతోడు. స్వామి మనకు పలు సందర్భాల్లో చెప్తూ వచ్చారు, చంద్రుడు ఒక విధంగా ఇది బాహ్యంగా శివుని యొక్క స్వరూపాన్ని వర్ణిస్తున్నటువంటి పద్యం, కానీ లోపల ఉన్నటువంటి అంతరార్థం చాలా గొప్పది. స్వామి చెప్తూ వచ్చారు, చంద్రుడు మనస్సు యొక్క ప్రతిరూపమని. మనసుకి చంద్రునికి ఎంతో దగ్గర సంబంధం. 15 రోజులు కృష్ణపక్షం శుక్లపక్షంలో 15 రోజులు కృష్ణుడు చంద్రుడు పెరుగుతాడు, మరి 15 రోజులు చంద్రుడు తరుగుతాడు. ఆ రెండింటి మధ్య సంధిలో వచ్చేటువంటి ఈ శివరాత్రి ఆనాడు ఏ విధంగా చంద్రుడు తరిగిపోతాడు, శూన్యమవుతాడు, ఆనాడు అదేవిధంగా మనస్సు కూడా శూన్యమై భగవంతుని మీద ఏకాగ్రతతో నిలిచినప్పుడు ఆ మరుసటి రోజు నుండి చంద్రుడు ఏ విధంగా పెరుగుతాడో అదేవిధంగా మనస్సు కూడా భగవంతునిపై ప్రేమతో కొంచెం కొంచెం ఎదుగుతుందని స్వామి మనకు ఫలితాలు చెబుతూ వచ్చారు. కానీ ఇక్కడ మనం చూస్తే చంద్రుణ్ణి శివుని యొక్క తల మీద చంద్రుడు ఉన్నప్పుడు మర్కండ కలతోడు, ఆయన ఎల్లప్పుడూ కలతోనే ఉంటాడట. ఆయనకి తరగడము ఎదగడం ఉండదు, ఒకే స్థాయిలో ఉంటారు. అంటే ఒక విధంగా స్వామి చెప్పి చెప్పనట్టు ఎప్పుడైతే మనస్సు ఎప్పుడైతే చంద్రుడు శివుని తలపై చేరుతాడో అప్పుడు ఆయన ఒకే విధంగా ఉంటారు. అదే విధంగా ఎప్పుడైతే మనస్సు
1: భగవంతుడిపై లగ్నమవుతుంది
0: అప్పుడు మనస్సుకు హెచ్చు తక్కులు గాని కోపతాపాలు గాని లాభ నష్టాలు గాని బాధ సుఖాలు గాని అలాంటి ద్వైతం లేనటువంటి స్థితిలో ఒకటే విధంగా ఉంటుంది అని స్వామి చాలా నిగూఢంగా చెప్పారు.
2: కానీ దానికి ఒక నిదర్శనం ఏంటంటే, ఇప్పుడు మనస్సు అలాగ అచంచలంగా అలా పెట్టాలి అంటే ఫస్ట్ మన దాంట్లోని 1 పాయింట్నెస్ అంటాం, అంటే ఏకాగ్రత ఉండాలి. అంటే మనకి ఇది కావాలి అనే ఒక స్వామి నువ్వే కావాలి, దేవుడు నువ్వే కావాలి అనే ఒక థాట్ ఉండాలి మనకి ఫస్ట్. నాకు ఒక ఎక్స్పీరియన్స్ గుర్తుకొస్తున్నది, ఇది శివరాత్రి మనకి 2000లోని స్వామి రెండోసారి అప్పుడే మానేసింది లింగోద్భవం మళ్ళీ స్టార్ట్ చేశారు. అయితే నేను అప్పుడే జస్ట్ జాయిన్ అయిన జస్ట్ 6 నెలలు అయిందంతే. అయితే అప్పుడు ఏంటిదంటే స్వామి లింగోద్భవం చేసిన తర్వాత చాలా ఆనందంతో కూర్చుని, అంటే ఇంత పెద్ద అచీవ్మెంట్ అదే చాలా గొప్ప విషయం, మనందరికీ మనం చూస్తే అంత ఆనందపడ్డాము. కానీ దానికి ఒక 2-3 రోజుల ముందర ఎక్కడో చదివాను, ఎవరో నాకు చెప్పారు, ఎవరో ఒక మన టీచర్ ఎవరో చెప్పారు, అందరూ స్వామి లింగోద్భవం లింగోద్భవం అంటారు కానీ క్రియేటర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటే క్రియేషన్, అంటే స్వామి లింగం అని ఉద్భవిస్తున్నారు, లింగం స్వామిలోంచి పైకి వస్తున్నది. అంటే స్వామి ఎంత గొప్ప, అంటే ఆ లింగం చూసి మనం అంత ఆనంద ప్రశ్న పడిపోతున్నాం, కానీ ఆ లింగం కన్నా ఇంపార్టెంట్ ఆ స్వామి కాదు, హూ హాజ్ యాక్చువల్లీ టేకెన్ అవుట్ ద లింగం అని ఒక లెక్చరర్ నాకు చెప్పారు. చెప్తే నాకు అనిపించింది కరెక్టే కదా ఆ విషయం అని. ఆ సందర్భంలోని స్వామి అక్కడ కూర్చుని లింగోద్భవం అయిన తర్వాత భజనలు అందరూ భక్తులందరూ భజన పాడుతుంటే సడన్లీ స్వామి లేచి అందరికి నేను లింగం చూపిస్తాను అనే ఒక భావంతో లేచి అయితే మీకు తెలుసుంటుంది, ఇప్పుడు మన ప్రెజెంట్ భజన్ గ్రూప్ మనం మహాసమాధికి ఎదురుండే మన సన్నిధి కూర్చుంటాం కదా, అక్కడ లేడీస్ సైడ్ కి జెంట్స్ సైడ్ కి మధ్యన ఒక గ్యాప్ వస్తుంది. సో ఆ రోజు నా సౌభాగ్యవశాత్తు నేను అక్కడ ఆ థర్డ్ బ్లాక్ అంటాం మనం, థర్డ్ బ్లాక్ లోని ఆ రైట్ సైడ్ ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ లో కూర్చుని ఉండేవాడు నేను. అయితే స్వామి లేచి బయలుదేరి జెంట్స్ సైడ్ డివోటీస్ అందరికీ చూపెట్టుకుంటూ, అంటే చాలా ఒక గర్వంతో చూసావా, అంటే గర్వం అంటే స్వామికి ఎంత ఆనందం అంటే నేను చూసావా, నేను ఇది తీసాను, అందరూ ఎంత ఆనందం చూస్తున్నారు, అందరికీ చూపిస్తున్నారు, చూపెట్టి చెప్తున్నారు ఇది ఎంత కష్టం అంటే మన దేహంలోని ప్యూరిటీ ఉంటే ఆ ప్యూరిటీ అంతా బంగారంగా కన్వర్ట్ అయ్యి అది ఇలాగా ఒక లింగానికి వస్తుంది అని అందరూ చూసి చనిపోతుండేవారు అందరూ వెరీ హ్యాపీ. ఆ మూమెంట్ లోని నాకేమైందో తెలియదు, ఆ మన లెక్చరర్ మన అధ్యాపకులు గారు చెప్పిన విషయం నాకు గుర్తుకొచ్చింది. నేను అనుకున్నాను స్వామి కరెక్టే, మీరే లింగబోధం చేశారు. సో మీరు యు ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లింగం. ఇది నాకు ఒక థాట్ వచ్చింది, సంకల్పం వచ్చింది, స్వామి నేను మిమ్మల్ని చూస్తాను, వై షుడ్ ఐ లుక్ అట్ ద లింగం. మీరే మీరే కదా దాన్ని క్రియేట్ చేసింది, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీకు క్రియేట్ చేయొచ్చు. సో మీరు శాశ్వతం, లింగం వస్తుంది వెళ్ళిపోతుంది అని చాలా వేర్ థాట్ అది. ఎందుకంటే అందరూ లింగం చూస్తున్నారు, ఆనందం పడుతున్నారు, కానీ నేనేంటి, ఓకే ఫైన్, ఈసారి ఒక డిసిజన్ లాగా వచ్చి నేను స్వామి మిమ్మల్ని చూస్తాను అని ఒక సంకల్పం వచ్చింది. అంటే స్వామి ఒక రౌండ్ ఇలా అంటే మా వెనక నుంచి చుట్టూ జెంట్స్ సైడ్ నుంచి వెళ్లి లేడీస్ సైడ్ నుంచి వస్తుండేవారు. సో ఫుల్ టైం నేను ఓన్లీ స్వామిని కాన్సన్ట్రేటింగ్ ఆన్ స్వామి, ఇటువంటి చూడడం లేదు. కానీ నాకే చాలా ఎలాగో అనిపించింది, ఇది ఏంటిది అందరూ ఇలా చూస్తున్నారు, నేనేమో తప్పు చేస్తున్నానా, ఇది నాలో ఏంటిది, ఇది కరెక్టా కాదా అని ఒక థాట్ వచ్చింది నాకు. అయితే అప్పుడు స్వామి నడుచుకుంటూ వస్తూ అందరికీ చూపిస్తున్నారు, ఇదిగోటి ఇది లింగము, ఇది నేను ఇలా వచ్చింది, ఇది హిరణ్య గర్భం అంటారు, ఇది ఫుల్ సాలిడ్ గోల్డ్ అనుకుంటూ అందరికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు. వచ్చి మా దగ్గరికి వచ్చేసరికి నాకు ఒక 3 steps బిహైండ్ స్వామి అందరూ బాయ్స్ చూపిస్తున్నారు. మా వైపు బాయ్స్ ఉంటారు, అటు సైడ్ విఐపీ లేడీస్ అందరు వచ్చి కూర్చుంటారు, కుర్చీలు వచ్చి కూర్చుంటారు. అయితే సడన్లీ నాకు 2 steps ముందర స్వామి చేశారంటే మా వైపు చూస్తూ చూస్తూ సడన్ గా అటు తిరిగిపోయారు స్వామి, తిరిగిపోయి లింగాన్ని అటు చూపెట్టడం మొదలెట్టారు, లేడీస్ సైడ్, లేడీస్ సైడ్ చూపెట్టడం
0: మొదలెట్టారు
2: నాకు కనబడకుండా. దాని తర్వాత ఇంకో 2 steps వాక్ నడుచుకుని వచ్చేసరికి నా ముందరకు వచ్చేసారు. అప్పుడు ఫస్ట్ టైం మాకు యాక్చువల్లీ మీకు తెలుసు జస్ట్ ఇప్పుడు ఎంతో విషయం విన్నాను, స్వామి శివరాత్రి అప్పుడు అంటే ఎంతో ఎనర్జీ ఉంటుంది, స్వామి జాగ్రత్తగా ఉండాలి,
1: టచ్ చేయకూడదు.
2: అది నా చేతులు కాళ్ళు ఓడికిపోతున్నాయి, స్వామి ఇంత దగ్గర వచ్చారు, స్వామి ఏం చేస్తారు, నేనేమో నేను ఆలోచించింది కరెక్టా కాదా, నేనేమనుకుంటున్నాను, స్వామి నాగ్రహం దూరం పెట్టేశారు, ఇలా చేసావు అందుకు నీకు చూపడలేదు అంటున్నారు, నాకు ఎన్నో వేవరింగ్ థాట్స్ అన్ని వచ్చాయి. కానీ స్వామి చేసింది ఎంత అద్భుతం అంటే నాకు అప్పుడు అర్థమైంది, నేను చేసింది కరెక్ట్ అంటే స్వామియే ఆ సంకల్పం పెట్టి దాన్ని కరెక్ట్ అని చెప్పినట్టు. 2 steps తీసుకుని నా దగ్గరికి వచ్చారు, అప్పటికప్పుడే లింగం నాకన్నా ఆపోజిట్ సైడ్ చూపెట్టారు, నా వైపు చూపడం లేదు, నా వైపు చూసి లెఫ్ట్ హ్యాండ్ నా చేతిలోకి ఇచ్చి నేను చేతులు పట్టుకుని కూర్చున్నాను. నా చేయి గట్టిగా నొక్కి నా వైపు ఒక లుక్ ఇచ్చారు, చూశారు, స్మైల్ చేశారు, నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకేం అవ్వలేదు, అంతే అయింది, అంతే. ఎవరికి ఏం అర్థం అవ్వలేదు, ఏమీ తెలియదు, కానీ నాకు మాత్రం చాలా పెద్ద లెసన్ అర్థమైంది. ఏంటంటే మీరు నా మీద మీ ధ్యాస పెట్టి నేనే కావాలి అనుకుంటే మీరు చెప్పింది కరెక్టే, లింగం నా క్రియేషనే, నన్ను నువ్వు తలుచుకున్నావు అనుకో, నేను కావాలనుకున్నావు అంటే జస్ట్ నాట్ ఇంపార్టెంట్, నేనే ఇంపార్టెంట్ అని ఆ రోజు ఆ పాట నాకు ఎలా నేర్పారంటే, అంటే ఆ సెట్టింగ్ లోని ఆ శివరాత్రి రోజు అది ఎప్పుడు మర్చిపోలేను నేను.
0: మనసు కేవలం భగవంతునే కోరుకోవాలి, బ్యూటిఫుల్.
2: కానీ అలాగే ఇప్పుడు
1: భర్గ నువ్వు చెప్తున్నావు కదా, ఇది 2000 జరిగిన విషయం, నిన్న జరిగిన విషయం ఒకటి చెప్తాను మీకు. నిన్న ప్రశాంతి డాన్స్ గ్రూప్ ప్రోగ్రామ్ అయింది. అంటే స్వామి భౌతికంగా మన మధ్య ఉన్నారా లేదా అనేది సెకండరీ, చంద్రమా మనసో జాతః, మైండ్ ఈజ్ ది రిఫ్లెక్షన్, ఆ చంద్రుడికి రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఆ చంద్రుడు భగవంతుడి సిగపైన కూర్చుని అందంగా ఉంది అంటే ఆల్రెడీ మన మైండ్ అక్కడే ఉంది, ఇట్స్ ఆల్రెడీ సెటిల్డ్, అది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. సో దానికి రిలేటెడ్ గా చెప్తాను, నిన్న ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత
2: బాయ్స్ డాన్స్
1: ప్రోగ్రామ్ అయింది, ఆ దాంట్లో ఒక బ్యూటిఫుల్ ఎలిమెంట్ ఏంటంటే లఘున్యాసం చేశాం మేము డాన్స్, దాంట్లో అమృతం బ్రహ్మణి అని ఎండ్ అవుతుంది అనమాట ప్రతిదానికి, అంటే గివ్ మీ ఇమ్మార్టాలిటీ
2: అంటే
1: అమృతత్వాన్ని,
2: అన్ని సెన్సెస్ ఇవి అన్ని ఫైనల్లీ అమృతం వైపుకి మళ్ళించుకోవాలి.
1: సో యు ఇన్వోక్ గాడ్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ అండ్ ఫైనల్ గా అమృతత్వాన్ని నువ్వు కోరుతున్నావు భగవంతుడి నుంచి. అది అయిపోయిందా, ప్రోగ్రామ్ అంతా అయ్యింది, ఫోటోలు తీసుకున్నాము, భజన ఎందుకో 6 గంటలకి ముగియాల్సింది, ఎందుకో ఎక్స్టెండ్ అయింది. ఎక్స్టెండ్ అయినప్పుడు నా ఆలోచన కొంచెం అట్లాగా స్వామి గురించి ఆలోచిస్తూ, అరే స్వామి ఈ సమయంలో మన ముందు ఉండుంటే పిల్లలందరినీ చక్కగా పిలిచి ఫోటోలు ఇచ్చి ఏదైనా గిఫ్ట్స్ స్వామి పిల్లలందరికీ ఇచ్చి ఎంతో ఆనందంగా ఉండేది అని థాట్ అక్కడితో ఆగిపోయింది. ఒక 2 భజన్స్ తర్వాత భజన్ అయిపోయింది. మేమంతా ప్యాక్ చేసుకోవడానికి బ్యాక్ స్టేజ్ వెళ్ళాం. బ్యాక్ స్టేజ్ వెళ్తే అనుకోకుండా ఒక పెద్ద అనుకోకుండానే మనం అనుకుంటాం, సో ఒక సేవాదళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చారు, పెద్ద ఆయన ముసలాయన వచ్చి ఒక చిన్న బాటిల్ ఇచ్చాడనమాట చేతికి. సార్ ఇది ఈరోజు మైసూర్ నుంచి వచ్చింది సార్, ఇది అమృతం సార్ అంటే అందరికీ తెలిసిన విషయం ఇది. స్వామి భక్తులైనటువంటి అలగప్ప గారికి ఇచ్చినటువంటి ఒక పెండెంట్, ఆ పెండెంట్ చేతిలో పెట్టుకున్నట్లయితే అక్కడి నుంచి నిరంతరాయంగా అమృతం కారుతూ ఉంటుంది అన్నమాట. అది స్వామి వారు ఇచ్చినటువంటి అదృష్టం భాగ్యం ఆయనకి. వాళ్ళ అబ్బాయి ఈరోజే పుట్టపర్తి చేరారు. మీకందరికీ ఇది ఇవ్వాలనిపించింది నాకు. యాక్చువల్ గా ప్రోగ్రామ్ కి ముందరే మీకు ఇది ఇద్దాం అనుకున్నాను, కానీ ఎందుకు ఆగిపోయి ప్రోగ్రామ్ తర్వాత ఇస్తే బాగుంటుందని ఆయన చెప్పాడనమాట.
2: ఆయన
1: తెలియదు, నేను అది తీసుకుని ప్రతి ఒక్క డాన్స్ బాయ్ నోట్ లో అట్లా డ్రాప్స్ వేస్తూ, అంటే ఆ ఫీల్ నాకు అర్థమైంది. ఎందుకంటే ఆ థాట్ వెంట్ త్రూ మై మైండ్, ఆల్రెడీ భగవంతుని కోసం కోరుకున్నది అది, అండ్ మనం ఏమడిగామో అది స్వామి ఇచ్చారు.
2: కాదు గణేష్, అది కాదు, నువ్వు కోరుకున్నది నువ్వు కోరుకుంటావని స్వామి ముందర ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి ఆయన పంపించారు, పంపించిన తర్వాత ఆయన ఆపి మీ ప్రోగ్రామ్ అయితే నీకు ఇప్పించారు.
1: సో అందుకే ప్రతి ఎవ్రీ థాట్, ప్రతి ఆలోచన మనం ఆలోచించేది భగవంతుడు. ఐ మీన్ ఎవ్రీ థాట్ ఆఫ్ యువర్స్ అంటారు కదా స్వామి. అందుకే మనం ఆలోచించే ప్రతి ఆలోచన, మాట్లాడే ప్రతి మాట, ఆచరించే ప్రతి కర్మ ఎంత పవిత్రంగా ఉండాలని స్వామి ఇప్పుడు చెప్తూ ఉంటారు. ఇంతకన్నా మంచి ఉదాహరణ మనకి దొరకదు.
0: ఈ ప్రతి ఆలోచన మనం ఆలోచన చాలా దార్శనికంగా చూస్తూ ఉండాలనేటువంటి విషయాన్ని నాకు ఒక ఒక వింత సంఘటన, అంటే చాలా చమత్కారమైన సంఘటన ద్వారా నా మనసుకు స్వామి హత్తుకునేలాగా నేర్పించారు. ఒకసారి స్వామి దర్శనానికి స్వామి వస్తున్నారు, నేను దర్శనం పాత్ ముందే కూర్చున్నాను. అక్కడే కూర్చున్న తర్వాత స్వామి దర్శనానికి వస్తున్నారు, లేడీస్ సైడ్ నుంచి కొంచెం దాటుతున్నారు. ఇంకొక ఒక నిమిషంలో మన బాయ్స్ మధ్యలోకి వచ్చేస్తారు. అప్పుడు ఉన్నటువంటి మీది నుంచి ఒక కందిరీగా పడిపోయింది, ఆ పాత మధ్యలో పడిపోయింది. నేను నా ఆ ఆత్మతో స్వామిని కొడుతుందేమో అనేటువంటి ఆత్మతో నేను ఆ చేతితో దాని ఇట్లా పక్కకు నెట్టేసిందండి. నెట్టేసిన మనసులో అనుకుంటున్నా స్వామిని చూస్తూ, స్వామికి నేను హెల్ప్ చేస్తున్నా నేను అన్న ఒక థాట్ నా మనసులో అది పాస్ అయింది, స్వామికి హెల్ప్ చేస్తున్నా అని. ఆ కందిరీగాను పక్కకు నెట్టేశాను. అంతలో స్వామి ఒక నిమిషంలో స్వామి వచ్చేసారు. వచ్చి నా ముందు సరాసరి నా ముందే ఆగి అటువైపు ఒక ఎలాంటి ఇంజనీర్ గారు కూర్చున్నారు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ ఇంజనీర్ గారితో స్వామి అటువైపు తిరిగి మాట్లాడుతున్నారు. ఎంత స్వామి ఎంత దగ్గరగా ఉన్నారంటే నాకు కదలడానికి అసలు నా కాళ్ళలో కదిలితే స్వామికి తాకేటువంటి అవకాశం ఉంది. చాలా అటెంటివ్ గా చాలా భయంతో నేను స్వామిని చూస్తున్నా మీదికి. ఆ సమయంలో అసలు మనం స్వామి దగ్గరగా ఉన్నప్పుడు ఊపిరి తీసుకోవడానికి కూడా మనం సంకోచిస్తాం, గట్టిగా ఊపిరి తీసుకోవడానికి కూడా. అలాంటి సమయంలో నా కాళ్ళ మీద ప్యాంట్లోంచి ప్యాంట్ లోపల కాళ్ళ మీద ఏదో పాకుతున్నట్టు నాకు అనిపించింది. ఈ సమయంలో ఏం పాకుతుందబ్బా నేను కొంచెం ఆలోచిస్తున్నా. నా వెనుకనే ఉన్నట్టు నా సోదరుడు మెల్లిగా చెవులో చెప్తున్నాడు, బ్రదర్ భయపడకు, నువ్వు పక్కకు నెట్టినట్టు కందిరీగా నీ ప్యాంట్లోకి ఎక్కుతుంది, నువ్వు కదలకుండా కూర్చో అంతే అని చెప్తున్నా. నాకు భయం, అది మెల్లి మెల్లిగా పాకి సరిగ్గా నా మోకాలు కాళ్ళు మడుచుకొని కూర్చుంటాం కాబట్టి పోకాలు వరకు వచ్చింది. దానికి మీదికి ఎక్కడానికి స్థలం లేదు. ఆయన వెనుక నాకు చెప్తున్నాడు, అది మోకాలు వరకు వస్తే గనక దానికి వెళ్లేటువంటి ప్లేస్ ఉండదు గనక నువ్వు ధైర్యం చేసి ఒక గట్టిగా దెబ్బ కొట్టా చనిపోద్ది అని ఆయన చెప్తున్నారు కదా అని చెప్పి స్వామి ముందే ఉన్నారు. శబ్దం కావద్దని చెప్పి కొంచెం గట్టిగా కొట్టకుండా నేను పొరపాటుగా మెల్లి కొట్టాను. నా దురదృష్టంతో అది చావలేదు. దానికి తోడు దాని కోపం వచ్చింది. కందిరీగాతో ఉన్న ప్రమాదం ఏంటంటే అది ఎన్నిసార్లైనా కొట్టుంది,
1: అంటే నువ్వు కొట్టిన దెబ్బ ప్రతి దానికి కొట్టా.
0: అప్పుడు కొట్టడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ టైం కొట్టినప్పుడు ఎలక్ట్రిక్ షాక్ లో ఇట్లా పోతే ఊగాను. స్వామి నెక్క దగ్గర ఇట్లా చూశారు. మళ్ళీ సెకండ్ టైం కొట్టింది, మళ్ళీ ఎగిరాను. స్వామి ఎంత దగ్గర ఉన్నారంటే నా కదలిక స్వామికి తగులుతుంది ఆల్మోస్ట్. మళ్ళీ వెనక్కి తిరిగి చూశారు. మూడోసారి కొట్టింది, ఇంకా తట్టుకోలేక డాన్స్ లాగా చేస్తున్నాను. 21 సార్లు దాదాపు టక్ కొడుతూనే ఉంది అది చేసేది లేక. నాలుగోసారి కొట్టినప్పుడు వెనక్కి ఇట్లా షాక్ గా నేను ఎగిరితే స్వామి వెనక్కి తిరిగి చూసి ఏం డాన్స్ చేస్తావే అన్నారు స్వామి. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. చెమటలు వస్తున్నాయి, ఏడుపు వస్తుంది, భయం అవుతుంది. నా పక్కనున్న సోదరుడు వెనుకున్న సోదరుడు నన్ను మళ్ళీగా అటు ఇటు వెనక్కి జరిపి దాన్ని మొత్తం ఏదో తీసేసి దాన్ని బయటకు తీసేశారు కష్టపడి. కుట్టి 21 సార్లు కుట్టింది, అంతా అయిపోయింది చిన్న డ్రామా.
2: స్వామి లెక్క పెట్టారు
0: ఎగుతున్నా కాలు ఆల్మోస్ట్ వాచిపోయేటువంటి స్థితిలో ఉంది. నాకు ఏం జరిగి అర్థం కావట్లేదు. స్వామి ఒక రెండు అడుగు తిరిగి స్వామి రెండు అడుగులు వేసారు. వేసి నాది చూసి హెల్ప్ చేసిందా అని అనుకుంటే వెళ్ళిపోయారు. అప్పుడు నాకు అర్థమైంది ఆ హెల్ప్ ఏది ఎవరికి హెల్ప్ చేసింది అన్నది. ఇట్ బికేమ్ వెరీ క్లియర్.
1: అంటే మన మైండ్ లో వెళ్లే ప్రతి ఆలోచన భగవంతుణ్ణి చేరుతుంది, భగవంతునితోనే ఉంది ఆలోచన అనడానికి అద్భుతమైన ఉదాహరణ. మొన్న రీసెంట్ గా మన సింగర్ రాజారెడ్డి గారు, స్వామికి ఎంతో సన్నిహితులు, వారి శ్రీమతి జ్యోత్స్నారెడ్డి గారని బాంబే నుంచి వచ్చారు. ఆమె తమ అనుభవాన్ని పంచుకుంటున్నారనమాట. అంటే మీ ఆలోచన ప్రతిదీ స్వామికి తెలుస్తుంది అనడానికి ఒక చక్కని ఉదాహరణ ఇది. ఇంటర్వ్యూ రూమ్ లో వాళ్ళ ఫ్యామిలీని పిలిచారు స్వామి, వారితో పాటుగా చాలా మంది ఇండస్ట్రియలిస్ట్ ని స్వామి పిలిచారనమాట. ఈమె చాలా ప్రఖ్యాతిగాంచిన సంగీత విద్వాంసులు పాండురంగ దీక్షిత్ గారి కుమార్తె. సో వాళ్ళ ఫ్యామిలీ అంతా కూర్చున్నారు ఒక సైడ్ కి, ఈమె స్వామికి రైట్ సైడ్ కూర్చున్నారనమాట. ఎదురుగుండా ఈ ఇండస్ట్రియలిస్ట్ అంతా కూర్చున్నారు. స్వామి వాళ్ళతో మాట్లాడుతున్నారు. పావు గంట అయింది, అర్ధ గంట అయింది, 45 నిమిషాలు అయిపోయింది. వీళ్ళ వైపు ఇంకా తిరగట్లేదు స్వామి. వాళ్ళనక చూస్తున్నప్పుడు ఈమె మైండ్ లో ఒక ఆలోచన వెళ్ళిందంట. అంటే ఏంటి స్వామి, మాలాంటి చిన్నవాళ్ళని మీరు చూడరు, ఇంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అంతా వస్తున్నారు, వీళ్ళ వైపే చూసి మాట్లాడుతున్నారు అని చెప్పి ఆగింది థాట్. అక్కడ ఆగింది మాట్లాడుతున్నారు అని. తక్కువని స్వామి ఆమె వైపుకి తిరిగి, ఎందుకంటే ఆలోచన ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి స్వామి కంటిన్యూ చేశారనమాట. ఎందుకంటే ఒక పెద్ద ఆయనతో మాట్లాడితే వారి కింద పనిచేసే వందలాది మందికి మంచి చేస్తాడు, వారిని కూడా భగవంతుని వెళ్లే మార్గంలో తీసుకువెళ్తాడు అని చెప్పారు స్వామి అని చెప్పి వెంటనే తిరిగి వాళ్ళతో సంభాషించడం మొదలెట్టారు. గంటన్నర ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మొత్తం అంతా బయటకు వచ్చారు. బయటకు వస్తే ఈమెకి ఏం జరిగిందో అనుభవం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో పంచుకుంటున్నారు. ఈమె, చూడండి ఎంతో మందిలో కూడా స్వామి నాతో మాట్లాడారు, నేను అడిగిన దానికి స్వామి ఆన్సర్ చెప్పారు అని చెప్తే, ఏం మాట్లాడారు స్వామి, మొత్తం గంటన్నర సేపు కూడా ఆ ఇండస్ట్రియలిస్ట్ తోనే మాట్లాడారు కదా, మనం వేపసలు స్వామి చూడనే లేదు అని వాళ్ళు పంచుకున్నారు. అప్పుడు ఈమెకు అర్థమైంది, అరే స్వామి ఇప్పుడు అంటారు 1-to-1 రిలేషన్ అంటారు కదా, ఇంత 1-to-1 రిలేషన్ ఇంకెక్కడా మనకి చిక్కదు. అద్భుతం అది. స్వామి అక్కడ ఉంటూ కూడా వాళ్ళతో లేరు, వాళ్ళతో లేకుండా కూడా ఈమెతో ఉన్నారు. సో అంత అద్భుతమైన అనుభవం అది.
0: బ్యూటిఫుల్. అసలు మైండ్ గురించి ఎంత దాన్ని. ఇప్పుడు నెక్స్ట్ లైన్ మనం బెడగారు బెడ స్వామి సెకండ్ లైన్, బెడగారు గుంపెడు జడలతోడ, అంటే అందమైనటువంటి జడలు ఆయన శివునికి ఇట్లా వేలాడుతుంటే ఆడుతుంటే ఆయన ఒక అందం ఇంకా ప్రస్ఫుటంగా కనబడుతుందంట. ఒకసారి రంజాన్ సందర్భంగా అంటే జడలు వెంట్రుకలు అంటే స్వామి చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు శివ దాంట్లో అంటే నిగూఢ అర్థం కొంచెం ఆలోచిస్తే మనం, స్వామి రంజాన్ టైం అప్పుడు ఆ ప్రోగ్రామ్ కి మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు స్వామి భజనలోకి పిలిచి 1.5 గంటలు మాట్లాడారు. అప్పుడు మాట్లాడుతూ అన్నారు, ముస్లింస్ క్యాప్ ఎందుకు పెట్టుకుంటారో తెలుసా అన్నారు. అందరు తెలియ స్వామి అని చూస్తే, మరి హిందువులు శివ తిరుపతి దగ్గరికి వెళ్లి తల నీళ్ళు ఎందుకు సమర్పిస్తారు తెలుసా అన్నారు. అందరు అట్నే చూస్తున్నారు. స్వామి ఇప్పుడు స్వామి కంటిన్యూ చేస్తారు. దాన్ని వెంట్రుకలు తామసికానికి గుర్తు, ఆ తామసికానికి గుర్తు కాబట్టి ఆ తామసికి అడ్డు రావద్దు అని ముస్లింస్ క్యాప్ పెట్టుకుంటారు. హైందవ్ అంటే ఈ సనాతన ధర్మం పాటించేటువంటి వాళ్ళు తలనీలాలు వెంకటేశ్వరం సమర్పిస్తారు. కానీ ఈ సందర్భంలో బెడగారు గుంపెడు జడలతోడు అంటే ఆ తామసికం కూడా భగవంతుడితో అటాచ్ అయినప్పుడు అది అందంగా మారుతుంది,
1: అందంగా మారుతుంది.
0: దాని బ్యూటీ స్వామి ఎంతో ఎంతో చక్కగా మనకు తెలియజేస్తూ వచ్చారు.
2: బ్యూటీయే కాదు రాజు, ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైతే ఆ వెంట్రుకలు దేవుడితో కలుస్తాయో, ఈవెన్ ఆ వెంట్రుకలే ఎవరికైనా ఈవెన్ దశయజ్ఞం ఎగ్జాంపుల్ తీసుకో అంటే ఈగోని తొలగించడానికి చాలా తోడ్పడతాయి. ఎందుకంటే ఆ జడ నుంచి ఒక చిన్న చిన్న వెంట్రుకు తీసుకెళ్ళని కొడితే దాని నుంచి వీరభద్రుడు ఉద్భవం అయి ఆయన దక్షయజ్ఞం అంతా వినాశం చేశాడు. ఎందుకంటే దక్షుడికి ఎప్పుడు ఒక చిన్న చూపు ఉండేది, ఏ శివుడేంటి ఎక్కడో శ్మశానాలు ఉంటాడు ఏం చేస్తాడు వాడు నాకు
1: అల్లుడు
2: అని ఒక ఫీలింగ్ ఉండేది. కానీ సతీదేవికి అప్పుడే తెలుసును శివుడు అంటే పరమేశ్వరుడు అని. కానీ ఆయనకి ఆ అహంకారం ఉండేది కదా, ఆ అహంకారం తొలగించడానికి ఏమీ లేదు. ఆయనకి కోపం వచ్చి ఒక్క జడ తీసి కింద భూమి మీద కొడితే దాని నుంచి ఉద్భవించిన వీరభద్రుడు దక్షయజ్ఞం అంతా ధ్వంసం చేసేసి ఆయన అహంకారం కూడా తొలగించాడు.
0: అంటే తామసికం కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ గా మారేటువంటి, భగవంతునితో ఉన్నప్పుడు ఇన్స్ట్రుమెంట్ గా మారేటువంటి ఆస్కారం. ఇంకా బెడగారు ఈ జడలు అంటే నాకు ఇంకొక మంచి చక్కని సన్నివేశం స్వామిది గుర్తుకొస్తుంది. మన మన క్లాస్మేట్ గిరీష్ అని ఉన్నాడు, గిరీష్ శాంతిశ్రీ గారి మనవడు, జందేరి పాపేశాస్త్రి గారి మనవడు, చాలా మంచి పోయెటిక్ మైండ్, చాలా స్వామిని చూస్తూ వర్ణిస్తూ మాట్లాడతాడు అండి మాటల్లో కూడా. అయితే ఒకసారి బర్త్డేకి ఒక రెండు మూడు రోజుల మునుపు స్వామి దర్శనానికి వస్తున్నప్పుడు నాతో పక్కన కూర్చో అన్నాడు, రాజు స్వామి వెంట్రుకలు కొంచెం అంత థిక్గా లేవు కదా, కొంచెం స్వామి తల లోపల నుంచి కనబడుతుంది కదా, అది ఇంకా మంచి నిండుగా ఉండి ఎంత బాగుంటుంది, బర్త్డే వస్తుంది కదా అన్నాడు. నాకు అప్పటి వరకు ఆలోచన రాలేదు, అది కరెక్టే అని నాకు కూడా అనిపించింది. స్వామిని కట్నే స్వామి వచ్చి విందుకు చూసి నవ్వుకుంటూ వెళ్లిపోయారు. రెండు రోజులు ఎగ్జాక్ట్ రెండు రోజులు గడిచిపోయాయి. 21st నవంబర్ స్వామి దర్శనానికి వచ్చారు. మళ్ళీ మేము అదే మేము అటువైపు కూర్చున్నాం ఈ సార్. స్వామి సరాసరి నడుచుకుంటూ వచ్చి గిరీష్ దగ్గరకు వచ్చి చూసి ఇట్లా తలదిప్పు బాగున్నాయా అన్నారు. అప్పుడు మాకు అర్థం కాదు స్వామి బాగున్నాయన్నప్పుడు. అప్పుడు స్వామి వైపు చూస్తే వెంట్రుకలు థిక్గా మొత్తం నిండిపోయింది తల, అసలు ఎంతో బ్యూటిఫుల్ గా నిండిపోయి ఎంతో అందంగా కనబడుతున్నారు స్వామి. ఒక ఆలోచనను ఆయన ఆ వెంట్రుక ఆ విధంగా అందంగా చూపించి గిరీష్ కి బాగున్నాయి అని వెళ్లిపోయినప్పుడు అప్పుడు అనిపించింది మై గాడ్, ఈ ఆలోచన కూడా భగవంతుని దాటలేదు, అలాంటి అందమైనటువంటి కురులు కూడా ఆ భగవంతుని ఒక ఇన్స్ట్రుమెంట్ గా మారుతాయి ఆనందాన్ని ఎనాయం చేయడానికి.
1: నువ్వు ఇది చెప్తుంటే నాకు మొదటి లైన్ రెండో లైన్ కలిపి ఒక అనుభవం ఇది. ఇటీవల మేము చేబ్రోలు వెళ్ళటం జరిగింది. స్వామి శ్రీ ఎంఆర్కే ప్రసాద్ గారని మన ఓల్డ్ స్టూడెంట్ ఆయన, వాళ్ల ఫ్యామిలీని స్వామి చాలా బ్లెస్ చేశారనమాట. సో వాళ్ల నాన్నగారికి స్వామి అంటే అమితమైనటువంటి భక్తి ఉండేది. వాళ్ళ ఇంటికి స్వామి 5 సార్లు వెళ్లారు, 5 టైమ్స్, ఎప్పుడు 50-60 ఆ ప్రాంతంలోని. సో వీళ్ళ నాన్నగారికి చాలా భక్తి ఉండేది, కానీ ఎక్కడో ఒక సంశయం ఉండేది అనమాట, అది స్వామి జుట్టు నిజమేనా లేకపోతే అది విగ్గా అన్న ఒక చిన్న చిలిపి కోరిక ఆలోచన అనుకోండి. అది సో స్వామి ఆ సందేహాన్ని కూడా పరిపూర్ణంగా మొటమాయం చేసేస్తారు స్వామి. అది ఎలా జరిగిందంటే ఒకసారి ఆయన్ని ఇంటర్వ్యూకి పిలిచాను స్వామి. పిలిచి పక్కనే కస్తూరి గారు, రాజారెడ్డి గారు అందరూ ఉన్నారు. ఉంటే స్వామి ఈయన పాదాల దగ్గర కూర్చున్నారనమాట. కూర్చుంటే సడన్ గా ఎందుకో ఉన్నట్టుండి స్వామి, నాకు తలనొప్పి బాగా ఉన్నది, ఎవరన్నా ఆయిల్ తెచ్చి రుద్దండి అని చెప్పి స్వామి అంటుంటే, అప్పుడు రాజారెడ్డి గారు ఆయిల్ తీసుకొచ్చి తలకి స్వామికి బాగా మాలిష్ చేస్తున్నారనమాట. చేస్తున్నారు, చేస్తుంటే చాలా ఎంత పావుగంట చేశారు అరగంట చేశారు స్వామి, ఇంకా పోయింది నూనె, ఇంకా పోయింది నూనె అంటున్నారు స్వామి. అప్పట్లో స్వామి జుట్టు ఎంతో గుబురుగా ఉండేది. సో అదంతా ముద్ద ముద్ద ముద్ద ముద్ద అయిపోతుంది అనమాట. వీళ్ళు ఎంత పీకినా సరే స్వామికి అసలు చీమ కుట్టినట్టు కూడా స్వామి ఎక్స్ప్రెషన్ లేదనమాట. ఇంకా రుద్దండి, ఇంకా రుద్దండి అని. అంటే స్వామికి అంత తలనొప్పి ఎక్కడొచ్చింది అన్న ఆలోచన అనమాట. సో చివరిగా ఒక గంటన్నర తర్వాత స్వామి జుట్టంతా ఇట్లాగా ముద్ద ముద్ద ముద్ద ముద్ద అయిపోయి ఇట్లా కిందకి వాలుతుంది అనమాట. వాలుతున్నప్పుడు అప్పుడు ఇద్దరు వైపు ఇట్లా చేయి చూపించి ఇంక ఆపండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోమని చెప్పి ప్రసాద్ గారి నాన్నగారి వైపు ఇట్లా చూసి చూసావా అని అడిగారు అనమాట.
0: ఓహో,
1: అంటే ఆయన మైండ్ లో ఉన్న ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ ఆలోచనకి స్వామి ఆ సంశయాన్ని మటుమాయం చేయడానికి ఆ జటా జూటాన్ని ఒక్కసారి అట్లా విదిలించారనమాట.
2: సేమ్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ మన మా క్లాస్మేట్ వినయ్ అని స్వామి రోజు పిలిచేవారు. అప్పుడు ఈ 2004-2005 ప్రాంతంలోని రోజు ఇంటర్వ్యూ పిలిచేవారు,
1: ప్రతిరోజు పిలిచేవారు.
2: పిలిచినప్పుడు ఆ టైంలో ఏంటంటే స్వామికి నువ్వు చెప్పినట్లుగా చాలా థిక్ గా పెద్ద చాలా ఎక్కువ జుట్టుండేది, వెంట్రుకలు చాలా పొడవుగా ఉండేవి. అయితే వాడు నా దగ్గరికి వచ్చి ఏదో ఒకలాగా ఇదే డేంజర్ అంటే ఏదో ఒకలాగా స్వామిని ఇంప్రెస్ చేయాలి ఏదో ఒకటి చెప్పు అన్నాడు. అంటే నేను కూడాను కొంచెం అజ్ఞానం, ఇది చెప్పు ఏమైనా చెప్పు నేను కూడా ట్రై చేస్తాను. ఒక విషయం నాకేం చెప్పాను, నేను ఒక విషయం నోటీస్ చేశాను స్వామికి జుట్టు చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు, ఏదో దాని మీద చెప్పగలవా అన్నాడు. అంటే నేను చెప్పాను ఎస్, ఎక్కువ జుట్టు వ్యోమకేశ అంటారు. వ్యోమకేశ అంటే వ్యోమం అంటే ఆకాశం, ఆకాశమే ఆయన జుట్టు అయ్యేది వ్యోమకేశం. వ్యోమకేశం అని చెప్పు స్వామి ఇంప్రెస్ అయిపోతారు నన్ను, చాలా బాగుంది అనుకున్నాడు. నెక్స్ట్ రోజు ఇంటర్వ్యూకి వస్తూనే స్వామిని ఇంప్రెస్ చేయిస్తాను, స్వామి మీరు వ్యోమకేశ అంటారు, స్వామి హ్యాపీ అయిపోతారు. అజ్ఞానం కాదు, స్వామిని ఇంప్రెస్ చేయడం, ఆర్టిఫిషియల్ ఇంప్రెస్ చేయడం. నేను చెప్పాను ఆయన వెళ్ళాడు, నాకెంతో ఆదృత స్వామి ఏం చెప్తారు అంటే బాగున్నదంటే నేను చెప్పాను, నేను ఇచ్చిన ఐడియా. అందుకు నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఏం జరిగింది. అంటే లోపలికి వెళ్ళాడు, ఏంటిదో తెలియదు, బయటకు వచ్చాడు, మొహం ఇలా కిందకి దింపి ఏడుస్తున్నాడు, పాపం చాలా అప్సెట్ అయిపోయి వచ్చాడు. ఏంటి ఏంటిది అన్నాను, ఏం లేదు స్వామి వచ్చారు పిలిచారు మాట్లాడారు, నేను స్వామి వైపు ఎలా చూస్తున్నాను, స్వామి అడుగుతారేమో అని. స్వామి అన్నారు, ఏంట్రా ఏం చూస్తున్నావు అన్నాడు. అన్నారంట స్వామి. అంటే వీని చూసి, స్వామి మీ జుత్తు మీరు వ్యోమకేశుల్లో ఉన్నారు స్వామి అని చెప్పాడంట. అంటే నేను అనుకున్నాను స్వామి ఇంప్రెస్ అయిపోతారని అని స్వామి నా వైపు చూసి, ఛీ అంతా ఆర్టిఫిషియల్ అని, చూడు నాకు తెలుసు నీకు ఎప్పుడు ఒక డౌట్ ఉండేది ఈ జుత్తు నిజమా కాదా అని, చూడు నీకు చూపిస్తానని స్వామి వెంట్రుకలు పీకుతూ చూపెట్టారు, చూడు ఆర్టిఫిషియల్ కాదు రియల్ అని. చిన్న వాడిని అడిగాను, అయితే ఇలా ఎప్పుడైనా అయిందా అంటే వాడు చెప్పాడు, నాకు కన్ఫ్యూజ్ చేసుకున్నాడు. ఎప్పుడో ఒకసారి ఎప్పుడు డౌట్ వచ్చింది, అంత వెంట్రుకలు ఉంటాయి కదా నిజమా విగ్గా, నాకు ఒక్కసారి డౌట్ వచ్చింది. అంటే ఆ ఎక్స్ప్రెషన్ కూడాను ఇది కూడా రెండు స్వామి రిఫ్లెక్ట్ చేశారు.
1: అద్భుతం.
0: ఇంకా మనం మూడో లైన్ లో స్వామిది, జడల్లో ప్రవహించు చెదలేటి జిగితోడ. అంటే ఆ జడల్లో గంగ ఆ నీరు ఒక చక్కగా ప్రవహిస్తూ ఉండే
1: ఒక ధారలాగా
0: ప్రవహిస్తూ ఉంటది. అంటే దాన్ని మనం ఇప్పుడు మనం అనుకున్నాము మైండ్, దాని నుంచి అదే ప్రాంతంలో ఉండేటువంటి ఆ తామసికమైనటువంటి వెంట్రుకలు, వాటిలోంచి వాటి కింద వాటిని డిస్టర్బ్ చేయకుండా వాటికి అందాన్ని యాడ్ చేస్తూ ఆ ప్రవాహం. స్వామి ఇండైరెక్ట్ గా గంగను ఎన్నోసార్లు స్వామి చెప్తూ వచ్చారు, భక్తి అనేటువంటిది ఒక నదిలాగా
1: ప్రవాహం
0: గంగ భక్తికి ప్యూరిటీకి సింబాలిక్. అంటే ఆ విధంగా భక్తి కూడా భగవంతుని వైపు ప్రవహిస్తూ ఉండాలని, ఈ భక్తి భగవంతుని ప్రవహిస్తూ ఉండాలంటే ఒక చక్కని సన్నివేశం నిన్న మాట్లాడుకుంటుంటే ఒక మన క్లాస్మేట్ చెప్పారు. ఒకసారి స్వామి ఆయన స్వామిని అడిగారంటే, స్వామి మీ మీద భక్తి ఉన్నట్టు మాకెట్లా తెలుస్తుంది,
1: దానికి
0: నిదర్శనం ఏంటి? కోలమానం నిదర్శనం ఏంటి అంటే, స్వామి నవ్వుతూ చాలా సింపుల్ గా స్వామి చెప్పారండి, ఎప్పుడైతే నువ్వు భగవంతుని యొక్క కీర్తనని గాని భగవంతుని యొక్క ఘనతను గాని స్వామి యొక్క ఘనతను గాని విన్న మరుక్షణమే నీ కళ్ళు చెమర్చవో, అప్పటి వరకు నీకు భక్తి లేనట్టే అని చెప్పారండి స్వామి. అది కోలమానం, ఎప్పుడైతే నీ కళ్ళు వెంటనే చెమర్చాయో అప్పుడు భగవంతుని పేరు స్మరిస్తేనే కళ్ళు చెమర్చాలని. అందుకనే స్వామి దాన్ని చెబుతూ, అందుకనే హనుమంతుడు ఈనాటి వరకు కూడా రామ అని, రామ అంటే అక్కడ ప్రత్యక్షమై ఆయన కళ్ళు చెమర్చారు, అది భక్తి యొక్క తార్కాణం. దాన్ని ఆయన ఈ క్లాస్ మళ్ళీ దాన్ని కొంచెం ఇంకొక అడుగు తీసుకు, స్వామి ఈ భక్తిని ఏ విధంగా పెంచుకోవాలి, ఏ విధంగా దాన్ని పెంపొందించుకోవాలి స్వామి అని అంటే, స్వామి మళ్ళీ కంటిన్యూస్ స్వామి అంటే వెరీ సింపుల్ ఒకటే లైన్, దాన్ని ఇంకా ఎక్స్ప్రెస్ చేయి, ఇంకా ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయి. అంటే ఇంకా ఎక్కువ భగవంతునిపై భక్తి ఉందని చెప్పి భజన చేస్తే ఇంకెక్కువ భజన చేయి, భగవంతునిపై భక్తి ఉందని చెప్పి సేవ చేస్తే ఇంకెక్కువ సేవ చేయి, భగవంతునిపై భక్తి ఉంది అని చెప్పి భగవంతు నుంచి మాట్లాడితే ఇంకెక్కువ మాట్లాడు. ఆ పని చేయడం వల్ల ఆ భక్తి మెల్లిమెల్లిగా
1: పెరుగుతుంది,
0: భగవంతుని వద్దకు నేను తీసుకెళ్తుందని.
1: ఇది చెప్తుంటే రాజు, ఇటీవల కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ పంచుకున్నటువంటి విషయం ఇది. ఒకసారి స్వామి సడన్ గా స్టూడెంట్స్ అందరితో మాట్లాడడం మానేశారు, మనకందరికి పరిచయమైన విషయం ఇది. సో ఇది కొంచెం ఎక్స్టెండ్ అయింది అనమాట, ఈ పీరియడ్ ఎక్స్టెండ్ అయితే ప్రతిరోజు స్వామికి పిల్లలంతా లెటర్స్ రాసి, స్వామి ఇట్లాగా మీరు మాట్లాడాలి, తిరిగి మాట్లాడాలి అంటే, స్వామి మనకి తెలుసు కదా స్వామి స్క్వేర్ కట్ కొడతారు, డైరెక్ట్ గా లేడీస్ సైడ్ నుంచి ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్ళిపోతారు, మన ప్యాసేజ్ అసలు కనిపించదు ఆ బ్లాక్ స్వామి, మన మీద స్వామి అప్సెట్ అయితే. అట్లాగా ఒకరోజు అయిపోయింది, ఇంకా స్వామి కోసం ఏదన్నా చేయాలి అని స్టూడెంట్స్ అంతా పట్టుబట్టి హాస్టల్లో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకుని ఏదో ఒకటి చేయాలి, స్వామికి లెటర్స్ మళ్లీ పంపిద్దాము అని చెప్పి లెటర్స్ రాసి పంపించారు లోపలికి. ఇమీడియట్ గా హాస్టల్ కి ఒక మెసేజ్ వచ్చింది అనమాట, బాయ్స్ ఎవరు దర్శనానికి రావడానికి వీల్లేదు, స్వామి ఎగ్జామ్స్ కి చదువుకోమన్నారు. అంటే అప్పుడు దాకా ఎగ్జామ్స్ కి లేని రిలవెన్స్ అప్పుడే వచ్చేసింది అనమాట స్వామికి, ఎందుకంటే పిల్లలకి ఒక పాఠం నేర్పించాలి కాబట్టి. అంటే ఇంకా ఎవ్రీబడి వాజ్ షాక్డ్. సరే ఇంకా స్వామి రావద్దన్నారు, వెళ్తే బాగోదు కదా అని చెప్పి, ఏ టైంలో అయితే స్వామి మనం దర్శనం వెళ్తామో అదే టైంలో మనం డైనింగ్ హాల్లో కూర్చొని భజన చేద్దాము, స్వామిని బాగా ప్రే చేద్దాము అనుకున్నారట. సో సెకండ్ డే భజన చేశారు ఆ టైంలోని. ఆ రోజు నైట్ స్వామి ఒక పెద్ద ఆయన చేత మెసేజ్ కబురు పంపించారు, పిల్లల్ని భజన చేస్తూ టైం వేస్ట్ చేయకుండా చదువుకోమని చెప్పు, భజనలో అనవసరంగా మీరు టైం వేస్ట్ చేయొద్దు, భజనలో టైం వేస్ట్ చేయొద్దు. ఇంకా పెద్ద షాక్ అనమాట బాయ్స్ కి, అరే ఏంట్రా బాబు ఇట్లాగైపోయింది అనుకుని పెద్దవాళ్ళ చేత మళ్లీ కబురు పంపించారంట. అంటే నో రెస్పాన్స్ ఫ్రమ్ స్వామి. సరే ఇట్లాగైంది, మళ్లీ హాస్టల్ అంతా యాజ్ యూజువల్ గ్యాదర్ అయ్యి సరే స్వామి భజన చేయొద్దన్నారు కదా, అట్లీస్ట్ ఆర్తి టైంకి మనం ఆర్తిచ్చి వెళ్ళిపోదాం అందరూ. సో దట్ వాస్ ది థాట్. సో అందరూ అట్లాగే యాజ్ ప్లాన్డ్ నెక్స్ట్ డే ఓన్లీ ఆర్తి టైం, ఏ టైం ఆ టైము వచ్చే ఆర్తి తీసుకొని మళ్ళీ అందరూ సైలెంట్ ప్రేయర్ చేసుకుని వెళ్ళిపోయారు అనమాట. ఆ రోజు నైట్ మళ్ళీ స్వామి మెసేజ్ పంపించారు, అనవసరంగా ఆర్తులు వీర్తులు ఇచ్చి టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పండి, వాయిస్ బాగా చదువుకోండి అని కబురు పంపించారు అనమాట. అంటే స్వామి ఆ కన్సర్న్ లో కూడా ఆ స్ట్రిక్ట్నెస్ కనిపిస్తుంది. సో అయిపోయింది, ఇంక వీళ్ళు ఏం చేసేది లేక మొత్తం సీనియర్ స్టూడెంట్స్ టీచర్స్ అందరూ కూర్చొని, ఇట్లా కాదు ఎవరు రూమ్స్ లో వాళ్ళని కూర్చొని సైలెంట్ గా స్వామికి మనకి ఏ ప్రేయర్ అయితే ఉందో అందరం ఒకటే ప్రార్థన చేయాలి, వేరే వేరే ప్రార్థనలు ఉండకూడదు, అంతా ఒకటే ప్రేయర్ చేసి స్వామి మీరు మాతో మాట్లాడాలి అని ఒకే ఒక ఆలోచన అనమాట. ఎవరు గ్యాదర్ అవ్వలేదు డైనింగ్ హాల్లో. ఆ రోజు నైట్ అందరూ నైట్ ప్రేయర్ టైంలో ఎవరి రూమ్స్ లో వాళ్ళు కూర్చొని ప్రే చేశారు. నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళకి మెసేజ్ వచ్చింది అందరినీ దర్శనకి రమ్మని. సో అందరూ దర్శనకి వెళ్లారు. వెళ్ళంగానే స్వామి లేడీస్ సైడ్ నుంచి వస్తూ టక టక టక టకమని బాయ్స్ దగ్గర నడుచుకొని వచ్చి ఇట్లా తిరుగుతూ తిరుగుతూ ఎక్సర్సైజ్ ఎలాగుంది అని అడిగారు అనమాట. అప్పుడు వీళ్ళకి అర్థం కాంది స్ట్రైక్ అవుతుందన్నమాట మెల్లగాని. అప్పుడు ఆ ఈవినింగ్ స్వామి హాస్టల్కి వచ్చారు. హాస్టల్కి వచ్చి డిస్కోర్స్ లో చెప్పారనమాట, స్వామి చూసారా మీరు ఎంత ప్రయత్నించినా సరే ఓన్లీ ఆ పరిపూర్ణమైనటువంటి భావంతో చేసే ఆ ప్రార్థనే భగవంతుణ్ణి కదిలిస్తుంది. మీరు చేసే పూజలు మీరు చేసే భజనలు ఏమి కాదు, ఒక సైలెంట్ ప్రేయర్ ప్రేమతో ఎప్పుడైతే చేస్తారో అప్పుడే భగవంతుడు మీ దగ్గరికి వస్తాడరా, ఎవ్వరు మిమ్మల్ని రక్షించలేరు అని చెప్పి స్వామి ఆ రోజు ఒక ఆ ఒక్క ప్రేయర్ డ్రాప్ కోసం భగవంతుడు ఎప్పుడు వేచి ఉంటాడు అనమాట.
0: ఇప్పుడు దాంతో పాటు నెక్స్ట్ దాంట్లో నెక్స్ట్ లైన్ స్వామి చెప్తారు, డంబైన పాల నేత్రంబుతోడ, అంటే చాలా ప్రస్ఫుటంగా కనబడేటువంటి ఆ మూడో కంటి. ఇప్పుడు మూడో కన్ను అనేది పాలనేత్రం అనేది మనం స్వామి ఒకసారి మాట్లాడుతూ అన్నారు ట్రై బృందంలో మూడు ఇంటికి, అంటే ఒకటి అది జ్ఞాననేత్రం. ఆ జ్ఞాననేత్రం ఒక పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, ద్వైతం విష్టాద్వైతం అద్వైతం, అదేవిధంగా ఆ భక్తి కర్మ జ్ఞానం. ఆ జ్ఞాననేత్రం తెరుచుకున్నప్పుడు ఆ జ్ఞానాగ్నిలో ఆ యొక్క పవిత్రతలో ఎన్ని డిజైర్స్ అయినా కూడా భస్మం అయిపోతాయి. అందుకనే దానికి నిదర్శనంగా చెప్తూ
2: మన్మధుడికి మదనాంతకం అంటారు కదా మనం పాడతాం, మదనాంతకం
0: మనస్సును మదించేటువంటి మదన్మధుడు కూడా.
2: కానీ దాంట్లో కూడా ఒక చాలా ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఉంది. అంటే మీకు ఆ స్టోరీ తెలుసు కదా, అంటే మన్మధుడిని భస్మం చేయిస్తాడు అప్పుడు రతీదేవి వచ్చి ప్రార్థిస్తుంది, పరమశివ మాకు మా హస్బెండ్ కనిపించిపోతేలాగా, మనమూ కనిపించిపోతేలాగా అంటే, అప్పుడు ఏం చెప్తాడంటే ఓన్లీ నీకే కనిపిస్తాడు ఇంకెవరికి కనిపించడం అని. అంటే చాలా గోలైన అర్థం ఉంది. అంటే ఏంటంటే దీంట్లో దీని మీనింగ్ ఏంటంటే మన మన్మధుడు అంటే డిజైర్ కి నిదర్శనం, కోరికలు. మనకి తెలియకుండా మీకు ఎప్పుడైనా మీరు నోట్ చేయండి, మనం గమనించి మన ఎప్పుడు ఇప్పుడు దీంట్లో ఆదిశంకర కూడా చెప్తాడు తస్మే జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అంటే మన సాధకుడు ఎప్పుడు సాధన చేస్తాడో ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన్మధుడు ఇప్పుడు కనిపించడు కూడా ఎప్పుడు వచ్చి మన అటాక్ చేస్తాడో మనకు తెలియదు,
1: కోరిక కనిపించకుండా
2: అటాక్ చేస్తుంది. దానికి స్వామి చాలా మంచి మూడు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. స్వామి చెప్తారంటే మూడు విషయాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫిజికల్ లెవెల్లో రెండు, ఒకటి త్రాచిపాం, ఒక నాగపాం పక్కన ఉన్నదనుకో మన హాయిగా రిలాక్స్ గా కూర్చోలేము, అది ఎప్పుడు బుస్ కొడుతుందో ఎప్పుడు మనని కాటేస్తుందో తెలియదు. అందుకు ఆ అలర్ట్నెస్ ఏది మనం ఒక నాగపాం పక్కన ఉన్నప్పుడు ఉంటాము, సేమ్ అలర్ట్నెస్ ఇప్పుడు మనం ఒక నది పక్కన కూర్చున్నాం, నది ఏంటి వర్షాకాలంలో ఉన్న నది, దాని ఒడ్డు మీద కూర్చుంటే ఎప్పుడు దాంట్లో వరద వస్తుందో ఎప్పుడు నీళ్ళు మన ముంచెత్తిస్తాయో తెలియదు. అందుకు ఆ టైంలో కూడా మనం కూర్చున్నప్పుడు చాలా జాగ్రత్తగా కూర్చోవాలి. ఈ రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఇవి ఫిజికల్ లెవెల్. అలాగే సద్గురు దగ్గర ఉన్నప్పుడు, సద్గురు సన్నిధిలో ఉన్నప్పుడు ఆయనకి నీ ప్రతి థాట్, నీ ప్రతి తలంపు, నువ్వేం ఆలోచిస్తున్నావు, నీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ అన్ని తెలుసు ఆయనకి. అందుకు ఆయన ముందర ఉన్నప్పుడు ఫుల్ డెడికేషన్ తో ఆ శరణాగతి సమర్పణతో ఉండాలి. ఎందుకంటే ప్రతి థాట్ ఆయన తెలుస్తుంది. ఆ అలర్ట్నెస్ ఏదైతే ఒక పాము ముందర ఉన్నప్పుడు నీకు వస్తుందో, ఒక నది ఒడ్డును కూర్చున్నప్పుడు వస్తుందో, ఆ అలర్ట్నెస్ నీకు సద్గురు ముందర ఉన్నప్పుడు కూడా ఉండాలి. అలా అయితే అప్పుడు నువ్వే శివుడు అయిపోతావు, నీ జ్ఞానేత్రం తెలుస్తుంది, ఆ అదృష్టమై అంటే కనిపించే కనిపించిన మన్మధుడు కూడా నువ్వు భస్మ చేసేయగలవు. అలా అయితే అప్పుడు నీ కోరికలు మనం ఉండవు అని స్వామి చెప్తారు.
1: ఇది ఇది చెప్తున్నప్పుడు కోరిక అంటే తెలుస్తుంది స్వామి, ఇది కొడైకెనాల్ లో జరిగింది 2007 లోని. స్వామి అందరికి హెచ్ఎండి వాచెస్ ఇస్తున్నారనమాట, అది చాలా ఇంత పెద్ద సైజ్ లో ఉన్న వాచ్ అనమాట, ఎవరు చూసినా షూర్ గా దాని మీద మోసు పుడుతుంది. స్వామి చేతులతో అందుకోవాలన్న కోరిక తప్పకుండా వస్తుంది అనమాట. సో ఆ రోజు స్వామి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, స్వామి ఒక క్వశ్చన్ అడిగారు. ఎప్పుడు స్వామి ఇస్తున్నప్పుడు క్వశ్చన్లు అడగరు, ఆ రోజు ఎందుకో ఒక క్వశ్చన్ అడిగారు, ఎవరెవరికి వాచెస్ ఉన్నాయి అని అడిగారు స్వామి. మోస్ట్ ఆఫ్ ద బాయ్స్ వాచెస్ పెట్టుకుంటారు. సో నా పక్కన ఇంకొక స్వామి వెనకట్లే చైర్ ఆ రోజుల్లో నడిపించే అబ్బాయి, ఒక అబ్బాయి కూర్చున్నాడు అనమాట, దివిజ్ అనమాట అబ్బాయి పేరు. సో చూపి నా దగ్గర ఆల్రెడీ వాచ్ ఉంది. సో ఆ అబ్బాయికి చూపించి, అరే స్వామి వాచెస్ ఇస్తున్నారు కదా, నాకు వాచ్ ఉంది, మరి ఎట్లాగా అడిగేది స్వామి అని మెల్లగా విస్పర్ చేసుకుంటున్నాను అనమాట. వాడు అన్నాడు, స్వామీస్ ఫోటో ఇస్ నాట్ దేర్ నో అన్నాడు అనమాట. వాడు స్వామి ఫోటో దాంట్లో లేదు కదా, అక్కడ స్వామి ఇచ్చే వాచ్ లో ఫోటో ఉన్నది అని అన్నాడు. ఓ వెరీ గుడ్ పాయింట్ మ్యాన్ అనుకుని, సరే స్వామి సెకండ్ టైం అడిగారు ఎవరెవరికి వాచ్లు లేవు అని. అంటే స్వామి అట్లా తీక్షణంగా నా వైపు చూశారు. ఒకసారి చూస్తే స్వామి, మీరున్న వాచ్ లేదు స్వామి అని చెప్పారనమాట. ఓహో అలాగా, స్వామి ఉండాల్సింది వాచ్ లో కాదురా, మీ హృదయంలో ఉండాలి అని స్వామి చెప్పారు. అంటే వాచ్ దక్కలేదు స్వామి కూడా, పాపం వెదవీడు ఇంకా బాగుపడలేదన్న ఆలోచన వచ్చింది పాపం. సరే ఇది అయిపోయిందా. నెక్స్ట్ ఒక 4 డేస్ తర్వాత, అంటే లెసన్ మనలో చేరిందా లేదా అనడానికి స్వామి ఒక టెస్ట్ పెడతారు. ఆ రోజు స్వామికి నేను లెఫ్ట్ సైడ్ కూర్చున్నాను, పాజిటివ్ చేస్తున్నాను. చేస్తుంటే ఒకే ఒక వాచ్ మిగిలింది అనమాట. ఆ వాచ్ ఒక సీనియర్ బ్రదర్ వచ్చి తీసుకుని వచ్చి స్వామికి చూపించి, ఆ ఇంకా ఎవరికి రాలేదు వాచ్ అని స్వామి చూపించి ఇట్లా చూపించి అడుగుతున్నారనమాట. అంటే ఇంకా నీలో ఆ కోరిక ఉన్నాదో లేదో టెస్ట్ చేయడానికి, అంటే స్వామి చెప్పిన మెసేజ్ వెళ్ళిందా లేదా అని. ఇంకా నేను ఒకసారి తలెత్తి అదే వాచ్ అని చూసి మళ్ళీ తల కిందకి దించుకుని పాజిటివ్ చేస్తున్నాను అనమాట, యాజ్ యూజువల్. చేస్తుంటే అప్పుడు స్వామి ఎవరు ఇంకా ఎవరికి అందరికి వచ్చేసింది. చివరిగా స్వామి నా వైపు తిరిగి, ఏమిరా నీకు వచ్చిందా అని అడిగారు. స్వామి ఆల్రెడీ వాచ్ ఉన్నది స్వామి అని చెప్పాను. అయితే తీసుకో
2: అన్నారు.
1: సో వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ థాట్స్, వాచ్ యువర్ యాక్షన్స్, వాచ్ యువర్ క్యారెక్టర్ అని స్వామి చెప్తారు కదా. ఆ టైంలో అనిపించింది, ఒకసారి భగవంతుడిని హృదయంలో ముద్రింప చేసుకుంటే స్వామి చెప్పినటువంటి ఆ ఆలోచన ఏదైతే నీ మైండ్ లో హృదయంలో పవిత్రంగా ఉంచుకుంటే ఆటోమేటిక్ గా వాట్ ఎవర్ యూ వాంట్ ఈవెన్ వితౌట్ యువర్ ఆస్కింగ్ హీ విల్ గివ్ యూ.
2: అంటే నీకు సంతృప్తి ఉంటే, కంటెంట్మెంట్ ఉంటే అన్ని నీకు వస్తాయి.
0: ఈ వాచ్ అంటే నాకు ఇంకొక చక్కని ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. ఒకసారి స్వామి 70th బర్త్డే, 75th బర్త్డే వాచెస్ ఇచ్చారు.
1: 75th బర్త్డే
0: దాంట్లో నా పక్కన క్లాస్మేట్ కి ఇద్దరు క్లాస్మేట్ ఇంకొక జూనియర్, ఆ జూనియర్ పిల్లోనికి అందరికి వాచ్ అందరు వాచెస్ పనిచేస్తున్నాయి కానీ ఇద్దరు వాచ్లు మాత్రమే పనిచేయట్లేదు. వాళ్ళు ఆగిపోయినాయి, అందరు చూసుకుంటున్నారు. 11th 12th లో ఉన్నట్టు 12th లో ఈ నా జూనియర్ ఆయన ఆ పిల్లోడు ఏం చేశారంటే స్వామి కొంచెం బాగా మాట్లాడారు అవుతుంది. స్వామి వాచ్ ఇచ్చి స్వామి ఇట్లా కళ్ళు బొమ్మలు ఎగిరేసి పనిచేస్తుంది అన్నట్టు అన్నారు. అంటే వాడు సరాసరి స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి పనిచేయట్లేదు స్వామి అంటే స్వామిలో టచ్ చేసి ఇట్లా దాన్ని ఇట్లా కొట్టేదాన్ని దాన్ని అది వాచ్ పనిచేసింది తీసుకో. అందరం ఓహో స్వామి టచ్ చేస్తే పనిచేస్తుంది అన్నట్టు అందరం చాలా ఒక మిరాకిల్ చూసినట్టు చూస్తున్నాను. దాన్ని ఈ కన్ఫ్యూజన్ ఈ అంటే ఒక స్వామి ఇంకా వాచ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, ఇంతలో పిల్లోడు వెళ్ళాడు పక్కన వాచ్ తీసుకొస్తున్నాడు, ఈ కన్ఫ్యూజన్ లో నా పక్కన క్లాస్మేట్ వాన్ వాచ్ కూడా పనిచేయట్లేదు కాబట్టి ఆయన ఒక వెళ్ళి సరాసరి స్వామి ముందుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి స్వామి నా వాచ్ కూడా పనిచేయట్లేదు స్వామి అని అయితే అన్నారు స్వామి. స్వామి మీరు టచ్ చేస్తే పనిచేస్తుంది స్వామి అన్నారు. అంటే స్వామి అప్పుడు టచ్ చేయలేదు స్వామి, ఇట్లా చేయలేదు స్వామి అన్నారు, మీకు నమ్మకం ఉందా అన్నారు స్వామి అని. మేము అనుకున్నాం అంటే ఆ జోవియల్ మూడ్ లో స్వామి టచ్ చేస్తారేమో అనుకున్నాం. ఆ జోవియల్ ఒక్కసారి స్వామి పక్కన నమ్మకం ఉందా అన్నారు. ఆ పిల్లలు అట్నే చూస్తున్నాడు, నీకు నమ్మకం ఉందా అన్నారు స్వామి. ఆయన ఇంకేం చెప్పట్లేదు స్వామి అన్నారు. స్వామి టచ్ చేస్తే నడుస్తుంది అనేటువంటి నమ్మకం నీకు ఉందా అని అన్నారు. వీడు చేతులు జోడించి ఉంది స్వామి అన్నారు. అంటే స్వామి టచ్ చేస్తారు, వాచ్ నడిచింది, నడుస్తుంది స్వామి. అప్పుడు స్వామి అన్నారు, నడిపించింది నా స్పర్శ కాదు నీ నమ్మకం.
2: అద్భుతం.
0: ఆ పాలనేత్రం అనేది ఆ జ్ఞాన చక్షు మన దగ్గర, అంటే ఆ జ్ఞానం అదే నమ్మకం అదే భక్తి, మెల్లిమెల్లిగా అదే ఒక విధమైనటువంటి జ్ఞానంగా మన లోపల వెలిగి ఆ మన అనవసరమైనటువంటి కోరికలను అహంకారాన్ని తీసేస్తుంది. దాంతో నెక్స్ట్ లైన్ లో స్వామి ఎంతో బ్యూటిఫుల్ గా నల్ల నేరేడు వంటి నల్లని మెడతోడ ఆయన హాలాహలాన్ని తీసుకుని పాపం శివుడు ఆ మహాదేవుడు తన కంఠంలో దాచుకున్నాడు. దానివల్ల అది మొత్తం ఒక విధంగా చూస్తే నల్లగా అయిపోవచ్చు ఆ కంఠం, కానీ హాలాహలాన్ని ఆ కంఠంలో దాచుకోవడం అంటే దాని ఎంతో నిగూఢమైన అర్థం మనందరికీ తెలుసుకోవాలి. మనం
2: అంటే సాగర్ మథనం మనం చూస్తే ఏదో ఒక పౌరాణిక స్టోరీ లాగా ఉంది ఎలా అనిపిస్తుంది. మొన్నే మన బాల వికాస్ పిల్లలకి నేను ఒక వేదం నేర్పుతుంటే ఒక అబ్బాయి అడిగాడు, సార్ ఇదేంటి పాల సముద్రం అంటే ఎక్కడ ఉంటుంది, అంటే ఇదేంటి చిలకడం అంటే ఏంటి రావడం అంటే, అంటే వాళ్ళకి ఒక ఒక ఇది ఏంటి అని కుతూహలం ఏంటిది అని ఇప్పుడు ఆలోచిస్తే నాకు అర్థమైంది. పాల సముద్రం అంటే స్వామి చెప్తారు కదా, మన మన మనస్సు అనే సరోవరమే పాల సముద్రం. అంటే మనలో ఎన్నో తలంపులు వస్తాయి, దాంట్లో ఏంటి దేవతలు దైత్యులు మనలో ఉన్న మంచి మనలో ఉన్న చెడు ఆ రెండింటి మధ్యన ఒక ఒక యుద్ధం లాగా ఒక ఇది అవుతుంది. ద్వంద్వంలోని చాలా విషయాలు పైకి వస్తాయి, అంటే దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది సాగర్మథనం ఏంటంటారంటే చాలా ఇవి పైకి వస్తాయి పదార్థాలు వస్తువులు, అది ఒక అద్భుతమైన దివ్య వస్తువులు కూడా వస్తాయి. వాళ్ళ అండం ఏంటంటే ఫస్ట్ వచ్చేది హలాహలము, నిద్రాదేవి, జ్యేష్ఠాదేవి ఇలాంటివన్నీ పైకి వస్తాయి. అంటే ఒక ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ స్వామి ఇప్పుడు చెప్తారు, ఇప్పుడు ఒక పాత్రంలోని బాగా మురికి ఉంది, బాగా డర్ట్ అంతా ఉంది, అయితే దాన్ని క్లీన్ చేసినప్పుడు ఏంటి ఫస్ట్ దాంట్లో కొంచెం సర్ఫ్ పౌడర్ వేసి కొంచెం నీళ్లతో దాన్ని బాగా కలిపితే ముందర వచ్చే నీళ్ళంతా నల్లగానే వస్తాయి, నీళ్ళు మురికి నీళ్ళే వస్తాయి పైకి. ఆ మురికి నీళ్ళంతా పైకి వచ్చిన తర్వాత మళ్లీ ఒక నీళ్లు పోసి కడిగితే ఆ నీళ్లు క్లీన్ గా వస్తాయి. అందుకు నువ్వు ముందు నీ మనస్సుని నువ్వు మథనం చేస్తే, అంటే సాధన చేసి నామస్మరణ చేస్తే ఫస్ట్ నీలో ఉన్న నెగిటివిటీ అంతా పైకి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత ఆ నెగిటివిటీ ఎవరు తీసుకుంటారు, అదే పెద్ద ప్రాబ్లం కదా. ఇప్పుడు వాళ్ళ నెగిటివిటీ పైకి వచ్చింది, దాన్ని ఎవరు తీసుకోవాలి కదా, అది అప్పుడు ఎవరు తీసుకోకపోతే సదాశివుడి తీసుకుంటారు. అంటే దీంట్లో ఇప్పుడు మనం ఏడీడీ లైఫ్ లో కూడా మన ఎగ్జాంపుల్ మీకు నీకు తెలిసే ఉంటుంది గణేష్, ఒక చాలా ఫేమస్ ఇన్సిడెంట్ కదా, మన ఒక సోదరుడు ఒకడు హాస్టల్లోని వాడికి చాలా ఆస్మా ఉండేది, చాలా ప్రాబ్లం హాస్మా రోజు చాలా సఫర్ అయ్యేవాడు. అయితే నెక్స్ట్ రోజు ఎగ్జామ్ ఉంది, ఈ రోజు వాడికి ఎంతలాగా ఆయాసం వచ్చిందంటే వీజింగ్ చదవలేకపోతుండేవాడు, కాన్సన్ట్రేషన్ కూడా లేదు, ఏమి చేయలేకపోతుండేవాడు. అప్పుడు ఆ స్టేజ్ లోని అంతలాగా విసుగుబుట్టిందంటే స్వామికి బాగా తలుచుకుని స్వామి బాగా ప్రే చేసి స్వామి ఫోటో, అంటే మన రూమ్స్ లో స్వామి ఫోటో ఉంటుంది కదా ఆల్టర్ లోని, స్వామి ఫోటో దగ్గరికి వెళ్ళి ఎంత భావం అంటే స్వామి నాకు ఊపిరి సరిపడం లేదు మీరు ఏదో ఒకటి చెయ్యాలి అని స్వామి దగ్గర వెళ్లి స్వామి ఫోటో మీద ఉన్న స్వామి ముక్కును గట్టిగా పట్టుకున్నాడు, స్వామి మీరేదో చెయ్యాలి అని. అలా అన్న తర్వాత కొంతసేపులోనే ఆయన ఆస్తమా తగ్గిపోయింది, తగ్గిపోయి ఆ రోజు బాగా చదువుకున్నాడు, నెక్స్ట్ రోజు బాగానే పరీక్ష రాశాడు. ఆ రోజు ఈవినింగ్ మళ్లీ మందిరానికి వెళ్తే స్వామి అబ్బాయిని పిలిచి నీ భావం చూసావా, నీలో ఆ నమ్మకం ఉండేది, అది ఫోటో కాదు అది నేనే అని నీకు నమ్మకం ఉండేది, అందుకు స్వామి నాకు తగ్గించు అని నా ముక్కు పట్టుకున్నావు కదా, అందుకు నీ ఆ రోజు ఆస్తమా నేను తీసుకున్నాను. దానివల్ల ఆ నెగిటివిటీ ఆలో అంటే ఆ చెడు కర్మ నేను తీసుకున్నాను, తీసుకుంటే నువ్వు బాగా చదువుకుని యు ఆర్ ఏబుల్ టు రైట్ ద ఎగ్జామ్ ప్రాపర్లీ. అలాగే కాకుండా నువ్వు మమ్స్ ఇన్సిడెంట్ ఒకటి ఉంది,
0: మమ్స్ ఇన్సిడెంట్ ఒకసారి స్వామి మన స్టూడెంట్ ఒకరికి మమ్స్ వచ్చింది చాలా, ఒకసారి
1: ప్రైమరీ స్కూల్ పిల్లవాడికి,
0: ప్రైమరీ స్కూల్ పిల్లలు స్వామి దర్శనానికి రెండు మూడు సార్లు మమ్స్ తో వచ్చారు. వచ్చినప్పుడు అందరు ఎందుకు సడన్ గా ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది,
2: మమ్స్ అంటే మన
0: జవడల పొంగిపోయి చెప్పులు పొంగిపోయి ఉంటాయి,
2: చాలా బాధకరంగా ఉంటుంది
0: స్వామి మాట్లాడేవారు చాలా కష్టపడేది. ఇక 3 డేస్ తర్వాత స్వామి ఆ పిల్లోని పిలిచి స్వామి విభూతి అప్పుడు చెప్పారండి, ఈ పిల్లోనికి రావాల్సింది ప్రే చేశారు స్వామి, ఇక్కడ నాకెవరు లేరు అమ్మా నాన్న ఇక్కడ లేదు, ఆ భయం మమ్స్ అంటే ఏంటో ఫియర్ ఆఫ్ అన్నోన్, అట్లా ప్రే చేశాడని చెప్పి స్వామి హెస్ టేకెన్ అప్ ఆన్ హిమ్సెల్ఫ్.
1: యాక్చువల్లీ మీరు నమ్ముతారా నమ్మరో, ఆ అబ్బాయి 3 రోజులుగా దర్శనంకి రాకపోతే స్వామి మున్ని ఆంటీని స్వయంగా ఆ అబ్బాయిని రేపు తీసుకురండి అని చెప్పారు. అప్పటిదాకా దర్శనంలో బాగానే ఉన్నారు స్వామి, ఆ అబ్బాయి ఇంటర్వ్యూ రూమ్ లోకి తీసుకువెళ్లారు, ఆ అబ్బాయి ఇంటర్వ్యూ రూమ్ లోకి బయటికి నార్మల్ గా వచ్చాడు, స్వామి దర్శనానికి రాగానే పొంగిపోయినాయి అనమాట స్వామికి. సో ఇట్ వాజ్ లైక్ ఇన్స్టంటేనియస్ గా స్వామి ఆ పెయిన్ ని తన మీద తీసుకున్నారు స్వామి.
2: అంటే ఇది హాలాహాలం అనుకో, నెక్స్ట్ అంటే సాగర్ మథనం అంటే సాధకుడి పయనం, అంటే ఎలాగా ఆయన దేవుని చేరుకుంటాడో అది చాలా దాని మీనింగ్, ఇన్నర్ మీనింగ్, గూఢార్థం అది. సో దీని తర్వాత మనం చదివితే మన పౌరాణిక స్టోరీలు ఏంటి వస్తుందంటే కామధేను వస్తుంది, ఉద్భవిస్తుంది, మళ్ళీ పారియాతం మహాలక్ష్మి. అంటే మన ఇప్పుడు సాధన చేస్తే సాధకుడికి ఎన్నో సిద్ధులు వస్తాయంటారు. ఆ సిద్ధులన్నీ పక్కన పెట్టి దేవుడా నువ్వే కావాలి, నాకు ఇంకేమీ వద్దు అంటే ఫైనలీ వచ్చేదేంటి అమృతం.
3: అమృతం
2: అంటే ఈ సాగర్ మథనం అనేది మన మనందరి జీవితంలో అయ్యేదే. అంటే మనలో ఆయనకి మనలో నెగిటివిటీ తీసుకునేవాడు శివుడు, అందుకే హలాహలం. ఆయన తీసుకునే హలాలం అంటే ఇంకేమీ వేరే విషయం తీసుకున్నాం కాదు, మనలో ఉన్న చెడు కర్మలు తీసుకుని మనకి ఈజీ చేయడం మన పాత్రలో మన గోల్ చేరుకోవడానికి.
0: ఇంకా స్వామి నెక్స్ట్ ఒక ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఇప్పుడు చెప్తారు, కరమున కట్టిన నాగ కంకణమవుతాడు, నడుమున నాగ చర్మం అవుతాడు. దీనికి అంటే దాని ఒక విధంగా మనం చూస్తే సర్పం దాంట్లో రిలెవెన్స్, ఒకటి సర్పం ఎంత విష సర్పం అది, బయట అదే సర్పం కనబడితే దాన్ని కొట్టి చంపుతారు,
3: అందరూ భయపడతారు.
0: అదే శివుని మెడలో ఉంటే మాత్రం అది దాన్ని పూజిస్తారు. సో ఎంత చెడున్నా కూడా ఎప్పుడైతే భగవంతుడు అసోసియేట్ అయితే అది గొప్పగా మారుతుంది. దానికి ఇంకొక విధంగా మనం ఆలోచిస్తే కూడా శివుని యొక్క ఆకారాన్ని మన స్వరూపాన్ని మనం ఒక్కసారి చూసుకున్నట్టయితే చంద్రునికి శాపం వచ్చింది, ఆయన దైవగురు శాపం పెట్టాడు, ఏం చేయాలో తెలియక ఏడుస్తున్నాడు. అందరూ శ్రీ దైవగురు యొక్క భార్యను ఆమెను నువ్వు కోరుకున్నావు అనేటువంటి ఆ చెడు దాంతో ఆయన అందరూ వదిలేశారు, డెజర్టెడ్. అప్పుడు చేసేది ఏం లేక ఏడిస్తే అప్పుడు శంకరుడు ఏదో తెలిసి తెలియని తప్పు ప్రభు నాకు క్షమించని ఏడిస్తే అప్పుడు శివుడు ఆయన తన నెత్తి మీద పెట్టుకున్నాడు. ఎవరు లేనప్పుడు వచ్చింది శివుడు. గంగ మహావిష్ణువు పాదం నుంచి కింద పడుతుంది, భూమి కింద పడుతుంది, ఆమె పడేటువంటి ధాటికి భూమి పగిలిపోయిన అవకాశం
3: నియంత్రించడానికి శివుడు
0: మధ్యలో ఎవరు లేని గంగాన కాపాడని బ్రహ్మను ఎవరినైనా ఎవరు ముందుకు రానప్పుడు వచ్చి మళ్ళీ నిలబడ్డాడు. అగ్ని ఒక పద్యం చాలా చక్కని పద్యం ఉంది. అగ్ని ఏం చెప్తాడంటే అందరు దేవతల్లో ఒంటరి అగ్ని అట, ఎందుకంటే ఆయన ఎవరిని ఆయన
3: కౌలించుకున్న
0: వాళ్ళు ప్రభు నేను నిత్యం నేను నిరంతరం ఉంటాను, నాకు ఒక కంపెనీ కావాలి అంటే నిన్న నుదుటి మీద పెట్టుకుంటాను, నుదుటి మీద పెట్టుకున్నారు. ఇంకా చూస్తూ పోతుంటే పాము అందరిని భయపెట్టేది, ప్రతిదీ ప్రతి జీవిని ప్రేమిస్తారు కానీ ఒక పాము మాత్రమే భయపడతారు అందరు
3: చూసి.
0: కరిచర్మమరు అది ఏనుగుల యొక్క చర్మము అన్నిటికంటే అపవిత్రంగా ఒక చాలా గరుగ్గా,
2: ఏనుగులో ఓన్లీ దంతాలు వాడతారు
0: ఇంకేం వాడదు. అలాంటి చర్మాన్ని ఆయన తన చుట్టూ చుట్టుకున్నారు. ఇంకా ఆయన ఉండేటువంటి భూమి ఆ శ్మశానం, ప్రతి పవిత్ర కార్యము ఎంత జరిగినా కూడా అసలు శ్మశానాన్ని కనబడితే అపవిత్రంగా భావించేటువంటి మనుషులు అలాంటి శ్మశానం ఏడిస్తే ప్రభు నేనెందుకు అపవిత్రం, నేను చేసేటువంటి పనికి నేనెందుకు అపవిత్రమేనని ఏడిస్తే బాధపడకుండా దాన్ని
2: తినే భిక్షాపాత్రం కూడా ఆయన భిక్షాపాత్రం విషయం కూడా చెప్పండి,
0: నా ఇంటిగా మార్చుకుంటానని చెప్పి మార్చుకుని అక్కడ దొరికే కపాలాన్ని, కపాలం అత్యంత అశుభప్రదంగా కనబడే కపాలాన్ని తన తినేటువంటి పాత్రకు మార్చుకున్నారు. ఇంకా అన్నింటికంటే ఒక ఘోరమైనటువంటి విషయం ఏంటంటే మనిషి కాలిపోయిన చితాభస్మాన్ని తన ఒంటి మీద పూసుకొని దాని ఒక ఆభరణంగా
3: మార్చుకున్నారు.
0: అంటే ఒక విధంగా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో అసలు నీచమైనటువంటి వస్తువు ఏదీ లేదు. ఈ ప్రపంచంలో ఎవరు ఉన్నా లేకున్నా చివరికి ఉండేది మాత్రం నేను,
2: అనాథుడికి నాథుడు,
0: అనాథుడికి నాథుడు, అది పరమేశ్వరుడు అని ఎంతో బ్యూటిఫుల్ గా పరమేశ్వరుడు చెబుతూ వచ్చారు. అదేవిధంగా మనం అంటే ఈ దీన్నే కొంచెం ఆలోచిస్తే మహాభారతంలో ఒక చక్కని స్టోరీ మనకు గడోద్గజునికి సంబంధించి,
2: గడోద్గజుడికి పుత్రుడు అంటే బర్బరీకని, అంటే ఎక్కువ ఈ విషయంలో ఎక్కువ మనుషులకి తెలియదు. అంటే ఆయన భీముడికి పౌత్రుడు, గడోద్గజుడికి పుత్రుడు. ఆయనకి ఏంటంటే చాలా తపోబలం ఉంటుంది. శివుడిని మెప్పించి శివుడి దగ్గర మూడు అస్త్రాలు తీసుకుంటాడు. ఆ మూడు అస్త్రాలు ఎంత పవర్ఫుల్ అంటే ఆ అస్త్రాల వల్ల ఆయన ఎవరిని, ఆయన అజేయుడు, ఎంత పెద్ద ఎంత పెద్ద ఆర్మీ యుద్ధంకి వచ్చినా ఎవరైనా వచ్చినా అధిరథులు మహారథులు ఎవరు వచ్చినా కూడా ఆయన ఓడించిస్తారు. అయితే ఆ విషయం కృష్ణుడు తెలుస్తుంది. ఇంకా ఆయనకు ఒక్కటే కోరిక ఉంటుంది, ఏంటంటే కృష్ణుడి దగ్గర ఏదో ఒకలాగా మోక్షం పొందాలి అని. అయితే వాళ్ళ అమ్మని అడుగుతాడు ఒకరోజు, అమ్మ నేను ఎలాగ మోక్షం పొందుతాను, ఏం చేస్తే అవుతుంది? అయితే వాళ్ళ అమ్మ అంటుంది, చూడు నీకు ఎంతో భుజబలం ఉంది, నీకు అస్త్రబలం ఉంది, బాగా నువ్వు యుద్ధం చేయొచ్చు, కృష్ణుడే అవతారం, కృష్ణుడి చేతిలో మరణిస్తే నీకు తప్పకుండా మోక్షం కలుగుతుంది, అంటే తప్పకుండా అమ్మ అని వెళ్ళి కృష్ణుడిని వెళ్ళి నేను నీతో యుద్ధం చేస్తానంటాడు. అయితే కృష్ణుడు కూడా చూసి ఏంటంటాడంటే ఇప్పుడు ఈయన నేను యుద్ధం చేసి ఈయన నేను పరాస్తం చేయకపోతే ఈయన యుద్ధ భూమిలోని ఏ కౌరవుల వైపు యుద్ధం చేస్తే పాండవులకి మళ్లీ కష్టం వస్తుందని ఆయన యుద్ధం చేస్తాడు. చేసేది ఆయన హతమారుస్తాడు. అప్పుడు బర్బరికి ఏం చెప్తాడంటే, నాకు ఒక కోరిక ఉంది, చిన్న కోరిక, నేను ఈ మహాభారత యుద్ధం చూడాలని నాకు ఒక కోరిక ఉంది, నాకు ఆ కోరిక ప్రసాదించు అని అడుగుతాడు. అంటే కృష్ణుడు అంటాడు, అలాగే దగ్గరే కొంచెం ఒక చిన్న కొండలాగా ఉంటుంది కురుక్షేత్ర దీంట్లో, దీని దగ్గర యుద్ధ భూమిలోని అక్కడ చిన్న కొండ మీద ఆయన తలని తీసుకెళ్లి పెడతాడు, నువ్వు ఇక్కడి నుంచి యుద్ధం అంతా చూడంటాడు. అదే యుద్ధం 18 రోజులు యుద్ధం అవుతుంది, అన్ని అవుతాయి. అయిన తర్వాత పాండవులు గెలుస్తారు. ఆ గెలుపు అయిన తర్వాత పాండవుల్లో ఒక చిన్న డిస్కషన్ అవుతుంది, ఎవరు గొప్ప, ఎవరు బాగా ఫైట్ చేశారు, ఎవరు బాగా అందరినీ డిఫీట్ చేశారని. దాంట్లో అర్జునుడికి కొంచెం స్లైడ్ గా అహంకారం, నేను అందరికన్నా బాగా యుద్ధం చేశాను, నేను ఎక్కువ మందిని హతమార్చాను, బాగా బాణాలేసాను, చంపాను అని ఒక ఫీలింగ్ వస్తుంది. కృష్ణుడికి అర్థం అవుతుంది, ఇది ఇప్పుడే దీన్ని అంచాలి లేకపోతే కష్టం అవుతుంది అని. పదండి అందరూ బర్బరికి దగ్గరికి వెళ్దాం అంటాడు. అదే బర్బరికి దగ్గరికి వెళ్ళేసరికి ఆయన అడుగుతారు, మీరే చెప్పండి, మీరు యుద్ధం అంతా చూశారు 18 రోజులు, ఎవరు అందరికన్నా గొప్ప, ఎవరు యుద్ధం అందరికన్నా బాగా చేశారని. అంటే బర్బరికి పక్క నవ్వుతాడు, యుద్ధం చేయడం ఏంటి పాండవులు నవ్వుతాడు. అంటే అర్జునుడికి వాడికి కోపం వస్తుంది, ఇంత కష్టపడి 18 రోజులు మీరు యుద్ధం చేస్తే యుద్ధం చేయలేదంటారేంటి ఇది అని. అప్పుడు బర్బరికి చెప్తాడు, నేను చూసిన సంఘటన నేను చెప్తున్నాను, ప్రతిసారి నువ్వు బాణం, నువ్వే కాదు పాండవులు ప్రతిసారి ఎవరైనా వాళ్ళ ఆయుధాలు తీసి ఇంకోరిని అటాక్ చేయడానికి హతమార్చడానికి ప్రయత్నిస్తే బాణమైనా గద అయినా ఏవైనా, ఫస్ట్ నేను చూసింది ఏంటంటే సదాశివుడు వచ్చి త్రిశూలంతో ఆయన చంపిస్తున్నాడు, దాని తర్వాత మీరు బాణం వదులుతున్నారు, మీరు మీ గదతో వాళ్ళని
3: చంపుతున్నారు.
2: అంటే చేసేది మీరేం కాదు, చేసిందంతా శివుడే, శివుడే అందరినీ చంపాడు, మీరు జస్ట్ చంపారని మీ నిమిత్త మాత్రం, మీరు ఇన్స్ట్రుమెంట్స్ లాగా మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు కానీ మీరు చంపారని మీకు అహంకారం ఉండకూడదు అని చెప్తాడు. అప్పుడు వీళ్ళకి అందరికి కళ్ళు తెరుస్తాయి, మేము చేసింది ఏం కాదు, ఈ కృష్ణుడు ఆ శివుడే, వాళ్ళ నాటకం వాళ్ళు చేసుకున్నారు, మేము పాత్రలు అంతే అని.
0: ఆ తర్వాత ఇంకా స్వామి ఇంకా చెప్తారు, నుదుటిన తీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాధరంబుతోడు. ఈ నుదుటిన తీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో అంటే నాకు ఒక చక్కని సంఘటన గుర్తుకొస్తుంది. అది ఒకసారి మనతో చదువుకున్నట్టు ఒక పిల్లవాడు, మా క్లాస్మేట్, ఆ పిల్లవాడు రోజు కుంకుమ పెట్టుకొచ్చి అంటాడు. అయితే మనసులో ఒక ఆలోచన వచ్చింది ఆయనకి, నేను వాళ్ళ ఇంటి అలవాట్ల ప్రకారం వాళ్ళు అంటే వైష్ణవులు కుంకుమ పెట్టుకునే వాళ్ళు, ఇప్పుడు నేను స్వామి దగ్గరకు వచ్చాను కదా, అందరు కుంకుమ కాదు విభూతి పెట్టుకోవాలంటారు కదా, మరి ఎట్లా ఈ తరతరాలుగా వస్తున్నట్టు
2: శివుడే, వాళ్ళ నాటకం వాళ్ళు చేసుకున్నారు, మేము పాత్రలు అంతే అని.
0: ఆ తర్వాత ఇంకా స్వామి ఇంకా చెప్తారు, నుదుటిన తీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో

0: తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం మానేయాలి సడన్ గా. అనాలి కానీ కుంకుమ పెట్టుకుంటూ అందరు విభూతి పెట్టుకున్నారు. విభూతి అంటే శైవులు, కుంకుమ అంటే వైష్ణవం. ఆ ఉద్దేశంలో ఆయన సతమత వదిలాడు పిల్లడు. ఒకసారి వచ్చాడు అట్లా దర్శనానికి వచ్చి కూర్చున్నాడు. కూర్చొని ఆలోచిస్తున్నాడు ఏం చేసేది ఏం చేసేది ఏం చేసేది. ఆలోచిస్తుంటే స్వామి దర్శనానికి వచ్చారు. వచ్చి స్వామి విభూ సృష్టించారు. మన జనరల్ గా విభూ సృష్టించినప్పుడు దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ హ్యాండ్ కర్చీఫ్ స్వామికి ఇస్తారు. అదే విధంగా పక్కన ఇంకో పిల్లోడు పక్కన హ్యాండ్ కర్చీఫ్ ఇచ్చారు. అయితే ఇంకొంచెం విభూతి స్వామికి మిగిలిపోయింది. స్వామి హ్యాండ్ కర్చీఫ్ ఒక చేత్తో ఎడమ చేత్తో తీసుకుని ఈ పిల్లోనికి ఆల్రెడీ కుంకుమబొట్టు ఉంది. ఈ పిల్లోని నుదుటి మీద అతనికి ఏమనిపించిందో అట్లా అనిపించింది. అంటే ఇంకా స్వామి నాకు పెడతారు అని ఒక ఇదంతా ఒక రెండు మూడు సెకండ్లు జరిగిపోయింది. చచ్చ నాకు ఎంత నేను దురదృష్టం, నేను ఇట్లా ఎందుకు ఆలోచిస్తున్నా, స్వామి భగవంతుడు నా ముందు నిల్చున్నప్పుడు అంటే వచ్చినప్పుడు
1: ఆ అవకాశం
0: ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పి ఆయన వంగ కుంకుమూటి తుడిచేసుకున్నట్లు తుడిచేసుకుని ఇదొక రెండు సెకండ్లు లేచి కూర్చున్నా సిద్ధం అయిపోయాడు. ఆయనకు మనసుగా తోచింది స్వామి పెడతారని. ఆ మిగిలిన విభూతి స్వామి ఈ నదుట్లో పెట్టారని పెట్టిన తర్వాత పెట్టారు. చాలా సంతోషపడ్డా, అబ్బా స్వామి నాకు విభూతి పెట్టు. కానీ ఎక్కడో లోపల ఆలోచన
1: కుంకుమ తుడిచేసాను,
0: కుంకుమ తుడిచేసాను, నా తరతరాల ఫ్యామిలీ ట్రెడిషన్ పోయింది అని అందరం చూసాం. ఇది చూసిన తర్వాత చాలా సంతోషపడ్డాడు, బ్యూటిఫుల్ అనుకున్నాడు. ఇంటికి వచ్చి హాస్టల్ కి తిరిగి వచ్చి కడుక్కోవడానికి సిద్ధపడలేదు. హాస్టల్ ఇంకా కడుక్కోవాలి కదా, తప్పదు కాదు అని కడుక్కోవాలని చెప్పి బాత్రూంలోకి వెళ్ళి చూస్తే అక్కడ కుంకుమ లేదు, అక్కడ విభూతి లేదు, కుంకుమ ఉంది. ఆ ఒక్క సెకండ్ లో పెట్టడంలో ఆ
1: విభూతి
0: కుంకుమ అయిపోయింది. అప్పటి నుంచి ఆయనకు ఈ స్టక్ ఆన్, ఓకే ఇది నా స్వామి ఇండైరెక్ట్ గా నాకు చెప్పారు అని చెప్పి ఈ విధంగా మనం ఆలోచించి ఇంకా తాంబూల రాగాధారం పోతాడు. ఆ శివుడి యొక్క పెదవులు మొత్తం తాంబూలం తిని ఎర్రగా అయిపోతాయంట. ఈ తాంబూలం అందరికి తెలిసినటువంటి విషయం ఇన్సిడెంట్. ఇప్పుడు స్వామి తాంబూలం వేసుకున్నప్పుడు ఎర్ర పెదాలు అయ్యేవి, కానీ ఒకసారి తాంబూలం వేసుకుని ఆ కర్చీఫ్ తుడుచుకున్నప్పుడు దానికి ఎర్ర మరకొచ్చి దాన్ని చూసి అప్పటి నుంచి మానేశారు. దీనికి ఇంకొంచెం ఈ ఇన్సిడెంట్ జరిగే కొద్ది రోజుల మునుపు ఒక సీనియర్ స్టూడెంట్ ఆయన స్వామికి, అప్పట్లో స్వామికి స్టూడెంట్స్ ఆకు పాన్ రాసిచ్చారు. అట్నే ఈ పిల్లోడు కూడా ఒకసారి రాసిచ్చారండి. కొన్ని కొన్నిసార్లు పాన్లలో ఇవి వస్తాయి, రాళ్ళు వస్తాయి, మనకు వక్క పొక్కలు రాళ్ళు వస్తాయి. ఈ పిల్లోనికి తెలిసి తెలియక దాన్ని ఆ వేసి స్వామికి ఇస్తున్నాడు. స్వామి ఒకసారి వద్దు అన్నట్టున్నారు, సెకండ్ టైం ఇస్తుంటే స్వామి తీసుకుని దాన్ని నోట్లో పెట్టుకున్నారు. స్వామి కొంచెం కొరికినప్పుడు అర్థమైపోయింది ఈ పిల్లలకి రాయి వచ్చేసిందని. బాధతో ఏడుస్తూ స్వామి తప్పైంది స్వామి, అంటే తన తప్పిదం వల్ల అట్లా జరిగింది, తప్పైపోయింది స్వామి, స్వామి పట్టుకుని ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే ఆయన స్వామి చాలా క్యాజువల్ గా ఒకసారి ఇగ్నోర్ చేసి ఏం కాదు పర్వాలేదు, రెండోసారి మళ్ళీ పర్వాలేదు అన్నారు. ఇంకా పిల్లడు ఏడుస్తున్నాడు, చాలా గిల్టీ ఫీలింగ్ ఏడుస్తున్నాడు. ఏడుస్తూ స్వామి పాదాలు పట్టుకుని ఏడుస్తున్నాడు. స్వామి అప్పుడు వెనక్కి అంటారు, ఈ పిల్లడు అంటారు స్వామితో, స్వామి రాయి వచ్చింది స్వామి మీన్నట్లో, క్షమించండి స్వామి రాయి వచ్చింది స్వామి అని. స్వామి ఎందుకు అంటారు, ఏ రాయి ఏం తక్కువ చేసిందని అన్నారు. ఆ ఆలోచన ఈయన మనసులో కొద్ది రోజు అప్పుడు అర్థమైంది ఆయనకి. అంటే భగవంతునికి ఏది గొప్ప ఏది తక్కువ ఏది లేదు, అన్ని సమానమే. ఏ విధంగానైతే భగవంతునికి ఆ రా ఎంత తప్పించిందో ఆయన భగవంతుని యొక్క నోట్లోకి వెళ్ళడానికి. ఈ పిల్ల అప్పుడు కొంచెం బ్యూటిఫుల్ గా ఒక చిన్న ఇన్సిడెంట్ తోని లైఫ్ లాంగ్ గుర్తుండేటువంటి లెసన్ స్వామి ఆయనకు చెప్పేశారు. ఆ తర్వాత ఇంకా మనం ముందు ముందుకు వెళ్తుంటే దాంట్లో ఇంకా లైన్ చక్కటి స్వామి చెప్పారు. కానీ బ్యూటిఫుల్ గా లాస్ట్ ది ఆరు శాస్త్రములందరిని అందగించి నల్ల కలువలు హసించి కొల్లలాడు మెరుగు చామన ఛాయ మేనితోడ వెలిగి ప్రతీశుడైనడు పృథ్వీ అందు. అంటే ఆ పరమేశ్వరుడే ఈ రోజు పరతీశుడై మనందరి ముందు సాక్షాత్కరించాడు.
2: అంటే సాక్షాత్ మనకి ఇప్పుడు ఆయన మన ముందర అవతరించాడు కదా, ఆ విషయం మనం ఇప్పుడు ఆలోచిస్తే శివాలయం మీకు అందరు విని ఉంటారు, మన
1: స్వామి
2: జన్మస్థలం. అయితే దాని విషయంలోని 1979 లోని స్వామి అక్కడ ఒక విగ్రహం స్థాపించారు. ఆ విగ్రహం మీరు ఎప్పుడు గమనించి ఉంటారు, ఎప్పుడు ప్రతి దగ్గర మనం అభిషేకము పూజలు అందుకునేవంతా శివుడంతా లింగాకారంలో చేస్తారు. కానీ ఇక్కడే ఒక స్పెషల్ విశిష్టమైన జాగా ఇది, ఎందుకంటే ఇక్కడ ఆయన విగ్రహ రూపంలో పూజిస్తారు. ఆయనకు అభిషేకాలు పూజలు అన్ని ఆయన విగ్రహ రూపంలో అందుకుంటారు. అంతేకాకుండా స్వామి ఇక్కడ వచ్చి ఇది ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు స్వామి

0: ఏంటన్నారంటే ఇది శివుడు కాదు అర్ధనారీశ్వరుడు అని చెప్పారు. అయితే అప్పుడు అందరికీ అర్థం, అప్పుడు ఆ స్వామి ఏం చెప్పారంటే ఇది నా ప్రతిరూపం కదా, నేను ఇక్కడ పుట్టాను, అందుకు ఇది ఒక్క శివుడే కాదు, ఇది అర్ధనారీశ్వరుడు అని. అందుకు మీరు ఎప్పుడైనా గమనించారనుకో, మీరు ఎప్పుడైనా వెళ్తే శివాలయం వెళ్తే తెలుస్తుంది ఏంటంటే స్వామికి అలంకారంలోని వామభాగంలోని అంటే లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న చేతికి స్వామికి గాజులు తొడుగుతారు, అంటే అమ్మవారు అనే నిదర్శనం దానికి. అందుకు అది చాలా స్పెషల్ ఇది ఈ విషయం చూస్తే. అది కాకుండా మీరు హైదరాబాద్ లో శివం అంటారు తెలుసు కదా, శివం కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఒక చాలా అద్భుతమైన సంఘటన అయింది అక్కడ. స్వామి ఆ బిల్డింగ్ ఒక శివలింగం ఆకారంలో ఉంటుంది, అయితే కిందన పానవట్టం ఉంటుంది, పైన లింగం ఉంటుంది. అయితే స్వామి ఏం చేశారంటే ఆ డిజైన్ చేస్తుంటే ఇంజనీర్స్ కి ఏం చెప్పారంటే పానవట్టానికి శివలింగానికి మధ్యన చిన్న విండో పెట్టమన్నారు. ఆ విండో ఏంటంటే చాలా స్పెషల్, ఆ విండో నుంచి స్వామి దర్శనం ఇస్తారు అందరికి, అంటే భక్తుల కింద నుంచి ఉంటే పొద్దున్న లేస్తూనే లేకపోతే ఈవినింగ్ దర్శనం అయినా. కానీ దాన్ని మీరు గూఢంగా ఆలోచిస్తే చాలా పెద్ద అంతరార్థం ఉంది. ఇప్పుడు ఏంటంటే శివుడు అంటే లింగం అంటే ఏంటి, పానవట్టం నుంచి ఉద్భవిస్తుంది మళ్ళీ లయమైపోతుంది.
1: సో లియతే గమ్యతే,
0: గమ్యతే ఇది లింగ అంటే ఆ లింగానికి ఆ పానవట్టానికి మధ్యన ఉన్న జాగా ఏదైతే ఉందో అదే క్రియేషన్ డిస్ట్రక్షన్, అంటే అదే
1: మొదలవుతుందో ఎక్కడికి లయమైపోతుందో
0: ఆ పోర్షన్, ఆ విండో, ఆ విండో దర్శనం ఇస్తారు, స్వామి దర్శనం ఇస్తారు. అంటే స్వామి ఏం చెప్తాం అనుకుంటున్నారు, ఆ క్రియేటరు ఆ డిస్ట్రక్టరు ఆ పరమేశ్వరుడే నేను అని. అంటే అక్కడ మీరు దర్శనం, ఆ ఫోటో మీరు చూసారనుకోండి, స్వామి అక్కడిని దర్శనం ఇస్తున్న ఫోటో చాలా అద్భుతంగా ఉంటుంది. కింద పానవట్టం ఉంటుంది, పైన శివలింగం ఉంటుంది, మధ్యన చిన్న విండో నుంచి
1: తొంగి చూస్తూ ఉంటారు. సో ఇట్లాగ మనం మాట్లాడుకుంటూ పోతే స్వామి గురించి, ఆ సాయి శివుడి గురించి ఈ ఆనందం అనేది తరగనిది. మరి మనకి కాలం తక్కువగా ఉన్నందున ఈనాడు ఈ సాయి శివానందం అనే కార్యక్రమాన్ని ఈ సంభాషణ కార్యక్రమంతో ముగిస్తున్నాము. శ్రోతలందరూ ఈ కార్యక్రమాన్ని విని ఆనందించి స్వామివారిని మీ హృదయాలలో ప్రతిష్ఠింపజేసుకుంటారని మేము సవినీయంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. ఇలాంటి అవకాశాలు స్వామి మనందరికీ ఇచ్చి స్వామి గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకుని ఆ ప్రేమ భావం స్వామి పట్ల మరింతగా పెంపొందించమని స్వామివారిని మనసారా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. సాయిరాం రాజు, సాయిరాం భార్గవ్,
0: సాయిరాం గణేష్.

ఇంతవరకు మీరు స్వామి పద్యమాధారంగా చర్చా కార్యక్రమం 2018 శివరాత్రి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం సాయి శివానందంలోని ఒక భాగం యొక్క పునఃప్రసారం విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలను listener@radiosai.org కు రాసి పంపగలరు.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వర తరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

ಕವಿತು ವರೇಣ್ಯಂ